ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 మార్చి 23వ తేదీన పరీక్షా విధానాల సంస్కరణలపై జరిగిన సమావేశంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు అనుగ్రహించిన ఉపన్యాసాన్ని వింటారు.
1: దివ్యాత్మ స్వరూపుడైన అధ్యాపకులారా, మానవత్వం పూర్ణత్వం కావాలనన్నా కేవలము లౌకికం నైతిక పరివర్తన ఒక్కటి మాత్రమే చాలు. దీనికి ఆధ్యాత్మిక పరివర్తన కూడాను అత్యవసరము. శారీర, మానసిక, ఆత్మ ఈ మూడింటి యొక్క చేరికనే మానవత్వం. కేవలం శరీరం ఒక్కటి మాత్రమే ఉండినా ఇది పశుత్వమునకు వనిపోతుంది. మనస్సు మానవత్వానికి వనిపోతుంది, ఆత్మ దివ్యత్వాన్ని చేరుస్తుంది. కనుక మనస్సు, శరీరము, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వము మానవత్వం. ఇవి మూడు కూడాను దేనికి అది ప్రత్యేకంగా ఉండుటకు వీలు కాదు, ఉండలేవు. ఇది అన్యోన్యమైన సన్నిహిత సంబంధంతో కూడి ఉంటుంటాయి ఈ మూడు. అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము కలిగి ఉంటాయి. మనస్సే లేకుండినా దేహము ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఎందు కూడా నిర్ణయం చేసుకునలేదు. మనో దేహములు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆత్మతత్వము అందుకొనడానికి సంసిద్ధమై ఉంటుంది. ఏ తర్వాత దేహం, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమే ఈ దివ్యత్వానికి మూల కారణము. నైతిక పరిణామం పొందవలనన్నా మొట్టమొదట మానవునకు ఆరోగ్యము అత్యవసరము. ఈ ఆరోగ్యమే లేకుండినా నైతిక పరిణామమునకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. నడత యొక్క పరిపూర్ణతయే నీతి. సర్వ విధములు ఎందుకూడను, సర్వరంగములు ఎందుకూడను మనస్సును మానవుడు అరికట్టినటువంటి సమయం నందే జీవితము పూర్ణత్వం ఏర్పడుతుంది. తనను తాను శాసించుకోగలిగినటువంటి వ్యక్తియే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు. ఇంద్రియములను అన్ని విధములు కూడాను మనము కొంత స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే జీవితము రాణిస్తుంది. ఈ ఇంద్రియములను అరికట్టునేటువంటి విధానమునకే సంస్కృతం నందు దమము అని చెప్పబడుతూ వచ్చింది. దమమును సాధించినటువంటి వాడే దాంతుడు అని చెప్పవచ్చు. దాంతుడు అనగా మనస్సును స్వాధీనం నందుంచుకున్నవాడు అని అర్థం. కనుక మనము నిత్య జీవితములో చదవవలనన్నా లేక ఆటలు ఆడవలనన్నా నిద్రించవలనన్నా భుజించవలనన్నా అన్ని రంగములు ఎందుకూడను ఈ దమమును అత్యవసరంగా మనం పాటించవలసి వస్తుంది. క్రమమే లేకుండినా జీవితము పెడమార్గం పడుతుంది. నిద్రించిన మొదలు మేలుకొనున్నంత వరకు కూడాను మనం ఏ విధమైనటువంటి క్రమమును మనం ఆచరిస్తున్నామో, మేలుకొన్న తర్వాత తిరిగి నిద్రించేంత వరకు కూడాను ఈ ప్రకృతి క్రమమును మనం అనుసరించవలసి వస్తుంది. భుజించడానికి కూడాను ఒక క్రమం అవసరం, ఆటలు ఆడడానికి కూడాను ఒక క్రమం అవసరం. దీనికి డిసిప్లిన్ అని మనం చెప్తూ వస్తున్నాం. ఏ విషయమునందు కూడాను డిసిప్లిన్ అనేటువంటిది లేకపోతే ఇదిలో ఏ విధమైనటువంటి యొక్క నైతిక పరిణామము మనం అందుకోలేము. జీవితము ఒక సత్యమనియు దీనికి ఒక లక్ష్యం ఉన్నదనియు గుర్తించాలి. ఈ లక్ష్యమును మనము విసర్జించినప్పుడు మనలో ఒక విధమైనటువంటి అలజడ చేకూరుతుంది. కనుక దీనికి కూడాను ఒక క్రమం ఉండుండాలి. నియమమును పూనినప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం ప్రకటితమవుతుంది. కనుక మొట్టమొదట మనము క్రమమును వదలకుండా ఆచరించాలి. ఈ క్రమమునందు అనేక విధములైనటువంటి క్రమములుంటున్నాయి. అయితే ఈ క్రమము ఒక దివ్యత్వమునకు మార్గరూపకంగా మనము చేకూర్చుకోవాలి. ఒకనొక సమయంలో గ్రీక్ దేశము లోపల మనం క్రమంను విసర్జించి నడచడం చేత పశుపక్షి మృగాదులు ఎందుకూడను తమ తమ ఫలితములకు విరుద్ధంగా ఏర్పడినటువంటి దీన్ని సుప్రీంకోర్టు వారు నిర్ణయం చేశారు. గ్రీక్ దేశంలో ఒక రైతు ఉండేటువంటి వాడు. అతను నిత్యము తన గోవుల ద్వారా పాలను పితికి మార్కెట్లో అమ్మేటువంటి వాడు. కానీ గవర్నమెంట్ నియమించినటువంటి ఒక దీనికి విరుద్ధంగా ఉండేటువంటివి ఆ పాలు. ఇది గవర్నమెంట్ ఒక కోర్టు లోపల ఈ విషయాన్ని కొంతవరకును విచారణ చేయాలని కోరారు. అప్పుడు జడ్జి తన పాలను పరీక్షించి ఈ పాలు సరి అయినటువంటివి కాదనియో, దీని ఏదో కల్తీ జరుగుతున్నదనియో వారు నిర్ణయించి అతనికి శిక్ష విధించారు. అప్పుడు ఈ రైతు అనేక విధములుగా కూడాను వాదించాడు, నేను ఎట్టి కల్తీ కూడాను జరగటం లేదు, ఇది పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివి, కేవలం డైరెక్ట్ గా ఈ కవు నుంచి తీసినటువంటి పాలు, ఇందులో ఎట్టి దోషమో లేదని వాదించాడు. ఈ రైతు వాదించేటువంటి వాదనను కొంతవరకు విని జడ్జి ఇది ఏదో కొంతవరకు కాలం తీసుకుని పరీక్షించడం మంచిదని తాను దీనిని నిర్ణయం చేశాడు. ఈ రైతు పాలు తెచ్చేటువంటి విధానాన్ని దినము కూడా గుర్తిస్తూ వచ్చారు. దినము తెల్లవారుజామున 4 గంటలకే పితికేటువంటి వాడు, ఒక దినము 6 గంటలకి పితికేటువంటి వాడు, నిద్ర రాకుండా 3 గంటలకే పితికేటువంటి వాడు. ఈ విధంగా ఒక క్రమము లేకుండా ఈ పాలను పితకటం చేత గోవునందు కూడాను ఈ పాలు మార్పు చెందుతూ వచ్చింది. కనుక పవిత్రమైనటువంటి యొక్క గో చీరము కూడాను మార్పు చెందుటకు కారణమైనటువంటి క్రమము తప్పటమే దీనికి మూల కారణమని నిర్ణయం చేశారు. మన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి విధానము లోపల క్రమాన్ని కూడాను మనం పాటించాలి. అధ్యాపకులు ఏ విధమైనటువంటి తన కర్తవ్యాన్ని తన క్రమమును ఆచరించాలి అనేటువంటి విధి విధానాన్ని కూడాను గుర్తించాలి. కేవలం క్లాసు లోపల పిల్లలకు పాటలు చెప్పటమే నా కర్తవ్యమని భావించరాదు. ఏ విధమైనటువంటి మార్గంలో బోధించిన పిల్లలకు హృదయానికి హత్తుకుంటుంది, చక్కగా అర్థం చేసుకోగలరు. దీనిని ఆచరించడానికి తగినటువంటి మార్గం ఏమిటి? కనుక ఈ విషయాలంతా కూడా చక్కగా తాను విచారించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నించాలి. టైం టు టైం మనం క్లాసుకు ఏ టైంకు ఎప్పటికి పోవాలి అనేటువంటిది ఆ టైంకు కరెక్ట్ గా మనం అక్కడ క్లాసులో ప్రవేశించాలి. మనము ఈ 45 నిమిషములు కూడాను ఈ క్లాసులో మనం వాళ్ళకి టీచ్ చేయాలని ఏ విధంగా కూడాను కాలంను వ్యర్థం చేయకుండా ఆ యొక్క సబ్జెక్ట్ పైన ఆ నిర్ణయమైనటువంటి కాలాన్ని వినియోగించాలి. ఈ విధంగానే పాఠములు చెప్పడంతో పాటు మనము ఆహారాన్ని భుజించటం కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి. ఈ దేహమునకు అవసరమైనటువంటి విశ్రాంతిని కూడాను క్రమాన్ని అనుసరించాలి. మనము ఆటలాడుకోవటం కూడాను ఈ క్రమానికి తగినటువంటి రీతిగా మనం ఆటలాడుకోవాలి. కారణం ఏమిటనగా క్రమాన్ని మనం ఉల్లంఘించటం చేత మన యొక్క ఆరోగ్యం కూడాను దెబ్బతింటుంది. కనుకనే మనము ఉన్నత ఆదర్శాలను కూడాను క్రమంలో ఉంచుకోవాలి. ముఖ్యంగా అధ్యాపకులకు విద్యార్థులకు ఉన్నత ఆశయములు అత్యవసరం. నిత్య జీవితం లోపల అన్ని రంగములు ఎందు కూడాను ఉన్నత ఆదర్శాన్ని కూడాను మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. మీకు చాలా తెలిసినటువంటి విషయమే డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు. ఇతను ప్రపంచంలో కూడాను ఒక ప్రధానమైనటువంటి శాస్త్రజ్ఞుడని పేరు పొందినవాడు. ఇతను సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రారంభమైంది. అయితే ఇతని జీవిత ప్రారంభం నుంచి తెలుసుకున్నప్పటి నుంచి కూడాను ఒక క్రమాన్ని తాను అనుసరిస్తూ ఇతను సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వాడు. కానీ ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందుకోవాలని అమితమైనటువంటి అభిలాష కలిగినటువంటి ఇతనికి ఒక గురువు పైన ఒక లక్ష్యం కుదిరింది. హెన్స్లో అనేటువంటి ఒక గురువు పైన ఇతనికి విశ్వాసం కుదిరింది. అతను చాలా ఆదర్శవంతమైనటువంటి వాడు. నిరంతరం కూడాను అతని ఆశయాలను అతని యొక్క ప్రవర్తనను తాను గుర్తించుకుంటూ నడిచేటువంటి వాడు. క్రమక్రమేణ ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని కొంత తనకు పాటించేటప్పటికీ ప్రపంచంలో ఒక హెన్స్లో అనేటువంటి వాడి తేజస్సంతా ఇతనికి వచ్చి చేరిపోయింది. ఇది హెన్స్లో యొక్క ప్రతిబింబంగా కూడాను నిరూపిస్తూ వచ్చారు జనులు. అదే విధముగానే భారతదేశంలో వాల్మీకి నిరంతరము రామచింతన చేయుచు రామతత్వాన్ని చింతించటం చేత అతనిలో రామాయణం రాయగలిగాడు. రామ తేజస్సును ఆ వాల్మీకి అనుభవింపగలిగాడు. మనం ఒక జాగు రాయవలనన్నా మొట్టమొదటే విషయాలను మనలో చిత్రించుకుంటాము. ఏమి రాయాలి, ఏమి చెయ్యాలి, ఎట్లా రాయాలి అనేటువంటి విషయాన్ని మనలో సృష్టించుకుని తదుపరి దీనిని కాగితంలో చేస్తున్నాము. ఒక ఇల్లును మనం కట్టవలనన్నా ఎక్కడ డ్రాయింగ్ రూమ్ పెట్టాలి, ఎక్కడ డైనింగ్ హాల్ పెట్టాలి, ఎక్కడ కిచెన్ రూమ్ పెట్టాలి అని మొట్టమొదట మన హృదయంలో దీనిని నిర్మించుకుని తదుపరి ఒక కాగితంలో మనం చిత్రిస్తున్నాం. దీని యొక్క అంతరార్థం ఏమిటంటే మొట్టమొదట మనలో ఒక ఆదర్శాన్ని తీసుకుంటున్నాం. ఈ ఆదర్శాన్ని బాహ్య రూపంలో మనం అనుసరిస్తున్నాం, ఆచరింపచేస్తున్నాం. కనుక బహిర్ముఖమైనటువంటి ఈ జగత్తులో మనం చేసేటువంటి చిరిక్రియలు కాని, అనుభవించేటువంటి ఆనందములు కాని, లేక దీనికి ఆచరించేటువంటి యొక్క ప్రవర్తనలు కాని, అన్ని కూడాను మన అంతర్ముఖంలో ఉండినటువంటి యొక్క ఆదర్శాలనే మనం అనుభవిస్తున్నాం. మన మంచి కాని చెడ్డ కాని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మన లోపల ఉండేటువంటి దాని యొక్క రిఫ్లెక్షనే తప్ప అన్యము కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి మార్పులను కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
2: అండ్ ఇన్ ట్యూన్ విత్ దిస్ వి షుడ్ ట్రై అండ్ స్ట్రైవ్ టు డు దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్. Only when you have a certain set of a goal like this, you could be successful in your venture.
1: ee kramanni manam anusarinchatam cheta paripurnamainatundi aarogyanni kudanu manam andukoni paripurnamainatundi aanandanni kudanu manam anubhavinchavachchu. ee aarogyamunaku aangla bhashalo health ani cheptuntaru. anetvantadi హెలిగ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది. హెలిగ్ అంటే ఏమిటంటే పూర్ణమైనటువంటిది అని ఒక అర్థము, పవిత్రమైనటువంటిది అని మరొక అర్థము. ఈ పూర్ణం అంటే ఏమిటి దీని అర్థం? అనగా మన దేహంలో ఉండినటువంటి యొక్క ప్రతి అంగము కూడాను మరొక అంగమును ఆశ్రయించే ఉంటుండాలి, ప్రతి నరము కూడాను ఇంకొక నరమును ఆశ్రయించే ఉంటుండాలి, దేహంలో ఉండినటువంటి ప్రతి ఒక్క సెల్ కూడాను ఇంకొక సెల్ను ఆశ్రయించే. కనుక ఇందులో అన్ని కూడాను పవిత్రంగా ఉండినప్పుడే పరిపూర్ణము అనేటువంటిది ఏర్పడుతుంది. అనగా శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితము పరిపూర్ణమై పవిత్రమై ఉంటుండాలి. ఎప్పుడు ఈ పవిత్రము లేకుండా పోతుందో అప్పుడే కొన్ని విధమైనటువంటి మార్పులు మనలో ప్రారంభమవుతాయి. కనుకనే మొట్టమొదట దేహమునకు, ఆత్మకు మధ్య ఉండినటువంటి మనస్సు రెండింటిని చేకూర్చేటువంటి మైత్రి, మిత్రుడు అని చేర్పడుతూ వచ్చింది. మనకు స్నేహం కలగవలనన్నా, ఉత్తమ స్నేహితుడు చిక్కవలనన్నా మనం బయట ప్రపంచంలో మనం వెతకనక్కరలేదు. అధ్యాపకులకు, విద్యార్థులకు నూతన పవిత్రమైనటువంటి యొక్క ఒక పుస్తకము గొప్ప మిత్రుడు. ఆధ్యాత్మిక మార్గమునందు జీవితాన్ని అంకితం గావించినటువంటి వారికి ఉత్తమ మనసు ఉత్తమ మిత్రుడు. దైవత్వాన్ని చింతించటం చేత మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఈ పరిణామం ఏమిటి అని కూడా విచారించిన నిరంతరము మనము దైవత్వాన్ని చింతించటం చేత దైవం యొక్క పూర్ణ తేజస్సు మన యందు కూడాను ప్రవేశిస్తూ ఉంటుండాలి. మనలో ఎట్టి మార్పులు, ఎట్టి భావములు కొన్ని కలుగుతుంటాయో అట్టి భావములను పురస్కరించుకుని మన ముఖము మారుతూ ఉంటాయి. ప్రతి మనసులో ఏదైనా బాధ అతన్ని బాధించుండే సమయంలో మిత్రుని దగ్గరికి పోయినప్పుడు, ఏమిటయ్యా ఈనాడేమో చాలా విచారంగా ఉన్నావే అని, విచారంగా కనిపిస్తున్నావే అని కూడాను ప్రశ్నిస్తాడు. కారణం ఏమిటి? తన ఎందున్నటువంటి విచారణ చెప్పకపోయినప్పటికీ ఆ విచారం అనేటువంటిది ముఖములో తేజస్సు రూపంలో ఆవిర్భవిస్తుంది. అదే విధముగానే మానవుని మనసు యందు ఒక ఆనందకరమైనటువంటి విషయాన్ని చింతించే విషయంలో తన యొక్క ముఖ వచ్చస్సు కూడాను ఆనందంతో చిందులు దొరుకుతూ ఉంటాది. కనుక మొట్టమొదట మనస్సు యొక్క పరివర్తన మానవునికి ప్రధానమైనటువంటిది. మొఘల చక్రవర్తులు పరిపాలన చేసే సమయం లోపల ఔరంగజేబు విషయం మీకు అందరికీ తెలుసును. షాజహాన్ ఔరంగజేబు యొక్క తండ్రి. ఔరంగజేబు లోపల ఒక దుర్గుణము, ఒక దుర్బుద్ధి ప్రారంభమైంది. ఎంతకాలమైనా తండ్రి రాజ్యం ఏలుతుంటే నేనిప్పుడు రాజ్యం ఏలాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి అతనిలో ప్రారంభమై క్రమక్రమేణా తండ్రిని ఓడించి తరమగొట్టి ఆ రాజ్యమును తాను ఏలాలని ఒక దుస్సంకల్పం ఏర్పడింది. అన్యాయ, అక్రమ, అనాచారాన్ని కూడాను ఏమాత్రము చింతించక ప్రవేశపెట్టాడు. కట్టకడపటికి దుర్మార్గులను మిత్రులుగా చేసుకుని తండ్రిని ఓడించి చెరసాలలో పెట్టాడు. ఔరంగజేబుకు కారునేషన్ జరిగింది. ఆ సందర్భం లోపల తన మిత్రులందరినీ కూడా కోర్ట్ చేసుకుని వారిలో కొంత సంభాషణలు ప్రారంభించాడు. ఇప్పుడు తండ్రిని ఏ విధంగా మనము పూర్తి అనగా జీవితం నుంచి తనను వేరు చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలిగింది. దుర్మార్గులైనటువంటి మిత్రులు తక్షణమే అతని శిరఛేదనం చెయ్యాలి అన్నారు. ఈ విషయం తండ్రికి తెలిసింది. షాజహాన్కు చాలా సంతోషించాడు. కుమారుని చేత అపజయం పొంది కుమారుని చేత రాజ్యభ్రష్టుడై ఈ యొక్క చెరసాలలో జీవితం గడిపేదానికంటే శిరచ్ఛేదన చేసుకోవటం చాలా మంచిది అన్నాడు అనుకున్నాడు. ఇటువంటి యొక్క పనిష్మెంట్ కు నేను ఎదురు చూస్తున్నానని వార్త పంపించాడు షాజహాన్. అప్పుడు ఈ దుర్మార్గుడైనటువంటి ఔరంగజీబు ఈ విషయంలో కూడాను తండ్రికి తృప్తిపరిచినట్టు అవుతుంది, ఈ మార్గంలో కూడాను తండ్రికి తృప్తిపరచకూడదు అని ఆ మార్గాన్ని వేరుగా మార్చుకున్నాడు. యావ జీవితం కూడాను చెరసాలలో పెట్టి ఒక తెలివితేటలు లేనటువంటి ఒక మూర్ఖుణ్ణి అతనికి ఒక స్నేహితునిగా అందించాలి అని నిర్ణయం చేసుకున్నాడు. అతనికి ఈ జడ్జిమెంట్ నిర్ణయం చేసి ఒక ఖురాను గ్రంథము మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తిని అతనికి స్నేహము చేసి చెరసాలలో పెట్టాడు. అప్పుడు షాజహాన్ సంతోషించాడు. ఈ యొక్క ఏకాంత వాసం లోపల ప్రశాంతమైనటువంటి ఈ జైలు లోపల ఖురాన్ను పఠించి నాకు ప్రియమిత్రుడైనటువంటి ఒక మిత్రునితో నా జీవితం గడిపినటువంటి ఇది ఎంత అదృష్టవంతమైనటువంటిది, ఇది కేవలం అల్లా యొక్క గ్రేస్ అని అనుకున్నాడు. తెల్లవారి లేచడం, ఖురాన్ను చదవటం, మిత్రునికి అనేక విధములుగా దానిని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం ప్రారంభించాడు. అయితే ఈ స్నేహితుడు ఏమీ మార్పు కలగటం లేదు, ఎంత పవిత్రమైన విషయాలు చెప్పినా తన ముఖం లోపల ఏ విధమైనటువంటి మార్పులు కనిపించటం లేదు. ఇది చూచాడు, చీచీచీచీ ఇలాంటి మూర్ఖుడైనటువంటి మిత్రుడు నాకు లభించటము ఏ జన్మంలో చేసుకున్న పాపము అనుకున్నాడు. అప్పుడు ఈ దృష్టిని అంతర్ముఖం చేసుకుంటూ ప్రయత్నం చేశాడు. మొదటి మిత్రుడు నాకు శాంతి, రెండవ మిత్రుడు నాకు సఖ్యము అనగా అదే ఒక ప్రేమ, మూడవ మిత్రుడు నాకు వాత్సల్యము, నాలుగవ మిత్రుడు నాకు అనురాగము, ఐదవ మిత్రుడు నాకు మధురము. ఈ ఐదు మిత్రులు కూడా చేరి నాకు ఏదో ఒక విధమైనటువంటి యొక్క అంతరాత్మను కొంతవరకు మేల్కొల్పడానికి ప్రయత్నిస్తారు. నాకు ఈ ఐదింటి కంటే కూడా ప్రధానమైన మిత్రుడు మరొకడు ఉంటున్నాడు, అతనే నా మనస్సు. మనస్సును మైత్రిగా చేసుకున్నప్పుడు సర్వస్వం కూడాను అతనికి వశమవుతుంది. అప్పుడే నేను దాంతుడవుతాను, దాంతుడే కాదు వేదాంతుడవుతాను, వేదాంతంలో నేను ప్రశాంతిని పొందుతాను అని ఈ విధంగా నిర్ణయం చేసుకుని ఖురాన్ లోపల మనస్సును అంకితం చేసి ఆ ఖురాన్ అంతా తన హృదయం లోపల జీర్ణించుకున్నాడు. ఇదే విధంగానే మానవత్వం లోపల ఏ యొక్క విషయమును మనం చూస్తామో, ఏది ఉన్నతమైనటువంటి ఆదర్శమని మనం విశ్వసిస్తామో దానిలో మనం జీర్ణించుకోవాలి, జీర్ణమైపోవాలి. మనకిప్పుడు ఉడుకవుతున్నది, మన చేతిలో ఒక ఫ్యాన్ ఉంటుండాలి, ఈ విసనకరను మన వైపును త్రిప్పి ఆడించుకుంటే చక్కని గాలి మనకు లభిస్తుంది. ఈ విసనకరను బయట వైపును త్రిప్పి ఆడిస్తే మనకు గాలి ఏమీ రాదు. గాలి అన్ని వైపులా ఉంటుండాలి, సర్వత్రా ఉంటుండాలి. ఈ సర్వత్రా ఉండేటువంటి గాలిని ఒకవైపున మనం మరల్చి దానిని ఆడించినప్పుడే ఆ గాలి మనకు అనుభూతిలోకి వస్తుంది. మనం ఈ విసనకరను ఆడించినా ఆడించకపోయినా గాలి ఉంది, గాలి విసనకరలో లేదు. అదే విధముగానే మన మనస్సు అనేటువంటిది ఒక విసనకర్ర వంటిది. మనం శాంతి సంతోషాలు అనుభవించవలనన్నా కేవలము ప్రకృతికి సంబంధమైనటువంటి యొక్క బయట వైపున దీనిని మరల్చినప్పుడు మనము నిజమైనటువంటి శాంతి సంతోషాలను అనుభవించలేము. దీనిని అంతర్ముఖంగా ఆవించుకొని తన వైపును మరల్చి ఈ మనస్సును కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ గాలి మనకు సూటిగా తగులుతుంది. కనుకనే మనము ప్రతి విషయమునందు కూడాను ఒక క్రమాన్ని మనము ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు ఉంటున్నారు, విద్యార్థుల యొక్క విషయం లోపల మనం ఏ రీతిగా ప్రవర్తించాలి, ఈ విద్యార్థుల దగ్గర మనము ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనను మనము విద్యార్థులుగా ఉండినటువంటి సమయంలో ఏ విధంగా ఉండినావు, అది రైట్ ఆర్ రాంగ్, మనం ఏ విధమైన ప్రవర్తన దానిని మనం కొంతవరకు చింతించాలి. ఈనాడు అధ్యాపకుడుగా కావటం చేత విద్యార్థులను ధిక్కరించటము లేక శాసించటము వారిని పనిష్మెంట్ చేయటము మనం చేస్తున్నాము. అయితే మనం విద్యార్థులుగా ఉండినప్పుడు మన అధ్యాపకుడు మనపైన ఈ విధంగా ప్రవర్తించినప్పుడు మనం ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినాము అనేటువంటి దాన్ని మొట్టమొదట నిర్ణయం చేసుకోవాలి. మన అధ్యాపకుడు మనల్ని పనిష్మెంట్ చేసినప్పుడు మనం ఈ అధ్యాపకుడిపై ఏ విధమైనటువంటి మనస్సు మార్పు చేసుకున్నాం. కానీ ఈనాడు కూడాను మనం అట్టి పనిష్మెంట్ ను ఇతర ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడి మనసు కూడాను మన వలె మార్పు చెందవచ్చును. ప్రతి ఒక్క విషయం నందు కూడాను సెల్ఫ్ ఎంక్వైరీ చేయాలి. ఈ సెల్ఫ్ ఎంక్వైరీ మనం చేయకుండా మన స్థానాన్ని మాత్రమే ప్రధాన లక్ష్యంగా తీసుకుని ఆ చిన్న పిల్లవాడి యొక్క స్థానాన్ని మనము కేవలం మనకంటే ఒక కింద స్థాయిగా మనం భావించుకోవటం చేతని ఈ విధమైనటువంటి ఉడుకుదుడుకులకు కొంచెం గురి అవుతున్నాము. మహావాక్యం లోపల తత్ త్వం అసి అని మహావాక్యం. తత్ అనగా అది, త్వం అనగా నేను. అయితే దీనిని ఉపనిషత్తులు ఏ విధంగా చెప్పింది? ఉపనిషత్ ఉప మీన్స్ సమీపం, నీ మీన్స్ క్రింద, షత్ అనగా కూర్చో, అనగా దగ్గర సమీపములో నీవు క్రింద కూర్చో అని దీని యొక్క అర్థం. ఎవరికి దగ్గర? గురువుకు దగ్గర. అయితే గురువుకు ఈక్వల్ గా కూర్చోవాలా? కాదు, క్రింద కూర్చో అన్నాడు. అంతరార్థం ఏమిటి? వినయ విధేయతలు ప్రకటించు అని. అక్కడ నుంచి నీవు క్వశ్చన్ ప్రారంభించు. తొమ్ నుంచి క్వశ్చన్ రావాలి, తత్ నుంచి ఆన్సర్ పోవాలి. ఈ తత్ తొమ్ము రెండింటికి మధ్యలో అసి ఉంటుండాలి. అనగా ఈ క్వశ్చన్ కు తగినటువంటి ఆన్సరు, ఆన్సర్ తగినటువంటి యొక్క ఆనందము, ఈ రెండింటికి ఒక లింక్ ఉంటుండాలి. ఇది ఉపనిషత్తు యొక్క నిజమైనటువంటి అంతరార్థం. దైవత్వానికి సమీపమనేటువంటి యొక్క నిజతత్వాన్ని బోధించేటువంటిది, సమీపత్వాన్ని బోధించేటువంటి ఒక తత్వమే ఉపనిషత్తు. అనగా దైవము సర్వత్రా ఉంటున్నాడు. ఇలాంటి సమీపత్వాన్ని ఉపనిషత్తు బోధించినప్పుడు మనము క్వశ్చన్ ఎక్కడి నుంచి వేయాలి, ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలి, మనము క్వశ్చన్ వేసేటువంటి విధానంలో కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి. కొన్ని కొన్ని బయట ప్రపంచంలో జరిగేటువంటి వాతావరణాన్ని పురస్కరించుకుని అనేక మంది అధ్యాపకులు కళాశాలలకు వచ్చి కొంత ఉపన్యాసాలు ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగండి అని చెప్తూ ఉంటారు. అది సహజం. దీనిని ఆధారం చేసుకుని అనేక మంది ఏదో కొన్ని రకమైనటువంటి క్వశ్చన్స్ ప్రారంభిస్తారు. నిన్నటి దినము మన ప్రొఫెసర్ నటరాజ్ కూడాను అదే మార్గాన్ని అనుసరించాడు. మన అధ్యాపకులు కూడాను బయట జరిగేటువంటి యొక్క వాతావరణాన్ని వీరు కూడాను అనుసరించారు. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని చక్కగా విచారణ చేయాలి. ఇది మన ఇన్స్టిట్యూట్ కు సరి అయిందా కాదా అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి. మీరు నిజంగా విషయాలు తెలుసుకోవాలా అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఆ యొక్క పెద్దను చేరి మనము క్వశ్చన్స్ వేసి దాని సరి అయినటువంటి ఆన్సర్స్ మనం తీసుకోవటంలో వారికి తృప్తి, మనకు తృప్తి అవుతుంది. అట్టు కాకుండా మనము ప్రశ్నలు వేయటం చేత మనలో దాగినటువంటి మూడు విధములైనటువంటి బలహీనతను మనం ప్రకటించిన వారం అవుతాము. మొదటి బలహీనత ఏమిటంటే క్వశ్చన్ వేయటం లోపల ఏమీ తెలియని వాడు క్వశ్చన్ వేస్తాడు. అనగా దాని ఆన్సర్ తెలియనప్పుడే క్వశ్చన్ వేసి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇది మొదటి బలహీనత, తనకేమీ తెలియదు అనేటువంటి ఒక బలహీనతను తాను ప్రకటన చేసుకుంది. రెండవది ఏమిటంటే నాకు అన్ని తెలుసును అనేటువంటిది పది మందికి తెలియలే అనేటువంటి ఉద్దేశంతో మరొక క్వశ్చన్ వేస్తాడు. ఇట్టి అహంకారం కూడాను ఒక బలహీనతే. మూడవ బలహీనత ఏమిటంటే నేను వేసిన క్వశ్చన్ కి ఇతను సరైనటువంటి జవాబు చెప్పుతాడా లేదా అని అతన్ని ఒక విధమైనటువంటి యొక్క ఉల్లంఘన చేసేటువంటి విధానంలో క్వశ్చన్ వేయటానికి ప్రయత్నిస్తాం. వ్యక్తిని కొంత నిరుత్సాహపరచడం కూడాను అది ఒక బలహీనత. క్వశ్చన్ వేయటం అనేటువంటిది మన బలహీనతలను మనం బయట పెట్టుకునేటువంటి వారం అవుతున్నామే కానీ నిజంగా మనము సరైనటువంటి స్థితిని మనం తెలుసుకునేవారం కాదు. కనుక ఇలాంటి కొన్ని భావాలు కూడాను మన అధ్యాపకులు విచారణతో దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా మానవత్వం పూర్ణత్వం కావాలంటే పవిత్రమైనటువంటి యొక్క నైతిక మార్గం ఒక్కటి మాత్రమే చాలదు. కేవలం గ్రంథ పరిచయం వల్ల అంతకంటే కాదు, మనము ప్రాక్టికల్ లోపల దాన్ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు పిల్లలకు ఎవరెవరికి ఏ ఇప్పుడు గ్రేడ్లు వచ్చేసినాయి, ఏ బిసిడి అని పెడుతున్నాం మనం. దీంట్లో మార్క్స్ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటిది మనకు కొంతవరకు డౌట్ కలగవచ్చు. న్యాయంగా విచారణ చేస్తే ఈ డౌట్ కూడా ఏమాత్రం అవకాశాలు లేవు. ఈ క్వశ్చన్ కు ఫలాని ఆన్సర్ అనేటువంటిది తెలిసినటువంటి అధ్యాపకుడికి డౌటే ఉండదు ఎంత మార్క్స్ వేయాలని. క్వశ్చన్కు సరి అయినటువంటి ఆన్సర్ తెలియనటువంటి అధ్యాపకుడికి ఎన్ని మార్క్స్ వేయాలా, ఏం చేయాలనే డౌట్ పుడుతుంది. ఈ ఆన్సర్ కరెక్ట్ గా తెలిసింటే ఇది సరిగా ఉంది, ముక్కాలు రైట్, దీనికి ఎన్ని మార్కులు పెట్టామో ఆ మార్క్స్ లో ముక్కాలు మార్క్స్ దానికి వేయచ్చు. దాంట్లో విధానం కొంచెం మార్పు చేసినప్పుడు విషయమేమో కరెక్ట్ గా ఉండొచ్చును, విధానం మార్పుగా ఉండవచ్చు. ఇప్పుడు విషయాన్ని మాత్రమే మనం తీసుకోవాలి కానీ విధానాన్ని మనం చూడకూడదు. అయితే ఒక్కొక్క సమయం లోపల ప్రాబ్లమ్ కరెక్ట్ గా వచ్చి ఉంటుంది కానీ కొన్ని స్టెప్స్ కొంచెం మార్పులుగా ఉంటుంటది. కనుక ఈ ఆన్సర్ ను లక్ష్యంలో పెట్టుకుని స్టెప్స్ పైన కొన్ని కొన్ని మార్క్స్ కొన్ని మేనేజ్ చేయడంలో అవకాశం ఉంది. ఇప్పుడు మన విధానంలో ఎట్లా ఉండేటంటే ఏ అనేటువంటి దాంట్లోపల 40 వచ్చినా 70 వచ్చినా ఒకటిగానే ఉంటుండది. ఎట్లా అంటే మ్యాథమెటిక్స్ లో 90% రావటం ఈజీ, కానీ హిస్టరీ ఫిజిక్స్ ఇలాంటి దాంట్లో ఈ 90% రావడం చాలా కష్టం. ఒక 50-45 మార్క్స్ వచ్చినాయంటే చాలా గొప్ప. కాబట్టి ఒక సబ్జెక్ట్ కు 45 మార్క్స్ వస్తే వాడు ఫస్ట్ క్లాస్ ఏలో వచ్చేస్తాడు, ఇంకోటి 90 వచ్చినా కూడా వాడు ఏలో వస్తున్నాడు. అయితే ఈ విధానాన్ని కొంతవరకును అధ్యాపకులే కొన్ని రకమైనటువంటి సమజాయిషి తీసుకోవాలి. ఈ విధమైనటువంటి యొక్క మన మార్పుల వల్ల పిల్లలలో కొంత కన్ఫ్యూజన్ కూడా బయలుదేరుతుంది. బలహీనమైనటువంటి పిల్లలకు కన్ఫ్యూజనే కాదు ఫ్యూజే పోతుంది. ఇది పిల్లల్లోనే కాదు అధ్యాపకుల్లో కూడా అట్లా జరుగుతూ ఉంటుండే. ఇది కొంతకాలం ఈ విధమైనటువంటి మార్పులతో కొంచెం అటు ఇటు కొంచెం ఊగుతుంది, కానీ క్రమక్రమేణా మనము దీన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇది మనకు సులభమైన మార్గాన్ని అందిస్తుంది. మన విధానము చాలా నూతనమైనటువంటి విధానంగా ఉంటుండాలి. అయితే ఇది చాలా ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటి పద్ధతిగా ఉంటుండాలి. ఇది కేవలం ఒక డిగ్రీ తీసుకుని పోయేటువంటి యొక్క ఉద్దేశంతో మనం చేయలేదు. డిగ్రీతో పాటు తన జీవిత పూర్ణత్వాన్ని కూడా అందించేటువంటి ఉద్దేశంతో కూర్చున్నది. జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి విధానంలో మనం ఈ యొక్క విద్యను ఇమిడ్చుతుంటూ వచ్చాము. ఇది నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, రాజకీయ అన్ని రంగములు ఎందుకును ఇది సమత్వమైనటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది. కారణం ఏమిటంటే అవేర్నెస్ ఇస్ లైఫ్. అన్నింటి ఎందుకును వీడు ఉత్తీర్ణుడు కావాలి, తెలుసుకోవాలి. ఏ కొంత విషయం తెలియకపోయినప్పటికీ ఇందులో తనకు కొన్ని విధమైనటువంటి యొక్క అనుమానాలు ప్రారంభిస్తాయి. పద్ధతి పైన ఒక విధమైన విశ్వాసం బలపరచుకోవాలి. తెలుగులో కూడా చెప్తారు, నమ్ము జీవించు అంటారు. నమ్మకమే లేకపోతే ఆత్మవిశ్వాసం మనకు కుదరదు. ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడు కొన్ని విధమైన అనుమానగ్రస్తుడవుతాడు. అనుమానగ్రస్తునకు శాంతి ఉండదు. శాంతి లేని వాడికి సుఖం లభించదు. కనుక ఈ సుఖం అనేటువంటిది కేవలము ఒక నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. మొట్టమొదట మనం ప్రతి విషయాన్ని కూడా మనం విశ్వసించాలి. కొంతమంది మనం భావిస్తుంటాము, మాకు అనుభవం వచ్చిన తర్వాత విశ్వసిస్తాము, అంతకుపూర్వం ఎట్లా మనం విశ్వసించేది అంటారు. నీవు ఆచరించిన తర్వాత అనుభవం వస్తుంది, కానీ ఆచరించక మునిపే అనుభవం ఎట్లా వస్తుంది? నాకేదైనా కూడా అనుభవం ఏర్పడిన తర్వాత నేను విశ్వసిస్తాననుకునేటువంటి విషయము ఎట్లా ఉందంటే, ఈత వచ్చిన తర్వాత నేను నీళ్లలో దుంకుతాను అన్నట్టుగా ఉంటుండాలి. స్విమ్మింగ్ రావాలంటే నీళ్లలో ముందు దుంకాలి కదా. నీవు వాటర్ లో నీళ్లలోనే దుమకక నీకు ఈత రావాలంటే ఎట్లా వస్తుంది? ఇకలో ఈత నేర్చుకోవడానికి వీలు కాదు. కనుక మనం మొట్టమొదట విశ్వాసంతో అందులో దుంకాలి. తదుపరి దానికి అనుభవం మనం తెచ్చుకోవాలి. కనుక కాన్ఫిడెన్స్ ఒక విషయం పైన కానీ, ఒక విద్యార్థి పైన కానీ, ఏ ఒక కార్యం పైన కానీ ఒక విశ్వాసంతో మనం దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి. తనను తాను విశ్వసించలేనటువంటి మానవుడు దేనిని విశ్వసించలేడు. కనుక మొట్టమొదట తనను విశ్వసించాలి. దానికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ప్రధానమని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాం. సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది. పునాదే లేకుండా గోడలు కట్టడానికి వీలు కాదు. గోడలే లేకుండా రూఫ్ వేయడానికి సాధ్యం కాదు. రూఫే లేకపోతే మనం నివసించడానికి వీలు కాదు. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ఫౌండేషన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్, సాక్రిఫైస్ రూఫ్, సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. కనుక మన లైఫ్ అనేటువంటి దీంట్లో ఇవన్నీ ఒకదానికోటి చేరినటువంటివి కానీ ఒకదానికోటి భిన్నమైనటువంటివి కాదు. అన్నింటి యందు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్, ఇది కామన్ గా ఉంటుండాలి. కనుక మనము టీచ్ చేసేటువంటి విషయం లోపల కూడాను ఆ విద్యార్థిలో కూడాను ఒక సెల్ఫ్ ను మనం రియలైజ్ చేయాలి. ఎందుకంటే ఆ సెల్ఫ్ సెల్ఫ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. అదే ఒకటి ఐ అనుకుంటాం మనం. ఐ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే నాలోనే ఉంది అని కాదు, అందరి అందు ఉంటుండాలి. ఇక్కడ నేను ఎంచుకొని ఎవరి కస్తూరి అని కొన్ని ప్రశ్న వేస్తే అతను ఐ అంటాడు. సఫాయి అంటే ఐ ఐ అంటాడు. ఎవరు మహాజన్ అంటే అతను ఐ అంటాడు. ఎవరు హేమలత అంటే ఈమె నేను ఐ అంటుంది. కస్తూరి, సఫాయి, మహాజన్, హేమలత రూపనామములు వేరు వేరైనప్పటికీ జవాబు ఐ ఐ ఐ, అందరి ఎందు ఐ అని వచ్చి ఐ ఈజ్ ఎవరి వేర్. ఈ ఏకాక్షర అయ్యని మనం గుర్తించాలంటే త్రిగుణాక్షరమైనటువంటి అయ్యని మనం కొంతవరకు లక్ష్యంలో పెట్టుకోవాలి. ఈవైఈఐ ఒకటి ఉంది మరి. ఈవైఈఐ అనేటువంటిదే శరీర మనస్సు ఆత్మలతో కూడినటువంటిది. ఏకాక్షర ఐ అనేటువంటి దానికి మనస్సు దేహము ఆత్మ ఏమాత్రము లేదు. ఈ అన్నిటికీ అతీతమై అమనస్కయమై ఉంటుండాలి. కనుక మనం కొన్ని రకములైనటువంటి యొక్క విధానాన్ని ఆధ్యాత్మికలో విచారణ చేస్తే ఐ అనేటువంటి యొక్క స్థానం నుంచి ఉయ్ అనేటువంటి ప్రదేశమునకు ప్రయాణం చేయటమే. వెస్ట్ నుండి సమష్టికి ప్రయాణమే, స్వం నుంచి సోహముకు ప్రయాణమే. ఇది ఒక విధంగా మనం విచారణ చేస్తే ఐ అండ్ యు అనేటువంటి దాన్ని పెట్టుకుంటే ఐ అండ్ యు ఆర్ వన్ అని మనం అంటాం. ఇది పూర్తిగా విచారణ చేస్తే ఐ అండ్ యు ఆర్ వన్ ఇది కరెక్ట్ కాదు. ఐ అండ్ యు ఆర్ వి. మనం వన్ కావాలంటే ఏమైపోలా, వి అండ్ వి ఆర్ వన్ అయిపోతుంది. నీలోనా నేనున్నా, నాలోనా నీవున్నావు, ఇది వి అయిపోయింది. వి అండ్ వి ఆర్ వన్, ఎక్కడ పోయినా ఒక్కటే అయిపోతుంది. అది సెల్ఫ్ అనేటువంటిది అక్కడ ఉంది, ఇక్కడ ఉంటుండాలి. అయితే ఏది సెల్ఫిష్ అని పెట్టుకుంటే సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్ అన్నారు. సెల్ఫ్ అనేటువంటిది నేను అనేటువంటిది ఒక సెల్ఫిష్ గా ఉంటుండాలి. దేహాన్ని మనస్సును ఆధారం చేసుకుని నేను అని అంటున్నాము. శరీర మనస్సును ఆధారం చేసుకోకుండా ఉండినటువంటి సెల్ఫ్ అది రియల్ సెల్ఫ్ అని. ఇది క్రమక్రమేణా కొన్ని విధమైనటువంటి ఆచరణ ద్వారా కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక మనం చెప్పేటువంటి విధానం లోపల కూడాను పరిపూర్ణత్వాన్ని మనం కొంతవరకు అనుభవించి లేక అనుభవించడానికైనా ప్రయత్నం చేసి పిల్లలకు కొంచెం బోధించడానికి పూనుకోవాలి. నిజమైన ఆరోగ్యం అనేటువంటిది దేహంతో కూడినది మాత్రమే కాదు, నైతిక ప్రవర్తన అనేటువంటిది కూడాను కేవలం లౌకికతో కూడినటువంటిది కాదు. ఇవన్నీ కూడాను కొన్ని విధమైనటువంటి ప్రాణ సమ్మిళితమైనటువంటి యొక్క ప్రాణోపాధిగా ఉండేటువంటివి. ఈ లైఫ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి అర్థం చేసుకోవటానికి సాధ్యం కాదు. లైఫ్ అంటే ఏమిటి? ఒక జీవితము అంటున్నాం. ఈ లైఫ్ లోపల ఎన్నో విధమైనటువంటి ఉడుదురుకులు వస్తున్నాయి. నిజమైన లైఫ్ ఆత్మతో కూడినటువంటిదే నిజమైన లైఫ్. ఈ మన శరీరమును విభాగం చేసినప్పుడు కలిగినటువంటి యొక్క స్వరూపమే నిజమైన లైఫ్. ఇది పూర్ణ నిద్రావస్థ లోపల మన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. స్వప్నంలోనైనా కూడా కొన్ని విధమైనటువంటి సూక్ష్మ అనుభూతులు మనం వెంటాడుతుంటాయి, కానీ సుషుప్తి యందు ఈ సూక్ష్మాకారములు కూడా మనకు గోచరించవు. ఏదో ఒక అనుభవించేటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క ఐ ఉంటుండాలి. చిన్న ఉదాహరణ మనం తీసుకో, కన్నులు గట్టిగా మూసుకొని నీవు ఏం చూస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి ఉంటుండాలి అని జవాబు వస్తుంది. అయితే ఈ డార్క్నెస్ ని చూచేవాడెవరు? చూడండి ఇది డార్క్ అని ఎట్లా చెప్తున్నావు? కనుక అక్కడ డార్క్ ను కూడా చూసేవాడు ఒకడు ఉండటం వల్లనే ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి. ఆ చీకటి ఎట్లా కనిపిస్తుండాలి? ఎవరు చూస్తున్నారు? కేవలం డార్క్నెస్ అంటే అన్నిటికీ సాక్షిభూతమైనటువంటిది ఒకటి ఉంటుండాలి. ఈ విధమైనటువంటి యొక్క ఆన్సర్ ను చక్కగా జగత్తును చాటే నిమిత్తమై ఒకనొక సమయంలో బాలకృష్ణుడు యశోద దగ్గర కూడాను ఒక చిలుపు చేష్టలు చేస్తూ ఈ సత్యాన్ని చాటుతూ వచ్చాడు. సాయంకాలం 5 గంటలు కావచ్చింది. అమ్మ ఆకలి ఆకలి పాలివవే పాలివవే అని వచ్చాడు. తల్లి చెప్పింది వేళగాని వేళలో ఇవ్వకూడదు, రాత్రికి ఇస్తాను అన్నది. రాత్రి అంటే ఏమిటమ్మా అర్థము అన్నాడు. చీకటి అయిన తర్వాత ఏమీ కనిపించిన సమయంలో అది రాత్రి అంటారు అని. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు, ఇప్పుడు చీకటిగా ఉంది, రాత్రి అయింది, ఇవ్వవే పాలు ఇవ్వవే అన్నాడు. అనగా కన్నులు మూసుకున్నంత మాత్రం రాత్రి అవుతుందా? ఇదే చీకటికి ఒక చిహ్నంగా భావిస్తూ వచ్చారు. అమ్మా, చీకటి అనేటువంటిది జగత్తులో లేదు, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో చీకటి ఉంది. ఒకటి మనకు గోచరించే సమయంలో రెండోది మనకు గోచరించదు, ఒకటికి ఒకటి అభావమై ఉంటుంటాది. ఇవి రెండు కూడాను భిన్నమైనటువంటి యొక్క సమయంలే కాని ఇవి రెండు ఒక్కటేను అన్నాడు. ఇప్పుడు చాలా వెలుతురుగా ఉంటుండాలి మన యొక్క స్థాయిలో. అంటే నక్షత్రాలు లేవా? ఇప్పుడు కూడా నక్షత్రాలు ఉన్నాయి. వెలుతురు అధికంగా ఉండటం చేత అవి కనిపించటం, రాత్రి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చీకటిగా ఉండటం చేత నక్షత్రాలు మనకు, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో చీకటి ఉంటుండాలి. బాల్యంలో వృద్ధాప్యం ఉంది, వృద్ధాప్యంలో బాల్యం ఉంది, దుఃఖం ఉంది, దుఃఖంలో సుఖం ఉంది. ఒకటి కనిపించే సమయంలో రెండవది మనకు కనిపించదు, ఒకటి ఫలించిన తర్వాత రెండవది మనకు కనిపిస్తుంది. దానికే చెప్పారు కష్ట సుఖములు రెండును కలిసి ఉండు, దీని విడదీయనెవ్వరి వశము, సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. కష్టము ఫలించనేని సుఖం అట అందరు. కష్టము ఫలించిన తర్వాత అదే మనకు సుఖము, దాని ఫలితము మరొక దాన్ని అందిస్తుంది. జగత్తునందు ఈ విధంగా విచారణ చేస్తే ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే అనేకంగా మనకు గుర్తించబడుతున్నాయి. కనుక ఈ జీవిత తత్వాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఈ విద్యలన్నీ కూడా కేవలము ప్రాకృత సంబంధమైనటువంటి విద్యలు. అయితే అనిత్యము అసత్యమైనటువంటి విద్యలలో సత్యము ఉన్నదా అని మనం క్వశ్చన్ వేసుకోవచ్చు. అసత్యమని అనిపించేటువంటి యొక్క విద్యలు ఎందుకూడను సత్యం కూడాను సమ్మిళితమై ఉంటుండాలి. ఇప్పుడు దేహము అనిత్యము, దేహము నీటి బుడగ, మైండ్ ఒక మ్యాడ్ మంకీ, కోరికల యొక్క సమ్మిళితమైన మూట, ఇవి రెండు మిథ్యమే అని వేదాంతం చెబుతుంది. ఈ మిథ్యమైనటువంటి మనోబుద్ధులు దేహములంతా కూడాను సత్యమైనటువంటి దివ్యత్వాన్ని ఎట్లు చేకూరుస్తున్నాయి? కనుక మిథ్యమైనటువంటి ఆధారం చేతనే సత్యాన్ని కూడా నువ్వు గుర్తించడానికి వీలుంది. ఒక చిన్న ఉదాహరణ, మనకు ఒక భయంకరమైన స్వప్నం వచ్చింది. ఆ భయంకరమైనటువంటి స్వప్నం లోపల ఒక్కతూరి మన కెవ్వును అర్చేసేస్తాము. ఈ అర్చేటప్పటికి జాగ్రత్తలు వచ్చి పడిపోయాం. కాబట్టి స్వప్నము కూడాను జాగ్రత్తకు మేల్కొల్పింది. అనేక మంది చెబుతుంటారు ఈ యొక్క స్వప్నానికి కారణం ఏమిటి అని అడుగుతుంటారు. కొంతమంది ఆహారం జీర్ణం కాకపోవటం చేత స్వప్నం వస్తుంది అని, కొంత అనేక జాగ్రత్తలో నీవు అధికంగా చింతించటం చేత స్వప్నంలో నీకు ఆ విధమైనటువంటి ప్రతిబింబాలు వస్తుంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ఆన్సర్ చెప్తూ వస్తుంటారు. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే స్వప్నానికి ఏది కారణం అంటే నిద్రనే కారణం. కనుక మన యొక్క జీవితం యొక్క సమస్యలకంత మూల కారణం ఏమిటంటే డిజైరే దీనికి మూల కారణం. ఈ డిజైర్స్ ను కొంతవరకు మనం అదుపులో పెట్టుకుంటూ పోవాలి. మన జగత్ కళ్యాణమైనటువంటి యొక్క విషయం లోపల మన విద్యార్థులను ప్రవేశపెడుతూ రావాలి. మనలో అనేక విధమైనటువంటి సమస్యలు చెలరేగుతుంటాయి. మనము ఉద్యోగాలు చేయటం కానీ లేక పిల్లలకు బోధించడం కానీ కేవలం మన జీవనోత్సాహం కోసం కాదు, పిల్లల యొక్క భవిష్యత్తును కూడా కొంచెం లక్ష్యంలో పెట్టుకోవాలి. ఒక్కొక్క అధ్యాపకుడు ఏ 5 మందినైనా కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినప్పుడు జగత్తుకు ఎంతో సేవ చేసిన వారం అవుతాం. మనకు అన్నీ తెలుసుననేటువంటి యొక్క దీనికి మనం ఏమాత్రం కూడా గురి కారాదు. తెలియనటువంటి ఎన్నో ఉండవచ్చును. మనకు తెలియనటువంటి విషయాలు తెలిసిన వారితో మనం తెలుసుకోవాలి. మనకు తెలిసిన విషయాలు తెలియని వారికి తెలియజేయాలి. లైఫ్ అంటే కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, ఇచ్చుకొని పుచ్చుకోవాలి. కనుక ప్రతి వారి ఎందు కూడాను ఏ పవిత్రమైనటువంటి విధి ఉంటుండాలో ఏమిటో అది మనం గుర్తించడం చాలా అసాధ్యం. ఎవరేమి చెప్పినా కూడాను మన జీవితానికి అవసరమైతే వాటినంతా మనం స్వీకరించాలి. ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. ఒక మొక్కను తెచ్చి మనం భూమిలో నాటినాం. భూమిలో నాటడం చేత అది పెరుగుతూ వచ్చింది. దానికి చక్కగా గాలి వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేశాము. పెరగడానికి శక్తి ఉండేటట్టుగా ఎరువును వేశాము, నీళ్లు పోసాం. అది గాలిలో మట్టిలో నీటితో అనేక విధమైనటువంటి ఎరువుతో బాగా నిండి ఉంటుండది మొక్క. అయితే ఈ మొక్క గాలి కావటం లేదు, ఈ మొక్క ఎరువు కావటం లేదు, ఈ మొక్క నీరు కావటం లేదు, ఈ మొక్క భూమి కావటం లేదు. భూమిలోని సారాన్ని, నీటిలోని సారాన్ని, ఎరువులోని సారాన్ని, గాలిలోని ప్రాణవాయువు తీసుకుని తన స్వశక్తితో తాను అభివృద్ధి అవుతుంది. లైఫ్ అనేటువంటి మొక్కను మనము 10 మందితో చేరినప్పుడు 10 మందిగా మనం కాకూడదు. మన స్వభావాన్ని మనం పెట్టుకుని 10 మంది దాన్ని ఉన్నటువంటి మంచినంతా మనం స్వీకరించాలి. ఒకరైపోవాలి. దీనిని వేదాంతంలో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. దీనిని మనం చింతిస్తూ పోతామో దానిగా మనం మార్పు పొందుతాం. హనుమంతుడు అనేక విధములుగా రామ రామ రామ రామ అనేటువంటి రామచింతన చూతేనే తాను కూడాను ఈ మొక్క గాలి కావటం లేదు, ఈ మొక్క ఎరువు కావటం లేదు, ఈ మొక్క నీరు కావటం లేదు, ఈ మొక్క భూమి కావటం లేదు, భూమిలోని సారాన్ని, నీటిలోని సారాన్ని, ఎరువులోని సారాన్ని

రామరామ అనేటువంటి రామచింతన చోతిని తాను కూడాను రోమరోమము రామనామం అయిపోయింది. దేనిని మనం దుర్భావంలో చింతిస్తే మనం కూడా దుర్భావంతోనే కూడిపోతాం. మనం మంచిని చింతిస్తే మనం మంచిగా రూపొందుతాం. కనుక బి గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్. ఈ మంచితనంతో మనం ఎంతనైనా మనం సాధించవచ్చు. మన స్థాయిలు మారవచ్చునే కాని వ్యక్తిత్వం మారడానికి వీలు. తక్షణమే చైల్డ్ అని పిలుస్తాం మనం, అదే 10 ఇయర్స్ కు బాయ్ అని పిలుస్తాం, 30 ఇయర్స్ కు మ్యాన్, అదే 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అంటాం. కానీ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. కాల మార్పు చేత రూప మార్పులు, దాని సంబంధ మార్పులు ఏర్పడుతున్నాయి. ఈనాడు మనం అధ్యాపకులుగా ఉండవచ్చు, దీనికి పూర్వం మనం విద్యార్థులము. పూర్వపు సంగతిని మనం మరవరాదు. ఆ విద్యార్థి స్థాయి నుండి ఉపాధ్యాయ స్థాయికి వచ్చాము. మన ఉపాధ్యాయ స్థాయి నుండి కూడాను విద్యార్థుల స్థాయిని లక్ష్యంలో పెట్టుకోవాలి. ఇప్పుడే మన అధ్యాపకుల యొక్క వృత్తిని సక్రమంగా చేసిన వారు. కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క పూర్వపు వృత్తాంతాన్ని కూడా మరవరాదు. పూర్వపు వృత్తాంతాన్ని మన హృదయంలో పెట్టుకుని ప్రస్తుత వృత్తాంతంలో దీన్ని ప్రవేశపెట్టాలి. ఒక సామెత ఉండేది తెలుగులోది, అత్త కొట్టింది పాత కుండ అంటారు, కోడలు తొక్కింది కొత్త కుండ అంటారు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, మన యొక్క పరిస్థితి, దారిలో ఒక టంబ్లర్ ఉంటుంటారు, అది అత్తనే పోతూ దానికి ఏమైనా కాలితో కొట్టేసేస్తే కోడలపై నేరుస్తుంది. ఏమిటి నువ్వు దోవలో పెట్టడం, ఎంత తప్పు పని చేశావు అని కోడల్ని అరుస్తుంది. అదే గ్లాసు కోడలేగిన కొట్టేసేస్తే కళ్ళు కనపట్టలేదా నీకు, దాన్ని ఎట్లా కొట్టినావు అని అరుస్తుంది. ఈ రెండింటికి కూడా కోడలే కారణమవుతుంది కాని అత్త కారణం కాదు. అదే విధంగానే పిల్లలు సరైనటువంటి దీంట్లో ఉండినా పిల్లలకే వస్తుంది, కాకపోయినా పిల్లలకే వస్తుంది. ఇది టీచర్స్ ఎక్కడ ఉంది తప్పు అని గుర్తించడం ఎవరు సాధ్యం కాదు. ఇది అత్త స్థాయిలో ఉంటుంటుంది, ఉపాధ్యాయుల స్థాయి. కనుక మనము పిల్లలను సరైనటువంటి స్థితికి రావాలంటే మొట్టమొదటి మనం కూడా కొంచెం సరైన స్థితిలో ఉంటుంది. అధ్యాపకుని యొక్క శక్తి సామర్థ్యములంతా కూడాను విద్యార్థుల వల్ల ప్రకటితం కావాలి. భోజరాజు సమయం లోపల కూడాను పిల్లలను పరీక్షించి ఆ గురువు ఎలాంటి వాడో తాను గుర్తించడానికి ప్రయత్నించేవాడు. గురువులకు వాదోపవాదం పెట్టేటువంటి వాడు కాదు అతను. ఆ గురువు యొక్క శిష్యుణ్ణి, ఈ గురువు యొక్క శిష్యుణ్ణి పిలిచి వీరిలో వాదోపవాదములు వేసి ఏ శిష్యుడు గెలుస్తాడో అతను గురువు గెలిచినట్టుగా ఉండేది. సంస్థ లోపల, మన ఇన్స్టిట్యూట్ లోపల మన విద్యార్థులు గురువుల యొక్క ప్రతిబింబాలుగా రూపొందాలి. మన విద్యార్థుల ద్వారా యావత్ విశ్వానికి కూడాను ఈ సత్యాన్ని చాటడానికి కృషి చేయాలి. ఏది మనం విద్యార్థులకు బోధిస్తున్నామో దానిని మొట్టమొదట మనం ఆచరించి వారికి నిరూపించాలి. మనం ఎలాంటి దానిని అనుసరిస్తే అలాంటి ఫలితమే మనకు లభిస్తుంటుంది. ఒక చిన్న ఉదాహరణ, ఇది ఒక కొబ్బరి చెట్టు. ఇది సహజమైనటువంటి ఒక కొబ్బరి చెట్టు. ఇది ఒక కోకోనట్ ట్రీ యొక్క షాడో. ఈ కోకోనట్ ట్రీ లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి, షాడో లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి. అయితే నువ్వు షాడో కోకోనట్ ట్రీని నువ్వు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే షాడో కోకోనట్స్ నీకు చేతికి లభించవు. అయితే నీవు రియల్ కోకోనట్ లోపల కూడా నీ యొక్క ప్రతిబింబం ఉండదు. అక్కడ నువ్వు రియల్ కోకోనట్ ట్రీని నువ్వు ఎక్కితే షాడో కోకోనట్ ట్రీని కూడా నువ్వు ఎక్కుతుంటావు. నీవు రియల్ కోకోనట్ ట్రీని ఎక్కి రియల్ కోకోనట్ ట్రీస్ కోసుకుంటే నీ షాడో పోయి షాడో కోకోనట్ ట్రీని ఎక్కి షాడో కాయిన్స్ కోసుకుంటుండాలి. కనుక షాడోను షాడో కోకోనట్ ట్రీస్ కోస్తుండాలి. రియల్ కోకోనట్ ట్రీ ఎక్కినప్పుడు రియల్ కోకోనట్ ట్రీస్ కోస్తున్నాయి. ఏ దీనిలోని ఉంటే రెండింటి ఎందులో నువ్వు కనిపించగలవో దానిని మనం మొదలెక్కాలి. నీవు కేవలం షాడోనే పోతే రియల్ దీంట్లో నీవు కనిపించావు. నీవు సత్యాన్ని గుర్తించేసేస్తే అసత్యంలో కూడా నువ్వు ప్రకటితమవుతావులో. నీవు కేవలం ఒక మార్గాన్ని అవలంబిస్తే పరంలో దీనికి ఏమాత్రము పరాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకుంటే ఇహంలో కూడా నీ యొక్క ప్రతిబింబం ఉంటుంది. ఇక నే రెండు విద్యలు మనం గుర్తించాలి. ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఈ ధర్మ విద్యను కూడా మనం గుర్తించినప్పుడే బ్రహ్మ విద్య మనకు అర్థమవుతుంది. కనుక ఈ ధర్మ విద్యలో కూడా కొన్ని విధమైనటువంటి నిబంధనలు, కొన్ని నియమములు ఉండటం చేత మనము అనుభవగలైనటువంటి ప్రొఫెసర్ నటరాజన్ ఇట్లాంటి వారంతా కూడాను మన ఇన్స్టిట్యూట్కు రావటము, కొంత మనకు తెలియనటువంటి విషయాలు వారు తెలియజెప్పటము, వారికి తెలియనటువంటి విషయాలు మనతో నేర్చుకోవటము, ఇవి రెండింటి ఎందుకు సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం చేత మన విద్య కూడాను ఎంతైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ వర్క్ షాప్ సెమినార్స్ అనేటువంటి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు మనకు కొంతవరకు జరుగుతుంటాం, అత్యవసరం. ఇది మిగతా సంస్థల లోపల ఇలాంటివంత జరగటం లేదు. మిగతా ఇన్స్టిట్యూట్ లోపల సెమినార్స్ జరుగుతూనే ఉంటుంటాయి, కానీ ఇవంతా ఒక విధమైనటువంటి పిక్నిక్ గా వారు భావిస్తూ వస్తుంటారు. అక్కడంతా నిర్ణయాలు జరుగుతుంది కానీ ప్రాక్టికల్ లేక చేర్చడం లేదు. ఇలాగ వేరు ఖర్చు పెట్టి ఈ విధంగా కూడాను కొన్ని సమావేశాలు జరిపి కేవలము ఒక విధమైనటువంటి

0: కాలంను దుర్వినియోగం చేస్తుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో జరిగేటువంటి సెమినార్లంతా సార్థకం అవుతున్నాయి. ఇక్కడ చేరినటువంటి అధ్యాపకులు కూడాను చాలా శ్రద్ధ భక్తులతో చేరి ఏదో తెలియనటువంటి విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో దీన్ని సాధ్యమైనంత వరకు కూడాను జగత్తుకు అందించాలనేటువంటి ఉత్తమ భావములతో కూడినటువంటి వాళ్ళే. ఇక్కడికి వచ్చేటువంటి అధ్యాపకులు కూడాను మన వాతావరణాన్ని సమన్వయం చేసుకుని మన వాతావరణంతో కూడినటువంటి వారిగా వస్తున్నారు. అలాంటి రెండింటి యొక్క సన్నిహిత సంబంధం చేరినప్పుడే ఈ విషయం కూడా సమన్వయం అవుతుంది. చెప్పేటువంటి వారి ఎందో లేక వినేటువంటి వారి ఎందో ఏ అభిప్రాయ భేదములు ఉండినా కూడాను ఇది సార్థకం కాదు. ఒక పాత్ర పెట్టి పైన ఒక పాత్ర నుంచి మనం ఆయిల్ వేసినప్పుడు పై పాత్ర కొంచెం ఆడిన ఈ యొక్క ఆయిల్ కింద పడిపోతుంది, కింద పాత్ర కొంచెం ఆడించినా ఆయిల్ కింద పడిపోతుంది. పైది వేసేది కదలకూడదు, దాన్ని పోయించుకునేది కూడా కదా, రెండు కూడా స్టడీగా ఉండినప్పుడే ఈ ఆయిల్ ఒకదాని నుంచి ఒకటి చేరుతుంది. కనుక ఈ ఇన్స్టిట్యూట్ లో చెప్పేటువంటి వారి యొక్క హృదయం కూడాను నిండుకుండగా కదలక ఉంటుండాలి. మన వినేటువంటి అధ్యాపకులకు హృదయాలు కూడాను స్టడీగా ఉంటుండాలి. అయితే స్టడీగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. స్లో స్టడీ విన్ ది రేస్, అది రెండు కూడా ఉండినప్పుడే దీన్ని మనం సాధించగలము. విన్నాము కదా అని ఒకే తురి మనం హేస్ట్ చేయకూడదు, తొందరపడకూడదు. కనుకనే చెప్పారు, హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఏ హరీ అని. మనం తొందరపడకుండా శాంతంగా దీనిని ఆచరణలో పెట్టుకుని పోయి తగినటువంటి విద్యార్థులుగా తయారు చేసి మీరు సత్కీర్తిని పొంది ఈ జగత్వ్యాప్తి అయినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడాను జగత్తుకు పిల్లల ద్వారా అందించి ఈ విధమైనటువంటి సమావేశాలు ఇంకా మున్ముందుకు అధికంగా జరిపించి మీరు కూడాను ఇలాంటి నాయకులుగా తయారైపోయి దేశానికి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదింతూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 మార్చి 23వ తేదీన పరీక్షా విధానాల సంస్కరణలపై జరిగిన సమావేశంలో భగవాన్ బాబావారు అనుగ్రహించిన ప్రసంగాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మానవ జీవిత గమ్యము సుఖము కాదు, దుఃఖమూ కాదు. ఈ సుఖదుఃఖములు రెండూ ఎక్కడ ఆవిర్భవించినో ఆ స్థానమును గుర్తించినప్పుడే మానవుడు ధన్యుడవుతాడు. సుఖము కంటే దుఃఖమునందే మానవుడు జ్ఞానమును అమితంగా ఆర్జించుకోగలుగుతున్నాడు. ప్రాచీన మహర్షులు జగత్తుకు ఆదర్శములను అందించడానికి అనేక కష్టనష్టములను అనుభవించారు. కనుకనే ఈనాటికి వారి ప్రబోధలు భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయినవి. అదే రీతిగా మానవుడు సమాజంలో ఆదర్శవంతమైన జీవితాన్ని గడపవలనన్న అనేక కష్టనష్టములకు గురి కావలసి వస్తుంది. కేవలం కష్టనష్టములను మాత్రమే కాదు, అనేక నిందలు నిష్ఠూరములను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. కాని మహనీయులు కష్టములను, నష్టములను, నిందలను, నిష్ఠూరములను ఏమాత్రము లెక్కచేయరు. సమాజానికి మంచిని అందించటమే వారి లక్ష్యము. మీరు సుఖమును ఏ విధంగా స్వాగతిస్తారో అదే రీతిగా దుఃఖమును కూడా స్వాగతించాలి. సుఖదుఃఖముల పట్ల సమత్వాన్ని వహించాలి. మానవ దేహంలో ముఖము పవిత్రమైనదని, పాదములు అపవిత్రమైనవని మీరు భావిస్తున్నారు. కాని ఎవరైనా అతిథి మీ ఇంటికొచ్చినప్పుడు ముఖమునకు మాత్రమే స్వాగతం పలికి పాదములను గెటౌట్, బయటికి పో అనటానికి వీలవుతుందా? ముఖమునకు స్వాగతం పలికినప్పుడు పాదములకు కూడా స్వాగతం పలకాలి. అదే రీతిగా సుఖం కావాలంటే దుఃఖమునకు కూడా స్వాగతం పలకాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. బాలసాయి ఈ దివ్య ప్రబోధాలు దిగంబర స్వామిని ఒక్క మాటగా కలిచివేశాయి. ఆ బాలస్వామి తనను ఖండించినప్పటికీ వారి మాటలలో కషాయం లాంటి చేదు కన్నా తీయని మధురరసమే ఎక్కువగా చవిచూడగలిగారు దిగంబరస్వామి. బాబా అందించిన వస్త్రాన్ని వెంటనే ధరించి ఆ స్వామి తమ దిగంబర వేషానికి శాశ్వతంగా స్వస్తి చెప్పారు. ఆ సాధువు తన మౌనాన్ని వీడి, "స్వామి, నా తప్పులను మన్నించండి. మీరు అభయమిచ్చినప్పటికీ భయమును వీడి వనాంతరాలకు వెళ్లే అంత పరిపక్వత నాలో లేదు. అయినా ఇక మీదట ధనమును యాచించటము, పాదపూజలను చేయమనటము, పల్లకీని మోయమను ఆదేశించి నేను ప్రజలను శ్రమపెట్టను. నాకు రెండు పూటలు ఇంత గంజినీళ్లు దొరికితే అంతే చాలు. అవసర నిమిత్తం భిక్షాటనం చేసుకుంటాను. నా కనీసావసరాలు గడిచిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించండి" అంటూ దీనాది దీనంగా బాబాను వేడుకున్నాడు. "అలాగే" అన్నారు స్వామి. తాము ఆశించిన దానికన్నా పూర్తిగా విరోధంగా ఆ బాలసాయికే తలవంచి జోహారులను అర్పించి తమను నట్టెట్లు ముంచేసిన ఆ దిగంబరస్వామిని అప్పటికప్పుడే వదిలిపెట్టి చేతులు కడిగేసుకున్నారు. బాలబాబాను అవమానించటానికి పన్నాగాలు పన్నిన పుట్టపర్తి పుణ్యాత్ములు. దిగంబరస్వామి కోసం ఏర్పడిన భక్తులు మాత్రం ఆయన్ను పల్లకీలో మోసుకుని వెళ్లారు. సాధారణంగా చాలామంది సాధువులు చందాల ద్వారా నిధిని సేకరించటమే కాక తమ ధర్మ ప్రచారం కోసం అనేక స్థాపనాలు చేసి ఒక్క నిమిషానికైనా తీరిక లేకుండా ఇలాంటి కార్యనిర్మాణాలలో నిమగ్నులై వృధా ప్రయాసలకు గురి అయి కాలమంతా వెచ్చించడమన్న దానిని స్వామి అతి తీవ్రంగా ఖండిస్తారు. స్థాపనములు చేయవచ్చు, కార్యములు చేయవచ్చు, అయితే అవి మితిమీరకూడదు. ఇటువంటి కార్యక్రమాలలో అమితంగా కాలం వెచ్చించటం తమ ఆత్మసాధనకు ఒక విధంగా హానికరమే కాని వీటన్నిటికన్నా కూడా ఒక సాధువుకు ఆత్మసాధనే ముఖ్యమైనది అని స్వామి ఘంటాపథంగా చెప్తారు. ఈ దిగంబర స్వామి సంఘటన జరిగిన 17 సంవత్సరాల అనంతరం ప్రశాంతి నిలయానికి స్వామి సచ్చిదానంద రావటం జరిగింది. వీరు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు సంపాదించుకున్నవారు. అదికాక రాజయోగంలో మహామేధావులు. 70 సంవత్సరాల వయోవృద్ధులైన సచ్చిదానంద స్వామిని 32 సంవత్సరాల బాబా భుజం తట్టి, "స్థాపన కార్యక్రమాలలో మీకెందుకింత తపన? ఈ కార్యసాధనలో మీరెందుకింత శ్రమించటం? హాయిగా హిమాలయాలలో ఏకాంత ధ్యానంలో నిమగ్నులు కాకూడదా? మీరు యోగసిద్ధులైతేనే చాలు. ఆ మహత్తర శక్తి గుహలను, వనాలను, చివరకు హిమాలయ శిఖరాలనే ఛేదించి ఈ విశాల ప్రపంచంలో విస్తరించి లోకానికి ఇప్పుడు మీరు చేసిన దానికన్నా, చేయబోయేదానికన్నా 10 రెట్లు శుభం కలుగజేస్తుంది. మీ శరీర రక్షణ నిమిత్తమై మీరు ఏమాత్రం దిగులు చెందక్కర్లేదు. ఆ బాధ్యతలన్నీ నేనే వహిస్తాను. మంచులో నేను మీకు వెచ్చదనాన్ని అందిస్తాను. ఆకలి దప్పికలలో మీకు ఆహార పానీయాలే నేనే అవసరాలను తీరుస్తాను. యోగక్షేమం వహామ్యహం" అన్నారు. వయస్సు బాగా ముదిరినవారు, గొప్ప యోగ సాధకులైన వారు, తమిళదేశంలో ప్రబల కవిశేఖరులని పేరొందినవారు ఒకరు స్వామితో, "స్వామి, మీరెన్నెన్నో అద్భుతాలను చేస్తున్నారు. నాకు 2 రెక్కలు మొలిచేటట్టు చేయకూడదా? నాకు ఈ లోకంలోని ముఖ్యమైన భాషలన్నీ తెలుసు, కవిత్వమూ చెప్పగలను. మీరిచ్చిన రెక్కలతో ప్రపంచం నలుమూలలకు ఎగిరి అన్ని భాషలలోనూ మీ కీర్తి ప్రతిభను గానం చేస్తాను, మహిమలను ప్రచారం చేస్తాను, ప్రబలం చేస్తాను" అన్నారు. దానికి వెంటనే స్వామి, "మీకా శ్రమ అక్కర్లేదు. నా కార్యమును నేనే చూసుకుంటాను. అయ్యా, రెక్కలు లేకుండానే మీరు ఇప్పుడు ఎగురుతున్నారు. ఇక రెక్కలు కూడా తోడైతే వేరే చెప్పాలా? పట్టపగ్గాలే లేకుండా పోతాయి. అసలు మీ ప్రతాపాన్ని కొంత అరికట్టుదామనే నేనే యోచిస్తున్నాను. మీరెందుకు ఒకచోట స్థిరంగా ఉండి అభ్యసించిన యోగాన్ని సద్వినియోగం చేయకూడదు?" అన్నారు వ్యంగ్యధోరణిలో. స్వామి ఎంతటి అభయమిస్తున్నప్పటికీ ఏకాంత ధ్యానం చేయటానికి మొదట్లో ఎవరికీ మనసొప్పదేమో,
అడవులకు గుట్టలకు వెళ్లడమంటే సామాన్యమా? మరైతే అడవులన్నీ నిర్మానుష్యమైతే అటువంటి ప్రదేశాలలో స్వామి యోగక్షేమం మహామ్యహం అన్న దానికి ఉదాహరణలే లేకుండా పోతాయా? ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తాను సత్యసాయి ఆకృతిలో ఉన్నట్టుగా తెలియని వారికి కూడా ఆపత్ సమయంలో స్వామి వారిని కాపాడి రక్షించిన దానికి ఉదాహరణలు కోకొల్లలు. అది 1957 జూలై మాసం కృష్ణపక్షం. భక్తులను వెంటపెట్టుకుని స్వామి రిషికేష్ విజయం చేసిన సమయమది. అచ్చటి హిమాలయ ప్రాంతాలలో ఉన్న వశిష్ఠ గుహకు వెళ్లి భక్త బృందముతో శివానంద స్వామి ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు స్వామి. మార్గమధ్యంలో స్వామి అమాంతం అచేతనంగా పడిపోయారు. ఇటువంటివి భక్తులకు కొత్త కాదు. తాను సూక్ష్మ శరీరంతో స్థూల శరీరాతీత యాత్ర చేసే సమయాలలో స్థూల శరీరము పొదిలిన వెంటనే ఆ దేహం అచేతనంగా వాలిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది. శరీరము కిందకు వాలింది. ఇటువంటి సందర్భాలలో తాను సూక్ష్మ శరీరంతో చేసే చర్యలన్నీ ఒక్కొక్కప్పుడు అచేతన స్థూలకాయంలో కూడా ప్రతిఫలించడం కద్దు. ఇప్పుడు కూడా అదే విధంగా తన రెండు అరచేతులు దగ్గరికి చేర్చి దేనినో గట్టిగా పట్టుకుని అదిమి పట్టినట్టుగా స్వామి స్థూలకాయంలో గోచరించింది. కొంతసేపటికి అచేతనంగా ఉన్న శరీరం చలనం కలిగి యథాస్థితికి వచ్చింది. స్వామి లేచి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్లి వచ్చారు స్వామి అని ఆతృతతో భక్తులు ప్రశ్నించారు. కొన్ని సమయాలలోనే స్వామి ఇలాంటి విషయాలను గురించి తెలియచేస్తారు. ఆనాడు కరుణామూర్తి అయి చెబుతాను అంటూ సుబ్రహ్మణ్యాన్ని ఇక్కడికి పిలవండి అన్నారు స్వామి. సుబ్రహ్మణ్యం బాబా భక్త బృందంలో ఒకరు. ఆయన అక్కడకు రాగానే స్వామి వశిష్ఠ గుహ దగ్గర నువ్వు చూసినది ఏమిటి అని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం అదిరిపోయి స్వామి మీతో ఈ విషయం చెబుతామా వద్దా అని సంశయించి చివరకు చెప్పకుండానే ఉండిపోయాను. అయినప్పటికీ దానిని మీరు గ్రహించేశారు స్వామి అన్నారు వినయంగా. అవును, కాని వీరంతా నీవు చెబితే కాని గ్రహించలేరు కదా, అందుకనే నీవే చెప్పువారికి అన్నారు స్వామి.

వశిష్ఠ గుహ సమీపంలో పారుతున్న గంగానదిలో ఒక శరీరం కొట్టుకుపోవడం చూశాను. అది ఒక యోగి శరీరంగా గోచరించింది. పద్మాసనంలో కూర్చుని ఉన్న ఆ యోగి అదే భంగిమలో ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. చూడటానికి అది ఒక మృత కళేబరంగా తోచింది. ఈ దృశ్యాన్ని చూసినట్టు చెప్పి ప్రశాంత వాతావరణమును అమంగళం చేయడం ఎందుకని చెప్పకుండా ఉండిపోయాను అన్నారు సుబ్రహ్మణ్యం. అది శరీరం కాదు అన్నారు బాబా. ఆ యోగి నదీ తీరాన ధ్యాన నిమగ్నుడై ఒక గుట్టమీద పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు. నదీ ప్రవాహం వేగం పుంజుకుని కట్టలు తెంచుకుంది. ఆ మట్టి గుట్టను మోదటం ప్రారంభించింది. ధ్యాన నిమగ్నుడై ఉన్న యోగికి ఇది ఏమీ తెలియలేదు. క్రమక్రమంగా మన్నంతా కరిగిపోయి గుట్ట విచ్చి నదిలో కరిగిపోయింది. తత్ఫలితంగా యోగి నదీ ప్రవాహంలో పడిపోయాడు. ఆయనకు తెలియకుండానే ప్రాణాయామశక్తి ఆయనను నీటిలో మునిగిపోకుండా తేలేటట్టు ఉపకరించింది. కొంత దూరం ఆ విధంగా కొట్టుకుపోయిన తర్వాత ఆయనకు ప్రజ్ఞ కలిగి బాహ్య ప్రపంచంలోనికి వచ్చాడు. ఎంత యోగి అయినప్పటికీ తాను నీటిలో కొట్టుకుపోతున్నట్టు గ్రహించగానే ప్రాణభయంతో ఆర్తుడై హృదయాంతరాల నుంచి ఒక్కమారుగా భగవాన్ అని ఆర్తనాదం చేశాడు. ఆర్తత్రాణ పరాయణుడైన నేను వెంటనే నా సూక్ష్మయాత్రకు ఉపక్రమించాను. క్షణంలో అక్కడికి చేరాను. గంగా ప్రవాహ వేగం అతని గుండెలను తాకకుండా నా రెండు హస్తాలతోనూ ముందు వెనుక అతన్ని అదిమి పట్టుకుని సూక్ష్మరూపంలో అతన్ని కాపాడాను. ఆ యోగి చాలా కాలంగా ఆహారం తీసుకోవట్లేదు. తత్కారణంగా ఆహార పానీయాలు లభ్యమయ్యే స్థలానికి అతన్ని చేర్చాలని తలచి దరిదాపు 30 మైళ్లు ఆ ప్రవాహం మీదే పయనించి గమ్యానికి చేర్చి ఒక లీలా వినోదానుభూతిని పొందాను అని ముగించారు స్వామి. శివానందనగరుకు దగ్గరలో ఉన్న ఒక కుటుంబీకుని ఇంటికి ఈ యోగిని చేర్చి భయభ్రాంతుడైన ఆయనకు మనశ్శాంతి చేకూర్చాను. ఆకలితో కాలిన కడుపుకు ఆహారం దొరికింది అని స్వామి ఆ యోగి యోగక్షేమాలను తాను ఏ విధంగా కాచి రక్షించారో విపులీకరించారు. సత్యసాయి అన్న పేరు కనీ విని ఎరుగని వారైనా సరే భగవాన్ అన్న ఒక్క ఆర్తనాదం చేయగానే అది స్వామిని ఆ భక్తుని వద్దకు ఆకర్షించగలిగి రక్షణ లభించిందంటే దీని అర్థమేమిటి? ఒక పసిబిడ్డ కూడా దీనికి సమాధానం చెప్పేయగలదు. ప్రత్యేకించి ఏ నామము ఉచ్చరించక మూలాధార వస్తువైన ఆ పరబ్రహ్మమునే గజేంద్రుడు ఆర్తితో పిలిచాడు. నారాయణ నామాకృతి గల ఆ దేవదేవుడు తక్షణమే అచ్చట ప్రత్యక్షమయ్యాడు అని వర్ణించిన పురాణేతిహాసాలే ఇక్కడ నవీనమై సత్యసాయి ఆకృతిలో సాక్షాత్కరించి కాచి రక్షించారు. సాధారణంగా మహాయోగి పుంగవులు కూడా తమను పూజిస్తున్న వారిని, తమ నామమునే స్మరించిన వారిని, తమ వద్ద దీక్ష కొన్నవారిని, తమయందే అచంచల భక్తిశ్రద్ధలు కలవారిని ఆపత్సమయాల్లో కాచి రక్షించిన విషయాలు మన ప్రాచీన గ్రంథాలు ఇతిహాసాలు వర్ణించినాయన్నది అనుభవైకవేద్యమే. అయితే ఇక్కడ కూడా మన స్వామి ఒక ప్రత్యేకతతో ప్రకాశిస్తున్నారనే చెప్పాలి. స్వామికి లవలేశములైనా తనను గురించి ప్రచారం చేసుకోవాలన్న తలంపే లేదు. అందువల్ల వశిష్ఠ గుహ యోగుల్లాంటి వారెందరినో అపాయాల నుంచి కాపాడి అనుగ్రహించినప్పటికీ తన సాయి స్వరూపమో లేక నామమో తానెన్నడూ వ్యక్తం చేసుకోలేదు. బాబా సాధారణంగా తమ భక్తులకు ఒక్కొక్కప్పుడు తాయెత్తులు, ఉంగరాలు మొదలైనవి ప్రసాదిస్తూ ఉంటారు. చాలామందికి చాలా సమయాల్లో అవి ఒక రక్షగా ఉపకరించిన మాట వాస్తవం. అయితే ఈ చిన్ని చిన్ని కానుకలు భక్తులు ధరించినప్పుడే అవి వారిని ఆపత్సమయాలలో సూక్ష్మంగా స్వామికి సందేశం తెలియచేస్తున్నందువల్ల వారందరూ స్వామిచే రక్షింపబడుతున్నారని చాలామంది ఊహిస్తూ ఉంటారు. అలా అనుకున్న వారికి వశిష్ఠ గుహ సంఘటన మొదలైనవి కనువిప్పు కలిగించగలవు. స్థూల వస్తువులను భక్తులకు అనుగ్రహించి తద్వారా వారు భక్తరక్షణ చేస్తున్నట్టు మనను భ్రమింపచేయటం కూడా స్వామి యొక్క లీలా వినోదమే. కానీ ఇది పూర్తి నిజం కాదు. నిజానికి భక్తే నిజమైన తాయెత్తై ఆ సత్యసాయి తల్లిని ఆకర్షించి బంధింపజేస్తుంది. స్వామి తన కంటికి రెప్పవలే కాపాడిన భక్తులందరూ ఇలాంటి కానుకలను పొందినవారేనా ఏమిటి? ఎన్నటికీ కాదు.
స్వామే చెప్తారు, నన్ను సాయి అనే ఆకృతిగానో లేక నామముతోనో భజించాలనే నేనెప్పుడూ నిర్దేశించలేదు. ఈ నరాకారము సత్యముగా నిరాకార బ్రహ్మమే. రూపమును ధ్యానించినా సరే, ఏ నామమును స్మరించినా సరే, సత్యమైన భక్తి ప్రేమలు కలవారైనట్టయితే వారికి నేను ఆపద్బాంధవుడినే. ఎవరైనా నన్ను ఆత్మవిద్యను ప్రసాదించమని ప్రార్థిస్తే వారికి వారు కోరిన మార్గమునే 3 రెట్లు SSS అని అనుగ్రహిస్తాను. ఇంకా చెప్పబోతే భగవాన్ భక్తి అని ఏమీ లేకపోయినా సరే సత్యధర్మములను వీడక అందరియందు సమత్వమును కలిగి ప్రేమను పెంచుకుని యోగ్యుడై జీవించేవాడికి అతను ఏ నామజపమూ చేయకపోయినను వానిని ఆపద సమయాలలో కాపాడి రక్షిస్తూ ఉంటాను అంటారు స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిస్నర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. ఈ ఇంటర్వ్యూ మీకు రేడియో సాయి 13 భాగాల సుదీర్ఘ శీర్షికగా అందించనుంది. వినండి శ్రీ మూర్తి గారితో పరిచయం 3వ భాగం. భగవాన్ బాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ జిఎన్ మూర్తి గారితో అంతరంగ తరంగాలు ఆనందరహరులు కార్యక్రమంలోని తరువాయి భాగంలోకి పయనిద్దాం. మూర్తిగారు, కిందటిసారి మీరు భగవాన్ బాబావారి దగ్గరికి మొట్టమొదటిసారిగా ఎలా వచ్చారు, అంతకుముందు మీ జీవితం గురించి మాకు వివరంగా చెప్పారు, అయితే స్వామివారిని చూసిన మొట్టమొదటిసారి తర్వాత పుట్టపర్తి ప్రయాణం అనంతరం ఏం జరిగిందో ఆ విశేషాలు మాతో పంచుకుంటారా?
1: ఓ తప్పకుండానండి. 1958లో మా అమ్మగారు నాకు రక్షగా ఉంటుందని ఇచ్చిన స్వామి లాకెట్టు నా పాకెట్లో ఉండి 28 సంవత్సరాలు అనేక విజయాలకు ముందడుగు వేయడానికి, అభ్యుదయానికి ఎంతగానో దోహదం చేసింది. 1986లో మొదటిసారి స్వామి దగ్గరికి వచ్చాక స్వామి యొక్క దివ్య శ్రీచరణాలను చూచిన మరుక్షణం వియద్గంగా తరంగిణీ పుణ్యప్రవాహాల పుట్టినిండ్లు, కాళీయ మౌలీయ భరతనాట్య ప్రియంభావుకములు, ఉపనిషత్ కామిని సీమంత సింధూర రాగరంజితములు, ముని మనోభృంగములకు చౌలు కల్పించు సంతోష సరసజములు, దివిని భూమిని కొలిచి నిల్చుకున్నట్టి త్రైవిక్రమములు, ఆపదలు బాపు శ్రీపదములు, మన స్వామి పదములు, స్వామి శ్రీచరణాలు, వాటిని ఎప్పుడైతే స్పర్శించానో ఆ స్పర్శించిన తర్వాత బయటకు చూస్తే ఎప్పుడూ నా పాకెట్లో ఉండేటువంటి ఆ లాకెట్ కనిపించలేదు. అప్పుడు నేను అనుకున్నాను, బహుశా స్వామి ప్రత్యక్ష పరమాత్మ, దాని అవసరం నీకు లేదు, నీ తల్లి నీకు ఇచ్చినటువంటి ఆ డాలరు రెండూ నన్ను చేరుకున్నాయి, ప్రత్యక్ష పరమాత్మ నేనుండి నీ వెంట జంట ఇంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ నీ చేత అనేకమైనటువంటి భవిష్యత్ కార్యక్రమాలలో ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన, నిర్మాణాత్మకమైనటువంటి ఒక పనిముట్టుగా ఉపయోగించుకోవడానికి నేను నిర్ణయించుకున్న తరువాత ఇంకా నీకెందుకు లాకెట్టు అన్నట్టు అనిపించింది నాకు. ఆ తరువాత గుంటూరుకు తిరిగి వచ్చే లోపున పుట్టపర్తిలో అనిల్ కుమారు బివి రమణరావు గారిని పరిచయం చేశాడు. బివి రమణరావు గారిని మాజీ రాష్ట్ర సత్యసాయి శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షునిగా, సేవాదలతో పరిచయం ఉన్న వ్యక్తిగా, ప్రభుత్వంలో కంట్రోలర్ ఆఫ్ డ్రగ్స్ గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిగా పరిచయం చేశాడు. అయితే నేను అంతకు ముందు అనేకసార్లు తెలుగు స్వతంత్రలో చెట్లు క్షమించవు అనేటువంటి కథ, దాని తర్వాత దీపావళి ప్రత్యేక సంచికలైనటువంటి యువ జ్యోతుల్లో అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ప్రశాంతి నిలయాన్ని వర్ణిస్తూ ప్రశాంతి నిలయంతో ముడిపడ్డటువంటి ఒక మానవుల్లో మార్పు, ప్రధానమైనటువంటి పరివర్తన ఎట్లా తీసుకొచ్చాయో ఆ కథన కౌశలంతో ఆ కథలు చదువున్నాను. నాకు అభిమాన రచయితగా అంతకు ముందే పరిచయం బివి రమణరావు అని. ఎప్పుడైతే అనిల్ కుమార్ బివి రమణరావు అని అన్నాడో, ఒకవేళ కథలు రాసే కథలకు రాజు భావరాజు, భావాలకు రాజు భావరాజు, అతడు ఇతడు ఒకరేనా అడిగా, అంటే అతనే ఇతను ఉన్నాడు. నాకు వ్యక్తితో పరిచయం లేదు, అది మొదటి పరిచయం. పరిచయం అయిన తర్వాత దగ్గర నుంచి అప్పటికే అనిల్ కుమారు జిఎన్ మూర్తితనం అని చెప్తూ పరిచయం చేస్తూ, అప్పుడే స్వామి ఉద్యమంలోకి రావడం, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కొన్ని ఆర్టికల్స్ రాయడం జరిగిందని చెప్పి ఆ క్లిప్పింగ్స్ ఆయనకి ఇచ్చాడు. దాని తర్వాత ప్రతిసారి పేపర్లో రాసిన క్లిప్పింగ్స్ నేను ఆయనకు పంపడం, ఆయన దానికి ఒక లెటర్ రాసి స్వామికి పంపిస్తూ వీరికి సంభాషణ సౌభాగ్యం కల్పించండి అని అన్నారు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, రమణరావు గారిని గురించి అనిల్ కుమార్ చెప్పాక నేను తెలుసుకున్నాక నా ఆలోచన కూడా అలాంటిదే. నేను లాకెట్ల కోసం వాచీలు, ఉంగరాలు, గిఫ్ట్లు నాకు స్వామి అది ప్రసాదించండి ఇది ప్రసాదించండి అనేటువంటి దృష్టి మొదటి నుంచి లేదు కాబట్టి నేను మురిసిపోయింది, ప్రభావితమైంది, స్పందించింది స్వామి యొక్క ప్రసంగం. స్వామి నీ చూపు చాలదా స్వామి అని ఇటీవల సుశీల పాడిన పాటలో చరణంలాగా స్వామిని చూస్తేనే చాలు, ఆ చిరునవ్వులు అందాల హరివిల్లు సన్నజాజులు కురిసినట్టుగా ఉంటుంది. కప్పురం తెలుసు, కామధేను తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు, స్వామి మందహాసము తెలుపు అని ఆ మందహాసవదనంతో నడిచి వస్తేనే చాలు, కోటి స్వర్గాలు నా ముందు నాట్యం చేసినట్టు అనిపిస్తాయి అనిపించింది. అందువల్ల నేను స్వామి దగ్గరికి వచ్చినది ఇంతకన్నా ప్రశాంతంగా ఉండాలని, నాకు సమాజంలో లౌకికంగా, వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా అనేక విధాలుగా ఉండేటువంటి అన్ని ప్రాపంచకమైనటువంటి పురస్కారాలు, గౌరవాలు సంతృప్తినివ్వలేదు, విసిగిపోయాను. ప్రశాంతి మందిరంలో మాత్రమే నాకు ప్రశాంతత లభించింది. అందుకు తగినట్టుగా బివి రమణరావు గారు అదే ఆలోచనతో ఉన్న వ్యక్తి దొరికాడు. ఆ రోజు నుంచి ఆయన లేఖలు రాస్తూ నాకు అనేక విధాలుగా స్వామి మార్గంలో ఎలా ఉండాలి, స్వామిని జగద్గురువుగారు మాత్రమే వ్యాసాలు రాయండి, ఆయన యొక్క మహత్యాలు గురించి లేదా లీలల గురించి, మెరకల్స్ గురించి ఎక్కువ రాయొద్దు మీరు, స్వామి సందేశంలో ఉండేటువంటి ఒక డైరెక్షన్ ఉండాలి, ఒక మాగ్నిట్యూడ్ ఉండాలి, అది మనిషిని మార్చడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ దృష్టితో రమణరావు గారి పరిచయం నాకు బాగా ఉపయోగపడింది. దాని తర్వాత అనిల్ కుమారు రాష్ట్ర అధ్యక్షుడిగా అతను పనుల్లో అతను ఉండగా నేను బుక్ స్టాల్ ఎక్కడ ఉంటుందని అడిగాను. ఎందుకంటే మంచి పుస్తకం మంచి మనిషికి మరో పేరు, సొంత పుస్తకం మంచి మనిషికి మంచి తోడు. అందువల్ల పుస్తకాన్ని కొనుక్కొని చదువుకుంటే దానిలో నేను ఆనందించడానికి అందంగా ఉంటుంది ఆనందంలో కూడా అని చెప్పి నేను ఆ స్టాల్కి వెళ్ళమంటే లవింగ్ గాడ్ బుక్ కొన్నాను ఆయన చెప్పాడు, ఆ బుక్ కొన్నాను. లవింగ్ గాడ్ పుస్తకం యా తిరగేస్తుంటే ముందు అందులోనే ఆ ఫస్ట్ సెంటెన్సే నన్ను ఆకర్షించింది. నేను 500 పేజీల నుంచి 1000 పేజీల వరకు ఉన్న గ్రంథాన్ని ఒక రోజులో దాన్ని చదివి దానిలో ఉండేటువంటి సారాంశాన్ని సమీక్ష చేసేటువంటి ఒక ప్రక్రియకు అలవాటు పడ్డాను కాబట్టి అక్కడే కొన్ని పేజీలు బుక్ స్టాల్ దగ్గర తిరగేశా. దానిలో నా మొట్టమొదటి సెంటెన్స్, దిస్ టైమ్ ఐ ఇన్హేల్డ్ ది బ్రెత్ ఆఫ్ గాడ్ ఆన్ క్రిస్మస్ డే 1897. Baba says, a man is born to learn how not to be born again. ఈ రెండు సెంటెన్సులు ముందు ఉన్నటువంటివి. నేను ఈసారి క్రిస్మస్ దినోత్సవం నాడు 1897 భగవంతుని యొక్క శ్వాసని పీల్చుకుంటూ ఈ భూమి మీద జన్మించాను అన్నాడు అని. ఈ భూమి మీద ఎవడైనా ఎందుకు జన్మిస్తాడు అంటే బాబా చెప్పినట్టు హీఈస్ బార్న్ టు లేదా హౌ నాట్ టు బి బార్న్ అగైన్, నేను జన్మించడం మళ్లీ జన్మ లేకుండా ఉండడం ఎలాగో తెలుసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసమే నేను జన్మనెత్తాను. ఆ రెండు సెంటెన్సులు భగవాన్ బాబా యొక్క అవతార తత్వానికి నాందిగా, ప్రస్తావనగా నాకు అనిపించాయి. ఆ పుస్తకం చివరిలో మొత్తం మధ్యలో ఉన్నవన్నీ ఒకెత్తు, చివరి వాక్యాలు దానిలో ఉండేటువంటివి, ఎందుకు బాబా అవతారం వచ్చింది అనేటువంటిది చెబుతూ తర్వాత ఇది భగవంతుని సన్నిధిలో రాసినటువంటి ఆత్మకథ. నేను ఎన్నో ఆత్మకథలు చదివాను, అబ్రహం లింకన్ది, బెంజమిన్ ఫ్రాంక్లిన్ది, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, టంగుటూరు ప్రకాశం, చిలకమతి లక్ష్మీ నరసింహం, వివిధ స్థాయిల్లో వివిధ దేశాల్లో ఉండేటువంటివి, అవి చాలా ఉత్తమోత్తమైనటువంటి ప్రపంచ చరిత్రలో. కానీ కస్తూరి గారి లవింగ్ గాడు భగవంతుని సన్నిధిలో, ప్రత్యక్ష పరమాత్మ సన్నిధిలో ఒక భక్తుని ఆత్మకథ అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆయన అంటాడు, శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్నెప్పుడు కరుణాకరుడు, చేబెట్టి బ్రోచును ఎప్పుడును ఎచ్చటను మరవకుండు ఎరుగుము భక్త. అంటే నిన్ను చేపట్టుకుని ముందు వెనక ఇంతటా ఎక్కడైనా సరే నీ వెంట జంట ఉంటాను అనేటువంటిది మరిచిపోక్సుమా అనేటువంటి ఇంపార్టెంట్ సెంటెన్స్. చివరిలో అంటాడు, ఐ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ది ఇయర్ వెన్ ఐ వాజ్ లాస్ట్ ఆన్ ఎర్త్, బట్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ మైసెల్ఫ్ దట్ దిస్ టైమ్ I have had good schooling. Now I am waiting to receive my school leaving certificate, namely the signal to leap into the warm lap of Sai to take final rest in him. నాకు కిందసారి ఏ జన్మల గురించి నాకేం తెలియదు, కానీ ఈసారి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను, నేను చాలా అదృష్టవంతుణ్ణి, చాలా సంపూర్ణమైనటువంటి విద్యా వ్యాసంగం, ఆధ్యాత్మిక విద్యా వ్యాసంగాన్ని పూర్తి చేసుకున్నాను అని ఎంతో ఆతృతతో, ఆనందంతో నేను ఆ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ని తీసుకోవాలని. ఎందువల్లంటే చాలా వెచ్చని సాయి ఒడిలో వాలిపోవాలని, నా శాశ్వతమైనటువంటి విశ్రాంతి ఆ ఒడిలో తీర్చుకోవాలని నా కోరిక నెరవేరడానికి సిద్ధంగా ఉంది అని భావిస్తున్నాను అన్నాడు. ఇది చాలు. ఆ లవింగ్లో ఆ మొదటి సెంటెన్స్ రెండు, చివర కన్క్లూడ్ ఇది చాలు. ఇందుకోసం మనం స్వామి దగ్గరికి వచ్చాం, ఇందుకోసం మనం స్వామి దగ్గరికి రావాలి అని అనిపించింది. ఆ పుస్తకం ఇక్కడే పూర్తి చేసి ఆ భావాల్ని ఒడిలో బాగా దాచుకుని హృదయంలో పదిలపరుచుకుని నేను తిరుగు ప్రయాణం గుంటూరుకు వెళ్లాను. తర్వాత గుంటూరు చేరిన తర్వాత కొద్ది రోజులకి మా అమ్మగారి మాసికం, ఆమె ఢిల్లీలో చనిపోయింది, తర్వాతే ఈ పుట్టపర్తి రావడం జరిగాయి కదా, ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత గుంటూరులో ఆమె మాసికం వచ్చింది. సరే, ఆ మాసికం రెండయింది భోజనం. ఈ లోపల మాసికం జరుగుతున్న టైంలోనే అనిల్ కుమార్ ఫోన్ చేసి, బ్రదర్ ఈరోజు శాంతి సుధలో స్టేట్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ ఉంది, దాంట్లో రూరల్ డెవలప్మెంట్ అనే అంశం మీద నువ్వు గంట సేపు మాట్లాడాలి అని నాకు చెప్పాడు ఆయన. రెండింటికి భోజనం అయింది. రెండు నుంచి ఒక 15 నిమిషాలు మొత్తం ఒక కాగితం మీద కొన్ని పాయింట్స్ రాసుకుని, అది ఒకటి కంటెంట్ ఉండాలి, రెండు కంటెంట్మెంట్ ఉండాలి. కంటెంట్మెంట్ హాస్యం జోడించకపోతే సీరియస్ గా ఉంటే కష్టం అవుతుంది. ఒకసారి సముద్రాల రాఘవాచారి శతావధాని ఆయన, ఆయన నాతో మాట్లాడుతూ అన్నాడు, చెప్పేవాడికి తెలిసి వినేవాడికి తెలియంది వ్యవహారము, చెప్పేవాడికి వినేవాడికి తెలియంది వేదాంతము, కాబట్టి వేదాంతం మాట్లాడొద్దు మీరు ఎప్పుడు అని నాకు సలహా ఇచ్చాడు. అందువల్ల నేను చాలా పదిలంగా అన్ని నోట్ చేసుకుని స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టి అసలు విశ్రాంతి లేదు. అసలు ఆ కార్యక్రమమే చాలా బరువైన కార్యక్రమం. అయిన తర్వాత అది స్వామి దగ్గరికి ఆ ఆశీస్సులు అందుకుని అక్కడి నుంచి నేను శాంతిసుధకు వెళ్లాను. రాష్టంలో ఉండేటువంటి సత్యసాయి సేవా సంస్థల్లో పదాధికారులు, రాష్ట స్థాయి అధికారులందరినీ పరిచయం చేశాడు. అదే మొదటిసారి నేను వారందరినీ చూడడం. మొట్టమొదట ఒక గంట సేపు మాట్లాడమని అన్నాడు. ప్రారంభించాక అంతకుముందు నేను ఈ రూరల్ డెవలప్మెంట్తో ప్రత్యక్ష అనుభవాలు ఉండి పత్రికల్లో చాలా వ్యాసాలు కొంచెం వ్యంగ్యంగా హాస్యంగా చాలా స్పందన కలిగించే విధంగా రాశాను. అవి మాట్లాడుతూ ఆ అనుభవాల్ని స్వామి యొక్క ప్రబోధాలకి, స్వామి యొక్క ఈ సంస్థాగత లక్ష్యాలకి ముడిపెడుతూ సమన్వయపరుస్తూ మాట్లాడుతూ హ్యూమర్ ని బాగా చూపించాను. సర్వే చేయడానికి వెళ్తూ వెళ్ళినటువంటి సర్వేలో వెళ్ళనుకున్న ఎదుర్కొన్నటువంటి సన్నివేశాలు, సంఘటనలు ఓసారి అడిగి మీకు వివాహం అయిందా లేదా అని అడిగితే లేదు అంటే, పిల్లలు ఎంతమంది అంటే, వరుసలన్నీ చూసుకోకుండా అవగాహన సంపూర్ణంగా లేకుండా అది యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే ఎలా ఉంటుందో అలాంటివన్నీ చొప్పించి చేసి అయిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ రంగారావు గారు ఆయన వచ్చాడు. ఆయన స్వామి ఆర్డెంట్ డివోటెడ్. ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు. ఆంధ్రదేశంలో రూరల్ డెవలప్మెంట్ మీద పరిశోధన చేసిన ఏ వ్యక్తి కానీ, మాట్లాడిన ఏ వ్యక్తి కానీ నాకు తెలియకుండా ఉండడానికి వీల్లేదని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన పరిశోధక విద్యార్థులే ఈ రంగంలో. ఇది విని కరుపుబ్బ నవ్వి అంతా అయిపోయిన తర్వాత, ఇంత నవ్వించాడు, ఇంతలా మాట్లాడించాడు, వీడెప్పుడు నా దగ్గర చదివిన దాఖలా కూడా లేదు, ఎవరితనని అడిగాడు. అడిగి పరిచయం చేసి తెలుసుకున్న తర్వాత ఆ రోజు చాలా సంతోషంతో, అనేకమైనటువంటి అంశాలు స్వామితో కూడినటువంటి, అనేక అనుభూతులతో కూడినటువంటి ప్రసంగం చేశాడు. అది నీకోసమే అన్నాడు, ఎందుకంటే నాకు కొత్త కాబట్టి తెలియాలని. సరే, అదొక అనుభూతి ఆ రోజు జరిగినటువంటిది. తర్వాత ఈ స్టేట్ లెవెల్లో కాన్ఫరెన్స్ పెడుతున్నాడు, అతని నమ్మకం పర్వాలేదు, మూర్తికి సబ్జెక్టు ఫోన్లో చెప్పినా పర్వాలేదని. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత చీరాల్లో చాలా పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు. అది స్పిరిచువల్, ఈ సర్వీస్ ఓరియంటెడ్, స్పిరిచువల్ అన్ని విభాగాలు కలిపి ఎస్బి రఘునాథాచార్య గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ వేదిక్ స్టడీస్ అండ్ సంస్కృత్ యూనివర్సిటీ, ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన మొట్టమొదటిసారి పరిచయం చేశారు. ఆయన ఉపన్యాసాలు విన్నాను నేను. అయిన తర్వాత అక్కడ ప్రసంగించమని చెప్పినప్పుడు నేను ఒక పద్యం చదివి, ఆ పద్యంలో స్వామి యొక్క మొత్తం స్వామి ప్రబోధాలని కానీ లేకపోతే తత్వాన్ని కానీ అందులో జోడించి చెప్తాను. అది హాసము లేని మోము, పరిహాసము లేని వినోదము, అభ్యాసము లేని విద్య, రసభావ వికాసము లేని కావ్యము, శ్వాసము లేని దేహము, ప్రశాంతత లేని ధ్యానము, భగవద్ విశ్వాసం లేని వాని జన్మము వ్యర్థమయ దయామయ. హాసం లేని మోమన్నాను. చిరునవ్వులు చిందించే మొహం ఉంటే ఎవరినైనా ఒప్పించడానికి వీలవుతుంది, మెప్పించడానికి వీలవుతుంది, లేకపోతే నొప్పించడానికి మాత్రమే దారితీస్తుంది. అందుకే స్వామి క్యాస్ట్రాయిల్ ఫేస్ వద్దు అని చెప్పి, కొంచెం చురుగ్గా ఉన్నటువంటి, నవ్వుతూ ఉండండిరా అని చెప్పి స్వామి అనేకసార్లు చెప్పారు. అందువల్ల హాసము లేని మోము, పరిహాసము లేని వినోదము. అసలు పరిహాసం లేకపోతే జీవితంలో అసలు లక్ష్యము దెబ్బతింటుంది, అర్థమే లేదు అని చెప్తూ ఒకసారి స్వామి ఇలా లైన్లో వస్తున్నారు, దర్శనం లైన్స్ లో నేను కూర్చునున్నాను. నా పక్కనే విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే స్వామి అతనితో ఏం బాగున్నావా అని పలకరించారు. ఆయన బాగున్నాను స్వామి, అంతా మీద అని చెప్పి, నేను రామజన్మభూమికి వెళ్ళి వస్తున్నాను స్వామి అన్నాడు. చాలా సంతోషం బంగారు, కృష్ణ జన్మభూమికి కూడా పోకపోయావా అన్నారు. నిజానికి అతను వెళ్ళింది అక్కడే. కృష్ణ జన్మభూమి అంటే జైలు, ఆ రామజన్మభూమికి వెళ్లిన వాళ్ళందరినీ జైల్లో పడేశారు ఇతన్ని కూడా. అందుకే స్వామి చిన్న హాస్యస్ఫూర్తితో, వాస్తవానికి ఇతను కూడా జైల్లో వేశారు. అది నాకు చాలా ఆనందం అనిపించింది. అట్లాగే పరిహాసం లేని వినోదం అంటే, స్వామి లేడీస్ పక్క నుంచి వస్తున్నారు ఎక్కువ సార్లు, మగవాడు పక్క రాలేదు. నేను కూడా చూస్తున్నాను, వస్తే బాగున్నాను మనసులో అనుకున్నాం, కానీ స్వామి ఎందుకు రాలేదో క్వశ్చన్ చేయడం కానీ ఆలోచన చేయడం కానీ వ్యర్థం. వస్తే చూడటం, లేదా దూరం నుంచి చూడటం, ఎక్కడి నుంచి చూస్తే, దగ్గరగా వచ్చినా దూరంగా వచ్చినా చూసే చూపులో ఉన్నది. రాసే పన్ను చూసే కన్ను రెండు ముఖ్యమని స్వామి చెప్పనే చెప్పారు. అందువల్ల అలా వస్తూ ఉంటే ఒక ఆయన అడిగాడు, ధైర్యం చేసి వరండాలో స్వామికి సన్నిహితంగా లౌకికంగా సన్నిహితంగా ఉన్నాడని నా ఉద్దేశం ఉన్నాయని అడిగాడు. స్వామి, మీరంతా లేడీస్ పక్కే వస్తున్నారు, మా పక్క రావడం లేదు, ఇంత పారిశాల్యం ఏంటి స్వామి అన్నాడు. అంటే స్వామి చిరునవ్వుతో ఈ రెండు చేతులు వెనక్కి పెట్టి కొంచెం ఇట్లా స్వింగ్ ఉండి, ది రోడ్ ఈజ్ ఆన్ ద రిపేర్, టేక్ డైవర్షన్ అన్నారు. అంటే మగవారి పక్క ఆధ్యాత్మిక మార్గము, ఆధ్యాత్మిక రోడ్ అంటే అదే మార్గమే, అది రిపేర్లో ఉంది, అది అయ్యాక వస్తాను తప్పకుండా అనేటువంటి దాంట్లో, నేను కొన్నాళ్ళు రాకపోతే మీరు మార్గంలో పడతారు అనేటువంటిది అయి ఉంటుంది స్వామి ఉద్దేశం ఆ సింపుల్ సెంటెన్స్ లో. అంచేత దాంట్లో ప్రధానంగా పరిహాసం లేని వినోదం అని, అభ్యాసం లేని విద్య అన్నారు. ఇవాళ ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ ఫిజిక్స్ లో, సర్క్యూట్స్ ఎక్సలెంట్, కానీ ఇంట్లో ఫ్యూజ్ పోయింది వేయడం రాదు, వేస్తే నాకు షాక్ కొడుతుంది నేనంట. ఎన్నో ప్రత్యక్షంగా నేను చూశాను. అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ కావాలి స్వామి చెప్పింది. అదే స్వామి చెప్పిన నేర్చుకున్న ప్రతి మాటకి ప్రాక్టికల్ అప్లికేషన్. అందుకే స్వామి విశ్వవిద్యాలయంలో లేని విద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు మిలిటరీ టైప్ లో రాగా, అంటే అన్ని పనులు చేసి ఉండగలిగాలి, వాళ్ళు అన్నిట్లోనే సమర్థులు, బట్ టాప్ ర్యాంక్, స్పోర్ట్స్ లో టాప్, సింగింగ్ లో టాప్, హాస్టల్ మెయింటెనెన్స్ లో టాప్, ఇవన్నీ స్వామి అనుగ్రహం వల్ల, వాళ్లలో ఉండేటువంటి శక్తుల్ని పైకి తీసుకొచ్చేటువంటి ప్రోత్సాహ ఉత్సాహాల వల్ల కలిగినటువంటి స్పందనతో కూడుకున్నటువంటి విధానం కాబట్టి. కాబట్టి అటువంటి విధానం కావాలి. సో అభ్యాసము లేని విద్య, రసభావ వికాసం లేని కావ్యం. స్వామి పద్యం చెబితే దద్దరిల్లిపోతుంది సభ. నేను ప్రయత్నం చేసి చూశాను, స్వామి చెప్పిన ప్రతి మాట బయట స్వామి చెప్పినట్టుగానే అని ఏమవుతుంది నాకు, నేను పరిపూర్ణ నమ్మకం నాది అని చెప్తున్నాను. అని చెప్తున్నప్పుడు ఖండ ఖండాంతరంలో ఖ్యాతినార్జించిన మహనీయులు గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరుడు పారద్రోల నుంచి స్వతంత్రమును గన్న సమరభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్యభూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టు భరతదేశమందు జననమంది, భరతమాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీద యువకులారా, మిత్రులారా, సోదరులారా. పెద్ద సభ, దాని నిండా ఉన్నారు. ప్రతి అందులో ఉండే ప్రతి వాక్యానికి లేదా ప్రతి లైన్కి చప్పట్లు మారిపోయి, రసభావ వికాసం ఉన్నది అందులో, పట్టున్నది. ఈ భారతదేశంలో జన్మించినటువంటి వాడు నువ్వు, ఇంతటి ఖ్యాతి కలిగినటువంటిది, ప్రఖ్యాతి కలిగినటువంటి భారతదేశంలో జన్మించి నువ్వు భారతదేశానికి, సంస్కృతికి తగిన విధంగా నువ్వు ప్రవర్తించకపోతే నువ్వు భారతీయుడు అనిపించుకోవడానికే తగినవాడు కాదు సుమా అని సింపుల్గా దాంట్లో చెప్పినటువంటిది ఉంది. దాన్నే రసభావ వికాసం అంటారు. కానీ ఇవాళ వస్తున్న కవిత్వం అలా లేదు. అది ఒక మేడ, ఆ మేడను ఆనుకుని ఉన్నది గోడ, ఆ గోడ పక్కనే ఒక దూడ, ఆ దూడ వేసింది పేడ. ఇది కవిత్వమా? అందులో రైమ్ ఉంది, ఇలట్రేషన్ ఉంది, మేడ ఉంది, దూడ ఉంది, పేడ ఉంది, గోడ ఉంది, అది కవిత్వం అవుతుందా? రెండు రెళ్ళు ఆరేమిట్రా విధవా, ఎక్కభంగమైందిరా ఈ తడవ, కొంచానికి ఆరు చేర్ల అదొకట, మానభంగమైందిరా చవట, ఇది కవిత్వమా అని. అందువల్ల స్వామి నోటింట వచ్చినటువంటి మాట ప్రతిదీ కవిత్వమే. కవిత్వం అంటే అంతరాంతర జ్యోతిష్య మనల్ని బహిర్గతం చేయాలి. అగ్ని జల్లినా అమృతం కురిసినా అందం ఆనందం అని పరమావధి. స్వామి నోటింట వచ్చిన ప్రతి మాటలో అమృతం జల్లినట్టుంటుంది. ఒక్కొక్కసారి మనిషిని మార్చడం కోసం, సంస్కరించడం కోసం అగ్ని జ్వాల కురిపించినట్టుంటుంది. అందుకే ఒకసారి ఒక ఆయనతో చెప్పారు స్వామి, ఏదో నేను మీతో దగ్గరలో ఉన్నాను, సరదాగా మాట్లాడుతున్నాను అనుకుని ఆనందపడిపోతావేమో, అగ్ని జ్వాలను చూపిస్తాను జాగ్రత్త, దానికి కూడా సిద్ధపడు, అది ఇది రెండిటికి సిద్ధపడ్డేందుకు తయారు చేయడం కోసమే నేను నిన్ను ఇలా రూపొందిస్తున్నాను అన్నారు. అది రసభావ వికాసం లేని కావ్యం అంటే స్వామికి సంబంధించి. అయిన తర్వాత శ్వాసము లేని దేహం, తుఫానులతో నడిచేవాళ్లు చైతన్యవ్రతుడు, తుఫానులకు జడిసేవాళ్లు జీవన్ముడుచుడు. తుఫానులతో నడవాళ్ళు, అంచేత దేహానికి శ్వాస ఎంత ముఖ్యము, ధ్యాసే శ్వాస అన్నారు, శ్వాసే విశ్వాసం అన్నారు, విశ్వాసమే భగవంతుడు, ఫెయిత్ ఈజ్ గాడ్ అన్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా. మదర్ తెరిసా గుంటూరు వచ్చిందన్న, అప్పటికింకా స్వామి ఉద్యమంలోకి వస్తున్నా నేను, దాదాపు రావడం జరుగుతుంది. ఆ టైంలో ఆమె గుంటూరు వచ్చినప్పుడు నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు మదర్ తెరిసా దగ్గరికి తీసుకెళ్లారు. సమావేశం అయింది. అంతా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు నాకు కేటాయించింది ఆమె. ఆ 5 నిమిషాల్లో, మదర్ వెన్ యూ స్పీక్ ఇన్ ది హాల్స్ ఆర్ ఫుల్ బట్ ది హార్ట్స్ ఆర్ ఎంప్టీ అని ఆమెతో చెప్పి, తర్వాత నువ్వు పద్మశ్రీ తీసుకుంటున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ విజయలక్ష్మి పండిట్తో ఉన్న మాటలు గుర్తు చేశాం ఆమెకి. పద్మశ్రీ ఫంక్షన్కి నెహ్రూ వెళ్ళినప్పుడు ఆమెకి పద్మశ్రీ ఇస్తే రోల్ చేసి అది ఇలా హృదయానికి గార్బేజ్లో పడేసినటువంటి ఒక అనాథ బాలికను హృదయానికి హత్తుకున్నట్టు ఉంది కదా అంటాడు జవహర్లాల్ నెహ్రూ. అలా ఉన్నటువంటి ఆమె ఆ రోడ్డు పక్కన కలకత్తా పురవీధుల్లో పాదధూళ్ళలో రోడ్డుకు పక్కన ఉండేటువంటి ఒక మురికి కాలువలో ఒక ఆమె పడి ఉన్నది. ఆమె కుడికంటి నుంచి రక్తం కారుతుంది, ఆ కాలుని ఎడంకాలని కుక్కలు కొరుకుతున్నాయి ములక్కాయలు నవ్వినట్లుగా. ఆమె అమ్మాని అరుస్తున్నది. ఆ స్వరం విని దారిలో వెళ్తున్న వాళ్ళు అనేక మంది ఆగారు. అందులో అనేక సామాజిక సంస్థల ప్రముఖులు కూడా ఉన్నారు. కానీ వారు చూసి అయ్యో పాపం అన్నారు. కానీ ఆమె దగ్గరికి ఎవరూ వెళ్లలేదు. వెళ్తే మెడికో లీగల్ కేసు అవుతుందేమో, మన చేతుల్లో చచ్చిపోతే మనకెందుకు వచ్చిన కూడా అని వెళ్ళిపోయారు. 2 వీధులు అవతల ఉన్నటువంటి మదర్ తెరిసా మాతృత్వం మూర్తిభవించిన మదర్ తెరిసా ఆర్ద్రతతో కూడినటువంటి ఆ ఆర్తనాదాన్ని వింది. పరుగు పరుగున వచ్చి ఆ బురదలో నుంచి ఆవిడ తీసి హృదయానికి రోడ్డుకు పక్కన ఉండేటువంటి ఒక మురికి కాలువలో ఒక ఆమె పడి ఉన్నది. ఆమె కుడికంటి నుంచి రక్తం కారుతుంది, ఆ కాలుని ఎడంకాలని కుక్కలు కొరుకుతున్నాయి ములక్కాయలు నవ్వినట్లుగా.

మదర్ తెరిసా ఆర్ద్రతతో కూడినటువంటి ఆ అర్థనాదాన్ని వింది. పరుగు పరుగున వచ్చి ఆ బురదలో నుంచి ఆవిడ తీసి హృదయానికి హత్తుకుని తీసుకెళ్లి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి అన్నం పెట్టింది. అప్పుడు ఆమె అంటుంది, రెండు రోజుల్లో సరిపోతుంది ఆమె. ఆమె అంటుంది, ఐ లివ్ లైక్ ఎన్ యానిమల్ బట్ డై లైక్ ఎన్ ఏంజెల్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ హ్యావ్ గివెన్ మీ ది డిగ్నిటీ ఆఫ్ డెత్ అన్నది. ఇది చిరస్మరణీయం, నాకు హృదయంలో బాగా ఆనాడు నుంచి ఈ పెనవేసుకుపోయింది. విశేషం ఏంటంటే ఆవిడ నాకు ఒక ఆటోగ్రాఫ్ చేసిన ఫోటో ప్రజెంట్ చేసింది. దానిలో ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ ప్రే, ఇఫ్ యూ ప్రే యూ విల్ లవ్, ఇఫ్ యూ లవ్ యూ విల్ లివ్. ఆ సెంటెన్స్ ని మొదటిసారి పుట్టబోత వచ్చినప్పుడు 86లో ఆ కాలేజీ దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కట్టుంది ఇది మదర్ తెరిసా అని రాసిండి. ఆ తర్వాత అనుకున్నా నేను, యూత్ కాన్ఫరెన్స్ జరిగితే అందులో మదర్ తెరిసా గురించి రిఫరెన్స్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ చాలా మంది విషయ వీళ్ళలో పరిచయం లేక సరిగా తెలియక మదర్ తెరిసా గురించి మనం మాట్లాడకూడదు అన్నారు ఈ మధ్యవరు. అంటే నేను చెప్పాను, యూత్ మెటీరియల్లో ఇచ్చారు, స్వామి మేడ్ ఇట్ వెరీ క్లియర్, షీఈస్ మై క్రియేషన్ అండ్ ఐఆమ్ ది క్రియేటర్. ఆమెకి బయోగ్రఫీ రాయడానికి మాల్కమ్ రెడ్జ్ అని వస్తాడు. వచ్చిన తను అతను ఆమెతో అంటాడు, ఆ కుష్ఠ రోగులకు చేస్తున్న సేవ చూసి నాకు $1,000,000 ఇచ్చిన ఇలాంటి సేవ నేను చేసేవాడిని కానీ, నేను చేసేదాని గాను $1,000,000 అయితే నేను జీసస్ కోసం చేస్తున్నాను ఈ సేవ, సర్వకర్మలు భగవత్ ప్రీత్యర్థం అంది స్వామి. సరిగ్గా అదే చెప్తున్నాడు అది. అందువల్ల దాంట్లో ప్రశాంతత లేని ధ్యానం, అంతకుముందు అనుకున్నాం ప్రశాంతత లేకుండా ధ్యానం వల్ల ప్రయోజనం లేదు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఇంట్లో ధ్యానానికి కూర్చుంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు, పోపు మాడిపోతుందని, లేకపోతే కూర సరిగా లేదని, అది వాడు ఎవడో తలుపు కొడుతున్నాడు చూడని చెప్పారు. ఇదేది లేకుండా ప్రశాంతత ఉండేటువంటిదే ధ్యానము. అసలు స్వామి దగ్గరికి రావడమే ప్రశాంతత. ఎన్ అవర్ ఇన్ ది డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ భగవాన్ బాబా ఈజ్ వర్త్ మనీ లెసన్స్ ఇన్ గుడ్ మేనర్స్, సోషల్ గ్రేసెస్ అండ్ స్పిరిచువల్ సాధన. కస్తూరి గారు అంటారు ఒక సెంటెన్స్ లో, అది స్వామి దగ్గరికి రావడం వల్లనే. చీఫ్ జస్టిస్ భగవతే అంటాడు, బాబా ఈజ్ అ కాస్మిక్ ఫినామినన్ అని చెప్తూ, ది మూమెంట్ యూ ఎంటర్ ఇన్ టు ది ఎరనీ ఆఫ్ ప్రశాంతిలయం, ఆల్ టెన్షన్స్ అండ్ యాజిటేషన్స్ విల్ వ్యానిష్ ఇన్స్టెంట్లీ. యూ విల్ బి ఎంటరింగ్ ఎన్ ఏరియా ఆఫ్ పీస్, ట్రాంక్విలిటీ అండ్ లవ్ అబండెంట్లీ అంటాడు. అని అటువంటి దాంట్లో ఉంటున్నప్పుడు ప్రశాంతత, స్వామి మందిరంలోకి రావడమే ప్రశాంతత. కూర్చుంటే చాలు అసలు, స్వామి ఎప్పుడొస్తారని అటుపక్క చూస్తున్నామే అదే ధ్యానము. ప్రశాంతత అంతకన్నా మించింది లేదు నా ఉద్దేశంలో అని చెప్పాను. తర్వాత లాస్ట్ది, భగవద్ విశ్వాసం లేనివాని నరజన్మము వ్యర్థమయ్యా. విశ్వాసం లేకుండా ఏదో కొంచెం నువ్వు ఏదైనా మంచి జరిగితే అదంతా బాబా వల్ల జరిగింది అని కూడా అనుకోడు, చెప్పడానికి కూడా వెనకాడతాడు. మంచి చెడు జరిగితే మాత్రం అక్కడికి వెళ్ళాను జరిగింది అంటాడు. అందువల్ల స్వామి చెప్పినట్టు ఇవన్నీ నాకు అనవసరం. బర్రె పాలిస్తే రాయిబాబా, బర్రె పాలిస్తే సాయిబాబా, లేకపోతే రాయిబాబా అంటారు, మిమ్మల్ని ఎవరు నమ్ముతారు అన్నారు. విశ్వాసం గురించి కూడా స్వామి అద్భుతమైన అంశాలు చెప్పారు, అది కూడా చెప్పాను నేను. ఆమె బందీపూర్ ఫారెస్ట్ కి అందరూ వెళ్ళినప్పుడు ఆ స్వామి కూడా తీసుకెళ్లారు. స్వామి డిక్లేర్డ్ అందులో ఉన్నటువంటి కొంతమంది స్వామి డిక్లేర్డ్ చాలా మహాభక్తులు అన్నారు. ఆ మహాభక్తులు దీనికి చెందిన వారు వ్యానుల్లో ఉన్నారు, కారులో చాలా బృందాన్ని తీసుకెళ్లారు. బందీపూర్ ఫారెస్ట్ మధ్యలో ఆపారు, మంచి ప్రదేశం ఎంచుకుని అక్కడ తెచ్చిన తినుబండారాలన్నీ తెచ్చి స్వామి సెంటర్లో ఉన్నారు, చుట్టూ కూర్చుని అవన్నీ తీయించారు. ఈ లోపల ఏనుగు భీంకారం ఏర్పడింది. ఓ మదపటి ఏనుగు షేక్ హ్యాండ్ డిస్టెన్స్ లో చెట్లు విచవతలు పారేస్తూ భీంకారం చేస్తూ దగ్గరికి రాబోతున్నట్టుగా వినిపించింది. వెంటనే బతుకుంటే బరిసాకు తినొచ్చు, ఆయన భగవంతుడు ఎలాగైనా రక్షించుకుంటాడు, మన్నైతే విశ్వతలు పారేస్తుందని చెప్పి మహాభక్తులందరూ ఆ వ్యానుల్లోకి కారుల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే స్వామి అంటూనే ఉన్నట్టు అక్కడ, ఒరే ఒరే నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నారా, ఇది న్యాయమా, మీరంతా వెళ్ళిపోతున్నారు, ఏంటి అవతల ఏనుగులు వస్తూ ఉంటే అని. అదేమో స్వామి నువ్వు ఎలాగైనా రక్షించుకోగలవు, నువ్వు భగవంతుడు కాబట్టి మాకు కష్టం అని అనుకున్నట్ట. ఆ ఏనుగు పెద్దది మొదట వచ్చి దాని వెనక తన గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ అవన్నీ వరుసలో వస్తున్నాయట. ఆ మదపటి ఏనుగు ఏదైతే చెట్లు విసిరి చవతల పారేసిందో అది రావడం రావడం దిగి కిందకి వంగి తొండం స్వామి పాదాల మీద పెట్టి కంటి నుంచి ధారతో కాళ్ళు స్వామి అభిషేకం చేసింది. వెనకాతలు వచ్చి అదే లైన్లో వచ్చి ఈ ఏనుగులన్నీ అక్కడ అదే లైన్లో వెళ్ళిపోయి అక్కడ ఉన్నాయి. అప్పుడు వీళ్ళు వెంటనే వ్యాన్లోంచి తలుపులు తీసి వై ఫియర్ వెన్ అవర్ లార్డ్ ఈజ్ హియర్ అని చెప్పారు. ఇదిరా మీ విశ్వాసం అని స్వామి అప్పుడు అన్నారన్నమాట. అందువల్ల విశ్వాసం గురించి కూడా చెప్పారు. విశ్వాసం ఎక్కడుంటుందో మదర్ తెరిసా చెప్పినటువంటి మాటలే. అంటే స్వామి ఏ మాటలైనా సరే చెబితే ఇదివరకు నువ్వు విన్నానని అనుకుంటావు, ఎందుకంటే ఆయనే అక్షరం, వినకుండా ఉండడానికి అవకాశం ఎక్కడుంది? ఒకసారి

స్వామి, మీరు చెప్తున్న పద్యాలు జంజార పాపశాస్త్రి గారు రాశారు, అది ఇంకా పుస్తకం ప్రింట్ కాలేదు, ఆయన స్వామి దగ్గరికి రాలేదు, మీరైనా ఆ పద్యాలు రెండు చదివిశారు, పచ్చన రాజవంశము ఇంకో పద్యమును అని అమరేంద్ర గారు అడిగారు. ఇక్కడ ప్రిన్సిపాల్ గా ఉండేవాడు డాక్టర్ అమరేంద్ర. అడిగితే అమరేంద్ర, స్వామికి గ్రంథంతో పని లేదు, గంధంతోనే పని, అతను రాస్తున్నప్పుడే నేను చూశాను, ఇప్పుడు నేనే రాశాను అవి, అంచేత నాకేమిటివి. అద్భుతం, చూడకుండా అప్పుడు రాలేదు, అతను చూడలేదు. అలా చెప్పినటువంటి దాంట్లో స్వామికి అదే మాటలు ఉంటాయని, ఇప్పుడు ఇదే మాటలు మదర్ తెరిసా నాకు ఇచ్చినటువంటి ఆటోగ్రాఫ్లో ఉన్న మాటలే స్వామి కూడా, వేర్ దెర్ ఈజ్ ఫెయిత్ దెర్ ఈజ్ లవ్, వేర్ దెర్ ఈజ్ లవ్ దెర్ ఈజ్ పీస్, వేర్ దెర్ ఈజ్ పీస్ దెర్ ఈజ్ ట్రూత్, వేర్ దెర్ ఈజ్ ట్రూత్ దెర్ ఈజ్ బ్లిస్, వేర్ దెర్ ఈజ్ బ్లిస్ దెర్ ఈజ్ గాడ్. సేమ్, ఎందువల్లనంటే భగవంతుడు కాబట్టి సృష్టికర్త అతను కాబట్టి అని ఈ పద్యం చెప్పి మొత్తం స్వామి ఫిలాసఫీని ఆ పద్యంలో తీసుకొచ్చారు. అది చాలా సంతోషించాడు ఆయన. ఒక పద్యంలో చెప్పారండి అని, అందువల్ల చీరాల్లో నన్ను తీసుకెళ్లి దీనిలోకి వస్తున్నప్పటి నుంచి కూడా లిటరేచర్ ని ఎక్కువగా చదివి, స్వామి లిటరేచర్ చదివి, ఈ రెండింటినీ సమన్వయం చేయడం అనేటువంటి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉన్నామని. ఇది అయిపోయిందండి.

ఇంతవరకు మీరు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని మూడో భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

need my life. No reason for love, no reason for love, no birth.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

ಸಾಗರ ತರ ನಮ್ಮ.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. సత్యసాయి భగవానుని దివ్య పాదారవిందాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి అంశం, సత్యసాయి భగవానుడు తమ దివ్యోపన్యాసాలలో ప్రేమతత్వాన్ని గురించి ఏ విధంగా ప్రబోధించారో, అంతేకాక భక్తుల అనుభవాల ద్వారా సాయి ప్రేమను మనం ఈనాడు ఆస్వాదిద్దాం. మనకి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానాన్ని అందించేవారు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలలో తన ఎంబీఏ కోర్సును చదువుతున్న శ్రీ కృష్ణ శాస్త్రి.
1: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింపని మమగును. తామ ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము సాధింప అర్హుడగును, అద్వితీయము సాధింప అర్హుడగును.
2: ప్రేమ స్వరూపులారా, ఏకం ఏవ అద్వితీయం ప్రేమ, రెండవది కానటువంటి ఒక్కటే ఈ ప్రేమ. ఈ ప్రేమ భౌతిక విషయములపైన ప్రసరించినప్పుడు అనురాగమును, దైవం వైపున మరణించినప్పుడు ప్రేమ అనియు రెండు పేర్లతో ప్రకటితమవుతున్నది. ప్రేమకు ప్రేమనే ఫలం, ప్రేమకు ప్రేమనే సమానము, ప్రేమచేతమే ప్రేమను పోల్చుకొనబడుతుంది. ప్రేమను వివరించుటకు భాష కాని, వర్ణించుటకు కవిత్వము కాని చాలదు. ఇట్టి పవిత్ర ప్రేమకు ప్రేమనే సాటి. ప్రపంచమును అమృతము అతి మధురమైనదని అన్ని శాస్త్రములు కూడా వివరించుతున్నది. కాని అట్టి మధురమైన అట్టి తీయనైన అమృతము కూడా ప్రేమ చెంత చప్పిడిగా మారిపోతుంది. కనుక ప్రేమతత్వము ఇట్టిని అట్టిదని వర్ణించుటకు వీలు కాదు. కనుకనే యథోవాచో నివర్తంటే అప్రాప్య మనసా సహ, మనసుతో కాని వాక్కుతో కాని దీనిని వర్ణించుటకు వీలు కాదు. ఈ ప్రేమ నామము అనే వృక్షం పైన పుట్టేటువంటి ఫలం. నామనామిని యొక్క ఏకత్వమే ఈ ప్రేమ యొక్క తత్వము. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంహింప నీమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగి ఉన్న అద్వితీయమైన విధంగా అర్హుడగును.
3: ఒక విద్యార్థి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రసంగించబోయే ముందు స్వామి వద్దకు వెళ్లి స్వామివారి పాదాలకు నమస్కరించి పాదాలను ముద్దు పెట్టుకున్నాడు. ఆ చిన్న విద్యార్థి తల మీద స్వామి తన చేతినుంచారు. ఎందుకని? టేబుల్ మూల అంచు అతడు లేచేటప్పుడు అతని తలకు తగలకూడదని. ఆ చిన్న బాలుడు ఒక 15 నిమిషాలు భగవాన్ బాబాతో తన అనుభవాలు వివరించి చెప్పడంతో అతని గొంతు తడి ఆరిపోయింది. అప్పుడు స్వామి అతనిని దగ్గరకు పిలిచి తన గ్లాసులోని మంచినీళ్లు త్రాగమనిచ్చారు. అలా ఉంటుంది స్వామి ప్రేమ.

0: మన్నును తినాలంటే ఆకలి కలగాలి. నీరు త్రాగాలంటే దట్టి మనలో ఆవిర్భవించాలి. దుఃఖం అనుభవించాలనుకుంటే మనకు కొన్ని కష్టములు సంభవించాలి. మానవుడు నిరంతరము ఆనందాన్ని అనుభవించాలనుకుంటే దీనికి ఒక విధమైనటువంటి సంతోషం ప్రాప్తించాలి. అన్నము లేక ఆకలి తీరదు, నీరు లేక దాహం తీరదు, కష్టము లేక సుఖం మనకు ప్రాప్తించదు, దుఃఖము లేక మనకు ఆ మనసులో అశాంతి సంభవించదు. ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుండాలి. అన్నింటికీ మూల కారణమైనటువంటిది ప్రేమ. ప్రేమకు మించినటువంటి ధనము ఈ జగత్తులో కానరాదు. మనం కొన్న వస్తువు కంటే కొన్నటువంటి ధనం చాలా గొప్పది. ఒక వస్తువును మనం కొనాలనుకుంటే దీనికి ధనమును వినియోగించాలి. ఆ ఇచ్చేటువంటి వ్యక్తికి ధనం మనకు అందించినప్పుడే ఆ వస్తువు మన చేతికి లభ్యమవుతుంది. ధనముతో జగత్తులో ఏమైనా కొనవచ్చును. కొన్న వస్తువు కాదు దీనికి ప్రధానము, కొనిన ధనమే దీనికి ఆధారము. అదేవిధంగానే మానవుని యొక్క సుఖములు, సంతోషములు, ఆనందము, సౌభాగ్యములు ఇవన్నీ కూడా ప్రేమ ద్వారానే మనకు లభ్యమవుతుంది. ప్రేమనే లేకుండా ఏ వస్తువు కూడా మనము, ఏ సుఖము కూడా మనము అందుకొనలేము. కనుకనే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ధనము ప్రేమధనమే. ఇట్టి ప్రేమధనమును ప్రతి మానవుడు కూడాను సంపాదించాలి. ఈ ప్రేమధనము సాధించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: 1975 సంవత్సరం మే నెలలో స్వామి కొందరు విద్యార్థుల్ని తీసుకుని బొంబాయి వెళ్లారు. బృందావన్ కాలేజీ విద్యార్థులు భజగోవిందం నాటకం ప్రదర్శించడానికి మహారాష్ట్ర సత్యసాయి సమితి బొంబాయి వారు షణ్ముఖానంద హాలులో ఏర్పాట్లు చేశారు. మే 12వ తేదీ ఉదయం ఆ ప్రదర్శన జరిగింది. పిల్లల అభినయం చూసి స్వామి సంతోషించారు. ఆ నాటక ప్రదర్శన తరువాత వారిని భోజనానికి ధర్మక్షేత్రకు రమ్మని వారితో స్వామి చెప్పి వెళ్లారు. దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యి విద్యార్థుల మినీ బస్సు ధర్మక్షేత్రకు చేరేటప్పటికి 3:30 గంటలయ్యింది. వారి కోసం బాబా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారిని చూడగానే త్వర త్వరగా కాళ్లు చేతులు కడుక్కొని వచ్చి భోజనాలు చేయమన్నారు. వారంతా భోజనాలు చేసిన తర్వాత తెలిసింది అప్పటి వరకు స్వామి ఏమీ తినకుండా ఉన్నారని. నా పిల్లలు భోజనం చేసిన తర్వాతనే నేను భోజనం చేస్తా అని బాబా ఏమీ తినకుండా ఉన్నారని విద్యార్థులతో అక్కడి పెద్దలు చెప్పారు. ఆ పర్యటన సమయంలో ఒకనాడు బాబా విద్యార్థుల్ని బొంబాయి నగరం చూసి రమ్మన్నారు. కాని వారంతా బాబా సన్నిధిలోనే సమయం గడపటానికి ఇష్టపడ్డారు. అయినా బొంబాయి తప్పక చూసి రమ్మని వారికి బాబా ఒక మినీ బస్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎంతో నిరుత్సాహంతో ఉండడం చూసి బాబా తాము కూడా వారి కోసం కారులో బయలుదేరారు. నగరంలో కొంత దూరం వెళ్లిన తరువాత విద్యార్థులకు ఆనందం కలగచేయటం కోసం బాబా కారు దిగి వారి బస్సులోకి వచ్చారు. ఆ బస్సులో సరిగ్గా 15 సీట్లే ఉన్నాయి. విద్యార్థులు 15 మంది ఉన్నారు. అప్పుడు రవికుమార్ అనే విద్యార్థి లేచి నమస్కరించి, స్వామి మీరు ఈ సీట్లో కూర్చోండి అని ప్రార్థించాడు. బాబా ఆనందంతో, మనిద్దరమూ కలిసి కూర్చుందాం అని భగవాన్ బాబా రవికుమార్తో పాటు అదే సీట్లో కూర్చున్నారు. కిటికీలో నుంచి చాలా చాలా ప్రదేశాలు చూపిస్తున్నారు స్వామి. ఒకచోట, ఇది వల్లభాయ్ స్టేడియం, ఇది వరకు నేను ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చాను అని ఆ స్టేడియం చూపించారు. రవికుమార్ కి అదేమీ వినిపించడం లేదు. అద్భుతమైన భగవంతుని దివ్య స్పర్శతో మైమరచిపోయి ఉన్నాడు. 13 సంవత్సరాలు గడిచాయి. ఆ రవికుమార్ సత్యసాయి కళాశాలలో లెక్చరర్ గా చేస్తున్నాడు. 1988లో స్వామి రవికుమార్ ని కొత్తగా MBAలో చేరిన విద్యార్థులకు పరిచయం చేస్తూ, నేను వీణ్ణి ఒకసారి బొంబాయి తీసుకుని వెళ్లాను, రవి నీకు గుర్తున్నాదా, మనమిద్దరం బస్సులో ఒకే సీట్లో కూర్చున్నాం కదూ అన్నారు. పరమాత్ముడు ఎంతో ప్రేమతో 13 సంవత్సరాల క్రిందటి ఆ చిన్న విషయం గుర్తుపెట్టుకుని ఆ విధంగా పలుకరించటం అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది.

0: ఇది పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావటం కోసమని బుద్ధివాదము కానీ లేక యోగాభ్యాసములు కానీ ఇంకా ఇతర కఠినమైనటువంటి యొక్క తపశక్తుల వల్ల కానీ ఆ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులు కారని మాత్రం గట్టిగా చెప్తున్నాను. ఈ పరమేశ్వరానుగ్రహానికి పాత్రులు కావటం కోసమని నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క ప్రేమతత్వం మాత్రమే మనము అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి విధానం. ప్రేమ లేక మానవుడు ఎట్టి కార్యమునందు కూడాను తాను దిగ్విజయాన్ని సాధించలేదు. ప్రపంచమునందు పవిత్రత కంటే మించినటువంటి బలము, ప్రేమ కంటే మించినటువంటి ఆనందము, భక్తి కంటే మించినటువంటి యొక్క సుఖము మరొకటి లేదని కూడా నువ్వు చెప్పడానికి వీలుంటున్నాడు. ఇలాంటి ప్రేమ ఆనంద ఈ యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపమునే మన భారతీయుల యొక్క వేదాంతము అని.
1: విద్యార్థులంటే ఎలా ఉండాలో చూడాలంటే పుట్టపర్తిలోనే చూడాలి. విద్యార్థులు బాబా దర్శనం కోసం రావడం కూడా చక్కని దృశ్యం. అన్ని వేల మంది వస్తున్నా ఆ అడుగుల సవ్వడలు తప్ప మరి ఇంకేమీ వినబడదు. రోజూ చూసే బాబా కోసం ఎలా పరుగులు తీస్తారో చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఒక పెద్ద మనిషి స్వామితో, "స్వామి, విద్యార్థులు దర్శనానికి వచ్చేటప్పుడు ఒక పద్ధతిగా రాకుండా గబగబా ఎగుడు దిగుడుగా పరుగులు తీస్తూ వస్తున్నారు. క్రమశిక్షణ లేకుండా వస్తున్నారు స్వామి" అన్నాడు. అప్పుడు స్వామి ఆయనతో, 18, 19, 20 సంవత్సరాల వయసులున్న విద్యార్థులు బజార్ల వెంట, సినిమా స్టార్ల వెంట, హోటళ్ల వెంట పరుగులు తీయడం మీరు చూశారు. కానీ ఈ విధంగా యువకులు భగవంతుని కోసం పరుగులు తీయడం మీరెప్పుడైనా ఎక్కడైనా చూశారా అని అన్నారు. తమ ప్రియమైన విద్యార్థుల్ని ఎవరైనా విమర్శించడం ఆ దయామయునికి ఎంతమాత్రం ఇష్టం లేదు.

0: నీవు ఎందరినో ప్రేమిస్తున్నావు, కానీ ఈ ప్రేమలన్నీ కూడా నువ్వు క్షణభంగురమైనటువంటి ప్రేమలు. వీటిని ప్రేమ అనే పిలువకూడదు. ఇది ప్రేమ కాదు, అటాచ్మెంట్. ప్రేమ ఒక్కటి మాత్రమే దైవత్వంతో చేరేటువంటిది. దైవం నిర్మలంగా, నిశ్చలంగా, నిస్వార్థంగా ప్రేమించినటువంటి ఒక హృదయమే నిజమైనటువంటి ప్రేమ. నేను స్వామి భక్తులు, స్వామి భక్తులు అనుకోవటము, ఇష్టముచ్చినట్టుగా ప్రవర్తించుకోవటము, ఇది సరైనటువంటి భక్తికి లక్షణాలు కాదు. నేను రెండు మూటలు పులిహోర చేసి అందరికి పంచినాను అనుకుంటావు, 500 పంచులు తెచ్చి 10 మందికి అంతా అందించానుకుంటావు. ఈ లిస్ట్ అంతా కూడా నీవు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పాల్సిందే, కానీ దైవం దగ్గర చెప్పడానికి వీలు లేదు. నీవు ఏ హృదయంతో చేస్తున్నాను అనేటువంటిది భగవంతుడు చూస్తాడు.
1: ప్రశాంతి నిలయం మీద గోపురాలు నిర్మిస్తున్నారు. డాబా మీద 4 పనివాళ్లు బిల్డింగ్ పనులు చేస్తున్నారు. రాత్రి 8:30 అయింది. ఇంతలోనే మెట్ల మీద అడుగుల సవ్వడి అయింది. చూస్తే ఎదురుగా చిరునవ్వుతో స్వామి, ఆయన వెనుక 3 విద్యార్థులు మంచినీళ్లు, గ్లాసులు, 2 బేసిన్ల నిండా తినుబండారాలు, ఆకులు పట్టుకుని వచ్చారు. స్వామివారిని చూసి, ముందు చేతులు కడుక్కొని భోజనం చేయండి, పాపం 5 నుండి కష్టపడి పనిచేస్తున్నారు అని స్వామివారన్నారు. అంత దగ్గరగా స్వామిని చూసే అదృష్టం కలగడంతో వాళ్ళు 4 వచ్చి స్వామి పాదాలకు నమస్కారం చేసుకున్నారు. అందులో ఒక వ్యక్తి చేతి మరకలు స్వామివారి అంగీ చివరికి అంటుకున్నాయి. పావుగంట సేపు బాబా వాళ్ల దగ్గరే నిలబడి ఒక్కొక్కరిని కుశల ప్రశ్నలు వేస్తూ వారికి పూరి, కూర, సాంబారు, అన్నం, పెరుగన్నం, 2 లడ్డూలు వడ్డింపచేశారు. భోజనాల తరువాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపిల్ పండు ఇచ్చి తిరిగి వెళ్తున్నారు. అప్పుడు అక్కడున్న రమణరావు గారు, స్వామి మీ అంగీకి మరకలంటుకున్నాయి అని అన్నారు. వెంటనే స్వామి చిరునవ్వుతో, మరకలు కావు బంగారు, అవి మరకతాలు అని అన్నారు.

0: పూజలు, ఈ జపములు, ఈ ధ్యానములు ఏ నిమిత్తమే మేము చేస్తున్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. తన గమ్యం ఏమిటో తాను గుర్తించుకోలేకపోతున్నాడు. గమ్యాన్ని గుర్తించుకోక, గమ్యాన్ని తెలుసుకొనక ఎన్ని చేసినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతుంది. అన్నింటి యొక్క గమ్యము ప్రేమతత్వం ఒక్కటే. ప్రేమను సాధించాలి, అప్పుడే మన సాధన యొక్క ఫలితం మనకు రూపొందుతుంది. ఎట్టి పరిస్థితులు ఉండేయకూడదు, మనం ప్రేమను ఏమాత్రం కూడా వదలకూడదు, ప్రేమను మార్చుకోకూడదు. కష్ట సమయంలో కూడా ప్రేమను మనం అనుభవించాలి. ప్రేమ ఉన్న చోటు ద్వేషం అనేటువంటిది కలగదు, ప్రేమ ఉన్న చోటు కష్టమనేటువంటిది సంభవించదు, ప్రేమ ఉన్న చోటు దుఃఖం అనేది ప్రవేశించదు. కనుక మనం ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము గుర్తించుకుని వర్తించాలి.
1: 1982 నవంబర్లో స్వామి పుట్టినరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేదిక మీద సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి మధురాతి మధురంగా పాట పాడుతుంది. ఆ పాటలో సారాంశం ఏమిటంటే, ఒక వృద్ధురాలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని ఏడుకొండలు ఎక్కుతూ ఉన్నది. కాని ఆమెకు ఓపిక లేకపోవడంతో ఆ మోకాళ పర్వతం ఎక్కలేక గోవింద ఉదయామయ ఈ దర్శనం
0: కష్టమనేటువంటిది సంభవించదు, ప్రేమ ఉన్న చోటు దుఃఖం అనేది ప్రవేశించదు. కనుక మనం ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము గుర్తించుకొని వర్తించాలి.

కాని ఆమెకు ఓపిక లేకపోవడంతో ఆ మోకాళ పర్వతం ఎక్కలేక, గోవింద ఉదయామయ ఈ దర్శనం కాకుండానే నేను ఇక్కడ రాలిపోయేలా ఉన్నాను. నా కోరిక తీరేలా లేదు, కాస్త వచ్చి నాకు సహాయపడరాదా అని వేడుకున్నది. అప్పుడు వెంకటేశ్వర స్వామి చిన్న బాలిని రూపంలో వచ్చి ఆమె చేయి పట్టుకుని తేలికగా హాయిగా తీసుకుని వెళ్లి ఆలయంలో దర్శనం చేయించాడు. ఇది ఆ పాట సారాంశం. కిక్కిరిసిన పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆమె ఈ పాట పాడుతుండగా స్త్రీల వైపు ఆడిటోరియం మధ్యలో కూర్చొని ఉన్న ఒక ఆవిడ, స్వామి నేను చాలా దూరం నుంచి వచ్చాను, నీవు నాకు స్పష్టంగా కనిపించడం లేదు, నీవు ఆ గోవిందుడివే కదా. ఆ స్త్రీ ప్రార్థించగానే దగ్గరగా వచ్చి దర్శనమిచ్చినట్లే నాకు కూడా దగ్గరగా వచ్చి దర్శనమివ్వకూడదా అని కళ్ళు మూసుకొని కన్నీటి దారలు స్రవిస్తుండగా వేడుకొనసాగింది. స్వామి సింహాసనం నుండి లేచి వేదిక దిగి సభాసుదుల మధ్య నుంచి దారి చేసుకుంటూ వచ్చి ఆమె ఎదుట నిలబడ్డారు. పాట పూర్తయింది. ఆ భక్తురాలు కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా భగవాన్ బాబా. బాబా ఆమెతో, బంగారు నేను మీ ప్రార్థనను ఆలకిస్తానో లేదో అని అనుకున్నావు కదూ, ఇగో వచ్చాను నీ గోవిందుణ్ణి అని అన్నారు. ఆ తల్లి ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలై దయామయుడైన బాబా పాదపద్మాలపై పడిపోయింది.

ప్రేమ సుధనను చిందించి ప్రేమగూర్చు ప్రేమ అవతారం.

0: ప్రేమ అవతార శ్రీమాత
1: సత్యసాయిబాబా వారికి కుల మత విభేదాలు లేవనటానికి నిదర్శనంగా బెంగళూరులో ఒక సన్నివేశం జరిగింది. బెంగళూరు సిటీ స్టేషన్ సమీపంలో రహదారికి ఒక మూల ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుని జీవిస్తున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న బంగ్లాకు స్వామి వచ్చిన కారణంగా అసంఖ్యాకంగా జనం రావటం, బాబాను దర్శించుకుని వెళ్లటం జరుగుతున్నది. కార్లు వరుసలు వరుసలుగా రావటం, వారంతా బంగ్లా లోపలకు వెళ్లి పరమానందం పొందుతూ తిరిగి వెళ్లటం ఆ చర్మకారుడు గమనింపసాగాడు. సాక్షాత్తు భగవంతుడే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ స్వామి అని వారందరూ చెప్పుకోవటం కూడా అతడు విన్నాడు. ఎలాగైనా స్వామిని సందర్శించుకోవాలనే ఆసక్తి కలిగి అతడు మెల్లగా బంగళా ఆవరణ లోపలికి ప్రవేశించి ద్వారం నుండి పుష్పాలంకృతమైన కుర్చీలో కూర్చున్న భగవాన్ బాబాను తొంగి తొంగి చూడసాగాడు. లోపల భజన జరుగుతున్నది. ఒకవైపు పురుషులు, ఒకవైపు స్త్రీలు ప్రశాంతంగా కూర్చొని భజన చేస్తున్నారు. అతడు బాబాను చూడటం బాబా చూశారు. వెంటనే లేచి వచ్చి అతని చేతిలోని పూలహారం తీసుకుని తమిళంలో మీకేం కావాలి అని అడిగారు. వృద్ధుడైన ఆ చర్మకారుడు, మీరు మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి అని వేడుకున్నాడు. అక్కడున్న భక్తులందరూ అతని మాటలు వింటున్నారు. ఈ మాటలు విని బాబా ప్రేమతో అతని వీపు తట్టి తప్పక వస్తానని పలికారు. వెంటనే యథాప్రకారంగా వెళ్లి స్వామి తన కుర్చీలో ఆసీనులయ్యారు. తన ఇంటి దారి గుర్తులు బాబాకు చెప్పాలని చాలాసేపు నిలబడ్డాడు. కాని పేవ్మెంట్ మీద తన సామాన్లు ఏమైపోతాయో అని తన చోటుకు తాను చేరుకున్నాడు. బాబా బయటికి ఎప్పుడు వస్తారు, మా ఇంటికి వస్తానన్నారు, దారి గుర్తులు చెప్పాలి అని ఎవరిని అడిగినా వారు సమాధానం చెప్పడం లేదు. స్వామి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఆ చర్మకారునికి ఎంతో నిరాశ కలిగింది. ఒకనాడు హఠాత్తుగా ఒక కారు ఆ దారి వెంట వెళుతున్నది. సరిగ్గా వచ్చి ఆ చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తి ఉన్న చోట వచ్చి ఆగింది. అతడు ఎవరో ఏమిటో అని భయపడ్డాడు. ఇంతలో కారు తలుపు తీసి భగవాన్ బాబా అతన్ని లోపలకు వచ్చి కూర్చోమన్నారు. కారు బయలుదేరింది. అతడు తన ఇంటికి దారి ఏటో చెబుదామనుకునే లోపలే బాబా చెప్పిన గుర్తుల ప్రకారం కారు వెళ్లి అతని ఇంటి సమీపంలో ఆగింది. కారు నుంచి బాబా దిగి ఆ పక్క సందులోని అతని ఇంట్లోకి ప్రవేశించారు. అతడు గబగబా వెంట వెళ్లాడు. ఒక పీటపై కూర్చొని బాబా అతడు ప్రేమతో ఒసగిన పండ్లను కొంత స్వీకరించి మిగిలినది వారికి ప్రసాదంగా ప్రసాదించారు. ఆనందాశ్రువులతో ఉన్న ఆ వృద్ధుణ్ణి ఆశీర్వదించి వారికి ఆనందం కలిగించి బాబా కారులో తిరిగి వెళ్లారు. స్వామి అపారమైన ప్రేమకు కరుణకు ఈ సంఘటన ఒక చక్కని ఉదాహరణ.

ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానాన్ని అందించిన కృష్ణశాస్త్రికి మరొక్క మారు ధన్యవాదాలు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: హజరత్ మహమ్మద్ ఆదర్శం. పూర్వం అన్ని మతస్థుల వారు కొన్ని శాసనాలను తూచా తప్పకుండా పాటించేవారు. ఆనాటి ముస్లిం మతంలో మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారికి కఠిన శిక్ష విధించాలన్న నియమం ఉండేది. అనగా దుష్టదృష్టి, దుష్టమనస్సు చేత ప్రేరేపించబడిన చర్యలకు, అటువంటి దోషములకు 100 కొరడాదెబ్బలు కొట్టేవారు. ఇది హజరత్ మహమ్మద్ నిర్దేశించినదే. ఒకసారి అటువంటి దోషాలను హజరత్ మహమ్మద్ కుమారుడే చేశాడు. తన కుమారుడే అన్న భేదం లేకుండా అతనికి 100 కొరడాదెబ్బలు కొట్టమని ఆజ్ఞాపించాడు తండ్రి అయిన హజరత్ మహమ్మద్. 50 దెబ్బలు కొట్టేసరికి అతడు ప్రాణం విడిచాడు. అతనిని సమాధి చేశారు. ఆ తరువాత సిపాయిలు మహమ్మద్ వద్దకు వచ్చి, ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉన్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అతని సమాధిపై కొట్టండి అన్నాడు. ఇదే నిజమైన న్యాయము. తన, పరా అనే భేదం లేకుండా తన కుమారుని మరణానికి కూడా సిద్ధపడ్డాడు హజరత్ మహమ్మద్. దోషము దోషమే, అది ఎవరు చేసినా. అన్ని మతాలు న్యాయమార్గాన్నే బోధించాయి. అర్థమైంది కదూ?

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2016 భారతదేశపు 70వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం భారత భాగ్య విధాత పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయ 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రేడియో సాయి బృందం మీకందిస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. భారత భాగ్య విధాత అనే ఈ కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది రేడియో సాయి తెలుగు బృందం. మరి ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దామా?
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ, భరత దేశంబు ఆరంజి పండు పోల్చ, కనగ జాతులు మతములు తొనలు కాగా, భరత దేశంబు ఆరంజి పండు పోల్చ, కనగ మతములు జాతులు తొనలు కాగా, వివిధ తెగలను వృత్తుల వెన్నీయున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా, భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా, ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే, ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే, దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే.

0: దివ్యజ్యోతిని వెలిగించు దేశమితి భరతదేశాన పుట్టుట భాగ్యమగును అని రెండు చిన్న పంక్తుల్లో భారతదేశ ఔన్నత్యాన్ని, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అందిపుచ్చుకున్న భారతీయుల భాగ్య విశేషాలని, భారతావని భవిష్యత్ వైభవాన్ని వర్ణించారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు.
1: సాక్షాత్తు భగవంతుడు అవతరించిన నేల, భాగవతోత్తములు తరించిన భూమి, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానాలు విస్తరించిన విమల సామ్రాజ్యం, విభిన్నత్వం, విదుషీతత్వం, విలక్షణత్వం విరగబూసిన నందనవనం. అలాంటి నందనవనంలో అవతరించిన ప్రతి భగవతవతారం భారతావని విభవాన్ని ఇనువడింపజేసింది.
0: కాని నేటి కాలమాన పరిస్థితులను అనుసరించి పెడదారి పడుతున్న కొద్ది మంది దేశ వారసుల్ని తిరిగి సరైన దారిలో పెట్టి మన దేశ భాగ్యరాశిని పరిరక్షించే నిమిత్తమై వచ్చిన విలక్షణ అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. స్వామి ఒకసారి ఈ ప్రపంచమే నా ఇల్లు అని ప్రకటించి మళ్లీ దిద్దుబాటు చేసి ఈ విశ్వమే నా ఇల్లు అని దివ్య ప్రకటన చేశారు. అవును, భగవంతుడికి విశ్వమే ఇల్లు. ఆ ఇంట్లో భారతదేశం పూజగదిలాంటిది.
1: ఈ విషయం ఒకనొక సందర్భంలో స్వామి చెప్పారు. మరి పూజగదిలాంటి భారతదేశంలో ఆధ్యాత్మిక పరిమళాలు ఇంకా ఇంకా గుబాళించి ఆ సుగంధాలు విశ్వవ్యాప్తం కావాలంటే తీర్చిదిద్దే విధాత కావాలి కదా. అవన్నీ కావాలంటే అసలు భారత అంటే ఏమిటి, భారత భాగ్యం అంటే ఏమిటి, అంచెలంచెలుగా విభిన్న ప్రక్రియల్లో స్వామి దివ్యోపన్యాసాల్లో చిన్న చిన్న సంఘటనల్లో పద్యాల్లో పాటల్లో తెలుసుకుందాం. మన ప్రధాన కార్యక్రమంలోకి వెళ్లే ముందు మా రేడియో సాయి తెలుగు విభాగం వీణులారా వింటున్న శ్రోతలకు భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
0: అసలు భారత అంటే ఏమిటి?
1: భగవత్ రతి కలవారే భారతీయులు అన్నారు ఒకసారి స్వామి. మనకందరికీ తెలిసినట్టు భారతీయులు చెట్టులను, పుట్టలను, గుట్టలను, పిట్టల్లోనూ, జంతువుల్లోనూ, నిప్పులోనూ, నీటిలోనూ, కొండల్లోనూ, గోయల్లోనూ అన్నింటా భగవంతుని చూశారు.
0: అసలు భారతీయుని జీవన విధానాన్ని గమనిస్తే అంతా కూడా భగవంతునితో అనుసంధానించి ఉంటుంది. చేసే ప్రతి పని కూడా భగవదర్పణం చేయడం అనే ఒక గొప్ప విధానం మన సంస్కృతిలోనే ఉంది. సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం అనాలి, తస్మై నమః కర్మణే అని స్వామి ఎన్నో ఉపన్యాసాల్లో మనకి బోధించారు. భారతీయుల జీవన విధానాన్ని మనం ఒక్కసారి గమనిస్తే హైందవ సంస్కృతిలో ప్రతి క్రియ కూడా అగ్నితో అనుసంధానం చేసి ఉంది. మనం మొట్టమొదట జన్మించిన దగ్గర నుండి అంత్యక్రియల వరకు అగ్నికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పరమ పవిత్రమైన అగ్నిని పూజించడం భారతీయ తత్వంలో జీర్ణమైపోయింది. కాబట్టి మన సంస్కృతిలో ఏ అంశాన్ని స్పృశించినా, ఏ ప్రాభవాన్ని మనం స్మరించుకున్నా కూడా భారతీయుల యొక్క భాగ్యమంతా ఎక్కడ ఇమిడి ఉందో అది అందరికీ తెరచిన పుస్తకమే.
1: స్వామి ఎన్నో మార్లు మనకు చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. మరి సాక్షాత్తు ఆ భగవంతుడి ఇల్లు మన శరీరమే అయితే మనం ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఉంటాం. చెట్టులోనూ, పుట్టలోనూ, జంతువుల్లోనే కాకుండా ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ నమస్కారం మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది.
0: అవును, అహం బ్రహ్మాస్మి అనే వేదవాక్యాన్ని తీసుకున్నా, ఈ దేహో దేవాలయ ప్రోక్తః అనే ఉపనిషత్ వాక్యాన్ని మనం ఒకసారి గమనించినా కూడా మానవుణ్ణి మాధవుడిగా మలిచే పరికరాలుగా ఇవి గమనిస్తాయి. వేదప్రోక్తమైన ధర్మాన్ని అనుసరించడమే మన సంస్కృతి. వేద విహితమైన కర్మల్ని ఆచరించడమే మనకి ఋషిరుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి భగవంతుడు ప్రతిసారి భారతదేశంలోనే ఎందుకు అవతరిస్తాడు అనే సంశయం చాలామంది కలుగుతూ ఉంటుంది. అలాగే ఒకనొక భక్తుడు ఈ ప్రశ్నే స్వామిని అడిగితే స్వామి ఏం చెప్పారంటే, భగవంతునియందు రతి గలవారే భారతీయులు, ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా రైలు పెట్టెలు అనుకుంటే భారతదేశం ఇంజను లాంటిది. ఇంజన్లో ఏముంటుంది? అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఉన్నచోటే డ్రైవర్ ఉంటాడు, ఎందుకంటే అక్కడి నుండే మొత్తం రైలునంతటిని నడిపిస్తాడు కదా. అలాగే యజ్ఞయాగాదులు జరిగే భారతదేశం ఇంజను లాంటిది. ఆ డ్రైవరే భగవంతుడు, ఎందుకంటే యజ్ఞయాగాదులు జరిగే చోటే కదా భగవంతుడు అవతరిస్తాడు అన్నారు.

0: స్వామి భారత అనే పదానికి ఎన్నో నిర్వచనాలు చెప్పారు. ఒకటి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు భగవత్ రతి కలవారు భారతీయులు, భగవత్ రతి కల దేశం భారతదేశం అన్నారు. ఇంకొక నిర్వచనం స్వామి ఎన్నో మార్లు చెప్పింది, నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే అక్క, స్వామి 2003 సంవత్సరంలో, అది ఏప్రిల్ 2వ తారీఖు, ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. యథావిధిగా స్వామి ప్రతి ఉత్సవానికి తమ ఉపన్యాసాన్ని ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో స్వామి భజన అయిన తర్వాత చాలా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, లేకపోతే ఆరతి అవుతుంది. కానీ ఆ రోజు ఎందుకో భజన అయిన వెంటనే స్వామి మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రారంభించి, పిల్లలు మీరు ఇప్పుడిప్పుడే భజన చేశారు, ఆ భజన చేసిన తర్వాత ఎలా చేయాలి భజన అంటూ స్వామి మొదలుపెట్టారు. భావంతో, రాగంతో, తాళంతో మూడు సమ్మిళితమై ఉన్నదే భావరాగ తాళ సమ్మిళితమై ఉన్నది అసలైన భారతదేశం, అలా చేసిన వాళ్ళు అసలైన భారతీయులు అని ఎంత అందంగా చెప్పారంటే మేమందరం చాలా ఇంకొకసారి భజన చేయాలి అన్న కోరిక మాకు కలిగింది అన్నమాట.
1: చాలా స్ఫూర్తివంతంగా ఉంది.
0: అవును, మరి ఆ భావరాగ తాళ సమ్మిళితమైన భారతదేశ ఔన్నత్యాన్ని మనందరికీ వివరిస్తూ అసలైన భారతీయ పౌరులుగా మన ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఒక చక్కని కార్యక్రమాన్ని మనందరికీ అందిస్తున్నారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఆ కార్యక్రమాన్ని విందామా?
1: తప్పకుండా.

0: శాంతి సత్యాలు ప్రేమ భావాలకు పుట్టిన ఇల్లన్నా
1: తందాన తన
0: వినరా సోదర భరత కుమార వీరగాథ వినరా
1: తందాన తన
0: తరికిట జం తరిథ
2: అదేంటన్నయ్యా గణపతి నదిలేసి భరతమాతకు స్తుతి చేస్తున్నావు
3: అన్నయ్య దైవ స్తుతి మర్చిపోయాడేమోరా
2: మనమున్నాం కదరా గుర్తు చేయడానికి
0: మీరు గుర్తు చేయనక్కర్లేదు నేను మర్చిపోను లేదు
3: మరేంటన్నయ్యా
0: ఈరోజు ఆగస్టు 15 కదరా
2: అవునరా నిజమే మర్చిపోయాను
3: స్వాతంత్ర దినోత్సవం కదూ
2: అందుకేనా అన్నయ్య ఈరోజు భరతమాత స్తుతి చేశాడు
3: మరి ఈ రోజు గురించి మాకేం చెబుతున్నావన్నయ్యా
0: చెప్పడం కాదర్రా మీరే ప్రత్యక్షంగా చూద్దురు గాని రండి
2: ఎక్కడికన్నయ్యా
0: ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోబోతున్నారు పదండి పోలాం
3: అన్నయ్యా ఏదో ఘనంగా వేడుకలన్నావు ఇక్కడంతా నిశ్శబ్దంగా ఉంది
0: ఆగండర్రా అన్నిటికీ మీకు తొందరే అదిగో అలా చూడండి కార్యక్రమం మొదలవబోతోంది వినండి

0: ఎలా అర్థమవుతుందనుకున్నారు? అది దేవతల భాష కదా, సాధారణ మానవులకు ఎలా అర్థమవుతుంది?
1: అన్నయ్య, ఈ పాటకు అర్థం వివరించవు?
2: అన్నయ్య కూడా మానవుడే కదరా,
1: అన్నయ్య సంస్కృతం నేర్చుకున్నారు కదరా.
2: అవును కదా.
0: సరే వినండి. భరతమాతకు బిడ్డలమైన మేము ఉన్నత భావాలతో సత్యాన్ని పలుకుతూ ధర్మాన్ని ఆచరిస్తూ భిన్న మతాలను ఏకం చేసి భరతమాతకు సేవ చేస్తామని అర్థం.
2: ఇప్పుడు అర్థమైందిరా నీకు?
1: బాగా అర్థమైందిరా.
0: ఇప్పుడు పాట విన్నారు కదా, తేట తెలుగు పాటకు ముద్దులలకు చిన్నారులు చేసే ఈ నాట్యాన్ని చూడండి.
2: అబ్బా, నాట్యమా?
1: ఒరే రా, ముందు వరుసలో కూర్చొని చూద్దాం.

0: అబ్బా, ఇంత బాగా చేశారా?
1: అవునరా
0: అన్నయ్య, పాట వినిపించావు, ఆట చూపించావు, ఇప్పుడు ఇంకా ఏం చెప్పబోతున్నావు?
2: వినండి. థా తకిట తక తరికిట తరికిట థా.

0: సీతారామరాజు గురించి మేము చాలా విన్నాం.
1: మన్యం ప్రజల సుఖశాంతుల కోసం, స్వేచ్ఛ కోసం ఆయన చివరి శ్వాస దాకా పోరాడారు.
2: అయితే అంతటి మహనీయుణ్ణి ఆ తెల్లదొరలు అన్యాయంగా ఎలా పట్టున పెట్టుకున్నారన్నయ్య?
1: బ్రిటిష్ అధికారి అయిన రూథర్ఫర్డ్ అల్లూరిని సంధి పేరుతో పిలిచి తర్వాత ఏం చేశాడో మీరే చూడండి.
3: గుడ్ డే మిస్టర్ సీతారామరాజ్, గుడ్ డే. కమ్ ఆన్ సిదా, నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు రూథర్ఫర్డ్. వెల్, మనం స్నేహితులం కావచ్చున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూథర్ఫర్డ్? నువ్వింత నయవంచకుడి వీణారు రూప రాక్షసుడివి అనుకోలేదు.
4: మిస్టర్ సీతారామరాజ్, నీవు నా తవరోలం ఎలా చేచుంటివి, నేను నీ స్నేహమునే కోరుచుంటిని. నిన్ను మన్యమునకు రాజును చేదును. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడొకటి మంచిది.
3: సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ నీ కాళ్ళు కడిగే భ్రష్ట సామంతుడి దేశంలో చాలా మందే ఉన్నారు. నన్ను నాశపెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి షరతులు చెప్పు.
4: అడవిలో కట్టెలు కట్టుకొని వచ్చును, కాని సుంకం చలించవలను. భూములను దున్నుకొని వచ్చును, కాని శిస్తులు కట్టవలను. పంచాయతీ పాలనలు చేసుకొని వచ్చును, కాని ప్రతి విషయానికి సర్కారు ఉద్యోగి అనుమతి పొందవలను.
3: మన్యం ప్రజల కలకాలం బానిసలుగా ఉండవలను, అంతేనా?
4: ఆహ్, మన్యం మన్యమని ఈ అడవి మంద కొరకు ఏలగోల చేయదు. నీవు ఒప్పుకొని నడల సేనాని పదవి ఇచ్చుదుము. అప్పుడు నీ శౌర్యమును చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమును పెద్దగలచునందు నీవు ఒక చక్కని లింకు కావచ్చును.
3: బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాలుట వంగి వంగి సలాంను కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలెత్తుకొని వర్తకం పేరున ఊరు ఊరా తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి తిరుపం ఎత్తినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రూథర్ఫర్డ్ ని బ్రిటిష్ సామ్రాజ్యం?
4: శబాష్ రామరాజ్, శబాష్. నీ వంటి వీరుడు బానిస దేశం ముందు కాక మా దేశం.
3: రూథర్ఫర్డ్, బొర్ర పాఠం కూడా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, వేయి జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పడతాను. నా ప్రజల సముద్రానికి పాటు పడతాను.
4: నీ దేశభక్తిని మెచ్చుకోండి రామరాజ్, కానీ ప్రపంచంలో ఎదురులేని సైనిక శక్తిని, బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదురించజాలవు. స్వతంత్రమునకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును.
3: స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే భిక్షం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు ధారపోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడునున్న మనిషి కూడా స్వేచ్ఛావాయు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకొని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టారో, ఏది ద్వేషాశలకు అతీతమైన సంఘమో, అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. నీ చట్టం దానిని సాధించను తఫాడ్.
4: రామరాజ్, ఆశకు లంగవు, చట్టమునకు తల ఒగ్గవు. నీ మొండి తనుముతో నా ఓర్పుని పరీక్షించుచుంటివి. అమూల్యమగుని నీ ప్రాణము తీయు వరకు నన్ను బలవంతం చేయచుంటివి. ఆవేశం విడిచి కొంచెం ఆలోచించు.
3: ఆవేశం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, రేయంబవళ్ళు శ్రమించిన ఒక్క రపూటన్న అనుకుని వచ్చుకుని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలి చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, తల్లి పాలు లేక, తాగడానికి కనీసం గంజి కూడా లేక, ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు, వాళ్ళని చూసి ఆవేశపడక, ఆవేదన పడక నీతో మంతనాలు చేయమంటావా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రూథర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరుడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. రేగ్నగ్నిజ్వాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తెల్ల ప్రాణి గడవలి పారిపోయేంత వరకు, ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే.
4: స్టాప్ ఇట్ రాజు, స్టాప్ ఇట్. దిస్ ఇస్ క్రాస్ ద రీజన్, రాజద్రోహం. ఫర్గివ్ మీ యువర్ లార్డ్ ఇఫ్ ఐ మీనింగ్ ఎ నోబుల్ సోల్. డ్యూటీ ఇస్ డివైన్ అండ్ మై డ్యూటీ ఇస్ టు మై కింగ్. షూట్ హిమ్, డిడ్ంట్ యు హియర్ మీ? ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ హిమ్? ఇస్ దేర్ నో లాయల్ సోల్జర్ హియర్?
3: నువ్వు నన్ను చంపలేవు రూథర్ఫర్డ్.
4: ఇన్ ద నేమ్ ఆఫ్ మాజెస్టీ గవర్నమెంట్ ఐ ఆర్డర్ యు.
3: ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పెళ్లగిస్తారు. సీతారామ రాజక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను, స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
0: అయ్యయ్యో, ఇంత అన్యాయమా?
1: ఇంతే కాదు, ఇలా స్వాతంత్ర సమర యోధులనెందరినో హింసించి ప్రాణాలు తీశారు. ఆనాడు అంత మంది తమ ప్రాణాలు త్యాగం చేయబట్టే ఈనాడు మనం ఈ సుందర భారతావనిలో సుఖంగా జీవించగలుగుతున్నాం. అందుకే మన భారతదేశం సుందరం, సురుచిరం, సుమనోహరం.

0: కన్నుల పండుగగా జరిగాయన్నయ్యా. స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంతా కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి.
1: మరేమనుకున్నావు మన స్వామి పిల్లలంటే?
0: అవునన్నయ్యా, ఇక్కడ చదివే పిల్లలందరూ ఎంత అదృష్టవంతులు.
1: వినరా సోదర భరత.

0: ವಿನರಾ ಸೋದರ ಭರತ ಕುಮಾರ ವೀರಗಾಥ ವಿನರಾ
1: ತಂದಾನತನ
0: ಥಾ ತಕಿಟ ತಕ ತರಿಕಿಟ ತರಿಕಿಟ ಥಾ ಬೋಲೋ ಸ್ವತಂತ್ರ ಭಾರತ ಮಾತಾ ಕೀ
1: ಜಯ
0: ಬೋಲೋ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ಬಾಬಾಜಿ ಕೀ
1: ಜಯ
2: ఆహా ఎంత అద్భుతమైన కార్యక్రమం కదా కాది
3: చాలా బాగుంది చిన్నపిల్లలైనా అద్భుతం
2: మరి ఈ కార్యక్రమంలో విశేషం ఏంటంటే ఈరోజు పొద్దున్నే ఈ కార్యక్రమం వాళ్ళు వాళ్ల పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది ఎంత అద్భుతంగా అసలు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా అలా ఫ్లో లాగా వెళ్ళిపోయింది కదా మొత్తం కార్యక్రమం
3: మన అదృష్టం మళ్ళీ దాన్ని మనం ఇక్కడ ప్రసారం చేయగలిగాం చాలా బాగుంది
2: మరి ఇప్పటి వరకు మనం ఈ భారత అనే దాంట్లో మన ఆలోచన పరిధికి తగిన విధంగా మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భగవత్ రతికల వాళ్ళు భారతీయులు, భగవత్ రతికల దేశం భారతదేశం, ఆ తర్వాత భావరాగతాళ సమ్మిళితమైన దేశం భారతదేశం అని అన్నారు. కానీ ఇంకా నా హృదయానికి మైండ్ సాటిస్ఫై అయిపోయింది, కానీ హృదయం ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, స్వామి ఒకసారి ఈ ప్రపంచమే నా ఇల్లు అనని మళ్లీ సరిదిద్దుకొని ఈ విశ్వమే నా ఇల్లు అన్నారు కదా. మరి ఈ భారత అంటే

0: ఇంకా ఏదన్నా ఎక్కువ చెప్తారేమో స్వామి. మరి
1: చెప్తారు, మరి మనం తృప్తి పొందలేదంటే తప్పకుండా ఏదో ఒక దివ్యోపన్యాసంలో ఒక విశిష్టమైన నిర్వచనం ఇచ్చే ఉంటారు స్వామి.
0: ఎప్పుడు అంటారు కదా స్వామి, ఎక్స్పాన్షన్ ఈస్ లవ్.
1: అవునవును,
0: అంటే ఈ విశ్వంలో ఏ బౌండరీస్ ఉండకూడదు.
1: నిజమే,
0: అంతా ఒకే ఒక ఇల్లు,
1: పరిధి లేని ప్రేమ ఉండాలి అంటారు స్వామి. అది నిజానికి మన సంస్కృతి కూడా అదే బోధిస్తుంది కదా గణేష్. వసుధైక కుటుంబం అంటాం, సమస్త లోకాన్ సుఖినో భవంతు అనేది మన ప్రేయర్, యూనివర్సల్ ప్రేయర్ మన సంస్కృతిలో. కాబట్టి స్వామి, అందుకే చూద్దాం ఏ రకమైన నిర్వచనం ఇస్తారో ఈ భారత అన్న పదానికి. ఇప్పుడు స్వామి మాటల్లోనే విందాం.
0: విందాం.
2: భారత అనగా కేవలం ఒక దేశమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు. అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు. జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు. శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భరతదేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు. శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశమునకు వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు. అయితే ఈ భరత అనే శబ్దము ఏనాడు పుట్టినది? జడభరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునకు భరత అని పేరు ఉచ్చరించారు. శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారునికి ఈ పేరు పెట్టారు. అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది. సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది. సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే. కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు. యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది. భా అనగా దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు భకారమని అర్థము. స్వస్వరూప జ్ఞానమే భా. ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు. కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు. సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని. సంగ్రామం అనగా ఏమిటి? అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము. కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు. బలం భరం భగతి విభక్తి అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మబలము తేజోబలము ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు. భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము. యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు. ఆత్మబలమనగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు. కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అయినకూడను వీటిని పొందుటకు అధికారి కాగలడు.
1: చాలా అద్భుతంగా ఉంది గణేష్. ఇంతవరకు భారత అన్న పదానికి చాలా నిర్వచనాలు విన్నాం, స్వామి మాటల్లోనే విన్నాం, గాని ఇది చాలా అరుదుగా ఉంది. ఎప్పుడు చెప్పారు ఈ ఉపన్యాసం?
0: ఇది స్వామి 1990వ సంవత్సరం తమ పుట్టినరోజు నాడు చెప్పారు స్వామి.
1: ఇది నిజంగా పుట్టినరోజు కానుక స్వామికి మనం ఇవ్వడంగా, స్వామే మనకి తన జన్మదినోత్సవం నాడు మనందరికీ ప్రసాదించారు. ఇది రేడియో సాయి శ్రోతలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అసలు భారత అన్న పదానికి అర్థం ఏమిటి, భారతీయులు అని ఎవరిని అంటారు అన్న మొత్తం విపులంగా ఈ ఉపన్యాసంలో ఉందని ఇప్పుడే నాకు గణేష్ చెప్తున్నారు. కాబట్టి డేట్ చెప్పారు కదా, నవంబర్ 23, 1990. ఈ ఉపన్యాసాన్ని అందరూ తప్పకుండా వింటే నిజంగా ఎంతో స్ఫూర్తి పొందుతాం.
0: అయితే ఈ భారత భాగ్య విధాత అనే ఈ కార్యక్రమంలో మనం మొదటి అంశమైన భారత అనే అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి తర్వాత పదంలోకి వెళ్దాం.
1: తప్పకుండా భారత అన్న విభాగాన్ని విజయవంతంగా స్వామిదయతో పూర్తి చేసుకున్నాం గణేష్. తర్వాత ఈ భాగ్య అసలు ఏమిటి భాగ్యం ఏమిటి? ఇందాక మన పిల్లలు కూడా, ఈశ్వరాంబ స్కూల్ విద్యార్థులు కూడా వేదశాస్త్రాలు, పుట్టిన భూమి, భోగభాగ్యాలు, నిండిన భూమి అని పాడారు. ఏంటి భోగభాగ్యాలు? మిగిలిన దేశాలలాగే మనకి అనేకమైన ప్రకృతి వనరులు ఉన్నాయి, చాలా సంపద ఉన్నది. ఆ సంపదను కొల్లగట్టుకుందుకు ఇతర దేశాలు దాడి చేశారు. ఈ చరిత్ర కూడా ఉంది. భాగ్యం అంటే అదేనా? అందరికీ ఉన్న భాగ్యమే అంటావా? ఏంటి నీ ఉద్దేశం ఏంటి?
0: స్వామి ఇప్పుడు చెప్తారు కదా, అసలైన భాగ్యం ఏంటంటే ఆ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలే అసలైన భాగ్యం అని చెప్పారు.
1: సరిగ్గా చెప్పావు. నిజంగా నా మనసులో భావం కూడా అదే. స్వామి ఎన్నోసార్లు చెప్పగా విన్నాను, మనకి అసలైన భాగ్యం ఏమిటి అంటే మన సంస్కృతి. భారతీయ సంస్కృతి మకుటాయమానమైనది. ప్రపంచ సంస్కృతులు అన్నిట్లో కల్లా, ప్రపంచ సంస్కృతులు ఒక మకుటం అనుకుంటే అందులో కలికి తురాయి లాంటిది మన భారతీయ సంస్కృతి. ఆ వైభవాన్ని ఎన్నని వర్ణిస్తాము, ఎలా వర్ణిస్తాము?
0: ఎన్నిసార్లు స్వామి తమ ఉపన్యాసాల్లో చెప్పారు కదా, భారతదేశం యోగ భూమి, త్యాగ భూమి, వేద భూమి, కర్మ భూమి, ఎన్ని ఎన్ని ఎన్ని డెఫినేషన్స్ ఇచ్చారు స్వామి దానికి. ఎన్ని అడ్జెక్టివ్స్ స్వామి భారతదేశంకి ఇచ్చిన దాఖలాలు ఇంకెవరు చేయలేదు అసలు.
1: అది మాత్రం నిజమే. అసలు ఈ సంస్కృతి అన్న పదాన్ని ఒకసారి మనం దాన్ని అన్ని డైమెన్షన్స్ లోంచి చూస్తే కనుక, పెద్దలు చెప్పిన నిర్వచనం ఏమిటంటే, స్వామి చెప్పింది కూడాను, సాక్షాత్ భగవంతుడే చెప్పాడు ఏంటంటే, ఏదైతే మనల్ని సంస్కరింపజేస్తుందో అదే సంస్కృతి. అంటే ఆ సంస్కృతిలో ఉన్న ఆ జీవన విధానాన్ని అనుసరిస్తే మనం ఆటోమేటిక్ గా ఒక రిఫైన్డ్ ప్రొడక్ట్ గా బయటకు వస్తాం. సో అలాంటి ఒక గొప్ప సంస్కృతి మన భారతీయుల సొత్తు కాబట్టి దాన్ని ఆచరిస్తే దాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు మనకి.
0: యాక్చువల్గా స్వామి ఇప్పుడు చెప్తారు, ఈ భారతదేశ ఈ సాంప్రదాయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతిదీ ఆధ్యాత్మికతతో కూడుకున్నది. మనిషి తాలూకా జీవన గమ్యం ఏంటో భారతదేశం సూచిస్తుంది ఎప్పుడూను. సో అది స్వామి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇంజన్ లాంటిది అని. ఎందుకంటే మొత్తం ఆధ్యాత్మిక సంపత్తికి, ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక సంపత్తికి ఇంజన్ భారతదేశం
1: సారథ్యం వహిస్తుంది.
0: అంతే.
1: అంతెందుకు గణేష్, మీరు ఇప్పుడు అంటుంటే గుర్తొచ్చింది, మధ్య యూత్ ఫెస్టివల్ జరుపుకున్నాం మనం. చాలా మంది ఆ వేడుకలు మన వెబ్సైట్ ద్వారా వీక్షించే ఉంటారు. అందులో స్వామి ఇంజన్ లాంటిది భారతదేశం అన్న దానికి ఒక దృశ్య రూపంగా నాకైతే అనిపించింది. మొట్టమొదటి భారతీయులు వచ్చి నమస్తే ఇండియా అనగానే ఆ వెనకనే ఆస్ట్రేలియా వాళ్ళు గుడ్ డే, ఇంకొకళ్ళేమో ఓలా అని ఇలా వాళ్ళందరూ అనుసరించారు. ఒక్కసారి అది స్వామి చెప్పిన దానికి ఎంత చక్కగా అనుసంధానం అయింది, ఇదా భవిష్యత్తులో దర్శించి స్వామి చెప్పారు అనిపించింది
0: నాకైతే. మంచి సంఘటన నాకు ఒకటి గుర్తొస్తుందక్క, ఇప్పుడు భారతీయ సంస్కృతి స్వామి ఎట్లాగా నిలబెడతారో చిన్నప్పటి నుంచి కూడా ఉదాహరణలు స్వామి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. అన్నిటికన్నా ఇమీడియట్ గా నా బుర్రకి తటస్థిస్తుంది ఏంటంటే ఆ ఋషీంద్రమణి ఇన్సిడెంట్. స్వామి ఋషీంద్రమణిగా ఆ నృత్యాన్ని చేసి ఆ అవార్డు పుచ్చుకోవడానికి కలెక్టర్ దగ్గరికి, ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. చేత్తో పుచ్చుకోరు ఆవిడ స్వామి.
1: ఎందుకంటే అప్పుడు స్వామి ఋషీంద్రమణి వేషంలో ఉన్నారు కాబట్టి, భారతీయ స్త్రీ పాత్ర ధరించారు కాబట్టి
0: అది ఆ అంశం చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ ఒక భారతీయ స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఆవిడ ఆ కల్చర్ ని ఏ విధంగా ఫాలో చేయాలనేది స్వామి ఆ చిన్న వయసులో చెప్పి చూపించారనమాట. మరి
1: అసలు ఈ కల్చర్ అని ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నాము, కల్చర్ అనే దానికి గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప డెఫినేషన్స్ ఇచ్చారు. మనం కూడా తల బద్దలు కొట్టుకుంటాం ఇక్కడ అక్కడ వెతికి, ఏమైనా సంస్కృతంలో నిర్వచనాలు ఉన్నాయా ఇది అది అని. కానీ స్వామి చాలా సునిశ్చితంగా సున్నితంగా చెప్పారు. అది ఇందాక నువ్వు అంటుండగానే విన్నాను, ఒకసారి చెప్తావు మళ్ళీ.
0: స్వామి కల్చర్ అంటే ఏదో గుళ్ళు గోపురాలు అన్ని తిరిగేస్తారు, సాంప్రదాయాలు అన్ని సంస్కృతులు అంటారు. కల్చర్ ఈస్ నథింగ్ బట్ కన్సర్న్ ఫర్ అదర్స్.
1: చాలా
0: ఇంత సింపుల్ డెఫినేషన్ ఇంకెవరు ఇవ్వగలరు?
1: చాలా అద్భుతం. ఇది విశ్వజనీనమైన సార్వజనీనమైన ఒక సమ్యక్ నిర్వచనం అనొచ్చు.
0: ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని రిలేట్ చేసుకుంటూ వస్తే స్వామి భారతీయుడు అంటే ఎవరు? మొత్తం విశ్వాన్ని విశ్వవ్యాప్తమైన వాడు. అదే కల్చర్ అంటే ఏంటి? ఈ విశ్వం అంతట్లో కన్సర్న్ ఫర్ అదర్స్ ఉండేది అసలైన భారతీయ తత్వం.
1: నిజమే. ఒక పరిధికి గాని లేదా ఈ ఖండానికి, ఈ ఉపఖండానికి ఇంత మాత్రమే కాకుండా ఒక చాలా చక్కటి నిర్వచనం అది. ఇది వింటుంటే అసలు ఇది ఒక మానవ మాత్రం ఎవరైనా చెప్పగలరా సాక్షాత్ భగవంతుడు తప్ప అనిపిస్తుంది గణేష్.
0: మరి ఈ కన్సర్న్ ఫర్ అదర్స్ మీరు అడిగారు కదా, బృందావనంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. స్వామి ఒకసారి దర్శనానికి వస్తున్నారు, వస్తూ విద్యార్థులుండే ఆ బ్లాక్ వైపు నడుస్తున్నారు. సడన్ గా అంత స్పీడ్ గా వస్తున్న స్వామి ఉన్నట్టుండి ఆగిపోయారంట. ఎందుకు అని విద్యార్థులంతా ఆశ్చర్యంగా స్వామి వైపు చూస్తుంటే స్వామి ఆగండి అటు చూడండి అన్నారట. అటు చూస్తే కింద నడుస్తున్న పాత్ వైపు చూస్తే అక్కడ ఒక చీమల దండు అలాగ లైన్ లో వెళ్తున్నాయంట. అన్ని వెళ్తూ స్వామి చూసి అవన్నీ వెళ్ళిపోవడానికి నేను వెయిట్ చేస్తున్నాను, వాటిని మడితే వాటికి దెబ్బ తగులుతుంది అని చెప్తూ ఆ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలందరికీ అక్కడ ఒక పాఠం చెప్పాలి కదా, మరి ఇటువైపు పిల్లలందరికి వైపు తిరిగి ఆల్వేస్ బి కంపాషనేట్.
1: మనం
0: ఆల్వేస్ బి కేర్ఫుల్ విన్నాం, ఆల్వేస్ అవాయిడ్ కేర్ఫుల్ విన్నాం,
1: బ్యాడ్ కంపెనీ విన్నాం,
0: కానీ ఆల్వేస్ బి కంపాషనేట్.
1: ఇంత అద్భుతమైన సందేశం ఇది నిజంగా. ఇందాక మనం ముందు విభాగంలో మాట్లాడుకున్నట్టు పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము కూడా భగవంతుని చూడడం మన సంస్కృతిని మరోసారి రుజువు చేశారు స్వామి అక్కడ.
0: అంతే, మరి స్వామి తమ ఒకసారి దివ్యోపన్యాసంలో ఈ అవతార తత్వం నాలుగు విధాలుగా విస్తరించిందని స్వామి చెప్పారు కదా.
1: అవును అవును.
0: ఒకటి వేద పోషణ, ఇంకొకటి విద్వత్ పోషణ, భక్త రక్షణ, ధర్మ సంరక్షణ. మరి దాంట్లో అతి ముఖ్యమైనది అందరికీ తెలిసిందే, భారతదేశం వేదాల ఆయువు పట్టు మీద నిలబడింది. మరి ఆ వేదాలను సైతం కాపాడడానికి స్వామి అవతరించారు అని తమ అవతారోద్దేశంలో చెప్పారు. మరి అలాంటి సంస్కృతిని కాపాడడానికి స్వామి అవతరించారని మనం తెలుసుకున్నాం కదా.
1: మరి అంత గొప్ప సంస్కృతికి వారసులమైన మనం ఈ రోజు నిజంగా మన కర్తవ్య నిర్వహణ చేస్తున్నామా, నిజమైన వారసులుగా ఉన్నామా అంటే, స్వామి ఒకనొక సందర్భంలో 82లో అనుకుంటాను గురువులందరికీ అంటే టీచర్స్ ఓరియంటేషన్ కోర్సు లో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అంటే దేశాభిమానం అంటే ఎలా ఉండాలి అని చెప్తూ, దేశభక్తి లేని అజ్ఞానుల కంటే ఈ విద్యావంతుల వల్లనే దేశానికి అధికంగా అపకారం జరుగుతున్నది. డాక్టరు ఇంజనీరింగ్ ఇది మాత్రం శ్రోతలందరూ చాలా జాగ్రత్తగా జాగరూకతతో వినాల్సిన హెచ్చరిక, మామూలు ఉపన్యాసం కాదు ఇది. ఇంజనీరింగ్ డాక్టర్ పట్టా చేతికి వచ్చిందో లేదో, ఒక ఏజెంటును పట్టుకుని పాస్పోర్ట్ తెప్పించుకుని లంచాలు పోసి ఏ ఇరాకో ఇరానో దుబాయ్కో వెళ్లి ధనం పోగు చేసుకోవడానికి వీరు పాకులాడుతుంటారు. డబ్బు అవసరమే గాని ఎంతవరకో అంతవరకే. పల్లెల్లో పేదవారికి సేవలు చేయవచ్చు కదా భారతదేశంలోని. పుట్టి పెరిగిన దేశ ప్రజలపై అభిమానం లేకుండా పోవడం విద్యాలక్షణమా? తన దేశ ప్రజలను మాత్రమే కాక అన్ని దేశాల ప్రజలను ప్రేమించడం ఉత్తమ భావమే, కాని స్వదేశీయులను ద్వేషించి పరదేశీయులను విశ్వసించడంలోని తెలివితేటలు ఎంత గొప్పవో మీరే యోచించండి అంటున్నారు గణేష్ స్వామి. ఇంకా ఊరుకోలేదు, చాలా బాగా కొరడ జలిపించారు. ఇక్కడ బిచ్చగాడు ఇంటి ముందరకు వచ్చి, అమ్మా నేను పరదేశిని, భిక్షం పెట్టండి అంటాడు. పరదేశిని అనడంలో ఉద్దేశమేమిటి? నేను ఈ గ్రామం వాణ్ణి కాను, నాకు తెలిసిన వారు ఈ గ్రామంలో ఎవరూ లేరు, నాకు భిక్షం పెట్టండి అని అడుక్కోవడం. పరదేశిని అంటే ఇది అర్థం. తమ దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశానికి వెళ్లిన వారికి పరదేశీయులని పేరు. బిచ్చగాడు అన్నమో రూపాయో చపాతీయో అడుక్కుంటాడు. ఈ విద్యావంతులు విదేశాలకు పోయి నూర్లు వేలు లక్షలు అడుక్కుంటున్నారు. ఇది విదేశాలకు వెళ్లి భిక్షమెత్తుకోవడమే, ఇరువురు భిక్షకులే అన్నారు స్వామి. ఇలా ఏదో ఒక విదేశానికి వెళ్లి వచ్చినంత మాత్రాన మీరేదో గొప్పవారైపోయినట్లు భావిస్తున్నారు, ఎంతమాత్రం కాదు అంటూ, ఆ స్వదేశాభిమానం ఉండాలి అంటే విదేశాలను ద్వేషించమని కాదు, విదేశీయులనెవ్వరినీ ద్వేషించకూడదు, స్వదేశాభిమానాన్ని కూడా వదలకూడదు అని చెప్పారు.
0: ఎన్నోసార్లు మనం స్వామి ఉపన్యాసంలో చెప్పిన కథను కూడా విన్నాము, జననీ జన్మభూమిశ్చ స్వర్గాతిపై గరీయసి. ఆ రాముడి ఎగ్జాంపుల్ చెప్తుంటే అసలు ఒళ్ళు గగురుపాట పడుస్తుంది. ఎందుకంటే మీ తల్లి కురూపి అయితే అమ్మ అనడం మానేస్తారా మీరు, ఇంకొక వేరొక తల్లిని పట్టుకుంటారా మీరు అని ఆ సామ్యాన్ని స్వామి చెప్తూ, ఇట్లా మీరు మన మాతృభూమిని విడిచి పరదేశాలకు వెళ్లి మాతృభూమిని మర్చిపోకూడదు అని స్వామి అక్కడ ఒక పాఠం చెప్తారు. అంతెందుకు స్వామి స్వయంగా చూడండి, ఎప్పుడన్నా భారతదేశ ఖండం దాటి వెళ్లారా? ఎక్సెప్ట్ ఈస్ట్ ఆఫ్రికా తప్పిస్తే.
1: తర్వాత చిన్నతనంలో కూడా అంటే స్వామి ఇంకా అవతార ప్రకటన చేసిన కొత్తలో సాకమ్మ గారు, స్వామి బెంగళూరు వచ్చేయండి, ఎన్నో ఎకరాలు తీసుకుని మీకు చక్కటి భవంతి కట్టిస్తానంటే, నువ్వు ఎన్నైనా కట్టించుకో, నేను మాత్రం నేను పుట్టిన ఈ గ్రామాన్ని వదిలిపెట్టి రాను, కావాలంటే వచ్చి కొద్ది రోజులుండి మళ్ళా వచ్చేస్తాను అని నిక్కచ్చిగా చెప్పేశారు స్వామి. అది భాగ్యం అంటేను.
0: మరి అలాంటి భాగ్యాన్ని మనం ఒకసారి ఈ పాట ద్వారా చక్కగా వింటూ
1: తప్పకుండా
0: కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం.
1: తప్పకుండా.

0: మన భారత భాగ్య విధాత అంశంలోని రెండు భాగాలు మనం ఇప్పుడు దాకా చూసాము, పూర్తి చేసుకున్నాము. మూడవది విధాత. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన విషయం. ఎందుకంటే విధాత అంటే బ్రహ్మ రాసేవాడు, కానీ ఇప్పుడు మనం తిరగ రాసేవాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే స్వామి సాక్షాత్తు మన భారత భాగ్య విధాత అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే స్వామి అవతరించిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. మన వేదాల్ని కాపాడడానికి వచ్చారన్నారు స్వామి, మన సంస్కృతిని కాపాడడానికి వచ్చారన్నారు స్వామి. అలాంటి దాఖలాలు మనకి ఎన్నో చరిత్రలో కనిపిస్తున్నాయి. దానికి ఒక అందమైన పద్యం స్వామి చెప్పింది మొట్టమొదటిగా విని మనం ముందుకెళ్దాం.
1: భరతదేశం వేదాల పట్టుకొమ్మ, భరతదేశం వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, భరతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారమును కన్న పెద్ద తల్లి, పెక్కు అవతారములు గన్న వృద్ధురాలు, నీతి నియమాల రూపు త్యాగభూమి, నీతి నియమాల యోగి ఈ త్యాగభూమి.
2: గణేష్, చాలా మంచి పద్యం విన్నాం. భారతదేశం వేదాల పట్టుకొమ్మ అంటుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. స్వామి కూడా తన అవతారోద్యమంలో వేదోద్ధరణ అన్నారు కదా, అమృతానంద సన్నివేశం నువ్వు కూడా వినే ఉంటావు. ఒకసారి 1955లో అమృతానంద స్వామి ప్రశాంత నిలయానికి వచ్చారు. అప్పుడు ఆయన స్వామి ఒకసారి ఏకాంత సంభాషణకి అంటే ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచినప్పుడు ఈ విషయం బాబాతో ఎలా చెప్పాలా అని అమృతానంద స్వామి అనుకుంటూ ఉండగా బాబా వారే తమంతటి తాము, నీవు వేదోద్ధరణ గురించి ఆలోచిస్తున్నావు కదా, ఇంకా విచారించొద్దు, నువ్వు సంకల్పించిన వేదోద్ధరణకై నేను అవతరించాను, అది నా కర్తవ్యం అని చెప్పారు. అసలు ఆ మాటలు వినగానే అమృతానంద స్వామికి ఎంతో మనశ్శాంతి కలిగిందట. ఆ తర్వాత 2 నెలలకే ఆయన నిశ్చింతగా శరీరం విడిచిపెట్టేశారు. ఇలా ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాల్లో ఎన్నో సత్యసాయి మందిరాల్లో, సత్యసాయి భక్తుల గృహాల్లో, పాఠశాలల్లో అన్నింటిలో కూడా వేద పఠనం జరుగుతోంది అంటే, వేద పండిత సమాదరణ జరుగుతోంది అంటే అదంతా స్వామి దయ్యే కదా.
0: అంతే, మనం సత్యం సుందరంలో కూడా చూసినట్లయితే ఎన్నో దాఖలాలు కనిపిస్తున్నాయి. 1960వ సంవత్సరంలో ఫ్రెంచ్ ఆయన వారెన్స్టీన్ అని, అతను ఫ్రెంచ్లో వేదాలకు కామెంటరీ రాయడానికి ఇండియాకు వస్తే ఆ సమయంలో స్వామిని కలిసినప్పుడు ఇదే మాట అన్నాడు, స్వామి ఇట్లాగా ఈ వేద ధర్మం మీరు పునరుద్ధరించాలి, అడుగంటి పోతున్నాయి ఇప్పుడు వేదాలంటే, స్వామి అదే పర్పస్ కోసం నేను వచ్చాను అని ఆయనకి అభయం ఇచ్చి నేను ఆ పని చూసుకుంటున్నాను తప్పకుండా అని చెప్పి అన్నారు. అదే కాకుండా మరొకసారి 1963లో కూడా స్వామి ధవళేశ్వరం వెళ్ళినప్పుడు ఆ గోదావరి ఇసుక తిన్నెల మీద మొత్తం భక్తులందరి సమక్షంలో చెప్పారు ఇట్లాగా, ఈ భారత సంస్కృతిని నేను కాపాడడానికి వచ్చానని స్వయంగా చెప్పారు. సో మరి ఆ భారతదేశ సంస్కృతిని కాపాడడానికి స్వామి పునాది విద్యార్థులు వేదాలు తో మొదలుపెట్టారు.
2: ఏదైనా గణేష్ ఒకసారి ఆలోచిస్తే స్వామి దివ్య ప్రణాళిక అనేది ఎవరికి అంతు చెక్కదు, అంత సులువుగా ఎక్కడో ప్రారంభిస్తారు, దాని గమ్యం దాని భవిష్యత్ అన్ని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఆయన దృష్టిలో. మనకి ఇదంతా ఎందుకు చేస్తున్నారని ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది, జవాబు కొన్ని సంవత్సరాల తర్వాత మనకు వస్తుంది, ఆహా అందుక అన్నట్టు ఉంటుంది. అదే విధంగా ఈ వేదోద్ధరణ ఎందుకు, ఇది విధాత అని స్వామిని ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ వేదాన్ని ఉద్ధరించడం ద్వారా ఒక విభిన్నమైన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ భాగ్య అన్న విభాగంలో వీళ్ళందరూ కూడా ఈ డిగ్రీలు పూర్తి చేసుకుని భిక్షాపాత్రులుగా విదేశాలకు వెళ్తున్న విద్యా విధానం మన దేశంలో ఉంది, విద్యార్థులు అలా తయారవుతున్నారు కనుక అలాంటి కోవకు చెందే విద్యార్థుల్ని కాకుండా ఉత్తమమైన ఒక చక్కని మణుల్లాంటి విద్యార్థుల్ని నేను తయారు చేస్తానని ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి వేద విధానం ప్రకారం వేదంలో ఉటంకించిన ఒక గురుకుల సమానమైన విద్యా విధానాన్ని ఆ సంకల్పాన్ని స్వామి చేసి చక్కని విద్యార్థులను తయారు చేస్తున్నారు. అది ఇక్కడ మనం విధాతగా స్వామి అలా ఎస్టాబ్లిష్ అవుతున్నారు.
0: నాకు ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తొస్తుంది. 1976 ఊటీలో స్వామి విద్యార్థులందరినీ తోటి తీసుకువెళ్లారనమాట. అందరూ స్వామి పాదాల దగ్గర ఉంటుండగా స్వామి వాళ్ళ వైపు చూసి, ఎరా మీరందరినీ నేను ఎందుకు దగ్గర తీసుకుంటున్నానో మీకేమన్నా ఒక ఐడియా ఉన్నదా అని అడిగారంట
2: విద్యార్థుల్ని.
0: పాపం వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాలు వేరేగా ఉంటాయి కదా. స్వామి స్థాయికి చేరాలంటే కొంచెం అనుభవం కావాలి. పాపం స్వామి దయతో చెప్పారు, మీ పుణ్యం వల్ల మీ కర్మల వల్ల మీరు నా దగ్గరికి రాలేదు. ఈ దేశ భవితవ్యాన్ని నేను మార్చడానికి మంచి శీలమున్న విద్యార్థిని విద్యార్థులను పౌరులను తయారు చేయడానికి మిమ్మల్ని అందరినీ నేను దగ్గరికి తీసుకుంటున్నాను రా అని చెప్తూ ఒక అద్భుతమైన మెడాలియన్ స్వామి క్రియేట్ చేశారు ఆ సమయంలోనే.
2: ఓ, ఇది చాలా హిస్టారిక్ ఈవెంట్ కదా, చాలా ప్రాచుర్యం పొందిన సన్నివేశం.
0: భారత భాగ్య విధాత స్వయంగా తను ఏం చేయబోతున్నారు అనేది తమ నోటితో తామే చెప్పారు.
2: విందావా అయితే? మరి
0: తప్పకుండా. అది విన్న తర్వాత అసలు ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు, మనం ఈ 70వ స్వాతంత్ర దినోత్సవం నాడు ఇన్ని మాట్లాడుకుంటున్నాం, అసలు విద్యార్థులందరికీ స్వామి ఏ విధంగా నేర్పిస్తారు
2: వేరే
0: అనేది ఒక చిన్న సంభాషణ ద్వారా
2: తప్పకుండా
0: మనం విందాం.
2: గణేష్, నాకు ఇప్పుడు మెడాలియన్ అన్నావు, స్వామి సృష్టి అన్నావు, చాలా కుతూహలంగా ఉంది. దాని మీద ఏమున్నాయో వివరాలు తెలుసుకుందామా?
0: తప్పకుండా.
3: ఇది ఏ స్టేట్ లోపల ఎక్కడెక్కడ కాలేజీలు అవుతుంది, సూచన ఎక్కడ వస్తుంది, ఏటీ స్టేట్ లోపల కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది, ఇది ఇంకా 46 వరకు కూడా ఈ దేహం ఉంటుంది, ఈ 46 లోపల కూడా ఈ భారతదేశంలో జరపవలసినవన్నీ ఇప్పుడు దీంట్లో ఇప్పుడే ముందుగా రాసింది. ఇంతేకాదు, ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రం లోపల ఒక్కొక్కరు భవిష్యత్తు లోపల ఏ ఏ పిల్లవాడిని ఎక్కడెక్కడ స్థాపించుతాను అనేటువంటిది కూడా దీంట్లో ఉంటుండాలి. ఇంకా చాలా వరకు ఇంకా మున్ముందు రాబోయేదంతా కూడాను కేవలం ఒక యువకుల నుంచినే కూడాను ఈ భారతదేశాన్ని వ్యాప్తిగా ఆవించి క్రమక్రమేణ ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక యొక్క చరిత్రను యావత్ ప్రపంచానికి కూడాను చాటేటువంటి వ్యక్తులుగా కూడాను కేవలం రామకృష్ణ పరమహంస దగ్గర కొంతమంది మాత్రమే వివేకానంద, బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళంతా వచ్చారని, కానీ అలాంటి సన్యాసితో మాత్రం తీసుకోనక్కర్లేదు, మీరు సామాన్యమైనటువంటి బాలకులుగానే ఉంటుండి యావత్ ప్రపంచానికంతా అయిన రీతిగా చూపించేటువంటి విధానాన్ని కూడాను ఏ ఏ రీతిగా నచ్చాలి, ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి వాళ్ళ యొక్క గుణగణాలను కూడా వర్ణించినటువంటిది ఇందులో ఉంటుంటుండాలి. కనుక రేపు మీకెందుకంటే ఈనాడు పిల్లలంతా చేరటం చేత ఈనాటి పిల్లల యొక్క భవిష్యత్తు ముందు ఏ రీతిగా మారుతుంది అనేటువంటి దాన్ని మీరు హృదయంలో పెట్టుకుని మీరు క్రమక్రమేణా అతి జాగ్రత్త లోపల మీరు స్వామి యొక్క ఐడియాస్ కంతా తగినటువంటి ఆదర్శవంతులుగా మీరు తయారవుతారని చెప్పిన ఉద్దేశాన్ని నిరూపించే నిమిత్తమై దీన్ని మీకు చూపించాను. నిదానంగా మీకు ఒక్కోటి మీకు మీరు అంటే క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మిమ్మల్ని సంతోష పెడతారు. మీరేమి కంగారు పెట్టుకోనక్కర్లేదు. స్వామి మీ సొత్తుగా అయినప్పుడు, స్వామి మీ చేతిలో ఉంటున్నప్పుడు ఇవంతా ఏమి సులభమైంది. కనుక మీరు దీని నిమిత్తమే మీరు ప్రాకాడనక్కర్లేదు. దీన్ని ఎవరు తీశారో వారే మీ చేతికి ఉంటున్నప్పుడు, మీ స్వాధీనంలో ఉంటున్నప్పుడు, మీకు ప్రియులుగా ఉంటున్నప్పుడు ఇక దీన్నంతా మీరు యోచించక్కర్లేదు. మీకు ఏ రీతిగా చేర్చాలో, ఏ రీతిగా మార్చాలో, ఏ రీతిగా కూర్చాలో అవన్నీ స్వామి చేసి తప్పక మీకు ఈ భారతదేశం యొక్క భవిష్యత్తును ఎంత ధర్మం పురాతన ధర్మం కంటే కూడాను ఇంకా అభివృద్ధి అయినటువంటి ఒక ధర్మంగా కూడాను పోగొట్టుకోకుండా దీన్ని దక్కించుకొని దీన్ని కాపాడుకోవడానికి మాత్రం మీరు తగిన ప్రయత్నం చేయండి, అంతే చాలు.
2: చాలా అద్భుతంగా ఉంది ఈ 1976 సన్నివేశం. సరే గణేష్, వెంటనే ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉంది, మళ్ళీ ప్రత్యక్ష ప్రసారం కూడా మొదలైపోతుంది కాబట్టి ఆ సంభాషణ వినిద్దాం, మన రంగనాథరాజు గారితో నువ్వు చేసిన సంభాషణ.
0: అంతటితో
2: ఈ భారత భాగ్య విధాత అనే కార్యక్రమం సమాప్తమైపోతుంది.
0: జై హింద్, జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్య పాదపద్మాలకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆ వేడుకలను పురస్కరించుకుని రేడియో సాయి వారు వింటున్న ఈ కార్యక్రమంలో మీకు ఒక ప్రత్యేక సంభాషణను అందిస్తున్నాం. సాయిరాం రాజు.
4: సాయిరాం గణేష్.
0: రాజు, మనం స్వామి విద్యార్థులుగా ఉన్నప్పుడు చదువును పక్కన పెట్టినట్టయితే మనం చదువుకోవడం కోసం స్వామి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం, కానీ దానికన్నా మంచి పాఠాలు మనకి స్వామి సమక్షంలో స్వామితో స్వామి దగ్గర డ్రామాలు వేయగా మనకి ఎన్నో లభించాయి కదా.
4: కరెక్ట్.
0: మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాము, దీనికి ప్రత్యేకించి మనకి బాగా గుర్తుంది 2004 మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఒక డ్రామా చేశాం సాముందు, ఆగస్ట్ 15 రోజు.
4: అవును,
0: దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందామా?
4: తప్పకుండా గణేష్. అంటే మనల్ని స్వామి చదువు పేరు మీద పిలిపించినా కూడా స్వామి చెప్తుంటారు కదా, యశోద కృష్ణుని చిన్న కృష్ణుని పిలవడానికి ముందు వెన్న ఒక చేతిలో వెన్న ముందు పెట్టి వెనక చేయిని పెట్టుకుని దాంట్లో కర్ర పట్టుకునేది అంటే.
0: అవును.
4: అదేవిధంగా స్వామి చదువు అని ఒక్క సాకుతోని మనల్ని తన దగ్గర పిలుచుకొని అసలు జీవితాలకు సరిపడే జీవితం కాదు జీవితాలకు సరిపడేటువంటి పాఠాలు స్వామి నేర్పించారు. ఒక చాలా జోవియల్ గా మన క్లాస్మేట్స్ గా మనల్ని పిలిచేవారు, అంటే రంగనాథరాజు MBA ఇన్ డ్రామా, KVS గా గణేష్ MBA ఇన్ డాన్స్. స్వామి దయతో ఎన్నో ఎన్నో చక్కని మర్చిపోయినటువంటి ప్రోగ్రాం మనం స్వామి దయతో చేయగలిగాం. దాంట్లో యాక్చువల్లీ ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ లాగా దాంట్లో ఒక ఆణిముత్యం ఈ ఆగస్ట్ 15, 2004 డ్రామా. సో నీకు గుర్తుందో లేదు, మన బ్యాచ్ వాజ్ ద ఫౌండింగ్ బ్యాచ్. మన బ్యాచ్ తోనే ఈ సాయికుల్వన్ సభా మండపంలో స్వామి సమక్షంలో ఆగస్ట్ 15 పురస్కరించుకుని డ్రామాలు చేయాలి అనేటువంటి ఒక ఐడియా అదొక ప్రాక్టీస్ మన బ్యాచ్ తోనే స్వామి స్టార్ట్
0: చేసింది.
4: ఎంత చక్కగా ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గుర్తుకొస్తే ఆగస్ట్ 15 కి ముందు అంటే అరౌండ్ ఆగస్ట్ 9th or 10th రాత్రి స్వామి నా కళ్ళ వచ్చారు, 8th or 9th నాకు సరిగ్గా మేబీ 8th night కావచ్చు. కళ్ళ వచ్చి స్వామి మాట్లాడుతూ అన్నారు, ఆగస్ట్ 15 కి మీరు డ్రామా చేస్తారా సైకిల్ అని తలో అన్నారు. నేను అరే కళ స్వామి చెప్పిన తర్వాత లేదు అనలేం కాబట్టి తప్పకుండా స్వామి అంటే పక్కన అరవింద్ బుక్ పట్టుకున్నాడు, ఏదో బుక్ చూస్తున్నాడు, అరవింద్ చూపించి వాడు నీకు చెప్తాడు థీము అని చెప్పి వెళ్ళిపోయారు. ఇది కళ. మరుసటి రోజు పొద్దున మన అందరం కాలేజ్ వెళ్తుంటే పక్కన అరవింద్ ఉన్నాడు, అరవింద్ పిలిచి బరువు ఇట్లా స్వామినతో కళ్ళో వచ్చారు అంటే ఏమైంది రాజు అంటే చెప్పా, ఆగస్ట్ 15 డ్రామా అన్నారు స్వామి మరి ఏం చేద్దాం అంటున్నా అన్న తర్వాత బరువు చే తప్పకుండా స్వామి వచ్చిన తర్వాత కళ్ళో ఇంకా చెప్పిందా మనం ఎందుకు వెనకేస్తే చేద్దాం ఎట్టి పరిస్థితులు అని చెప్పాడు. తర్వాత నేను చెప్పిన మాట నాకు షాక్ వచ్చింది, ఏంటంటే బరువు స్వామి అన్నారంటే నాతో నువ్వే తీమిస్తావు అన్నారు అని. నేనా అని చెప్పి చాలా సంతోషపడ్డా, కానీ ఒక లోపల ఒకరకమైన భయం కూడా నాకు చాలా ప్రస్ఫుటం కనబడుతుంది ముఖంలో. ఏం చెప్పేది ఆలోచించి వెళ్ళిపోయాడు. అరవింద్ అంటే ఎంత బాగా చెప్తారంటే సాయంత్రం స్నానం చేస్తుంటే అప్పుడు అనిపించింది అన్నట్టు, అరే ఈ శరీరం ఎప్పటికొకప్పుడు పోయేది కదా, అంటే ఈ శరీరం నుంచి నాకు విముక్తి జరిగినప్పుడు నిజమైన విముక్తి కావచ్చు
0: రియల్ ఫ్రీడమ్
4: దాన్ని పురస్కరించు అరే ఇండిపెండెన్స్ అని చెప్పి కనెక్ట్ చేశాడు. అంటే ఓ రియల్ మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ నేషనల్ ఇండిపెండెన్స్ బట్ ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్, నేను అనేటువంటి ఆ భావం నుంచి విముక్తి రావడమే నిజమైన స్వాతంత్రం. దానికి ఇది థీమ్ అని చెప్పి సాయంత్రం చెప్పేటప్పటికి నా కళ్ళు నీళ్ళొచ్చాయి. ఏ విధంగా స్వామి ఎవరిని ఎక్కడ కదులుతారో, ఏ విధంగా స్వామి ఆ ఇన్స్పిరేషన్ అందిస్తారో స్వామికి తెలుసు. కానీ తర్వాత యాక్చువల్లీ మన క్లాస్ లో తప్పకుండా గుర్తుంటుంది ఇంకో పెద్ద డ్రామా మొదలైంది.
0: యాక్చువల్గా ఇది ప్రేక్షకులందరూ బయట డ్రామానే చూస్తారు, కానీ దాని వెనకాతలు వెళ్లే ఇంకొక డ్రామా స్వామి ఎట్లా గడిస్తారనేది ఇది మనం ఈ దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా తెలుస్తాయి.
4: ఇంకా అసలు డ్రామా అన్నది కేవలం అదొక రిజల్ట్ అంతే, ఈ డ్రామా కోసం మనం చేసేటువంటి ఆ శ్రమ మనం అనుభవించేటువంటి తపన అది కేవలం స్వామికి మాత్రమే సాధ్యం. ఆ విధంగా సర్కంస్టెన్స్ సృష్టించడం మొత్తం క్లాస్ మొత్తం హాస్టల్లో ఉన్నటువంటి ఆ అలవాటు ప్రకారం అలవాటు అనేది ఏంటంటే ప్రతి ఆగస్ట్ 15 హాస్టల్లో ప్రోగ్రామ్ చేస్తారు. ఆల్రెడీ హాస్టల్ కి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ ఇద్దరు ముగ్గురు వచ్చి మీరు మన మందిరంలో చేద్దాం అంటే ఒప్పుకోలేదు. అందులో ఒక నలుగురు ఐదు కలిసి మందిరంలో చేద్దాం అంటే చాలా చాలా
0: భిన్నాభిప్రాయాలు.
4: మొత్తం క్లాస్ మూడు పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది, ఒకటేమో మందిర్, ఒకటి హాస్టల్, ఒకటి కాలేజ్. ఇట్లా కాదని చెప్పి డెమోక్రసీ అని చెప్పి ఓటింగ్ అని చెప్పి నీకు 10th నైట్
0: రాత్రి
4: మనం ఓటింగ్ చేస్తే 60-40 మందిలో చేద్దాం, 40 హాస్టల్ కాలేజ్లో చేద్దామని. కానీ 40 ఇస్ ఎ బిగ్ నెంబర్, ఇంకేం చేసేయని చెప్పి ఏదో మా అందరు ఒప్పుకున్నారు అని చెప్పి ఇంకా డ్రామా ప్రయత్నిద్దాము. కానీ ఒకటి ఏంటంటే మందిర్లో స్వామి ఒప్పుకుంటారో లేదో తెలియదు, హాస్టల్లో మాత్రం షోర్ షాట్ గా మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. ఏదైతే ఏంటి స్వామి కోసం స్వామి కల్లో స్వామి ఒక దివ్య సూచన అందించారని చెప్పి ఆ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ మనం స్టార్ట్ చేసాం. ఎన్ని ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి రోజు ఒక మలుపు, ప్రతి గంట ఒక మలుపు. ఆ భగత్ సింగ్ కి రావత్ అని ఒక బాబు మన క్లాస్మేట్, ఈ రోజు యాక్చువల్లీ భగత్ సింగ్. భగత్ సింగ్ యాక్ట్ చేయాల్సింది, ఆ బాబుకు నోట్లోంచి మాట రావట్లేదు. వెనుక సుఖదేవ్ అని, సుఖదేవ్ కోసం మన చెన్నై, ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు ఆయన భగత్ సింగ్ యాక్చువల్లీ ఆయన యాక్ట్ చేసే చివరికి ఆయన సుఖదేవ్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ రావత్ కి మాట రావట్లేదు. ఆ రావత్ అది స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తున్నారు బయట రోడ్, స్వామి కార్ వెళ్లిపోయింది. మనం బయట ప్రాక్టీస్ మ్యూజిక్ కాలేజ్ ముందు ప్రాక్టీస్ జరుగుతుంది. స్వామి కార్ వెళ్లిపోయిన తర్వాత మన సుఖదేవ్ యాక్ట్ చేసిన మన క్లాస్మేట్ చూసి కళ్ళొంచి నీళ్ళు వచ్చాయి బాబుకి. వచ్చి భగత్ సింగ్ యాక్ట్ చేసిన రావత్ ని భుజం మీద తట్టి, ఏ రావత్ అట్లాగా చెప్పేది అని చెప్పి ఆయన భగత్ సింగ్ లాగా మాట్లాడితే ఒక రకంగా షాక్ అనిపించింది. సెక్షన్ నిజంగా భగత్ సింగ్ దిగొచ్చాడు అనిపించింది. ఒక్క లుక్ ఆఫ్ స్వామి ఎంటైర్ సీన్ చేంజ్. నిజంగా అసలు సుఖదేవ్ భగత్ సింగ్ గా మారాడు, భగత్ సింగ్ చేసిన సుఖదేవ్ గా మారాడు. సుఖదేవ్ గా మన రావత్ మారిన తర్వాత ఆయన చెప్పే విధానం నిజంగా సుఖదేవి విధంగా చెప్తాడు అనిపించింది. పర్ఫెక్ట్ మ్యాచ్ స్వామి, ఎంత చక్కగా ఒక లుక్ ఆఫ్ స్వామి అట్లా వెళ్తుంటే. దాని తర్వాత ఈ సుఖదేవ్ కి ఉన్న భగత్ సింగ్ కి సంకల్ వేయాలి. సంకల్ వేయాలి ఎక్కడ వేయాలి తెలియదు. అయితే 11th ఈవినింగ్ స్వామి, సో 12th ఈవినింగ్ స్వామి తిరుగుతూ అనిల్ కుమార్ సెత్ ఒక మాట అన్నారు, ఆ భగవంతుడు అంటే నా మైండ్ లో తిరుగుతూ ఎక్కడి నుంచి సంకల్ తెచ్చేది, మనకి హాస్టల్ మెయింటెన్స్ అడిగితే అది చేయడానికి 2-3 డేస్ పడుతుంది, మనకు అంత టైం లేదు. సో ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేదని ఆలోచిస్తుంటే స్వామి అనిల్ కుమార్ సెత్ మాటలు ఒకటి అన్నారు, మన గోకులంలో ఆవుల్ని పెద్ద పెద్ద చైలీలతో కట్టేస్తారన్నారు, అది పూర్వకాలం వీళ్ళందరినీ అలాంటి చైలీలతో కట్టేసేవారు అని ఇట్లా నవ్వుతూ చూసి చూనట్టు అన్నారు. డివైన్ ఇండికేషన్ లాగా అబ్బా స్వామి చెప్పారని చెప్పి గోకులంకి వెళ్తే అసలు వీళ్ళ కోసం చేసినట్టే చైన్లు, అక్కడ 4 చైన్లు ఉన్నాయి, 4 చైన్లు పట్టుకొచ్చి భగత్ సింగ్ కి, సుఖదేవ్ కి, ఇంకొక అతనికి 3 తగిలిన తర్వాత ఇట్స్ కమ్ వెరీ వెల్. తర్వాత ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కానీ స్టోరీలో ఏంటంటే మన స్టోరీ ఆ సారాంశంలో స్వాతంత్ర సమరం అది. సో దానికోసం ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎంతో మంది చనిపోయారు కూడా. ఈ ఈ సీన్స్ అన్నిటి చూపించాల్సినటువంటి అవసరం, ఆ కథ పరిపక్వ చెందడానికి ఈ సీన్స్ చూపించాల్సిన అవసరం వచ్చింది. కానీ వాయిలెన్స్ స్వామి విధంగా స్వామి ముందు చూపెట్టాలా వద్దా అనేటువంటి ఒక సంశయం అందరి మనసులో ఉంది. అయితే ఏదైనా మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి 14th రోజు వీసీ గారు వచ్చి, ఐఎమ్ ష్యూర్ యూ రిమెంబర్, వీసీ గారు వచ్చి చూశారు. చూసిన తర్వాత 3 పాయింట్స్, ఒకటి ఈ వయలెన్స్ అది భగత్ సింగ్ ని, సుఖదేవ్ ని ఉరిదీయడము బాగుండదు, స్వామి దగ్గర స్వామిని చూపించొద్దు అన్నారు. రెండవది సత్యాగ్రహం చేస్తున్నప్పుడు బ్రిటిష్ వచ్చి లాటరీ ఛార్జ్ చేస్తారు, అది చూపించొద్దు అన్నారు. మూడవది చివరిగా మనం జనగణమన చదువుతూ ఉన్నప్పుడు అందరూ నిలబడాలి అంటే వీసీ గారు ఆయన ఎక్స్పీరియన్స్ అని అన్నారు. చాలా మంచి చక్కని మాట అన్నారు, సభలో అందరు నిలబడతారు కానీ స్వామి ఫిజికల్ గా స్వామి కష్టమవుతుంది కాబట్టి అది కూడా మనం పెట్టొద్దు అన్నారు. ఈ యాక్చువల్లీ ఆయన చెప్పారు, కానీ ఈ మూడు మన డ్రామాలో వెరీ వెరీ ఇంపార్టెంట్
0: కాన్సెప్ట్స్,
4: ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇవి లేకపోతే ఎట్లా అని చెప్పి మనసులో అందరు బాధపడ్డారు. కానీ వీసీ గారు అని చెప్పి అందరు ఓకే స్వామి మీరు ఏది దయదలిస్తే అదే అని చెప్పి అనుకున్నాం. డ్రామా ఇంకా సాగడానికి ఇంకా నెక్స్ట్ డే ఆగస్ట్ 15th జరగడానికి వచ్చింది. ఆగస్ట్ 14th నైట్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత రాత్రి బాగా చాలా లేట్ అయిపోయింది, పొద్దున పడుకున్నా అసలు దర్శనానికి వెళ్ళలేదు.
0: గుర్తుందా రాజు, ఎవరైతే హాస్టల్లో ప్రోగ్రామ్ చేస్తామన్న వాళ్ళు కూడా మొత్తం అందరూ కలిసి ఆ రాత్రి సెట్స్ అన్ని చేయడానికి రెడీ అయిపోయారు.
4: మొత్తం హాస్టల్స్ క్లాస్ క్లాస్ మొత్తం వచ్చి సెట్స్ చేయడం, తర్వాత ల్యాంటన్స్ ల్యాంటన్స్ తయారు చేయడం, రఘురామ్ భారత్ మాత పెయింటింగ్ వేయడం, రాత్రి అసలు ఒక పండగలాగా అయిపోయింది ఒక్క మాటతో వీసీ గారు వచ్చిన చూసిన తర్వాత. తర్వాత పొద్దున అరవింద్ జగదీష్ చంద్ర పొద్దున దర్శనానికి వెళ్తే స్వామి వార్డెన్ పిలిచి ఈ రోజు సాయంత్రం ఏం ప్రోగ్రామ్ అడిగితే ఆయన వార్డెన్ ఈ పిల్లల కోసం వెతుకుతున్నారు, అరవింద్ జగదీష్ చంద్ర కనబడ్డారు, వాళ్ళు ఇద్దరు లోపల పిలిచుకెళ్లారు. పిలిచుకెంత స్వామి ఇంకిద్దరు పిల్లలు పడుకున్నారు కదా అని చెప్పారు అన్నట్టు ఆయన దయ. సో తర్వాత ఆయన స్టార్ట్ చేశారు అరవింద్ తోని ఏమి ఏం పెడుతున్నారు ప్రోగ్రామ్ ఈరోజు సాయంత్రం అని. లోపల వీసీ గారు, సెక్రటరీ గారు, చక్రవర్తి గారు, వార్డెన్ సార్ ముగ్గురు కూర్చున్నారు. స్వామికి ఏం తెలియని ఏం పెడుతున్నారు అని అడిగారు. అంటే స్వామికి ఏ విధంగా చెప్పాలి అని అరవింద్ ఆలోచిస్తున్నాం అప్పుడే జగదీష్ చంద్ర స్వామి ఇండిపెండెన్స్ మీద అని చెప్పబోతున్నాడు. స్వామి వెంటనే ఆపి వీసీ గారు చెప్తున్నారు, ఇది ఒక ఫ్యామిలీ కథ, ఈ కథలో ఐదుగురు ముఖ్య పాత్రలు, ఒక ఇద్దరు తాతలు, ఇద్దరు పిల్లలు, వారి యొక్క పూర్వీకుడు, ఈ ఐదుగురి మధ్యలో స్టోరీ తిరుగుద్ది.
0: స్టోరీ అలా చెప్పేస్తున్నారు,
4: అలా చెప్పేస్తున్నారు స్వామి. అసలు ఆయన ఈజ్ ద స్క్రిప్ట్ రైటర్, మనం ఏదో అనుకుంటా మనం రాస్తామని కానీ ఆ స్టోరీ ఎంత చక్కగా చెప్పారంటే వీసీఆర్ కి అసలు పండు ఒలిచినట్టు ఆ కాన్సెప్ట్ లో తీసి పెట్టారని. ఈ వీళ్ళకి ఏం చెప్పాలో ఇంకా స్వామి మనం ఏం చెప్పాను చూస్తున్నారు అట్నే. స్వామి నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా అన్నారు. అంటే అరవింద్కి ఆ కళ ఆ ఇన్స్పిరేషన్ స్వామి ఫ్రీడమ్ యాక్చువల్లీ ఈ బాడీని వదిలేసి ఆ ఆత్మ సాక్షాత్కారం అది స్వామి నిజమైన ఫ్రీడమ్. ఈ దేహాభిమానాన్ని వదిలేసి నేనే పరబ్రహ్మ అండ్ అహం బ్రహ్మాస్మి అనేటువంటి అది ఫ్రీడమ్ ఫ్రమ్ ద సెల్ఫ్ ఈజ్ ద రియల్ ఫ్రీడమ్. చూడండి బాయ్స్ ఆర్ గుడ్ బాయ్స్ ఎంత బాగా నేర్చుకున్నారు అన్నారు అని అన్న తర్వాత మళ్ళీ అడిగారు, దేశం కోసం ఎంతో సాక్రిఫైస్ చేశారు. సాక్రిఫైస్ అంటే ఇంపార్టెంట్ సాక్రిఫైస్ ఏదో తెలుసు అంటే వెంటనే జగదీష్ చంద్ర స్వామి ఇంపార్టెంట్ సాక్రిఫైస్ దేహాభిమానాన్ని సాక్రిఫైస్ చేయడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాక్రిఫైస్ అంటే మళ్ళీ స్వామి గుడ్ బాయ్ కరెక్ట్ చెప్పారు అన్న సార్ అని. ఆ తర్వాత ఆ విధంగా స్వామి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినప్పుడు అరవింద్ కొంచెం ధైర్యం తీసుకుని స్వామి అయితే దీనికి ముందు స్వామి చెప్తూ మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ లో ఎంతో మంది ఎన్నో పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈయన సుభాష్ చంద్రబోస్ గొప్ప భక్తుడు, భగవంతుని కోసం ఎంతో తప్పించిన ఒక గొప్ప సన్యాసి యాక్చువల్ ఆయన. ఆయన ఆయన ఒక హీజ్ ఏ సెయింట్ ఫస్ట్ అండ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ నెక్స్ట్ అన్నారు. తర్వాత సరోజినీ నాయుడు చాలా గొప్పగా కవిత్వం రాసేది, రాజేంద్ర ప్రసాద్ చాలా సింపుల్ మ్యాన్ అని చెప్పి లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ గురించి ముగ్గురు గురించి స్వామి మాట్లాడుతూ వచ్చారు. వీరి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అరవింద్ కొంచెం చనువు తీసుకుని, స్వామి మీరు అనుమతిస్తే భగత్ సింగ్ గురించి అంటే ఆ స్వామి అంటే కరెక్ట్ భగత్ సింగ్ యువకుడు, ముగ్గురు స్నేహితులు యువకులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క యవ్వనాన్ని భారతదేశంకు
0: అర్పించారు,
4: చేసినటువంటి మహావీరులు, వాళ్ళ సీన్ ఎట్లా చూపెడుతున్నారు అని అడిగారు స్వామి. అంటే స్వామి వాళ్ళని జైల్లోకి తీసుకెళ్తారు స్వామి, తర్వాత సీన్ ముగుస్తుంది అన్నారు. ఎందుకంటే
0: వైలెన్స్
4: మునుపటి రోజు వీసీ గారు వైలెన్స్ వద్దన్నారు. వీసీ గారి దిక్కు చూస్తూ భయంతో స్వామి జైల్లోకి తీసుకెళ్తారు, సీన్ అవుతుంది అంటే స్వామి అన్నారు, మరి వాళ్ళు ఉరిదీశారు కదా అన్నారు. అవును స్వామి అంటే మరి జరిగింది కదా చూపెట్టాలి అన్నారు. ఇండైరెక్ట్ గా ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ లీడర్షిప్ లెసన్, చెప్పి చెప్పినట్టు ఎంత ఒకసారి ఊహించుకుంటే యాక్చువల్లీ ఒక అడ్మినిస్ట్రేటర్ సెటప్ లో చూస్తే ఆయన ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది ఎంటైర్ ప్లేస్. తర్వాత తన కింద ఇద్దరు ముఖ్య అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు, వీసీ గారు, సెక్రటరీ
0: గారు.
4: వారి మనోభావాల్ని దెబ్బతీయకుండా పిల్లల్ని, పిల్లల యొక్క ఆ ఆత్మతని స్వామి అర్థం చేసుకుని ఎంత చక్కగా చెప్పారంటే జరిగింది కదా చూపెట్టాలి, మరీ ఎక్కువ చూపించొద్దు కానీ కొంచెం చూపించండి, పర్మిషన్ గ్రాంటెడ్ ఫస్ట్.
0: హింట్
4: అరవింద్ వెంటనే చాలా కృతజ్ఞత స్వామి మీ సరే స్వామి అని చెప్పి కింద కూర్చున్నారు. తర్వాత ఇంక స్వామి స్టార్ట్ చేసి, ఇంకా అంతేకాదు ఈ స్వరాజ్యం కోసం నాన్ వైలెంట్ గా పీపుల్ సత్యాగ్రహం చేస్తున్నప్పుడు పోలీసు లాఠీచార్జ్ చేసేవారు అది చూపెడుతున్నారా అని అడిగారు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివినిటీ అని తన అన్ని తెలుసు అనేటువంటి మాట అని చెప్తూనే ఈ అడ్మినిస్ట్రేటివ్ హాసిల్ తీసేసారు స్వామి. తీసేసి వీసీ గారి దగ్గర అది కూడా ఉంది చూసారు నీకు తెలుసా అన్నారు. వీసీ గారు అవును స్వామి తెలుసు, ఎందుకంటే ఆయన మున్పటి రోజు చూసి సీన్ కట్ చేయని చెప్పారు. ఆయన అవును స్వామి చూపెడుతున్నారు స్వామి అది కూడా అన్నారు. ఆయన నోట్ నుంచి స్వామి పర్మిషన్ ఇప్పించారు. ఆ సెకండ్ సీన్ వచ్చేసింది, థర్డ్ సీన్ ఇంకా థర్డ్ మనం ఇంపార్టెంట్ జనగణ మనకు అందరు నిలబడుతున్నారు. వార్డెన్ లేచి చాలా ఆయన ఆయన ఇన్ఎవిటబుల్ చాలా స్వీట్ స్టైల్ స్వామి చివరి జనగణ మనతోని ముగిద్దాం అనుకుంటున్నారు పిల్లలు స్వామి చాలా సంతోషం అన్నారు అని చెప్పి, మరి జనగణ మనకు అయినప్పుడు ఎవరు నిలబడతారు అని అడిగారు. అంటే స్వామి పిల్లలు నిలబడతారంటే ఎందుకు, సైకిల్ వంతాల్లో మిగిలిన వాళ్ళందరూ మనుషులు కదా, భారతీయులుగా అందరు నిలబడాలి. అది మూడో పర్మిషన్ కూడా గ్రాంటెడ్ అంటే స్వామికి ఇబ్బంది ఉంది ఏం కాదు అందరు నిలబడండి అని చెప్పారు. వి ముగ్గురి ఆనందానికి సవదులు లేవు అడిగిన అడిగి అడగకుండానే దాన్ని ఇంకోటి నాకు చాలా ఈ సన్నివేశం గుర్తుకొచ్చినప్పుడల్లా అనిపించేది ఏంటంటే భక్తుని యొక్క తపన ఎప్పుడైతే ఇన్నోసెంట్ గా ఉంటుందో భక్తుని యొక్క తపన సెల్ఫ్లెస్ గా ఉంటుందో భగవంతుడు ఆన్సర్ చేయడానికి ఆ సర్కమ్స్టెన్స్
0: సృష్టిస్తాడు అంతే
4: దానికి ఆ అడగకుండానే ఆయన
0: ఇస్తారు
4: ఆయన అసలు అవ్యాజ కారణీయమూర్తి ఒక కర్ణకి ఆ కారణం అనేది అక్కర్లేదు ఆయనకి ఆల్ దట్ యూ నీడ్ ఇస్ ద ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ లవ్. తర్వాత సాయంత్రం తర్వాత చెప్పారు మిగిలిన అందరి పిల్లల్ని మధ్యాహ్నం చూస్తాను హాల్లో అని చెప్పారు లోపు ఆ సాయంత్రం భజన హాల్ అందరం కూర్చున్నాం కూర్చున్న తర్వాత స్వామి లోపలికి వచ్చి ఒక్కొక్కరిని నాకు ఇంకా గుర్తుంది శివరామకృష్ణ మన సుభాష్ చంద్రబోస్ గారు ఆ బావతో స్వామి అప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సుభాష్ లోపలికి వస్తేనే సుభాష్ చంద్రబోస్ ఏడి అని అడిగారు. సుభాష్ లేచి సుభాష్ చంద్రబోస్ దగ్గరకు వచ్చిన తర్వాత స్వామి చేయబట్టుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్వామికి స్వామి సుభాష్ చంద్రబోస్ శివరామకృష్ణ స్వామి నాకు నాకు తెలియదా అని చూసారండి అమ్మ అట్లా ఇంకొద్దు అని చెప్పి నో నూసుకుంటే స్వామి ఏరా నువ్వు సుభాష్ చంద్రబోస్ ఏం చెప్తున్నావు అన్నాడు. అంటే ఆ బాబు ఆయన చెప్పాల్సిన స్పీచ్ లేని కూడా మాటలు చెప్పాము చాలా గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఆ శివరామకృష్ణ ముఖం చూశారు. ముఖం చూసి భరత్ అని ఇంకో పిల్లో ఉన్నాడు చూసి భరత్ సుభాష్ చంద్రబోస్ గా బాగా సూట్ అయ్యేవాడు అన్నాడు నాతో స్వామి. నాకు ఎంత ఆ సన్నివేశం ఎంత డీప్ గా స్ట్రైక్ అయిందంటే హియర్ వాజ్ ద లార్డ్ ఆ పిల్లని చేయబట్టుకుని ఆయనకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఒకవైపు సుభాష్ చంద్రబోస్ చాలా గొప్పవాడు అదే విధంగా
0: క్యారెక్టర్ సెలక్షన్ ఎలా చేయాలి
4: ఎలా చేయాలి అని ఆ పిల్లవానికి వినబడకుండా నాకు తిరిగి చెప్పారు. ఒక బ్యూటీ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్ హౌ ఎ లీడర్ అటు ఆయన భావము ఆయన మనం ఆయనకి బాధ అనిపించలేదు ఇటు రావాల్సిన మెసేజ్ వచ్చింది ఏ విధంగా సెలెక్ట్ చేయాలి మళ్ళీ వెంటనే బాబుకి చాలా బాగా చెయ్యి అని చెప్తే ఆ చెయ్యిని శివరాంకృష్ణ స్వామి చెయ్యి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ బాబు కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి. స్వామి చూసి స్వామికి కావాల్సింది భావము బాగా చెయ్యి అని చెప్పి రెండు చెల్తున్న శివరామకృష్ణ తలని పట్టుకున్నారు. తర్వాత భరత్ ని చూసి నువ్వేం చేస్తున్నాను అంటే ఇట్లా నేను ఇండియా వదిలిపోవాలనుకుంటున్నా చెయ్యి చెయ్యి అని చెప్పి రెండు మూడు మాటలు చెప్పారండి ఇండియా ఎంత గొప్పది. తర్వాత అందరు ప్రతి ఒక్క క్యారెక్టర్ తో మాట్లాడారు హేమంత్ దాంట్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ హేమంత్ చేస్తున్నాడు. హేమంత్ ఐఎమ్ షూర్ నీకు గుర్తుంది ఈ స్క్రిప్ట్ కూడా చాలా బాగా రాస్తాడు యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు. అయితే హేమంత్ ని చూసి స్వామి ఒక చాలా సీరియస్ గా చూసాడు చూసి బాగా చెయ్యి భారతదేశం గురించి గొప్పగా చెప్తున్నావు చెప్పు అట్నే చెప్పు చెప్పి తట్టి అందరితో మాట్లాడారు.
0: తను ఎంత అద్భుతంగా నటించాడు రామాలని
4: చాలా అసలు ఆయన ఆ హేమంత్ చూస్తే నిజంగా ఆనాటి భారత సమర యోధుడు
0: దేశభక్తి ఎట్లా ఉండేది వాళ్ళ
4: అసలు అట్లా ప్రస్ఫుటంగా ఆయన వాళ్ళ రూపంలో డాన్స్ చేస్తుంది అనిపిస్తుంది. ఆ మనం చేసిన కాలర్ మైక్స్ తో చేసాం అప్పుడు కాలర్ మైక్స్ దాని ఏమంటారు
0: ఫస్ట్ టైం లైవ్
4: సైక్లోన్ తో రికార్డింగ్ కాదు రికార్డింగ్ ఇంకా గణేష్ ఐఎమ్ షూర్ యూ రిమెంబర్ మొత్తం ప్రోగ్రామ్ లో ఒక్కసారి కూడా
0: మైక్ ప్రాబ్లం లేదు
4: అసలు పెట్టిన బాయ్స్ కూడా అరే ఇప్పటి వరకు మైక్ చరిత్రలో ఫస్ట్ టైం అని థర్టీ నాకు అంటే ఆ తపన స్వామి కోసం చెయ్యాలి అనేటువంటి స్వామి ఎంత బాగా రిఫ్లెక్ట్ చేశారంటే శివన్ దోషి అని గుర్తు చాలా
0: పోలీస్ ఆఫీసర్
4: చాలా ఎత్తు లాగుంటాడు వాడిని చూసి స్వామి భీమసేన్ లాగున్నాడు ఇట్నే తిన్నారు బ్రిటిష్ వాళ్ళందరూ భారత నవ్వుకుంటూ స్వామి అంటే చెప్పాల్సిన మెసేజ్ చెప్పారు అట్ ద సేమ్ టైం బాయ్ కి కన్వే అయింది నువ్వు ఇంత లాగుండడం బాగాలేదు అని బట్ స్వామి నవ్వుతూ దాన్ని లెసన్ డ్రైవ్ చేశారు. అమృత తప చెంపదెబ్బ తింటాడు శివంత చాలా ఎత్తు ఉంటాడు అమృత తప్ప నా ఎంత హైట్ పెట్టుకుంటాడు 5 feet 2 inches స్వామి చూసి నేను కొడతాడా అన్నారు స్వామి. ఆ బాబుకి అర్థం కాలేదు స్వామి అన్నమాట మళ్ళీ పక్కన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే బాబు నవ్వుతా అవునవును అన్నాడు. తర్వాత స్వామి బయటకు వచ్చి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్ వాజ్ అన్ అమేజింగ్ ఆ 1 hour ఫ్లో ఏమైందో స్వామికి స్వామి చేయించుకున్నారు. స్వామి నువ్వు ఫస్ట్ నీది నీ డాన్స్ కన్నాంతర ఖ్యాతిని ఆర్జించిన ఆ సీన్ నేను అసలు మర్చిపోలేను. అది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ లైన్ వచ్చినప్పుడు వెన్ యువర్ డాన్సింగ్ ఆ స్వామి కళ్ళలో ఆ గర్వము ఆ గర్వంతో కలిపినట్టు నా మమత అది వాత్సల్యం మమత కాదు అది ఒక నా బిడ్డ ఇట్లా యాక్ట్ చేస్తున్నాడు భారతదేశం ఇంత గొప్పది అన్నటువంటి ఆ గర్వము నేను చెప్పిన పద్యం అన్నట్టు ఇంకొక అదొక ఫీలింగ్ నా పిల్లోడు ఎంత బాగా చేస్తున్నాడు ఇంకొక ఫీలింగ్ ఆ ఫస్ట్ డాన్స్ హెయిర్ రైజింగ్ అంటారు కదా అట్లా దాని తర్వాత ప్రోగ్రామ్ స్టార్టెడ్.
0: అసలు ప్రతి సీన్ కి స్వామి ఇన్వాల్వ్మెంట్ అసలు బోస్ వచ్చేటప్పుడు స్వామి పక్కకి తిరిగి బోస్ అంటున్నారు.
4: మనకు ఆ వీడియోలో కూడా క్లియర్ గా కనబడదు. తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పిల్లలందరితో గుర్తుంది, ఇది ఫస్ట్ టైం నేను చూసిన దాంట్లో, మనం అట్లీస్ట్ ఇన్ని ఇయర్స్ లో చూసిన దాంట్లో ఫస్ట్ టైం 5 రింగులు సాంగ్స్ సృష్టించారు, ఒక్కరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకే డ్రామాలో. ఆ ఫస్ట్ సీన్ అయిపోయిందే లేదో, లాస్ట్ సీన్ అయిపోయిందే లేదో జగదీష్ అని పిలిచి రింగ్, తర్వాత పక్క వెంటనే ఆర్పింది రింగ్ ప్రశాంత్, ఆర్ ప్రశాంత్. యాక్చువల్లీ ఆర్ ప్రశాంత్ డ్రామా క్యారెక్టర్ లో వాడు యుఎస్ కి వెళ్లాల్సింది, ఆయన నిజ జీవితంలో కూడా వాడు యుఎస్ కి వెళ్ళాలనుకున్నాడు. స్వామి రింగ్ ఇస్తూ చాలా బాగా నటించాడు, దేశానికి సేవ చేయని చెప్పారు. ఇట్ వాజ్ అ డైరెక్షన్ ఫర్ హిస్ లైఫ్.
0: అంతే,
4: పీవీఆర్ కౌశల్ చాలా ఇండిసిప్లిన్ ఉన్నాడు ఆ పిల్లడు. ఆ సీన్ లో భారత మాత జెండా, భారత జెండా నేల మీద పడద్దని చెప్పి తన హృదయంలో తన అంటే తన ఛాతిలో కూర్చుకొని చనిపోతాడు. ఆ సీన్ చేశాడు పిల్లడు మన కౌశిక్. కౌశిక్ ని పిలిచి నువ్వు చనిపోతే ఎట్లారా పుత్రుడు, నువ్వు నా పుత్రుడు అని చెప్తూ స్వామి రింగ్ ఇచ్చారు. ఆ ఒక్క మాటతోని కౌశిక్ డిఫినేషన్ ఆఫ్ రిలేషన్ విత్ స్వామి చేంజ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా జగదీష్ చంద్రకి రింగ్ ఇచ్చి స్వామి చాలా బాగా యాక్ట్ చేసి, చాలా గొప్ప యాక్ట్ చేసి అని చెప్పారు. మిగిలిన అందరికి అందరితో మాట్లాడుతున్నారు. ఇంకొకటి నేను మర్చిపోను ఏంటంటే, రఘురామ్ అని మన క్లాస్మేట్
0: పెయింటర్
4: వెనక భారత్ మాత 20 ఫీట్ ఎత్తుతోనే అది భారత్ మాత పెయింట్ వేశాడు. పెయింట్ వేసినాక ఆ పెయింట్ అది ఆల్రెడీ ఒక ఫీలింగ్ అంటే స్వామి చూస్తారా చూడరా, అది హాస్టల్లో పెడితే ఎంత ప్రతి ఒక్కరు అబ్బా ఎంత బాగా చేసావు అనేవారు, కానీ ఇక్కడ ఎంత దూరం ఉంటది స్వామి. ఆ భారత్ మాత స్త్రీ కాబట్టి దాన్ని చీరగా పెయింట్ చేశాడు భారత్ మాత. అయితే ఆ ఫోటో సెషన్ లో పక్కన వచ్చినప్పుడు రఘురామ్ చూసి నువ్వే కదా పెయింట్ వేసింది అన్నారు. అవును స్వామి అంటే నవ్వి స్వామి నర్సి, ఆడవాళ్ళు కదా భారత్ మాతకి, భారత్ మాత బొడ్డు కనబడుతుంది, ఆడవాళ్ళు కదా బొడ్డు కనబడద్దు శారీ వేయాలని చెప్పారు. అది నాకు గుర్తుకొచ్చిన ఎంత పెద్ద లెసన్, అంత చాలా సూట్ గా ఏ బాబుకి చెప్పాలో ఆ విద్యార్థిగా చెప్పారు, చెప్పి ఇండైరెక్ట్ గా అందరు క్లాస్ మొత్తం చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆ బాబు యొక్క ఎఫర్ట్ ని రికగ్నైజ్
0: చేశారు. స్వామిరా చూస్తారా లేదా అన్న డౌట్ ఉండేది అబ్బాయికి,
4: దాంట్లో అంత మైన డీటెయిల్ కూడా నేను గమనించాను అని ఇండైరెక్ట్ గా చెప్పి లెసన్ వాజ్ కన్వేడ్. ఇంకా పేపర్ తో ల్యాంటర్న్ చేశారు, అది హాస్టల్ లో రేజ్ చేయడానికి లేసారు, దాన్ని తీసుకొచ్చి మన మందిర్లో
0: పెట్టి
4: స్వామి తిరిగి వెళ్తున్నప్పుడు మీదికి చూసి చాలా బాగుంది అని ఒక చాలా ఎవరి కాన్సెప్ట్ ఎవరు చేశారో ఆ బాబుని చూసి చెప్పారు. ఒక్కొక్క లెసన్, ఒక్కొక్క బాబుతో మాట్లాడిన విధానం, ఒక్కొక్క సీన్ లో స్వామి ఇన్వాల్వ్ అయిన విధానం, మొత్తం డ్రామాను స్వామి షేప్ చేసిన విధానం అసలు ఒకసారి తలుచుకుంటే, ఇది డ్రామా అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ డ్రామా. ఈ డ్రామా పేరుతో ముందు చెప్పినట్టు ఆమె యశోద ఒక చేతిలో వెన్న ఇంకో చేతిలో కర్ర పట్టుకున్నట్టు, ఈ డ్రామా పేరుతో స్వామి మనకి ఎంత నేర్పించారు. అసలు అరవింద్ స్వరాజ్య నుంచి స్వరాజ్యం, స్వరాజ్యం నుంచి స్వరాజ్యం అంటే సెల్ఫ్ రూల్ ఆఫ్ ద బాడీ, రూల్ ఆఫ్ ద సెల్ఫ్ టు రూల్ ఆఫ్ ద రియల్
0: సెల్ఫ్,
4: బిగ్గర్ సెల్ఫ్. అంత అంత ప్రొఫౌండ్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామి. మొత్తం క్లాస్ క్లాస్ ఇన్వాల్వ్ మనం గుర్తించుకుంటే అసలు ద డెమోక్రసీ వాజ్ అట్ వర్క్. మనం పోట్లాడుతున్నప్పుడు ఒపీనియన్స్, ఒకరి ఒపీనియన్స్ రెస్పెక్ట్ చేస్తూ, వీ హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ అదర్ ఒపీనియన్ బట్ వీ ఆల్సో హ్యాడ్ ఫర్మ్ కన్విక్షన్ ఆన్ అవర్ ఓన్ ఒపీనియన్. ఇట్ ఇస్ లైక్ ఎ ప్రాక్టికల్ డెమోక్రసీ, ఇట్స్ లైక్ వర్క్షాప్, స్టూడెంట్ వర్క్షాప్ అది యాక్చువల్లీ డెమోక్రసీలో. అదే విధంగా మనం ఏ విధంగా కాస్ట్యూమ్ డిజైనింగ్, తర్వాత ఏ విధంగా సాంగ్ గురుప్రసాద్ వాడినప్పుడు ఏ మేరే వతన్, ఆ పాట పాడుతుంటే కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళు నీళ్ళు వచ్చేసి స్వామి కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోవాలి, అందరినీ చూస్తున్నారు. ప్రతి ఒక్క సింగర్ కి ఏ విధంగా పాడాలి, ప్రతి ఒక్క యాక్టర్ ఏ విధంగా యాక్ట్ చేయాలి, ప్రతి ఒక్క కాస్ట్యూమ్ డిజైన్ కి ఏ విధంగా కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి. ఇన్ఫాక్ట్ హేమంత్ కి ముసలాడు కాబట్టి ఈ టెంపుల్ దగ్గర
0: వైట్ హెయిర్
4: ఇంకెక్కువ ఇయ్యి అని చెప్పారు. ఎంత మైన్యూట్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసి స్వామి మనకి అది ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అదే విధంగా ఎంతో నేర్పారు ఇండైరెక్ట్ గా. ఇట్ వాజ్ ఓవరాల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, మర్చిపోలేనటువంటి అనుభవం స్వామి మనకు అందించి, ఆ అనుభవం రూపంలో ఎన్నో పాఠాలు నేర్పించి అసలు ఒక మధురమైనటువంటి జ్ఞాపకాన్ని మన మనసులో పాతి మనందరినీ ఆశీర్వదించారు. ఆ ట్రెడిషన్ ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతూనే
0: ఉన్నది
4: స్వామి దయ.
0: మరి ఇన్ని మంచి విషయాలు మనం ఈ 70వ స్వాతంత్ర దినోత్సవం రోజు పునః గుర్తు తెచ్చుకున్న అవకాశం స్వామి మనకి ఇచ్చారు. ఈరోజు స్వామికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ భారత భాగ్య విధాత మన స్వామికి మనసారా మనల్ని మనం అర్పించుకుందాం. జై సాయిరాం.
5: ఇంతవరకు మీరు 2016 భారతదేశపు 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం భారత భాగ్య విధాత పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ కోటి సమితి హైదరాబాద్ ప్రేమపూర్వక సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గత 20 సంవత్సరాలుగా ఓం శ్రీ సాయిరాం నామజప కార్యక్రమం జరుగుతూ ఉన్నది.

0: ఓం శ్రీ సాయిరాం నామజప కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇంటి ఇంట ప్రతి నోట పలికిన స్వామి నామం ఎందరికో ఆర్తిని తీర్చి శాంతిని ప్రసాదించినది, ఎన్నో అనుభవాలను కలిగిస్తూ ఉన్నది. ఓం శ్రీ సాయిరాం 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆదివారం 15/6/2014 అబిడ్స్ లో గల జి పుల్లారెడ్డి భవనంలో 2వ అంతస్తులో గల సత్యసాయి స్టడీ సర్కిల్ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నామజప కార్యక్రమాన్ని నిర్వహించింది. విశేషంగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్ తమ దివ్యానుభూతులను పంచుతూ స్వామి నేర్పిన భజనలు అనేక పద్యాలను చదువుతూ శ్రోతలందరికీ ఆహ్లాదాన్ని కలిగించారు. ఆ ఆనందాన్ని మనమందరం పంచుకుందామా? సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ గౌరవనీయులైన శాస్త్రి గారికి, వచ్చేసిన పెద్దలకి, భక్త బృందానికి, పిల్లలకి, సోదరులకి, సోదరీమణులకి సాయిరాం. సార్ చెప్పారు స్వామి గురించి మాట్లాడాలి అని, సంగీత విభావరి అన్నారు, కానీ సంగీతమే నాకు రాదండి. స్వామిదయతో కొంచెం పాటలు పాడే అవకాశం వచ్చింది మాకు. ఎట్లా చెప్పమంటారు స్వామి ప్రేమని? ఎంతో ప్రేమను కురిపించారు స్వామి. ఒక చిన్న పద్యంతో మొదలు పెడతాను. అది ఎప్పుడు స్వామి ముందు పాడేవాళ్ళం. స్వామికి పద్యాలన్నా పాటలన్నా చాలా ప్రాణం, చాలా ప్రేమ. ఆ పద్యాల్లో ఒకటి మాకు బాగా నేర్చుకున్నది ఒకటి కరుణశ్రీ గారిదన్నమాట. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన పద్యం. అది నాకు తెలియదు ఆయనకు పద్యాలు రాస్తారని. కానీ అనిల్ కుమార్ సార్ నాకు పుట్టపర్తిలో మా బుర్రకథ పాడేవాళ్ళకి పిలిచి, మీరు ఈ పద్యాలు నేర్చుకోండి రా, స్వామికి చాలా ఇష్టం ఇవి, ఈ పద్యాలు చాలా బాగుంటాయి, ఆయన రాసినవి, స్వామి ముందు పాడితే స్వామి భలే ఇన్నో చాలా ఆనందిస్తారు అని చెప్తే, మేము వెంటనే స్వామికి ఏది నచ్చితే అది చేయడం మాలో ఏమంటారు ఆ ఇంట్రెస్ట్ అనమాట. అంటే స్వామి దగ్గరికి వెళ్ళాలంటే స్వామికి ఏది ఇష్టమో అది చేయాలి. సో ఏది ఇష్టమో చేయాలంటే అది దానికి కృషి చేయాలి. కృషి చేయాలంటే దానిలో టైం పెట్టాలి. పూర్తిగా మనం దానికి హార్ట్ అండ్ సోల్ ఇవ్వాలన్నమాట. సో ఆ విధంగా మేము అక్కడ మసులుకులేవాళ్ళం. సో ఆయన పద్యం ఒకటి పాడతాను.

చూశాము. స్వామి ప్రేమ ఇంకా కురిపిస్తూనే ఉన్నారు, కురిపిస్తూనే ఉంటారు మనందరి మీద. స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులే. ఎంత ఎంత ఎంత అదృష్టం అండి మంది. స్వామిని చూసాము, స్వామి స్వామి మాట్లాడడం చూసాము, స్వామి నడవడం చూసాము. ఎవరు చూడగలిగారు? రాముణ్ణి చూడగలిగారా? మనం ఎవరన్నా కృష్ణుని చూడగలిగారా? నడయాడే దేవుడు స్వామి. మా స్టోరీ చెప్పాలంటే ఎక్కడ బిగినింగ్ ఎండ్ ఎక్కడ పెట్టాలి నాకు తెలియట్లేదండి. కానీ కొన్ని కొన్ని విషయాలు ఏమేం జరిగాయో మా జీవితంలో అవన్నీ ఇప్పుడు మీకు పూసగుచ్చి చెప్తాను. నా మా ఫ్యామిలీ బేసికల్లీ స్వామి డివోటీస్ అన్నమాట. చాలా ఏళ్ల నుంచి, ఆల్మోస్ట్ 3 డికేడ్స్, 30 ఏళ్ల నుంచి మా బామ్మ నుంచి వస్తుంది. ఇది 3rd జనరేషన్ అన్నమాట. మా ఇల్లు కూడా శివం దగ్గరే అన్నమాట. సో అప్పటి నుంచి స్వామి తత్వంలో అందులో జాయిన్ అవ్వడం, స్వామి భజనలు చేయడం, స్వామి మాటలు వినడం బాగా అలవాటు. సో స్వామి ఫోల్డ్లోకి మా వాళ్ళు వచ్చారు. సో దాని ద్వారా నేను కూడా వెళ్ళాను అన్నమాట. సో ఐఎమ్ గ్రేట్ఫుల్, నేను ఎంతో మా పేరెంట్స్కి రుణపడి ఉన్నాను. ఓ రకంగా స్వామి దగ్గరికి వెళ్ళామంటే స్వామి మా పేరెంట్స్ వల్లే. ప్రతి ఒక్కళ్ళకి ఆ పేరెంట్సే తీసుకెళ్తారు. పేరెంట్స్ ప్రథమ గురువులు. సో ప్రథమ గురువులు వాళ్ళు స్వామి జగద్గురువు దగ్గర తీసుకెళ్లారు. సో వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. మొట్టమొదటిసారి నేను ఫస్ట్ అన్నమాట స్వామి 87లో నేను పుట్టానమాట. సో ఆ ఇయర్లో ఏప్రిల్లో పుట్టాను. అప్పుడు అన్నప్రాసన చేయించాలని వచ్చిందనమాట ఇంట్లో. సో ఏం చేశారు, మా అమ్మ నన్ను పుట్టపర్తి తీసుకెళ్లారు. సో స్వామి అప్పుడు అమ్మకేం తెలియదు కూడా ఎట్లా వెళ్ళాలి అక్కడికి, అంటే ఎలా చేపించాలి. ఆ రోజుల్లో స్వామి బాగా అక్షరాభ్యాసాలు, అన్నప్రాసాలు అవన్నీ చేస్తుండేవారు చాలా రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా. సో ఆ విధంగానే అమ్మ కూడా వెళ్ళింది, చెప్పారు అంటే ఇంట్లో అక్కడ చేపిద్దామని. సో అమ్మ సరే అని పుట్టపర్తి వెళ్ళామన్నమాట. 87 అనుకుంటా అది ఆ టైంలో. అంటే మా అమ్మ చెప్పింది, నాకు తెలియదు. అప్పుడు వెళ్ళినప్పుడు అంత ఇసుక స్వామి, అప్పుడు చెంగు చెంగున ఆ నడకే వేరు, హంగు వేరు స్వామిది. సో ఏం చేయాలో తెలియలేదు. అక్కడికి వెళ్ళిందనమాట. సో అప్పుడు ఒక పెద్ద మనిషి, ఒక లేడీ అక్కడ ఉండింది, సేవాదల్ ఇన్ఛార్జ్ గారు. ఆవిడ మలయాళి అనమాట. అప్పుడు ఐ థింక్ ఇప్పుడు కూడా ఆవిడ ఉన్నారు, చాలా పెద్ద ఆవిడ. సో ఆ మలయాళి లేడీ అమ్మకి చెప్పింది, అమ్మ ఇప్పుడు స్వామి దగ్గరికి అదే అన్నప్రాసన చేపించాలంటే అవన్నీ పెట్టుకోవాలి, ఒక చిన్న కప్పు, మళ్ళీ అక్షింతలు, పరవాణం, మళ్ళీ ఒక కర్చీఫు, అవన్నీ పెట్టుకుని రావాలమ్మా, కొంచెం చూసుకోండి అని చెప్పింది. సో వెంటనే ఆవిడే పరవాణం చేసి అమ్మకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ తర్వాత అమ్మని ఫ్రంట్ లైన్ లో కూర్చోబెట్టి, అమ్మ స్వామి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు, స్వామి స్వామి అని పిలవండి, అప్పుడు తిరిగి మన దగ్గరకు వస్తారు అని. అంటే అమ్మకి అప్పటికేం తెలియదు కూడా, అంత క్లోజ్ గా కూడా అంత ఇంటరాక్ట్ ఏం లేదనమాట. జస్ట్ అమ్మ, మా అమ్మ యాక్చువల్లీ బాల్వికా స్టూడెంట్. ఆ రోజుల్లో మా అమ్మ వాళ్ళు గుంటూరు నుంచి అనమాట. సో మా అమ్మ టీచర్ అనిల్ కుమార్ సార్, కామరాజ్ అనిల్ కుమార్ సార్. సో అలా అమ్మ కూర్చుంది నన్ను ఒళ్ళో పెట్టుకుని. సో స్వామి అట్లా వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలో తెలియలే. ఆవిడ చెప్పినట్టు స్వామి స్వామి అని పిలిచిందమ్మ. వెంటనే స్వామి ఇటువైపు వచ్చారనమాట. ఇటువైపు తిరిగి ఆ అమ్మ చేతిలో అది అక్షింతలు, పరవాణం ఉన్నాయన్నమాట. వెంటనే అక్షింతలు వేసి జస్ట్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్, 2 సెకండ్స్ లో అంతా స్వామి పరవాణం పెట్టి లోపల కొంచెం తీసుకుని ఆ కర్చీఫ్ ఇమ్మన్నారు. కర్చీఫ్ తుడుచుకుని అమ్మ అప్పుడు పాద నమస్కారం తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా అన్నప్రాసన స్వామి చేతుల మీదుగా జరిగింది. అది అమ్మ వల్ల జరిగింది, లేకపోతే నేను వెళ్ళేవాడినే కాదు. సో అది మొట్టమొదట స్వామితో, అంటే ఫిజికల్గా, స్వామికి అంతా తెలుసు కానీ ఫిజికల్గా స్వామితో ఆ టచ్ అనమాట. అప్పటి నుంచి 87. దాని తర్వాత నేను 1st క్లాస్ to 10th క్లాస్ నేను స్వామి స్కూల్లోనే చదువుకున్నాను, ఇక్కడ హైదరాబాద్లో సత్యసాయి విద్యావిహార్, మీ అందరికి తెలిసే ఉంటుంది బాగంబర్పేటలో. సో అక్కడ 10 ఏళ్ళు చదువుకున్నప్పుడు కూడా అంటే స్వామి అంటే అంత భక్తి, అంటే స్వామి దగ్గరే ఉండాలి అంత మాకు తెలియదు. జస్ట్ స్కూల్ యూనో నార్మల్ స్టూడెంట్ లాగా వెళ్ళొచ్చేవాళ్ళం, భజన చేసేవాళ్ళం. కానీ ఆ నామస్మరణ అంత, ఆ డీప్ డివోషన్ అప్పటికి మాకు తెలియదు. సో 10th దాకా స్కూల్లో చదువుకున్నాను అనమాట. 2002లో నా 10th అయింది. తర్వాత ఏం చేయాలి అంటే నాన్నప్పుడు
చెప్పారు, నువ్వు ఎలాగన్నా నేను చదువుకోలేకపోయాను రా స్వామి దగ్గర, నేను స్వామి కాలేజీ చదువుకోలేకపోయా, అది గొప్ప అదృష్టం అది స్వామి దగ్గర చదువుకోవడం, నువ్వు అక్కడికి పోయి చదువుకోవాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అన్నారు. నేను సరే నాన్న వెళ్తా అన్న, అప్లై చేసామన్నమాట. అప్లై చేస్తే 11th సీట్ వచ్చింది స్వామి దయతో. సో ఆ విధంగా స్వామి ఇంకొంచెం సన్నిధి కొంచెం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ 11th ఆ గ్రూప్ MAE మ్యాథ్స్ అకౌంట్స్ ఎకనామిక్స్. సో 11th 12th అక్కడే చేసుకునేవాళ్ళం. అప్పటికి స్వామికి భలే నడుస్తుండేవారు, ఎంత ప్రేమ స్వామికి పిల్లలంటే. ప్రతిరోజు 3 వచ్చేసేవారు స్వామి దర్శనానికి. మేము ఎట్లా అంటే కాలేజ్ అయిపోగానే అక్కడ ఫ్రంట్ లైన్ లో కూర్చోవడానికి పరిగెత్తుకుని వెళ్ళడం, అక్కడ సీట్ పెట్టుకోవడం, ఆ స్వామి చూస్తే చాలు మమ్మల్ని, ఆ స్వామి లెటర్ తీసుకుంటే చాలు, అంటే ఆ విధంగా ఉండేది మాకు. అంటే ఆ స్వామి ఒక్క కరుణశ్రీ గారి పద్యం మళ్ళీ నాకు గుర్తుకొస్తుంది ఇక్కడ, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు చాలు, పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు. స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు, పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు, నవ వసంత లక్ష్మి నాట్యమాడిన ఎట్లు, నిత్యశాంతిదాయి సత్యసాయి. అంటే స్వామిని ఒక్కమారు తలుచుకుంటే చాలు, ఒక్కసారి స్వామి మన ముందు నిల్చుంటే చాలు, స్వామి ఒక్కసారి మనం పలకరిస్తే చాలు, ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ విధంగా ఉండేదండి మాకు. అంటే స్వామి స్టూడెంట్స్ కు ఆ బంధం వేరు, ఎట్లా అంటే ఆ బాండ్ వివరించలేము. ప్రతి ఒక్క విషయం స్వామి మాకు నేర్పించారు, ఎలా ఉండాలో చెప్పారు, ఎంతో ప్రేమించారు, ఆ ప్రేమను అందరికీ పంచమని చెప్పారు. సో అదే విధంగా ఈరోజు ఇక్కడ నుంచున్నామంటే అంతా స్వామి దయే. స్వామి దగ్గర ఉన్న కబుర్లు, స్వామి చెప్పిన టీచింగ్స్ అవన్నీ షేర్ చేయాలని మాకు ఎంతో గొప్ప ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఏమైందంటే 11th 12th స్వామి దగ్గర చదువుకున్నాం పుట్టపర్తిలో. సో ఆ టైంలో అంటే కొంచెం పాడడం వచ్చానమాట అప్పటికే, అందుకని భజన చేస్తుండేవాళ్ళం. సో స్వామి దగ్గర పాడాలంటే ఏం చేయాలి, అది లోపల బాగా ఉత్సుకత అనమాట. స్వామి దగ్గర పాడాలి, స్వామి పాడుతుంటే మనల్ని చూడాలి, జనరల్ గా బాగా ఉండేదన్నమాట అందరి పిల్లలకి. మెయిన్గా మ్యూజిక్ గ్రూప్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండేది, ఎందుకంటే మ్యూజిక్ గ్రూప్ అంటే స్వామికి చాలా ఇష్టం. ప్రతిరోజు వాళ్ళు ముందు కూర్చునేవాళ్ళు, ప్రతిరోజు భజనలు జరిగేవి, ఆ భజనలప్పుడు స్వామి మాట్లాడుతుండేవాళ్ళు. సో ఎట్లా దగ్గరికి వెళ్ళాలి, ఆ క్లోజ్ ఆ కోర్లోకి ఎలా వెళ్ళాలి, అది చాలా కృషి చేసేవాళ్ళం స్వామి దగ్గర పాడాలి. సో రోజు ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళం. సో అలా జరుగుతుంటే ఒకరోజు 12th అనమాట, సార్ అనమాట అక్కడ మ్యూజిక్ ఇన్ఛార్జ్ డాక్టర్ శైలేష్ శ్రీవాస్తవ గారని, ఆయన ఫిజిక్స్ లెక్చరర్, గొప్ప ప్రొఫెసర్ కూడా. సో ఆయన మ్యూజిక్ లో కూడా బాగా ఆరితేరిన వాళ్ళు, ఆయన ఇన్ఛార్జ్ అనమాట. సో ఆయన అడిగారనమాట, ప్రభాకర్ నువ్వు స్వామిని అడుగు ఒకసారి పాడతానని. ఎందుకంటే స్వామి దగ్గర పాడాలంటే ఆ రోజుల్లో అంటే ఈ రోజు కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి పర్మిషన్? నా శైలేష్ సార్ పర్మిషన్, ఆయన ఇన్ఛార్జ్ అనమాట. వెంటనే స్వామిని అడగలేం, స్వామి ఇట్లా పాడతాం ఏముందంటే కుదరదు, స్వామి అంటారు పర్మిషన్ తీసుకున్నావా అని. సో ఆ విధంగా ఉండేది డిసిప్లిన్ ఆ రోజు ఈ రోజు కూడా. సో సార్ చెప్పిన విధంగా ఓకే సార్, థ్యాంక్ యూ అని. గొప్ప ఆనందం, ఇంకా హద్దులు లేవన్నమాట. స్వామిని అడగడం, ఏ స్వామి దగ్గర పాడడం అంటే మాటలు కాదు. సో ఏం చేశాను, 12th డిసెంబర్ ఆ టైంలో అనమాట. సో స్వామిని అడగాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పువ్వు పట్టుకునో ఏదో కూర్చుంటారనమాట స్వామి పర్మిషన్ తీసుకోవడానికి, అంటే స్వామి దగ్గర భజనలు పాడాలంటే. సో నేను పువ్వు పట్టుకున్నాను, రోజ్ ఫ్లవర్, ఆ రోజు ఇంకా గుర్తు, ఫ్రంట్ లైన్ లో కూర్చుని ఉన్నాను. స్వామి పిలిచారనమాట, స్వామి రోజ్ ఫ్లవర్ వెళ్ళడానికి ఇవ్వడానికి వెళ్ళాను. నేను ఏమి అడగాలో మర్చిపోయానండి, అంటే అంత మైండ్ బ్లాంక్ అయిపోయింది స్వామి దగ్గర. అంతే ఆ స్వామి ఆ కళ్ళలో చూస్తున్న మనం చూడలేము, చాలా కష్టం అది. అంటే ఒక్కోసారి ఆ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మాకు అంత కొత్త, అంటే అంత క్లోజ్ గా ఇప్పుడు చూడలేదు స్వామిని, అంటే 11th 12th చదువుకున్నా. సో ఏమైంది, మర్చిపోయాను, స్వామికి రోజు ఇచ్చేశాను, ఏం అడగాలో మర్చిపోయి వచ్చేసాను కూడా, స్వామి కూర్చోమన్నారు. ఆ విధంగా ఛాన్స్ పోయిందనమాట. సో వెంటనే తర్వాత ఏమైందంటే, మళ్ళీ ఒక 1 తర్వాత మళ్ళీ స్వామి అప్పుడు కార్లో వచ్చేవారు. అంటే అప్పటికి స్వామికి ఆ ప్రాబ్లం వచ్చింది, ఆ లెగ్, ఎవరితో తీసుకున్నారు స్వామి అంతా మాయా, స్వామికి అంతా తెలుసు. స్వామి అప్పుడు కారులో వస్తున్నారు, అప్పుడు స్వామి ఇట్లా
మీ ముందు స్వామి దగ్గర భజనలు పాడే అనుమతి ఇవ్వండి స్వామి అంటే మంచిది పాడు అన్నారు. ఇంకా ఆనందానికి హద్దులు లేవు. సో 12th జనవరిలో స్టార్ట్ చేశాం భజనలు పాడడం స్వామి ముందు. సో అక్కడితో ఆగలేదు అది, ఎలాగన్నా స్వామి ఇంకా దగ్గరికి వెళ్ళాలి. ఆ ఇంట్రెస్ట్ అనమాట, అంటే ఆ యర్నింగ్ ఫర్ గాడ్ అంటారు, అంటే ఆ సన్నిధి దేవుడి సన్నిధికి దగ్గరికి వెళ్తూ ఉండాలి, అదని ప్రేమని ఎక్కువ పొందాలి. సో అదే విధంగా ఏం చేశాం, ఒక గొప్ప ఛాన్స్ వచ్చింది మళ్ళీ 12th హరికథ నేర్చుకున్నాం అనమాట స్వామి సక్కుబాయి గారి హరికథ. అది బేసికలీ మన సుశీలమ్మ గారి పాటలనే నేర్చుకున్నాం, అవన్నీ కలిపి ఒక హరికథ చేసుకుని స్వామి దగ్గర పాడే అవకాశం వచ్చిందనమాట. ఒకసారి పాడాను, ఒక 20 అనమాట అది, జస్ట్ అంటే పార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్. స్వామి పిల్లలు వెళ్ళిపోయే ముందు, అంటే క్లాస్ అయిపోయాక 12th అయిపోయాక నెక్స్ట్కి వెళ్తే ఒక గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అని చేసేవాళ్ళం స్వామి దగ్గర. అన్ని పాటలు పాడి సో స్వామి అందరూ లెటర్లు ఇచ్చేవారు, స్వామి పూలు ఇచ్చేవారు, స్వామి బ్లెస్ చేసేవారు. సో ఆ విధంగా 12th అయిపోయిందనమాట. సో 12th అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. నాకు పుట్టపర్తిలో ఉండాలనే నాకు ఇంట్రెస్ట్. రెండు ఆప్షన్స్ ఉన్నాయి నాకు, బీఎస్సీ ఆర్ బీకామ్. బీఎస్సీ పుట్టపర్తిలో ఉంది, బీకామ్ మళ్ళీ బృందావన్కి వెళ్ళాలి. బృందావన్ అంటే చాలా దూరం అయిపోతాం మళ్ళీ స్వామికి అని చెప్పి నేను బీఎస్సీకి అప్లై చేశాను. బీఎస్సీ ఎంఈఎస్ మ్యాథ్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్. సో స్వామి దగ్గర సీట్ వచ్చింది, గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయ్యాను అనమాట. ఇంకా అప్పటి నుంచి టర్నింగ్ పాయింట్ అండి, స్వామి దగ్గరికి అంటే ఆ మోర్ ఛాన్సెస్ అవకాశాలు బాగా వచ్చేవి. సో ఫస్ట్ ఇయర్లో మేము హరికథ మళ్ళీ ఇద్దరితో, నేను సాయి రఘురామ్ అని మీరు చూసే ఉంటారు ఫోటోలో, రాజకీయం చెప్పే అబ్బాయి పేరు సాయి రఘురామ్. ఆ అబ్బాయి వనస్థలపురం నుంచే ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్న్ చేస్తున్నాడు, స్వామే చదివిస్తున్నారు అక్కడ బెంగళూరులో వైదేహి కాలేజ్. సో ఆ అబ్బాయి నేను కలిసి హరికథ, అదే సక్కుబాయి గారి హరికథ నేర్చుకున్నాం. అప్పుడు ఇద్దరం స్వామి ముందు స్వామి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది, స్వామి పుష్పాలు పూలు పెట్టుకుని కూర్చున్నాం, రోజ్ ఫ్లవర్స్. అది ఇంకా గుర్తు, August 14th, అంటే జస్ట్ ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు. సో ఏమైంది, స్వామి వచ్చారు, స్వామి అడిగారు ఏమి పుష్పాలు పట్టుకున్నారు ఇక్కడ అన్నారు. స్వామి ఇట్లా హరికథ పాడతాం స్వామి, మేము నేర్చుకున్నాం సక్కుబాయి. అవునా, ఓకే అని స్వామి కూర్చున్నారు చైర్లో. అప్పుడు ఎస్వి గిరి గారు వైస్ ఛాన్సలర్గా చేస్తున్నారు. సో ఆయన వెంటనే పిలిపించి ఏంటి పిల్లలు ఏదో పాడతామంటున్నారు ఏమది అన్నారు. స్వామి హరికథ స్వామి నేర్చుకున్నారు, పాడతారు. అప్పటికి చాలా ఒక 15-20 అనమాట మా లెక్చరర్స్ అందరూ చూడడం, మానిటర్ చేసి ఓకే చేశారనమాట. అయితే ఆయన స్వామి గిరిగారితో చెప్తున్నారు, ఓకే వాళ్ళకి చెప్పు చాలా బాగా పాడాలని చెప్పు. మేము అక్కడే కూర్చున్నాం అనమాట, అక్కడే స్వామి జస్ట్ అక్కడ అప్పటికి గ్రిల్స్ పెట్టారు స్వామికి సపోర్టుగా. సో అక్కడే కూర్చున్నాం. ఆయన వచ్చి మాకు స్వామి వాంట్స్ యూ టు సింగ్ వెల్, స్వామి వాంట్స్ టు డూ వెల్ అని. స్వామి ఇక్కడే ఉన్నారు అనమాట, అంటే మీడియేటర్ లాగా. స్వామి ఓకే స్వామి చేస్తాం. సో అది హరికథ బాగా జరిగింది, స్వామి ఎంతో ప్రేమ. మధ్యలో హరికథలో పాటలు కూడా చాలా బాగుంటాయి, అవి అద్భుతమైన పాటలు. సుశీలమ్మ గారి సక్కుబాయి అందులో పాట

సో ఈ పద్యంలో ఎంతో స్వామి ఆ పుట్టపర్తి కలశాంబుతి సాయి తల్లి గుండెలో హాయికి, అంటే స్వామి ఎట్లా మనం వర్ణించలేము ఆ స్వామి ప్రేమని. అటువంటి ప్రేమని మేము

అలా ఒక 9 పాటలు ఉన్నాయన్నమాట ఆ హరికథ. అప్పుడు ఇద్దరం అనమాట నుంచి జస్ట్ సల్వార్ కుర్తా వేసుకున్నాం, కాస్ట్యూమ్ ఏమీ లేదు. సో అప్పుడు ఏమైందంటే అక్కడ సుధీర్ భాస్కర్ సార్ అని ఉండేవారు అప్పుడు ఆ రోజుల్లో, ఇప్పుడే ఉన్నారు. ఆయన మేనేజ్మెంట్ లో హిజ్ అ ప్రొఫెసర్, ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ కి. సో ఆయన స్వామి పక్కనే కూర్చునేవారు, మేము బురక హరిక చేస్తున్నాం, అక్కడ అక్కడ ఉన్నాం, స్వామి ఇక్కడ ఉన్నారు. సో వెంటనే ఆయన పిలిచి మధ్యలో వాళ్ళని డాన్స్ చేయమని చెప్పు అన్నారు. మేము అంటే అప్పటికి డాన్స్ నేర్చుకోలేదు, జస్ట్ పాటలు పాడుతున్నాం అనమాట. సో మేము చేస్తున్నప్పుడు మధ్యలో ఆయన వచ్చి, స్వామి డాన్స్ చేయమంటున్నారా, ఏదో ఏదో ఒకటి స్టెప్ వేయండి, ఏదో ఒకటి గెంతండి అన్నారు. మాకు ఏం చేయాలో తెలియలే అనమాట. సో ఏదో మాకు వచ్చిన దాంతో ఏదో వీవర్ అంటే లెగ్స్ మూవ్ చేయడం మొదలుపెట్టాం. అది మళ్ళీ మళ్ళీ స్వామి ఆయన చెప్పారు, సరిగ్గా చేయమని చెప్పాలి, సరిగ్గా చేయట్లే మళ్ళీ చెప్పుపోయన్నారు. మళ్ళీ ఆయన వచ్చారు, మళ్ళీ ఏదో చేయండి అన్నారు డాన్స్. ఏదో అప్పటికి ఏదో మేనేజ్ చేసామన్నమాట. మళ్ళీ తర్వాత ఏమైందంటే మా కథ మధ్యలో మాకు వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. మేము ఆడియన్స్ ని ఫేస్ చేస్తున్నాం, స్వామి వెనకాల ఉన్నారు, అంటే ఇట్లా డయాగ్నల్ గా ఉన్నాం అనమాట. ఏం స్వామి ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారో మాకు తెలియలేదు. వెనకాల స్వామి ఏం వెంటనే ఏమైందంటే కొంచెం చాలా యాక్టివిటీ అవుతోంది అక్కడ, అందరూ కదులుతున్నారు, అటు ఇటు వెళ్తున్నారు, ఏం అర్థం కావట్లా. ఏమైందంటే స్వామి మధ్యలో దండలు తెప్పించమన్నారు ఇద్దరికి, పెద్ద పెద్ద దండలు అనమాట. వాళ్ళకి ఏ దండలో తెలియలేవు, అక్కడ స్వామి బాయ్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేశారంటే భజన హాల్కి వెళ్ళి అక్కడేవో పైన వేస్తారు కదా దేవుళ్ళకి, ఆ దండలేవో తెచ్చారు. స్వామి అవి కాదు ఇంకో దేవుడు అన్నారు. అలా చాలా 3-4 ఏవో తెచ్చారు, స్వామికి నచ్చలేదు. తర్వాత ఇంకో పెద్ద బంతిపూలతో ఒక దండ తెచ్చారు, మాకు తెలియదు అనమాట. తెచ్చి వాళ్ళు మా మడిలో వచ్చి వేశారు. అయ్యో స్వామి మాకు అర్థం కాలే ఏమిటో ఇది. అప్పటికి బురక హరికథ అయిపోయింది. సో స్వామి వెంటనే దండలు వేశాక ఇంకొన్ని పాడండి అన్నారు. పాటలు అయిపోయాయి, వెంటనే అప్పుడు మేము భజనలు మొదలు పెట్టాం.

అని కొన్ని మూడు భజనలు పాడామన్నమాట స్వామి వెంటనే. స్వామి చాలా ఆనందించారు. ఆనందించి వెంటనే ఇద్దరిని పిలిచి, అక్కడ మ్యూజిక్ వాళ్ళందరినీ పిలిచి, మాకు స్వామితో ఫస్ట్ ఫోటో అనమాట. స్వామి ఇట్లా చేతులు పట్టుకుని అప్పటికి స్వామి నుంచున్నారు. అంటే ఎంత ప్రేమ ఉంటే అప్పటికి స్వామికి చాలా కష్టమేదండి, మనకు తెలియదు. 2004 నుంచి 9 దాకా స్వామి ఎంత కష్టపడ్డారో నిజంగా అది చెప్పలేం మనం. ఒకసారి ఆలోచించండి, ఆ ఫ్రాక్చర్ అయ్యాక ఎవరన్నా అంతసేపు కూర్చోగలరా? ఒకసారి ఆలోచించి, అంత ఏజ్ లో ఎంత పేషెన్స్ తో ఎంత ప్రేమ ఉంటే స్వామి అందరి కోసం వచ్చారు. ఎన్ని గంటలు, 3 గంటలు 4 గంటలు ఫారినర్లకి, వీళ్ళకి వాళ్ళకి ఎంత ప్రేమ ఇచ్చారు, ఎంత టైం ఇచ్చారు. మాకు అదే అనిపించింది అన్నమాట, ఎందుకు స్వామి ఇంత కష్టపడ్డారు. అట్లా అదే చైర్లో కూర్చుని ఎక్కడ ఇటు అటు తిరగడానికి కూడా రాదు. ఆ విధంగానే స్వామి ఆరేళ్ళ, ఇంకా ఎక్కువ 7-8 ఏళ్ళు. అదే మాకు చాలా బాధ చేసేది. కానీ స్వామిని హ్యాపీ చే అంటే స్వామి ఎట్లా ఉండేదంటే, స్వామి భజనలు పాటలు విని చాలా ఆనందించేవారు. సో అదే ఆయనకి ఆనందం. బ్లిస్ హీస్ హిస్ ఫుడ్. ఇవన్నీ ఆయన అబౌవ్ దట్, అంటే ఇవన్నీ చాలా తక్కువ అనమాట. ఆయన బాడీ కాదు కదా, స్వామి చెప్పారు, నేను శరీరం కాదు, నేను ఆత్మని. సో స్వామికి ఎటువంటి పెయిన్ లేదు. కానీ ఆ శరీరానికి కొంచెం ఆ పెయిన్ ఉంటుందండి, అంటే ఎవరికన్నా ఉంటుంది. మానవుడిగా వచ్చారు స్వామి. సో చాలా పెయిన్ గా ఉండే, కానీ స్వామి ఏమి చూపించేవారు, వారు కూడా ఎప్పుడు నవ్వుతుండేవారు. అంటే మనం కూడా నేర్చుకోవాలి ఆ విధంగా, అంటే ఎటువంటి పెయిన్ లో కూడా మిగతా మన ముందు వాళ్ళని ఎప్పుడు మనం సంతోష పెట్టాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎప్పుడు ఆనందం పెట్టాలి. వాళ్ళు చేసే పనికి రికగ్నైజ్ చేస్తూ ఉండాలి, మీరు బాగా చేశారని చెప్పాలి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, చాలా మంది చూస్తుంటాం వర్కర్లను మనం ఆఫీసుల్లో కానీ ఇక్కడ కానీ, స్వీపర్స్ వీళ్ళు ఉంటారు. ఒక సినిమాలో చూపించినట్టు వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బా ఎంత బాగా నువ్వు చాలా బాగా చేసావయ్యా స్వీపింగ్, ఎంత చాలా బాగుందంటే ఎంతో ఆనందిస్తాడు. ఆ విధంగా స్వామి ప్రతి ఒక్కళ్ళని ఆ విధంగా రికగ్నైజ్ చేసి వాళ్ళకి గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో ఆ విధంగా మనం ఉండాలని నాకు అనిపించేది. సో డివియేట్ అవ్వకుండా స్టోరీ హరికథ చేసామన్నమాట స్వామి దగ్గర. గొప్ప అవకాశం అది, మాకు ఇంకా గుర్తు. August 14, 2004, జస్ట్ ఇండిపెండెన్స్ డేకి ముందు. సో స్వామి దండలతోనే ఆ ఫోటోలు తీపించుకుని, బా చేశారా, ఇట్లాంటి చేస్తుండండి మీరు అని చెప్పి అక్కడ మ్యూజిక్ వాళ్ళందరితో కూర్చుని ఆ విధంగా టర్నింగ్ పాయింట్ అనమాట. దాంతో స్వామి దగ్గరికి వెళ్ళడం, స్వామి ఆ క్లోజ్, అంటే స్వామి ఆ ప్రేమను ఇంకా ఎక్కువ పొందడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇయర్ లో అట్లా అవుతుంటే హరికథ జరిగింది. తర్వాత బుర్రకథ అని ఒకటి, మాకు తెలియదు బుర్రకథ ఏంటో ఆ రోజుల్లో, జస్ట్ హరికథే నేర్చుకున్నాం. సో బుర్రకథ చేస్తే బాగుంటుంది అని ఎవరో మాకు సజెషన్ ఇచ్చారు. అది ఎవరు చెప్తారు, ఎవరు నేర్పిస్తారు మాకేం తెలియదు. ఫస్ట్ గ్రూప్ ఫామ్ అవ్వాలి, ఎవరెవరు పాడతారు బుర్రకథకి. మీరు తెలుసు 3 ముగ్గురు ఉంటారు, ఒకళ్ళు కథకుడు, రాజకీయం, హాస్యం, ముగ్గురు కథ చెప్తూ ఉంటారు. ఒక్క నిమిషం. సారీ అండి, చెవట్లాగా ఎక్కువ పట్టేస్తుంటాయి. ఈవెన్ బుర్రక చెప్పేటప్పుడు కూడా మా కాస్ట్యూమ్ వేస్తారు, ఆ కాస్ట్యూమ్ అంతా కారిపోతూ ఉంటుంది ఆ చెవట్ల వల్ల. మాకు అలాగే అలవాటు. స్వామి కూడా అదే అలవాటు, వీడికి ఏం చేయలేము అట్లనే కారుతూ ఉంటుందని స్వామి వదిలేసేవారు. సో బుర్రకథ టీం ఫామ్ అయింది బేసికల్లీ. ఎట్లా అంటే సెలెక్ట్ చేశారు మనం 3 తెలుగు వాళ్ళు ఉండాలి, పాడగలిగే వాళ్ళు, యూనో బాగా యూనో స్పీచ్, చక్కగా మాట్లాడాలి తెలుగులో. సో ఆ విధంగా మా టీం స్టార్ట్ అయిందనమాట. సాయి రఘురామ్, అరవింద్ సాయి, నేను, 3 హైదరాబాద్ వాళ్ళమే. అరవింద్ సాయి ఎల్బీ నగర్ లో ఉంటాడు, సాయి రఘురామ్ వనస్థలిపురం, నేను ఇక్కడ నల్లకుంట శివం రోడ్. సో 3 ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాం. 3 ఏమైందంటే, ఇంకా ఏదో కథ నేర్చుకోవాలి. సో ఎవరు నేర్పిస్తారు? సో అప్పుడు మా గురువు గారైన కృష్ణ భాస్కర్ సార్, ఎం కృష్ణ భాస్కర్, ఆయన ఇప్పుడు బిహెచ్ఎల్ లో ఉంటారు. సో స్వామి దగ్గరికి వెళ్ళామంటే, స్వామి దగ్గర ప్రేమని పొందామంటే అంతా ఆయన వల్లే. సో మాకు స్వామి చెప్తుండేవారు, మీరెప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఉండండి రా, ఆయన చక్కగా చూసుకోండి అని చెప్తుండేవారు మాకు. నిజంగా ఎంతో వీ హ్యావ్ నో వర్డ్స్, మాకు మాటలు చెప్పే నాకేమ మాటలు రావట్లేదు అనమాట. స్వామి దగ్గరికి తీసుకెళ్లిన వారు ఆయన. ఈరోజు పొద్దున ఆయన కలిసి వచ్చాం అక్కడ బిహెచ్ఎల్కి వెళ్ళి. సో ఆయన వచ్చి నేర్పించేవారు స్వామి పిల్లలకి బుర్రకథలు ఇట్లాంటివన్నీ.
ఆయన హిస్టరీ చాలా ఉంది. ఆయన ఉయ్యాలోత్సవం ఆ రోజుల్లో 70s 80s లో స్వామి దగ్గర పూర్ణచంద్రలో చెప్తుండేవారు. ఆయన హాస్యం అనమాట ఆ రోజుల్లో. అబ్బో ఎన్ని ఎక్స్పీరియన్స్లు. స్వామి బిహెచ్ఏలో ఉద్యోగం ఇచ్చింది స్వామి. స్వామితో వెళ్లేవారు లాంచీల మీద. అక్కడ స్వామి అప్పుడు రాజమండ్రి ఎక్కువ తిరుగుతుండే వెళ్తుండేవారు. అప్పుడు రాజమండ్రికి వెళ్ళేటప్పుడు స్టీమర్లో సార్ కూడా స్వామితో పాటు ఉండేవారు అనమాట. అండ్ స్వామి శివంకి వచ్చినప్పుడు కూడా సార్ ఉండేవారు. సో ఈరోజు పొద్దునే చెప్తున్నా స్వామి గురి స్వామి విషయాలన్నమాట. సో స్వామి శివంకి వచ్చినప్పుడు 80 ఆ టైంలో అనమాట, స్వామికి ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి. ఎట్లా అంటే ఆ రోజుల్లో స్వామి వద్దు స్వామి అంత ఆవకాయ వద్దండి, స్వామి కొంచెం ఎక్కువ బాగా ఎర్రగా కలుపుకుని మరీ తినేవారు. స్వామికి చాలా ఇష్టం అనమాట. సో అప్పటికి ఏమైందంటే డాక్టర్లు చెప్పారు స్వామికి, స్వామి ఎక్కువ తినకూడదు, ఆవకాయ కొంచెం మీరు చూసుకోండి కష్టం అవుతుంది అని. అప్పుడు కృష్ణభాస్కర్ సార్ పక్కన ఉన్నారనమాట. సో ఎక్కువ వేయలేదు స్వామికి. స్వామి ఆయన పిలిచి అరే రారా ఇక్కడ రా కొంచెం వేయి నాకు. ఎక్కువ వేపించుకుని స్వామి తినడం, స్వామి ఇష్టపడడం, ఆ విధంగా ఉండేది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం. సో ఆయన వచ్చి పిల్లలకి, ఆయన జమానా అయిపోయాక మన స్వామి పిల్లలకి చెప్తుండేవారు అన్ని బుర్ర కథలు. స్వామి బుర్ర కథ, స్వామి మీద మళ్ళీ రామదాసు, చాలా స్టోరీలు ఉండేవి. సో ఆయన మాకు నేర్పించారు అద్భుతమైన కథలు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం అనమాట. అంటే ఆయన రాసిన పాటలు కూడా, ఆయన భావాలు ఎంత అద్భుతంగా ఉండేవి. ఫస్ట్ కథ మేము చెప్పింది స్వామి జీవిత చరిత్ర మీద, సాయి సంకల్పం సాయి సందేశం అని ఒక బుర్రకథ నేర్చుకున్నాం. సో అది స్వామి దగ్గర చెప్పడం జరిగిందనమాట. చాలా చాలా అనుభవాలు, అంటే ఒక్కొక్క బుర్రకథకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉండేది మాకు స్వామితో. సో ఫస్ట్ ఏం జరిగిందంటే నవంబర్ 8 అనమాట, నవంబర్ 8 చెప్పాం స్వామి దగ్గర బుర్ర కథ. కానీ దానికన్నా ముందు 3 సార్లు వేషాలు వేసుకుని వెళ్ళాం ఆ పెద్ద ఫుల్ కాస్ట్యూమ్తో అనమాట. కానీ స్వామి అక్కడ పేషెన్స్ టెస్ట్ చేసేవారు మమ్మల్ని. ఆ సహనం ఎంత ఉందో, ఆ సహన శక్తి, సహనం లేనిది స్వామి దగ్గరికి వెళ్ళలేమండి, చాలా కష్టం. ఆ సహనం ఉండాలి, ఆ సహనంతో పాటు ఆ హ్యూమిలిటీ ఉండాలి, వినయం సహనం రెండు ఉండాలి, లేకపోతే చాలా అది డిస్టెన్స్ అట్లానే ఉంటుంది అని మేము అది నేర్చుకున్నాం. సో ఆ రెండు పెట్టుకుంటే నిజంగా స్వామి మిమ్మల్ని హృదయంలో పెట్టుకుంటారు, అదే మాకు అనిపిస్తుంది ఈరోజు కూడా. సో 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా 3 సార్లు స్వామి ఏమి అడగలేదు. అట్లా కాస్ట్యూమ్ తను కూర్చునేవాళ్ళం, స్వామి భజనలు అయిపోయేవి, మేము వెళ్ళిపోయేవాళ్ళం. యూనో డిసప్పాయింటెడ్ అని కొంచెం బాధపడేవాళ్ళం, స్వామి ఏమవుతుందో ఇక్కడ, స్వామి ఇవ్వట్లేదు మనకి ఛాన్స్ అని. సో అట్లా వెళ్తూ ఉంటే ఒకరోజు మళ్ళీ కూర్చున్నాం అనమాట, 4th డే నవంబర్ 8 కూర్చున్నాం. అప్పుడు స్వామి ఓకే బుర్రకథ పిల్లలున్నారా, ఓకే పెడదాము, రమ్మని చెప్పండి. సో ఫస్ట్ డే అనమాట స్వామి దగ్గర బుర్రకథ ముగ్గురం కలిసి చేయడం. అది ఒక గంట సే ఒక 45 మినిట్స్ కదా అది, స్వామి సందేశం సాయి సంకల్పం మీద, స్వామి ప్రాజెక్టులు అన్ని చెప్పుకుంటూ వచ్చాం ఆ కథలో. స్వామి కథ అయిపోయాక చాలా ఆనందించి, అంటే అది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. అది స్వామి కథ అయిపోయింది, ముగ్గురికి 3 జతలు బట్టలు ఇచ్చారనమాట. పిచ్చి పేర్లు అడిగి, ఏంట్రా మీ పేరు, ఓ ముగ్గురు హైదరాబాదేనా, ఓ అని చెప్పి ఫోటో దిగి మేము వెనకెళ్ళి కూర్చున్నాం. స్వామి ఫోటోలన్నీ అయిపోయాయి, వెనకెళ్ళి కూర్చున్నాం అనమాట. ఫుల్ కాస్ట్యూమ్ ఉంది. వెంటనే స్వామి ఇంకేమైనా పాట పాడండి అన్నారు. అప్పటికి అంటే నాకు కొంచెం మా అమ్మ నాన్న వల్ల కొంచెం కర్ణాటక మ్యూజిక్ నేర్పించారు వాళ్ళు నాకు ఇక్కడికి, అంటే పుట్టపర్తికి వెళ్ళకముందు. సో ఆ బేస్తో నాకు కొంచెం ఏదో కీర్తనలు, స్వామి రామదాస్ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు పాడి నేర్చుకోవడం మొదలుపెట్టాను. సో అప్పుడు స్వామి వెంటనే ఏదో పాడు అన్నారు. సో అప్పుడే పక్కనే మైక్ ఉందన్నమాట. అప్పుడు నేను ఇంకా గుర్తు ఆ పాట హరి

అని ఓ పాట పాడాను అనమాట. స్వామి అట్లా నుంచునే అట్లా ఊగుతూ, ఇంకా నాకంకా ఆ సీన్స్ ఇంకా గుర్తున్నాయి. పక్కనే అనిల్ కుమార్ సార్, ఎంత గొప్ప అదృష్టం, నిజంగా స్వామి దయ చాలా ఛాన్స్లు ఇచ్చారు మాకు. ఈరోజు ఇక్కడ ఉన్న స్వామి ఇక్కడ ఉన్నారండి, స్వామి వింటున్నారు, అది నాకు గొప్ప నమ్మకం అనమాట. ఇంకా నాకు ఈరోజు చాలా మాకు స్పెషల్ డే. ఓ రకంగా జూన్15 అనమాట స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు 2009. సో అదే రోజు మళ్ళీ స్వామి దగ్గర ఈ విషయాలను చెప్పుకోవడం అంతా స్వామి సంకల్పమే. ఈరోజు స్వామి అదే అనిపించింది, ఇందాక కూర్చుంటే సడన్ గా నాకు, అంటే ప్రతిరోజు ఏదో జరుగుతుండేవి. సో ఇక్కడ మళ్ళీ కోటిలో ఇక్కడ ఈ సమితిలో చెప్పడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సో ఆ విధంగా బుర్రకథ అప్పుడే చేశాము, చేసి వెళ్ళిపోయాం అనమాట. స్వామి చెప్పారు బాగా కాస్ట్యూమ్ ఉందిరా, పోయి మార్చుకురండి పోండి అన్నారు. సో వెళ్ళిపోయాం అనమాట. అక్కడ కృష్ణుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్తుంటే వెంటనే నితినాచార్య గారు ఉండేవారు స్వామి దగ్గర పక్కనే. ఆ రోజులో స్వామి వెనకాల నడుస్తుండేవారు, నితినాచార్య అని చెప్పేవారు. ఆయన వెంటనే, హే స్వామి ఇస్ కాలింగ్ యూ, కాలింగ్ ఆల్ ద బాయ్స్ గో ఇన్సైడ్ అన్నారు. ఎక్కడ ఇన్సైడ్ అంటే మేబీ లోపలేమో అనుకున్నాం. ఇన్సైడ్ అంటే ఇంటర్వ్యూ రూమ్ అనమాట. నాకు అప్పటిదా తెలియదు, అసలు ఎప్పుడు చూడలే కూడా ఇంటర్వ్యూ రూమ్ ఎలా ఉంటుందో. అయ్యి బాబో ఏమిటో చెప్తుంటారు, ఇంటర్వ్యూ రూమ్ అసలు ఈరోజు వెళ్తున్నాం. సో ఏమైంది, ఆ కవర్లు పట్టుకుని కూర్చున్నాం. ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి కూర్చుని ఉన్నారు, ఒక్కళ్లే ఉన్నారు స్వామి. అక్కడ స్వామి చూస్తే అబ్బా నిజంగా హీఈస్ ద వన్ దేర్, హీఈస్ ద గాడ్, హీఈస్ ద సాక్షాత్ పరబ్రహ్మన్ దేర్ స్వామి. ఆ గ్లో అనమాట అట్లా కూర్చుని ఉన్నారు. మాకు ఏం చేయాలో తెలియలే, మాకు మాటలు కూడా రావట్లేదు. ఫస్ట్ టైం చూస్తున్నాం అక్కడ ఇంటర్వ్యూ, చిన్న గది అనమాట. ఆ బ్లూ ఆ యెల్లో లైటింగ్ ఉంది, పక్కన స్వామి పక్కన లెటర్లు అన్నీ ఉన్నాయి, అక్కడ స్వామి ఫోటో ఉంది ఒకటి, అక్కడ ఒక క్లాక్ కూడా ఉంది. స్వామి కూర్చున్నారు, ఓ రండి రండి రండి రండి అన్నారు. స్వామి వెళ్ళామన్నమాట. సో స్వామి చెప్పారు, చాలా బాగా చేశారు, చాలా బాగుంది, అంతా కథ బాగా చెప్పారు అని చెప్పి, స్వామి బాయ్స్ ఉంటారు అక్కడ వెనకాల, స్వామి వాచ్లు ఆల్రెడీ స్వామి ఒళ్ళో ఉన్నాయన్నమాట, వాచ్లు పెట్టున్నారు. ఆ వాచ్ ముగ్గురికి తొడిగారనమాట, ముగ్గురికి తొడుగుతూ, ఏ ఇది డబుల్ లాక్ రా అన్నారు, డబుల్ లాక్ సిస్టమ్. స్వామి అందరికీ వాచ్లు తొడిగి బాగా చెప్పారు, ఇలాగే ప్రతి చోట చెప్పాలి మీరు, అన్ని చోట్లకి వెళ్ళి స్వామి కథ, స్వామి సందేశం చెప్పాలి అని మాకు గొప్ప ఇన్స్పిరేషన్, గొప్ప సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు చెప్పారు ఆ బుర్రకథలో, అప్పుడు మేము స్వామి ప్రాజెక్టులు అన్ని గురించి చెప్పాం, అనంతపూర్ వాటర్ ప్రాజెక్టు అన్ని గురించి చెప్పాను. అప్పుడు చూడమన్నారు, మీరు చెప్పారు వాటర్ ప్రాజెక్టు ఈవెన్ చెన్నైలో వస్తోంది సార్, 30 కోట్లు పెట్టించాము, అది ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది అని చెప్పి, స్వామి అక్కడ కూడా వాటర్ ఇస్తున్నాం, స్వామి అక్కడ వాటర్ ఇస్తున్నారు అని చెప్పి మేము ఆ ఉత్సుకతలో, స్వామి మేము అక్కడికి వెళ్తాం స్వామి అని, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళరు, మీరు ఇక్కడే ఉండండి రా అన్నారు. ఎంత ప్రేమ, అప్పుడు చాలా దగ్గర కూర్చున్నాం అనమాట. ఆ స్వామి దగ్గర కూడా ఆ సువాసన ఏటో, ఆ ఎక్స్పీరియన్సే వేరండి. ఆ స్వామి జుట్టును చూస్తుంటే, ఆ స్వామి కళ్ళలో ఆ గ్లో, ఆ వర్చస్సు నిజంగా మాకు ఇంకా మర్చిపోలేము అనమాట. సో స్వామి అన్ని చెప్పి, స్వామి పాద తీసుకోండి పాద నమస్కారం అన్నారు. స్వామి గారు పాద నమస్కారం తీసుకున్నాం, తీసుకుని స్వామి వెళ్తాం, వెళ్ళండి వెళ్ళండి అన్నారు. సో ఆ విధంగా ఫస్ట్ టైం అనమాట స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం. సో ఇంటర్వ్యూ అయ్యాక ఇంకా స్వామి అదొక స్టెప్ అనమాట. సో నెక్స్ట్ ఏమైందంటే, ఆ బుర్రక చేశాక నెక్స్ట్ ఏది నేర్చుకోవాలి అని మా కృష్ణ భాస్కర్ సారే మాకు, నెక్స్ట్ షిరిడి బాబా కథ చేద్దాము, స్వామి కథ అయింది, సో షిరిడి బాబా గారిది నేర్చుకోండిరా అని చెప్పి. మేము ప్రతి ఒక్క బుర్రకథ మేము నేర్చుకోవడానికి 3 నెలలు పట్టేదండి, ఎందుకంటే ఒక బుర్రకథ నేర్చుకోవడం అంటే అది ఒక ఈజీ కాదు. ఎట్లా అంటే, పాటలు నేర్చుకోవాలి, ఫస్ట్ కథ రాసుకోవాలి, ఆ పాటలన్నీ రాసుకోవాలి, వాటన్నిటిని కంఠస్థం చేసుకుని ముగ్గురు కోఆర్డినేషన్ ఉండాలి, ఆ కోఆర్డినేషన్ అయ్యాక మ్యూజిక్ తో కూర్చోవాలి, అదొక పెద్ద యజ్ఞం. ప్రతి ఒక్క బుర్రకథ మాకు యజ్ఞం అంటే అలా భావించేవాళ్ళం. ఆ యజ్ఞం స్వామి ముందు చేయాలంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి, స్వామి మన్ననలు పొందాలంటే, స్వామికి నచ్చాలంటే ఏ విధంగా చేయాలి, మేము యాక్చువల్లీ మేనేజ్మెంట్ ఏంటో ఆ విధంగా నేర్చుకున్నాం. టైం మేనేజ్మెంట్ ఏమిటో, మ్యాన్ మేనేజ్మెంట్ ఏంటో, పీపుల్ మేనేజ్మెంట్ ఏంటో, అంటే ఆ బుర్రకథలో అన్ని మాకు స్వామి నేర్పించేశారు. మ్యాన్ మేనేజ్మెంట్ ఎలా అంటే, కరెక్ట్ టైంలో అందరూ యూనో ఇన్స్ట్రుమెంటలిస్ట్ అందరు రావాలి, సో వాళ్లతో మనం కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళ కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండాలి.
సో వాళ్ళకి మనకి కొంచెం డిఫరెన్స్ వస్తే సరిగ్గా ఉండకపోవచ్చు కదా, చాలా ఉన్నాయి. సో ఆ విధంగా బుర్రకథ బికేమ్ ఏ మీన్స్ ఆఫ్ యునో టు లెర్న్ యునో మేనేజ్మెంట్ ఇన్ ఎ న్యూ స్టైల్. స్వామి ఆ విధంగా నేర్పించారు మాకు. సో నెక్స్ట్ మేము షిర్డి బాబా గారు బుర్రకథ చెప్పాము. అది ఏంటంటే ఆ కథ పేరు దేవుడు చెప్పిన కథ అని పెట్టాం. దేవుడు చెప్పిన కథ ఏమిటంటే స్వామి అంటే స్వామి దేవుడు. ఇక్కడ స్వామి ఒక టైంలో 90s షిర్డి బాబా గారి చరిత్ర మొత్తం చెప్పారు డిస్కోర్సెస్ లో. సో అవన్నీ తీసుకుని కృష్ణ భాస్కర్ సార్ మా గురువు గారు ఒక చక్కటి బుర్రకథ చేశారనమాట. సో అందులో స్వామి షిర్డి బాబా గారి మొత్తం కథ, దేవుడే చెప్పి దేవుడే దేవుడి గురించి చెప్పిన కథ కాబట్టి దేవుడు చెప్పిన కథ అని చెప్పి స్వామి దగ్గర చెప్పారు 2006. అందులో అద్భుతమైన పాటలు. ఇంకా నాకు ఇంకా గుర్తుంది ఒక పాట, అది ఇంకా ఎప్పుడు పాడుతుండే వాళ్ళం స్వామి దగ్గర, దోసిత గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా అని. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే స్వామి బృందావనం నుంచి వచ్చేటప్పుడు పుట్టపర్తి ప్రజలు పుట్టపర్తి పుర ప్రజలు ఏ విధంగా వేచి ఉన్నారో స్వామిని వెల్కమ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు దోసిట గులాబీ పూలతో ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో పాట రాశారనమాట. ఎంతో అద్భుతమైన పాట అది, ఒకసారి పాడతాను ఇప్పుడు.

0: అని ఒక పాట అనమాట.
1: ఎంత అద్భుతమైన పాట, ఒక్కటే ఒక్క ఆణిమొచ్చాము ఆ పాట. ఆ బుర్రకథలో షిరిడి సాయిబాబా గారి బుర్రకథలో స్వామి షిరిడిబాబా గారి జననం అంతా చెప్పుకుని దేవగిరి అమ్మ గంగా భవాడ్యుడు అక్కడి నుంచి వచ్చి సో స్వామి ఏ విధంగా లీలలు చేసేవారు ఆ హిందువులకి ముస్లింలకి ఉన్న ఆ రోజుల్లో ఆ యూనిటీని చెప్పుకొస్తూ అంతా చెప్పుకుంటూ వచ్చాం ఆ కథలో. అదొక 40 నిమిషాల కథ. కానీ ఆ కథ జరిగే ముందు ఒక గొప్ప అనుభవం మళ్ళీ మాకు. స్వామి దగ్గర ఉండాలంటే యూ హ్యావ్ టు బి రెడీ దెన్ అండ్ దే. అంటే ఇప్పుడు చెప్తారంటే చెప్తాం స్వామి అని చెప్పాలి, ఇప్పుడు ఈ పని చేస్తారా అంటే చేస్తాం స్వామి అని చెప్పాలి, వీఆర్ రెడీ స్వామి అని చెప్పాలి. ఏ పనికైనా అది స్వామికి చాలా ఇష్టం. సో ఆ రోజు ఏమైందంటే మేము అప్పటికి ఆ రోజు రెడీగా లేం కూడా, మేము బుర్రకథ నేర్చుకుని ఉన్నాం అంతే. ఆ రోజు ఏమైందంటే ఆ ఈవినింగ్ అనమాట 5 o'clock స్వామి వచ్చారు. ప్రతిసారి ఏమవుతుందంటే పిల్లలు కార్డ్ పట్టుకుంటారు, ఒక కార్డ్ చేసి స్వామి ఇట్లా ఇట్లా బుర్రకథ చేస్తాం మీరు అనుమతిస్తే, ఆ విధంగా ఉండేది ఆ రోజు ప్రొసీజర్. సో ఏ ప్రోగ్రామ్ అయినా స్వామి పిల్లలు ఒక కార్డ్ చూపిస్తారు, స్వామి ఆ కార్డ్ చూసి మళ్ళీ ఆ కార్డ్ బాయ్స్ ఉండేవారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ అనమాట, అవకాశం అట్లా ఆ విధంగా ఉండే స్వామి దగ్గర. ఆ స్వామి కార్డ్ చూసి ఓ ఈ కార్డ్ ఎవరు చేశారు, చాలా బాగుంది, అబ్బో ఎంత బాగుంది డిజైన్, ఆ విధంగా స్వామి అడిగేవారు ఆ పిల్లలు ఎవరు. సో ఒక కార్డ్ ఎవరో చేసి ఇచ్చారు మాకు, సో ఇట్లా బుర్రకథ ఉంది స్వామి అనుమతి, ఒక షిరిడి బాబా గారి ఫోటో పెట్టి దేవుడు చెప్పిన కథ అని పెట్టుకుని కూర్చున్నాం ముగ్గురం. స్వామి వచ్చారు, స్వామి పిలిచారనమాట అక్కడ స్టేజ్ దగ్గర. స్వామి ఇట్లా బుర్రక చేయాలనుకుంటున్నాం స్వామి, మీరు అనుమతిస్తే ఎప్పుడన్నా చేస్తాం స్వామి. ఇప్పుడు చేస్తారా అన్నారు. స్వామి చేస్తాం స్వామి అనేసాం. మాకేం తెలియదు స్వామి అట్లా అట్లా అడగడం, మేము వెంటనే చెప్పడం అనమాట. చేస్తారా అంటే చేస్తాం స్వామి, అయితే వెళ్ళండి చేయండి అన్నారు. కాస్ట్యూమ్స్ లేవు, ఏమీ లేవు మా దగ్గర, అన్ని హాస్టల్లో ఉన్నాయి, అసలు ప్రిపేర్డే కాదు. అప్పుడు ఇన్స్ట్రుమెంట్లీస్ ఎవరైతే వాయించాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేరు అక్కడ దగ్గరలో. సో వెంటనే ఏం చేశాం స్వామి, ఇట్లా కొంచెం టైం ఇవ్వండి స్వామి, హాస్టల్లో ఉన్నాయన్నీ మా దగ్గర ఏమంటే నేను ఎక్కడే కూర్చుని ఉంటా మీరు వెళ్ళరండి అన్నారు. స్వామికి ఎంత ప్రేమ, ఒక అరగంట వెయిట్ చేశారండి స్వామి. వెంటనే మేము పరిగెత్తుకుంటూ అక్కడ ఆటో ఎవడో ఉన్నాడు అక్కడ బయట పుట్టపర్తిలో అక్కడ బయట ప్రాంగణంలో, సో తొందరగా వెళ్ళాలన్నా మా కాస్ట్యూమ్స్ అన్ని ఉన్నాయి తొందరగా. వాడికి ఎంతో డబ్బులు అట్లా ఇచ్చేసాము, ఇవి ఎంత ఇచ్చామో కూడా తెలియదు మాకు, తొందరగా పని కావాలి మాకు. హాస్టల్కి వెళ్ళి అన్ని కాస్ట్యూమ్లు ఆ తంబూరా ఆ డ్రెస్సులు అన్నీ తెచ్చుకున్నాం, తెచ్చుకుని కూర్చునున్నాం. అప్పటికి వేదన జరుగుతోంది, ఇంకా స్వామి అక్కడ కూర్చుని ఉన్నారు. సో వెనకాల భజన మందిర్లోకి వెళ్ళామన్నమాట. అంతా తక్కటక్క ఒక 5 నిమిషాల్లో వెంటనే వేసేసుకున్నాం. వెంటనే పిల్లలు వచ్చారు మాకు హెల్ప్ చేశారు కాస్ట్యూమ్ వాళ్ళందరూ. నిజంగా స్వామి వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాం కాస్ట్యూమ్ వాళ్ళకి. ప్రతి కథకి వాళ్ళు జగన్నాథరావు గారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు తెలుస్తుంది ఆయనకి, గణేష్ అని రేడియో సైలో ఉంటారు, ప్రతి కథకి మాకు వేశాడు. నిజంగా వాళ్ళకి ఎంత స్వామి అంటే మమ్మల్ని చక్కగా మేకప్ వేసి స్వామి దగ్గర ప్రజెంట్ చేసేటట్టు ఉండేట్టు చేశారు వాళ్ళకి. మేమంతా థ్యాంక్ఫుల్ అనమాట ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ఫుల్ అండి. మేము స్వామి దగ్గరికి వెళ్ళామంటే వీళ్ళందరూ కారకులే. సో ఏమైంది వెంటనే వేసుకున్నాం. నేనేమైందంటే గజ్జలు పెట్టుకోవడం మర్చిపోయాను ఆ తొందరలో అనమాట. గజ్జలు వేసుకునేవాళ్ళం. సో అక్కడికి వెళ్ళాం మేము తంబూరాతో. సో స్వామి ఇట్లా రెడీగా ఉన్నాం స్వామి చేస్తాం. గజ్జలేవి స్వామికి తెలుసంట, స్వామికి అంతా తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు స్వామి. ఈ రోజు అందరం ఇక్కడ ఉన్నాం స్వామికి తెలుసు, స్వామి ఇక్కడ కూర్చున్నారు వింటున్నారు, అంత క్లియర్ అండి మనకి, అంతే. ఇంక అందులో ఎటువంటి డౌట్ ఉండకూడదు మనకి, నిజంగా స్వామి దయ. సో స్వామి మర్చిపోయాను స్వామి అని వెంటనే పరిగెత్తికి వెళ్ళి అక్కడ గజ్జలు ఉన్నాయన్నమాట, వెంటనే అది కట్టుకుని వచ్చి స్వామి దగ్గర కథ చెప్పాం. కథ చెప్పాక పాటలని పాడాం, అందులో పాటలు కూడా ఇంకో పాట ఉంది

ఇటువంటి పాటలన్నీ అనమాట. స్వామి తత్వం చెప్తూ, స్వామి షిరిడి బాబా గారి తత్వం చెప్తూ స్వామికి అది చెప్పామన్నమాట. సో స్వామి వెంటనే ప్రోగ్రామ్ వెంటనే చప్పట్లు కొట్టి స్వామి అందరినీ పిలిచారు. పిలిచి మాకు చాలా విషయాలు చెప్పారండి అప్పుడు, ఇంకా మాకు గుర్తు. సో స్వామి చెప్పారు, స్వామి ఇప్పుడు చెప్పారు చాలా బాగా చెప్పారు అని చెప్పి, స్వామి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. సో స్వామి చెప్పారు మీరు మంచి కంపెనీ పెట్టుకోవాలి, ఈ టైంలో చక్కగా ఉండాలి, ఇటు అటు వెళ్ళకూడదు, చంచలం అవుతుంది మనస్సు, జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే స్వామి చాలా చాలా మైన్యూట్ సటిల్ అన్నీ చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. స్వామి చెప్పారు బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు, అంటే ఎట్లా అంటే స్వామి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే ఆ దుర్గంధం మీద సుగంధం పూయాలి అప్పుడు అంత మాయం మాయమైపోతుంది, అప్పుడు మీరంతా బాగుంటారు. అంటే ఆ దుర్గంధం మీద సుగంధం ఎట్లా పూస్తారు, స్వామి జపం, స్వామి నామం, స్వామి కథలు, స్వామి స్వామి కంపెనీలో ఉండడం, అవన్నీ చేస్తుండండి అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు చాలా ఇంపార్టెంట్, అంటే స్వామి అంటే స్వామి ఎంత ప్రేమో ఈశ్వరమ్మ గారు అంటే అప్పుడు మాకు తెలిసి వచ్చింది. ఆ నెక్స్ట్ కథ టర్నింగ్ పాయింట్ అన్నమాట మాకు. స్వామి అన్నారు సరేరా బాగా బాగుందంతా, ఆ దేవగిరమ్మ గురించి చెప్పారు, మా అమ్మ గురించి చెప్పలేదే. స్వామి ఎంత ప్రేమ ఈశ్వరమ్మ గారంటే స్వామికి, మా అమ్మ గురించి చెప్పలేదే మీరు అంటే వెంటనే సార్ కృష్ణభాస్కర్ సార్ పక్కనే ఉన్నారనమాట, స్వామి నెక్స్ట్ కథ స్వామి గురించి, స్వామి ఈశ్వరమ్మ గారి గురించి చెప్తాను స్వామి, రాస్తాను స్వామి, మీరు నాకు ఆ పర్మిషన్, ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి స్వామి అన్నారు. అంటే అది అనమాట మాకు స్వామి నుంచి వచ్చిన క్లూ ఇచ్చారు స్వామి. సో వెంటనే ఆయన ఈశ్వరమ్మ గారి కథ రాయడం జరిగిందనమాట. ఈశ్వరమ్మ గారి కథ కూడా అద్భుతమైన కథ. స్వామికి పంచప్రాణం ఈశ్వరమ్మ గారు అంటే, స్వామి ఈశ్వరమ్మ అంటే స్వామి కళ్ళు ఎప్పుడు చెమ్మగిలేవి. ఎంత ప్రేమ స్వామికి, ఇంకా నా గుర్తు అయ్యోయ్యో ఒక్కొక్క స్వామి చెప్తుండేవారు, ఈశ్వరమ్మ గారి గురించి ఎవరికి తెలియదురా, మీరందరు చెప్పాలి కదా ఆవిడ గురించి తెలుసుకోవాలి, ఆవిడ చాలా సున్నిత హృదయరాలు, ఎంతో ప్రేమ అందరి మీద, ఏమీ ఆశించలేదు స్వామి చెప్పుకుంటూ వచ్చారు. స్వామి ఈశ్వరమ్మ గారి మీద కథ నేర్చుకున్నాం. స్వామి దయతో శివంలో నెక్స్ట్ వీక్ ఈ వచ్చే ఆదివారం స్వామి దగ్గర ఈశ్వరమ్మ గారికి అది చెప్పే అవకాశం వచ్చింది మాకు. సో అప్పుడు చెప్దాం అనుకుంటున్నాం స్వామి దయతో. ఆ రోజు కూడా మాకు చాలా ప్రతి ఒక్క రోజు ఏదో స్వామితో అవుతుంటే, జూన్ 22 అయింది ఆ రోజు కూడా స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు 2009. అదే అన్ని అట్లా కోయిన్సైడ్ అవుతున్నాయి ఈ మధ్య మాకు. అంటే స్వామి ప్రేమ, అంటే స్వామి చెప్తున్నారు నాకు అన్ని తెలుసున్నాయి, అన్ని చూసుకుంటున్నా, మీ పని మీరు చెయ్యాలి అని చెప్తున్నారు మాకు. ఈశ్వరమ్మ గారి కథ కూడా పాటలు ఎంతో, ఆవిడ జీవిత చరిత్రం కానీ చాలా అద్భుతమైన కథ. అందులో ఒక పద్యం ఉంటుంది, అంటే ఈశ్వరమ్మ గారికి స్వామికి ఉన్న బంధం ఎట్లాంటిదో, ఎవరికీ ఉండలే అంత ప్రేమ. అంటే స్వామిని అంత క్లోజ్ గా చూసుకున్న అమ్మ ఈవెన్ కృతలో ద్వాపరలో లేదు అని ఒక అద్భుతమైన పద్యం రాశారు స్వామి మా సార్ అన్నమాట. అది ఎట్లా ఉంటుందంటే ఆ పద్యం పాడతాను మీకు.

అని ఆ పద్యం పాడాం స్వామి దగ్గర. ఆ పద్యం పాడుతున్నప్పుడు స్వామి ఎంత ఎమోషనల్ అయిపోయా మా ఇంకా గుర్తు, చాలా ఎమోషనల్ అయిపోయారు స్వామి. సో అట్లాంటి పాటలు పద్యాలు ఐశ్వరమ్మ గారి కథలో ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఇంకోటి కూడా స్వామికి చాలా ఇష్టమైన పద్యం, అందులో పాల బుగ్గల వాడని పాడేవాళ్ళం, అది కూడా చాలా స్వామికి చాలా ఇష్టం. ఎప్పుడు ఎప్పుడన్నా స్వామి ఏమైనా పాడనరా పద్యం అంటే ఈ పాల బుగ్గల వాడు పాడేవాళ్ళం, స్వామికి చాలా ఇష్టం. ఇక్కడ ఉన్నారు స్వామి. సో మళ్ళీ ఈరోజు ఛాన్స్ వచ్చింది పాడుతున్నారు. ఎట్లా అంటే ఈశ్వరమ్మ గారు ఎంతో ఆనందించేవారు స్వామి, స్వామిని చూస్తూ. అంటే తనయుడు ఇంత ప్రవృద్ధమానమై దినదిన అందరికీ ఇట్లా చేస్తుంటే ఆవిడకి ఎంతో గొప్ప యూనో ప్రేమ వచ్చేదన్నమాట. అప్పుడు స్వామి పుట్టగానే ఒక పద్యం ఉందన్నమాట.

అని స్వామి దగ్గర ఈ పద్యం పాడుతుంటే ఎంతో ఆనందించేవారు స్వామి, మురిసిపోయేవారు. ఇంకా మాకు ఆ రోజులు గుర్తున్నాయి. సో ఆ విధంగా ఈశ్వరమ్మ గారి కథ చెప్పామన్నమాట స్వామి దగ్గర. అట్లా మూడు కథలు నేర్చుకున్నాం. సో ఆ మూడు అయ్యాక అదొక స్టేజ్ అనమాట. మేము అప్పటికి బిఎస్సీ అయిపోయింది, నెక్స్ట్ ఎంఏ స్వామిని అడిగాం. నేను అడిగాను స్వామి నెక్స్ట్ ఏం చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థిని స్వామి ఆ 1-to-1 యునీక్ రిలేషన్షిప్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి స్వామి చెప్పేవారు, నెక్స్ట్ ఇది చేయరా, నెక్స్ట్ అది చేయరా, నీకు అది ముఖ్యం, అది మంచిది, ఇది మంచిది. ఎవరు చూసుకుంటారండి ఈ విధంగా? ఎంత ప్రేమ స్వామికి. 90% టైం స్వామి స్టూడెంట్స్తో ఉండేవారు. ఆయనకి ఎన్నో పనులు ఉన్నా, ట్రస్ట్ ఇది అది, లోక కళ్యాణం, ఆయనకి మొత్తం వరల్డ్ అంతా ఫ్యామిలీ, అదంతా చూసుకుంటూ స్వామి పిల్లలకి ఎందుకంత టైం ఇచ్చారు అని అడిగితే, స్వామి వాళ్ళలో ఇన్వెస్ట్ చేశారు టైంని. ఎందుకంటే స్వామికి ఒక్కటే ఆశయం, వీళ్ళందరూ రేపు సొసైటీకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి మంచి మాటలు, మంచి సేవ, మంచి మంచి మంచి నడవడికతో ఉంటే మిగతా వాళ్ళు కూడా నేర్చుకుని ఆ విధంగా రోల్ మోడల్గా ఉండాలని. సో మాకు గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంది మా చేతిలో. స్వామి ఆశయాలకు నిలబడాలి. ఏమి చేయలేకపోతున్నాం కానీ ఏదో విధంగా చెయ్యాలి. స్వామిని ఇప్పటికీ మేము ఏమీ చేయట్లేదు, ఎంతో చెయ్యాలి. ఎంతో ఇచ్చారు స్వామి మాకు. హౌ మచ్ ఈస్ గివెన్ దట్ మచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అంటే ఎంత ఇచ్చారో అంత కూడా యూనో స్వామి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. సో మేము వీ హ్యావ్ టు గో అహెడ్, వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఇన్ ద సొసైటీ. సో ఆ విధంగా స్వామి మా ఎంఏ నేను వెళ్ళే స్వామి అడిగాను, స్వామి ఇట్లా బిఎస్సీ అయిపోయింది స్వామి, నెక్స్ట్ ఏం చేయాలి మీరు? నేను అప్పుడు స్వామి ఇట్లా ఎంఏ ఎంబీఏ అనుకుంటున్నా, కొంచెం సందిగ్ధావస్థలో ఉన్నా స్వామి, నేను మీరు చెప్పాలి ఏం చేయాలో. స్వామి అడిగారనమాట, ఓకే ఎంత వచ్చింది నీ గ్రేడ్ బిఎస్సీలో అన్నారు. స్వామి ఏ గ్రేడ్ వచ్చింది స్వామి అన్నా. ఓ ఏ గ్రేడా, సరే అయితే ఎంఎస్సీ చేయన్నారు. అంటే ఎంఎస్సీ అంటే ఎంఏ ఎకనామిక్స్ అనమాట. ఓకే స్వామి అని ఎంఏ ఎకనామిక్స్ చేయమంటున్నారని అది చదువుకోవడం మొదలుపెట్టాను. అది పుట్టపర్తిలోనే ఉంది ఎంఏ ఎకనామిక్స్. ఆ ఎంఏ ఎకనామిక్స్ కూడా చేశాం, 2 ఏళ్ళు గడిచింది. అప్పుడు అంత ఇంట్రాక్షన్ లేదనమాట, కానీ ఒకసారి ఒక బుర్రక చేసాము 2 ఏళ్లలో. అది అయిపోయాక దానికన్నా ముందు అది ఒక పక్కన పెడితే ఇంకో విషయం ఉంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్వామి సమ్మర్ టైంలో కొడైకెనాల్ వెళ్తుండేవారు. ఆ కొడైకెనాల్ వెళ్ళడం అంటే అమ్మో అందరికీ సాధ్యం కాదు. స్వామి సంకల్పం, స్వామి ఒక్కొక్కడిని ఏరి కోరి పిక్ చేసేవారు, హ్యాండ్ పిక్డ్ అనమాట. ఆ స్వామితో కొడైకెనాల్ వెళ్ళాలంటే ఆ స్వామితో ఆ ఫ్లైట్లో ఆ క్రూలో ఉండాలంటే ఆ ఎంతో ఎన్నో జన్మలు ఏదో చేసుకుని ఉండాలేమో నాకు తెలీదు. అందరికీ వచ్చేది కాదు. సో ఏమైందంటే ఒకసారి నేను చెప్తా అంటే, స్వామితో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండేవి పిల్లలకి, అయ్యో స్వామి తీసుకెళ్లేదే, అయ్యో మిస్ అయిపోయామే ట్రిప్. కానీ స్వామి చాలా నేర్పించేవారు కూడా ఆ విధంగా. అంటే స్వామి మీద ఇంకా భక్తి పెంచేవారు. స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా ఏం చేస్తే స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు? అంటే స్వామి ఇష్టపడాలంటే మనం ఏమేం చేయాలంటూ పిల్లలు ఎన్నో ఆలోచించి ఏదో వాళ్ళ సాధనలు చేస్తుండేవారు. నాకు ఫస్ట్ ఇయర్లో ఏమైందంటే, అప్పటికి బుర్రక చేశాం. సో నన్ను ఏమన్నారంటే, సార్ అన్నారు, నువ్వు ప్రభాకర్ నువ్వు ఉండిపోయేసారి నీకు ఛాన్స్ వస్తే రావచ్చు కొడైకెనాల్కి అని. నాకు కొడైకెనాల్ అంత గురించి తెలీదు, అంత నాకు అంత ఐడియా కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది, స్వామి వెళ్తారు, స్వామితో పాటు ఎవరో వెళ్తారు, పెద్దవాళ్ళందరూ, మనకేం. సో నేను నాకు తెలియదు అనమాట. సో నేను, సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, మా పేరెంట్స్ ఉన్నారు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చేసాను. ఆ ఏడాది స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లారు కొడైకెనాల్. ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్లారు. ఒక 20 డేస్ ట్రిప్ అనమాట. తర్వాత నాకు తెలిసి వచ్చింది, అయ్యో అది ఎంత గొప్ప అవకాశం కోల్పోయాం మనం. ఎంతో బాధ అనమాట. ఇంకా 3-4 ఏళ్ళు తర్వాత స్వామి వెళ్ళారు. మేము ఎక్కడో ఉండేవాళ్ళం, స్వామి అందులో ఉండేవాళ్ళం కాదు. సో చాలా అయ్యో ఆ లోపల అనమాట. ఎప్పుడో ఒకసారి స్వామితో వెళ్ళాలి కొడైకెనాల్. ఇంకా నాకు ఇంకా ఈ రోజు కూడా నా దగ్గర లెటర్ ఉందనమాట, స్వామి రాశాను. ఆ లెటర్ ఇవ్వలేదు స్వామికి. స్వామి ఇట్లా 2009లో రాశానమాట, స్వామి ఇట్లా మేము ముగ్గురం ఉన్నాం స్వామి, బుర్రకథ వాళ్ళం, మీతో ఎట్లాగైనా మీరు దయకరిస్తే కొడైకెనాల్ తీసుకెళ్లాలి స్వామి మీరు, అక్కడ మేము బుర్రకథ చెప్తాం అని లెటర్ రాసుకుని ఉంచుకున్న. స్వామికి ఇవ్వలేదు. అట్లా ఉంది ఆ లెటర్. ఏమైందంటే 2009లో మా ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది. మా నా అరవింద్ సాయి కూడా ఎంఏ ఎకనామిక్స్ చదివాడు.
నా పక్క అబ్బాయి రఘురా ఎంఎస్సీ బయోసైన్స్ చేశాడనమాట. అప్పుడు ఏమైందంటే, ఏప్రిల్ అనమాట మేము ఇంకా అక్కడే ఉన్నాము, పీజీ అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగ్గురిది. సో నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ఎంబీఏ చేయాలో లేకపోతే పిహెచ్డీనో. స్వామి అంత ఇంట్రాక్షన్ అంత క్లోజ్ గా కూడా లేదు మాకు, జస్ట్ భజనలు పాడుతున్నాం. అప్పుడు ఏమైందంటే, ఇంకా గుర్తు నాకు, April 15th నా బర్త్డే. సడన్ గా ఆ రోజు హాస్టల్లో ఉన్నాం అందరూ, చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. కానీ అప్పుడు టాక్ ఉండింది స్వామి కొడైకెనాల్కి వెళ్ళొచ్చు, సో రెడీగా ఉండండి సింగర్, ఎందుకంటే కొడైకెనాల్ ట్రిప్ కి స్వామి ఎక్కువ సింగర్లని స్పీకర్లని తీసుకెళ్తుండేవాళ్ళు, డాన్సర్లు స్పీకర్లు మ్యూజిక్ గ్రూప్ పాట పాడేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు డిసిప్లిన్ బాయ్ స్వామి ఏరు కోరి తీసుకునేవాళ్ళు. అప్పుడు మాకు సడన్ గా April 15th రోజు రాత్రి కాల్ వచ్చింది. ఎవరి నుంచి? ఆరు అప్పుడు రిజిస్ట్రార్ గారు లక్ష్మీ నరసింహం గారు ఉండేవారు. లక్ష్మీ నరసింహం గారు వెంటనే మాకు కాల్ చేసి, మీ ముగ్గురు బుర్రకథ పిల్లలు రెడీగా ఉండండి, స్వామి తీసుకెళ్తున్నారు మిమ్మల్ని, అంత రెడీ కాస్ట్యూమ్ పెట్టుకోండి, అక్కడ మీరు చేయాల్సి వస్తున్నాయో బుర్రకథ అని. ఇంకా మాకు ఆనందానికి హద్దులు లేవండి. ఇంకా నాకు తెలియదు ఇంకా ఎట్లా అంటే, ఆ రోజు ముగ్గురం అసలు ఇంకా మాతో ఎక్కడో 11th heaven లో ఉన్నాం. స్వామితో కొడైకెనాల్ ట్రిప్ అండి మాటలా, అది ఎట్లా అంటే, స్వామి అంటుండేవారు పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ అయితే స్వామికి అది ప్లే గ్రౌండ్ అంటుండేవారు కొడైకెనాల్. అక్కడ ఎంత ఫ్రీగా ఉండేవారు స్వామి, ఇక్కడ స్వామి ఇక్కడ కూర్చుంటే మీ చుట్టూతా కూర్చునేవారు పిల్లలు, ఎంతో క్లోజ్ గా మాట్లాడుతుండేవాళ్ళు స్వామి, ఎన్నో విషయాలు చెప్తుండేవాళ్ళు. సో మేమన్నీ చూస్తామేమో అని అట్లా, మాకు ఇంకా తెలియదు బస్సు ఎక్కేదాకా కూడా తెలియదు ఎవరికి వెళ్తారు వాళ్ళు, అట్లా ఉండేది స్వామి దగ్గర. ఎనీథింగ్ ఇస్ అన్సర్టెన్, ఏది జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. స్వామి చెప్తుండేవారు లవ్ మై అన్సర్టెనిటీ అండేవారు. సో మేము అప్పుడు ప్రార్థించేవారు, అప్పుడు చాలా ప్రార్థించాం స్వామి ఎలాగని తీసుకెళ్ళి, మాతో మేము ఎక్కడో 11th heaven లో ఉన్నాం, స్వామితో కొడైకెనాల్ ట్రిప్ అండి మాటలా, అది ఎట్లా అంటే, స్వామి చెప్తుండేవారు పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ అయితే స్వామికి అది

తీసుకెళ్లారు, లిస్ట్ లో ఉన్నాం అట్లీస్ట్, సో దానికి మనం భద్రపరచుకోవాలని చెప్పి. ఏప్రిల్ 15 మాకు వార్త వచ్చింది, 23rd నా స్వామితో కొడైకెనాల్ వెళ్లే గొప్ప అవకాశం. ఆ కొడైకెనాల్ పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాకంటే, స్వామిని అంత క్లోజ్ గా చూడడం, స్వామి ఆ స్వామి దేవుడు, దేవుడికి పైన ఇంకా ఎన్నో చూపించారు స్వామి. అయ్యో ఎంత క్లోజ్ గా ఉండేవారు, ఒక్కోసారి మాయలో పడిపోయేవాళ్ళం మేము. అంటే స్వామి అంత క్లోజ్ గా మాట్లాడుతూ పిల్లలతో, నువ్వేం తిన్నావా అయ్యా, ఈరోజు పచ్చళ్ళు తక్కువైంది, ఉప్పు వాళ్ళకి పెట్టారా, దోశలు, ఆ విధంగా ఉండేది స్వామి. ఎన్నో విషయాలు చెప్పేవారు, ఆయన చిన్ననాటి మెమరీస్ అన్నమాట. సో 23rd నా కొడైకెనాల్ వెళ్ళాం స్వామి. మేమంతా స్వామి ఒక ఫ్లైట్ లో వెళ్లారు, చిన్న ఫ్లైట్ అది, చార్టర్డ్ ప్లేన్. ఇంకో బాయ్స్ అందరినీ ఇంకొక కింగ్ ఫిషర్ ప్లేన్ లో పంపించారు. సో స్వామి కన్నా ముందు మేము వచ్చేసి అక్కడ ఉన్నాం అనమాట. అది కొడైకెనాల్ సాయి శృతి అంటారు, సాయి శృతి. ఈరోజు కూడా అక్కడ భజనలు జరుగుతుంటాయి, అదే వైబ్రేషన్ ఉంది అక్కడ. అద్భుతమైన ప్లేస్, ఆ సీనరీ, ఆ ఎదురుకుండా ఆ లేకు, ఆ పొద్దు పొద్దునే స్వామి అంతా వాకింగ్కి వెళ్లేవాళ్ళం విలేక్ చుట్టూ, 6:00 లేచి, ఇంకా గుర్తున్నాయి ఆ రోజులు. సో కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు వెంటనే కూర్చున్నావు స్వామి, ఇట్లా కూర్చున్నారు, మేమంతా మాట్లాడుతున్నాం. అప్పుడు వెంటనే మా ముగ్గురిని చూశారు స్వామి. ఓ బుర్రకథ పిల్లలు వచ్చారే అన్నారు. ఏం చెప్తారు ఇక్కడ స్వామి? మీరేం చెప్తే అది స్వామి అంటే, ఏ ఇక్కడ చెప్తారా? ఇక్కడ ఎవరికి అర్థం కాదు, బెంగళూరు బృందావన్లో చెప్పండి, అక్కడ రష్యన్స్, జర్మన్స్, మలయాళీస్ అందరూ ఉంటారు అక్కడ, వాళ్ళకి అర్థమవుతుంది అన్నారు. మాకు అర్థం కాదు ఏమిటో స్వామి విషయం అక్కడ. అయినా రెడీగా ఉన్నాం, కాస్ట్యూమ్లన్నీ రెడీగా ఉన్నాయి. సో ఏమైందంటే నెక్స్ట్ డే అనమాట స్వామి చెప్పారు, ఈరోజు కథ చెప్పండి అన్నారు. ఈరోజు కథ చెప్పండి అంటే స్వామి ఏ కథ అంటే, స్వామి చెప్పారు ఈరోజు ఇది చెప్పండి, ఈ నెక్స్ట్ ఇది చెప్పండి. ఆ విధంగా మూడు కథలు చెప్పాం స్వామి, మూడు రోజులు. ఒకటి ఓ రోజు స్వామి కథ, ఒకరోజు షిరిడి బాబా గారి కథ, ఓ రోజు ఈశ్వరమ్మ గారి కథ. మూడు కథలు చక్కగా జరిగాయి అనమాట. సో స్వామి ఆ రోజుల్లో ఎంత క్లోజ్ గా ఉండేవారంటే, స్వామితో పాటు భోజనం చేసేవాళ్ళం. అద్భుతమైన రోజులవి. స్వామి అక్కడ వచ్చి కూర్చునేవారు, స్వామి ఏమీ తినేవారు కాదండి, ఎంత తక్కువ తినేవారో ఇంకా మాకు గుర్తు. ఆ ప్లేట్ ఉండేది, ఆ ప్లేట్లో కొంచెం అన్నం పెట్టుకుని, అసలు ఏమీ తినేవారు కాదు. కొన్ని ఫ్రూట్స్ ఉండేవి, ఆ ఫ్రూట్లేవో ఆ ఫోర్క్ తో తీసుకునే తినేసి వెంటనే ఆయనకల్లా జస్ట్ ఆ ప్రేమ పంచడమే. ఆయన జీవిత కాలంలో ఒక్కటి కూడా ఆయన కోసం ఏమీ తీసుకోలేదండి, అంతా ఆయన పిల్లలకి, ఆయన భక్తులకి, ఆయన నమ్మిన వాళ్ళకి. వెంటనే తినేసి మా చుట్టూ వచ్చేసేవారు, ప్రేయర్ చెప్పండి అని చెప్పేవారు. మేమందరం కలిసి బ్రహ్మార్పణ అని చెప్పేవాళ్ళం స్వామి ముందు. బ్రహ్మార్పణం చెప్పాక ఓకే తినండి అందరూ అనేవారు. సో అందరు చుట్టూ వచ్చి వాడికి వేయండి కొంచెం పప్పు, వాడి ఒకటి వెనకాల వీపు తట్టేవారు, ఒకటి కొట్టేవారు ఇట్లా, ఇంకా వాడికి ఇంకొక వేయండి, ఇంకొక వాడికి చూడండి, సర్వింగ్ మిగతా పిల్లలు సర్వ్ చేస్తుండేవారు. ఆ విధంగా స్వామితో భోజనం చేసే అవకాశం దొరికింది మాకు కొడైకెనాల్లో. స్వామి ఇంకా చాలా సెషన్స్ అవుతుండేవి, చాలా దగ్గర కూర్చుని స్వామి మాట్లాడుతుండేవాడు. ఆయన చిన్ననాటి విషయాలు ఎన్నో చెప్పుకునేవారు స్వామి. స్వామి చెప్పారు ఒక టైంలో, నాకు ఆ రోజు లైసెన్స్ ఇవ్వలేదు వాళ్ళు, చాలా కష్టమయ్యేది. నేను ఒక మారిస్ మైనర్ అని ఒక కారు ఉండేది, అది కొట్టుకుని పోయేవాడు అన్నారు స్వామి. కొట్టుకుని పోవడం అంటే అంత స్పీడ్గా నడిపించేవాడిని ఆ రోజుల్లో. నాకు అప్పుడు లైసెన్స్ దొరికింది, మళ్ళీ స్వామి చెప్పారు అప్పుడు ఇంకా గుర్తు. పక్కన రామకృష్ణ అని కూర్చునేవాడు ఒక పెద్ద మనిషి, ఆయన చాలా భయపడేవాడు స్వామి డ్రైవింగ్ చూసి. ఒకసారి దండం పెట్టుకునేవాడు స్వామి, ఒకసారి జాగ్రత్తగా తీసుకెళ్ళండి స్వామి మీరని. స్వామి ఆ స్పీడ్ ఆ రోజుల్లో ఎగురుతూ పోయేదనేవారు స్వామి, మారిస్ మయార్ కార్. స్వామి చెప్పారు చెన్నైకి పోవాలంటే స్వామి ఓ 2 గంటల్లో పోవడం అంతే, అంత స్పీడ్గా వెళ్ళేది కార్ అని చెప్పుకుంటూ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చేవారు. ఆయన చిన్ననాటి స్నేహితులు, ఆయన చేసి ఎవరెవరిని ఆయన కలిశారు. ఒకసారి చెప్పారు స్వామి, అందరు మ్యూజిషియన్స్ వచ్చారు ఇక్కడ పుట్టపర్తికి, ఘంటసాల, సుశీల, వీళ్ళు వాళ్ళు. స్వామి ఒకసారి పట్టమ్మాళ్ళ గురించి కూడా చెప్పారు. పట్టమ్మాళ్ అని ఆవిడ కర్ణాటక సింగర్, ఆమె పోయే ముందు కూడా స్వామిని తలుచుకుంటూ స్వామి బాధపడుతున్నారు చాలా ఇమోషనల్ గా. సాయి సుబ్రహ్మణ్య, సాయి సుబ్రహ్మణ్య, సాయి సుబ్రహ్మణ్య అంటూ పోయింది ఆమె. ఈవెన్ MS సుబ్బలక్ష్మి గారి గురించి చెప్పారు, ఆవిడకి స్వామి మీద ఎంతో ప్రేమరా మీకు తెలియదు.

ఆవిడ పోయే టైంలో ఎవరు కూడా లేదు ఆవిడ దగ్గర, చాలా కష్టపడింది, భర్త కూడా అంత చూసుకోలేదు. నేను అప్పుడు పోయి ఏదో కొంచెం ఇచ్చి వచ్చాను అని చెప్తూ, చాలా సుబ్బలక్ష్మి గారు అంటే స్వామికి అత్యంత ప్రేమ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అప్పుడు అనుకున్నారు. అప్పుడు భోజనాలకి అప్పుడు విఐపీలు అదే వాళ్ళు ఎవరితే వచ్చారో వెళ్తున్నారు, వెంటనే స్వామి సత్యజిత్ ఉండారు పక్కనే, అప్పుడు అన్నారు సత్యజిత్తో, సుబ్బలక్ష్మి ఏది అన్నారు. స్వామి అంటే స్వామి హృదయంలో ఉందా ఆవిడ? స్వామి అయ్యో లేదా, ఒక్కసారి స్వామి అట్లా ఒకసారి ఇమోషనల్ అయ్యారు. అంటే స్వామికి అంత ప్రేమ సుబ్బలక్ష్మి గారు అంటే, సుబ్బలక్ష్మి లేదా అంటే అంటే ఎప్పుడో వెళ్ళిపోయారు ఆవిడ, కానీ స్వామి ఇంకా తలుచుకుంటున్నారు ఆవిడ. ఆ విధంగా స్వామి చిన్న చిన్నవన్నీ చూపిస్తుండేవారు. కొన్ని విషయాలు భలే గమ్మత్తు విషయాలు కూడా ఉండేవి, పాలు జోకులు వేస్తుండేవారు స్వామి. ఒకసారి ఏమైందంటే, ఫస్ట్ డే అనమాట, రుచులు అడుగుతున్నారు ఎట్లా ఉన్నారా దోశలు, అదే బయట క్యాంటీన్, ఇంకో క్యాంటీన్ ఉండేది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అంటే, వాకింగ్ వెళ్ళిన వెంటనే ఇంకో చోటికి వెళ్ళేవాళ్ళం బ్రేక్ఫాస్ట్. ఆ స్వామి ఏం పెట్టారు అంటే, దోశలు పెట్టారు స్వామి. ఓ దోశలా, ఏ ఉప్పు లేదు అన్నారు. వెంటనే ఆ వి శ్రీనివాసన్ గారు ఉండే అప్పుడు ఏఐపి ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఆయన చూసుకుంటూ ఉండేవారు అన్ని విషయాలు. అక్కడ ఏమో ఈ తమిళ వాళ్ళు అందరూ కారం అంతా లోపల పెట్టుకుంటున్నారు, ఎక్కువ వేయట్లేదు ఇక్కడ, కారం అంతా ఇక్కడ ఉంది లోపల అన్నారు. ఆ రోజుల్లో ఊరికే అట్లా జోక్ చేస్తుండేవారు స్వామికి. కానీ ఎంత ప్రేమ స్వామికి ఆ తమిళనాడు అని, ఆ వాళ్ళ భక్తి కానీ, స్వామికి చాలా ప్రేమ వాళ్ళంటే. స్వామి చెప్పే స్వామి తమిళ్లో కూడా ఎంత బాగా మాట్లాడేవారు ఇంకా గుర్తు. అంటే నేను 1 ఇయర్ చెన్నైలో వర్క్ చేసి వచ్చాను, నాకు తమిళ్ కూడా కొంచెం వచ్చింది. స్వామి అంటుండే ఎల్లారం వందాచా, అందరు వచ్చారా, ఎంతో ఎంతో ఎంత బాగుండేదో స్వామి, రొంబ భక్తి రొంబ సంతోషం, చాలా హ్యాపీ అయ్యేవారు. అందుకే స్వామి ప్రతి ఏడాది కొడైకెనాల్ వెళ్ళేవారు. వాళ్ళ ఆ మనుషులు అంటే స్వామి, ఆ భక్తులు అంటే ఎంతో ప్రీతి ఎంతో ప్రేమ స్వామికి. ఈవెన్ చెన్నైకి వెళ్ళారు 2007లో, నేను 1 ఇయర్ ఉన్నప్పుడు కూడా చూశానండి సుందరం స్వామి ఆలయం కూడా. ఎంత డిసిప్లిన్, ఎంత ఎంత భక్తితో ఎంత డిసిప్లిన్ తో చేస్తారు అబ్బా, నిజంగా మనమంతా నేర్చుకోవాలి. సో ఆ విధంగా కొడైకెనాల్ ఒక 9 డేస్ జరిగింది యాత్ర అద్భుతంగా. స్వామి మాకు 4th డే అందరిని మా ముగ్గురిని పిలిచి మాకు షాల్స్ వేశారు, షాల్స్ తెప్పించారు. వేసి శ్రీనివాసన్ గారు అనౌన్స్ చేస్తుంటే స్వామి అన్నారు, ఓనర్షిప్ అని చెప్పు అన్నారు. అది మాకు ఇంకా గుర్తుంది, ఓనర్షిప్ అని చెప్పు అన్నారు. అంటే స్వామి ఓన్స్ ఆల్ 3 ఆఫ్ అస్ అని చెప్పు అన్నారు. అప్పుడు మాకు ఇంకా మాకు ఏం చేయాలో తెలియదు. మాకు మా అంటే స్వామి, మాకు స్వామి ఓనర్, స్వామి ప్రాపర్టీ, సో స్వామి ఏం చెప్తే చేస్తాం. ఆ విధంగా స్వామి మమ్మల్ని చూసుకుని మాకు నెక్స్ట్ PhD చేయమని చెప్పారు మా ముగ్గురిని. వీళ్ళని డాక్టరేట్ చేయమని చెప్పు అని మైక్లో అనౌన్స్ చేపించారు, చేపించి అందరికీ చూపి. ఆ రోజు ఇంకా గుర్తుంది, ఈశ్వరమ్మ గారు బుర్రక చెప్పినప్పుడు ఆ లేడీస్ సైడ్ అందరూ చాలా ఇమోషనల్ అయిపోయారు అన్నమాట. ఈశ్వరమ్మ గారు స్వామి అది చూసి కూడా ఇమోషనల్ అయిపోయారు. ఆ రోజు ఫుల్ ఏడవడమే స్వామి ఇంకా గుర్తు. నేను లోపలికి వచ్చాక స్వామి అన్నారు, అరే మీరు చెప్తుంటే కదా అందరూ అక్కడ లేడీస్ ఏడుస్తున్నారా అని చెప్పి పాపం చాలా చాలా బాధపడ్డా. అంటే స్వామి ఈశ్వరం గారు తలుచుకున్నారు చాలా. అప్పుడు తెలిసింది ఈశ్వరం గారు అంటే ఎంత ప్రేమ స్వామికని. సో ఆ విధంగా కొడైకెనాల్ యాత్ర జరిగింది. ఇంకా జరుగుతుంది తప్పకుండా. ఆ స్వామికి అది చెప్పాలంటే ఇంకా టైం సరిపోదండి పాపం, మీ టైం కూడా చూసుకోవాలి, లేకపోతే స్వామికి ఇష్టం ఉండదు. 1 గంటలో చెప్పాలి అంతే, టైం మేనేజ్మెంట్. లేకపోతే ఒక 10 మినిట్స్లో ముగిచ్చేస్తాను, మీకు పర్వాలేదా? సో కొడైకెనాల్ యాత్ర అయ్యాక ఇంకా అద్భుతమైన సంఘటన జరిగాయి మాకు స్వామితో. కొడైకెనాల్ నుంచి వచ్చాక స్వామి చెప్పారు, మీ ముగ్గురికి నేను పద్యాలు నేర్పిస్తాను రా అన్నారు. మీరు ముగ్గురు రెడీగా ఉండండి, పుస్తకాలు పెన్లు పెట్టుకుని రెడీగా ఉండండి, నేను చెప్తాను మీకు అని చెప్పారు. మేము ఎప్పుడు ఆ పుస్తకాలు పెట్టుకుని రెడీగా ఉండేవాళ్ళం, ఎప్పుడు పిలుస్తారో స్వామి తెలీదు. మేము నెక్స్ట్ టైం ఏంటంటే ఎంఏ ఎకనామిక్స్ తర్వాత ఏం చేయాలంటే, స్వామి ఇట్లా చెప్పాను స్వామి, ఎంబీఏ అప్లై చేశాను స్వామి ఇట్లా అంటే, సరే చెయ్యి అన్నారు. ఎంబీఏకి అప్లై చేశాం. ఆ రోజు పొద్దున అంటే 20
20th ఎప్పుడో మే ఆ రోజు ఇంటర్వ్యూ అనమాట, ఎంట్రన్స్ అయింది. నన్ను సెలెక్ట్ అయ్యాం స్వామి దయతో, మేము ఎట్లా రాసాము కూడా మాకు తెలియదు. ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాం. ఆ రోజు పొద్దున ఇంటర్వ్యూ 9:00. ఆ రోజు స్వామి ఎప్పుడు పొద్దున్న రారు, ఆ రోజు ఆ టైంలో రావట్లే అంత పొద్దున అంటే దర్శనాలకి. కానీ ఆ రోజు పొద్దున వచ్చారు స్వామి. వచ్చి మేము బుక్స్ రెడీగా పెట్టుకున్నాం, ఎందుకంటే స్వామి చెప్పారు పాటలు చెప్తానని. సో ఎప్పుడన్నా రెడీగా ఉండాలి స్వామితో. సో కూర్చుని ఉన్నాము, స్వామి అందరినీ చూస్తున్నారు, లెటర్లు తీసుకుంటున్నారు బయట. వెంటనే స్వామి మా వైపు తిరిగారు, తిరిగి ఇట్లా అన్నారు, లోపలికి పోండి అన్నారు. ఇంటర్వ్యూ 9:00, 8:30 స్వామి ఇక్కడ లోపలికి పోండి అని పిలిచారు. సో లోపల కూర్చున్నాం. అంటే చూడండి, అంటే స్వామి ఏమిటో ఈ ప్రేమ మాకు అర్థం కాదు. ఆ వైస్ ఛాన్సలర్ ఇంటర్వ్యూ ముందు ఛాన్సలర్తోనే ఇంటర్వ్యూ అయిపోయింది మాకు ఓ రకంగా. స్వామి లోపల ఇంటర్వ్యూలో పిలిచారు. పిలిచి మాకు ఆ రోజు స్వామి రాసిన పద్యాలు పాటలు నేర్పించారు మాకు. మా అది గొప్ప అదృష్టం మాది. అది ఏ విధంగా ఉండే స్వామి ఒక గురువు ఒక శిష్యుడు టైప్లో స్వామి అక్కడ కూర్చుని ఆ రాసుకోండిరా అని చెప్పి మాకంతా ఒక్కటి లైన్ బై లైన్ మేము బుక్ లో రాసుకునేవాళ్ళం. ప్రతి ఒక్కటి మాకు వివరంగా చెప్పేవారు. స్వామి చెప్పే ఒక పాట ఉంది, ఒక 3 పాటలు నేర్పించారండి స్వామి మాకు. సీతారామ కళ్యాణం నుంచి ఆయన స్వయంగా రాసిన పాటలు. సో చెప్పారు, మీరు రామాయణం చెప్పాలి, రామాయణ బుర్రకథలు ఇవన్నీ పెట్టండిరా అన్నారు. అందులో పాట పాడతాను.

తేజమట ధగ ధగ మెరిసెడి దివ్య రాముడట రామాంకమున రమణి సీతయట సీతారాముల సోదర సేవకులు మన క్షేమమడుగునట క్షేమ

అని మాకు ఈ పాట నేర్పించారు. ప్రతి ఒక్కటి మమ్మల్ని అడిగేవారు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండిరా మిమ్మల్ని, మీరు నన్ను అడగండి అని స్వామి అన్నారు ఒకసారి. ఇలా స్వామి పాటలు మీకు నచ్చాయా? మాకు మాటలు లేవు స్వామి, ఏం చెప్తాను స్వామి, మీరు అద్భుతం స్వామి అన్నాం. స్వామి మాకు ఒక డౌట్ వచ్చిందనమాట ఆ పాటలో. స్వామి కేళి అంటే ఏమిటి స్వామి అన్నాం. తాండవ కేళి సల్పేని, మాకు కేళి అంటే అంత కరెక్ట్ గా క్లియర్ గా తెలియదు తెలుగు. మాకు ఏదో కొంత కొంత వచ్చి మాకు ఎక్కువ అందులో పండితులం కాదు కాబట్టి స్వామి. సో స్వామి స్వామి అడుగుతున్నారు, డౌట్లు ఉంటే అడగండిరా అంటే మేము అడగాలి వెంటనే, ఆ ఛాన్స్ వదులుకోకూడదు. వెంటనే స్వామి కేళి అంటే ఏమిటి స్వామి అని అడిగాం. స్వామి కేళి కేళి అంటే తెలీదా, కేళి అంటే నాట్యం రా అన్నారు. అప్పుడు ఆ టైంలో స్వామి ఆ కళ్ళలో ఆ గ్లో ఇంకా నాకు గుర్తుందండి. సాక్షాత్ శివుడు, సాక్షాత్ పరమేశ్వరుడు స్వామి. అప్పుడు కేళి అంటే నా అంటే, ఎందుకంటే ఆ శివుడే ఆ తాండవం చేస్తున్నాడు. తాండవ కేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు. ఆ సాంబశివుడే మాకు ఇక్కడ పాట చెప్తుంటే ఏం చెప్పమంటారు? ఆ కేళి అంటే నాట్యం అని చెప్పారు. ఓకే స్వామి అని అప్పుడు ఆ స్వామి కళ్ళలో ఆ గ్లో చూడాలి నిజంగా, అది అది చెప్ప వివరించలేము. ఇంకా మాకు ఆ గుర్తుంది ఆ రోజు. సో ఆ విధంగా స్వామి అట్లా పాటలు నేర్పించి స్వామి మేము అక్కడ రామాయణం చెప్పాము స్వామి సమక్షంలో. ఒకసారి పార్వతీ కళ్యాణం గురించి చెప్పే అవకాశం వచ్చింది మాకు స్వామి. ఇంకొక ఐదు నిమిషాలు చెప్పేస్తే మొత్తం పూర్తయిపోతుంది స్వామి. తర్వాత ఢిల్లీ, సిమ్లా, మళ్ళీ బాంబే తీసుకెళ్లే అవకాశం మాకు వచ్చింది. మేము స్వామితో వెళ్ళామన్నమాట. స్వామి అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంత ప్రేమ స్వామికి. స్వామికి జగం అంతా ఒక కుటుంబం. ఆయన ఎప్పుడు ఆయన విశ్వ సంసారి అంటారు. ఆయన సంసారం అంటే మొత్తం విశ్వం ఆయన సంసారం. ప్రతి ఒక్కరిని కాచడం ఆయన డ్యూటీ. ప్రతి ఒక్కరిని చూసుకుంటున్నారండి, ఈరోజు చూసుకుంటారు ముందు ముందు కూడా. ప్రతి ఒక్కళ్ళు ఆయన భక్తులకి ఎక్కడా లోటు రాదు. ఆయన నామం తెలిసిన వారికి ఎవరికి వాళ్ళకి బాధ ఉండదు. వాళ్ళ జీవితాలు చక్కగా ఉంటాయి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ జనరేషన్ అందరినీ స్వామి చూసుకుంటున్నారు. దానికి ఒక మాకు ఒక గొప్ప అనుభవం ఇచ్చారు మా పిల్లలందరికీ అక్కడ ఢిల్లీకి వచ్చిన వాళ్ళందరికీ. మేమందరం తింటున్నాము స్వామి దగ్గర ఢిల్లీలో. ఇంకా గుర్తుంది అనిల్ కుమార్ సార్ వచ్చారు. అనిల్ కుమార్ సార్ అంటే చాలా అప్పుడు కన్వర్సేషన్ స్వామితో చాలా బాగుంటుంది, ఆయనకి చాలా క్లోజ్ అనమాట. స్వామి అడిగారు, ఏమి అనిల్ కుమార్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ, భోజనం ఎట్లా ఉంది అంటే, ఏం స్వామి ఉప్పు లేదు, కారం లేదు, పచ్చళ్ళు ఉండాలి స్వామి, నాకు పచ్చళ్ళలో పుట్టి పెరిగా నేను కారం ఏమన్నారంటే మిర్చిలో పుట్టి పెరిగా గుంటూరు వాళ్ళని స్వామి. వెంటనే స్వామి నెక్స్ట్ డే ఆయన కోసం ఆవకాయలు వచ్చేసాయి ఢిల్లీకి. ఆవకాయ మాగాయ అని వచ్చి స్వామి ఆయనకి ఆవకాయ వేశారు. వచ్చిందా, ఎలా ఉంది, చాలా బాగుంది స్వామి, చాలా హ్యాపీ స్వామి, ఇప్పుడు నాకు ఇది ఉంటే చాలు స్వామి అని. సో అప్పుడు తర్వాత ఏమైందంటే స్వామి మాట్లాడుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది జాగ్రత్తగా వినండి. మమ్మల్ని అందరినీ ఆ ఢిల్లీ ఆ ఇండియా గేట్ అని చూడడానికి పంపించారు ఆ రోజు పొద్దున. ఒకసారి చూసిరండిరా ఈ ఢిల్లీ మహానగరం చాలా పెద్దది, ఒకసారి చూసిరండి బాగుంటుంది అంటే మమ్మల్ని మొత్తం అంతా చూపించారు. ఇండియా గేటు పక్క పార్లమెంట్ బిల్డింగ్, రాష్ట్రపతి బిల్డింగ్ ఏమేమి ఉన్నాయో అక్కడ చూసి వచ్చామన్నమాట. నైట్ డిన్నర్ టైంలో అన్నమాట స్వామి కూర్చుని ఉన్నారు. అప్పుడు చెప్పారు స్వామి, ఎలా ఉంది, అంత బాగుందా ఢిల్లీ, ఏమేమి చూశారంటే స్వామి ఇట్లా చూసాము బాగున్నాయని. సో అప్పుడు స్వామి అన్నారు, ఓ అవునా ఓకే అని చెప్పి, మీరంతా అక్కడికి వెళ్ళినప్పుడు నేను పుట్టపర్తి వెళ్ళి వచ్చాను రా అన్నారు. మాకు అర్థం కాల, పుట్టపర్తి వెళ్ళి వచ్చాను, అక్కడ చాలా మందికి జబ్బు చేసి ఉన్నారు పాపం అక్కడ వాళ్ళంతా, వాళ్ళందరికీ నేను విభూది ప్రసాదం ఇచ్చి వస్తున్నాను అన్నారు స్వామి. అప్పుడు మాకు తెలియలే అంటే వెంటనే అంటే స్వామి ఆ రివలేషన్ ఎట్లా ఉంటుందంటే, నేను దేవుణ్ణి అని ఆ చిన్న ఆ టైంలో చెప్తారు, ఆ స్ప్లిట్ సెకండ్ లో మనం అర్థం చేసుకోవాలి. స్వామి అన్నారు, నేను మీరు వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళి అందరికీ విభూతి ప్రసాదం ఇచ్చి వస్తున్నాను, నా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయరా అన్నారు అందరితో. ఆ టైం 2010 అండి, స్వామికి ఇంకా కష్టమయ్యేది. అక్కడ ట్రిప్స్ కూడా ఢిల్లీ ట్రిప్ ప్రతి చోట ప్రతి వాళ్ళింటికి తీసుకెళ్ళారు స్వామిని. పాపం స్వామి కూడా ఎంతకని పాపం, ఒకసారి ఆలోచించండి మీరు కూడా, ఒక మానవుడిగా పొద్దు నుంచి రాత్రి దాకా 10 ఇంటికి వచ్చేవారు స్వామి ఇంటికి, 9 అయ్యేది ఢిల్లీ బాంబే. స్వామి అన్నారు, బాగా కాళ్ళు నొప్పులుతున్నాయిరా, ఎవరన్నా వచ్చి పిసుకండి అన్నారు. అప్పుడు ఇద్దరు బాయ్స్ వెళ్ళి స్వామి పాదాలు పట్టుకుని, అంటే స్వామి ఎంత చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి,
నిజంగా మాటల్లో చెప్పలేము. సో ఆ విధంగా స్వామి అందరినీ మనల్ని కాస్తున్నారు. మనం ఎప్పుడూ స్వామి దగ్గరే ఉండాలి, స్వామి మాటలు చెప్పాలి, స్వామి పాటలు పాడాలి. అది చేస్తే చాలండి స్వామి చూసుకుంటారు మనల్ని, ఎవరిని హర్ట్ చేయొద్దు. అదే స్వామి ఒక్కటే ఆశించేవారు ఎప్పుడు పిల్లల నుంచి, ఎవరిని హర్ట్ చేయకుండా ఎప్పుడు హెల్ప్ చేస్తూ పోండి, ప్రతిసారి మీ మీద స్మైలింగ్ ఫేస్ ఉండండి, క్యాస్ట్రాయిల్ ఫేస్ వద్దనేవారు. అలా చేసుకుంటూ పోండి, నేను చూసుకుంటాను, మీ హృదయాల్లోనే ఉన్నానే అని చెప్తుండేవారు. సో ఆ విధంగా ఈరోజు మనం అందరం కలిసాం. అద్భుతం. జూన్ 15 నాకు ఇంకా గుర్తు, ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు. అదే విధంగా ఈరోజు ఇక్కడ స్వామి ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు. మీ అందరితో నాకు ఇంటర్వ్యూ దొరికింది. మీ అందరిలో స్వామిని నేను చూసుకుంటున్నాను. స్వామి మాటలు మీకు చెప్పే అవకాశం ఇచ్చారు. శాస్త్రి సార్కి మళ్ళీ నా ఐఎమ్ గ్రేట్ఫుల్. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, నిజంగా చాలా గొప్పగా చేస్తున్నారు. ఇదే విధంగా జరుగుతూ స్వామి మనందరి మధ్య ఉండాలని, మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఒక చిన్న పాటతో మనం ముగించేద్దాం. ఈ పాట స్వామి ముందు పాడుతుండేవాళ్ళం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ సాయి కుటుంబ సభ్యులందరూ సత్యసాయి భగవానుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 2017వ సంవత్సరం మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలందరికీ అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 19వ తేదీ సత్యసాయి భగవానుని జన్మదిన వేడుకల్లో 2వ రోజు దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారిని మనసారా గుర్తు చేసుకుంటూ జరుపుకునే పవిత్రమైన పర్వదినం. 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రశాంతి నిలయంలో ఈ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈ సుదినాన్ని పురస్కరించుకుని రేడియో సాయి మీకు అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనందమే అందం చర్చను విందాం.
1: కమలా, ప్రభా, స్వప్న, మీరందరూ అప్పుడే వచ్చేశారా? ఈరోజు ఇంట్లో నాకు కాస్త ఆలస్యమైందర్రా. ఇంట్లో పనులుండిపోయాయి, మన సత్సంగానికి ఆలస్యమైపోయింది.
2: పర్వాలేదులేండి, మేము వచ్చి 15 నిమిషాలే అయింది.
1: నేనొచ్చేటప్పటికీ మీరంతా ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు.
3: ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చదివే కాలేజీలో మిస్ కాలేజ్ కాంటెస్ట్ ఉందట. ఆ ప్రోగ్రామ్ కి అందమే ఆనందం అని పేరు పెట్టారట. ఈ మధ్య కొన్ని కాలేజీల్లో ఇలా కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి.
0: ఓ పాట లేదు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని కదూ ఆ పాట?
1: అవునవును, నేను విన్నాను ఆ పాట. ఆ పాటలో కవి అందమంటే బాహిర సౌందర్యం లేదా అమ్మాయిల సౌందర్యం అనే అర్థంలో రాయలేదు. ప్రకృతి సౌందర్యం గొప్ప అందం, ఆ అందమే ఆనందం అని చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం అంటూ ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించారు ఆ పాటలు.
2: అంటే ప్రకృతి సౌందర్యం కమనీయమైనది అని కదా అర్థం?
1: అవును కమల, ఎందుకంటే ప్రకృతిలోని అందమైన కోణాన్ని దర్శించినప్పుడు ఆ అందంలో మానవుడు ప్రకృతిని సృజించిన సృష్టికర్తను దర్శిస్తాడు, తాను అందులో మమేకమవుతాడు. అందుకని అలా రాశారాయన.
3: మరి ఇప్పుడు బాహిరమైన శారీరకమైన అందమే అందమనే ధోరణిలో ఆ మాట వాడబడుతోంది.
2: మరి కీట్స్ అంటాడు కదా, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని, దానికి అర్థం ఏమిటంటారు?
1: నిజమే, ప్రకృతి అందాలే కాక అందమైన ప్రతి వస్తువు మనిషికి ఆనందాన్నిస్తుంది. పసిపాప బోసినవ్వు, కన్నెపిల్ల చిరు దరహాసం, వయస్సు యొక్క శోభ అన్నీ ఆనందాన్నిస్తాయి, కంటికి ఇంపుగా ఉంటాయి. కానీ ఇవేవి శాశ్వతం కాదు కదా. పసిపాప పెద్ద పాప అవుతుంది, కన్నెపిల్ల ప్రౌఢ అయి ముసలిదవుతుంది. ఇవన్నీ పరిణమించి నశించిపోయేవే కదా. మరి ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు, తత్కాలమైన ఆనందాన్ని తప్ప?
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బావుంటుంది కదా, మంచి టాపిక్.
1: నేను ఆ టాపిక్ ని తలక్రిందులు చేసి ఆనందమే అందం అనే టాపిక్ గా మారుద్దాం అనుకుంటున్నాను.
0: అలా ఎందుకు?
1: ఎందుకంటే అందంగా ఉన్న వ్యక్తి విచారంలో దుఃఖంలో మునిగిపోయి నిరంతరం చింతిస్తూ ఉంటే ఆ అందం కూడా కరిగిపోయి వేదన తాండవిస్తూ ఉంటుంది ఆ ముఖంలో. అందుకే దుఃఖం, చింత ఇలాంటి వాటిని చింతాజ్వరం, దుఃఖసాగరం అని జ్వరంతో సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అదే ఒక వ్యక్తి గొప్పగా అందంగా లేకపోయినా చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖంలో సంతోషంతో లేని అందం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనందమే మనిషికి అందం.
2: మరి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? అతడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు, అనుకున్నదంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ ఒళ్ళో వాలవు, అప్పుడు?
3: అలాగే మనిషికి కష్టాలు దుఃఖాలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడతాయి, అప్పుడు?
1: కోరినవి లభించకపోయినా, దైవాద్వా కష్టాలు దుఃఖాలు వచ్చి పడినా మనిషి దుఃఖంతో వేదనతో కుతకుతలాడిపోతాడు. దుఃఖంతో రగిలే మనిషిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక అది అందంగా కనిపించే వీలెక్కడుంటుంది?
0: అలా అసలు మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి అని ఈరోజు మనం మాట్లాడుకుందామా?
1: భేషుగ్గా చెప్పావు స్వప్న. మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి, వాటిని ఎలా అధిగమించాలని స్వామి చెప్పారు, ఇది ఈరోజు మన సత్సంగం టాపిక్.
2: ఒక కారణం ఇందాక మనం అనుకున్నట్లు కోరికలు.
0: రెండవ కారణం పోలిక, కంపారిజన్. తాను అనుకున్నవి నెరవేరినా మనిషి అవతల వాళ్లతో పోల్చి చూసుకుని వెలితికి లోనవుతూ ఉంటాడు.
1: అలా పోలిక ఒక కారణం.
3: ఇంకొక కారణం, మనిషి జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడే కష్టాలు, ఆపదలు, సమస్యలు. వీటి వల్ల కూడా మనిషి అతలాకుతలమవుతుంటాడు, దుఃఖం పాలవుతుంటాడు, ఆనందానికి దూరం అవుతాడు.
2: ఇంకొక కారణం క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. మొదటిది కామం, అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఈ ఐదు కూడా మనిషి దుఃఖానికి మూల కారణం, ఆనందానికి గొడ్డలి పెట్టయ్యే కారణం.
1: అంతేకాదర్రా, ఇంకోటి కూడా ఉంది. అది మన ఇంగ్లీష్లో అంటామే ఓవర్ స్మార్ట్నెస్ అని. అది దాన్ని సరిగ్గా తెలుగులోకి అనువదించాలంటే కుయుక్తి తత్వం అనవచ్చు. ఇది కూడా మానవుని దుఃఖానికి కారణం, ఆనందాన్ని హరించివేసేది.
2: అదెలాగా?
1: అదెలాగో అన్ని ఒక్కటొక్కటిగా ముచ్చటించుకుందాం. మొదటగా మొదటి కారణమైన కోరికల గురించి చెప్పుకుందాం.
0: అవును, మనిషిని బాధించేవి ఈ కోరికలే, మనిషి స్వస్వరూపమైన ఆనందానికి అడ్డొచ్చేవి ఈ కోరికలే.
2: అయితే మనిషి మరి కోరికలు లేకుండా ఎలా బ్రతకగలడు? కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?
1: కానే కాదు, అది నిరంతర జీవిత సాధన. స్వామి అంటారు, కోరికల మీద అదుపును చిన్నతనం నుండి అలవాటు చేయాలి అని. అందుకే స్వామి విద్యా సంస్థల్లో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్, అంటే కోరికల మీద అదుపు గురించి ప్రేయర్ క్లాసెస్లోనూ అవేర్నెస్ క్లాసెస్లోనూ చెప్తూనే ఉంటారు. పిల్లలు తాము తినే జంక్ ఫుడ్ లాంటివి ఆరోగ్యానికి హానికరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి ఆ డబ్బాలోని డబ్బులతో ఏదో ఒక సత్కార్యం చేయడానికి పురికొల్పడం జరుగుతుంది.
3: మరి మనిషి ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కదా, అన్నీ చూస్తూ అన్ని భోగవస్తువులను దర్శిస్తూ నిగ్రహించకపోవడం ఎలాగా?
1: అవును, చాలా కష్టమే. కాని దానికి స్వామి ఒక దారి చెప్పారు. మనం ఒక మాల్కి వెళ్లామనుకోండి, అందులో అన్ని వస్తువులు పేర్చబడి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందువల్ల మన కళ్ళు లాగేసి ఒకటికి 10 వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకుంటాం. అందుకే స్వామి చెప్తారు, అలాంటి చోటికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మన కళ్ళు వాటివైపు లాగుతున్నప్పుడు వివేచనను ఉపయోగించి ఇంద్రియాలకు మనసుకు బుద్ధి చెప్పుతూ ఇలాగ అనుకోవాలట. ఓ భగవంతుడా, ఇవన్నీ నీ సృష్టే, నీ సృష్టిలోని అందాలను చూడ్డానికి కళ్ళిచ్చావు, ఆనందంగా వీటిని చూస్తాను. అందమైన జలపాతాన్ని చూసినప్పుడు ఆనందించాను కదా, అందమైన అడవిని చెంగుచెంగున పరిగెట్టే సమ్మోహనకరమైన జింకల్ని చూసినప్పుడు కళ్లారా ఆనందించాను కదా. కాని అవన్నీ స్వంతం చేసుకోవాలనుకోలేదే. అలాగే ఈ సృష్టిలో నీవు సృష్టించిన ఈ మానవుడు నీ అపూర్వ సృష్టి, అతడు సృష్టించిన ఈ అందమైన వస్తు ప్రపంచంలో అన్నింటినీ చూస్తాను, ఆనందిస్తాను అని అనుకోవాలట. ప్రతి దాని మీద స్వామ్యం, అంటే నాది చేసుకోవాలనే తపన ఉండరాదు మానవునికి అంటారు స్వామి. ప్రాథమిక అవసరాలు, బ్రతకడానికి తిండి, మానరక్షణకు వస్త్రం, నీడకు గూడు చాలంటారు స్వామి.
0: అయితే అసలేమీ మక్కువ ఉండకూడదా వస్తువులపై?
1: ఉండవచ్చు కొంత, కాని మితంగా ఉండాలి. అపరిమితమైతే బాధపడేది మనమే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. అది జీవితానికి అన్వయిస్తుంది. జీవిత ప్రయాణం సాఫీగా సులువుగా సాగాలంటే ఎక్కువ బరువుంటే కష్టమే, మోర్ లగేజ్ మోర్ డిస్కంఫర్ట్ అవుతుంది.
3: అవునవును, నేను చాలా ఇష్టపడి ఒక పెద్ద ఇల్లు కావాలని కోరి కోరి కట్టించుకున్నాను. ఇల్లంతా వస్తువులతో నింపేశాను. ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్లయ్యి ఎక్కడి వాళ్లక్కడ వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. పని మనుషులు చిక్కడం లేదు. ఇల్లు పెద్దది, మెయింటైన్ చేయలేకపోతున్నాము. తెల్లవారితే భయం ఇల్లెలా చూసుకోవాలి అని. అంతా నా ఒక్కదానివల్ల కాదు. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్న ఇల్లుంటే శుభ్రం చేసుకోవడం సులువయ్యేది కదా. అనవసరమైన కోరికలకు పోయాను. స్వామి అన్నట్టు ప్రాపర్టీ సార్ ప్రాపర్టైజ్ అని అనిపిస్తుంది.
1: అవును, అపరిమితమైన కోర్కెల వల్ల మానవుడు బంధాలలో ఇరుక్కునిపోయి కష్టపడుతున్నాడు.
2: అయితే మనం ఏ కోరికలు తంటాలకు వెళ్లకూడదా? అన్నీ వదిలేసి యోగిలాగా అరణ్యంలోకి వెళ్లి బతకాలా?
0: కాదు కాదు, అలా కాదు. స్వామి ఉద్దేశం అలా కానే కాదు. నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్నవాటితో సంతృప్తిపడు, ఆడంబరాల కోసం పరుగులు పెట్టద్దు అని. నిరాడంబరంగా నీకున్న దాంతో సంతృప్తిగా బతుకుతూ
1: నీకున్న దానిలో నలుగురికి పెడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని ఆనందం ముఖంలోని అందంగా ప్రతిఫలిస్తుంది.
3: సరే బాగుంది, కోరికల విషయం సరే, మిగిలిన కారణాల మాటేమిటి? పోలిక అడ్డుకున్నాం కదా, ఈ కంపారిజన్ వల్ల వచ్చే లాభం ఏంటి? అది ఆనందానికి అడ్డెలా అవుతుంది?
4: మంచి ప్రశ్న. ఒకసారి స్వామి మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఇది కోరికలకు కూడా సంబంధించిందే, మనిషి ఆడంబరానికి ఆనందానికి సంబంధించిందే. మనిషి ఎప్పుడూ తాను ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆనందంగానే ఉంటాడు. ఆడంబరాలకు పోవడం, ఇతరులకు చూపించాలనుకోవడం, ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనుకోవడం, ఇవి మనిషిని పాడు చేస్తున్నాయి అని చెప్తూ దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. స్వామిలా అన్నారు, ఒకరోజు నీవు తెల్లవారు లేచి ఇంటి ముందు కళ్లాపి జల్లడానికి వచ్చావు. ఓ పాత చీర కట్టుకుని ఉన్నావు, కళ్లాపి జల్లుతున్నావు. అకస్మాత్తుగా వీధి మొగదలలో మీ బంధువు ఒక ఆవిడ ఊరి నుంచి మీ ఇంటికి వస్తూ కనిపించింది. వెంటనే నీవా కళ్లాపి చెంబక్కడ పడేసి ఇంట్లోకి పరిగెత్తికెళ్లి ఓ మంచి చీర కట్టుకుని వచ్చి కళ్లాపి జల్లుతూ, ఓ వదినా, ఊరు నుండి ఇప్పుడైనా రావడం, దీని మీరు రావడం గమనించలేదు సుమా అంటూ పలకరిస్తారు. అంటే అర్థం ఏమి? పాత చీరలో కూడా నీవు ఆనందంగానే ఉన్నావు, కాని అవతల వాళ్లకు చూపించుకోవాలనే ఆడంబర తత్వంతో తాపత్రయపడుతున్నావు. పొరుగు వాళ్లు ఇంట్లోకి పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నీకు అలాంటిది కావాలని డబ్బున్నా లేకపోయినా అప్పు చేసి కొంటున్నావు. ఈ పోలిక, ఈ ఆడంబరం మనిషికి అనర్థాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి, ఆనందానికి అడ్డంకులవుతున్నాయి అన్నారు స్వామి.
3: ఎంత సత్యం! అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు చెప్పారు స్వామి.
2: అవును, మనకు దారిదీపం, గురువు, మార్గదర్శకుడు, దైవం అన్నీ ఆయనే కదా.
3: మరి కష్టాల మాటేంటి? ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా అనారోగ్య కష్టాలు, విధి విసాత్తు వచ్చే కష్టాలు, వీటితో తలమునకలైపోతాము, శోకం పాలవుతాము కదా.
4: మనం ఈ అంశాన్ని రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి అనారోగ్య కష్టం. దీనికి స్వామి ఎప్పుడు చెప్తారు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆహార విహారాల వల్ల నీ ఆరోగ్యం నిర్ణీతమవుతుంది అంటారు. మితాహారం, హితాహారం, శాకాహారం తీసుకోవడం చెయ్యాలంటారు. బాగా మసాలాలు దట్టించిన ఫుడ్డు, జంక్ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు తీసుకుని గ్యాస్ ట్రబుల్, హార్ట్ ట్రబుల్ వచ్చింది అంటే అది మరి తప్పదు కదా.
2: అయితే కేవలం ఆహారం వల్లే వస్తాయా? మరి విహారం ఎందుకన్నారు స్వామి?
4: ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో విహారం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. విహారం అంటే మనస్తో చేసే ఆలోచనలు. మన ఇంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం ఈ విహారం క్రిందికి వస్తాయి. హార్ట్ ట్రబుల్ కి మూల కారణం హరి, కరీ, వరి అంటారు కదా స్వామి. కరీ ఆహారానికి సంబంధించింది, హరి వరి ఇది మనసుకు సంబంధించినవి. మనసులోని ఆలోచనలు దేనిచేత నిర్ణయించబడతాయి? నీవు చూసే చూపు వల్ల, నీ వినికిడి వల్ల. ఇలా ఇంద్రియాల వల్ల తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణీతం చేస్తుంది అంటారు స్వామి.
3: అంటే కళ్లతో పిచ్చిగా టీవీలు, సినిమాలు చూడటం, చెవితో చెడు వినడం, నోటితో చెడు మాట్లాడటం, ఇలాంటివన్నింటి చేత ఆలోచనలు ప్రభావితమై మన ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట.
2: అందుకే స్వామి టీవీని టెలివిజన్ అంటారు కదా.
4: అవును, ఇలా మన విహారం, దానితో పాటు ఆహారం బాగుంటే మన అనారోగ్యాల బారిన పడం కదా.
2: సరే, మనం దైవాద్వా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చిపడే కష్టాల మాటేమిటి? వాటి బారిన పడి కూడా మనం ఎలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు?
3: ఒకటి ఓర్పు, సహనం, వీటితో భరించటం. ఓర్చిన వాళ్లకు ఓర్చినంత మహదేవా, ఓర్చిన వాళ్లకు ఓరుగల్లు పట్నం, ఇలాంటి సామెతలు మనం విన్నాం కదా. అంటే ఓర్పు, సహనం వల్ల మనిషి దేన్నైనా భరించగలుగుతాడు. ఇంకొకటి స్వామి చెప్పిన మాటల పట్ల విశ్వాసం. పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. స్వామి చెప్పారు, ఒకసారి కృష్ణుడు పాండవులు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఒక చీటిలో ఏదో రాసి ధర్మరాజుకు ఇచ్చాడట. కష్టాల్లో ఉన్నప్పుడు తెరిచి చూడమని అన్నాడట. అలా కష్టాల్లో ధర్మరాజు ఆ చీటి తెరిచి చూస్తే అందులో దిస్ టూ షల్ పాస్ అని రాసి ఉందట. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ గడిచిపోయేవే. పగలు పోయి రాత్రి అంధకారం, రాత్రిపోయి పగలు వెలుగు రావడమంతా మామూలే అనే జ్ఞానంలో వర్తించటం.
2: ఇలా బ్రతకటం చాలా కష్టం, చెప్పుకోవటం సులువుగాని.
4: కష్టమే కాని అలా ఉండగలిగే వాళ్లున్నారు. స్వామి సేవ చేస్తూ దైవత్వ వచ్చే కష్టాలను ఆపదలను చిదానంద స్వరూపంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అందమైన స్త్రీలున్నారు.
1: కరెక్ట్. నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను. మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు కదండి, పేషెంట్స్ కైతే భోజనం హాస్పిటల్ వాళ్ళు పెడతారు. వాళ్ల అటెండెంట్స్ కి భోజనం ఉండదు. వాళ్లకు భోజనం అందించే కార్యక్రమం సత్యసాయి సేవా సమితి వాళ్లు చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు 150 మందికి రోజూ వంట చేసేది, క్రమం తప్పకుండా ఆ సేవ చేసేది. ఆమెను చూస్తే ఆనందం రూపెత్తిన మూర్తిలాగా ఉంటుంది. కాని ఆమె జీవితంలో జరిగిన ఘటనలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భర్త హఠాత్తుగా మరణించారు, కొడుక్కి బాగా లేదు. అయినా సరే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆమె ఆ సేవ కొనసాగించింది. ఆమె ముఖం చూస్తే అంతటి కష్టాలు ఆమె జీవితంలో సంభవించాయా అని అనుకుంటారు. అంత ఆనందం శాంతి తాండవిస్తూ ఉంటాయి ఆమె ముఖంలో.
4: మరి అలాంటి పవిత్రాత్మ స్వరూపుల గురించే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఉంటారు. అలాంటి వాళ్లను చూసి మనమెందుకు ఇన్స్పైర్ కాకూడదు చెప్పండి? ఆమె జీవితంలో వచ్చిన కష్టాలను యాక్సెప్టెన్స్ తో స్వీకరిస్తూ కృంగిపోక నిరంతరం స్వామి సేవలో బ్రతికింది. అంకిత భావంతో బిజీగా పనిచేస్తూ మనస్సును ఇంద్రియాలను దైవవశం చేసి ఆనందంగా అందంగా బ్రతుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
2: అంటే జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా స్వీకరించే యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట మనిషికి.
4: ఈ యాక్సెప్టెన్స్ తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటే, అంటే అనుకూల ప్రవృత్తి కూడా ఉంటే ఇంకా జీవిత ప్రయాణం సులభతరమవుతుంది.
3: దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.
4: గ్లాసులో సగం నీళ్లు ఉంటే దాన్ని చూసి ఏమంటాం?
3: ఇది అందరికీ తెలిసిందే కదా, సగం నీళ్లున్నాయి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. అంటే జీవితంలో లేని పార్శ్వాల గురించి, జీవితంలో తనకు లేని వాటి గురించి ఆలోచించి దిగులు పడక ఉన్నవాటి గురించి ఆనందపడాలి అని అర్థం.
4: నేను ఇంకో రకంగా చెబుతాను. సగం గ్లాసున నీటిని పట్టుకుని ఒక సైకాలజిస్టు ఎదుట ఉన్న వాళ్లకు ఏముంది ఇందులో అని అడిగాడట. ఇందాక ప్రభా నీవన్నావే అలాగా సగం ఉన్నాయి సగం లేవు అని చెప్పారట చూసిన వాళ్లు. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారట. దానిక సైకాలజిస్టు దీన్ని పట్టుకోండి అంటూ ఒక్కొక్కరికి ఇచ్చాడట. ఒకరికి 5 నిమిషాలు, మరొకరికి 10 నిమిషాలు, ఇంకోరు 15 నిమిషాలు, ఇలా పట్టుకునే సమయం పెంచేస్తూ పోయాడట. 5 నిమిషాలు పట్టుకున్నవాడికంటే 15 నిమిషాలు పట్టుకున్నవాడి చెయ్యి నెప్పితో లాగడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ అన్నట్ట, మనకు వచ్చిన కష్టం కూడా ఇలాంటిదే. నీవెంతసేపు దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యథ చెందుతూ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటావో అంతగా కుంగిపోతావు. ఎంత తొందరగా దాన్ని పక్కకు పెడితే అంత సుఖంగా ఉంటావు అని చెప్పారట.
3: నేను ఇంకో రీతిగా స్వామి చెప్పిన కథ ఆధారంగా చెప్తాను. ఒకసారి ఒక చిలక తన ముక్కు అందంగా లేదని, పొట్టిగా లావుగా ఉందని, వడ్రంగి పిట్టకి బాతుకి గద్దకి పొడవైన ముక్కులున్నాయని బాధపడిందట. చిలక తల్లి దాని దుఃఖం పోగొట్టడానికి దాన్ని చిలుక గురువు దగ్గరకు పంపిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూడు, వడ్రంగి పిట్ట పురుగులు తింటుంది, బాతు చేపలు తింటుంది, గద్ద పక్షులను తింటుంది, నీవు అలా తినగలవా అందట. అబ్బెబ్బే, నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట. అది చక్కగా ముక్కుతో పొడుచుకొని లోనున్న గింజను ఆనందంగా తిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూశావా, నీ జీవితానికి, నీ లక్షణానికి, అభిరుచికి, ఇష్టాయిష్టాలకు సరిపోయే జీవితం ఇచ్చాడు, దానికి అనువైన ముక్కు ఇచ్చాడు, నీకున్నదానితో ఆనందంగా ఉండు, అదే నీకు తగినది అన్నదట. దాంతో చిలక పిల్లకు బుద్ధి వచ్చింది.
4: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పనా? నాకు 2 చెల్లెళ్లు, పెద్ద చెల్లికి 1 కూతురు ఉంది. వాళ్లు బెంగళూరులో ఉంటారు. వాళ్లమ్మాయికి స్వామి కాన్వెంట్ లో సీట్ కావాలని, అక్కడ చదువుకోవాలని వాళ్ల ఆశ. సంవత్సర ప్రారంభంలో అప్పుడప్పుడు సీట్స్ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా, అలా మధ్యలో వాళ్ళ అమ్మాయికి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ కూడా వచ్చింది, అమ్మాయి అది రాసింది. అప్పుడు నేనెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో, నేను ఇన్ని రోజుల నుండి స్వామి కళాశాలలో పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా పిల్లలకు ఒక్కరికైనా సీట్ రాలేదు, దయచేసి ఖాళీ ఉంటే సీట్ ఇప్పించండి అని అడిగాను. ఆమె సీట్ ఇచ్చారు, స్కూల్లో జాయిన్ అయింది. ఇంకో చెల్లికి కూడా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంటెడ్ చైల్డ్, నాన్న లేరు. నేను మా చెల్లి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడలేక సతమతమైపోతూ ఇలాగే మధ్యలో అడ్మిషన్ కోసమని వెళ్లి చాలాసార్లు ప్రయత్నించాం, ఎప్పుడూ ఖాళీలే లేవు. మా చెల్లి అంది, చూసావా అక్క, మనం ఇద్దరం ఇక్కడ స్వామి కాలేజీలో పనిచేస్తున్నాం, పిల్ల ఆలనా పాలనా చూడలేక అల్లాడుతున్నాం, నా బిడ్డకు సీట్ చిక్కడమే లేదు, ఖాళీలు ఏర్పడమే లేదు. అక్కయ్య తన కూతుర్ని బెంగళూరులో హాయిగా చదివించుకోగలదు, మరి నా కూతురికి స్వామి సీట్ ఇవ్వడం లేదెందుకు? స్వామికి మన కష్టాలు అర్థం కావడం లేదా? మనకే కాన్వెంట్ సీట్ అవసరం ఎక్కువ కదా. ఇలా ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఎవరూ లేక అల్లల్లాడిపోతున్నాం, పిల్ల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిన దాన్ని అనుభవిస్తూ, ప్రార్థిస్తూ, వేచి చూస్తూ ఉండడం తప్ప. భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధపడవద్దు అంటూ ఇలా ఓదార్చుకునేవాళ్లం. ఆ తర్వాత, ఒక 2 సంవత్సరాల తర్వాత, మన జీవితంలో ఒక కార్యం ఏదైనా జరిగితే మన కర్మఫలం, స్వామి సంకల్పం అందులో ఎలా ఇమిడి ఉంటాయో అన్న విషయం తెలిసొచ్చింది. మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో మరణించారు. ఆ అమ్మాయికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, అటాచ్మెంట్. స్వామి కాన్వెంట్ లో ఉండబట్టే ఆ శిక్షణ వల్ల, ఆ బోధల వల్ల, స్వామి సన్నిధి వల్ల ఆ అమ్మాయి తండ్రి లేని లోటును తట్టుకోగలిగింది. లేకపోతే అది అసాధ్యమై ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ అవసరం ఉంది కాబట్టే సీటు దక్కింది. ఈ అమ్మాయికి అంత అవసరం లేదని స్వామి భావించారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం దాగుందో, దాని ఫలితాలేమిటో మనకు తెలియవు. కాబట్టి జరిగిందాని గురించి బాధపడకుండా, జరగబోయేదాన్ని గురించి ఆలోచించకుండా, జరుగుతున్నవన్నీ మంచికని ఆలోచించడమే మనిషి పని. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనిషికి దుఃఖం అనేదే ఉండదు, పరమశాంతిగా ఉంటాడు. శాంతిలోంచి ఆనందం, ఆనందంలోంచి అందం కదా.
3: అంటే స్వామి ఆ అమ్మాయి కర్మ గురించి తెలిసి దరి చేర్చుకున్నా అంటారా?
4: స్వామి అనుగ్రహానికి సంబంధించి ఇదే సూత్రాన్ని అన్ని చోట్ల సమన్వయించరాదు. స్వామి ఎవరెవరిని తన కార్యక్రమంలో, మిషన్లో భాగస్వామ్యుల్ని చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో మనకేమాత్రం తెలీదు. ఒక్కొక్కరి విషయంలో భిన్న భిన్నంగా ఉంటాయి కారణాలు. వారి వారి కర్మల నుండి వారిని ఉద్ధరించడానికి గాను, తమ విశేష అనుగ్రహాన్ని చూపించడానికి గాను, వారి వారి సత్కర్మల ఫల విశేషాన్ని గుర్తించి తన కార్యక్రమంలో వాళ్లకు భాగం కల్పించడానికి గాను, ఇలా ఎన్నో కారణాలతో స్వామి వ్యక్తుల్ని దరిచేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల కర్మపీడితులు, విధి బాధితులు వీళ్లను మాత్రమే స్వామి దరిచేర్చుకుంటారు అని ఎవ్వరూ అనుకోకూడదని. సరే, మన టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చాం, ఇక మిగిలిన కారణాల గురించి చెప్పుకుందాం.
2: ఇంకా మిగిలిన కారణాలు క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
3: అసలు ఇవన్నీ కామం అంటే కోరికలోంచి పుడుతున్నాయి. కోరిక తీరితే అహంకారం, మదం తీరకపోతే క్రోధం. కోరిక తీరాలని మోహం. మనకు కోరిక తీరక కోరికలు తీరిన వాళ్ళని చూస్తే మాత్సర్యం. అలా ఏం కాదు, ఒక్కోసారి అవతల వాళ్లు మన మాట వినకపోయినా కోపం వస్తుంది కదా.
4: ఎందుకొస్తోంది కోపం? మన అహంకారం దెబ్బతినడం వల్ల. స్వామి అంటారు, అహంకార మమకారాలనేవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. స్వామి ఒకసారి చెప్పారు, స్వామి నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటూ ఉంటారు మీరంతా. మీ శాంతి మీ దగ్గరే ఉంది, ఎప్పుడో మీకిచ్చేశాను, మీరే గుర్తించలేదు. శాంతి అనే రిజిస్టర్డ్ కవరు మీకేనాడో అందచేశాను. ఆ ఎన్వలప్ను తెరవాలంటే పైనున్న కవరు పైభాగం అడుగు భాగం లాగేయాలి, చించేయాలి. అప్పుడే మధ్యలో ఉండే ఉత్తరం మీకందుతుంది. అహంకారం అనే పై పొర, మమకారం అనే క్రింది పొర తీసేస్తే మధ్యలో ఉన్న శాంతి మీకందుతుంది. నాకు కావాలి అనేవి అహంకార మమకారాలు. ఇవన్నీ స్వార్థంలోంచి పుట్టుకొచ్చినవే అన్నారు స్వామి. శాంతి మనదైతే ఇక అంతా ఆనందమే కదా.
3: మరి ఇందాక దుర్గా, మీరు ఆనందానికి అవరోధ కారణాలు చెప్పేటప్పుడు ఓవర్ స్మార్ట్నెస్ కూడా కారణమన్నారు కదా, అదెలా?
4: మనసులో ఒకటి తలచటం, మాటతో ఒకటి పలకడం, చేతతో ఒకటి చేయడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. మన కార్యం సాధించుకోవడం కోసం, మన ప్రయోజనాల కోసం, లాభం కోసం ఏదైనా ఎలాగైనా చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, జిత్తులమారి నక్క లక్షణంతో ప్రవర్తించటం, ఏ రకమైన విలువలు ధర్మాలు పాటించకపోవడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. దీన్నే మనం తెలుగులో కుయుక్తి లక్షణం అంటాం. తత్కాల లాభాలు పొందడం కోసం కుయుక్తులు పన్నడం. దీనివల్ల శాంతి ఉంటుందా? తాడిదన్నేవాని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. నీవు జిత్తులమారి నక్కవైతే యుక్తులమారి తోడేలు మరొకడుంటాడు. ఇలాంటి వాడికి అలాంటివాడు ఎదురవుతే ఇక వీడికి ఆనందమేముంది? వాడేం ఎత్తులు వేస్తాడో, నేనేం ఎత్తులు వేయాలో అని ఆలోచిస్తూ భయపడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అంతా అశాంతి, అంతా దుఃఖమే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు స్వామి. మనసు, మాట, చేత మూడు ఒకటిగా ఉంటాయి మహామహులకు. దురాత్మలకు మూడు భిన్న భిన్నంగా ఉంటాయి. మనసునందు మంచి, మాటలందును మంచి, నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి అంటారు స్వామి. కాబట్టి స్వామి అనుగ్రహం మనం పొందాలంటే త్రికరణ శుద్ధి తప్పదు.
3: ఏతావాత మన సత్సంగంలో ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో తెలిసిందేమంటే, మనిషి స్వార్థం విడనాడి, కోరికలు తగ్గించుకుని, ఒకరితో తన జీవితాన్ని పోల్చుకోకుండా తనకున్న దానితో సంతృప్తి చెందుతూ, తనకున్న దాంట్లో నలుగురికి పెడుతూ, చేతనైనంత సమాజ సేవ చేస్తూ, వచ్చిపోయే కష్టాలు ఆపదలు వచ్చిపోయేవే అని భావిస్తూ త్రికరణ శుద్ధితో దైవ విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే వ్యక్తి జీవితము ఆనందమయమవుతుంది. ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి ముఖంలో అందం నాట్యమాడుతూ ఉంటుంది. ఎన్ని సుఖాలు వచ్చినా మనం పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినా కృంగిపోకూడదు. స్వామి ఒక మంచి పోలిక ఇచ్చారు, దాన్ని యథాతథంగా చెప్తున్నాను. మానవుని హృదయం చాలా పవిత్రమైనది, ప్రశాంతమైనది. ప్రశాంతమైన హృదయంలో మనంతట మనమే అశాంతిని నింపుకుంటున్నాము. పాలయందు నీరు చేరి ఉంటుంది. నీరు చేరడం వల్ల పాల యొక్క తెలుపు పోదు. అదే రీతిగా ఎన్ని కష్టనష్టాలు సంభవించినా వాటిని అణగద్రొక్కి మనం ఆనందాన్ని అనుభవించాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు వస్తుంది? తలచినవి నెరవేరినప్పుడు ఆనందం కలుగుతుంది. అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇవి స్వామి మాటలు.
2: కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బాహ్య అందం అందం కాదు, అది నశించిపోయే లక్షణం కలది. వయసులో ఉన్న అందం ముసలితనంలో ఉండదు. చెరగని అందంలోని అందం, లోపల హృదయం పరిశుద్ధమై అందంగా వ్యక్తిముఖంలో ఉంటే వ్యక్తిముఖంలో ఆనందం తాండవిస్తుంది. సత్యగుణ ప్రకాశం మిరుమిట్లు గొల్పుతూ ఉంటుంది.
4: చాలా సత్యమైన మాట చెప్పావు. ఇంతవరకు మనం ఆనందానికి అవరోధాలు, అడ్డంకులు అయిన కారణాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఆనందానికి మూలమైనది, ప్రధానమైనది అయిన గుణం ప్రేమ. ఈ స్వచ్ఛ ప్రేమ ఎక్కడున్నా అది ఆనందాన్ని, అందాన్ని అందిస్తుంది. తన శరీరపు చక్కదనాన్ని పోగొట్టుకుని మరణయాతన లాంటి ప్రసవ వేదన అనుభవించి సృష్టికి ప్రతి సృష్టి చేసే మాతృమూర్తి ఆకారం బాగుండకపోవచ్చుకాక, తన సంతానంపై అపారమైన వాత్సల్యంతో ప్రేమతో ఆ కళ్లలో నుండి జాలువారే ప్రేమ కిరణాల వల్ల ఎంత ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత అందం ఉంటుంది ఆ ముఖంలో. ఉద్యోగం చేస్తూ, ఉద్యోగపు ఒత్తిళ్లకు గురై పరుగులతో జీవితాన్ని గడుపుతూ, తన కుటుంబం కోసం, దాని సంక్షేమం కోసం తల్లడిల్లే ఒక తండ్రి బట్టతలతో ఉన్న ఆ ముఖంలో ఆనందం, అందం ప్రకాశించవా? ఇంట బయట ఉద్యోగం చేస్తూ స్త్రీ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి భర్త పిల్లలకు సేవ చేస్తూ అత్తగారి సణుగుళ్లు భరించే స్త్రీ లావుగా ఉండవచ్చుగాక, ఆ స్త్రీ ముఖంలో సౌందర్యం తొణికిసలాడదా? ప్రేమ,
1: కరుణ, వాత్సల్యం, బాధ్యత, ధర్మం నిండిన ఈ వ్యక్తుల్లోని సౌందర్యం మిస్ యూనివర్స్ కంటే గొప్పది కాదా? కుటుంబం కోసం, దాని సంరక్షణ కోసం అవివాహితులైన స్త్రీలు ముసలి అయిపోయినా ఆ మానసిక సౌందర్యం తగ్గుతుందా? కాబట్టి అందంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి వ్యత్యాసం ఉంది. మొదట నీ బాహిర అందం మీదకు వ్యక్తుల చూపు ఒక నిమిషం సేపు మళ్లినా నీవెలాంటి వాడవో అనేదే నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి స్వచ్ఛ ప్రేమలో ఆనందం తాండవిస్తుంది. ప్రేమ నుండి ఆవిర్భవించే గుణం సేవ. అందుకే స్వామి లవ్ అండ్ సర్వీస్ ఈ రెంటిని రెండు రెక్కలుగా చెప్తారు. ఈ రెండు రెక్కలతో మనిషి జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది.
3: అవును, కానీ ఇందాక మీరు చెప్పిన సేవలు కుటుంబానికి చేసే సేవలు కదా, అవి విశిష్టమైనవి ఎలా అవుతాయి?
5: ఎందుకు విశిష్టమైనవి కావు? కుటుంబం వసుదకే మూలబిందువు కదా. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉన్నట్టే కదా. త్యాగమూర్తులైన తండ్రుల వల్ల, సేవామూర్తులైన తల్లుల వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థే భారతీయ సాంప్రదాయ వ్యవస్థకు పునాది కదా.
2: నిజం. ప్రేమతో సేవ చేసే ఒక తల్లి తన తరువాతి తరానికే ఆదర్శం. ప్రేమతో, త్యాగంతో కష్టించే ఒక తండ్రి మల్లితరానికి మార్గదర్శకుడు కదా. దీనికి మూలం ప్రేమయే కదా. అది కౌటుంబికమైతే కావచ్చు, కానీ ప్రేమ ప్రేమే కదా. స్వ అనేదాన్ని అపేక్షించని ప్రేమ.
1: ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు పెళ్లై కాపురానికి వచ్చిన రోజులు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ కాపురానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోనికి కాపురానికి వచ్చింది మా అమ్మ. ఆడపడుచులు, బావలు, మరుదులు, ఆడపడుచుల పిల్లలు, అత్తమామలు, చాలా పెద్ద కుటుంబం. అలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయట. ఈ రోజుల్లోనే జ్వరాలు వస్తే అలా వ్యాపిస్తాయి. ఇక ఆ రోజుల్లో చూడండి, ఇక ఇంటిల్లి పాది జ్వరంతో పడిపోయారట. తింటీ తిప్పలు చూసే నాథుడు లేడు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన గంజి తాగుతారట. రాగి గంజి, బియ్యపు నూక గంజి, గోధుమ రవ్వ గంజి, సగ్గుబియ్యం గంజి, ఇలా ఇన్ని రకాలు చేసిందట మా అమ్మ. ఎలాగా, ఆ రోజుల్లో రవ్వ ఇలాంటివి కావాలంటే అంగళ్ళలో చిక్కవు, ఫ్లోర్ మిషన్స్ ఉండవు. పల్లె అది లేచి తిరుగలరాయిలో పోసి విసరి రాగిపిండి, బియ్యం నూక, గోధుమ రవ్వ ఇలా తయారు చేసుకుని గంజి చేసి అందరికీ ఇచ్చి మిగిలిందేదో తాను తాగి పడుకునేదిట మా అమ్మ. నేను మా అమ్మని అడిగాను, అమ్మా నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో ఉన్నదాన్ని నేను, ఇంటి కోడల్ని చేసివ్వాలి కదా. నా కుటుంబం అనే ప్రేమ ఉంటే మనం ఎలాగైనా కష్టపడతాము అంది. నేనన్నాను, కాని అమ్మా, నీవు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వచ్చావు, అంతో ఇంతో ఆరళ్లు పడే ఉంటావు, భర్తతో కష్టాలు అనుభవించే ఉన్నావు. ఈ కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా? అది ఎలా వస్తుంది అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో, ఓర్పుతో ప్రేమిస్తూ పోయాను. నెమ్మదిగా వాళ్లలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నా కుటుంబం అన్న భావన ఉన్నప్పుడు మన శరీరం బలమై మన మీద ఆధిపత్యం చెలాయించనంత వరకు ప్రేమ, సేవ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అంది మా అమ్మ.
3: ఈ ధర్మం, ప్రేమ, సేవ, క్షమ, శరీరాన్ని త్రొక్కిపెట్టి వంచటం అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
2: చాలా సత్యం. అందుకే
1: కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా? అది ఎలా వస్తుంది అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో, ఓర్పుతో

0: అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
1: చాలా సత్యం. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కష్టపడే తత్వం అలవాటు చేయాలి. స్వామి బెండ్ ద బాడీ, మెండ్ ద మైండ్, ఎండ్ ద సెన్సెస్ అంటారు కదా.
0: ఈ కౌటుంబికమైన ప్రేమ నుండి కూడా మనిషి ఎదిగి సమాజ సేవలోనికి అడుగు పెడితేనే మనిషి జీవితం చరితార్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీవు చూసుకోవడం మంచిదే, కాని అదే జీవిత పరమార్థం కాదు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అనే సామెత ఉంది కదా. అందుకే వ్యక్తి సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు స్వామి.
2: అలా నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనే వ్యక్తులను చూడండి, ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఆ అందానికి మూలం ప్రేమ, నిస్వార్థ లక్షణం. ప్రేమమయుడు, ప్రేమావతారి, ప్రేమ రాశీకృతమైన రూపం మన స్వామి. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనందరికీ దారి చూపించి వెలుగై నడిపిస్తున్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లల్లో నుండి జాలువారే ఆ ప్రేమను మనం కన్నులారా దర్శించాం. ఆ సాయిరాముని మనోహర సౌందర్య లహరిలో ఓలలాడాం, పునీతులమయ్యాం. ఆ ప్రేమావతారి ప్రేమలోని శతాంశంలో ఒక ధూళికణమంత మనం అభివృద్ధి పరుచుకోగలిగితే చాలు, సేవలో, మనకు చేతనైన సేవలో ప్రవేశించి ఆనంద స్వరూపులమైపోతాం, దివ్య సౌందర్యంతో భాసిస్తాం. అప్పుడే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టిమాటలవాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా, గట్టు చేర్చుమటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టిబాబా అంటూ తాను బుట్టబొమ్మలను, హిపోక్రాట్స్ను, కుయుక్తి తత్వం కలవాళ్లను, త్రికరణ శుద్ధి లేనివాళ్లను చూడబోనని చెప్పారు. మన గట్టి ఓడలు తాను పట్టిపట్టి చూస్తానని అన్నారు, అప్పుడే గట్టు చేరుస్తానన్నారు. అలాగా స్వామి మెచ్చుకునే గట్టి బొమ్మలు, అందమైన బొమ్మలమవుదాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
3: ఇంతవరకు మీరు సత్యసాయి భగవానుని 92వ జన్మదిన వేడుకల్లో భాగంగా 2వ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన చర్చ ఆనందమే అందం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2001వ సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లాచే తృతి చంద్రమతి భారతీయ గాదే కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే సత్పసాగర వేష్టి తక్ష్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయ కాదే. ప్రేమస్వరూపులార, అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శమైన ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు, పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు, కష్టసుఖములు కూడాను కంటి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపము కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపును తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. మానవుని యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక గణకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిద్దుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కాని చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి ఒక చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది. ఈనాడు ఆధునిక యుగంగా మారటం చేత అనేక రకమైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావములకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకొని దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. దేశమును కూడాను హస్తగతం గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు సులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నారు. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రము చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుండే. వారి స్వార్థము, వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. దయా ప్రేమల చేత వాళ్ళ హృదయం నిండి ఉంటాయి. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడాను భర్త సహించుకోలేడు. కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రింపగలు కూడాను స్త్రీలు ఎంతనో పాటుపడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి ఒక తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే హృదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి? అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు? బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు ఈనాడు అట్టి వినే విధేయతనే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదట పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణములేని బలము ఉండి ప్రయోజనమేమిటి? గుణములేని చెలిమి ఉండి ప్రయోజనమేమి? గుణములేని కలిమి ఉండి ప్రయోజనమేమిటి? ధనం వస్తుంది పోతుంది. కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైనటువంటి చదువులు పిల్లలకు చెప్పించేటువంటి. కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశం ఇంత దేశములకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తుంటారు. ఈనాడు దారిలోకి పోయేటువంటి పిల్లలకంతా కూడాను తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పారు కదా. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంది. ఇవే పిల్లలకు నేర్పించేది. ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకుని పోయేటువంటి వారు. చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువులు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శాదివంతులైనటువంటి మామగారు మీకు చిక్కుతారు ఉంటారు ఫాదర్ ఇన్ లా. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు. మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలని భార్య చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణమేమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు. కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు, రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తించవలసింది మొట్టమొదటి నేను ఇన్ని విద్యను నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను, నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఇక్కడ నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచి నేను పోషించుకున్నాను. మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను? సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చెడ్డగా మార్చివస్తున్నాము, కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాటకు వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి ఒక మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏమిటి? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? అభివృద్ధిగాంచినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి. సొసైటీలో పుట్టాం, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కలాంటి ఇలాంటి మంచి విద్యాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని పోషించేటువంటి వారు దాని కూడాను అభిమన్యుడు వచ్చి తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది. నాయన తామర మొగ్గరంబు వరదర్పిత శాస్త్ర గర్భ భంజనోద్దామ బలుడు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానము నీ తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. కలప్పటికీ ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీవు బోధించేది ఇది నాకు, కుంభజాతి కుల వీరులపై పృగరాజు ఓలవే నెరుగుచు చండ ఖండ నికర ఉన్నతి వారం నాటే అల్దిదల్ బలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా. తల్లి నేను నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
2: యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: చిన్నవాడు ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. ఇంకొక పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు. ఏమని ఆశీర్వదిస్తుంటుండది? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన, మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటి విషయం. ఈ కీర్తిని నిలబెట్టు. ఎనరక్ష శ్రీరక్ష ఎంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కానీ. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగంలో ఒక పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు, వారిని ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసే. ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు. ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావు, నీ కీర్తిని సాధిస్తావో, పేరు గౌరవం తెస్తావో, నీకు సరైనటువంటి పుట్టిన దినం. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, పుత్రుని జన్మను కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహము. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు. కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే, పితృమూర్తి అన్నారు. అదే మొట్టమొదటి పిల్లలకు పాఠశాల ఆశీర్వదించడం కూడాను వేదంలో మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ, ఇష్టమోట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, పిల్లమైన చరిత్ర లేని కూడా మీరు విచారించండి. సీతారాముడు అని పెడతారు కానీ రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ కారణమేమిటి? మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. ఇప్పుడు చేసినప్పుడు మందలించవచ్చునే కానీ పిల్లలను తగిన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్పును తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి. ఇప్పుడే భారతదేశం పవిత్రమైన స్థితిగా
3: రూపొందుతుంది. సహనమన్నదే మనకు చక్కదనము, వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము, మధుర భావం వేది మన దేశమందన్న
1: మాతృభావము కన్నా మాన్యమెత్తి. కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. కానీ అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్ 19 దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము. కొన్ని నాదులను చెప్పుకోవటం గొప్పది కాదు, కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని. తొందర పడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను, వారం లోపలనే కొట్టం తయారైపోయింది. పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత ఎంత అయినాడు నీకు అని అడిగాను, కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్కబట్టం ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని. ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించారు. ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ఒక ప్రజలకు ఉపయోగమయ్యేటువంటిగా బోధించేటువంటి వారు. స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామాల వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు లోక సమస్త సుఖినోభవంతు అని, కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు, అక్కడ సమ్మర్ క్లాసు ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారి సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి ఆనందం ఏం కావాలిగా స్వామి, ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. ఇప్పుడు విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి అంటుంటారు. ఆమె అట్లా కోరేటువంటిది కాదు, అందరూ సుఖంగా ఉండాలి అంటే కదా మనం ఈ యొక్క ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది భారతదేశం. ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి? ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దినము పిల్లలకి అందరికీ టిఫన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కొడుకు వచ్చి తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను, స్వామి స్వామి స్వామి అని 3 సార్లు పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను, పోవద్దు అన్నాను, పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నాను అన్నాను. పాపం గోకాకు ఉన్నాడు, గోకాకు ఏమిటి స్వామి ఇట్లా చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పరిగెత్తి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది. నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమ్మర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు ఎంతో గొప్ప విశాలమైన హృదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ, అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరణమైన మరణం జరుగుతుంటుంది. కానుక ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 సంవత్సరాలు అయినప్పటికీ ఫీల్డ్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారి ఇంటికి పోతున్నావు, చిన్న కారులో కావాల్సి పోకూడదా అని నేను అడిగితే పాపం వారిని మాట్లాడించి రావాలని ఆశ ఉంది స్వామి. కారులోకి వచ్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనింది. కార్డు నాకున్నాయి, కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలు గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరం అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను. ఆమె కూడా ఇష్టం లేదు, స్వామి మీరు పంచి కావాల్సింటే కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాట అడ్డు చెప్పకూడదనేది ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు గౌన్ కూడా ఎంత కావాలా, 2 అణాలిస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది, ఇంకో విలువ కూడా కాదు. ఆ కట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. 2 అణాల బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికీ చాలా కంటిన్యూ పెట్టింది. మీరు స్వామి ఈ రూపాలు చుట్టానికి నన్ను పిలిపించారు ఇక్కడికి, చాలు చాలు,
2: ఈ
1: జగత్తుకంతా కూడా ఆదర్శవంతమైన అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి అన్ని ధ్యానాలు చెప్పించేసేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వార్థరహితుడు, భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి. హృదయాలు ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది. అప్పుడు ఏకాంత భావనగా నిలుస్తుంది. ఏకాంత భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరి ద్వేషాలు కూడా రావు, ఒకరికి అవకాశమే ఉండదు. వన్ అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తల వరకు కూడా ఎక్కడికైనా నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైనటువంటి ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఇవన్నీ ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. రోగి తండ్రి మిత్రులు ఎంతమందో ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. ఏమాత్రమో స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాపలాడుకోవటం? భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి ఉద్యమమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే, ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు, ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ఇవ్వరేమనుకున్నప్పటికీ పర్వాలేదు, లేనప్పుడు భయపడనక్కర్లే. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పావనత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి మానవత్వం అణగే మానవులందున విప్లవము. ఏదో వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకులో కాకుండా చేస్తారు, ఎప్పుడైనా బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకుని చూచుకో విచారణ చేయాలి. హృదయం ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి నీ భయపడదు. ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు? ఆత్మ హార్ట్ ప్రేమనే కోటి పోయి చేరడానికి అక్కడ స్థలమే లేదు. కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. వచ్చేదంతా కూడా నా మంచి కోసమని, పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే. లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు, మనకు సుఖం వస్తుంది. కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైనటువంటి పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండకమైనటువంటి నిందలు రావాలి. దాంట్లో ఏమాత్రం మనం భయపడనక్కర్లేదు. లోకులో కాకులు, ఎస్సలు వారికి ఎస్సలురా, నో అను వారికి నో అనురా, అసలు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీంట్లో నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం. నీ నా భర్త చనిపోయినాడు అని చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే. భర్త డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జంటపక్షులే, పక్షులే. కనుకనే నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా శక్తికి జద్ది నాకు పెరిగిపోతూ ఉంటుంటాయి. ఈనాటి వరకు నాకు ఏ వట్టి అంచెలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరం ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటిది. కనుక మీరు ఏదో తెలుసో తెలియకును కొన్ని తప్పులు చేయవచ్చును. తెలుసుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్తి పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ ని తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్, దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఓన్లీ ప్రెజెంట్. కనుకనే ప్రెజెంట్ ని మీరు చూసి ఆనందించండి, ప్రెజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని, మంచితనాన్ని కోరుతూ రావాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు. కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్, గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడికి ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు, కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది, బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ మనం సాధించవలసింది గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి తప్పకడప్పటికీ గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. నా నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రం విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లెస్. కానీ ఆ యొక్క లవ్ అనేది సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులు మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞ మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమేణ ఇంకా ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, బోధిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధనలు చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు, పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. కాబట్టి ఈ 19 అనేటువంటి ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా సంవత్సరమైనప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెల కూడా 19వ తేదీకి అంతా కూడా పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి.
3: ప్రేమ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

ಭಾವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತ.

0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తులకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19 అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా వేల సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి.
1: స్త్రీల యొక్క ఆదర్శం వల్లే భారతదేశ ఔన్నత్యం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్త్రీలు తమ ప్రేమానురాగాల్నే శక్తిగా పెట్టి దివ్య మార్తమూర్తిగా, పతిభక్తి శిరోమణులుగా, దైవభక్తి పరాయణులుగా, జ్ఞానశక్తి యోగినులుగా, దేశభక్తి వీరాంగనులుగా తయారయ్యారు. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా దానికి వారి మాతృమూర్తుల ప్రేరణ పెంపకంతో పాటు వారి దివ్య ఆశీస్సులు కూడా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. ఇలాంటి శక్తివంతమైన స్త్రీలు కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రల్ని కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, వాటి వల్ల దేశంలో శాంతి భద్రతలకి కారణం స్త్రీ అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మంచి పనులు చేసి అందరికీ ఆనందం కలిగించాలన్నా, మంచి మాటలతో ప్రేమగా జీవించాలన్నా అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఇలాంటి సదాలోచనలు, సత్ప్రవర్తనను పెంపొందించేది తల్లి ఒడే మొదటి బడి కదా. అది తల్లి ప్రేమ వల్లనే అవుతుంది అంటూ తల్లి యొక్క హృదయాన్ని, తల్లి ప్రేమని ఇలా చెప్తూ ఉంటారు స్వామి. సన్నజాజికన్నా సంపంగలతకన్నా, జున్నుగడ్డకన్నా వెన్నకన్నా, నెమలి కన్నుకన్నా నిండు వెన్నెలకన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. మరి ఇలాంటి కోమల మనస్తత్వం గల స్త్రీలు తల్లులుగా తమ బిడ్డలను ఆదర్శవంతమైన విలువలను వారిలో పెంపొందించి పెంచాలి అంటారు స్వామి. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న అశాంతికి, దేశంలో అలజడుల నుండి మనం ఆనందకరమైన జీవనం సాగించడానికి నేటి తల్లులు, ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది అంటారు, వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది అని స్వామి చెప్తారు. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం శ్రీజ.
2: అలాగే
1: మరి ముందు ఏం సాధించాలన్నా స్వామి చెప్తారు డిసిప్లిన్ చాలా అవసరం అని. డిసిప్లిన్ గా ఉంటేనే మనం అనుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టడం అవుతుంది, దానివల్లే ఫలితాలు కూడా వస్తాయని. కాబట్టి ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి డిసిప్లిన్ చెప్పేది అంటే స్కూల్లో చెప్పినప్పటికీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా దానికి ప్రాముఖ్యత ఇచ్చి, తల్లి అంటే స్కూల్ టైం 9 గంటల కంటే తల్లి ఇంట్లో చెప్పాలి, నాయన లేటుగా వెళ్లకూడదు, నువ్వు తొందరగా స్కూల్కి వెళ్ళు అని ఆవిడ చెప్పాలి అన్నప్పుడు ఈవిడ కూడా డిసిప్లిన్ పాటించినప్పుడే సాధ్యమవుతుంది కదా.
2: మొదట మనం క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు పొద్దున లేవడం కానీ, భోంచేయడం కానీ, ఏదైనా పనులు చేసుకోవడంలోనా కానీ మనం అదే టైంకి చేసుకుని ఒక క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళ క్రమశిక్షణగా ఉండి మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోకుండా కూడా
1: వింటూ
2: ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. ఇది డిసిప్లిన్ అంటే టైం విషయంలోనే కాకుండా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఇందులో కూడా తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.
2: అవునండి, పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి ఆలోచించ వేరే ఆలోచన ఏమీ ఉండదు. చిన్న పిల్లల మనసు, వాళ్ళతో వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు. మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వింటూ ఉంటారు,
1: వాళ్ళ దృష్టితో.
2: సో మనం అది ఆ ఒక తప్పు మనం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది విని వాళ్ళు కూడా అది ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి తెలియకుండానే అది వాళ్ళలో వచ్చేస్తుంది ఆ అలవాటు. మనం మళ్ళీ పిల్లల మీద విసిగించుకోవడం అందులో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత పిల్లలు మంచి కంపెనీని చూసుకోవడం, అంటే మంచి మిత్రులతో గడవడం, మంచి మిత్రులతో మాట్లాడడం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంచి కంపెనీని అలాగే ఫాలో అవుతూ ఉంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది, వీళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
1: అది చెప్తారు కదా, మనం ఇంట్లో ఎన్ని చెప్పినప్పటికీ మనం మంచి చెప్తూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళాక ఆ మంచిని పాటించే వాళ్ళ సర్కిల్లో వీళ్ళు లేకపోతే దీని నుంచి డీవియేట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ పిల్లలు మనం చెప్తాం చిప్స్ తినకూడదు, చాక్లెట్ తినకూడదు, మంచిది కాదని, కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సర్కిల్లో చిప్స్ చాక్లెట్స్ తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే అమ్మా మీరే చెప్తారు ఇంట్లో తినకూడదు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు, అది మంచి ఫుడ్డే అంటే ఏంటవుతుంది, ఓకే మా ఇంట్లో చెప్పిన డిసిప్లిన్ అంతా కూడా నాతోనే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, బయట సర్కిల్ వాళ్ళు ఎవరు లేరు అన్న భావన వీళ్ళకి కలుగుతుంది. అదే వాళ్ళు వెళ్ళిన సర్కిల్లో కూడా నిజమే మా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, సో ఈ జంక్ ఫుడ్ మనం తినకూడదు అన్న వాళ్ళతో ఆ కంపెనీలు ఉన్నారనుకోండి, ఇంట్లో మనం చెప్పిన డిసిప్లిన్ కి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు పాటించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
2: అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఇలా ఉండాలి అని మనం ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళని. స్వామి ఏం చెప్తారంటే ఇంట్లో పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా ఒక ఏదైనా మంచిని బోధిస్తే అది కూడా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని ఏమి లేదు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మంచి మాటలు చెప్పినా స్వామి విషయ దేవుని గురించి మాట్లాడినా కూడా వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా కూడా ఉన్నారు.
1: అవును, అందుకే స్వామి ముఖ్యంగా బాల్వికా స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే ఇంట్లో అదే మంచి విషయాలు చెప్తారు కానీ ఎప్పుడు మా అమ్మాయి చెప్తుంది మా నాన్న ఇలా చెప్తారు అనుకుంటారు. అందుకే స్వామి అని చెప్పంటే బాల్వికాస్ అని పెట్టి మన పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలనుకుంటున్నాం, చుట్టుపక్కల అందరి పిల్లలకి అదే విషయాన్ని ఆ మంచిని చెప్పినప్పుడు ఆ ఒక్క సద్భావం చాలు ఆ బాల్వికాస్ గురువుకి అంటారు. మీరు చెప్పినట్టు ఆ బాల్వికాస్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ పిల్లడు అదే విషయం ఇంట్లో చెప్తే అది తను ఇంపార్టెంట్ అని తీసుకోడు, అదే బాల్వికాస్ టీచర్ చెప్పి మిగతా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు, మీరు ఇలా చేశారా మీరు ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది తనకి బాగా ఇంపాక్ట్ అయ్యి ఆ పిల్లలు పాటించడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు బాలవికాస్ అన్న దాంట్లోని పిల్లలు ఎంతో మార్పు చెందుతారు, వాళ్ల ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుందని స్వామి ఉద్దేశం కూడా.
2: అవును, బాలవికాస్ వాళ్ళు ఎంతో మార్పు తీసుకొస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు బాలవికాస్ అటెండ్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఏమేం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటి పేరెంట్స్ లో కూడా వాళ్ళకి వాల్యూస్ పిల్లల్లో ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు, మేబీ వాళ్ళకి పెట్టాలని ఉంది బట్ ఎలా పెట్టాలి అనే ఒక అవగాహన వాళ్ళకి లేనందువలన ఇప్పటి ఆ జనరేషన్ తల్లులు కూడా బాల్వికాస్ అటెండ్ అవుతే అది ఒక యాడెడ్ ఇదవుతుంది పిల్లలకు కూడా.
1: అవును, ఈవెన్ స్వామి చెప్తారు కదా పిల్లల కోసం క్లాస్ కాదు గురువు కూడా, పిల్లలకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చదివి దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తావు అది చేసి వాళ్ళకి చెప్తావు కాబట్టి టీచర్ కూడా యాక్చువల్లీ ఇక స్టూడెంట్ కిందే లెక్క కాబట్టి ప్రతి తల్లి కూడా తను నేర్చుకుని పాటించినప్పుడే తన పిల్లలకి చెప్పగలుగుతుంది అని. చాలా బాగుంది. మరి ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు స్వామి కూడా మనకి మహిళా దినోత్సవం అంటే ఈశ్వరమ్మ గారికే ఎంతో పెద్దపీట వేస్తారు, ఈశ్వరమ్మ గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే తినాలి, నా పిల్లలే ఆరోగ్యంగా ఉండాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆవిడ అందరి పిల్లల్ని చేరదీసి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాబు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ మట్టి చేతులతో నువ్వేం తినకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళాక చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అప్పుడు తినాలి, వాడెవడో పక్కవాడు పిల్లడు మనం ఎందుకు చెప్పాలి నాకేంటి అవసరం అనుకోలేదండి, ఆవిడ అలా చుట్టుపక్కల పిల్లలందరికీ చెప్పడం నువ్వు మంచిగా మాట్లాడాలి నువ్వు ఇలాగా శుభ్రంగా ఉండాలి అని వాళ్లలోని మంచి పెంపొందించడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసేవారట. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అంటే స్వామి చెప్తారు. ఇప్పుడు బాల వికాసం స్వామి పెట్టారు కానీ స్వామి చిన్నతనంలోనే ఈశ్వరమ్మ గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని
2: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అది వినడానికే ఎంతో వినసొంపుగా ఉంది. స్వామి ఒక తల్లి ఇంత బాగా ఇంత గౌరవం తెచ్చుకున్నారు అంటే ఇంత బాగా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమను పంచారు. కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు, చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: అది ఏంటంటే అప్పుడు ఈశ్వరమ్మ గారిని కూడా అసలు స్వామి చిన్నతనంలో వచ్చిన భక్తులు తక్కువగా ఉండేవారు. వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి, ఆవిడ ఇంకా ఇంకొంచెం స్వామి గురించి తెలుసుకోలేకపోతే ఆవిడ మాట్లాడే విధానం బట్టి చాలా అట్రాక్ట్ అయ్యేవారట. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలి, మీకు ఏదైనా అవసరం ఉందా అని కనుక్కొని, అంటే ఆవిడలోనున్న అంటే నన్ను గౌరవించని చెప్పడం కాదు, అది ప్రేమతోటి మనం చూడగానే అవతల వాళ్ళు కలగాలి మనం చేసిన పనుల వల్ల మన మాటల వల్ల. అది ఈశ్వరమ్మ గారు ఎంతో దీనిగా చేయడం వల్ల భక్తులందరూ అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఎంతో గౌరవించేవారని స్వామి చెప్తూ ఉంటారు.
2: దీనివల్ల ఇంకొక గుణం ఏంటంటే ఓపిక, ఆవిడకి ఎంతో ఓపిక ఉన్నందువలన ఆవిడ ఇంతమందితో మాట్లాడుతూ ఇంతమందిని సర్దిదగలదు. అలాగే ఇప్పుడు తల్లి పిల్లలు కూడా రిలేషన్ ఎంతో ఓపికగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి తల్లుల్లో ఓపిక చాలా నశిస్తూ ఉంటుంది, పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు, టైం లేదు అంటున్నారు,
1: అంటే మిగతా పనులన్నింటితో బిజీ అయిపోయి పిల్లల విషయం కోసం ఓపిక నశించిపోతుంది, ఏదో రకంగా వాళ్ళ పని అయిపోవాలనిపిస్తూ ఉంటుంది.
2: అవును, సో ఈ యొక్క ఓపిక నశించడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది. ఈ కోపం ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అది నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఓపిక నశించడం అవుతుంది.
1: ఏదైనా
2: చిన్న విషయానికి కూడా వాళ్ళు కూడా ఆ ఓపిక నశించి వైలెంట్ గా తయారవడం, సో అది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంత తల్లి పిల్లల కోసం టైం కేటాయిస్తే అంత ఓపికగా వాళ్ళు కూడా ఉండడం నేర్చుకుంటారు.
1: అవును, స్వామి ఒకసారి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ, స్త్రీలు టీచర్లుగా ఉన్నట్టయితే వాళ్ళకి ఓపిక సహనం అన్నది బై బర్త్ వస్తుంది, వాళ్ళ నేచర్ అది కాబట్టి అంత ఓర్పుగా వాళ్ళకి మంచి విషయాలను చెప్తారు కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా ఎంతో బాగుపడతారంటూ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో శ్రీజ మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి అసలు విద్య అంటే ఏంటి, టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగా పిల్లల్ని సరిచెయ్యాలి, వాళ్ళకి ఎలాగ బోధించాలి అనే విషయాలను చెప్పారట. అవి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు అవి గుర్తు పెట్టుకుని ఆవిడ జీవితంలో పాటించడం వల్ల ఆవిడలో ఎంతో పరివర్తన వచ్చి ఆవిడ పిల్లల్లో ఎంతో పరివర్తన తేగలిగారట. మరి ఆ విషయాలని మనం వారి మాటల్లోనే ఇప్పుడు విందాం.
2: తప్పకుండా.
3: ఇప్పుడు మన ప్రెజెంట్ సినేరియో, మన సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి.
1: ఈ సందర్భంలో శ్రీజ మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి

0: సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. తల్లి తండ్రి పిల్లలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు దాన్ని. చాలా ఫ్యామిలీస్ లో తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ పిల్లలు స్కూళ్లకు వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు. తల్లి తండ్రి ఇద్దరు కూడా పాపం ఆఫీసులో పనిచేసుకుని అలిసిపోయి ఎప్పుడో వస్తారు ఇంటికి. వచ్చాక వీళ్ళని కూర్చోపెట్టి వీళ్లతో మాట్లాడటానికి కానీ లేక మంచి చెడు విడమరిచి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటానికి కానీ ఇద్దరి దగ్గర టైం ఉండట్లా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ ఓపిక్ కానీ ఏదైనా అనుకోండి ఏది తగినంతగా ఉండడం లేదు. ఇలా చేయి అంటారు తల్లిదండ్రులు. ఎందుకు చెయ్యాలి ఇలా అనేవి వివరణ వాళ్ళకి దొరకడం లేదు. ఇంతకు ముందర తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవారు, ఏదో చెప్పేవారు, కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో టీచర్స్ గా అంటే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది, వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని మీరు భావిస్తున్నారు? ఆ పరంగా ఆ విషయంగా నేటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ కు మీరిచ్చే సూచన ఏమైనా ఉందా?
1: నేను స్వామి పరిధిలోకి రాకముందు పాఠం మాత్రం చెప్పేసి వచ్చేసేదాన్ని. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బాధ్యతని గుర్తు చేసిన తర్వాత నా టీచింగ్ విధానంలో కొంత మార్పు చేసుకున్నాను. గంటసేపు పాఠం చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి, పిల్లల ప్రవర్తన గురించి, పిల్లలకు తెలియని విషయాలు, భగవంతుని గురించి అయితేనేమి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు మనం చదువుతో పాటు విలువలను అందించడంలో ప్రత్యేకమైన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు పిల్లలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ ఆసక్తిని చూపిస్తారు. ఇంట్లో మీరన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి టైం లేక వాళ్ళని ఎక్కువగా ఏమీ ఆలనా పాలనా చూసుకోకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే వినడానికి వాళ్ళు ఎవరూ రెడీగా ఉండరు. అదే ఉపాధ్యాయులు ప్రేమతో మీరిలా ఉంటే బాగుపడతారు, మీరు విలువల్ని పాటించి మంచి వ్యక్తులుగా అవడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు పాఠాలతో పాటు అవి కూడా వింటారు. విద్యార్థులు విన్న వెంటనే మారకపోతే ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం చెప్పే విషయాలు వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. అందుకని చెప్పడం మాత్రం మానేయకండి, పిల్లలు ఇలా ఉన్నారు ఎంత చెప్పినా వీళ్ళు వినరు ఇలాగే ఉంటారు అని. డోంట్ గివ్ అప్. చెప్పడము ఒక్కసారి కాదు, 10 సార్లైనా కానీ పిల్లలు మనల్ని గురించి ఏమనుకుంటున్నా కానీ చెప్పడం మాత్రం మానకూడదు. స్వామి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్తున్నారు, వినే వరకు చెప్తారు. విన్నవాళ్లు బాగుపడతారు, వినని వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. అలాంటి ఆశతో నేను పిల్లల దగ్గర నుంచి, కొంతమంది పిల్లల దగ్గర నుంచి అంత ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విలువల గురించి మనం చెప్పే విషయాలు చెప్పాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజానికి వాళ్ల బాధ్యత ఏంటి, ఎలా ఉంటే వాళ్లకి ఇది వాళ్లని వాళ్లను ఉద్ధరించుకోవడం ఎవరికోసరమో కాదు, మీరు బాగుపడాలి, మీరు మంచిగా ఉంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది, ఇలాంటి విషయాల్ని మనము పదే పదే చెప్తూ ఉండాలి. అందరి ఉపాధ్యాయులకి నేను రేడియో సాయి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు మీ చేతుల్లో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులుంటారు, వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వాళ్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
2: ఇప్పుడు పేషెంట్స్ గురించి విన్నాం కదా, ఈ పేషెంట్స్ వల్ల అంటే ఓపిక, ఈ ఓపిక ఉంటే మనం ఎంతో మార్పు ఎందరిలోనో తీసుకురావచ్చు. ముందు తల్లులకి ఓపిక ఉండాలి, పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళు పదే పదే చేస్తుంటారు, మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పగానే అయ్యో వాళ్ళు వినట్లేదు నాకు విసుగు వచ్చేస్తుందని మనం అనుకుంటాం, కానీ

0: సహనంతో వాళ్ళతో చెప్తూ ఉంటేనే ఇప్పుడు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నా కోసం చెప్పారు అనేది వాళ్ళకు రియలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది. అది
1: నాకు అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అంటే మా పాపతో డీల్ చేసినప్పుడు అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అనిపించినప్పుడు, అయ్యో స్వామి కూడా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇది చెయ్యండి ఇది మంచి అని, కానీ మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా వాటిని అమలు మారలేదు అమలు పరచడం చాలా కష్టమైపోతుంది. అయినా స్వామి మనం ఏది ఎప్పుడు కాపగించుకో నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అని ఎప్పుడు కాపగించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇంకా పేషెన్స్ గా ఇంకా ప్రేమగా మనకు చెప్తూనే ఉన్నారు స్వామి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఒక వెయ్యవంతో రక్షవంతో ఆ పేషెన్స్ ని మనం అలవాటు చేసుకుంటే కూడా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
0: మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు మొహమ్మద్ యూని యొక్క కథ గుర్తుకొస్తుంది. ఆయన ఎంతో ఓపిగా ఉండడం వల్ల ఆయన వేరొకరిని మార్చడం ఆయనకి చేయగలిగినది. ఒకసారి ఏమవుతుంది అంటే చాలా మంది ఇతని ఇష్టమున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ ప్రతిరోజు ఆ మహమ్మదుడు అలా వెళ్తున్నప్పుడు చెత్త పోసేది, తల పని చెత్త పోసేది. ప్రతిరోజు ఇలా చేసేది తనకి ఏదో ఒక ఆనందం కలిగేది. సో ఒకరోజు చెత్త వేయదు. సో తను అనుకుంటాడు ఏమీదో చెత్త వేయలేదే అని చెప్పేసి వెళ్లి చూస్తాడు. వెళ్లి చూడగానే ఏమవుతుంది, ఈవిడ బెడ్ పైన పడుకొని ఉంటుంది బాగలేక. ఈయన వెళ్లి ఆవిడకు నీళ్ళు అందించి ఆవిడ గురించి పరామర్శిస్తారు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ అవుతుంది అనమాట, నేను ఇంత తప్పు చేసి కూడా ఆయన నన్ను క్షమించి ఓపికతో నన్ను చూడ్డానికి వచ్చారు, నాకు ఒక గ్లాసు నీళ్ళు అందించారు అనేసి ఆవిడ అప్పటి నుంచి ఆయన భక్తురాలిగా మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే ఓపిక మనల్ని ఎంత మాత్రం మనల్లో మార్పు తీసుకొస్తుంది అనేది. మనం ఓపికగా ఉంటేనే మనం ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలం. వాళ్ళు ఆ మార్పును వాళ్ళు ఆ ఒక ఓపికను వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలరు అని దీంట్లో నేర్చుకోవచ్చు.
1: చాలా బాగుంది. అదే స్వామి చెప్తారు కదా, కేరింగ్ అన్నది గానీ లేకపోతే షేరింగ్ మనకి ఉన్నది పంచుకోవడం గానీ వాళ్లతోటి పెంచుకోవడం దేనికైనా సరే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకు అలవాటు చెయ్యాలి అని. మనం ఇప్పుడు చెప్పిన పేషెంట్ గా ఉండడం అంటే ఇంట్లో స్త్రీలు ఎంత ఓర్పుతో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుందంటే ఉన్న అన్ని రిలేషన్స్ లో మన ఫ్యామిలీస్ లో చూసుకుంటే అత్తగారు మామగారు గానీ మిగతా ఏ రిలేషన్స్ లోనైనా ఈ స్త్రీ తల్లిగా తను అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నది అన్నది పిల్లలు చెప్పకుండానే వాళ్ళు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ ఆ కథలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తే రేపు ఉదయం మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని. కాబట్టి ఆ ఓర్పు అన్న తల్లిలో ఉంటే ఆటోమేటిక్ గా ఓకే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఇలా బిహేవ్ చేశారు కాబట్టి నేను అది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు తట్టపోయినా అది వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండి వాళ్ళకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. స్వామి అదే చెప్తూ ఎప్పుడు నేను నాది అనుకోకుండా మా పరిధి కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, విశాలమైన భావాలను పెంచుకోవాలి అంటారు. ఎంతసేపు నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఇంతవరకే కాకుండా ఇప్పుడు స్వామి పెట్టిన సేవ అన్న ఆ ఉద్దేశం అదే. ఎందుకంటే నువ్వు తిన్నావు నీ పిల్లలకి నీకు చూసుకుంటున్నావు తప్ప నీ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది, మరి ఎందుకు సమాజం నేను ఉపయోగపడాలి అంటే స్వామి అంటారు ఎంతో సమాజం నుంచి మనం పొందుతున్నాం, వాళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం, మనం కూడా తిరిగి వాళ్ళకి సాయం చేయడమే సేవ అన్న స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ సేవాభావంలో పిల్లల్లో పెంచాలన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం వాటిని ఇంబైబ్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. మనం గబుక్మని ఎవరికైనా వాళ్ళకి లేదు వాళ్ళకి ఆకలి అంటే మనం ఇచ్చామనుకుంటే రేపు ఉదయం మనం చెప్పకుండానే పిల్లవాడు ఓకే మా అమ్మ అప్పుడు ఇచ్చింది కదా నేను ఇవ్వాలి నా దగ్గర ఉన్నది పంచుకోవాలి అన్న భావం వస్తుంది. ప్రతిది కొన్నదేం చేయి ఇదిగోటి ఇది నాది ఇది నీది నువ్వు దాచుకో ఎవరికి ఇవ్వకు ఇది మనది అన్న భావంలోంచి లేని వాళ్ళకి షేర్ చేయాలి అన్న భావం పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా వరే నువ్వు సేవ చేయరాని రేపు ఉదయం వాడికి చెప్పక్కర్లేదు. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో వాడికి అవసరం నాది ఉన్నది నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చిన సార్ అది మన హ్యాపీనెస్ తప్పించి అది ఏదో బాధ్యత అని అనుకోకుండా ఆ గుణాన్ని చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలంటారు స్వామి.
0: స్వామి ఏం చెప్పారంటే పిల్లల్ని మీకు ఒక వస్తువులాగా నేను ఇస్తున్నాను, వాళ్ళని మీరు కడిగిన ముత్యంలా తయారు చేసి సంఘానికి అందించాలి. పిల్లల్ని నేను ఇస్తున్నాను, మీరు ఒక గార్డెన్ లాగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి, రేపు 10 మందికి ఉపయోగపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు కొంచెం పెరగగానే పిల్లలు పుట్టగానే పెరగగానే వాళ్ళు మన సొంతం, వాళ్ళు ఇంకెవరికి కాదు, వాళ్ళు దేవుని పిల్లలు కాదు అని ఒక ఆలోచనతో వాళ్ళ చెడుని అప్పుడప్పుడు గమనించకుండా పోవడం,
1: అవును
0: ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
1: అతి గారాభం వల్ల,
0: అతి గారాభం అంటే పిల్లలు అలాగే ఉంది. అతి గారాభం వల్ల వాళ్ళు ఏమడిగినా మనం ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళకి ఆ విలువలు తెలియట్లేదు. ప్రతి ఒక్కటి వాళ్ళు అడగగానే ఇస్తున్నాము. సో వాళ్ళకి అది ఎలా వస్తుంది, ఎలా వచ్చింది అనే ఒక అవగాహన లేకుండా పోతుంది. సో స్వామి ఏం చెప్తున్నారంటే, పిల్లలు తప్పు చేసేది అప్పటికప్పుడు అది ఖండించాలి, వాళ్ళు మంచి దారిలో నడిపించాలి. ఒక దేవుడి మార్గంలో నడిపిస్తే రేపు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా కూడా ఓకే, ఎవరు చూడకుండా నా తప్పును దేవుడు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళు మనం నింపగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టు.
1: అందుకే స్వామి చెప్తారు కదా, దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే మనం ఆ బీజం వాళ్ళు నాటాలి అని. మనం ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటామండి? ఇప్పుడు చూడండి, చంటి పిల్లగా ఉన్నప్పుడు 24 అవర్స్ మనం ఎత్తుకొని మనతోటే ఉంటారు, శారీరకంగా కూడా దగ్గరగానే ఉంటారు. అదే 3-4 సంవత్సరాలు వచ్చాక ప్లే స్కూల్ అని స్కూల్లో వేస్తే ఓ పూట స్కూల్కి వెళ్ళి వస్తారు. అలా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ రోజంతా స్కూల్కి వెళ్తారు. అలా మన నుంచి వాళ్ళు విడివడి మనకన్నా దూరంగా వాళ్ళంతటి వాళ్ళు సొసైటీలో ఉండి వాళ్ళు ఇండివిజువల్ గా పెరగాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతసేపు నేనుంటే చూస్తాను, ఓకే తప్పు చేస్తున్నావు ఇలా చేయకూడదని చెప్తాం. మన ఆబ్సెన్స్ లో కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే కారణం ఏంటవ్వాలి? ఇక్కడైతే తెలుసు అమ్మ తిడుతుంది అంటే ఇనీషియల్ చిన్నప్పుడు, పెద్ద దానిలో అంతరార్థం తెలుసుకుంటారు అది వేరే విషయం. అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే, దైవ ప్రీతి, స్వామి నీతోనే ఉన్నారు, భగవంతుడు నీతో ఉంటాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేనున్నా లేకపోయినా కూడా స్వామి ఉంటారు, స్వామి చూస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఏదైనా తప్పు చేసే ముందు చెడ్డ మాట మాట్లాడు, అయ్యో స్వామికి నచ్చదు కదా, లేకపోతే ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నారు, స్వామి ఎలా ఫీల్ అవుతారు, ఆ భావన గాని వాళ్ళు పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కరెక్ట్ మార్గంలోనే ఉంటారనిపిస్తుంది నాకు. కాబట్టి దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే పిల్లల్లో మనం నాటితే అది పాప భీతిని కలిగిస్తుంది. పెద్ద అయిన తర్వాత గాని వాళ్ళంతటి వాళ్ళగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు, నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా ఈ దైవ ప్రీతిలోంచి వస్తుంది అనిపిస్తుంది.
0: మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక గురువు గారు తన శిష్యులకి ఒక అందరికి అరటిపండు పంచి చెప్పారు, మీరు ఇది ఎవరు చూడకుండా తినేసి రావాలి అని చెప్తారు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్లి చెట్టు చాటున వెళ్తారు, గోడ చాటున వెళ్తారు, ఒక్కొక్క చాటున వెళ్లి అందరూ అరటిపళ్ళు తినేసి వస్తారు అనమాట. అప్పుడు గురువు అడుగుతారు, ఎవరైనా చూసారా అంటే, ఎవరు చూడలేదు గురువు గారు అంటారు. ఒరే పిచ్చివాళ్ళ, మన దేవుడు అనే వాళ్ళు మనం చూడకుండా ఉంటారా? మన దేవుడు చూడండి, మనల్ని ఎవరిని గమనించకపోయినా దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సో మీరు ఎవరు చూడలేదని చెప్పేసి ఏమి చేయలేరు, ఏమి చేసినా అది ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఆయన మనల్ని ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటాడు. సో ఎవరు చూడకుండా మీరు ఏమీ చేయలేరు అని ఒక హితబోధ చేస్తారనమాట.
1: అదే చాలా బాగుంది. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నారు అన్న భావం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం. ఈ తప్పు చేయకుండా ఇలా పెరిగిన వాళ్ళు ఏంటంటే, రేపు ఉదయం సంఘంలో నీతి నిలబెట్టడానికి గాని, నీతిగా బతకడానికి గాని, అన్యాయంగా ఏది ఇప్పుడు ఏంటంటే పేరు ప్రతిష్టలండి, నేను ఇంత గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. ఎందుకు, అది మన సాటిస్ఫాక్షన్ కన్నా నలుగురు కోసం బతకడం చాలా ఎక్కువైపోయింది. నేను వేసుకున్న బట్ట గాని, నేను వేసుకున్న ఇల్లు గాని, నాకన్నా కూడా స్టేటస్, అందరూ ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అయ్యో వీళ్ళకి ఏం లేదా, అయ్యో వీళ్ళు ఇలాగే ఉన్నారా. మనం పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నాం గాని మనం ఎలా బతకాలి మన సాటిస్ఫాక్షన్ కోసం. స్వామి చెప్తూ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు వేసుకోలేదు, కాకపోయినా నువ్వు హుందాగా మంచిగా కనిపించే ఏ బట్ట వేసుకున్నా చాలు అని. అలాగా వాళ్ళకి అంటే పక్క వాళ్ళ కోసం కాదు నా కోసం బతకాలని కూడా నేర్పించే బాధ్యత తల్లులదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసిన వాడు ఏంటంటే, రేపు ఉదయం నేను నాది నా పేరు కాకుండా చుట్టుపక్కల సమాజం వైపు చూడడానికి కూడా అది అవకాశానికి దారితీస్తుంది. ఎంతసేపు ఇప్పుడు చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడే దీంతో సాటిస్ఫై అవుతా మనకి చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, నాకున్న రిమైనింగ్ డబ్బుతో గానీ, శక్తితో గానీ, టైంతో గానీ ఎవరికైనా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకోటి నేను ఉపయోగపడతానా అన్న ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు మనిషి యొక్క జీవితం సార్థకమవుతుందంటే నువ్వు సేవ ద్వారానే తరిస్తావని స్వామి చెప్పారు కదా. కాబట్టి పక్క వాళ్ళ గురించి కూడా ఆ ఆలోచించే విధానం ఈ గ్రాడ్యువల్ గా ఈ దైవ ప్రీతి పాప భీతిలోంచి వస్తుంది అని స్వామి చెప్తున్నారు.
0: చెప్పింది చాలా వరకు అది నిజం. తల్లులు ఎలా ఉండాలి అనేది ఇంకొకటి చర్చించగల ఒక విషయం ఏంటంటే, మనం చెప్పినట్టు తల్లులు క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళు ఏదైనా పాటిస్తేనే పిల్లలు కూడా అది చూసి పాటిస్తారు. అలాగే మనం ఉన్నదాంతో ఎలా, ఇప్పుడు మీరు చెప్పారు స్టేటస్ గురించి చెప్పారు, అలాగే పిల్లలకి మనం ఉన్నదాంట్లో ఎలా బతకాలి అనేది కూడా ఆ యొక్క విలువను వాళ్ళకి నేర్పిస్తే రేపు వాళ్ళు ఎక్కువ డిజైర్స్ లేకుండా ఉన్నదాంతో ఎలా బతకాలి అనేది అది ఒక ఆ ఒక విలువను కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందని.
1: మనం ఇక్కడ అసలు ఈశ్వరమ్మ గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్ అండి. ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఆవిడ తలుచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేయొచ్చని. అంటే తల్లిగా ఏ డౌట్ వచ్చినా ఈశ్వరమ్మ గారు లైఫ్ తీసుకుంటే ఓకే మనం ఇలా బిహేవ్ చేయాలి ఇలా నేర్చుకుని, ప్రతి స్త్రీ కూడా ఈశ్వరమ్మ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఆవిడ అసలు స్వామి దగ్గరికి వెళ్లి ఎప్పుడైనా డబ్బులు అడిగేవారట, స్వామి అడిగేవారట, ఏం గృహం అమ్మాయి నీకు కోరికలు ఎక్కువైపోతున్నాయి నీకు ఎందుకు డబ్బులు అని. అంటే స్వామి మనకు తెలియజేయడానికి ఆవిడతో అలా మాట్లాడేవారు. అంటే నాక స్వామి పలానా వాడికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అలా ఆవిడ ప్రతిసారి కారణం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉంది వాళ్ళని పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి అంటే ఎంతసేపు పక్క వాళ్ళకి సాయపడడం తప్పించి నాకు ఇది కావాలని ఆవిడ ఎప్పుడు స్వామిని డైరెక్ట్ గా కోరలేట.
0: ఎంతో నిస్వార్థమైన ప్రేమ.
1: ఎంత నిస్వార్థం అంటే ఆవిడకి అసలు ఆవిడని చూస్తేనే అంత ప్రేమమూర్తి అని స్వామి చెప్పింది. ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది అప్పట్లో పుట్టపర్తుల్లో ఏమీ లేని టైంలో, ఇది మామూలు పల్లెటూరు కదండి, వచ్చిన భక్తుల్లో ఏదైనా అనారోగ్యం చేసినా అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే మరి వాళ్ళైతే కొన్ని రోజులకు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారట. డాక్టర్ లక్ష్మీ గారిని గైనకాలజిస్ట్ స్వామి డివోటి ఆవిడ. ఆవిడ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి ఈ నిలయంలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని వాళ్ళకి మందులు అవి ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం చేసేవాట. అప్పుడు ఆవిడ స్వామిని అడిగి ఆవిడని ఊర్లోకి పట్టుకెళ్లి అక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారట ఆవిడ, స్వామి ఇలా ఏదో ఒక్క వారానికి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, ఎప్పటికీ ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటే ఈ ఊర్లో ఆడవాళ్ళకి బాగుంటుంది కదా, మగవాళ్ళైతే ఎలాగో బయటకు వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు అప్పట్లో వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండేది, వాళ్ళ ఈ గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఎవరు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఆలోచన విధానం చూడండి. ప్రతి వాళ్ళు ఆ బాధ నేను పడుతున్నాను, వాళ్ళ బాధను ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకి ఒక సదుపాయం కల్పించాలి అన్నంత ప్రేమభావం ఉండేది ఆవిడలో అని. అప్పుడు స్వామి ఒక 12 బెడ్స్ తోటి మన జనరల్ హాస్పిటల్ కడితే ఇప్పుడు అంతా మనకి డెవలప్ అయిపోయాక అది పెద్దగా ఎత్తుగా అనిపించదు, కానీ అప్పట్లో అది కొండ మీద ఉన్నట్టుండి నిలయంకి. అంటే అప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రాళ్లు ఇసుక సిమెంట్ అందరూ మోసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనమాట. అప్పుడు ఈశ్వరమ్మ గారు కూడా మోసేవారట, అందరూ అనేవారట అమ్మ మీరెందుకు మోయడము అని, అయ్యో నాకు కూడా అవకాశం కల్పించండి ఈ సేవ చేసుకునే భాగ్యం, అంటే ఇక్కడ నేనెవరు నేనేం చేయొచ్చు ఏం చేయకూ, ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అందులో నేను పార్ట్ అవ్వాలి అన్నది ఆవిడ ఆలోచన. అలా చేసిన తర్వాత డాక్టర్స్ పర్మనెంట్ గా వచ్చారు. అక్కడ ఉంటున్నప్పుడు ఈవిడ కింద నుంచి కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని నడవలేని వాళ్ళని పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకెళ్లి, అంటే చూడండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఎలా టేక్ కేర్ చేస్తాం, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి అదైతే పడట్లేదండి ఇదైతే పడట్లేదు, అలాగా ఆవిడ వాళ్ళ గురించి అన్ని చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఇది వీళ్ళని జాయిన్ చేసుకోండి వీళ్ళకి అంత ట్రీట్మెంట్ ఇవ్వండి బాగైనంత వరకు ఇక్కడే ఉంచండి ఆ తర్వాత పంపించండి ఇన్ని వాళ్ళ గురించి చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వచ్చేవాట. అంతేకాకుండా ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా, అప్పట్లో ఇంజక్షన్ అంటే చాలా భయం.
0: అవును,
1: ఆవిడ చేపట్టుకొని పక్కనే నించుని ఆ పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చేవాట. ఆ ఒక్క ఆ భావం మనం పెంచుకుంటే చాలు ఇప్పటి స్త్రీలు మనందరం కూడా ఈశ్వరమ్మ గారు ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.
0: నిజంగానండి, ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్పాలి. ఇంత గొప్ప మనసు ఉండడం, ఇంత మంచి మనసు ఆవిడకి ఉంది అని మనం చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆవిడ ఒక గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఈరోజు అందరూ గొప్ప వాళ్ళగా అవ్వాలనుకుంటున్నారే కానీ మంచి వాళ్ళగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు.
1: అంటే దీని అంతటికి కూడా స్వామి చెప్తారు కదా మన తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది అని. ఇప్పుడు ఏంటవుతుందంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి లేకపోతే హస్బెండ్స్ వర్కింగ్ లో బిజీ అయిపోయినా తల్లులదే అంత బాధ్యత మేజర్ గా తీసుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. ఈ సందర్భంలో మనం జయలక్ష్మి గారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పార్థసారథి గారి కుమార్తె ఆవిడ, వారి మాటల్లోనే తల్లి యొక్క బాధ్యత ఏంటి, పిల్లల పెంపకంలోనే ఆవిడ ఎలా ఆలోచించాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
0: అలాగే
2: అమ్మ, మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం కాని వాళ్లని తీర్చిదిద్దటం కాని తల్లి బాధ్యత, అది అదైతే మనకందరికి తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా, బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు, వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒకరు ఈ పిల్లల్ని ఏ విధంగా ఎటువంటి మార్గంలో, ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ, వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ, ఇటువంటి పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో ఎలా మీరు నిలదొక్కున్నారు, స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే. ఈ మల్టీనేషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం, వారు పొద్దున్ననంగా వెళ్తారు, రాత్రికి వస్తారు, వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న, అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి?
3: పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది. కానీ మనము యాక్చువల్ గా మనని చూసి నేర్చుకుంటారు. దే లెర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని వాళ్ళు మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని, తల్లిదండ్రులని, అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై, మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితోటి కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ల బయట వాతావరణం, వాళ్ళు ఉంటుండేటటువంటి స్నేహము, వాళ్ళు చదివే విద్యా సంస్థలు, వాళ్ళకి లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడుంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఇది దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్లలో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం. మన వాసనా బలాలు ఎంత గొప్పవి, ఎంత పటిష్టమైనవి అంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి, బోధించేటటువంటి విలువలు కానీ ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తమవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థ స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైంది, ప్రభావితం చేసేది, పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు, నాకు నా అనుభవం ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి, ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి, సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి రూపొందించారు, చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యుల్ని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ, సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాలు ఆ హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేనిది వాళ్ళు చేస్తే, మనం మౌనంగా కొంతకాలం వాళ్లతోటి మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ఇది చేస్తే, ప్రొటెస్ట్, సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే, వాళ్లే మళ్ళీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే. అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు, కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే ఏ రోజు ఎప్పుడూ కూడా నేను పిల్లలకి అదే చెప్తాను, చేస్తాను, నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే పడుకునేటప్పుడు నిద్రించే ముందు ఈ రోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవలసిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వి షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ రీట్రేసింగ్ అవర్ మిస్టేక్స్ అండ్ కరెక్టింగ్ అవర్ మిస్టేక్స్, దెన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గ్రో.
0: ఇంత గొప్పగా కూడా చెప్పారు ఆవిడ. కానీ ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ గొప్పతనానికే వెళ్తారు, కానీ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనేది ఎవరికీ లేదు. నా పిల్లలు మంచిగా ఎదగాలి అనేది లేదు, నా పిల్లవాడు గొప్పగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అని ఒక ఆలోచనతోనే ఇప్పటి పేరెంట్స్ ఉన్నారు. స్వామి ఏం చెప్తారంటే, మంచి పిల్లలు, మంచి పిల్లలు మన సంఘానికి అవసరం, గుడ్ బాయ్స్, గుడ్ చిల్డ్రన్. సో ఈ గుడ్ బాయ్స్ ఆటోమేటిక్ గా గాడ్ బాయ్స్ గా తయారవుతారు అనేది. ఎప్పుడు మనం మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడే కానీ గొప్పగా వెళ్ళాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనేది మాత్రం ఆశించకూడదు. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మంచి అలవాట్లు, మంచితనం లేకపోతే ఆ గొప్పతనానికి అసలు విలువే ఉండదు.
1: సో మనం దానివల్ల అపకారమే తప్ప
0: ఉపకారం అసలు ఉండదు. సో మనం ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు మంచిని పెంచుకుందాం, మన పిల్లల్లోనూ మనలోనూ మంచిని పెంచి మంచిని పంచుతాం.
1: అవును, బాగా చెప్పారు స్వామి. అదే చెప్తారు కదా తల్లిదండ్రులు ఏంటంటే, మీరు బాగా చదువుకోండి. స్వామి అడుగుతుంటారు, ఎందుకు బాగా చదువుకోవాలి అంటే బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్టేటస్. మీ పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అని అడుగుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అడుగుతున్నారే తప్ప ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నది మన ఆలోచన లేదు కాబట్టి పిల్లలకు కూడా అదే ఆలోచన రాకుండా పోతున్నది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అణాల కన్నా గుణాలు మిన్నా అని స్వామి ఎంతో చిన్న దాంట్లో పెట్టేశారు. కానీ మనం అది నేర్చుకుని దాని జీవితంలో పాటిస్తే దాన్ని మించింది లేదండి. మన ఈ వస్తువులు, ఈ సంపదలు అవి ఇంపార్టెంటే, అక్కర్లేదని స్వామి చెప్పలేదు. అది ఎంతవరకు అవసరమో అవసరాలతో బతుకుతూ నువ్వు గుణానికి ప్రయారిటీ ఇవ్వు, అందులోంచే నువ్వు దైవత్వాన్ని చేరుకోగలవని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లోని గుణాలను ఎలా పెంపొందించాలి, మనలో ఈ గుణ సంపదని ఎలా పెంచుకోవాలని ఆలోచించి టువర్డ్స్ దట్ మనని స్వామిని గైడ్ చేయమని ప్రార్థన చెయ్యాలి. మరి ఈ సందర్భంలోనే విజయలక్ష్మి గారు చెప్పిన ఇంకొన్ని మంచి విషయాలను విందాం శ్రీజ.
0: అలాగే
3: ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ, వ్యక్తి ఎవరి కొడుకునియా, ఎవరి మనవడినా, ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కానీ అగౌరవం కానీ కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. బలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, బలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బు అంటారు, ఆ విధంగా. కానీ ఇవన్నీ బహు తాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి, శీల సంపదతోటి, మన వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి, వ్యక్తిత్వ వికాసానికి గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అది ఏమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్లినప్పుడు, తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు, మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు పాదాంబురుహ ధూళి పాపంబు నడిగించిన అహల్యను తీర్చినట్టి కనులు శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగనరుదించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులని ఆయన చెప్పలేదు విశ్వామిత్రుడు, ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు దశరథ కుమారులు అని చెప్పి చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడు కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, ఇదిని చూసి ఆనందిస్తాడు. కానీ నువ్వు ఎక్కడ నుంచి నీ ఇదేమిటి, మా పెద్దలు నేతులు తాగారు, మా నువ్వు మూతులు వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో గాని ఎక్కడ గాని ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పి చెప్పారు.
1: చాలా చక్కటి విషయాలు అంటే స్వామి చెప్పినవి మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి వీటన్నింటి సారం ఏంటంటే మనం పిల్లలను బాగు చేయాలన్నా, తద్వారా సమాజాన్ని బాగు చేయాలన్నా, దేశం బాగుపడాలి, ఆనందంగా ఉండాలనుకుంటే అన్నింటికీ మూలం ఏంటంటే వ్యక్తిగా మనం ముందు సంస్కరించబడాలి. మనం మనలో వచ్చిన పరివర్తనే దీనంతటికీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది, దాని నుంచి ఒక 100 దీపాలు కూడా మనం వెలిగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఒక వెలుగుతున్న జ్యోతులం కావాలి అని, మనలో ప్రతి స్త్రీలోని ఆ సద్భావాల్ని, ఈ శీల సంపదని, సద్గుణాల్ని స్వామి పెంపొందించాలని కోరుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు అందరినీ స్వామి అనుగ్రహించి రేపటి పౌరులను తయారు చేసే మాతృమూర్తులను తయారు చేయాలని స్వామిని ప్రార్థిద్దాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 నవంబర్ 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 మార్చి 23వ తేదీన పరీక్షా విధానాల సంస్కరణలపై జరిగిన సమావేశంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు అనుగ్రహించిన ఉపన్యాసాన్ని వింటారు.
1: దివ్యాత్మ స్వరూపుడైన అధ్యాపకులారా, మానవత్వం పూర్ణత్వం కావాలనన్నా కేవలము లౌకికం నైతిక పరివర్తన ఒక్కటి మాత్రమే చాలవు. దీనికి ఆధ్యాత్మిక పరివర్తన కూడాను అత్యవసరము. శారీర, మానసిక, ఆత్మ ఈ మూడింటి యొక్క చేరికనే మానవత్వం. కేవలం శరీరం ఒక్కటి మాత్రమే ఉండినా ఇది పశుత్వమునకు కొనిపోతుంది. మనస్సు మానవత్వానికి కొనిపోతుంది, ఆత్మ దివ్యత్వాన్ని చేరుస్తుంది. కనుక మనస్సు, శరీరము, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వము మానవత్వం. ఇవి మూడు కూడాను దేనికి అది ప్రత్యేకంగా ఉండుటకు వీలు కాదు, ఉండలేవు. ఇది అన్యోన్యమైన సన్నిహిత సంబంధంతో కూడి ఉంటుంటాయి ఈ మూడు. అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము కలిగి ఉంటాయి. మనస్సే లేకుండినా దేహము ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఎందుకుడను నిర్ణయం చేసుకునలేదు. మనోదేహములు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆత్మతత్వము అందుకొనడానికి సంసిద్ధమై ఉంటుంది. ఏ తర్వాత దేహం, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమే ఈ దివ్యత్వానికి మూల కారణము. నైతిక పరిణామం పొందవలనన్నా మొట్టమొదట మానవునకు ఆరోగ్యము అత్యవసరము. ఈ ఆరోగ్యమే లేకుండినా నైతిక పరిణామమునకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. నడత యొక్క పరిపూర్ణతయే నీతి. సర్వ విధములు ఎందుకూడను, సర్వరంగములు ఎందుకూడను మనస్సును మానవుడు అరికట్టినటువంటి సమయం నందే జీవితము పూర్ణత్వం ఏర్పడుతుంది. తనను తాను శాసించుకోగలిగినటువంటి వ్యక్తియే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు. ఇంద్రియములను అన్ని విధములు కూడాను మనము కొంత స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే జీవితము రాణిస్తుంది. ఈ ఇంద్రియములను అరికట్టునేటువంటి విధానమునకే సంస్కృతం నందు దమము అని చెప్పబడుతూ వచ్చింది. దమమును సాధించినటువంటి వాడే దాంతుడు అని చెప్పవచ్చు. దాంతుడు అనగా మనస్సును స్వాధీనం నందుంచుకున్నవాడు అని అర్థం. కనుక మనము నిత్య జీవితములో చదవవలనన్నా లేక ఆటలు ఆడవలనన్నా నిద్రించవలనన్నా భుజించవలనన్నా అన్ని రంగములు ఎందుకూడను ఈ దమమును అత్యవసరంగా మనం పాటించవలసి వస్తుంది. క్రమమే లేకుండినా జీవితము పెడమార్గం పడుతుంది. నిద్రించిన మొదలు మేలుకొనున్నంత వరకు కూడాను మనం ఏ విధమైనటువంటి క్రమమును మనం ఆచరిస్తున్నామో, మేలుకొన్న తర్వాత తిరిగి నిద్రించేంత వరకు కూడాను ఈ ప్రకృతి క్రమమును మనం అనుసరించవలసి వస్తుంది. భుజించడానికి కూడాను ఒక క్రమం అవసరం, ఆటలు ఆడడానికి కూడాను ఒక క్రమం అవసరం. దీనికి డిసిప్లిన్ అని మనం చెప్తూ వస్తున్నాం. ఏ విషయమునందు కూడాను డిసిప్లిన్ అనేటువంటిది లేకపోతే ఇదిలో ఏ విధమైనటువంటి యొక్క నైతిక పరిణామము మనం అందుకోలేము. జీవితము ఒక సత్యమనియు దీనికి ఒక లక్ష్యం ఉన్నదనియు గుర్తించాలి. ఈ లక్ష్యమును మనము విసర్జించినప్పుడు మనలో ఒక విధమైనటువంటి అలజడ చేకూరుతుంది. కనుక దీనికి కూడాను ఒక క్రమం ఉంటుండాలి. నియమమును పూనినప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం ప్రకటితమవుతుంది. కనుక మొట్టమొదట మనము క్రమమును వదలకుండా ఆచరించాలి. ఈ క్రమమునందు అనేక విధములైనటువంటి క్రమములుంటున్నాయి. అయితే ఈ క్రమము ఒక దివ్యత్వమునకు మార్గరూపకంగా మనము చేకూర్చుకోవాలి. ఒకనొక సమయంలో గ్రీక్ దేశము లోపల మనం క్రమంను విసర్జించి నడచడం చేత పశుపక్షి మృగాదులు ఎందుకూడను తమ తమ ఫలితములకు విరుద్ధంగా ఏర్పడినటువంటి దీన్ని సుప్రీంకోర్టు వారు నిర్ణయం చేశారు. గ్రీక్ దేశంలో ఒక రైతు ఉండేటువంటి వాడు. అతను నిత్యము తన గోవుల ద్వారా పాలను పితికి మార్కెట్లో అమ్మేటువంటి వాడు. కానీ గవర్నమెంట్ నియమించినటువంటి ఒక దీనికి విరుద్ధంగా ఉండేటువంటివి ఆ పాలు. ఇది గవర్నమెంట్ ఒక కోర్టు లోపల ఈ విషయాన్ని కొంతవరకును విచారణ చేయాలని కోరారు. అప్పుడు జడ్జి తన పాలను పరీక్షించి ఈ పాలు సరి అయినటువంటివి కాదనియో, దీని ఏదో కల్తీ జరుగుతున్నదనియో వారు నిర్ణయించి అతనికి శిక్ష విధించారు. అప్పుడు ఈ రైతు అనేక విధములుగా కూడాను వాదించాడు, నేను ఎట్టి కల్తీ కూడాను జరగటం లేదు, ఇది పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివి, కేవలం డైరెక్ట్ గా ఈ కవు నుంచి తీసినటువంటి పాలు, ఇందులో ఎట్టి దోషమో లేదని వాదించాడు. ఈ రైతు వాదించేటువంటి వాదనను కొంతవరకు విని జడ్జి ఇది ఏదో కొంతవరకును కాలం తీసుకుని పరీక్షించడం మంచిదని తాను దీనిని నిర్ణయం చేశాడు. ఈ రైతు పాలు తెచ్చేటువంటి విధానాన్ని దినము కూడా గుర్తిస్తూ వచ్చారు. దినము తెల్లవారుజామున 4 గంటలకే పితికేటువంటి వాడు, ఒక దినము 6 గంటలకి పితికేటువంటి వాడు, నిద్ర రాకుండా 3 గంటలకే పితికేటువంటి వాడు. ఈ విధంగా ఒక క్రమము లేకుండా ఈ పాలను పితకటం చేత గోవునందు కూడాను ఈ పాలు మార్పు చెందుతూ వచ్చింది. కనుక పవిత్రమైనటువంటి యొక్క గో చీరము కూడాను మార్పు చెందుటకు కారణమైనటువంటి క్రమము తప్పటమే దీనికి మూల కారణమని నిర్ణయం చేశారు. మన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి విధానము లోపల క్రమాన్ని కూడాను మనం పాటించాలి. అధ్యాపకులు ఏ విధమైనటువంటి తన కర్తవ్యాన్ని తన క్రమమును ఆచరించాలి అనేటువంటి విధి విధానాన్ని కూడాను గుర్తించాలి. కేవలం క్లాసు లోపల పిల్లలకు పాటలు చెప్పటమే నా కర్తవ్యమని భావించరాదు. ఏ విధమైనటువంటి మార్గంలో బోధించిన పిల్లలకు హృదయానికి హత్తుకుంటుంది, చక్కగా అర్థం చేసుకోగలరు. దీనిని ఆచరించడానికి తగినటువంటి మార్గం ఏమిటి? కనుక ఈ విషయాలంతా కూడా చక్కగా తాను విచారించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నించాలి. టైం టు టైం మనం క్లాసుకు ఏ టైంకు ఎప్పటికి పోవాలి అనేటువంటిది ఆ టైంకు కరెక్ట్ గా మనం అక్కడ క్లాసులో ప్రవేశించాలి. మనము ఈ 45 నిమిషములు కూడాను ఈ క్లాసులో మనం వాళ్ళకి టీచ్ చేయాలని ఏ విధంగా కూడాను కాలంను వ్యర్థం చేయకుండా ఆ యొక్క సబ్జెక్ట్ పై ఆ నిర్ణయమైనటువంటి కాలాన్ని వినియోగించాలి. అదే విధంగానే పాఠములు చెప్పడంతో పాటు మనము ఆహారాన్ని భుజించటం కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి. ఈ దేశమునకు అవసరమైనటువంటి విశ్రాంతిని కూడాను క్రమాన్ని అనుసరించాలి. మనము ఆటలాడుకోవటం కూడాను ఈ క్రమానికి తగినటువంటి రీతిగా మనం ఆటలాడుకోవాలి. కారణం ఏమిటనగా క్రమాన్ని మనం ఉల్లంఘించటం చేత మన యొక్క ఆరోగ్యం కూడాను దెబ్బతింటుంది. కనుకనే మనము ఉన్నత ఆదర్శాలను కూడాను క్రమంలో ఉంచుకోవాలి. ముఖ్యంగా అధ్యాపకులకు విద్యార్థులకు ఉన్నత ఆశయములు అత్యవసరం. నిత్య జీవితం లోపల అన్ని రంగములు ఎందు కూడాను ఉన్నత ఆదర్శాన్ని కూడాను మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. మీకు చాలా తెలిసినటువంటి విషయమే డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు. ఇతను ప్రపంచంలో కూడాను ఒక ప్రధానమైనటువంటి శాస్త్రజ్ఞుడని పేరు పొందినవాడు. ఇతను సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రారంభమైంది. అయితే ఇతని జీవిత ప్రారంభం నుంచి తెలుసుకున్నప్పటి నుంచి కూడాను ఒక క్రమాన్ని తాను అనుసరిస్తూ ఇతను సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వాడు. కానీ ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందుకోవాలని అమితమైనటువంటి అభిలాష కలిగినటువంటి ఇతనికి ఒక గురువు పైన ఒక లక్ష్యం కుదిరింది. హెన్స్లో అనేటువంటి ఒక గురువు పైన ఇతనికి విశ్వాసం కుదిరింది. అతను చాలా ఆదర్శవంతమైనటువంటి వాడు. నిరంతరం కూడాను అతని ఆశయాలను అతని యొక్క ప్రవర్తనను తాను గుర్తించుకుంటూ నడిచేటువంటి వాడు. క్రమక్రమేణ ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని కొంత తనకు పాటించేటప్పటికీ ప్రపంచంలో ఒక హెన్స్లో అనేటువంటి వాడి తేజస్సు అంతా ఇతనికి వచ్చి చేరిపోయింది. ఇది హెన్స్లో యొక్క ప్రతిబింబంగా కూడాను నిరూపిస్తూ వచ్చారు జనులు. అదే విధముగానే భారతదేశంలో వాల్మీకి నిరంతరము రామచింతన చేయుచు రామతత్వాన్ని చింతించటం చేత అతనిలో రామాయణం రాయగలిగాడు. రామ తేజస్సును ఆ వాల్మీకి అనుభవింపగలిగాడు. మనం ఒక జాబు రాయవలనన్నా మొట్టమొదటే విషయాలను మనలో చిత్రించుకుంటాం. ఏమి రాయాలి, ఏమి చెయ్యాలి, ఎట్లా రాయాలి అనేటువంటి విషయాన్ని మనలో సృష్టించుకుని తదుపరి దీనిని కాగితంలో చేస్తున్నాం. ఒక ఇల్లును మనం కట్టవలనన్నా ఎక్కడ డ్రాయింగ్ రూమ్ పెట్టాలి, ఎక్కడ డైనింగ్ హాల్ పెట్టాలి, ఎక్కడ కిచెన్ రూమ్ పెట్టాలి అని మొట్టమొదట మన హృదయంలో దీనిని నిర్మించుకుని తదుపరి ఒక కాగితంలో మనం చిత్రిస్తున్నాం. దీని యొక్క అంతరార్థం ఏమిటంటే మొట్టమొదట మనలో ఒక ఆదర్శాన్ని తీసుకుంటున్నాం. ఈ ఆదర్శాన్ని బాహ్య రూపంలో మనం అనుభవిస్తున్నాం, ఆచరింపచేస్తున్నాం. కనుక బహిర్ముఖమైనటువంటి ఈ జగత్తులో మనం చేసేటువంటి చిరిక్రియలు కానీ, అనుభవించేటువంటి ఆనందములు కానీ, లేక దీనికి ఆచరించేటువంటి యొక్క ప్రవర్తనలు కానీ, అన్ని కూడాను మన అంతర్ముఖంలో ఉండినటువంటి యొక్క ఆదర్శాలనే మనం అనుభవిస్తున్నాం. మన మంచి కాని చెడ్డ కాని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మన లోపల ఉండేటువంటి దాని యొక్క రిఫ్లెక్షనే తప్ప అన్యము కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి మార్పులను కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
2: అండ్ ఇన్ ట్యూన్ విత్ దిస్ వి షుడ్ ట్రై అండ్ స్ట్రైవ్ టు డు దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్. Only when you have a certain set of a goal like this, you could be successful in your venture.
1: ఈ క్రమాన్ని మనం అనుసరించటం చేత పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడాను మనం అందుకొని పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కూడాను మనం అనుభవించవచ్చు. ఈ ఆరోగ్యమునకు ఆంగ్ల భాషలో హెల్త్ అని చెప్తుంటారు. అనేటువంటిది హెలిగ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది. హెలిగ్ అంటే ఏమిటంటే పూర్ణమైనటువంటిది అని ఒక అర్థము, పవిత్రమైనటువంటిది అని మరొక అర్థము. ఈ పూర్ణం అంటే ఏమిటి దీని అర్థం? అనగా మన దేహంలో ఉండినటువంటి యొక్క ప్రతి అంగము కూడాను మరొక అంగమును ఆశ్రయించే ఉంటుండాలి, ప్రతి నరము కూడాను ఇంకొక నరమును ఆశ్రయించే ఉంటుండాలి, దేహంలో ఉండినటువంటి ప్రతి ఒక్క సెల్ కూడాను ఇంకొక సెల్ను ఆశ్రయించే ఉంటుంది. కనుక ఇందులో అన్ని కూడాను పవిత్రంగా ఉండినప్పుడే పరిపూర్ణము అనేటువంటిది ఏర్పడుతుంది. అనగా శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితము పరిపూర్ణమై పవిత్రమై ఉంటుండాలి. ఎప్పుడు ఈ పవిత్రము లేకుండా పోతుందో అప్పుడే కొన్ని విధమైనటువంటి మార్పులు మనలో ప్రారంభమవుతాయి. కనుకనే మొట్టమొదట దేహమునకు, ఆత్మకు మధ్య ఉండేటువంటి మనస్సు రెండింటినీ చేకూర్చేటువంటి మైత్రి, మిత్రుడు అని ఏర్పడుతూ వచ్చింది. మనకు స్నేహం కలగవలనన్నా, ఉత్తమ స్నేహితుడు చిక్కవలనన్నా మనం బయట ప్రపంచంలో మనము వెతకనక్కరలేదు. అధ్యాపకులకు, విద్యార్థులకు నూతన పవిత్రమైనటువంటి యొక్క ఒక పుస్తకము గొప్ప మిత్రుడు. ఆధ్యాత్మిక మార్గమునందు జీవితాన్ని అంకితం గావించినటువంటి వారికి ఉత్తమ మనసు ఉత్తమ మిత్రుడు. దైవత్వాన్ని చింతించటం చేత మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఈ పరిణామం ఏమిటి అని కూడా విచారించిన నిరంతరము మనము దైవత్వాన్ని చింతించటం చేత దైవం యొక్క పూర్ణ తేజస్సు మన యందు కూడాను ప్రవేశిస్తూ ఉంటుండాలి. మనలో ఎట్టి మార్పులు, ఎట్టి భావములు కొన్ని కలుగుతుంటాయో అట్టి భావములను పురస్కరించుకుని మన ముఖము మారుతూ ఉంటాయి. ప్రతి మనసులో ఏదైనా బాధ అతన్ని బాధించుండే సమయంలో మిత్రుని దగ్గరికి పోయినప్పుడు, ఏమిటయ్యా ఈనాడు ఏమో చాలా విచారంగా ఉన్నావే అని, విచారంగా కనిపిస్తున్నావే అని కూడాను ప్రశ్నిస్తాడు. కారణం ఏమిటి? తన ఎందున్నటువంటి విచారణ చెప్పకపోయినప్పటికీ ఆ విచారం అనేటువంటిది ముఖములో తేజస్సు రూపంలో ఆవిర్భవిస్తుంది. అదే విధముగానే మానవుని మనసు యందు ఒక ఆనందకరమైనటువంటి విషయాన్ని చింతించే విషయంలో తన యొక్క ముఖ వచ్చస్సు కూడాను ఆనందంతో చిందులు దొరుకుతూ ఉంటాది. కనుక మొట్టమొదట మనస్సు యొక్క పరివర్తన మానవునికి ప్రధానమైనటువంటిది. మొఘల చక్రవర్తులు పరిపాలన చేసే సమయం లోపల ఔరంగజేబు విషయం మీకు అందరికీ తెలుసును. షాజహాన్ ఔరంగజేబు యొక్క తండ్రి. ఔరంగజేబు లోపల ఒక దుర్గుణము, ఒక దుర్బుద్ధి ప్రారంభమైంది. ఎంతకాలమైనా తండ్రి రాజ్యమేలుతుంటే నేనిప్పుడు రాజ్యమేలాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి అతనిలో ప్రారంభమై క్రమక్రమేణా తండ్రిని ఓడించి తరమగొట్టి ఆ రాజ్యమును తాను ఏలాలని ఒక దుస్సంకల్పం ఏర్పడింది. అన్యాయ, అక్రమ, అనాచారాన్ని కూడాను ఏమాత్రము చింతించక ప్రవేశపెట్టాడు. కట్టకడపటికి దుర్మార్గులను మిత్రులుగా చేసుకుని తండ్రిని ఓడించి చెరసాలలో పెట్టాడు. ఔరంగజేబుకు కార్నేషన్ జరిగింది. ఆ సందర్భం లోపల తన మిత్రులందరినీ కూడాను కోర్ట్ చేసుకుని వారిలో కొంత సంభాషణలు ప్రారంభించాడు. ఇప్పుడు తండ్రిని ఏ విధంగా మనము పూర్తి అనగా జీవితం నుంచి తనను వేరు చేయాలి అనేటువంటి సంకల్పం కలిగింది. కొంతమంది మిత్రులు తక్షణమే అతని శిరఛేదనం చేయాలి అన్నారు. ఈ విషయము తండ్రికి తెలిసింది. షాజహాన్కు చాలా సంతోషించాడు. కుమారుని చేత అపజయం పొంది, కుమారుని చేత రాజ్యభ్రష్టుడై ఈ యొక్క చెరసాలలో జీవితం గడిపేదానికంటే శిరచ్ఛేదం చేసుకోవటం చాలా మంచిది అన్నాడు, అనుకున్నాడు. ఇటువంటి యొక్క పనిష్మెంట్ కు నేను ఎదురు చూస్తున్నానని వార్త పంపించాడు షాజహాన్. అప్పుడు ఈ దుర్మార్గుడైనటువంటి ఔరంగజేబు ఈ విషయంలో కూడాను తండ్రికి తృప్తి పరిచినట్టు అవుతుంది, చీ ఈ మార్గంలో కూడాను తండ్రికి తృప్తి పరచకూడదు అని ఆ మార్గాన్ని వేరుగా మార్చుకున్నాడు. యావ జీవితం కూడాను చెరసాలలో పెట్టి ఒక తెలివితేటలు లేనటువంటి ఒక మూర్ఖుణ్ణి అతనికి ఒక స్నేహితునిగా అందించాలి అని నిర్ణయం చేసుకున్నాడు. అతనికి ఈ జడ్జిమెంట్ నిర్ణయం చేసి ఒక ఖురాను గ్రంథము, మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తిని అతనికి స్నేహము చేసి చెరసాలలో పెట్టాడు. అప్పుడు షాజహాన్ సంతోషించాడు. ఈ యొక్క ఏకాంత వాసం లోపల, ప్రశాంతమైనటువంటి ఈ జైలు లోపల ఖురాన్ను పఠించి నాకు ప్రియమిత్రుడైనటువంటి ఒక మిత్రునితో నా జీవితం గడిపడం అంటే ఇది ఎంత అదృష్టవంతమైనటువంటిది, ఇది కేవలం అల్లా యొక్క గ్రేస్ అని అనుకున్నాడు. తెల్లవారి లేచడం, ఖురాన్ను చదవటం, మిత్రునికి అనేక విధములుగా దానిని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం ప్రారంభించాడు. అయితే ఈ స్నేహితుడు ఏమీ మార్పు కలగటం లేదు, ఎంత పవిత్రమైన విషయాలు చెప్పినా తన ముఖం లోపల ఏ విధమైనటువంటి మార్పులు కనిపించటం లేదు. ఇది చూచాడు, చీచీ చీచీ ఇలాంటి మూర్ఖుడైనటువంటి మిత్రుడు నాకు లభించటము ఏ జన్మంలో చేసుకున్న పాపము అనుకున్నాడు. అప్పుడు ఈ దృష్టిని అంతర్ముఖం చేసుకుంటూ ప్రయత్నం చేశాడు. మొదటి మిత్రుడు నాకు శాంతి, రెండవ మిత్రుడు నాకు సఖ్యము అనగా అదే ఒక ప్రేమ, మూడవ మిత్రుడు నాకు వాత్సల్యము, నాలుగవ మిత్రుడు నాకు అనురాగము, ఐదవ మిత్రుడు నాకు మధురము. ఈ ఐదు మిత్రులు కూడా చేరి నాకు ఏదో ఒక విధమైనటువంటి యొక్క అంతరాత్మను కొంతవరకు మేల్కొల్పడానికి ప్రయత్నిస్తారు. నాకు ఈ ఐదింటి కంటే కూడా ప్రధానమైన మిత్రుడు మరొకడు ఉంటున్నాడు, అతనే నా మనస్సు. మనస్సును మైత్రిగా చేసుకున్నప్పుడు సర్వస్వం కూడాను అతనికి వశమవుతుంది. అప్పుడే నేను దాంతుడవుతాను, దాంతుడే కాదు వేదాంతుడవుతాను, వేదాంతంలో నేను ప్రశాంతిని పొందుతాను అని ఈ విధంగా నిర్ణయం చేసుకుని ఖురాన్ లోపల మనస్సును అంకితం చేసి ఆ ఖురాన్ అంతా తన హృదయం లోపల జీర్ణించుకున్నాడు. ఇదే విధంగానే మానవత్వం లోపల ఏ యొక్క విషయమును మనం చూస్తామో, ఏది ఉన్నతమైనటువంటి ఆదర్శమని మనం విశ్వసిస్తామో దానిలో మనం జీర్ణించుకోవాలి, జీర్ణమైపోవాలి. మనకిప్పుడు ఉడుకవుచున్నది, మన చేతిలో ఒక ఫ్యాన్ ఉంటుండాలి. ఈ విసనకరను మన వైపును త్రిప్పి ఆడించుకుంటే చక్కని గాలి మనకు లభిస్తుంది. ఈ విసనకరను బయట వైపును త్రిప్పి ఆడిస్తే మనకు గాలి ఏమీ రాదు. గాలి అన్ని వైపులా ఉంటుండాలి, సర్వత్రా ఉంటుండాలి. ఈ సర్వత్రా ఉండేటువంటి గాలిని ఒకవైపున మనం మరల్చి దానిని ఆడించినప్పుడే ఆ గాలి మనకు అనుభూతిలోకి వస్తుంది. మనం ఈ విసనకరను ఆడించినా ఆడించకపోయినా గాలి ఉంది, గాలి విసనకరలో లేదు. అదే విధముగానే మన మనస్సు అనేటువంటిది ఒక విసనకర్ర వంటిది. మనం శాంతి సంతోషాలు అనుభవించవలనన్నా కేవలము ప్రకృతికి సంబంధమైనటువంటి యొక్క బయట వైపున దీనిని మరల్చినప్పుడు మనము నిజమైనటువంటి శాంతి సంతోషాలను అనుభవించలేము. దీనిని అంతర్ముఖంగా ఆవించుకొని తన వైపున మరల్చి ఈ మనస్సును కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ గాలి మనకు సూటిగా తగులుతుంది. కనుకనే మనము ప్రతి విషయమునందు కూడాను ఒక క్రమాన్ని మనము ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు ఉంటున్నారు, విద్యార్థుల యొక్క విషయం లోపల మనం ఏ రీతిగా ప్రవర్తించాలి, ఈ విద్యార్థుల దగ్గర మనము ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనను మనము విద్యార్థులుగా ఉండినటువంటి సమయంలో ఏ విధంగా ఉండినావు, అది రైట్ ఆర్ రాంగ్ గా మనం ఏ విధమైన ప్రవర్తన, దానిని మనం కొంతవరకు చింతించాలి. ఈనాడు అధ్యాపకుడుగా కావటం చేత విద్యార్థులను ధిక్కరించటము లేక శాసించటము వారిని పనిష్మెంట్ చేయటము మనం చేస్తున్నాము. అయితే మనం విద్యార్థులుగా ఉండినప్పుడు మన అధ్యాపకుడు మనపైన ఈ విధంగా ప్రవర్తించినప్పుడు మనం ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినాము అనేటువంటి దాన్ని మొట్టమొదట నిర్ణయం చేసుకోవాలి. మన అధ్యాపకుడు మనల్ని పనిష్మెంట్ చేసినప్పుడు మనం ఈ అధ్యాపకుడిపై ఏ విధమైనటువంటి మనస్సు మార్పు చేసుకున్నాం. కాను ఈనాడు కూడాను మనం అట్టి పనిష్మెంట్ ను ఇతర ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడి మనసు కూడాను మన వలె మార్పు చెందవచ్చును. ప్రతి ఒక్క విషయం నందు కూడాను సెల్ఫ్ కొనుక్కు ఎంక్వైరీ చేయాలి. ఈ సెల్ఫ్ ఎంక్వైరీ మనం చేయకుండా మన స్థానాన్ని మాత్రమే ప్రధాన లక్ష్యంగా చేర్చుకొని ఆ చిన్న పిల్లవాడి యొక్క స్థానాన్ని మనము కేవలం మనకంటే ఒక కింద స్థాయిగా మనం భావించుకోవటం చేతని ఈ విధమైనటువంటి ఉడుకుదుడుకులకు కొంచెం గురి అవుతున్నాము. మహావాక్యం లోపల తత్ త్వం అసి అని మహావాక్యం. తత్ అనగా అది, తొమ్మనగా నేను. అయితే దీనిని ఉపనిషత్తులు ఏ విధంగా చెప్పింది, ఉపనిషత్ ఉప మీన్స్ సమీపం, నీ మీన్స్ క్రింద, షత్ అనగా కూర్చో, అనగా దగ్గర సమీపములో నీవు క్రింద కూర్చో, అది దీని యొక్క అర్థం. ఎవరికి దగ్గర? గురువుకు దగ్గర. అయితే గురువుకు ఈక్వల్ గా కూర్చోవాలా? కాదు, క్రింద కూర్చో అన్నాడు. అంతరార్థం ఏమిటి? వినయ విధేయతలు ప్రకటించు అని. అక్కడ నుంచి నీవు క్వశ్చన్ ప్రారంభించు. తొమ్ము నుంచి క్వశ్చన్ రావాలి, తత్ నుంచి ఆన్సర్ పోవాలి. ఈ తత్ తొమ్ము రెండింటికి మధ్యలో అసి ఉంటుండాలి. అనగా ఈ క్వశ్చన్ కు తగినటువంటి ఆన్సర్, ఆన్సర్ కు తగినటువంటి యొక్క ఆనందము, ఈ రెండింటికి ఒక లింక్ ఉంటుండాలి. ఇది ఉపనిషత్తు యొక్క నిజమైనటువంటి అంతరార్థం. దైవత్వానికి సమీపమనేటువంటి యొక్క నిజతత్వాన్ని బోధించేటువంటిది, సమీపత్వాన్ని బోధించేటువంటి ఒక తత్వమే ఉపనిషత్తు. అనగా దైవము సర్వత్రా ఉంటున్నాడు. ఇలాంటి సమీపత్వాన్ని ఉపనిషత్తు బోధించినప్పుడు మనము క్వశ్చన్ ఎక్కడి నుంచి వేయాలి, ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలి, మనము క్వశ్చన్ వేసేటువంటి విధానంలో కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి. కొన్ని కొన్ని బయట ప్రపంచంలో జరిగేటువంటి వాతావరణాన్ని పురస్కరించుకుని అనేక మంది అధ్యాపకులు కళాశాలలకు వచ్చి కొంత ఉపన్యాసాలిచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగండి అని చెప్తూ ఉంటారు. అది సహజం. దీనిని ఆధారం చేసుకుని అనేక మంది ఏదో కొన్ని రకమైనటువంటి క్వశ్చన్స్ ప్రారంభిస్తారు. నిన్నటి దినము మన ప్రొఫెసర్ నటరాజ్ కూడాను అదే మార్గాన్ని అనుసరించాడు. మన అధ్యాపకులు కూడాను బయట జరిగేటువంటి యొక్క వాతావరణాన్ని వీరు కూడాను అనుసరించారు. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని చక్కగా విచారం చేయాలి. ఇది మన ఇన్స్టిట్యూట్ కు సరి అయిందా కాదా అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి. మీరు నిజంగా విషయాలు తెలుసుకోవాలా అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఆ యొక్క పెద్దను చేరి మనము క్వశ్చన్స్ వేసి దాని సరి అయినటువంటి ఆన్సర్స్ మనం తీసుకోవటంలో వారికి తృప్తి, మనకు తృప్తి అవుతుంది. అట్లు కాకుండా మనము ప్రశ్నలు వేయటం చేత మనలో దాగినటువంటి మూడు విధములైనటువంటి బలహీనతను మనం ప్రకటించిన వారం అవుతాము. మొదటి బలహీనత ఏమిటంటే క్వశ్చన్ వేయటం లోపల ఏమీ తెలియని వాడు క్వశ్చన్ వేస్తాడు. అనగా దాని ఆన్సర్ తెలియనప్పుడే క్వశ్చన్ వేసి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇది మొదటి బలహీనత, తనకేమీ తెలియదు అనేటువంటి ఒక బలహీనతను తాను ప్రకటన చేసుకుంటాడు. రెండవది ఏమిటంటే నాకు అన్నీ తెలుసును అనేటువంటిది 10 మందికి తెలియలే అనేటువంటి ఉద్దేశంతో మరొక క్వశ్చన్ వేస్తాడు. ఇట్టి అహంకారం కూడాను ఒక బలహీనతే. మూడవ బలహీనత ఏమిటంటే నేను వేసిన క్వశ్చన్ కి ఇతను సరైనటువంటి జవాబు చెప్పుతాడా లేదా అని అతన్ని ఒక విధమైనటువంటి యొక్క ఉల్లంఘన చేసేటువంటి విధానంలో క్వశ్చన్ వేయడానికి ప్రయత్నిస్తాం. వ్యక్తిని కొంత నిరుత్సాహపరచడం కూడాను అది ఒక బలహీనతే. క్వశ్చన్ వేయటం అనేటువంటిది మన బలహీనతలను మనం బయట పెట్టుకునేటువంటి వారం అవుతున్నామే కానీ నిజంగా మనము సరైనటువంటి స్థితిని మనం తెలుసుకున్న వారం కాదు. కనుక ఇలాంటి కొన్ని భావాలు కూడాను మన అధ్యాపకులు విచారణతో దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా మానవత్వం పూర్ణత్వం కావాలంటే పవిత్రమైనటువంటి యొక్క నైతిక మార్గం ఒక్కటి మాత్రమే చాలదు. కేవలం గ్రంథ పరిచయం వల్ల అంతకంటే కాదు, మనం ప్రాక్టికల్ లోపల దాన్ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు పిల్లలకు ఎవరెవరికి ఏ ఇప్పుడు గ్రేడ్లు వచ్చేసినాయి, ఏ బిసిడి అని పెడుతున్నాం మనం, దీంట్లో మార్క్స్ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటిది మనకు కొంతవరకు డౌట్ కలగవచ్చు. న్యాయంగా విచారణ చేస్తే ఈ డౌట్ కూడా ఏమాత్రం అవకాశాలు లేవు. ఈ క్వశ్చన్ కు ఫలాని ఆన్సర్ అనేటువంటిది తెలిసినటువంటి అధ్యాపకుడికి డౌటే ఉండదు ఎంత మార్క్స్ వేయాలని. క్వశ్చన్కు సరి అయినటువంటి ఆన్సర్ తెలియనటువంటి అధ్యాపకుడికి ఎన్ని మార్క్స్ వేయాలా, ఏం చేయాలనే డౌట్ పుడుతుంది. ఈ ఆన్సర్ కరెక్ట్ గా తెలిసింటే ఇది సరిగా ఉంది, ముక్కాలు రైట్, దీనికి ఎన్ని మార్కులు పెట్టామో ఆ మార్క్స్ లో ముక్కాలు మార్క్స్ దానికి వేయచ్చు. దానిలో విధానం కొంచెం మార్పు చేసినప్పుడు విషయం ఏమో కరెక్ట్ గా ఉండొచ్చును, విధానం మార్పుగా ఉండవచ్చు. ఇప్పుడు విషయాన్ని మాత్రమే మనం తీసుకోవాలి కానీ విధానాన్ని మనం చూడకూడదు. అయితే ఒక్కొక్క సమయం లోపల ప్రాబ్లమ్ కరెక్ట్ గా వచ్చి ఉంటుంది కానీ కొన్ని స్టెప్స్ కొంచెం మార్పులుగా ఉంటుంటది. కనుక ఈ ఆన్సర్ ను లక్ష్యంలో పెట్టుకుని స్టెప్స్ పైన కొన్ని కొన్ని మార్క్స్ కొన్ని మేనేజ్ చేయడంలో అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన విధానంలో ఎట్లా ఉండేటంటే ఏ అనేటువంటి దాంట్లోపల 40 వచ్చినా 70 వచ్చినా ఒకటిగానే ఉంటుండాలి. ఎట్లా అంటే మ్యాథమెటిక్స్ లో 90% రావటం ఈజీ కానీ హిస్టరీ, ఫిజిక్స్ ఇలాంటి దాంట్లో ఈ 90% రావటం చాలా కష్టం. ఒక 50-45 మార్క్స్ వచ్చినాయంటే చాలా గొప్ప. కాబట్టి ఒక సబ్జెక్ట్ కు 45 marks వస్తే వాడు ఫస్ట్ క్లాస్ ఏలో వచ్చేస్తాడు, ఇంకోటి 90 వచ్చినా కూడా వాడు ఏలో వస్తున్నాడు. అయితే ఈ విధానాన్ని కొంతవరకు అధ్యాపకులే కొన్ని రకమైనటువంటి సమజాయిషి తీసుకోవాలి. ఈ విధమైనటువంటి యొక్క మన మార్పుల వల్ల పిల్లలలో కొంత కన్ఫ్యూజన్ కూడా బయలుదేరుతుంది. బలహీనమైనటువంటి పిల్లలకు కన్ఫ్యూజన్ కాదు ఫ్యూజో పోతుంది. ఇది పిల్లల్లోనే కాదు అధ్యాపకుల్లో కూడా అట్లా జరుగుతూ ఉంటుండాలి. దీని కొంతకాలం ఈ విధమైనటువంటి మార్పులతో కొంచెం అటు ఇటు కొంచెం ఊగుతుంది, కానీ క్రమక్రమేణ మనము దీన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇది మనకు సులభమైన మార్గాన్ని అందిస్తుంది. మన విధానము చాలా నూతనమైనటువంటి విధానంగా ఉంటుండాలి. అయితే ఇది చాలా ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటి పద్ధతిగా ఉంటుండాలి. ఇది కేవలం ఒక డిగ్రీ తీసుకుని పోయేటువంటి ఒక ఉద్దేశంతో మనం చేయలేదు. డిగ్రీతో పాటు తన జీవిత పూర్ణత్వాన్ని కూడా అందించేటువంటి ఉద్దేశంతో కూర్చున్నది. జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి విధానంలో మనం ఈ యొక్క విద్యను ఇమిడ్చుతుంటూ వచ్చాం. ఇది నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, రాజకీయ అన్ని రంగములు ఎందుకును ఇది సమత్వమైనటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది. కారణం ఏమిటంటే అవేర్నెస్ ఇస్ లైఫ్. అన్నింటి ఎందుకు వీడు ఉత్తీర్ణుడు కావాలి, తెలుసుకోవాలి. ఏ కొంత విషయం తెలియకపోయినప్పటికీ ఇందులో తనకు కొన్ని విధమైనటువంటి యొక్క అనుమానాలు ప్రారంభిస్తాయి. పద్ధతి పైన ఒక విధమైన విశ్వాసం బలపరచుకోవాలి. తెలుగులో కూడా చెప్తారు, నమ్ము జీవించు అంటారు. నమ్మకమే లేకపోతే ఆత్మవిశ్వాసం మనకు కుదరదు. ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడు కొన్ని విధమైన అనుమానగ్రస్తుడవుతాడు. అనుమానగ్రస్తునకు శాంతి ఉండదు. శాంతి లేని వాడికి సుఖం లభించదు. కనుక ఈ సుఖం అనేటువంటిది కేవలము ఒక నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. మొట్టమొదట మనం ప్రతి విషయాన్ని కూడా మనం విశ్వసించాలి. కొంతమంది మనం భావిస్తుంటాం, మాకు అనుభవం వచ్చిన తర్వాత విశ్వసిస్తాము, అంతకుపూర్వం ఎట్లా మనం విశ్వసించేది అంటారు. నీవు ఆచరించిన తర్వాత అనుభవం వస్తుంది, కానీ ఆచరించక మునిపే అనుభవం ఎట్లా వస్తుంది? నాకేదైనా కూడా అనుభవం ఏర్పడిన తర్వాత నేను విశ్వసిస్తాననుకునేటువంటి విషయం ఎట్లా ఉందంటే, ఈత వచ్చిన తర్వాత నేను నీళ్లలో దుంకుతాను అన్నట్టుగా ఉంటుండాలి. స్విమ్మింగ్ రావాలంటే నీళ్లలో ముందు దుంకాలి కదా. నీవు వాటర్ లో నీళ్లలోనే దుంకక నీకు ఈత రావాలంటే ఎట్లా వస్తుంది? ఇకలో ఈత నేర్చుకోవడానికి వీలు కాదు. కనుక మనం మొట్టమొదట విశ్వాసంతో అందులో దుంకాలి. తదుపరి దానికి అనుభవం మనం తెచ్చుకోవాలి. కనుక కాన్ఫిడెన్స్ ఒక విషయం పైన కానీ, ఒక విద్యార్థి పైన కానీ, ఏ ఒక కార్యం పైన కానీ ఒక విశ్వాసంతో మనం దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి. తనను తాను విశ్వసించలేనటువంటి మానవుడు దేనిని విశ్వసించలేడు. కనుక మొట్టమొదట తనను విశ్వసించాలి. దానికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ప్రధానము అని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాం. సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది. పునాదే లేకుండా గోడలు కట్టడానికి వీలు కాదు. గోడలే లేకుండా రూఫ్ వేయడానికి సాధ్యం కాదు. రూఫే లేకపోతే మనం నివసించడానికి వీలు కాదు. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ఫౌండేషన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్, సాక్రిఫైస్ రూఫ్, సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. కనుక మన లైఫ్ అనేటువంటి దీంట్లోపల ఇవన్నీ ఒకదానికోటి చేరినటువంటివి కానీ ఒకదానికోటి భిన్నమైనటువంటివి కాదు. అన్నింటి యందు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ ఇది కామన్ గా ఉంటుండాలి. కనుక మనము టీచ్ చేసేటువంటి విషయం లోపల కూడాను ఆ విద్యార్థిలో కూడాను ఒక సెల్ఫ్ ను మనం రియలైజ్ చేయాలి. ఎందుకంటే ఆ సెల్ఫ్ సెల్ఫ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. అదే ఒకటి ఐ అనుకుంటాం మనం. ఐ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే నాలోనే ఉంది అని కాదు, అందరి అందు ఉంటుండాలి. ఇక్కడ నేను ఎంచుకోను ఎవరి కస్తూరి అని కొన్ని ప్రశ్న వేస్తే అతను ఐ అంటాడు. సఫాయి అంటే ఐ అంటాడు. ఎవరు మహాజన్ అంటే అతను ఐ అంటాడు. ఎవరు హేమలత అంటే ఈమె నేను ఐ అంటుంది. కస్తూరి, సఫాయి, మహాజన్, హేమలత రూపనామములు వేరు వేరైనప్పటికీ జవాబు ఐ ఐ ఐ అందరి అందును ఐ అని వచ్చి ఐ ఈజ్ ఎవరి వేర్. ఈ ఏకాక్షర అయ్యని మనం గుర్తించాలంటే త్రిగుణాక్షరమైనటువంటి అయ్యని మనం కొంతవరకు లక్ష్యంలో పెట్టుకోవాలి. ఈవైఈఐ ఒకటి ఉంది మరి. ఈవైఈఐ అనేటువంటిదే శరీర, మనస్సు, ఆత్మలతో కూడినటువంటిది. ఏకాక్షర ఐ అనేటువంటి దానికి మనస్సు, దేహము, ఆత్మ ఏమాత్రము లేదు. ఈ అన్నిటికీ అతీతమై అమనస్కయమై ఉంటుండాలి. కనుక మనం కొన్ని రకములైనటువంటి యొక్క విధానాన్ని ఆధ్యాత్మికలో విచారణ చేస్తే ఐ అనేటువంటి యొక్క స్థానం నుంచి ఉయ్ అనేటువంటి ప్రదేశమునకు ప్రయాణం చేయటమే. వెస్ట్ నుండి సమష్టికి ప్రయాణమే, స్వం నుంచి సోహముకు ప్రయాణమే. ఇది ఒక విధంగా మనం విచారణ చేస్తే ఐ అండ్ యూ అనేటువంటి దాన్ని పెట్టుకుంటే ఐ అండ్ యూ ఆర్ వన్ అని మనం అంటాము. ఇది పూర్తిగా విచారణ చేస్తే ఐ అండ్ యూ ఆర్ వన్, ఇది కరెక్ట్ కాదు. ఐ అండ్ యు ఆర్ వీ. మనం వన్ కావాలంటే ఏమైపోలా, వీ అండ్ వీ ఆర్ వన్ అయిపోతుంది. నీలోనా నేనున్నా, నాలోనా నీవున్నావు, ఇది వీ అయిపోయింది. వీ అండ్ వీ ఆర్ వన్, ఎక్కడ పోయినా ఒక్కటే అయిపోతుంది. అది సెల్ఫ్ అనేటువంటిది అక్కడ ఉంది, ఇక్కడ ఉంటుండాలి. అయితే ఏది సెల్ఫ్ ఇష్యూ అని పెట్టుకుంటే, సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్ అన్నారు. సెల్ఫ్ అనేటువంటిది నేను అనేటువంటిది ఒక సెల్ఫిష్ గా ఉంటుండాలి. దేహాన్ని మనస్సును ఆధారం చేసుకుని నేను అని అంటున్నాము. శరీర మనస్సును ఆధారం చేసుకోకుండా ఉండినటువంటి సెల్ఫ్ అది రియల్ సెల్ఫ్ అని. ఇది క్రమక్రమేణా కొన్ని విధమైనటువంటి ఆచరణ ద్వారా కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక మనం చెప్పేటువంటి విధానం లోపల కూడాను పరిపూర్ణత్వాన్ని మనం కొంతవరకు అనుభవించి, లేక అనుభవించడానికైనా ప్రయత్నం చేసి పిల్లలకు కొంచెం బోధించడానికి కొనుకోవాలి. నిజమైన ఆరోగ్యం అనేటువంటిది దేహంతో కూడినది మాత్రమే కాదు, నైతిక ప్రవర్తన అనేటువంటిది కూడాను కేవలం లౌకికతో కూడినటువంటిది కాదు. ఇవన్నీ కూడాను కొన్ని విధమైనటువంటి ప్రాణ సమ్మిళితమైనటువంటి యొక్క ప్రాణోపాధిగా ఉండేటువంటివి. ఈ లైఫ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి అర్థం చేసుకోవటానికి సాధ్యం కాదు. లైఫ్ అంటే ఏమిటి? ఒక జీవితం అంటున్నాం. ఈ లైఫ్ లోపల ఎన్నో విధమైనటువంటి ఉడుదురుకులు వస్తున్నాయి. నిజమైన లైఫ్ ఆత్మతో కూడినటువంటిదే నిజమైన లైఫ్. ఈ మన శరీరమును విభాగం చేసినప్పుడు కలిగినటువంటి యొక్క స్వరూపమే నిజమైన లైఫ్. ఇది పూర్ణ నిద్రావస్థ లోపల మన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. స్వప్నంలోనైనా కూడా కొన్ని విధమైనటువంటి సూక్ష్మ అనుభూతులు మనము వెంటాడుతుంటాయి, కానీ సుషుప్తి యందు ఈ సూక్ష్మాకారములు కూడా మనకు గోచరించవు. ఏదో ఒక అనుభవించేటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క ఐ ఉంటుండాలి. చిన్న ఉదాహరణ మనం తీసుకో, కన్నులు గట్టిగా మూసుకొని నీవేం చూస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి ఉంటుండాలి అని జవాబు వస్తుంది. అయితే ఈ డార్క్నెస్ చూచేవాడెవరు? చూడండి ఇది డార్క్ అని ఎట్లా చెప్తున్నావు? కనుక అక్కడ డార్క్ ను కూడా చూసేవాడు ఒకడు ఉండటం వల్లనే ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి. ఆ చీకటి ఎట్లా కనిపిస్తుండాలి? ఎవరు చూస్తున్నారు? కేవలం డార్క్నెస్ అంటే అన్నిటికీ సాక్షిభూతమైనటువంటిది ఒకటి ఉంటుండాలి. ఈ విధమైనటువంటి యొక్క ఆన్సర్ ను చక్కగా జగత్తునకు చాటే నిమిత్తమై ఒకనొక సమయంలో బాలకృష్ణుడు యశోద దగ్గర కూడాను ఒక చిలుప చేష్టలు చేస్తూ ఈ సత్యాన్ని చాటుతూ వచ్చాడు. సాయంకాలం 5 గంటలు కావచ్చింది. అమ్మ ఆకలి ఆకలి పాలివవే పాలివవే అని వచ్చాడు. తల్లి చెప్పింది వేళగాని వేళలో ఇవ్వకూడదు, రాత్రికి ఇస్తాను అన్నది. రాత్రి అంటే ఏమిటమ్మా అర్థము అన్నాడు. చీకటి అయిన తర్వాత ఏమీ కనిపించిన సమయంలో అది రాత్రి అంటారు అన్నది. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు, ఇప్పుడు చీకటిగా ఉంది, రాత్రి అయింది, ఇవ్వవే పాలు ఇవ్వవే అన్నాడు. అనగా కన్నులు మూసుకున్నంత మాత్రం రాత్రి అవుతుందా? ఇదే చీకటికి ఒక చిహ్నంగా భావిస్తూ వచ్చారు. అమ్మా, చీకటి అనేటువంటిది జగత్తులో లేదు, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో చీకటి ఉంది. ఒకటి మనకు గోచరించే సమయంలో రెండోది మనకు గోచరించదు, ఒకటికి ఒకటి అభావమై ఉంటుంటాది. ఇవి రెండు కూడాను భిన్నమైనటువంటి యొక్క సమయంలే కాని ఇవి రెండు ఒక్కటేను అన్నాడు. ఇప్పుడు చాలా వెలుతురుగా ఉంటుండాలి మన యొక్క స్థాయిలో. అయితే నక్షత్రాలు లేవా? నక్షత్రాలు ఉన్నాయి. వెలుతురు అధికంగా ఉండటం చేత అవి కనిపించటం, రాత్రి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చీకటిగా ఉండటం చేత నక్షత్రాలు మనకు, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో చీకటి ఉంటుండాలి. బాల్యంలో వృద్ధాప్యం ఉంది, వృద్ధాప్యంలో బాల్యం ఉంది, దుఃఖంలో దుఃఖం ఉంది, దుఃఖంలో సుఖం ఉంది. ఒకటి కనిపించే సమయంలో రెండవది మనకు కనిపించదు, ఒకటి ఫలించిన తర్వాత రెండవది మనకు కనిపిస్తుంది. దానికి చెప్పారు కష్ట సుఖములు రెండును కలిసి ఉండు, దీని విడదీయనెవ్వరి వశము, సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. కష్టము ఫలించనేని సుఖం అట అందరు. కష్టము ఫలించిన తర్వాత అదే మనకు సుఖము. దాని ఫలితము మరొక దాన్ని అందిస్తుంది. జగత్తునందు ఈ విధంగా విచారణ చేస్తే ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే అనేకంగా మనకు గుర్తింపబడుతున్నాయి. కనుక ఈ జీవిత తత్వాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఈ విద్యలన్నీ కూడా కేవలము ప్రాకృత సంబంధమైనటువంటి విద్యలు. అయితే అనిత్యము అసత్యమైనటువంటి విద్యలలో సత్యము ఉన్నదా అని మనం క్వశ్చన్ వేసుకోవచ్చు. అసత్యం అనిపించేటువంటి యొక్క విద్యలు ఎందుకూడను సత్యం కూడాను సమ్మిళితమై ఉంటుండాలి. ఇప్పుడు దేహము అనిత్యము, దేహము నీటి బుడగ, మైండ్ ఒక మ్యాడ్ మంకీ, కోరికల యొక్క సమ్మిళితమైన మూట, ఇవి రెండు మిథ్యమే అని వేదాంతం చెబుతుంది. ఈ మిథ్యమైనటువంటి మనోబుద్ధులు దేహములంతా కూడాను సత్యమైనటువంటి దివ్యత్వాన్ని ఎట్లు చేకూరుస్తున్నాయి? కనుక మిథ్యమైనటువంటి ఆధారం చేతనే సత్యాన్ని కూడా నువ్వు గుర్తించడానికి వీలుంది. ఒక చిన్న ఉదాహరణ, మనకు ఒక భయంకరమైన స్వప్నం వచ్చింది. ఆ భయంకరమైనటువంటి స్వప్నము లోపల ఒక్కతూరి మన కెవ్వును అర్చేసేస్తాము, ఈ అర్చేటప్పటికి జాగ్రత్తలు వచ్చి పడిపోయాం. కాబట్టి స్వప్నము కూడాను జాగ్రత్తకు మేల్కొల్పింది. అనేక మంది చెబుతుంటారు ఈ యొక్క స్వప్నానికి కారణం ఏమిటి అని అడుగుతుంటారు. కొంతమంది ఆహారం జీర్ణం కాకపోవటం చేత స్వప్నం వస్తుంది అని, కొంత అనేక జాగ్రత్తలో నీవు అధికంగా చింతించటం చేత స్వప్నంలో నీకు ఆ విధమైనటువంటి ప్రతిబింబాలు వస్తుంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ఆన్సర్ చెప్తూ వస్తుంటారు. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే, స్వప్నానికి ఏది కారణం అంటే నిద్రనే కారణం. కనుక మన యొక్క జీవితం యొక్క సమస్యలకంత మూల కారణం ఏమిటంటే డిజైరే దీనికి మూల కారణం. ఈ డిజైర్స్ ను కొంతవరకు మనం అదుపులో పెట్టుకుంటూ పోవాలి. మన జగత్ కళ్యాణమైనటువంటి యొక్క విషయం లోపల మన విద్యార్థులను ప్రవేశపెడుతూ రావాలి. మనలో అనేక విధమైనటువంటి సమస్యలు చెలరేగుతుంటాయి. మనము ఉద్యోగాలు చేయటం కానీ లేక పిల్లలకు బోధించడం కానీ కేవలం మన జీవనోత్సాహం కోసం కాదు, పిల్లల యొక్క భవిష్యత్తును కూడా కొంచెం లక్ష్యంలో పెట్టుకోవాలి. ఒక్కొక్క అధ్యాపకుడు ఏ 5 మందినైనా కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినప్పుడు జగత్తుకు ఎంతో సేవ చేసిన వారం అవుతాం. మనకు అన్నీ తెలుసుననేటువంటి యొక్క దీనికి మనం ఏమాత్రం కూడా గురి కారాదు. తెలియనటువంటివి ఎన్నో ఉండవచ్చును. మనకు తెలియనటువంటి విషయాలు తెలిసిన వారితో మనం తెలుసుకోవాలి. మనకు తెలిసిన విషయాలు తెలియని వారికి తెలియజేయాలి. లైఫ్ అంటే కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. ఇచ్చుకొని పుచ్చుకో కదుపులో పెట్టుకుంటూ పోవాలి. మన జగత్ కళ్యాణమైనటువంటి యొక్క విషయం లోపల మన విద్యార్థులను ప్రవేశపెడుతూ రావాలి. మనలో అనేక విధమైనటువంటి సమస్యలు చెలరేగుతుంటాయి. మనము ఉద్యోగాలు చేయటం కానీ

పుచ్చుకోవాలి. కనుక ప్రతి వారి ఎందు కూడాను ఏ పవిత్రమైనటువంటి విధి ఉంటుండాయో ఏమిటో అది మనం గుర్తించడం చాలా అసాధ్యం. ఎవరేమి చెప్పినా కూడాను మన జీవితానికి అవసరమైతే వాటినంతా మనం స్వీకరించాలి. ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి, ఒక మొక్కను తెచ్చి మనం భూమిలో నాటినాం. భూమిలో నాటడం చేత అది పెరుగుతూ వచ్చింది, దానికి చక్కగా గాలి వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేశాము, పెరగడానికి శక్తి ఉండేటట్టుగా ఎరువును వేశాము, నీళ్లు పోసాము. అది గాలిలో మట్టిలో నీటితో అనేక విధమైనటువంటి ఎరువుతో బాగా నిండి ఉంటుండది మొక్క. అయితే ఈ మొక్క గాలి కావటం లేదు, ఈ మొక్క ఎరువు కావటం లేదు, ఈ మొక్క నీరు కావటం లేదు, ఈ మొక్క భూమి కావటం లేదు. భూమిలోని సారాన్ని, నీటిలోని సారాన్ని, ఎరువులోని సారాన్ని, గాలిలోని ప్రాణవాయువు తీసుకుని తన స్వశక్తితో తాను అభివృద్ధి అవుతుంది. లైఫ్ అనేటువంటి మొక్కను మనము 10 మందితో చేరినప్పుడు 10 మందిగా మనం కాకూడదు. మన స్వభావాన్ని మనం పెట్టుకుని 10 మంది ఉన్నటువంటి మంచినంతా మనం స్వీకరించాలి, ఒకరైపోవాలి. దీనినే వేదాంతంలో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. దీనిని మనం చింతిస్తూ పోతామో దానిగా మనం మార్పు పొందు. హనుమంతుడు అనేక విధములుగా రామరామ రామరామ అనేటువంటి రామచింతన చోతిని తాను కూడాను రోమరోమము రామనామం అయిపోయింది. దేనిని మనం దుర్భావంలో చింతిస్తే మనం కూడా దుర్భావంతోనే కూడిపోతాం. మనం మంచిని చింతిస్తే మనం మంచిగా రూపొందుతాం. కనుక బి గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్. ఈ మంచితనంతో మనం ఎంతనైనా మనం సాధించవచ్చు. మన స్థాయిలు మారవచ్చునే కానీ వ్యక్తిత్వం మారడానికి వీలు. తక్షణమే చైల్డ్ అని పిలుస్తాం మనం, అదే 10 ఇయర్స్ కు బాయ్ అని పిలుస్తాం, 30 ఇయర్స్ కు మ్యాన్, అదే 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అంటాం. కానీ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. కాల మార్పు చేత రూప మార్పులు, దాని సంబంధ మార్పులు ఏర్పడుతున్నాయి. ఈనాడు మనం అధ్యాపకులుగా ఉండవచ్చు, దీనికి పూర్వం మనం విద్యార్థులము. పూర్వపు సంగతిని మనం మరవరాదు. ఆ విద్యార్థి స్థాయి నుండి ఉపాధ్యాయ స్థాయికి వచ్చాము. మన ఉపాధ్యాయ స్థాయి నుండి కూడాను విద్యార్థుల స్థాయిని లక్ష్యంలో పెట్టుకోవాలి. ఇప్పుడే మన అధ్యాపకుల యొక్క వృత్తిని సక్రమంగా చేసిన వారు. కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క పూర్వపు వృత్తాంతాన్ని కూడా మరవరాదు. పూర్వపు వృత్తాంతాన్ని మన హృదయంలో పెట్టుకుని ప్రస్తుత వృత్తాంతంలో దీన్ని ప్రవేశపెట్టాలి. ఒక సామెత ఉండేది తెలుగులోది, అత్త కొట్టింది పాత కుండ అంటారు, కోడలు తొక్కింది కొత్త కుండ అంటారు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మన యొక్క పరిస్థితి, దారిలో ఒక టంబ్లర్ ఉంటుంటారు, అది అత్తనే పోతూ దానికి ఏమైనా కాలితో కొట్టేసేస్తే కోడలపై నేరుస్తుంది. ఏమిటి నువ్వు దోవలో పెట్టడం, ఎంత తప్పు పని చేశావు అని కోడల్ని అరుస్తుంది. అదే గ్లాసు కోడలేగిన కొట్టేసేస్తే కండు కనపట్టలేదా నీకు, దాన్ని ఎట్లా కొట్టినావు అని అరుస్తుంది. ఈ రెండింటికి కూడా కోడలే కారణమవుతుంది కాని అత్త కారణం కాదు. అదే విధంగానే పిల్లలు సరైనటువంటి దీంట్లో ఉండినా పిల్లలకే వస్తుంది, కాకపోయినా పిల్లలకే వస్తుంది. ఇది టీచర్స్ ఎక్కడ ఉంది తప్పు అని గుర్తించడం ఎవరు సాధ్యం కాదు. ఇది అత్త స్థాయిలో ఉంటుంటుంది, ఉపాధ్యాయుల స్థాయి. కనుక మనము పిల్లలను సరైనటువంటి స్థితికి రావాలంటే మొట్టమొదటి మనం కూడా కొంచెం సరైన స్థితిలో ఉంటుంది. అధ్యాపకుని యొక్క శక్తి సామర్థ్యములంతా కూడాను విద్యార్థుల వల్ల ప్రకటితం కావాలి. భోజరాజు సమయం లోపల కూడాను పిల్లలను పరీక్షించి ఆ గురువు ఎలాంటి వాడో తాను గుర్తించడానికి ప్రయత్నించేవాడు. గురువులకు వాదోపవాదం పెట్టేటువంటి వాడు కాదు అతను. ఆ గురువు యొక్క శిష్యుణ్ణి, ఈ గురువు యొక్క శిష్యుణ్ణి పిలిచి వీరిలో వాదోపవాదములు వేసి ఏ శిష్యుడు గెలుస్తాడో అతను గురువు గెలిచినట్టుగా ఉండేది. సంస్థ లోపల, మన ఇన్స్టిట్యూట్ లోపల మన విద్యార్థులు గురువుల యొక్క ప్రతిబింబాలుగా రూపొందాలి. మన విద్యార్థుల ద్వారా యావత్ విశ్వానికి కూడాను ఈ సత్యాన్ని చాటడానికి కృషి చేయాలి. ఏది మనం విద్యార్థులకు బోధిస్తున్నామో దానిని మొట్టమొదట మనం ఆచరించి వారికి నిరూపించాలి. మనం ఎలాంటి దానిని అనుసరిస్తే అలాంటి ఫలితమే మనకు లభిస్తుంటుంది. ఒక చిన్న ఉదాహరణ, ఇది ఒక కొబ్బరి చెట్టు. ఇది సహజమైనటువంటి ఒక కొబ్బరి చెట్టు. ఇది ఒక కోకోనట్ ట్రీ యొక్క షాడో. ఈ కోకోనట్ ట్రీ లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి, షాడో లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి. అయితే నువ్వు షాడో కోకోనట్ ట్రీని నువ్వు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే షాడో కోకోనట్స్ నీకు చేతికి లభించవు. అయితే నీవు రియల్ కోకోనట్ లోపల కూడా నీ యొక్క ప్రతిబింబం ఉండదు అక్కడ. నువ్వు రియల్ కోకోనట్ ట్రీని నువ్వు ఎక్కితే షాడో కోకోనట్ ట్రీని కూడా నువ్వు ఎక్కుతుంటావు. నీవు రియల్ కోకోనట్ ట్రీని ఎక్కి రియల్ కోకోనట్ ట్రీస్ కోసుకుంటే నీ షాడో పోయి షాడో కోకోనట్ ట్రీని ఎక్కి షాడో కాయిన్స్ కోసుకుంటుండాలి. కనుక షాడోను షాడో కోకోనట్ ట్రీస్ కోస్తుండాలి. రియల్ కోకోనట్ ట్రీ ఎక్కినప్పుడు రియల్ కోకోనట్ ట్రీస్ కోస్తున్నాయి. ఏ దీనిలోని ఉంటే రెండింటి ఎందులో నువ్వు కనిపించగలవో దానిని మనం మొదలెక్కాలి. నీవు కేవలం షాడోనే పోతే రియల్ దీంట్లో నీవు కనిపించవు.

0: నువ్వు సత్యాన్ని గుర్తించేసిస్తే అసత్యంలో కూడా నువ్వు ప్రకటితమవుతావు. నీవు కేవలం ఒక మార్గాన్ని అవలంబిస్తే పరంలో దీనికి ఏమాత్రము, పరాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకుంటే ఇహంలో కూడా నీ యొక్క ప్రతిబింబం ఉంటుంది. ఎందుకనే రెండు విద్యలు మనం గుర్తించాలి, ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఈ ధర్మ విద్యను కూడా మనం గుర్తించినప్పుడే బ్రహ్మ విద్య మనకు అర్థమవుతుంది. కనుక ఈ ధర్మ విద్యలో కూడా కొన్ని విధమైనటువంటి నిబంధనలు, కొన్ని నియమములు ఉండటం చేత మనము అనుభవగలైనటువంటి ప్రొఫెసర్ నటరాజన్ ఇట్లాంటి వారంతా కూడాను మన ఇన్స్టిట్యూట్కు రావటము, కొంత మనకు తెలియనటువంటి విషయాలు వారు తెలియజెప్పటము, వారికి తెలియనటువంటి విషయాలు మనతో నేర్చుకోవటము, ఇవి రెండింటి ఎందుకు కూడాను సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం చేత మన విద్య కూడాను ఎంతైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ వర్క్ షాప్ సెమినార్స్ అనేటువంటి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు మనకు కొంతవరకు జరుగుతుంటాం, అత్యవసరం. ఇది మిగతా సంస్థల లోపల ఇలాంటివంతా జరగటం లేదు, మిగతా ఇన్స్టిట్యూట్ లోపల సెమినార్స్ జరుగుతూనే ఉంటుంటాయి, కానీ ఇవంతా ఒక విధమైనటువంటి పిక్నిక్ గా వారు భావిస్తూ వస్తుంటారు. అక్కడంతా నిర్ణయాలు జరుగుతుంది కానీ ప్రాక్టికల్ లేక చేర్చడం లేదు. ఇలా వేరు ఖర్చు పెట్టి ఈ విధంగా కూడాను కొన్ని సమావేశాలు జరిపి కేవలము ఒక విధమైనటువంటి కాలంను దుర్వినియోగం చేస్తుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో జరిగేటువంటి సెమినార్లంతా సార్థకం అవుతున్నాయి. ఇక్కడ చేరినటువంటి అధ్యాపకులు కూడాను చాలా శ్రద్ధ భక్తులతో చేరి ఏదో తెలియనటువంటి విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో దీన్ని సాధ్యమైనంత వరకు కూడాను జగత్తుకు అందించాలనేటువంటి ఉత్తమ భావములతో కూడినటువంటి వాళ్ళే. ఇక్కడికి వచ్చేటువంటి అధ్యాపకులు కూడాను మన వాతావరణాన్ని సమన్వయం చేసుకుని మన వాతావరణంతో కూడినటువంటి వారిగా వస్తున్నారు. అలాంటి రెండింటి యొక్క సన్నిహిత సంబంధం చేరినప్పుడే ఈ విషయం కూడా సమన్వయం అవుతుంది. చెప్పేటువంటి వారి ఎందో లేక వినేటువంటి వారి ఎందో ఏ అభిప్రాయ భేదములు ఉండినా కూడాను ఇది సార్థకం కాదు. ఒక పాత్ర పెట్టి పైన ఒక పాత్ర నుంచి మనం ఆయిల్ వేసినప్పుడు పై పాత్ర కొంచెం ఆడిన ఈ యొక్క ఆయిల్ కింద పడిపోతుంది, కింద పాత్ర కొంచెం ఆడించిన ఆయిల్ కింద పడిపోతుంది. పైది వేసేది కదలకూడదు, దాన్ని పోయించుకునేది కూడా కదా, రెండు కూడా స్టడీగా ఉండినప్పుడే ఈ ఆయిల్ ఒకదా నుంచి ఒకటి చేరుతుంది. కనుక ఇన్స్టిట్యూట్ లో చెప్పేటువంటి వారి యొక్క హృదయం కూడాను నిండుకుండగా కదలక ఉంటుండాలి. మన వినేటువంటి అధ్యాపకులకు హృదయాలు కూడాను స్టడీగా ఉంటుండాలి. అయితే స్టడీగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, స్లో స్టడీ విన్ ది రేస్, అది రెండు కూడా ఉండినప్పుడే దీన్ని మనం సాధించగలము. విన్నాము కదా అని ఒకే తురి మనం హేస్ట్ చేయకూడదు, తొందరపడకూడదు. కనుకనే చెప్పారు, హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ అని. మనం తొందరపడకుండా శాంతంగా దీనిని ఆచరణలో పెట్టుకుని పోయి తగినటువంటి విద్యార్థులుగా తయారు చేసి మీరు సత్కీర్తిని పొంది ఈ జగత్వ్యాప్తి అయినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడాను జగత్తుకు పిల్లల ద్వారా అందించి ఈ విధమైనటువంటి సమావేశాలు ఇంకా మున్ముందుకు అధికంగా జరిపించి మీరు కూడాను ఇలాంటి నాయకులుగా తయారైపోయి దేశానికి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 మార్చి 23వ తేదీన పరీక్షా విధానాల సంస్కరణలపై జరిగిన సమావేశంలో భగవాన్ బాబావారు అనుగ్రహించిన

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మానవ జీవిత గమ్యము సుఖము కాదు, దుఃఖమూ కాదు. ఈ సుఖదుఃఖములు రెండూ ఎక్కడ ఆవిర్భవించినో ఆ స్థానమును గుర్తించినప్పుడే మానవుడు ధన్యుడవుతాడు. సుఖము కంటే దుఃఖమునందే మానవుడు జ్ఞానమును అమితంగా ఆర్జించుకోగలుగుతున్నాడు. ప్రాచీన మహర్షులు జగత్తుకు ఆదర్శములను అందించడానికి అనేక కష్టనష్టములను అనుభవించారు. కనుకనే ఈనాటికి వారి ప్రబోధలు భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయినవి. అదే రీతిగా మానవుడు సమాజంలో ఆదర్శవంతమైన జీవితాన్ని గడపవలనన్నా అనేక కష్టనష్టములకు గురి కావలసి వస్తుంది. కేవలం కష్టనష్టములను మాత్రమే కాదు, అనేక నిందలు నిష్ఠూరములను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. కాని మహనీయులు కష్టములను, నష్టములను, నిందలను, నిష్ఠూరములను ఏమాత్రము లెక్కచేయరు. సమాజానికి మంచిని అందించటమే వారి లక్ష్యము. మీరు సుఖమును ఏ విధంగా స్వాగతిస్తారో అదే రీతిగా దుఃఖమును కూడా స్వాగతించాలి. సుఖదుఃఖముల పట్ల సమత్వాన్ని వహించాలి. మానవ దేహంలో ముఖము పవిత్రమైనదని, పాదములు అపవిత్రమైనవని మీరు భావిస్తున్నారు. కాని ఎవరైనా అతిథి మీ ఇంటికొచ్చినప్పుడు ముఖమునకు మాత్రమే స్వాగతం పలికి పాదములను గెటౌట్, బయటికి పో అనటానికి వీలవుతుందా? ముఖమునకు స్వాగతం పలికినప్పుడు పాదములకు కూడా స్వాగతం పలకాలి. అదే రీతిగా సుఖం కావాలంటే దుఃఖమునకు కూడా స్వాగతం పలకాలి.

సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. బాలసాయి ఈ దివ్య ప్రబోధాలు దిగంబర స్వామిని ఒక్క మాటగా కలిచివేశాయి. ఆ బాలస్వామి తనను ఖండించినప్పటికీ వారి మాటలలో కషాయం లాంటి చేదు కన్నా తీయని మధురరసమే ఎక్కువగా చవిచూడగలిగారు దిగంబరస్వామి. బాబా అందించిన వస్త్రాన్ని వెంటనే ధరించి ఆ స్వామి తమ దిగంబర వేషానికి శాశ్వతంగా స్వస్తి చెప్పారు. ఆ సాధువు తన మౌనాన్ని వీడి, "స్వామి, నా తప్పులను మన్నించండి. మీరు అభయమిచ్చినప్పటికీ భయమును వీడి వనాంతరాలకు వెళ్లే అంత పరిపక్వత నాలో లేదు. అయినా ఇక మీదట ధనమును యాచించటము, పాదపూజలను చేయమనటము, పల్లకీని మోయమను ఆదేశించి నేను ప్రజలను శ్రమపెట్టను. నాకు రెండు పూటలు ఇంత గంజినీళ్లు దొరికితే అంతే చాలు. అవసర నిమిత్తం భిక్షాటనం చేసుకుంటాను. నా కనీసావసరాలు గడిచిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించండి" అంటూ దీనాదిదీనంగా బాబాను వేడుకున్నాడు. "అలాగే" అన్నారు స్వామి. తాము ఆశించిన దానికన్నా పూర్తిగా విరోధంగా ఆ బాలసాయికే తలవంచి జోహారులను అర్పించి తమను నట్టెట్లు ముంచేసిన ఆ దిగంబరస్వామిని అప్పటికప్పుడే వదిలిపెట్టి చేతులు కడిగేసుకున్నారు. బాలబాబాను అవమానించటానికి పన్నాగాలు పన్నిన పుట్టపర్తి పుణ్యాత్ములు. దిగంబరస్వామి కోసం ఏర్పడిన భక్తులు మాత్రం ఆయన్ను పల్లకీలో మోసుకుని వెళ్లారు. సాధారణంగా చాలామంది సాధువులు చందాల ద్వారా నిధిని సేకరించటమే కాక తమ ధర్మ ప్రచారం కోసం అనేక స్థాపనాలు చేసి ఒక్క నిమిషానికైనా తీరిక లేకుండా ఇలాంటి కార్యనిర్మాణాలలో నిమగ్నులై వృధా ప్రయాసలకు గురి అయి కాలమంతా వెచ్చించడమన్న దానిని స్వామి అతి తీవ్రంగా ఖండిస్తారు. స్థాపనములు చేయవచ్చు, కార్యములు చేయవచ్చు, అయితే అవి మితిమీరకూడదు. ఇటువంటి కార్యక్రమాలలో అమితంగా కాలం వెచ్చించటం తమ ఆత్మసాధనకు ఒక విధంగా హానికరమే కాని వీటన్నిటికన్నా కూడా ఒక సాధువుకు ఆత్మసాధనే ముఖ్యమైనది అని స్వామి ఘంటాపథంగా చెప్తారు. ఈ దిగంబర స్వామి సంఘటన జరిగిన 17 సంవత్సరాల అనంతరం ప్రశాంతి నిలయానికి స్వామి సచ్చిదానంద రావటం జరిగింది. వీరు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు సంపాదించుకున్నవారు. అదికాక రాజయోగంలో మహామేధావులు. 70 సంవత్సరాల వయోవృద్ధులైన సచ్చిదానంద స్వామిని 32 సంవత్సరాల బాబా భుజం తట్టి, "స్థాపన కార్యక్రమాలలో మీకెందుకింత తపన? ఈ కార్యసాధనలో మీరెందుకింత శ్రమించటం? హాయిగా హిమాలయాలలో ఏకాంత ధ్యానంలో నిమగ్నులు కాకూడదా? మీరు యోగసిద్ధులైతేనే చాలు. ఆ మహత్తర శక్తి గుహలను, వనాలను, చివరకు హిమాలయ శిఖరాలనే ఛేదించి ఈ విశాల ప్రపంచంలో విస్తరించి లోకానికి ఇప్పుడు మీరు చేసిన దానికన్నా, చేయబోయేదానికన్నా 10 రెట్లు శుభం కలుగజేస్తుంది. మీ శరీర రక్షణ నిమిత్తమై మీరు ఏమాత్రం దిగులు చెందక్కర్లేదు. ఆ బాధ్యతలన్నీ నేనే వహిస్తాను. మంచులో నేను మీకు వెచ్చదనాన్ని అందిస్తాను. ఆకలి దప్పికలలో మీకు ఆహార పానీయాలే నేనే అవసరాలను తీరుస్తాను. యోగక్షేమం వహామ్యహం" అన్నారు. వయస్సు బాగా ముదిరినవారు, గొప్ప యోగ సాధకులైన వారు, తమిళదేశంలో ప్రబల కవిశేఖరులని పేరొందినవారు ఒకరు స్వామితో, "స్వామి, మీరెన్నెన్నో అద్భుతాలను చేస్తున్నారు. నాకు 2 రెక్కలు మొలిచేటట్టు చేయకూడదా? నాకు ఈ లోకంలోని ముఖ్యమైన భాషలన్నీ తెలుసు. కవిత్వమూ చెప్పగలను. మీరిచ్చిన రెక్కలతో ప్రపంచం నలుమూలలకు ఎగిరి అన్ని భాషలలోనూ మీ కీర్తి ప్రతిభను గానం చేస్తాను, మహిమలను ప్రచారం చేస్తాను, ప్రబలం చేస్తాను" అన్నారు. దానికి వెంటనే స్వామి, "మీకా శ్రమ అక్కర్లేదు. నా కార్యమును నేనే చూసుకుంటాను. అయ్యా, రెక్కలు లేకుండానే మీరు ఇప్పుడు ఎగురుతున్నారు. ఇక రెక్కలు కూడా తోడైతే వేరే చెప్పాలా? పట్టపగ్గాలే లేకుండా పోతాయి. అసలు మీ ప్రతాపాన్ని కొంత అరికట్టుదామనే నేనే యోచిస్తున్నాను. మీరెందుకు ఒకచోట స్థిరంగా ఉండి అభ్యసించిన యోగాన్ని సద్వినియోగం చేయకూడదు?" అన్నారు వ్యంగ్యధోరణిలో. స్వామి ఎంతటి అభయమిస్తున్నప్పటికీ ఏకాంత ధ్యానం చేయటానికి మొదట్లో ఎవరికీ మనసొప్పదేమో,
అడవులకు గుట్టలకు వెళ్లడమంటే సామాన్యమా? మరైతే అడవులన్నీ నిర్మానుష్యమైతే అటువంటి ప్రదేశాలలో స్వామి యోగక్షేమం మహామ్యహం అన్న దానికి ఉదాహరణలే లేకుండా పోతాయా? ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తాను సత్యసాయి ఆకృతిలో ఉన్నట్టుగా తెలియని వారికి కూడా ఆపత్ సమయంలో స్వామి వారిని కాపాడి రక్షించిన దానికి ఉదాహరణలు కోకొల్లలు. అది 1957 జూలై మాసం కృష్ణపక్షం. భక్తులను వెంట పెట్టుకుని స్వామి రిషికేష్ విజయం చేసిన సమయమది. అచ్చటి హిమాలయ ప్రాంతాలలో ఉన్న వశిష్ఠ గుహకు వెళ్లి భక్త బృందముతో శివానంద స్వామి ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు స్వామి. మార్గమధ్యంలో స్వామి అమాంతం అచేతనంగా పడిపోయారు. ఇటువంటివి భక్తులకు కొత్త కాదు. తాను సూక్ష్మ శరీరంతో స్థూల శరీరాతీత యాత్ర చేసే సమయాలలో స్థూల శరీరము పొదిలిన వెంటనే ఆ దేహం అచేతనంగా వాలిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది. శరీరము కిందకు వాలింది. ఇటువంటి సందర్భాలలో తాను సూక్ష్మ శరీరంతో చేసే చర్యలన్నీ ఒక్కొక్కప్పుడు అచేతన స్థూలకాయంలో కూడా ప్రతిఫలించడం కద్దు. ఇప్పుడు కూడా అదే విధంగా తన రెండు అరచేతులు దగ్గరికి చేర్చి దేనినో గట్టిగా పట్టుకుని అదిమి పట్టినట్టుగా స్వామి స్థూలకాయంలో గోచరించింది. కొంతసేపటికి అచేతనంగా ఉన్న శరీరం చలనం కలిగి యథాస్థితికి వచ్చింది. స్వామి లేచి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్లి వచ్చారు స్వామి అని ఆతృతతో భక్తులు ప్రశ్నించారు. కొన్ని సమయాలలోనే స్వామి ఇలాంటి విషయాలను గురించి తెలియచేస్తారు. ఆనాడు కరుణామూర్తి అయి చెబుతాను అంటూ సుబ్రహ్మణ్యాన్ని ఇక్కడికి పిలవండి అన్నారు స్వామి. సుబ్రహ్మణ్యం బాబా భక్త బృందంలో ఒకరు. ఆయన అక్కడకు రాగానే స్వామి వశిష్ఠ గుహ దగ్గర నువ్వు చూసినది ఏమిటి అని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం అదిరిపోయి స్వామి మీతో ఈ విషయం చెబుతామా వద్దా అని సంశయించి చివరకు చెప్పకుండానే ఉండిపోయాను. అయినప్పటికీ దానిని మీరు గ్రహించేశారు స్వామి అన్నారు వినయంగా. అవును, కాని వీరంతా నీవు చెబితే కాని గ్రహించలేరు కదా, అందుకనే నీవే చెప్పువారికి అన్నారు స్వామి.

వశిష్ఠగుహ సమీపంలో పారుతున్న గంగానదిలో ఒక శరీరం కొట్టుకుపోవడం చూశాను. అది ఒక యోగి శరీరంగా గోచరించింది. పద్మాసనంలో కూర్చుని ఉన్న ఆ యోగి అదే భంగిమలో ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. చూడటానికి అది ఒక మృత కళేబరంగా తోచింది. ఈ దృశ్యాన్ని చూసినట్టు చెప్పి ప్రశాంత వాతావరణమును అమంగళం చేయడమెందుకని చెప్పకుండా ఉండిపోయాను అన్నారు సుబ్రహ్మణ్యం. అది శరీరం కాదు అన్నారు బాబా. ఆ యోగి నదీ తీరాన ధ్యాన నిమగ్నుడై ఒక గుట్టమీద పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు. నదీ ప్రవాహం వేగం పుంజుకుని కట్టలు తెంచుకుంది. ఆ మట్టి గుట్టను మోదటం ప్రారంభించింది. ధ్యాన నిమగ్నుడై ఉన్న యోగికి ఇది ఏమీ తెలియలేదు. క్రమక్రమంగా మన్నంతా కరిగిపోయి గుట్ట విచ్చి నదిలో కరిగిపోయింది. తత్ఫలితంగా యోగి నదీ ప్రవాహంలో పడిపోయాడు. ఆయనకు తెలియకుండానే ప్రాణాయామశక్తి ఆయనను నీటిలో మునిగిపోకుండా తేలేటట్టు ఉపకరించింది. కొంత దూరం ఆ విధంగా కొట్టుకుపోయిన తర్వాత ఆయనకు ప్రజ్ఞ కలిగి బాహ్య ప్రపంచంలోనికి వచ్చాడు. ఎంత యోగి అయినప్పటికీ తాను నీటిలో కొట్టుకుపోతున్నట్టు గ్రహించగానే ప్రాణభయంతో ఆర్తుడై హృదయాంతరాల నుంచి ఒక్కమారుగా భగవాన్ అని ఆర్తనాదం చేశాడు. ఆర్తత్రాణ పరాయణుడైన నేను వెంటనే నా సూక్ష్మయాత్రకు ఉపక్రమించాను. క్షణంలో అక్కడికి చేరాను. గంగా ప్రవాహ వేగం అతని గుండెలను తాకకుండా నా రెండు హస్తాలతోనూ ముందు వెనుక అతన్ని అదిమి పట్టుకుని సూక్ష్మరూపంలో అతన్ని కాపాడాను. ఆ యోగి చాలా కాలంగా ఆహారం తీసుకోవట్లేదు. తత్కారణంగా ఆహార పానీయాలు లభ్యమయ్యే స్థలానికి అతన్ని చేర్చాలని తలచి దరిదాపు 30 మైళ్లు ఆ ప్రవాహం మీదే పయనించి గమ్యానికి చేర్చి ఒక లీలా వినోదానుభూతిని పొందాను అని ముగించారు స్వామి. శివానందనగరుకు దగ్గరలో ఉన్న ఒక కుటుంబీకుని ఇంటికి ఈ యోగిని చేర్చి భయభ్రాంతుడైన ఆయనకు మనశ్శాంతి చేకూర్చాను. ఆకలితో కాలిన కడుపుకు ఆహారం దొరికింది అని స్వామి ఆ యోగి యోగక్షేమాలను తాను ఏ విధంగా కాచి రక్షించారో విపులీకరించారు. సత్యసాయి అన్న పేరు కనీ విని ఎరుగని వారైనా సరే భగవాన్ అన్న ఒక్క ఆర్తనాదం చేయగానే అది స్వామిని ఆ భక్తుని వద్దకు ఆకర్షించగలిగి రక్షణ లభించిందంటే దీని అర్థమేమిటి? ఒక పసిబిడ్డ కూడా దీనికి సమాధానం చెప్పేయగలదు. ప్రత్యేకించి ఏ నామము ఉచ్చరించక మూలాధార వస్తువైన ఆ పరబ్రహ్మమునే గజేంద్రుడు ఆర్తితో పిలిచాడు. నారాయణ నామాకృతి గల ఆ దేవదేవుడు తక్షణమే అచ్చట ప్రత్యక్షమయ్యాడు అని వర్ణించిన పురాణేతిహాసాలే ఇక్కడ నవీనమై సత్యసాయి ఆకృతిలో సాక్షాత్కరించి కాచి రక్షించారు. సాధారణంగా మహాయోగి పుంగవులు కూడా తమను పూజిస్తున్న వారిని, తమ నామమునే స్మరించిన వారిని, తమ వద్ద దీక్ష కొన్నవారిని, తమయందే అచంచల భక్తిశ్రద్ధలు కలవారిని ఆపత్సమయాల్లో కాచి రక్షించిన విషయాలు మన ప్రాచీన గ్రంథాలు ఇతిహాసాలు వర్ణించినాయన్నది అనుభవైకవేద్యమే. అయితే ఇక్కడ కూడా మన స్వామి ఒక ప్రత్యేకతతో ప్రకాశిస్తున్నారనే చెప్పాలి. స్వామికి లవలేశములైనా తనను గురించి ప్రచారం చేసుకోవాలన్న తలంపే లేదు. అందువల్ల వశిష్ఠగుహ యోగుల్లాంటి వారెందరినో అపాయాల నుంచి కాపాడి అనుగ్రహించినప్పటికీ తన సాయి స్వరూపమో లేక నామమో తానెన్నడూ వ్యక్తం చేసుకోలేదు. బాబా సాధారణంగా తమ భక్తులకు ఒక్కొక్కప్పుడు తాయెత్తులు, ఉంగరాలు మొదలైనవి ప్రసాదిస్తూ ఉంటారు. చాలామందికి చాలా సమయాల్లో అవి ఒక రక్షగా ఉపకరించిన మాట వాస్తవం. అయితే ఈ చిన్ని చిన్ని కానుకలు భక్తులు ధరించినప్పుడే అవి వారిని ఆపత్ సమయాలలో సూక్ష్మంగా స్వామికి సందేశం తెలియచేస్తున్నందువల్ల వారందరూ స్వామిచే రక్షింపబడుతున్నారని చాలామంది ఊహిస్తూ ఉంటారు. అలా అనుకున్న వారికి వశిష్ఠగుహ సంఘటన మొదలైనవి కనువిప్పు కలిగించగలవు. స్థూల వస్తువులను భక్తులకు అనుగ్రహించి తద్వారా వారు భక్తరక్షణ చేస్తున్నట్టు మనను భ్రమింపచేయటం కూడా స్వామి యొక్క లీలా వినోదమే. కాని ఇది పూర్తి నిజం కాదు. నిజానికి భక్తే నిజమైన తాయెత్తై ఆ సత్యసాయి తల్లిని ఆకర్షించి బంధింపచేస్తుంది. స్వామి తన కంటికి రెప్పవలే కాపాడిన భక్తులందరూ ఇలాంటి కానుకలను పొందినవారేనా ఏమిటి? ఎన్నటికీ కాదు.
స్వామే చెప్తారు, నన్ను సాయి అనే ఆకృతిగానో లేక నామముతోనో భజించాలనే నేనెప్పుడూ నిర్దేశించలేదు. ఈ నరాకారము సత్యముగా నిరాకార బ్రహ్మమే. రూపమును ధ్యానించినా సరే, ఏ నామమును స్మరించినా సరే, సత్యమైన భక్తి ప్రేమలు కలవారైనట్టయితే వారికి నేను ఆపద్బాంధవుడినే. ఎవరైనా నన్ను ఆత్మవిద్యను ప్రసాదించమని ప్రార్థిస్తే వారికి వారు కోరిన మార్గమునే 3 రెట్లు SSS అని అనుగ్రహిస్తాను. ఇంకా చెప్పబోతే భగవాన్ భక్తి అని ఏమీ లేకపోయినా సరే సత్యధర్మములను వీడక అందరియందు సమత్వమును కలిగి ప్రేమను పెంచుకుని యోగ్యుడై జీవించేవాడికి అతను ఏ నామజపమూ చేయకపోయినను వానిని ఆపద సమయాలలో కాపాడి రక్షిస్తూ ఉంటాను అంటారు స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. ఈ ఇంటర్వ్యూ మీకు రేడియో సాయి 13 భాగాల సుదీర్ఘ శీర్షికగా అందించనుంది. వినండి శ్రీ మూర్తి గారితో పరిచయం 3వ భాగం. భగవాన్ బాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ జిఎన్ మూర్తి గారితో అంతరంగ తరంగాలు ఆనందరహరులు కార్యక్రమంలోని తరువాయి భాగంలోకి పయనిద్దాం. మూర్తిగారు, కిందటిసారి మీరు భగవాన్ బాబావారి దగ్గరికి మొట్టమొదటిసారిగా ఎలా వచ్చారు, అంతకుముందు మీ జీవితం గురించి మాకు వివరంగా చెప్పారు, అయితే స్వామివారిని చూసిన మొట్టమొదటిసారి తర్వాత పుట్టపర్తి ప్రయాణం అనంతరం ఏం జరిగిందో ఆ విశేషాలు మాతో పంచుకుంటారా?
1: ఓ తప్పకుండానండి. 1958లో మా అమ్మగారు నాకు రక్షగా ఉంటుందని ఇచ్చిన స్వామి లాకెట్టు నా పాకెట్లో ఉండి 28 సంవత్సరాలు అనేక విజయాలకు, ముందడుగు వేయడానికి, అభ్యుదయానికి ఎంతగానో దోహదం చేసింది. 1986లో మొదటిసారి స్వామి దగ్గరికి వచ్చాక స్వామి యొక్క దివ్య శ్రీచరణాలను చూచిన మరుక్షణం వియద్గంగా తరంగిణీ పుణ్యప్రవాహాల పుట్టినిండ్లు, కాళీయ మౌళీయ భరతనాట్య ప్రియంభావుకములు, ఉపనిషత్ కామిని సీమంత సింధూర రాగరంజితములు, ముని మనోభృంగములకు చౌలు కల్పించు సంతోష సరసజములు, దివిని భూమిని కొలిచి నిల్చుకున్నట్టి త్రైవిక్రమములు, ఆపదలు బాపు శ్రీపదములు, మన స్వామి పదములు, స్వామి శ్రీచరణాలు, వాటిని ఎప్పుడైతే స్పర్శించానో ఆ స్పర్శించిన తర్వాత బయటకు చూస్తే నా ఎప్పుడూ నా పాకెట్లో ఉండేటువంటి ఆ లాకెట్ కనిపించలేదు. అప్పుడు నేను అనుకున్నాను, బహుశా స్వామి ప్రత్యక్ష పరమాత్మ, దాని అవసరం నీకు లేదు, నీ తల్లి నీకు ఇచ్చినటువంటి ఆ డాలరు రెండూ నన్ను చేరుకున్నాయి, ప్రత్యక్ష పరమాత్మ నేనుండి నీ వెంట జంట ఇంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ నీ చేత అనేకమైనటువంటి భవిష్యత్ కార్యక్రమాలలో ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన, నిర్మాణాత్మకమైనటువంటి ఒక పనిముట్టుగా ఉపయోగించుకోవడానికి నేను నిర్ణయించుకున్న తరువాత ఇంకా నీకెందుకు లాకెట్టు అన్నట్టు అనిపించింది నాకు. ఆ తరువాత గుంటూరుకు తిరిగి వచ్చే లోపున పుట్టపర్తిలో అనిల్ కుమారు బివి రమణరావు గారిని పరిచయం చేశాడు. బివి రమణరావు గారిని మాజీ రాష్ట్ర సత్యసాయి శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షునిగా, సేవాదళతో పరిచయం ఉన్న వ్యక్తిగా, ప్రభుత్వంలో కంట్రోలర్ ఆఫ్ డ్రగ్స్ గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిగా పరిచయం చేశాడు. అయితే నేను అంతకుముందు అనేకసార్లు తెలుగు స్వతంత్రలో చెట్లు క్షమించవు అనేటువంటి కథ, దాని తర్వాత దీపావళి ప్రత్యేక సంచికలైనటువంటి యువ జ్యోతుల్లో అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ప్రశాంతి నిలయాన్ని వర్ణిస్తూ ప్రశాంతి నిలయంతో ముడిపడ్డటువంటి ఒక మానవుల్లో మార్పు, ప్రధానమైనటువంటి పరివర్తన ఎట్లా తీసుకొచ్చాయో ఆ కథా కథన కౌశలంతో ఆ కథలు చదువున్నాను. నాకు అభిమాన రచయితగా అంతకుముందే పరిచయం బివి రమణరావు అని. ఎప్పుడైతే అనిల్ కుమార్ బివి రమణరావు అని అన్నాడో, ఒకవేళ కథలు రాసే కథలకు రాజు భావరాజు, భావాలకు రాజు భావరాజు, అతడు ఇతడు ఒకరేనా అడిగా, అంటే అతనే ఇతను ఉన్నాడు. నాకు వ్యక్తితో పరిచయం లేదు, అది మొదటి పరిచయం. పరిచయం అయిన తర్వాత దగ్గర నుంచి అప్పటికే అనిల్ కుమారు జిఎన్ మూర్తి తను అని చెప్తూ పరిచయం చేస్తూ, అప్పుడే స్వామి ఉద్యమంలోకి రావడం, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కొన్ని ఆర్టికల్స్ రాయడం జరిగిందని చెప్పి ఆ క్లిప్పింగ్స్ ఆయనకి ఇచ్చాడు. దాని తర్వాత ప్రతిసారి పేపర్లో రాసిన క్లిప్పింగ్స్ నేను ఆయనకు పంపడం, ఆయన దానికి ఒక లెటర్ రాసి స్వామికి పంపిస్తూ వీరికి సంభాషణ సౌభాగ్యం కల్పించండి అని అన్నారు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, రమణ్ రావు గారిని గురించి అనిల్ కుమార్ చెప్పాక నేను తెలుసుకున్నాక నా ఆలోచన కూడా అలాగే. నేను లాకెట్ల కోసం వాచీలు ఉంగరాలు గిఫ్ట్లు నాకు స్వామి అది ప్రసాదించండి ఇది ప్రసాదించండి అనేటువంటి దృష్టి మొదటి నుంచి లేదు కాబట్టి నేను మురిసిపోయింది, ప్రభావితమైంది, స్పందించింది స్వామి యొక్క ప్రసంగం. స్వామి నీ చూపు చాలదా స్వామి అని ఇటీవల సుశీల పాడిన పాటలో చరణంలాగా స్వామిని చూస్తేనే చాలు ఆ చిరునవ్వులు అందాల హరివిల్లు సన్నజాజులు కురిసినట్టుగా ఉంటుంది. కప్పురం తెలుసు, కామధేను తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు, స్వామి మందహాసము తెలుపు అని ఆ మందహాస వదనంతో నడిచి వస్తేనే చాలు కోటి స్వర్గాలు నా ముందు నాట్యం చేసినట్టు అనిపిస్తాయి అనిపించింది. అందువల్ల నేను స్వామి దగ్గరికి వచ్చినది ఇంతకన్నా ప్రశాంతంగా ఉండాలని, నాకు సమాజంలో లౌకికంగా వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా అనేక విధాలుగా ఉండేటువంటి అన్ని ప్రాపంచికమైనటువంటి పురస్కారాలు గౌరవాలు సంతృప్తినివ్వలేదు, విసిగిపోయాను. ప్రశాంతి మందిరంలో మాత్రమే నాకు ప్రశాంతత లభించింది. అందుకు తగినట్టుగా బివి రమణరావు గారు అదే ఆలోచనతో ఉన్న వ్యక్తి దొరికాడు. ఆ రోజు నుంచి ఆయన లేఖలు రాస్తూ నాకు అనేక విధాలుగా స్వామి మార్గంలో ఎలా ఉండాలి, స్వామిని జగద్గురువుగారు మాత్రమే వ్యాసాలు రాయండి, ఆయన యొక్క మహత్యాలు గురించి లేదా లీలల గురించి మెరకల్స్ గురించి ఎక్కువ రాయొద్దు, మీరు స్వామి సందేశంలో ఉండేటువంటి ఒక డైరెక్షన్ ఉండాలి, ఒక మాగ్నిట్యూడ్ ఉండాలి, అది మనిషిని మార్చడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ దృష్టితో రమణ్ రావు గారి పరిచయం నాకు బాగా ఉపయోగపడింది. దాని తర్వాత అనిల్ కుమారు రాష్ట్ర అధ్యక్షుడిగా అతను పనుల్లో అతను ఉండగా నేను బుక్ స్టాల్ ఎక్కడ ఉంటుందని అడిగాను. ఎందుకంటే మంచి పుస్తకం మంచి మనిషికి మరో పేరు, సొంత పుస్తకం మంచి మనిషికి మంచి తోడు. అందువల్ల పుస్తకాన్ని కొనుక్కొని చదువుకుంటే దానిలో నేను ఆనందించడానికి అందంగా ఉంటుంది ఆనందంలో కూడా అని చెప్పి నేను ఆ స్టాల్కి వెళ్ళమంటే లవింగ్ గాడ్ బుక్ కొన్నాను ఆయన చెప్పాడు, ఆ బుక్ కొన్నాను. లవింగ్ గాడ్ పుస్తకం యా తిరగేస్తుంటే ముందు అందులోనే ఆ ఫస్ట్ సెంటెన్సే నన్ను ఆకర్షించింది. నేను 500 పేజీల నుంచి 1000 పేజీల వరకు ఉన్న గ్రంథాన్ని ఒక రోజులో దాన్ని చదివి దానిలో ఉండేటువంటి సారాంశాన్ని సమీక్ష చేసేటువంటి ఒక ప్రక్రియకు అలవాటు పడ్డాను కాబట్టి అక్కడే కొన్ని పేజీలు బుక్ స్టాల్ దగ్గర తిరగేశా. దానిలో నా మొట్టమొదటి సెంటెన్స్, దిస్ టైమ్ ఐ ఇన్హేల్డ్ ది బ్రెత్ ఆఫ్ గాడ్ ఆన్ క్రిస్మస్ డే 1897. Baba says, a man is born to learn how not to be born again. ఈ రెండు సెంటెన్సులు ముందు ఉన్నటువంటివి. నేను ఈసారి క్రిస్మస్ దినోత్సవం నాడు 1897 భగవంతుని యొక్క శ్వాసని పీల్చుకుంటూ ఈ భూమి మీద జన్మించాను అన్నాడు అని. ఈ భూమి మీద ఎవడైనా ఎందుకు జన్మిస్తాడు అంటే బాబా చెప్పినట్టు హీఈస్ బార్న్ టు లేదా హౌ నాట్ టు బి బార్న్ అగైన్. నేను జన్మించడం మళ్లీ జన్మ లేకుండా ఉండడం ఎలాగో తెలుసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసమే నేను జన్మనెత్తాను. ఆ రెండు సెంటెన్సులు భగవాన్ బాబా యొక్క అవతార తత్వానికి నాందిగా ప్రస్తావనగా నాకు అనిపించాయి. ఆ పుస్తకం చివరిలో మొత్తం మధ్యలో ఉన్నవన్నీ ఒకెత్తు చివరి వాక్యాలు దానిలో ఉండేటువంటివి, ఎందుకు బాబా అవతారం వచ్చింది అనేటువంటిది చెబుతూ తర్వాత ఇది భగవంతుని సన్నిధిలో రాసినటువంటి ఆత్మకథ. నేను ఎన్నో ఆత్మకథలు చదివాను, అబ్రహం లింకన్ది, బెంజమిన్ ఫ్రాంక్లిన్ది, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, టంగుటూరు ప్రకాశం, చిలకమతి లక్ష్మీ నరసింహం, వివిధ స్థాయిల్లో వివిధ దేశాల్లో ఉండేటువంటివి, అవి చాలా ఉత్తమోత్తమైనటువంటి ప్రపంచ చరిత్రలో. కానీ కస్తూరి గారి లవింగ్ గాడు భగవంతుని సన్నిధిలో ప్రత్యక్ష పరమాత్మ సన్నిధిలో ఒక భక్తుని ఆత్మకథ అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆయన అంటాడు, శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్నెప్పుడు కరుణాకరుడు, చేబెట్టి బ్రోచును ఎప్పుడును ఎచ్చటను మరువకుండు ఎరుగుము భక్త. అంటే నిన్ను చేపట్టుకుని ముందు వెనక ఇంతటా ఎక్కడైనా సరే నీ వెంట జంట ఉంటాను అనేటువంటిది మరిచిపోక్సుమా అనేటువంటి ఇంపార్టెంట్ సెంటెన్స్. చివరిలో అంటాడు, ఐ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ది ఇయర్ వెన్ ఐ వాజ్ లాస్ట్ ఆన్ ఎర్త్ బట్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ మైసెల్ఫ్ దట్ దిస్ టైమ్ I have had good schooling. Now I am waiting to receive my school leaving certificate, namely the signal to leap into the warm lap of Sai to take final rest in him. నాకు కిందసారి ఈ జన్మల గురించి నాకేం తెలియదు. కానీ ఈసారి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను, నేను చాలా అదృష్టవంతుణ్ణి, చాలా సంపూర్ణమైనటువంటి విద్యా వ్యాసంగం, ఆధ్యాత్మిక విద్యా వ్యాసంగాన్ని పూర్తి చేసుకున్నాను అని ఎంతో ఆతృతతో ఆనందంతో నేను ఆ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ని తీసుకోవాలని. ఎందువల్లంటే చాలా వెచ్చని సాయి ఒడిలో వాలిపోవాలని, నా శాశ్వతమైనటువంటి విశ్రాంతి ఆ ఒడిలో తీర్చుకోవాలని నా కోరిక నెరవేరడానికి సిద్ధంగా ఉంది అని భావిస్తున్నాను అన్నాడు. ఇది చాలు. ఆ లవింగ్ గర్ల్ లో ఆ మొదటి సెంటెన్స్ రెండు, చివర కన్క్లూజన్ ఇది చాలు. ఇందుకోసం మనం స్వామి దగ్గరికి వచ్చాం, ఇందుకోసం మనం స్వామి దగ్గరికి రావాలి అని అనిపించింది. ఆ పుస్తకం ఇక్కడే పూర్తి చేసి ఆ భావాల్ని ఒడిలో బాగా దాచుకుని హృదయంలో పదిలపరుచుకుని నేను తిరుగు ప్రయాణం గుంటూరుకు వెళ్లాను. తర్వాత గుంటూరు చేరిన తర్వాత కొద్ది రోజులకి మా అమ్మగారి మాసికం, ఆమె ఢిల్లీలో చనిపోయింది, తర్వాతే ఈ పుట్టపత్తి రావడం జరిగాయి కదా, ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత గుంటూరులో ఆమె మాసికం వచ్చింది. సరే, ఆ మాసికం రెండయింది భోజనం. ఈ లోపల మాసికం జరుగుతున్న టైంలోనే అనిల్ కుమార్ ఫోన్ చేసి, బ్రదర్ ఈరోజు శాంతి సుధలో స్టేట్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ ఉంది, దాంట్లో రూరల్ డెవలప్మెంట్ అనే అంశం మీద నువ్వు గంట సేపు మాట్లాడాలి అని నాకు చెప్పాడు ఆయన. రెండింటికి భోజనం అయింది. రెండు నుంచి ఒక 15 నిమిషాలు మొత్తం ఒక కాగితం మీద కొన్ని పాయింట్స్ రాసుకుని, అది ఒకటి కంటెంట్ ఉండాలి, రెండు కంటెంట్మెంట్ ఉండాలి. కంటెంట్మెంట్ హాస్యం జోడించకపోతే సీరియస్ గా ఉంటే కష్టం అవుతుంది. ఒకసారి సముద్రాల రాఘవాచారి శతావధాని ఆయన, ఆయన నాతో మాట్లాడుతూ అన్నాడు, చెప్పేవాడికి తెలిసి వినేవాడికి తెలియంది వ్యవహారము, చెప్పేవాడికి వినేవాడికి తెలియంది వేదాంతము, కాబట్టి వేదాంతం మాట్లాడొద్దు మీరు ఇప్పుడు అని నాకు సలహా ఇచ్చాడు. అందువల్ల నేను చాలా పదిలంగా అన్ని నోట్ చేసుకుని స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టి, అసలు విశ్రాంతి లేదు, అసలు ఆ కార్యక్రమమే చాలా బరువైన కార్యక్రమం. అయిన తర్వాత అది స్వామి దగ్గరకి ఆశీస్సులు అందుకుని అక్కడి నుంచి నేను శాంతి సుధకు వెళ్ళాను. రాష్టంలో ఉండేటువంటి సత్యసాయి సేవా సంస్థల్లో పదాధికారులు, రాష్ట స్థాయి అధికారులందరినీ పరిచయం చేశాడు. అదే మొదటిసారి నేను వారందరినీ చూడడం. మొట్టమొదట ఒక గంట సేపు మాట్లాడమని అన్నాడు. ప్రారంభించాక అంతకుముందు నేను ఈ రూరల్ డెవలప్మెంట్ తో ప్రత్యక్ష అనుభవాలు ఉండి పత్రికల్లో చాలా వ్యాసాలు కొంచెం వ్యంగ్యంగా హాస్యంగా చాలా స్పందన కలిగించే విధంగా రాశాను. అవి మాట్లాడుతూ ఆ అనుభవాల్ని స్వామి యొక్క ప్రబోధాలకి, స్వామి యొక్క ఈ సంస్థాగత లక్ష్యాలకి ముడిపెడుతూ సమన్వయపరుస్తూ మాట్లాడుతూ హ్యూమర్ ని బాగా చూపించాను. సర్వే చేయడానికి వెళ్తూ వెళ్ళినటువంటి సర్వేలో వెళ్ళనుకున్న ఎదుర్కొన్నటువంటి సన్నివేశాలు, సంఘటనలు ఒకసారి అడిగి మీకు వివాహం అయిందా లేదా అని అడిగితే లేదు అంటే, పిల్లలు ఎంతమంది అంటే, వరుసలన్నీ చూసుకోకుండా అవగాహన సంపూర్ణంగా లేకుండా అది యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే ఎలా ఉంటుందో అలాంటివన్నీ చొప్పించి చేసి అయిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ రంగారావు గారని ఆయన వచ్చాడు. ఆయన స్వామి ఆర్డెంట్ డివోటెడ్. ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు. ఆంధ్రదేశంలో రూరల్ డెవలప్మెంట్ మీద పరిశోధన చేసిన ఏ వ్యక్తి కానీ, మాట్లాడిన ఏ వ్యక్తి కానీ నాకు తెలియకుండా ఉండడానికి వీల్లేదని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన పరిశోధక విద్యార్థులే ఈ రంగంలో. ఇది విని కరుపుబ్బ నవ్వి అంతా అయిపోయిన తర్వాత, ఇంత నవ్వించాడు, ఇంతలా మాట్లాడించాడు, వీడు ఎప్పుడూ నా దగ్గర చదివిన దాఖలా కూడా లేదు, ఎవరితనని అడిగాడు. అడిగి పరిచయం చేసి తెలుసుకున్న తర్వాత ఆ రోజు చాలా సంతోషంతో, అనేకమైనటువంటి అంశాలు స్వామితో కూడినటువంటి, అనేక అనుభూతులతో కూడినటువంటి ప్రసంగం చేశాడు. అది నీకోసమే అన్నాడు, ఎందుకంటే నాకు కొత్త కాబట్టి తెలియాలని. సరే, అదొక అనుభూతి ఆ రోజు జరిగినటువంటిది. తర్వాత ఈ స్టేట్ లెవెల్లో కాన్ఫరెన్స్ పెడుతున్నాడు, అతని నమ్మకం పర్వాలేదు, మూర్తికి సబ్జెక్టు ఫోన్లో చెప్పినా పర్వాలేదని. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత చీరాల్లో చాలా పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు. అది స్పిరిచువల్, ఈ సర్వీస్ ఓరియంటెడ్, స్పిరిచువల్ అన్ని విభాగాలు కలిపి ఎస్బి రఘునాథాచార్య గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ వేదిక్ స్టడీస్ అండ్ సంస్కృత్ యూనివర్సిటీ, ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన మొట్టమొదటిసారి పరిచయం చేశారు. ఆయన ఉపన్యాసాలు విన్నాను నేను. అయిన తర్వాత అక్కడ ప్రసంగించమని చెప్పినప్పుడు నేను ఒక పద్యం చదివి, ఆ పద్యంలో స్వామి యొక్క మొత్తం స్వామి ప్రబోధాలని కానీ లేకపోతే తత్వాన్ని కానీ అందులో జోడించి చెప్తాను. అది హాసము లేని మోము, పరిహాసము లేని వినోదము, అభ్యాసము లేని విద్య, రసభావ వికాసము లేని కావ్యము, శ్వాసము లేని దేహము, ప్రశాంతత లేని ధ్యానము, భగవద్ విశ్వాసం లేని వాని జన్మము వ్యర్థమయ దయామయ, హాసం లేని మోమున్నాను, చిరునవ్వులు చిందించే మొహం ఉంటే ఎవరినైనా ఒప్పించడానికి వీలవుతుంది, మెప్పించడానికి వీలవుతుంది, లేకపోతే నొప్పించడానికి మాత్రమే దారితీస్తుంది. అందుకే స్వామి క్యాస్ట్రాయిల్ ఫేస్ వద్దు అని చెప్పి కొంచెం చురుగ్గా ఉన్నటువంటి నవ్వుతూ ఉండండిరా అని చెప్పి స్వామి అనేకసార్లు చెప్పారు. అందువల్ల హాసము లేని మోము, పరిహాసము లేని వినోదము. అసలు పరిహాసం లేకపోతే జీవితంలో అసలు లక్ష్యము దెబ్బతింటుంది, అర్థమే లేదు అని చెప్తూ ఒకసారి స్వామి ఇలా లైన్లో వస్తున్నారు, దర్శనం లైన్స్లో నేను కూర్చుని ఉన్నాను. నా పక్కనే విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే స్వామి అతనితో ఏం బాగున్నావా అని పలకరించారు. ఆయన బాగున్నాను స్వామి, అంతా మీద అని చెప్పి, నేను రామజన్మభూమికి వెళ్ళి వస్తున్నాను స్వామి అన్నాడు. చాలా సంతోషం బంగారు, కృష్ణ జన్మభూమికి కూడా పోకపోయావా అన్నారు. నిజానికి అతను వెళ్ళింది అక్కడే. కృష్ణ జన్మభూమి అంటే జైలు, ఆ రామజన్మభూమికి వెళ్లిన వాళ్ళందరినీ జైల్లో పడేశారు ఇతన్ని కూడా. అందుకే స్వామి చిన్న హాస్యస్ఫూర్తితో, వాస్తవానికి ఇతను కూడా జైల్లో వేశారు. అది నాకు చాలా ఆనందం అనిపించింది. అట్లాగే పరిహాసం లేని వినోదం అంటే, స్వామి లేడీస్ పక్క నుంచి వస్తున్నారు ఎక్కువసార్లు, మగవాడు పక్క రాలేదు. నేను కూడా చూస్తున్నాను, వస్తే బాగున్నాను మనసులో అనుకున్నాం, కానీ స్వామి ఎందుకు రాలేదో క్వశ్చన్ చేయడం కానీ ఆలోచన చేయడం కానీ వ్యర్థం. వస్తే చూడటం, లేకపోతే దూరం నుంచి చూడటం, ఎక్కడి నుంచి చూస్తే దగ్గరగా వచ్చినా దూరంగా వచ్చినా చూసే చూపులో ఉన్నది, రాసే పన్ను చూసే కన్ను రెండు ముఖ్యమని స్వామి చెప్పనే చెప్పారు. అందువల్ల అలా వస్తూ ఉంటే ఒక ఆయన అడిగాడు, ధైర్యం చేసి వరండాలో స్వామికి సన్నిహితంగా లౌకికంగా సన్నిహితంగా ఉన్నాడని నా ఉద్దేశం ఉన్నాయని అడిగాడు. స్వామి మీరంతా లేడీస్ పక్కే వస్తున్నారు, మా పక్క రావడం లేదు, ఇంత పార్షాలిటీ ఏంటి స్వామి అన్నాడు. అంటే స్వామి చిరునవ్వుతో ఈ రెండు చేతులు వెనక్కి పెట్టి కొంచెం ఇట్లా స్వింగ్ ఉండి, ది రోడ్ ఈజ్ అన్ ద రిపేర్, టేక్ డైవర్షన్ అన్నారు. అంటే మగవారి పక్క ఆధ్యాత్మిక మార్గము, ఆధ్యాత్మిక రోడ్ అంటే అదే మార్గమే, అది రిపేర్లో ఉంది, అది అయ్యాక వస్తాను తప్పకుండా అనేటువంటి దాంట్లో నేను కొన్నాను, రాకపోతే మీరు మార్గంలో పడతారు అనేటువంటిది అయి ఉంటుంది స్వామి ఉద్దేశం ఆ సింపుల్ సెంటెన్స్లో. అంచేత దాంట్లో ప్రధానంగా పరిహాసం లేని వినోదం అని, అభ్యాసం లేని విద్య అన్నారు. ఇవాళ ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ ఫిజిక్స్లో, సర్క్యూట్స్ ఎక్సలెంట్, కానీ ఇంట్లో ఫ్యూజ్ పోయింది వేయడం రాదు, వేస్తే నాకు షాక్ కొడుతుంది నేనంట, ఎన్నో ప్రత్యక్షంగా నేను చూశాను. అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ కావాలి స్వామి చెప్పింది, అది స్వామి చెప్పిన నేర్చుకున్న ప్రతి మాటకి ప్రాక్టికల్ అప్లికేషన్. అందుకే స్వామి విశ్వవిద్యాలయంలో లేని విద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు మిలిటరీ టైప్లో రాగా, అంటే అన్ని పనులు చేసి ఉండగలిగాలి, వాళ్ళు అన్నిట్లోనే సమర్థులు, బట్ టాప్ ర్యాంక్, స్పోర్ట్స్లో టాపు, సింగింగ్లో టాపు, హాస్టల్ మెయింటెనెన్స్లో టాపు, ఇవన్నీ స్వామి అనుగ్రహం వల్ల, వాళ్లలో ఉండేటువంటి శక్తుల్ని పైకి తీసుకొచ్చేటువంటి ప్రోత్సాహ ఉత్సాహాల వల్ల కలిగినటువంటి స్పందనతో కూడుకున్నటువంటి విధానం కాబట్టి, అటువంటి విధానం కావాలి. సో అభ్యాసం లేని విద్య, రసభావ వికాసం లేని కావ్యం. స్వామి పద్యం చెబితే దద్దరిల్లిపోతుంది సభ, నేను ప్రయత్నం చేసి చూశాను. స్వామి చెప్పిన ప్రతి మాట బయట స్వామి చెప్పినట్టుగానే అని ఏమవుతుంది నాకు, నేను పరిపూర్ణ నమ్మకం నాది అని చెప్తున్నాను. అని చెప్తున్నప్పుడు ఖండ ఖండాంతరంలో ఖ్యాతిని ఆర్జించడం మహనీయులు గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరుడు పారద్రోలు నుంచి స్వతంత్రమును గన్న సమరభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్యభూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టు భరతదేశమందు జననమంది, భరతమాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీద యువకులారా, మిత్రులారా, సోదరులారా. పెద్ద సభ, దాని నిండా ఉన్నారు. ప్రతి అందులో ఉండే ప్రతి వాక్యానికి లేదా ప్రతి లైన్కి చప్పట్లు మారిపోయి, రసభావ వికాసం ఉన్నది అందులో, పట్టున్నది. ఈ భారతదేశంలో జన్మించినటువంటి వాడు నువ్వు, ఇంతటి ఖ్యాతి కలిగినటువంటిది, ప్రఖ్యాతి కలిగినటువంటి భారతదేశంలో జన్మించి నువ్వు భారతదేశానికి సంస్కృతికి తగిన విధంగా నువ్వు ప్రవర్తించకపోతే నువ్వు భారతీయుడు అనిపించుకోవడానికే తగినవాడు కాదు సుమా అని సింపుల్గా దాంట్లో చెప్పినటువంటిది ఉంది. దాన్నే రసభావ వికాసం అంటారు. కానీ ఇవాళ వస్తున్న కవిత్వం అలా లేదు. అది ఒక మేడ, ఆ మేడను ఆనుకుని ఉన్నది గోడ, ఆ గోడ పక్కనే ఒక దూడ, ఆ దూడ వేసింది పేడ. ఇది కవిత్వమా? అందులో రైమ్ ఉంది, ఇలట్రేషన్ ఉంది, మేడ ఉంది, దూడ ఉంది, పేడ ఉంది, గోడ ఉంది, అది కవిత్వం అవుతుందా? రెండు రెళ్ళు ఆరేమిట్రా విధవా, ఎక్కభంగమైందిరా ఈ తడవ, కొంచానికి ఆరు చేర్ల, అదొకట మానభంగమైందిరా చవట, ఇది కవిత్వమా? అని అందువల్ల స్వామి నోటింట వచ్చినటువంటి మాట ప్రతిదీ కవిత్వమే. కవిత్వం అంటే అంతరాంతర జ్యోతిష్యం మనల్ని బహిర్గతం చేయాలి. అగ్ని జల్లినా అమృతం కురిసినా అందం ఆనందం అని పరమావధి. స్వామి నోటింట వచ్చిన ప్రతి మాటలో అమృతం జల్లినట్టుంటుంది. ఒక్కొక్కసారి మనిషిని మార్చడం కోసం, సంస్కరించడం కోసం అగ్ని జ్వాల కురిపించినట్టుంటుంది. అందుకే ఒకసారి ఒక ఆయనతో చెప్పారు స్వామి, ఏదో నేను మీతో దగ్గరలో ఉన్నాను, సరదాగా మాట్లాడుతున్నాను అనుకుని ఆనందపడిపోతావేమో, అగ్ని జ్వాల కురిపిస్తాను, జాగ్రత్త, దానికి కూడా సిద్ధపడు. అది ఇది రెండిటికి సిద్ధపడ్డేందుకు, తయారు చేయడం కోసమే నేను నిన్ను ఇలా రూపొందిస్తున్నాను అన్నారు. అది రసభావ వికాసం లేని కావ్యం అంటే స్వామికి సంబంధించి. అయినా ఇది కవిత్వమా అని అందువల్ల స్వామి నోటింట వచ్చినటువంటి మాట ప్రతిదీ కవిత్వమే. కవిత్వం అంటే అంతరాంతర జ్యోతిష్యం మనల్ని బహిర్గతం చేయాలి.

అది రసభావ వికాసం లేని కావ్యం అంటే స్వామికి సంబంధించి అయిన తర్వాత శ్వాసము లేని దేహం. తుఫానులతో నడిచేవాళ్లు చైతన్య వ్రతుడు, తుఫానులకు జడిసేవాళ్లు జీవన్మృత్యుడు. తుఫానులతో నడవాళ్ళు అచేత దేహానికి శ్వాస ఎంత ముఖ్యము? ధ్యాసే శ్వాస అన్నారు, శ్వాసే విశ్వాసం అన్నారు, విశ్వాసమే భగవంతుడు, ఫెయిత్ ఈజ్ గాడ్ అన్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా. మదర్ తెరిసా గుంటూరు వచ్చింది ఆయన. అప్పటికింకా స్వామి ఉద్యమంలోకి వస్తున్నా నేను, దాదాపు రావడం జరుగుతుంది. ఆ టైంలో ఆమె గుంటూరు వచ్చినప్పుడు నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు మదర్ తెరిసా దగ్గరికి తీసుకెళ్లారు. సమావేశం అయింది. అంతా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు నాకు కేటాయించింది ఆమె. ఆ 5 నిమిషాల్లో, మదర్ వెన్ యూ స్పీక్ ఇన్ ది హాల్స్ ఆర్ ఫుల్ బట్ ది హార్ట్స్ ఆర్ ఎంప్టీ అని ఆమెతో చెప్పి, తర్వాత నువ్వు పద్మశ్రీ తీసుకుంటున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ విజయలక్ష్మి పండిట్తో అన్న మాటలు గుర్తు చేశా ఆమెకి. పద్మశ్రీ ఫంక్షన్కి నెహ్రూ వెళ్ళినప్పుడు ఆమెకి పద్మశ్రీ ఇస్తే రోల్ చేసి అది ఇలా హృదయానికి గార్బేజ్ లో పడేసినటువంటి ఒక అనాథ బాలికను హృదయానికి హత్తుకున్నట్టు ఉంది కదా అంటాడు జవహర్లాల్ నెహ్రూ. అలా ఉన్నటువంటి ఆమె ఆ రోడ్డు పక్కన కలకత్తా పురవీధుల్లో పాదధూళ్ళలో రోడ్డుకు పక్కన ఉండేటువంటి ఒక మురికి కాలువలో ఒక ఆమె పడి ఉన్నది. ఆమె కుడికంటి నుంచి రక్తం కారుతుంది. ఆ కాలుని ఎడంకాలని కుక్కలు కొరుకుతున్నాయి మురక్కాయలు వినట్లుగా. ఆమె అమ్మాని అరుస్తున్నది. ఆ స్వరం విని దారిలో వెళ్తున్న వాళ్ళు అనేక మంది ఆగారు. అందులో అనేక సామాజిక సంస్థల ప్రముఖులు కూడా ఉన్నారు. కానీ వారు చూసి అయ్యో పాపం అన్నారు. కానీ ఆమె దగ్గరికి ఎవరూ వెళ్లలేదు. వెళ్తే మెడికల్ లీగల్ కేసు అవుతుందేమో, మన చేతుల్లో చచ్చిపోతే మనకెందుకు వచ్చిన కూడా అని వెళ్ళిపోయారు. 2 వీధులు అవతల ఉన్నటువంటి మదర్ తెరిసా మాతృత్వం మూర్తిభవించిన మదర్ తెరిసా ఆర్ద్రతతో కూడినటువంటి ఆ ఆర్తనాదాన్ని వింది పరుగు పరుగున వచ్చి ఆ బురదలో నుంచి ఆవిడ తీసి హృదయానికి హత్తుకుని తీసుకెళ్లి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి అన్నం పెట్టింది. అప్పుడు ఆమె అంటుంది, ఇక 2 రోజుల్లో చనిపోతుంది ఆమె. ఆమె అంటుంది, ఐ లివ్ లైక్ ఎన్ యానిమల్ బట్ డై లైక్ ఎన్ ఏంజెల్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ హ్యావ్ గివెన్ మీ ది డిగ్నిటీ ఆఫ్ డెత్ అన్నది. ఇది చిరస్మరణీయం. నాకు హృదయంలో బాగా ఆనాడు నుంచి ఈ పెనవేసుకుపోయింది. విశేషం ఏంటంటే ఆవిడ నాకు ఒక ఆటోగ్రాఫ్ చేసిన ఫోటో ప్రజెంట్ చేసింది. దానిలో ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ ప్రే, ఇఫ్ యూ ప్రే యూ విల్ లవ్, ఇఫ్ యూ లవ్ యూ విల్ లివ్. ఆ సెంటెన్స్ ని మొదటిసారి పుట్టబోతు వచ్చినప్పుడు 86లో ఆ కాలేజీ దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కట్టుంది ఇది మదర్ తెరిసా అని రాసిండే. ఆ తర్వాత అనుకున్నా నేను, యూత్ కాన్ఫరెన్స్ జరిగితే అందులో మదర్ తెరిసా గురించి రిఫరెన్స్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ చాలా మంది విషయంలో పరిచయం లేక సరిగా తెలియక మదర్ తెరిసా గురించి మనం మాట్లాడకూడదు అన్నారు ఈ మధ్య ఎవరు అంటే, నేను చెప్పాను యూత్ మెటీరియల్ లో ఇచ్చారు, స్వామి మేడ్ ఇట్ వెరీ క్లియర్, షీఈస్ మై క్రియేషన్ అండ్ ఐఆమ్ ది క్రియేటర్. ఆమెకి బయోగ్రఫీ రాయడానికి మాల్కమ్ రెడ్జ్ అని వస్తాడు. వచ్చిన తను అతను ఆమెతో అంటాడు, ఆ కుష్ఠు రోగులకు చేస్తున్న సేవ చూసి నాకు $1,000,000 ఇచ్చినా ఇలాంటి సేవ నేను చేసేవాడిని కాను, నేను చేసేదాని గాను $1,000,000 అయితే నేను జీసస్ కోసం చేస్తున్నాను ఈ సేవ, సర్వకర్మలు భగవత్ ప్రీత్యర్థం అంది స్వామి. సరిగ్గా అదే చెప్తున్నాను అది. అందువల్ల దాంట్లో ప్రశాంతత లేని ధ్యానం అంతకుముందు అనుకున్నాం, ప్రశాంతత లేకుండా ధ్యానం వల్ల ప్రయోజనం లేదు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఇంట్లో ధ్యానాన్ని కూర్చుంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు, పోపు మాడిపోతుందని లేకపోతే కూర సరిగా లేదని, అది వాడు ఎవడో తలుపు కొడుతున్నాడు చూడని చెప్పారు. ఇదేది లేకుండా ప్రశాంతత ఉండేటువంటిదే ధ్యానము. అసలు స్వామి దగ్గరికి రావడమే ప్రశాంతత. ఎన్ అవర్ ఇన్ ది డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ భగవాన్ బాబా ఈజ్ వర్త్ మనీ లెసన్స్ ఇన్ గుడ్ మేనర్స్, సోషల్ గ్రేసెస్ అండ్ స్పిరిచువల్ సాధన. కస్తూరి గారు అంటారు ఒక సెంటెన్స్ లో, అది స్వామి దగ్గరికి రావడం వల్లని. చీఫ్ జస్టిస్ భగవతే అంటాడు, బాబా ఈజ్ అ కాస్మిక్ ఫినామినన్ అని చెప్తూ, ది మూమెంట్ యూ ఎంటర్ ఇన్ టు ది ఎరనీనా ఆఫ్ ప్రశాంతి లయం, ఆల్ టెన్షన్స్ అండ్ యాజిటేషన్స్ విల్ వ్యానిష్ ఇన్స్టెంట్లీ. యూ విల్ బి ఎంటరింగ్ ఎన్ ఏరియా ఆఫ్ పీస్, ట్రాంక్విలిటీ అండ్ లవ్ అబండెంట్లీ. అటువంటి దాంట్లో ఉంటున్నప్పుడు ప్రశాంతత, స్వామి మందిరంలోకి రావడమే ప్రశాంతత. కూర్చుంటే చాలు అసలు, స్వామి ఎప్పుడొస్తారని అటు పక్క చూస్తున్నామే అదే ధ్యానము. ప్రశాంతత అంతకన్నా మించింది లేదు నా ఉద్దేశంలో అని చెప్పాను. తర్వాత లాస్ట్ది, భగవద్ విశ్వాసం లేనివాని నరజన్మము వ్యర్థమయ్యా. విశ్వాసం లేకుండా ఏదో కొంచెం నువ్వు ఏదైనా మంచి జరిగితే అదంతా బాబా వల్ల జరిగింది అని కూడా అనుకోడు, చెప్పడానికి కూడా వెనకాడతాడు. మంచి చెడు జరిగితే మాత్రం అక్కడికి వెళ్ళడం జరిగిందంటాడు. అందువల్ల

స్వామి చెప్పినట్టు ఇవన్నీ నాకు అనవసరం. బర్రె పాలిస్తే రాయిబాబా, బర్రె పాలిస్తే సాయిబాబా, లేకపోతే రాయిబాబా అంటారు, మిమ్మల్ని ఎవరు నమ్ముతారు అన్నారు. విశ్వాసం గురించి కూడా స్వామి అద్భుతమైన అంశాలు చెప్పారు, అది కూడా చెప్పాను నేను. ఆయన బందీపూర్ ఫారెస్ట్ కి అందరూ వెళ్ళినప్పుడు ఆ స్వామి కూడా తీసుకెళ్లారు. స్వామి డిక్లేర్డ్, అందులో ఉన్నటువంటి కొంతమంది స్వామి డిక్లేర్డ్ చాలా మహాభక్తులు అన్నారు. ఆ మహాభక్తులు దీనికి చెందిన వారు వ్యానుల్లో ఉన్నారు, కారులో చాలా బృందాన్ని తీసుకెళ్లారు. బందీపూర్ ఫారెస్ట్ మధ్యలో ఆపారు, మంచి ప్రదేశం ఎంచుకుని అక్కడ తెచ్చిన తినుబండారాలన్నీ తెచ్చి స్వామి సెంటర్ లో ఉన్నారు, చుట్టూ కూర్చుని అవన్నీ తీయించారు. ఈ లోపల ఏనుగులు భీంకారం ఏర్పడింది. ఓ మొదపటి ఏనుగు షేక్ హ్యాండ్ డిస్టెన్స్ లో చెట్లు చవతలు పారేస్తూ భీంకారం చేస్తూ దగ్గరికి రాబోతున్నట్టుగా వినిపించింది. వెంటనే బతుకుంటే బజ్జాకు తినొచ్చు, ఆయన భగవంతుడు ఎలాగైనా రక్షించుకుంటాడు, మన్నైతే విషయావతలు పారేస్తుంది చెప్పి మహాభక్తులందరూ ఆ వ్యానుల్లోకి కారుల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే స్వామి అంటూనే ఉన్నట్టు అక్కడ, ఒరే ఒరే నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నారా, ఇది న్యాయమా, మీరంతా వెళ్ళిపోతున్నారు, ఏంటి అవతల ఏనుగులు వస్తూ ఉంటే అని. అదేమో స్వామి నువ్వు ఎలాగైనా రక్షించుకోగలవు, నువ్వు భగవంతుడు కాబట్టి మాకు కష్టం అనుకున్నట్ట. ఆ ఏనుగు పెద్దది మొదట వచ్చింది, దాని వెనక తన గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ అవన్నీ వరుసలో వస్తున్నాయట. ఆ మదపటి ఏనుగు ఏదైతే చెట్లు విసిరి చవతల పారేసిందో అది రావడం రావడం దీ కిందకి వంగి తొండం స్వామి పాదాల మీద పెట్టి కంటి నుంచి ధారతో కాళ్ళు స్వామి అభిషేకం చేసింది. వెనకాతలు వచ్చిన అదే లైన్లో వచ్చి ఈ ఏనుగులన్నీ అక్కడ అదే లైన్లో వెళ్ళిపోయి అక్కడ ఉన్నాయి. అప్పుడు వీళ్ళు వెంటనే వ్యాన్లోంచి తలుపులు తీసి వై ఫియర్ వెన్ అవర్ లార్డ్ ఈజ్ హియర్ అని చెప్పారు. ఇదిరా మీ విశ్వాసం అని స్వామి అప్పుడు అన్నారనమాట. అందువల్ల విశ్వాసం గురించి కూడా చెప్పారు. విశ్వాసం ఎక్కడుంటుందో మదర్ తెరిసా చెప్పినటువంటి మాటలే, అంటే స్వామి ఏ మాటలైనా సరే చెబితే ఇదివరకు నువ్వు వినాలని అనుకుంటావు, ఎందుకంటే ఆయనే అక్షరం, వినకుండా ఉండడానికి ఇది అవకాశం ఎక్కడుంది. ఒకసారి ఇలాగే స్వామి మీరు చెప్తున్న పద్యాలు జంజారు పాపశాస్త్రి గారు రాశారు, అది ఇంకా పుస్తకం ప్రింట్ కాలేదు, ఆయన స్వామి దగ్గరికి రాలేదు, మీరైనా ఆ పద్యాలు రెండు చదివిశారు, పచ్చన రాజవంశం ఇంకో పద్యమును అని అమరేంద్ర గారు అడిగారు. ఇక్కడ ప్రిన్సిపాల్ గా ఉండేవాడు డాక్టర్ అమరేంద్ర. అడిగితే అమరేంద్ర స్వామికి గ్రంథంతో పనిలేదు, గంధంతోనే పని, అతను రాస్తున్నప్పుడే నేను చూశాను, ఇప్పుడు నేనే రాశాను అవి, అంచేత నాకేమిటివి అన్నారు. అద్భుతం, చూడకుండా అప్పటి రాలేదు, అతను చూడలేదు. అలా చెప్పినటువంటి దాంట్లో స్వామికి అదే మాటలు ఉంటాయని. ఇప్పుడు ఇదే మాటలు మదర్ తెరిసా నాకు ఇచ్చినటువంటి ఆటోగ్రాఫ్ లో ఉన్న మాటలే స్వామి కూడా, వేర్ దెర్ ఈజ్ ఫెయిత్ దెర్ ఈజ్ లవ్, వేర్ దెర్ ఈజ్ లవ్ దెర్ ఈజ్ పీస్, వేర్ దెర్ ఈజ్ పీస్ దెర్ ఈజ్ ట్రూత్, వేర్ దెర్ ఈజ్ ట్రూత్ దెర్ ఈజ్ బ్లిస్, వేర్ దెర్ ఈజ్ బ్లిస్ దెర్ ఈజ్ గాడ్. సేమ్, ఎందువల్లనంటే భగవంతుడు కాబట్టి సృష్టికర్త అతను కాబట్టి అని ఈ పద్యం చెప్పి మొత్తం స్వామి ఫిలాసఫీని ఆ పద్యంలో తీసుకొచ్చారు. అది చాలా సంతోషించాడు ఆయన. ఒక పద్యంలో చెప్పారండి అని, అందువల్ల చీరాల్లో నన్ను తీసుకెళ్లి దీనిలోకి వస్తున్నప్పటి నుంచి కూడా లిటరేచర్ని ఎక్కువగా చదివి, స్వామి లిటరేచర్ చదివి, ఈ రెండింటినీ సమన్వయం చేయడం అనేటువంటి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉన్నామని. ఇది అయిపోయిందండి.

ఇంతవరకు మీరు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని మూడో భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: హజరత్ మహమ్మద్ ఆదర్శం. పూర్వం అన్ని మతస్థుల వారు కొన్ని శాసనాలను తూచా తప్పకుండా పాటించేవారు. ఆనాటి ముస్లిం మతంలో మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారికి కఠిన శిక్ష విధించాలన్న నియమం ఉండేది. అనగా దుష్టదృష్టి, దుష్టమనస్సు చేత ప్రేరేపించబడిన చర్యలకు, అటువంటి దోషములకు 100 కొరడాదెబ్బలు కొట్టేవారు. ఇది హజరత్ మహమ్మద్ నిర్దేశించినదే. ఒకసారి అటువంటి దోషాలను హజరత్ మహమ్మద్ కుమారుడే చేశాడు. తన కుమారుడే అన్న భేదం లేకుండా అతనికి 100 కొరడాదెబ్బలు కొట్టమని ఆజ్ఞాపించాడు తండ్రి అయిన హజరత్ మహమ్మద్. 50 దెబ్బలు కొట్టేసరికి అతడు ప్రాణం విడిచాడు. అతనిని సమాధి చేశారు. ఆ తరువాత సిపాయిలు మహమ్మద్ వద్దకు వచ్చి, ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉన్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అతని సమాధిపై కొట్టండి అన్నాడు. ఇదే నిజమైన న్యాయము. తన, పర అనే భేదం లేకుండా తన కుమారుని మరణానికి కూడా సిద్ధపడ్డాడు హజరత్ మహమ్మద్. దోషము దోషమే, అది ఎవరు చేసినా. అన్ని మతాలు న్యాయమార్గాన్నే బోధించాయి. అర్థమైంది కదూ?

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. సత్యసాయి భగవానుని దివ్య పాదారవిందాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి అంశం, సత్యసాయి భగవానుడు తమ దివ్యోపన్యాసాలలో ప్రేమతత్వాన్ని గురించి ఏ విధంగా ప్రబోధించారో, అంతేకాక భక్తుల అనుభవాల ద్వారా సాయి ప్రేమను మనం ఈనాడు ఆస్వాదిద్దాం. మనకి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానాన్ని అందించేవారు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలలో తన ఎంబీఏ కోర్సును చదువుతున్న శ్రీ కృష్ణ శాస్త్రి.
1: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింపని మమగును. తాన ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము సాధింప అర్హుడగును, అద్వితీయము సాధింప అర్హుడగును.
2: ప్రేమ స్వరూపులారు, ఏకం ఏవ అద్వితీయం ప్రేమ, రెండవది కానటువంటి ఒక్కటే ఈ ప్రేమ. ఈ ప్రేమ భౌతిక విషయములపై ప్రసరించినప్పుడు అనురాగమని, దైవం వైపును మరించినప్పుడు ప్రేమ అని రెండు పేర్లతో ప్రకటితమవుతున్నది. ప్రేమకు ప్రేమనే ఫలం, ప్రేమకు ప్రేమనే సమానము, ప్రేమచేతమే ప్రేమను పోల్చుకొనబడుతుంది. ప్రేమను వివరించుటకు భాష కాని, వర్ణించుటకు కవిత్వము కాని చాలదు. ఇట్టి పవిత్ర ప్రేమకు ప్రేమనే సాటి. ప్రపంచమును అమృతము అతి మధురమైనదని అన్ని శాస్త్రములు కూడా వివరించుచున్నది. కాని అట్టి మధురమైన అట్టి తీయనైన అమృతము కూడా ప్రేమ చెంత చప్పిడిగా మారిపోతుంది. కనుక ప్రేమతత్వము ఇట్టిని అట్టిదని వర్ణించుటకు వీలు కాదు. కనుకనే యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనసుతో కాని వాక్కుతో కాని దీనిని వర్ణించుటకు వీలు కాదు. ఈ ప్రేమ నామము అనే వృక్షం పైన పుట్టేటువంటి ఫలం. నామనామిని యొక్క ఏకత్వమే ఈ ప్రేమ యొక్క తత్వము. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంహింప నీమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగి ఉన్న అద్వితీయమునందంగా అర్హుడగును.
3: ఒక విద్యార్థి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రసంగించబోయే ముందు స్వామి వద్దకు వెళ్లి స్వామివారి పాదాలకు నమస్కరించి పాదాలను ముద్దు పెట్టుకున్నాడు. ఆ చిన్న విద్యార్థి తల మీద స్వామి తన చేతినుంచారు. ఎందుకని? టేబుల్ మూల అంచు అతడు లేచేటప్పుడు అతని తలకు తగలకూడదని. ఆ చిన్న బాలుడు ఒక 15 నిమిషాలు భగవాన్ బాబాతో తన అనుభవాలు వివరించి చెప్పడంతో అతని గొంతు తడి ఆరిపోయింది. అప్పుడు స్వామి అతనిని దగ్గరకు పిలిచి తన గ్లాసులోని మంచినీళ్లు త్రాగమనిచ్చారు. అలా ఉంటుంది స్వామి ప్రేమ.

0: అందరూ తినాలంటే ఆకలి కలగాలి. మీరు త్రాగాలంటే దట్టమల్లో ఆవిర్భవించాలి. దుఃఖం అనుభవించాలనుకుంటే మనకు కొన్ని కష్టములు సంభవించాలి. మానవుడు నిరంతరము ఆనందాన్ని అనుభవించాలనుకుంటే దీనికి ఒక విధమైనటువంటి సంతోషం ప్రాప్తించాలి. అన్నము లేక ఆకలి తీరదు, నీరు లేక దాహం తీరదు, కష్టము లేక సుఖం మనకు ప్రాప్తించదు, దుఃఖము లేక మనకు ఆ మనసులో అశాంతి సంభవించదు. ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుండాలి. అన్నింటికీ మూల కారణమైనటువంటిది ప్రేమ. ప్రేమకు మించినటువంటి ధనము ఈ జగత్తులో కానరాదు. మనం కొన్న వస్తువు కంటే కొన్నటువంటి ధనము చాలా గొప్పది. ఒక వస్తువును మనం కొనాలనుకుంటే దీనికి ధనమును వినియోగించాలి. ఆ ఇచ్చేటువంటి వ్యక్తికి ధనం మనకు అందించినప్పుడే ఆ వస్తువు మన చేతికి లభ్యమవుతుంది. ధనముతో జగత్తులో ఏమైనా కొనవచ్చును. కొన్న వస్తువు కాదు దీనికి ప్రధానము, కొనిన ధనమే దీనికి ఆధారము. అదేవిధంగానే మానవుని యొక్క సుఖమును, సంతోషమును, ఆనందము, సౌభాగ్యములు ఇవన్నీ కూడా ప్రేమ ద్వారానే మనకు లభ్యమవుతుంది. ప్రేమనే లేకుండా ఏ వస్తువు కూడా మనము, ఏ సుఖము కూడా మనము అందుకునలేము. కనుకనే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ధనము ప్రేమధనమే. ఇట్టి ప్రేమధనమును ప్రతి మానవుడు కూడా సంపాదించాలి. ఈ ప్రేమధనము సాధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా నిరంతరం కూడా ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: 1975 సంవత్సరం మే నెలలో స్వామి కొందరు విద్యార్థుల్ని తీసుకుని బొంబాయి వెళ్లారు. బృందావన్ కాలేజీ విద్యార్థులు భజగోవిందం నాటకం ప్రదర్శించడానికి మహారాష్ట్ర సత్యసాయి సమితి బొంబాయి వారు షణ్ముఖానంద హాలులో ఏర్పాట్లు చేశారు. మే 12వ తేదీ ఉదయం ఆ ప్రదర్శన జరిగింది. పిల్లల అభినయం చూసి స్వామి సంతోషించారు. ఆ నాటక ప్రదర్శన తరువాత వారిని భోజనానికి ధర్మక్షేత్రకు రమ్మని వారితో స్వామి చెప్పి వెళ్లారు. దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యి విద్యార్థుల మినీ బస్సు ధర్మక్షేత్రకు చేరేటప్పటికి 3:30 గంటలయ్యింది. వారి కోసం బాబా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారిని చూడగానే త్వర త్వరగా కాళ్లు చేతులు కడుక్కొని వచ్చి భోజనాలు చేయమన్నారు. వారంతా భోజనాలు చేసిన తర్వాత తెలిసింది అప్పటి వరకు స్వామి ఏమీ తినకుండా ఉన్నారని. నా పిల్లలు భోజనం చేసిన తర్వాతనే నేను భోజనం చేస్తా అని బాబా ఏమీ తినకుండా ఉన్నారని విద్యార్థులతో అక్కడి పెద్దలు చెప్పారు. ఆ పర్యటన సమయంలో ఒకనాడు బాబా విద్యార్థుల్ని బొంబాయి నగరం చూసి రమ్మన్నారు. కాని వారంతా బాబా సన్నిధిలోనే సమయం గడపటానికి ఇష్టపడ్డారు. అయినా బొంబాయి తప్పక చూసి రమ్మని వారికి బాబా ఒక మినీ బస్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎంతో నిరుత్సాహంతో ఉండడం చూసి బాబా తాము కూడా వారి కోసం కారులో బయలుదేరారు. నగరంలో కొంత దూరం వెళ్లిన తరువాత విద్యార్థులకు ఆనందం కలగచేయటం కోసం బాబా కారు దిగి వారి బస్సులోకి వచ్చారు. ఆ బస్సులో సరిగ్గా 15 సీట్లే ఉన్నాయి. విద్యార్థులు 15 మంది ఉన్నారు. అప్పుడు రవికుమార్ అనే విద్యార్థి లేచి నమస్కరించి, స్వామి మీరు ఈ సీట్లో కూర్చోండి అని ప్రార్థించాడు. బాబా ఆనందంతో మనిద్దరమూ కలిసి కూర్చుందాం అని భగవాన్ బాబా రవికుమార్తో పాటు అదే సీట్లో కూర్చున్నారు. కిటికీలో నుంచి చాలా చాలా ప్రదేశాలు చూపిస్తున్నారు స్వామి. ఒకచోట ఇది వల్లభాయి స్టేడియం, ఇది వరకు నేను ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చాను అని ఆ స్టేడియం చూపించారు. రవికుమార్ కి అవేమీ వినిపించడం లేదు. అద్భుతమైన భగవంతుని దివ్యస్పర్శతో మైమరచిపోయి ఉన్నాడు. 13 సంవత్సరాలు గడిచాయి. ఆ రవికుమార్ సత్యసాయి కళాశాలలో లెక్చరర్ గా చేస్తున్నాడు. 1988లో స్వామి రవికుమార్ ని కొత్తగా MBAలో చేరిన విద్యార్థులకు పరిచయం చేస్తూ, నేను వీణ్ణి ఒకసారి బొంబాయి తీసుకుని వెళ్లాను, రవి నీకు గుర్తున్నాదా, మనమిద్దరం బస్సులో ఒకే సీట్లో కూర్చున్నాం కదూ అన్నారు. పరమాత్ముడు ఎంతో ప్రేమతో 13 సంవత్సరాల క్రిందటి ఆ చిన్న విషయం గుర్తుపెట్టుకుని ఆ విధంగా పలుకరించటం అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది.

0: ఇది పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావటం కోసమని బుద్ధివాదము కాని లేక యోగాభ్యాసములు కాని ఇంకా ఇతర కఠినమైనటువంటి యొక్క తపశక్తుల వల్ల కాని ఆ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కారని మాత్రం గట్టిగా చెప్తున్నాను. ఈ పరమేశ్వరానుగ్రహానికి పాత్రలు కావటం కోసమని నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క ప్రేమతత్వం మాత్రమే మనము అభివృద్ధి పరుచుకోవాల్సినటువంటి విధానము. ప్రేమ లేక మానవుడు వ్యక్తి కార్యమునందు కూడాను తాను దిగ్విజయాన్ని సాధించలేదు. ప్రపంచమునందు పవిత్రత కంటే మించినటువంటి బలము, ప్రేమ కంటే మించినటువంటి ఆనందము, భక్తి కంటే మించినటువంటి యొక్క సుఖము మరొకటి లేదని కూడా నువ్వు చెప్పడానికి వీలుంటున్నాడు. ఇలాంటి ప్రేమ ఆనంద ఈ యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపమునే మన భారతీయుల యొక్క వేదాంతము అని.
1: విద్యార్థులంటే ఎలా ఉండాలో చూడాలంటే పుట్టపర్తిలోనే చూడాలి. విద్యార్థులు బాబా దర్శనం కోసం రావడం కూడా చక్కని దృశ్యం. అన్ని వేల మంది వస్తున్నా ఆ అడుగుల సవ్వడలు తప్ప మరి ఇంకేమీ వినబడదు. రోజూ చూసే బాబా కోసం ఎలా పరుగులు తీస్తారో చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఒక పెద్ద మనిషి స్వామితో, "స్వామి, విద్యార్థులు దర్శనానికి వచ్చేటప్పుడు ఒక పద్ధతిగా రాకుండా గబగబా ఎగుడు దిగుడుగా పరుగులు తీస్తూ వస్తున్నారు. క్రమశిక్షణ లేకుండా వస్తున్నారు స్వామి" అన్నాడు. అప్పుడు స్వామి ఆయనతో, 18, 19, 20 సంవత్సరాల వయసులున్న విద్యార్థులు బజార్ల వెంట, సినిమా స్టార్ల వెంట, హోటళ్ల వెంట పరుగులు తీయడం మీరు చూశారు. కానీ ఈ విధంగా యువకులు భగవంతుని కోసం పరుగులు తీయడం మీరెప్పుడైనా ఎక్కడైనా చూశారా అని అన్నారు. తమ ప్రియమైన విద్యార్థుల్ని ఎవరైనా విమర్శించడం ఆ దయామయునికి ఎంతమాత్రం ఇష్టం లేదు.

0: నీవు ఎందరినో ప్రేమిస్తున్నావు, కానీ ఈ ప్రేమలన్నీ కూడా క్షణభంగురమైనటువంటి ప్రేమలు. వీటిని ప్రేమ అనే పిలువకూడదు. ఇది ప్రేమ కాదు, అటాచ్మెంట్. ప్రేమ ఒక్కటి మాత్రమే దైవత్వంతో చేరేటువంటిది. దైవం నిర్మలంగా, నిశ్చలంగా, నిస్వార్థంగా ప్రేమించినటువంటి ఒక హృదయమే నిజమైనటువంటి ప్రేమ. నేను స్వామి భక్తులు, స్వామి భక్తులు అనుకోవటము, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుకోవటము, ఇది సరైనటువంటి భక్తికి లక్షణాలు కాదు. నేను రెండు మూటలు పులిహోర చేసి అందరికి పంచినాను అనుకుంటావు, 500 పంచులు తెచ్చి 10 మందికి అంతా అందించానుకుంటావు. ఈ లిస్ట్ అంతా కూడా నీవు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పాల్సిందే, కానీ దైవం దగ్గర చెప్పడానికి వీలు లేదు. నీవు ఏ హృదయంతో చేస్తున్నాను అనేటువంటిది భగవంతుడు చూస్తాడు.
1: ప్రశాంతి నిలయం మీద గోపురాలు నిర్మిస్తున్నారు. డాబా మీద 4 పనివాళ్లు బిల్డింగ్ పనులు చేస్తున్నారు. రాత్రి 8:30. ఇంతలోనే మెట్ల మీద అడుగుల సవ్వడి అయింది. చూస్తే ఎదురుగా చిరునవ్వుతో స్వామి, ఆయన వెనుక 3 విద్యార్థులు మంచినీళ్లు, గ్లాసులు, 2 బేసిన్ల నిండా తినుబండారాలు, ఆకులు పట్టుకుని వచ్చారు. స్వామివారిని చూసి, ముందు చేతులు కడుక్కొని భోజనం చేయండి, పాపం 5 నుండి కష్టపడి పనిచేస్తున్నారు అని స్వామివారన్నారు. అంత దగ్గరగా స్వామిని చూసే అదృష్టం కలగడంతో వాళ్ళు 4 వచ్చి స్వామి పాదాలకు నమస్కారం చేసుకున్నారు. అందులో ఒక వ్యక్తి చేతి మరకలు స్వామివారి అంగీ చివరికి అంటుకున్నాయి. పావుగంట సేపు బాబా వాళ్ల దగ్గరే నిలబడి ఒక్కొక్కరిని కుశల ప్రశ్నలు వేస్తూ వారికి పూరి, కూర, సాంబారు, అన్నం, పెరుగన్నం, 2 లడ్డూలు వడ్డింపచేశారు. భోజనాల తరువాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపిల్ పండు ఇచ్చి తిరిగి వెళ్తున్నారు. అప్పుడు అక్కడున్న రమణరావు గారు, స్వామి మీ అంగీకి మరకలంటుకున్నాయి అని అన్నారు. వెంటనే స్వామి చిరునవ్వుతో, మరకలు కావు బంగారు, అవి మరకతాలు అని అన్నారు.

0: పూజలు, ఈ జపములు, ఈ ధ్యానములు ఏ నిమిత్తమై మేము చేస్తున్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. తన గమ్యం ఏమిటో తాను గుర్తించుకోలేకపోతున్నాడు. గమ్యాన్ని గుర్తించుకోక, గమ్యాన్ని తెలుసుకొనక ఎన్ని చేసినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతుంది. అన్నింటి యొక్క గమ్యము ప్రేమతత్వం ఒక్కటే. ప్రేమను సాధించాలి, అప్పుడే మన సాధన యొక్క ఫలితం మనకు రూపొందుతుంది. ఎట్టి పరిస్థితులు ఉండకూడదు, మనం ప్రేమను ఏమాత్రం కూడా వదలకూడదు, ప్రేమను మార్చుకోకూడదు. కష్ట సమయంలో కూడా ప్రేమను మనం అనుభవించాలి. ప్రేమ ఉన్న చోటు ద్వేషం అనేటువంటిది కలగదు, ప్రేమ ఉన్న చోటు కష్టమనేటువంటిది సంభవించదు, ప్రేమ ఉన్న చోటు దుఃఖం అనేది ప్రవేశించదు. కనుక మనం ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము గుర్తించుకుని వర్తించాలి.
1: 1982 నవంబర్లో స్వామి పుట్టినరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేదిక మీద సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి మధురాతి మధురంగా పాట పాడుతుంది. ఆ పాటలో సారాంశం ఏమిటంటే, ఒక వృద్ధురాలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని ఏడుకొండలు ఎక్కుతూ ఉన్నది. కాని ఆమెకు ఓపిక లేకపోవడంతో ఆ మోకాళ పర్వతం ఎక్కలేక, "గోవింద, ఉదయామయ, ఈ దర్శనం కాకుండానే నేను ఇక్కడ రాలిపోయేలా ఉన్నాను. నా కోరిక తీరేలా లేదు. కాస్త వచ్చి నాకు సహాయపడరాదా" అని వేడుకున్నది. అప్పుడు వెంకటేశ్వర స్వామి చిన్న బాలుని రూపంలో వచ్చి ఆమె చేయి పట్టుకుని తేలికగా హాయిగా తీసుకుని వెళ్లి ఆలయంలో దర్శనం చేయించాడు. ఇది ఆ పాట సారాంశం. కిక్కిరిసిన పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆమె ఈ పాట పాడుతుండగా స్త్రీల వైపు ఆడిటోరియం మధ్యలో కూర్చొని ఉన్న ఒక ఆవిడ, "స్వామి, నేను చాలా దూరం నుంచి వచ్చాను. నీవు నాకు స్పష్టంగా కనిపించడం లేదు. నీవు ఆ గోవిందుడివే కదా?" ఆ స్త్రీ ప్రార్థించగానే దగ్గరగా వచ్చి దర్శనమిచ్చినట్లే నాకు కూడా దగ్గరగా వచ్చి దర్శనమివ్వకూడదా అని కళ్ళు మూసుకొని కన్నీటి దారలు స్రవిస్తుండగా వేడుకొనసాగింది. స్వామి సింహాసనం నుండి లేచి వేదిక దిగి సభాసుదుల మధ్య నుంచి దారి చేసుకుంటూ వచ్చి ఆమె ఎదుట నిలబడ్డారు. పాట పూర్తయింది. ఆ భక్తురాలు కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా భగవాన్ బాబా. బాబా ఆమెతో, "బంగారు, నేను నీ ప్రార్థనను ఆలకిస్తానో లేదో అని అనుకున్నావు కదూ. ఇగో వచ్చాను, నీ గోవిందుణ్ణి" అని అన్నారు. ఆ తల్లి ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలై దయామయుడైన బాబా పాదపద్మాలపై పడిపోయింది.

ప్రేమ సుధనను చిందించి ప్రేమగూర్చు ప్రేమ అవతారం.

0: ప్రేమ సుధలను చిందించి ప్రేమగూర్చు ప్రేమ అవతారము విమాత సాయిమాత ప్రేమ అవతార శ్రీమాత సాయిమాత.
1: సత్యసాయి బాబా వారికి కుల మత విభేదాలు లేవనటానికి నిదర్శనంగా బెంగళూరులో ఒక సన్నివేశం జరిగింది. బెంగళూరు సిటీ స్టేషన్ సమీపంలో రహదారికి ఒక మూల ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుని జీవిస్తున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న బంగ్లాకు స్వామి వచ్చిన కారణంగా అసంఖ్యాకంగా జనం రావటం, బాబాను దర్శించుకుని వెళ్లటం జరుగుతున్నది. కార్లు వరుసలు వరుసలుగా రావటం, వారంతా బంగ్లా లోపలకు వెళ్లి పరమానందం పొందుతూ తిరిగి వెళ్లటం ఆ చర్మకారుడు గమనింపసాగాడు. సాక్షాత్తు భగవంతుడే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ స్వామి అని వారందరూ చెప్పుకోవటం కూడా అతడు విన్నాడు. ఎలాగైనా స్వామిని సందర్శించుకోవాలని ఆసక్తి కలిగి అతడు మెల్లగా బంగళా ఆవరణ లోపలి ప్రవేశించి వారం నుండి పుష్పాలంకృతమైన కుర్చీలో కూర్చున్న భగవాన్ బాబాను తొంగి తొంగి చూడసాగాడు. లోపల భజన జరుగుతున్నది. ఒకవైపు పురుషులు ఒకవైపు స్త్రీలు ప్రశాంతంగా కూర్చొని భజన చేస్తున్నారు. అతడు బాబాను చూడటం బాబా చూశారు. వెంటనే లేచి వచ్చి అతని చేతిలోని పూలహారం తీసుకుని తమిళంలో మీకేం కావాలి అని అడిగారు. వృద్ధుడైన ఆ చర్మకారుడు, మీరు మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి అని వేడుకున్నాడు. అక్కడున్న భక్తులందరూ అతని మాటలు వింటున్నారు. ఈ మాటలు విని బాబా ప్రేమతో అతని వీపు తట్టి తప్పక వస్తానని పలికారు. వెంటనే యథాప్రకారంగా వెళ్లి స్వామి తన కుర్చీలో ఆసీనులయ్యారు. తన ఇంటి దారి గుర్తులు బాబాకు చెప్పాలని చాలాసేపు నిలబడ్డాడు. కాని పేవ్మెంట్ మీద తన సామాన్లు ఏమైపోతాయో అని తన చోటుకు తాను చేరుకున్నాడు. బాబా బయటకు ఎప్పుడు వస్తారు, మా ఇంటికి వస్తానన్నారు, దారి గుర్తులు చెప్పాలి అని ఎవరిని అడిగినా వారు సమాధానం చెప్పడం లేదు. స్వామి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఆ చర్మకారునికి ఎంతో నిరాశ కలిగింది. ఒకనాడు హఠాత్తుగా ఒక కారు ఆ దారి వెంట వెళ్తున్నది. సరిగ్గా వచ్చి ఆ చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తి ఉన్న చోట వచ్చి ఆగింది. అతడు ఎవరో ఏమిటో అని భయపడ్డాడు. ఇంతలో కారు తలుపు తీసి భగవాన్ బాబా అతన్ని లోపలకు వచ్చి కూర్చోమన్నారు. కారు బయలుదేరింది. అతడు తన ఇంటికి దారి ఏటో చెబుదామనుకునే లోపలే బాబా చెప్పిన గుర్తుల ప్రకారం కారు వెళ్లి అతని ఇంటి సమీపంలో ఆగింది. కారు నుంచి బాబా దిగి ఆ పక్క సందులోని అతని ఇంట్లోకి ప్రవేశించారు. అతడు గబగబా వెంట వెళ్లాడు. ఒక పీటపై కూర్చొని బాబా అతడు ప్రేమతో ఒసగిన పండ్లను కొంత స్వీకరించి మిగిలినది వారికి ప్రసాదంగా ప్రసాదించారు. ఆనందాశ్రువులతో ఉన్న ఆ వృద్ధుణ్ణి ఆశీర్వదించి వారికి ఆనందం కలిగించి బాబా కారులో తిరిగి వెళ్లారు. స్వామి అపారమైన ప్రేమకు కరుణకు ఈ సంఘటన ఒక చక్కని ఉదాహరణం.

ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానాన్ని అందించిన కృష్ణశాస్త్రికి మరొక మారు ధన్యవాదాలు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2016 భారతదేశపు 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం భారత భాగ్య విధాత పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయ 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రేడియో సాయి బృందం మీకందిస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. భారత భాగ్య విధాత అనే ఈ కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది రేడియో సాయి తెలుగు బృందం. మరి ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దామా?

ఓల్స భరతదేశంబు ఆరంజి పండు పోల్చ కనగ జాతులు మతములు తొలలు కాగా భరతదేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొలలు కాగా వివిధ తెగలను వృత్తుల వెన్నీయున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే

0: దివ్య జ్యోతిని వెలిగించు దేశమితి భరతదేశాన పుట్టుట భాగ్యమగును అని రెండు చిన్న పంక్తుల్లో భారతదేశ ఔన్నత్యాన్ని, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అందిపుచ్చుకున్న భారతీయుల భాగ్య విశేషాలని, భారతావని భవిష్యత్ వైభవాన్ని వర్ణించారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు.
1: సాక్షాత్తు భగవంతుడు అవతరించిన నేల, భాగవతోత్తములు తరించిన భూమి, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానాలు విస్తరించిన విమల సామ్రాజ్యం, విభిన్నత్వం విదుషీతత్వం విలక్షణత్వం విరగబూసిన నందనవనం. అలాంటి నందనవనంలో అవతరించిన ప్రతి భగవతవతారం భారతావని విభవాన్ని ఇనువడింపజేసింది.
0: కాని నేటి కాలమాన పరిస్థితులను అనుసరించి పెడదారి పడుతున్న కొద్ది మంది దేశ వారసుల్ని తిరిగి సరైన దారిలో పెట్టి మన దేశ భాగ్యరాశిని పరిరక్షించే నిమిత్తమై వచ్చిన విలక్షణ అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. స్వామి ఒకసారి ఈ ప్రపంచమే నా ఇల్లు అని ప్రకటించి మళ్లీ దిద్దుబాటు చేసి ఈ విశ్వమే నా ఇల్లు అని దివ్య ప్రకటన చేశారు. అవును, భగవంతుడికి విశ్వమే ఇల్లు. ఆ ఇంట్లో భారతదేశం పూజగదిలాంటిది.
1: ఈ విషయం ఒకనొక సందర్భంలో స్వామి చెప్పారు. మరి పూజగదిలాంటి భారతదేశంలో ఆధ్యాత్మిక పరిమళాలు ఇంకా ఇంకా గుబాళించి ఆ సుగంధాలు విశ్వవ్యాప్తం కావాలంటే తీర్చిదిద్దే విధాత కావాలి కదా. అవన్నీ కావాలంటే అసలు భారత అంటే ఏమిటి, భారత భాగ్యం అంటే ఏమిటి, అంచెలంచెలుగా విభిన్న ప్రక్రియల్లో స్వామి దివ్యోపన్యాసాల్లో చిన్న చిన్న సంఘటనల్లో పద్యాల్లో పాటల్లో తెలుసుకుందాం. మన ప్రధాన కార్యక్రమంలోకి వెళ్లే ముందు మా రేడియో సాయి తెలుగు విభాగం వీణులారా వింటున్న శ్రోతలకు భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
0: అసలు భారత అంటే ఏమిటి?
1: భగవత్ రతి కలవారే భారతీయులు అన్నారు ఒకసారి స్వామి. మనకందరికీ తెలిసినట్టు భారతీయులు చెట్టులను, పుట్టలను, గుట్టలను, పిట్టల్లోనూ, జంతువుల్లోనూ, నిప్పులోనూ, నీటిలోనూ, కొండల్లోనూ, గోయల్లోనూ అన్నింటా భగవంతుణ్ణి చూశారు.
0: అసలు భారతీయుని జీవన విధానాన్ని గమనిస్తే అంతా కూడా భగవంతునితో అనుసంధానించి ఉంటుంది. చేసే ప్రతి పని కూడా భగవదర్పణం చేయడం అనే ఒక గొప్ప విధానం మన సంస్కృతిలోనే ఉంది. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అనాలి, తస్మై నమః కర్మణి అని స్వామి ఎన్నో ఉపన్యాసాల్లో మనకి బోధించారు. భారతీయుల జీవన విధానాన్ని మనం ఒక్కసారి గమనిస్తే హైందవ సంస్కృతిలో ప్రతి క్రియ కూడా అగ్నితో అనుసంధానం చేసి ఉంది. మనం మొట్టమొదట జన్మించిన దగ్గర నుండి అంత్యక్రియల వరకు అగ్నికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పరమ పవిత్రమైన అగ్నిని పూజించడం భారతీయ తత్వంలో జీర్ణమైపోయింది. కాబట్టి మన సంస్కృతిలో ఏ అంశాన్ని స్పృశించినా, ఏ ప్రాభవాన్ని మనం స్మరించుకున్నా కూడా భారతీయుల యొక్క భాగ్యమంతా ఎక్కడ ఇమిడి ఉందో అది అందరికీ తెరచిన పుస్తకమే.
1: స్వామి ఎన్నో మార్లు మనకు చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మరి సాక్షాత్తు ఆ భగవంతుడి ఇల్లు మన శరీరమే అయితే మనం ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఉంటాం. చెట్టులోనూ, పుట్టలోనూ, జంతువుల్లోనే కాకుండా ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ నమస్కారం మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది.
0: అవును, అహం బ్రహ్మాస్మి అనే వేదవాక్యాన్ని తీసుకున్నా, ఈ దేహో దేవాలయ ప్రోక్తః అనే ఉపనిషత్ వాక్యాన్ని మనం ఒకసారి గమనించినా కూడా మానవుణ్ణి మాధవుడిగా మలిచే పరికరాలుగా ఇవి గమనిస్తాయి. వేదప్రోక్తమైన ధర్మాన్ని అనుసరించడమే మన సంస్కృతి. వేద విహితమైన కర్మల్ని ఆచరించడమే మనకి ఋషిరుణం తీర్చుకున్న వాళ్లం అవుతాం. కాబట్టి భగవంతుడు ప్రతిసారి భారతదేశంలోనే ఎందుకు అవతరిస్తాడు అనే సంశయం చాలామంది కలుగుతూ ఉంటుంది. అలాగే ఒకనొక భక్తుడు ఈ ప్రశ్నే స్వామిని అడిగితే స్వామి ఏం చెప్పారంటే, భగవంతునియందు రతి గలవారే భారతీయులు, ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా రైలు పెట్టెలు అనుకుంటే భారతదేశం ఇంజను లాంటిది. ఇంజన్లో ఏముంటుంది? అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఉన్నచోటే డ్రైవర్ ఉంటాడు, ఎందుకంటే అక్కడి నుండే మొత్తం రైలునంతటినీ నడిపిస్తాడు కదా. అలాగే యజ్ఞయాగాదులు జరిగే భారతదేశం ఇంజను లాంటిది. ఆ డ్రైవరే భగవంతుడు, ఎందుకంటే యజ్ఞయాగాదులు జరిగే చోటే కదా భగవంతుడు అవతరిస్తాడు అన్నారు.

0: స్వామి భారత అనే పదానికి ఎన్నో నిర్వచనాలు చెప్పారు. ఒకటి, మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు భగవత్ రతి కలవారు భారతీయులు, భగవత్ రతి కల దేశం భారతదేశం అన్నారు. ఇంకొక నిర్వచనం స్వామి ఎన్నో మార్లు చెప్పింది, నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే అక్క, స్వామి 2003 సంవత్సరంలో, అది 2 ఏప్రిల్, ఉగాది సంబరాలు జరుగుతున్నాయి, యథావిధిగా స్వామి ప్రతి ఉత్సవానికి తమ ఉపన్యాసాన్ని ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో స్వామి భజన అయిన తర్వాత చాలా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, లేకపోతే ఆరతి అవుతుంది. కానీ ఆ రోజు ఎందుకో భజన అయిన వెంటనే స్వామి మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రారంభించి, పిల్లలు మీరిప్పుడిప్పుడే భజన చేశారు, ఆ భజన చేసిన తర్వాత ఎలా చేయాలి భజన అంటూ స్వామి మొదలుపెట్టారు. భావంతో, రాగంతో, తాళంతో మూడు సమ్మిళితమై ఉన్నదే భావరాగ తాళ సమ్మిళితమై ఉన్నది అసలైన భారతదేశం, అలా చేసిన వాళ్ళు అసలైన భారతీయులు అని ఎంత అందంగా చెప్పారంటే మేమందరం చాలా ఇంకొకసారి భజన చేయాలి అన్న కోరిక మాకు కలిగింది అన్నమాట.
1: చాలా స్ఫూర్తివంతంగా ఉంది.
0: అవును, మరి ఆ భావరాగ తాళ సమ్మిళితమైన భారతదేశ ఔన్నత్యాన్ని మనందరికీ వివరిస్తూ అసలైన భారతీయ పౌరులుగా మన ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఒక చక్కని కార్యక్రమాన్ని మనందరికీ అందిస్తున్నారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఆ కార్యక్రమాన్ని విందామా?
1: తప్పకుండా.

0: శాంతి సత్యాలు ప్రేమ భావాలకు పుట్టిన ఇల్లన్నా.
1: తందాన తన
0: వినరా సోదర భరత కుమార వీరగాథ వినరా.
1: తందాన తన
0: తరికిట జం తరిథా.
2: అదేంటన్నయ్యా గణపతి నదిలేసి భరతమాతకు స్తుతి చేస్తున్నావు?
3: అన్నయ్యా దైవ స్తుతి మర్చిపోయాడేమోరా,
2: మనమున్నాం కదరా గుర్తు చేయడానికి.
0: మీరు గుర్తు చేయనక్కర్లేదు, నేను మర్చిపోను లేదు.
3: మరేంటన్నయ్యా?
0: ఈరోజు 15 కదరా.
2: అవునరా, నిజమే మర్చిపోయాను.
3: స్వాతంత్ర దినోత్సవం కదూ,
2: అందుకేనా అన్నయ్య ఈరోజు భరతమాత స్తుతి చేశాడు?
3: మరి ఈ రోజు గురించి మాకేం చెబుతున్నావన్నయ్యా?
0: చెప్పడం కాదర్రా, మీరే ప్రత్యక్షంగా చూద్దురు గాని. రండి.
2: ఎక్కడికన్నయ్యా?
0: ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోబోతున్నారు. పదండి పోలా.
3: అన్నయ్యా ఏదో ఘనంగా వేడుకలన్నావు, ఇక్కడంతా నిశ్శబ్దంగా ఉంది.
0: ఆగండర్రా, అన్నిటికీ మీకు తొందరే. అదిగో అలా చూడండి, కార్యక్రమం మొదలవబోతోంది. వినండి.

0: అసలేమి అర్థం కాలేదురా.
1: ఎలా అర్థమవుతుంది అనుకున్నారు? అది దేవతల భాష కదా, సాధారణ మానవులకు ఎలా అర్థమవుతుంది?
2: అన్నయ్య, ఈ పాటకు అర్థం వివరించవు?
3: అన్నయ్య కూడా మానవుడే కదరా.
2: అన్నయ్య సంస్కృతం నేర్చుకున్నారు కదరా.
3: అవును కదా.
1: సరే వినండి. భరతమాతకు బిడ్డలమైన మేము ఉన్నత భావాలతో సత్యాన్ని పలుకుతూ, ధర్మాన్ని ఆచరిస్తూ, భిన్న మతాలను ఏకం చేసి భరతమాతకు సేవ చేస్తామని అర్థం.
3: ఇప్పుడు అర్థమైందిరా నీకు?
2: బాగా అర్థమైందిరా.
1: ఇప్పుడు పాట విన్నారు కదా, తేట తెలుగు పాటకు ముద్దులలకు చిన్నారులు చేసే ఈ నాట్యాన్ని చూడండి.
3: అబ్బా, నాట్యమా?
2: ఒరే రా, ముందు వరుసలో కూర్చొని చూద్దాం.

0: అబ్బా, ఇంత బాగా చేశారా?
1: అవునరా
0: అన్నయ్య, పాట వినిపించావు, ఆట చూపించావు, ఇప్పుడు ఇంకా ఏం చెప్పబోతున్నావు?
2: వినండి, థా తకిట తక తరికిట తరికిట థా, వినరా.

0: రాజు గురించి మేము చాలా విన్నాం.
1: మన్యం ప్రజల సుఖశాంతుల కోసం, స్వేచ్ఛ కోసం ఆయన చివరి శ్వాస దాకా పోరాడారు.
2: అయితే అంతటి మహనీయుణ్ణి ఆ తెల్లదొరలు అన్యాయంగా ఎలా పొట్టన పెట్టుకున్నారన్నయ్యా?
1: బ్రిటిష్ అధికారి అయిన రూథర్ఫర్డ్ అల్లూరిని సంధి పేరుతో పిలిచి తర్వాత ఏం చేశాడో మీరే చూడండి.
3: గుడ్ డే మిస్టర్ సీతారామ రాజ్. గుడ్ డే.
4: కమ్ ఆన్ సిట్ డౌన్.
3: నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు రూథర్ఫర్డ్.
4: వెల్, మనం స్నేహితులం కావచ్చున్నాము.
3: నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూథర్ఫర్డ్? నువ్వింత నయ వంచుకుడి వీణ రూప రాక్షసుడి అనుకోలేదు.
4: మిస్టర్ సీతారామరాజ్, నువ్వు నా తవరోగం ఎలా చేచుంటివి, నేను నీ స్నేహమునే కోరుచుంటిని. నిన్ను మన్యమునకు రాజును చేదును. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడు గుటం మాంచిది.
3: సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ నీ కాళ్ళు కడిగే భ్రష్ట సామంతుడి దేశంలో చాలా మందే ఉన్నారు. నన్ను నాశపెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి షరతులు చెప్పు.
4: అడవిలో కట్టలు కట్టుకొనవచ్చును, కాని సుంకం చోయించవలను. భూములను దున్నుకొనవచ్చును, కాని శిస్తులు కట్టవలను. పంచాయతీ పాలనలు చేసుకొనవచ్చును, కాని ప్రతి విషయానికి సర్కారు ఉద్యోగి అనుమతి పొందవలను.
3: మన్యం ప్రజలు కలకాలం బానిసలుగా ఉండవలను, అంతేనా?
4: మన్యం మన్యమని ఈ అడవి మంద కొరకు ఏలగోల చేయదు. నీవు ఒప్పుకొని నడల సేనాని పదవి ఇచ్చుదుము. అప్పుడు నీ శౌర్యమును చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమును పెద్దగలచునందు నీవు ఒక చక్కని లింకు కావచ్చును.
3: బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాదిట వంగి వంగి సలాంను కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలెత్తుకొని వర్తకం పేరున ఊరు రా తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి తిరుపమెత్తినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రూథర్ఫర్డ్ ని బ్రిటిష్ సామ్రాజ్యం?
4: శభాష్ రామరాజ్, శభాష్. నీ వంటి వీరుడు బానిస దేశం ముందు కాక మా దేశం.
3: రూథర్ఫర్డ్, బొర్ర పాటను కూడా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, ఏ జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పడతాను. నా ప్రజల సముద్రానికి పాటు పడతాను.
4: నీ దేశభక్తిని మెచ్చుకోండి రామరాజ్, కాని ప్రపంచంలో ఎదురులేని సైనిక శక్తిని, బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదురించజాలవు. స్వతంత్రమునకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును.
3: స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే భిక్షం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు ధారపోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడున్న మనిషి కూడా స్వేచ్ఛావాయు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకొని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టారో, ఏది ద్వేషాశలకు అతీతమైన సంఘమో, అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. నీ చట్టం దానిని సాధించిన తఫాడ్.
4: రామరాజ్, ఆశకు లంగవు, చట్టమునకు తల ఒగ్గవు. నీ మొండితనముతో నా ఓర్పుని పరీక్షించుచుంటివి. అమూల్యమగుని నీ ప్రాణము తీయు వరకు నన్ను బలవంతం చేయచుంటివి. ఆవేశం విడిచి కొంచెం ఆలోచించు.
3: ఆవేశం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, రేయంబవల్ని శ్రమించిన ఒక్క రపూటన్న అనుకునేచుకుని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలీ చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, తల్లి పాలు లేక, తాగడానికి కనీసం గంజి కూడా లేక, ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు, వాళ్ళని చూసి ఆవేశపడక, ఆవేదన పడక నీతో మంతనాలు చేయమంటావా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రూథర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరుడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. రేగ్నగ్ని జ్వాల చల్లారదు. మీ అధికారం అంతం అయ్యేంత వరకు, ఆఖరి తెల్ల ప్రాణి గడవల్ని పారిపోయేంత వరకు, ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే.
4: స్టాప్ ఇట్ రాజు, స్టాప్ ఇట్. దిస్ ఇస్ క్రాస్ ద రీజన్, రాజద్రోహం. ఫర్గివ్ మీ యువర్ లార్డ్ ఇఫ్ ఐ మీనింగ్ ఎ నోబుల్ సోల్. డ్యూటీ ఇస్ డివైన్ అండ్ మై డ్యూటీ ఇస్ టు మై కింగ్. షూట్ హిమ్. డిడ్ యు హియర్ మీ? ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ హిమ్? ఇస్ ద నో లాయల్ సోల్జర్ హియర్?
3: నువ్వు నన్ను చంపరావు రూథర్ఫర్డ్.
4: ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యాజెస్టీ గవర్నమెంట్ ఐ ఆర్డర్ యు.
3: ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను, స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
0: అయ్యయ్యో, ఇంత అన్యాయమా?
1: ఇంతే కాదు, ఇలా స్వాతంత్ర సమర యోధులనెందరినో హింసించి ప్రాణాలు తీశారు. ఆనాడు అంతమంది తమ ప్రాణాలు త్యాగం చేయబట్టే ఈనాడు మనం ఈ సుందర భారతావనిలో సుఖంగా జీవించగలుగుతున్నాం. అందుకే మన భారతదేశం సుందరం, సురుచిరం, సుమనోహరం.

0: కన్నుల పండుగగా జరిగాయన్నయ్య. స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంతా కళ్ళకట్టినట్లు ఉన్నాయి.
1: మరేమనుకున్నావు, మన స్వామి పిల్లలంటే?
0: అవునన్నయ్య, ఇక్కడ చదివే పిల్లలందరూ ఎంత అదృష్టవంతులు.
1: వినరా సోదర భరత కుమార, వీరగాథ వినరా. ఎందరో వీరులు వీరనారులు పుట్టిన దేశమన్నా. వేద శాస్త్రాలు భోగ భాగ్యం.

0: विनरा सोदर भरत कुमारा वीरगाथ विनरा
1: दंदानतन
0: था तकिट तक तरिकिट तरिकिट था। बोलो स्वतंत्र भारत माता की
1: जय।
0: बोलो भगवान श्री सत्य साई बाबा जी की
1: जय।
2: आहा ఎంత అద్భుతమైన కార్యక్రమం కదక్క అది.
3: చాలా బాగుంది, చిన్నపిల్లలైనా అద్భుతం.
2: మరి ఈ కార్యక్రమంలో విశేషం ఏంటంటే ఈరోజు పొద్దున్నే ఈ కార్యక్రమం వాళ్ళు వాళ్ల పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది. ఎంత అద్భుతంగా అసలు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా అలా ఫ్లో లాగా వెళ్ళిపోయింది కదా మొత్తం కార్యక్రమం.
3: మన అదృష్టం మళ్ళీ దాన్ని మనం ఇక్కడ ప్రసారం చేయగలిగాం, చాలా బాగుంది.
2: మరి ఇప్పటి వరకు మనం ఈ భారత అనే దాంట్లో మన ఆలోచన పరిధికి తగిన విధంగా మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భగవత్ రతికల వాళ్ళు భారతీయులు, భగవత్ రతికల దేశం భారతదేశం, ఆ తర్వాత భావరాగతాళ సమ్మిళితమైన దేశం భారతదేశం అని అన్నారు. కానీ ఇంకా నా హృదయానికి మైండ్ సాటిస్ఫై అయిపోయింది, కానీ హృదయం ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, స్వామి ఒకసారి ఈ ప్రపంచమే నా ఇల్లు అనని మళ్లీ సరిదిద్దుకొని ఈ విశ్వమే నా ఇల్లు అన్నారు కదా. మరి ఈ భారత అంటే ఇంకా ఏదన్నా ఎక్కువ చెప్తారేమో స్వామి. మరి
3: చెప్తారు, మరి మనం తృప్తి పొందలేదంటే తప్పకుండా ఏదో ఒక దివ్యోపన్యాసంలో ఒక విశిష్టమైన నిర్వచనం ఇచ్చే ఉంటారు స్వామి.
2: ఎప్పుడు అంటారు కదా స్వామి, ఎక్స్పాన్షన్ ఈస్ లవ్.
3: అవునవును,
2: అంటే ఈ విశ్వంలో ఏ బౌండరీస్ ఉండకూడదు, అంతా ఒకే ఒక ఇల్లు,
3: పరిధి లేని ప్రేమ ఉండాలి అంటారు స్వామి. అది నిజానికి మన సంస్కృతి కూడా అదే బోధిస్తుంది కదా గణేష్, వసుధైక కుటుంబం అంటాం. సమస్త లోకాన్ సుఖినో భవంతు అనేది మన ప్రేయర్, యూనివర్సల్ ప్రేయర్ మన సంస్కృతిలోదే. కాబట్టి స్వామి, అందుకే చూద్దాం ఏ రకమైన నిర్వచనం ఇస్తారో ఈ భారత అన్న పదానికి. ఇప్పుడు స్వామి మాటల్లోనే విందాం.
4: భారత అనగా కేవలం ఒక దేశమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు. అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు. జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశమునకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు. శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భరత దేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు. శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు. అయితే ఈ భరత అనే శబ్దము ఏనాడు పుట్టినది? జడభరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునకు భరత అని పేరు ఉచ్చరించారు. శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారునికి ఈ పేరు పెట్టారు. అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది. సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది. సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే. కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు. యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది. భా అనగా దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు భకారమని అర్థము. స్వస్వరూప జ్ఞానమే భా. ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు. కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు. సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని. సంగ్రామం అనగా ఏమిటి? అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము. కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది. భా అనగా దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు భకారమని అర్థము. స్వస్వరూప జ్ఞానమే భా. ఈ భా అనేటువంటి దాని

0: ఎంతో ఎదుర్కొనటము. కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు. బలం, భరం, భగతి, విభక్తి అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మబలము, తేజోబలము. ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు. భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము. యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు. ఆత్మబలమనగా దైవబలమును పొందేటువంటి వాడు భారతీయుడు. కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అయిన కూడాను వీటిని పొందుటకు అధికారి కాగలడు.
1: చాలా అద్భుతంగా ఉంది గణేష్. ఇంతవరకు భారత అన్న పదానికి చాలా నిర్వచనాలు విన్నాం, స్వామి మాటల్లోని విన్నాం, గాని ఇది చాలా అరుదుగా ఉంది. ఎప్పుడు చెప్పారు ఈ ఉపన్యాసం?
2: ఇది స్వామి 1990వ సంవత్సరం తమ పుట్టినరోజు నాడు చెప్పారు స్వామి.
1: ఇది నిజంగా పుట్టినరోజు కానుక. స్వామి మనం ఇవ్వడంగా స్వామే మనకి తన జన్మదినోత్సవం నాడు మనందరికీ ప్రసాదించారు. ఇది రేడియో సాయి శ్రోతలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అసలు భారత అన్న పదానికి అర్థం ఏమిటి, భారతీయులు అని ఎవరిని అంటారు అన్న మొత్తం విపులంగా ఈ ఉపన్యాసంలో ఉందని ఇప్పుడే నాకు గణేష్ చెప్తున్నారు. కాబట్టి డేట్ చెప్పారు కదా, నవంబర్ 23, 1990. ఈ ఉపన్యాసాన్ని అందరూ తప్పకుండా వింటే నిజంగా ఎంతో స్ఫూర్తి పొందుతాం.
2: అయితే ఈ భారత భాగ్య విధాత అనే ఈ కార్యక్రమంలో మనం మొదటి అంశమైన భారత అనే అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి తర్వాత పదంలోకి వెళ్దాం.
1: తప్పకుండా భారత అన్న విభాగాన్ని విజయవంతంగా స్వామి దయతో పూర్తి చేసుకున్నాం గణేష్. తర్వాత ఈ భాగ్య, అసలు ఏమిటి భాగ్యం ఏమిటి? ఇందాక మన పిల్లలు కూడా, ఈశ్వరాంబ స్కూల్ విద్యార్థులు కూడా వేద శాస్త్రాలు, పుట్టిన భూమి, భోగభాగ్యాలు, నిండిన భూమి అని పాడారు. ఏంటి భోగభాగ్యాలు? మిగిలిన దేశాలలాగే మనకి అనేకమైన ప్రకృతి వనరులున్నాయి, చాలా సంపద ఉన్నది, ఆ సంపదను కొల్లగొట్టుకుందుకు ఇతర దేశాలు దాడి చేశారు, ఈ చరిత్ర కూడా ఉంది. భాగ్యం అంటే అదేనా, అందరికీ ఉన్న భాగ్యమే అంటావా, ఏంటి నీ ఉద్దేశం ఏంటి?
2: స్వామి ఇప్పుడు చెప్తారు కదా, అసలైన భాగ్యం ఏంటంటే ఆ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలే అసలైన భాగ్యం అని చెప్పారు.
1: సరిగ్గా చెప్పావు. నిజంగా నా మనసులో భావం కూడా అదే. స్వామి ఎన్నోసార్లు చెప్పగా విన్నాను, మనకి అసలైన భాగ్యం ఏమిటి అంటే మన సంస్కృతి. భారతీయ సంస్కృతి మకుటాయమానమైనది. ప్రపంచ సంస్కృతులు అన్నిట్లో కల్లా, ప్రపంచ సంస్కృతులు ఒక మకుటం అనుకుంటే అందులో కలికి తురాయి లాంటిది మన భారతీయ సంస్కృతి. ఆ వైభవాన్ని ఎన్నని వర్ణిస్తాము, ఎలా వర్ణిస్తాము?
2: ఎన్నిసార్లు స్వామి తమ ఉపన్యాసాల్లో చెప్పారు కదా, భారతదేశం యోగ భూమి, త్యాగ భూమి, వేద భూమి, కర్మ భూమి, ఎన్ని ఎన్ని ఎన్ని డెఫినేషన్స్ ఇచ్చారు స్వామి దానికి, ఎన్ని అడ్జెక్టివ్స్ స్వామి భారతదేశంకి ఇచ్చిన దాఖలాలు ఇంకెవరు చేయలేదు అసలు.
1: అది మాత్రం నిజమే. అసలు ఈ సంస్కృతి అన్న పదాన్ని ఒకసారి మనం దాన్ని అన్ని డైమెన్షన్స్ లోంచి చూస్తే కనుక, పెద్దలు చెప్పిన నిర్వచనం ఏమిటంటే, స్వామి చెప్పింది కూడాను, సాక్షాత్ భగవంతుడే చెప్పాడు ఏంటంటే, ఏదైతే మనల్ని సంస్కరింపజేస్తుందో అదే సంస్కృతి. అంటే ఆ సంస్కృతిలో ఉన్న ఆ జీవన విధానాన్ని అనుసరిస్తే మనం ఆటోమేటిక్ గా ఒక రిఫైన్డ్ ప్రొడక్ట్ గా బయటకు వస్తాం. సో అలాంటి ఒక గొప్ప సంస్కృతి మన భారతీయుల సొత్తు కాబట్టి దాన్ని ఆచరిస్తే దాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు మనకి.
2: యాక్చువల్గా స్వామి ఇప్పుడు చెప్తారు, ఈ భారతదేశ ఈ సాంప్రదాయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతిదీ ఆధ్యాత్మికతతో కూడుకున్నది. మనిషి తాలూకా జీవన గమ్యం ఏంటో భారతదేశం సూచిస్తుంది ఎప్పుడూను. సో అది స్వామి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇంజన్ లాంటిది అని. ఎందుకంటే మొత్తం ఆధ్యాత్మిక సంపత్తికి, ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక సంపత్తికి ఇంజన్ భారతదేశం
1: సారథ్యం వహిస్తుంది.
2: అంతే
1: అంతెందుకు గణేష్, మీరు ఇప్పుడు అంటుంటే గుర్తొచ్చింది, మధ్య యూత్ ఫెస్టివల్ జరుపుకున్నాం మనం. చాలా మంది ఆ వేడుకలు మన వెబ్సైట్ ద్వారా వీక్షించే ఉంటారు. అందులో స్వామి ఇంజన్ లాంటిది భారతదేశం అన్నదానికి ఒక దృశ్య రూపంగా నాకైతే అనిపించింది. మొట్టమొదటి భారతీయులు వచ్చి నమస్తే ఇండియా అనగానే ఆ వెనకనే ఆస్ట్రేలియా వాళ్ళు గుడ్ డే, ఇంకొకళ్ళేమో ఓలా అని ఇలా వాళ్ళందరూ అనుసరించారు. ఒక్కసారి అది స్వామి చెప్పిన దానికి ఎంత చక్కగా అనుసంధానం అయింది, ఇదా భవిష్యత్తులో దర్శించి స్వామి చెప్పారు అనిపించింది నాకైతే.
2: మరొక మంచి సంఘటన నాకు గుర్తొస్తుందక్క, ఇప్పుడు భారతీయ సంస్కృతి

0: ఆమె ఎట్లాగా నిలబెడతారో చిన్నప్పటి నుంచి కూడా ఉదాహరణలు స్వామి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. అన్నిటికన్నా ఇమీడియట్ గా నా బుర్రకి తటస్థిస్తుంది ఏంటంటే ఆ ఋషీంద్రమణి ఇన్సిడెంట్.
1: అవునవును,
0: స్వామి ఋషీంద్రమణిగా ఆ నృత్యాన్ని చేసి ఆ అవార్డు పుచ్చుకోవడానికి కలెక్టర్ దగ్గరికి, ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు, చేత్తో పుచ్చుకోరు ఆవిడ స్వామి. ఆ
1: ఎందుకంటే అప్పుడు స్వామి ఋషీంద్రమణి వేషంలో ఉన్నారు కాబట్టి, భారతీయ స్త్రీ పాత్ర ధరించారు కాబట్టి
0: అది ఆ అంశం చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ ఒక భారతీయ స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఆవిడ ఆ కల్చర్ ని ఏ విధంగా ఫాలో చేయాలనేది స్వామి ఆ చిన్న వయసులో చెప్పి చూపించారన్నమాట. మరి
1: అసలు ఈ కల్చర్ అని ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నాము, కల్చర్ అనే దానికి గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప డెఫినేషన్స్ ఇచ్చారు. మనం కూడా తల బద్దలు కొట్టుకుంటాం, ఇక్కడ అక్కడ వెతికి ఏమైనా సంస్కృతంలో నిర్వచనాలు ఉన్నాయా ఇది అది అని. కానీ స్వామి చాలా సునిశ్చితంగా సున్నితంగా చెప్పారు. అది ఇందాక నువ్వు అంటుండగానే విన్నాను, ఒకసారి చెప్తావా మళ్ళీ?
0: స్వామి కల్చర్ అంటే ఏదో గుళ్ళు గోపురాలు అన్ని తిరిగేస్తారు, సాంప్రదాయాలు అన్ని సంస్కృతులు అంటారు. Culture is nothing but concern for others.
1: చాలా
0: ఇంత సింపుల్ డెఫినేషన్ ఇంకెవరు ఇవ్వగలరు?
1: చాలా అద్భుతం. ఇది విశ్వజనీనమైన సార్వజనీనమైన ఒక సమ్యక్ నిర్వచనం అనొచ్చు దీన్ని.
0: ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని రిలేట్ చేసుకుంటూ వస్తే స్వామి భారతీయుడు అంటే ఎవరు? మొత్తం విశ్వాన్ని విశ్వవ్యాప్తమైన వాడు. అదే కల్చర్ అంటే ఏంటి? ఈ విశ్వం అంతట్లో కన్సర్న్ ఫర్ అదర్స్ ఉండేది అసలైన భారతీయ తత్వం.
1: నిజమే, ఒక పరిధికి గాని లేదా ఈ ఖండానికి, ఈ ఉపఖండానికి ఇంత మాత్రమే కాకుండా ఒక చాలా చక్కటి నిర్వచనం అది. ఇది వింటుంటే అసలు ఇది ఒక మానవ మాత్రం ఎవరైనా చెప్పగలరా సాక్షాత్ భగవంతుడు తప్ప అనిపిస్తుంది గణేష్.
0: మరి ఈ కన్సర్న్ ఫర్ అదర్స్ మీరు అడిగారు కదా, బృందావనంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. స్వామి ఒకసారి దర్శనానికి వస్తున్నారు, వస్తూ విద్యార్థులుండే ఆ బ్లాక్ వైపు నడుస్తున్నారు. సడన్ గా అంత స్పీడ్ గా వస్తున్న స్వామి ఉన్నట్టుండి ఆగిపోయారంట. ఎందుకు అని విద్యార్థులంతా ఆశ్చర్యంగా స్వామి వైపు చూస్తుంటే స్వామి ఆగండి అటు చూడండి అన్నారట. అటు చూస్తే కింద నడుస్తున్న పాత్ వైపు చూస్తే అక్కడ ఒక చీమల దండు అలాగ లైన్ లో వెళ్తున్నాయంట అన్ని. వెళ్తూ స్వామి చూసి అవన్నీ వెళ్ళిపోవడానికి నేను వెయిట్ చేస్తున్నాను, వాటిని మడితే వాటికి దెబ్బ తగులుతుంది అని చెప్తూ ఆ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలందరికీ అక్కడ ఒక పాఠం చెప్పాలి కదా, మరి ఇటువైపు పిల్లలందరికీ వైపు తిరిగి ఆల్వేస్ బీ కంపాషనేట్.
1: మనం
0: ఆల్వేస్ బీ కేర్ఫుల్ విన్నాం, ఆల్వేస్ అవాయిడ్ కేర్ఫుల్ విన్నాం,
1: బ్యాడ్ కంపెనీ విన్నాం,
0: కానీ ఆల్వేస్ బీ కంపాషనేట్
1: అద్భుతమైన సందేశం ఇది నిజంగా. ఇందాక మనం ముందు విభాగంలో మాట్లాడుకున్నట్టు పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము కూడా భగవంతుని చూడడం మన సంస్కృతిని మరోసారి రుజువు చేశారు స్వామి అక్కడ.
0: అంతే, మరి స్వామి తమ ఒకసారి దివ్యోపన్యాసంలో ఈ అవతార తత్వం నాలుగు విధాలుగా విస్తరించిందని స్వామి చెప్పారు కదా.
1: అవును అవును.
0: ఒకటి వేద పోషణ, ఇంకొకటి విద్వత్ పోషణ, భక్త రక్షణ, ధర్మ సంరక్షణ. మరి దాంట్లో అతి ముఖ్యమైనది అందరికీ తెలిసిందే, భారతదేశం వేదాల ఆయువు పట్టు మీద నిలబడింది. మరి ఆ వేదాలను సైతం కాపాడడానికి స్వామి అవతరించారు అని తమ అవతారోద్దేశంలో చెప్పారు. మరి అలాంటి సంస్కృతిని కాపాడడానికి స్వామి అవతరించారని మనం తెలుసుకున్నాం కదా.
1: మరి అంత గొప్ప సంస్కృతికి వారసులమైన మనం ఈ రోజు నిజంగా మన కర్తవ్య నిర్వహణ చేస్తున్నామా, నిజమైన వారసులుగా ఉన్నామా అంటే, స్వామి ఒకనొక సందర్భంలో 82లో అనుకుంటాను గురువులందరికీ అంటే టీచర్స్ ఓరియంటేషన్ కోర్సు లో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అంటే దేశాభిమానం అంటే ఎలా ఉండాలి అని చెప్తూ, దేశభక్తి లేని అజ్ఞానుల కంటే ఈ విద్యావంతుల వల్లనే దేశానికి అధికంగా అపకారం జరుగుతున్నది. డాక్టరు ఇంజనీరింగ్ ఇది మాత్రం శ్రోతలందరూ చాలా జాగ్రత్తగా జాగరూకతతో వినాల్సిన హెచ్చరిక, మామూలు ఉపన్యాసం కాదు ఇది. ఇంజనీరింగ్ డాక్టర్ పట్టా చేతికి వచ్చిందో లేదో, ఒక ఏజెంటును పట్టుకుని పాస్పోర్ట్ తెప్పించుకుని లంచాలు పోసి ఏ ఇరాకో ఇరానో దుబాయ్కో వెళ్లి ధనం పోగు చేసుకోవడానికి వీరు పాకులాడుతుంటారు. డబ్బు అవసరమే గాని ఎంతవరకో అంతవరకే. పల్లెల్లో పేదవారికి సేవలు చేయవచ్చు కదా భారతదేశంలోని. పుట్టి పెరిగిన దేశ ప్రజలపై అభిమానం లేకుండా పోవడం విద్యాలక్షణమా? తన దేశ ప్రజలను మాత్రమే కాక అన్ని దేశాల ప్రజలను ప్రేమించడం ఉత్తమ భావమే, కాని స్వదేశీయులను ద్వేషించి పరదేశీయులను విశ్వసించడం తెలివితేటలు ఎంత గొప్పవో మీరే యోచించండి అంటున్నారు గణేష్ స్వామి. ఇంకా ఊరుకోలేదు, చాలా బాగా కొరడా జల్పించారు. ఇక్కడ బిచ్చగాడు ఇంటి ముందరకు వచ్చి, అమ్మా నేను పరదేశిని, భిక్షం పెట్టండి అంటాడు. పరదేశిని అనడంలో ఉద్దేశం ఏమిటి? నేను ఈ గ్రామం వాణ్ణి కాను, నాకు తెలిసిన వారు ఈ గ్రామంలో ఎవరూ లేరు, నాకు భిక్షం పెట్టండి అని అడుక్కోవడం. పరదేశిని అంటే ఇది అర్థం. తమ దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశానికి వెళ్లిన వారికి పరదేశీయులని పేరు. బిచ్చగాడు అన్నమో రూపాయో చపాతీయో అడుక్కుంటాడు. ఈ విద్యావంతులు విదేశాలకు పోయి నూర్లు వేలు లక్షలు అడుక్కుంటున్నారు. ఇది విదేశాలకు వెళ్లి భిక్షమెత్తుకోవడమే, ఇరువురు భిక్షకులే అన్నారు స్వామి. ఇలా ఏదో ఒక విదేశానికి వెళ్లి వచ్చినంత మాత్రాన మీరేదో గొప్పవారైపోయినట్లు భావిస్తున్నారు, ఎంతమాత్రం కాదు అంటూ, ఆ స్వదేశాభిమానం ఉండాలి అంటే విదేశాలను ద్వేషించమని కాదు, విదేశీయులనెవ్వరినీ ద్వేషించకూడదు, స్వదేశాభిమానాన్ని కూడా వదలకూడదు అని చెప్పారు.
0: ఎన్నోసార్లు మనం స్వామి ఉపన్యాసంలో చెప్పిన కథను కూడా విన్నాము, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపై గరీయసి. ఆ రాముడి ఎగ్జాంపుల్ చెప్తుంటే అసలు ఒళ్ళు గగురుపాటు పడుస్తుంది. ఎందుకంటే మీ తల్లి కురూపి అయితే అమ్మ అనడం మానేస్తారా మీరు, ఇంకొక వేరొక తల్లిని పట్టుకుంటారా మీరు అని ఆ సామ్యాన్ని స్వామి చెప్తూ, ఇట్లా మీరు మన మాతృభూమిని విడిచి పరదేశాలకు వెళ్లి మాతృభూమిని మర్చిపోకూడదు అని స్వామి అక్కడ ఒక పాఠం చెప్తారు. అంతెందుకు స్వామి స్వయంగా చూడండి, ఎప్పుడన్నా భారతదేశ ఖండం దాటి వెళ్లారా? ఎక్సెప్ట్ ఈస్ట్ ఆఫ్రికా తప్పిస్తే.
1: తర్వాత చిన్నతనంలో కూడా, అంటే స్వామి ఇంకా అవతార ప్రకటన చేసిన కొత్తల్లో, సాకమ్మ గారు, స్వామి బెంగళూరు వచ్చేయండి, ఎన్నో ఎకరాలు తీసుకుని మీకు చక్కటి భవంతి కట్టిస్తానంటే, నువ్వు ఎన్నైనా కట్టించుకో, నేను మాత్రం నేను పుట్టిన ఈ గ్రామాన్ని వదిలిపెట్టి రాను, కావాలంటే వచ్చి కొద్ది రోజులుండి మళ్ళా వచ్చేస్తాను అని నిక్కచ్చిగా చెప్పేశారు స్వామి. అది భాగ్యం అంటే.
0: మరి అలాంటి భాగ్యాన్ని మనం ఒకసారి ఈ పాట ద్వారా చక్కగా వింటూ
1: తప్పకుండా
0: కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం.
1: తప్పకుండా.

0: మన భారత భాగ్య విధాత అంశంలోని రెండు భాగాలు మనం ఇప్పటిదాకా చూసాము, పూర్తి చేసుకున్నాము. మూడవది విధాత. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన విషయం. ఎందుకంటే విధాత అంటే బ్రహ్మ రాసేవాడు, కానీ ఇప్పుడు మనం తిరగ రాసేవాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
1: బాగుంది, రాసేవాడు తిరగ రాసేవాడు.
0: ఎందుకంటే స్వామి సాక్షాత్తు మన భారత భాగ్య విధాత అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే స్వామి అవతరించిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. మన వేదాల్ని కాపాడడానికి వచ్చారన్నారు స్వామి, మన సంస్కృతిని కాపాడడానికి వచ్చారన్నారు స్వామి. అలాంటి దాఖలాలు మనకి ఎన్నో చరిత్రలో కనిపిస్తున్నాయి. దానికి ఒక అందమైన పద్యం స్వామి చెప్పింది మొట్టమొదటిగా విని మనం ముందుకెళ్దాం.
2: భరతదేశము వేదాల పట్టుకుమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, భరతదేశము వేదాల పట్టుకుమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, తెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, తెక్కు అవతారములు గన్న వృద్ధురాలు, నీతి నియమాల రూపు త్యాగభూమి, నీతి నియమాల యోగి ఈ త్యాగభూమి.
1: గణేష్, చాలా మంచి పద్యం విన్నాం. భారతదేశం వేదాల పట్టుగమ్మ అంటుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. స్వామి కూడా తన అవతారోద్యమంలో వేదోద్ధరణ అన్నారు కదా. అమృతానంద సన్నివేశం నువ్వు కూడా వినే ఉంటావు. ఒకసారి 1955లో అమృతానంద స్వామి ప్రశాంత నిలయానికి వచ్చారు. అప్పుడు ఆయన స్వామి ఒకసారి ఏకాంత సంభాషణకి అంటే ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచినప్పుడు ఈ విషయం బాబాతో ఎలా చెప్పాలా అని అమృతానంద స్వామి అనుకుంటూ ఉండగా బాబా వారే తమంతటి తాము, నీవు వేదోద్ధరణ గురించి ఆలోచిస్తున్నావు కదా, ఇంకా విచారించొద్దు, నువ్వు సంకల్పించిన వేదోద్ధరణకై నేను అవతరించాను, అది నా కర్తవ్యం అని చెప్పారు. అసలు ఆ మాటలు వినగానే అమృతానంద స్వామికి ఎంతో మనశ్శాంతి కలిగిందట. ఆ తర్వాత 2 నెలలకే ఆయన నిశ్చింతగా శరీరం విడిచిపెట్టేశారు. ఇలా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఎన్నో సత్యసాయి మందిరాల్లో, సత్యసాయి భక్తుల గృహాల్లో, పాఠశాలల్లో అన్నిట్లో కూడా వేద పఠనం జరుగుతోంది అంటే, వేద పండిత సమాదరణ జరుగుతోంది అంటే అదంతా స్వామి దయ్యే కదా.
0: అంతే, మనం సత్యం సుందరంలో కూడా చూసినట్లయితే ఎన్నో దాఖలాలు కనిపిస్తున్నాయి. 1960వ సంవత్సరంలో ఫ్రెంచ్ ఆయన వారెన్స్టీన్ అని, అతను ఫ్రెంచ్లో వేదాలకు కామెంటరీ రాయడానికి ఇండియాకు వస్తే ఆ సమయంలో స్వామిని కలిసినప్పుడు ఇదే మాట అన్నాడు, స్వామి ఇట్లాగా ఈ వేద ధర్మం మీరు పునరుద్ధరించాలి, అడుగంటిపోతున్నాయి ఇప్పుడు వేదాలంటే, స్వామి అదే పర్పస్ కోసం నేను వచ్చాను అని ఆయనకి అభయం ఇచ్చి నేను ఆ పని చూసుకుంటున్నాను తప్పకుండా అని చెప్పి అన్నారు. అదే కాకుండా మరొకసారి 1963లో కూడా స్వామి ధవళేశ్వరం వెళ్ళినప్పుడు ఆ గోదావరి ఇసుక తిన్నెల మీద మొత్తం భక్తులందరి సమక్షంలో చెప్పారు ఇట్లాగా, ఈ భారత సంస్కృతిని నేను కాపాడడానికి వచ్చానని స్వయంగా చెప్పారు. సో మరి ఆ భారతదేశ సంస్కృతిని కాపాడడానికి స్వామి పునాది విద్యార్థులు వేదాలు తో మొదలుపెట్టారు.
1: గణేష్ ఒకసారి ఆలోచిస్తే స్వామి దివ్య ప్రణాళిక అనేది ఎవరికి అంతు చెక్కదు, అంత సులువుగా ఎక్కడో ప్రారంభిస్తారు, దాని గమ్యం దాని భవిష్యత్ అన్ని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఆయన దృష్టిలో. మనకి ఇదంతా ఎందుకు చేస్తున్నారని ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది, జవాబు కొన్ని సంవత్సరాల తర్వాత మనకు వస్తుంది, ఆహా అందుక అన్నట్టు ఉంటుంది. అదే విధంగా ఈ వేదోద్ధరణ ఎందుకు, ఇది విధాత అని స్వామిని ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ వేదాన్ని ఉద్ధరించడం ద్వారా ఒక విభిన్నమైన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ భాగ్య అన్న విభాగంలో వీళ్ళందరూ కూడా ఈ డిగ్రీలు పూర్తి చేసుకుని భిక్షాపాత్రులుగా విదేశాలకు వెళ్తున్న విద్యా విధానం మన దేశంలో ఉంది, విద్యార్థులు అలా తయారవుతున్నారు కనుక అలాంటి కోవకు చెందే విద్యార్థుల్ని కాకుండా ఉత్తమమైన ఒక చక్కని మణుల్లాంటి విద్యార్థుల్ని నేను తయారు చేస్తానని ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి వేద విధానం ప్రకారం వేదంలో ఉటంకించిన ఒక గురుకుల సమానమైన విద్యా విధానాన్ని ఆ సంకల్పాన్ని స్వామి చేసి చక్కని విద్యార్థులను తయారు చేస్తున్నారు. అది ఇక్కడ మనం విధాతగా స్వామి అలా ఎస్టాబ్లిష్ అవుతున్నారు.
0: నాకు ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తొస్తుంది. 1976 ఊటీలో స్వామి విద్యార్థులందరినీ తోటి తీసుకువెళ్లారనమాట. అందరూ స్వామి పాదాల దగ్గర ఉంటుండగా స్వామి వాళ్ళ వైపు చూసి, ఏరా మీరందరినీ నేను ఎందుకు దగ్గరకు తీసుకుంటున్నానో మీకేమన్నా ఒక ఐడియా ఉన్నదా అని అడిగారంట
1: విద్యార్థుల్ని.
0: పాపం వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాలు వేరేగా ఉంటాయి కదా. స్వామి స్థాయికి చేరాలంటే కొంచెం అనుభవం కావాలి. పాపం స్వామి దయతో చెప్పారు, మీ పుణ్యం వల్ల మీ కర్మల వల్ల మీరు నా దగ్గరికి రాలేదు. ఈ దేశ భవితవ్యాన్ని నేను మార్చడానికి మంచి శీలమున్న విద్యార్థిని విద్యార్థులను పౌరులను తయారు చేయడానికి మిమ్మల్ని అందరినీ నేను దగ్గరికి తీసుకుంటున్నాను రా అని చెప్తూ ఒక అద్భుతమైన మెడాలియన్ స్వామి క్రియేట్ చేశారు ఆ సమయంలోని.
1: ఓ, ఇది చాలా హిస్టారిక్ ఈవెంట్ కదా, చాలా ప్రాచుర్యం పొందిన సన్నివేశం.
0: భారత భాగ్య విధాత స్వయంగా తను ఏం చేయబోతున్నారు అనేది తమ నోటితో తామే చెప్పారు.
1: విందావా అయితే? మరి
0: తప్పకుండా. అది విన్న తర్వాత అసలు ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మనం ఈ 70వ స్వాతంత్ర దినోత్సవం నాడు ఇన్ని మాట్లాడుకుంటున్నాం, అసలు విద్యార్థులందరికీ స్వామి ఏ విధంగా నేర్పిస్తారు
1: వేరే
0: అనేది ఒక చిన్న సంభాషణ ద్వారా
1: తప్పకుండా
0: మనం విందాం.
1: గణేష్, నాకు ఇప్పుడు మెడాలియన్ అన్నావు, స్వామి సృష్టి అన్నో, చాలా కుతూహలంగా ఉంది. దాని మీద ఏమున్నాయో వివరాలు తెలుసుకుందాం.
0: తప్పకుండా.
3: ఇది ఏ స్టేట్ లోపల ఎక్కడెక్కడ కాలేజీలు అవుతుంది, సంస్థ ఎక్కడ వస్తుంది, ఏటీ స్టేట్ లోపల కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది, ఇది ఇంకా 46 వరకు కూడా ఈ దేహం ఉంటుంది, ఈ 46 లోపల కూడా ఈ భారతదేశంలో జరపవలసినవన్నీ ఇప్పుడు దీంట్లో ఇప్పుడే ముందుగా రాసింది. ఇంతేకాదు, ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రం లోపల ఒక్కొక్కరు భవిష్యత్తు లోపల ఏ ఏ పిల్లవాడిని ఎక్కడెక్కడ స్థాపించుతాను అనేటువంటిది కూడా దీంట్లో ఉంటుండాలి. ఇంకా చాలా వరకు ఇంకా మున్ముందు రాబోయేదంతా కూడాను కేవలం ఒక యువకుల నుంచినే కూడాను ఈ భారతదేశాన్ని వ్యాప్తిగా ఆవించి క్రమక్రమేణా ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక చరిత్రను యావత్ ప్రపంచానికి కూడాను చాటేటువంటి వ్యక్తులుగా కూడాను కేవలం రామకృష్ణ పరమహంస దగ్గర కొంతమంది మాత్రమే వివేకానంద, బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళంతా వచ్చారని, కానీ అలాంటి సన్యాసితో మాత్రం తీసుకోనక్కర్లేదు, మీరు సామాన్యమైనటువంటి బాలకులుగానే ఉంటుండి యావత్ ప్రపంచానికంతా అయిన రీతిగా చూపించేటువంటి విధానాన్ని కూడాను ఏ ఏ రీతిగా నచ్చాలి, ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి వాళ్ళ యొక్క గుణగణాలను కూడాను వర్ణించినటువంటిది ఇందులో ఉంటుంటుండాలి. కనుక రేపు మీకెందుకంటే ఈనాడు పిల్లలంతా చేరటం చేత ఈనాటి పిల్లల యొక్క భవిష్యత్తు ముందు ఏ రీతిగా మారుతుంది అనేటువంటి దాన్ని మీరు హృదయంలో పెట్టుకుని మీరు క్రమక్రమేణా అతి జాగ్రత్త లోపల మీరు స్వామి యొక్క ఐడియాస్ కంతా తగినటువంటి ఆదర్శవంతులుగా మీరు తయారవుతారని చెప్పిన ఉద్దేశాన్ని నిరూపించే నిమిత్తమై దీన్ని మీకు చూపించాను. నిదానంగా మీకు ఒక్కోటి మీకు మీరు అంటే క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పి మిమ్మల్ని సంతోషపెడతారు. మీరేమి కంగారు పెట్టుకోనక్కర్లేదు. స్వామి మీ సొత్తుగా అయినప్పుడు, స్వామి మీ చేతిలో ఉంటున్నప్పుడు ఇవంతా ఏమి సులభమైంది? కనుక మీరు దీని నిమిత్తమే మీరు ప్రాకాడనక్కర్లేదు. దీన్ని ఎవరు తీశారో వారే మీ చేతికి ఉంటున్నప్పుడు, మీ స్వాధీనంలో ఉంటున్నప్పుడు, మీకు ప్రియులుగా ఉంటున్నప్పుడు ఇక దీన్నంతా మీరు యోచించక్కర్లేదు. మీకు ఏ రీతిగా చేర్చాలో, ఏ రీతిగా మార్చాలో, ఏ రీతిగా కూర్చాలో అవన్నీ స్వామి చేసి తప్పక మీకు ఈ భారతదేశం యొక్క భవిష్యత్తును ఎంత ధర్మము పురాతన ధర్మం కంటే కూడాను ఇంకా అభివృద్ధి అయినటువంటి ఒక ధర్మంగా కూడాను పోగొట్టుకోకుండా దీన్ని దక్కించుకొని దీన్ని కాపాడుకోవడానికి మాత్రం మీరు తగిన ప్రయత్నం చేయండి, అంతే చాలు.
1: చాలా అద్భుతంగా ఉంది ఈ 1976 సన్నివేశం. సరే గణేష్, వెంటనే ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉంది, మళ్ళీ ప్రత్యక్ష ప్రసారం కూడా మొదలైపోతుంది కాబట్టి ఆ సంభాషణ వినిద్దాం. మన రంగనాథరాజు గారితో నువ్వు చేసిన సంభాషణ
0: అంతటితో
1: ఈ భారత భాగ్య
0: విధాత
1: అనే కార్యక్రమం సమాప్తం అయిపోతుంది.
0: జై హింద్, జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్య పాదపద్మాలకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆ వేడుకలను పురస్కరించుకుని రేడియో సాయి వారు వింటున్న ఈ కార్యక్రమంలో మీకు ఒక ప్రత్యేక సంభాషణను అందిస్తున్నాం. సైరాం రాజు.
4: సైరాం గణేష్.
0: రాజు, మనం స్వామి విద్యార్థులుగా ఉన్నప్పుడు చదువును పక్కన పెట్టినట్టయితే మనం చదువుకోవడం కోసం స్వామి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం, కానీ దానికన్నా మంచి పాఠాలు మనకి స్వామి సమక్షంలో స్వామితో స్వామి దగ్గర డ్రామాలు వేయగా మనకి ఎన్నో లభించాయి కదా.
4: కరెక్ట్.
0: మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాము, దీనికి ప్రత్యేకించి మనకి బాగా గుర్తుంది 2004 సంవత్సరంలో మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఒక డ్రామా చేశాం సాముందు, ఆగస్ట్ 15 రోజు.
4: అవును,
0: దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందామా?
4: తప్పకుండా గణేష్. అంటే మనల్ని స్వామి చదువు పేరు మీద పిలిపించినా కూడా స్వామి చెప్తుంటారు కదా, యశోద కృష్ణుని చిన్న కృష్ణుని పిలవడానికి ముందు వెన్న ఒక చేతిలో వెన్న ముందు పెట్టి వెనక చేయిని పెట్టుకుని దాంట్లో కర్ర పట్టుకున్నదంట.
0: అవును.
4: అదేవిధంగా స్వామి చదువు అని ఒక్క సాకుతోని మనల్ని తన దగ్గర పిలుచుకుని అసలు జీవితాలకు సరిపడే జీవితం కాదు జీవితాలకు సరిపడేటువంటి పాఠాలు స్వామి నేర్పించారు. ఒక చాలా జోవియల్ గా మన క్లాస్మేట్స్ గా మనల్ని పిలిచేవారు, అంటే రంగనాథరాజు MBA ఇన్ డ్రామా, KVS గా గణేష్ MBA ఇన్ డాన్స్. స్వామి దయతో ఎన్నో ఎన్నో చక్కని మర్చిపోయినటువంటి ప్రోగ్రాం మనం స్వామి దయతో చేయగలిగాం. దాంట్లో యాక్చువల్లీ ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ లాగా, దాంట్లో ఒక
0: ఆణిముత్యం
4: ఈ ఆగస్ట్ 15, 2004 డ్రామా. సో నీకు గుర్తుందో లేదు, మన మన బ్యాచ్ వాజ్ ద ఫౌండింగ్ బ్యాచ్. మన బ్యాచ్ తోనే ఈ సాయికుల్వన్ సభా మండపంలో స్వామి సమక్షంలో ఆగస్ట్ 15 పురస్కరించుకుని డ్రామాలు చేయాలి అనేటువంటి ఒక ఐడియా అదొక ప్రాక్టీస్ మన బ్యాచ్ తోనే స్వామి స్టార్ట్
0: చేసింది.
4: ఎంత చక్కగా ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గుర్తుకొస్తే ఆగస్ట్ 15 కి ముందు అంటే అరౌండ్ ఆగస్ట్ 9th or 10th రాత్రి స్వామి నా కళ్ళ వచ్చారు, 8th or 9th నాకు సరిగ్గా మేబీ 8th నైట్ కావచ్చు. కళ్ళ వచ్చి స్వామి మాట్లాడుతూ అన్నారు, ఆగస్ట్ 15 కి మీరు డ్రామా చేస్తారా సైకిల్ అంతలో అన్నారు. నేను అరే కళ స్వామి చెప్పిన తర్వాత లేదు అనలేం కాబట్టి తప్పకుండా స్వామి అంటే పక్కన అరవింద్ బుక్ పట్టుకున్నాడు, ఏదో బుక్ చూస్తున్నాడు, అరవింద్ చూపించి వాడు నీకు చెప్తాడు థీము అని చెప్పి వెళ్ళిపోయారు. ఇది కళ. మరుసటి రోజు పొద్దున మన అందరం కాలేజ్ వెళ్తుంటే పక్కన అరవింద్ ఉన్నాడు, అరవింద్ పిలిచి బరువు ఇట్లా స్వామినతో కళ్ళ వచ్చారు అంటే ఏమైంది రాజు అంటే చెప్పా, ఆగస్ట్ 15 డ్రామా అన్నారు స్వామి మరి ఏం చేద్దాం అంటున్నా అన్న తర్వాత బరువు చే తప్పకుండా స్వామి వచ్చిన తర్వాత కళ్ళు ఇంకా చెప్పిందా మనం ఎందుకు వెనకేస్తే చేద్దాం ఎట్టి పరిస్థితులు అని చెప్పాడు. తర్వాత నేను చెప్పిన మాట నాకు షాక్ వచ్చింది, ఏంటంటే బరువు స్వామి అన్నారంటే నాతో నువ్వే తీమిస్తావు అన్నారు అని. నేనా అని చెప్పి చాలా సంతోషపడ్డా, కానీ ఒక లోపల కొరగానే భయం కూడా నాకు చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది ముఖంలో, ఏం చెప్పేది ఆలోచించి వెళ్ళిపోయాడు. అరవింద్ అంటే ఎంత బాగా చెప్తారంటే సాయంత్రం స్నానం చేస్తుంటే అప్పుడు అనిపించింది అన్నట్టు, అరే ఈ శరీరం ఎప్పటికొకప్పుడు పోయేది కదా, అంటే ఈ శరీరం నుంచి నాకు విముక్తి జరిగినప్పుడు నిజమైన విముక్తి కావచ్చు రియల్ ఫ్రీడమ్ దాన్ని పురస్కరించుకుని అరే ఇండిపెండెన్స్ అని చెప్పి కనెక్ట్ చేశాడు. అంటే ఓ రియల్ మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ నేషనల్ ఇండిపెండెన్స్ బట్ ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్, నేను అనేటువంటి ఆ భావం నుంచి విముక్తి రావడమే నిజమైన స్వాతంత్రం. దానికి ఇది థీమ్ అని చెప్పి సాయంత్రం చెప్పేటప్పటికి నా కళ్ళు నీళ్ళొచ్చాయి. ఏ విధంగా స్వామి ఎవరిని ఎక్కడ కదులుతారో, ఏ విధంగా స్వామి ఆ ఇన్స్పిరేషన్ అందిస్తారో స్వామికి తెలుసు. కానీ తర్వాత యాక్చువల్లీ మన క్లాస్ లో తప్పకుండా గుర్తుండి ఇంకో పెద్ద డ్రామా మొదలైంది.
0: యాక్చువల్గా ఇది ప్రేక్షకులందరూ బయట డ్రామానే చూస్తారు, కానీ దాని వెనకాతలు వెళ్లే ఇంకొక డ్రామా స్వామి ఎట్లా గడిస్తారనేది ఇది మనం ఈ దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా తెలుస్తాయి.
4: ఇంకా అసలు డ్రామా అన్నది కేవలం అదొక రిజల్ట్ అంతే, ఈ డ్రామా కోసం మనం చేసేటువంటి ఆ శ్రమ, మనం అనుభవించేటువంటి తపన అది కేవలం స్వామికి మాత్రమే సాధ్యం. ఆ విధంగా సర్కంస్టెన్స్ సృష్టించడం మొత్తం క్లాస్ మొత్తం హాస్టల్లో ఉన్నటువంటి ఆ అలవాటు ప్రకారం, అలవాటు అనేది ఏంటంటే ప్రతి ఆగస్ట్ 15 హాస్టల్లో ప్రోగ్రామ్ చేస్తారు. ఆల్రెడీ హాస్టల్ కి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ ఇద్దరు ముగ్గురు వచ్చి మీరు మన మందిరంలో చేద్దామంటే ఒప్పుకోలేదు. అందులో ఒక నలుగురు ఐదు కలిసి మందిరంలో చేద్దామంటే చాలా చాలా
0: భిన్నాభిప్రాయాలు.
4: మొత్తం క్లాస్ మూడు పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది, ఒకటేమో మందిర్, ఒకటి హాస్టల్, ఒకటి కాలేజ్. ఇట్లా కాదని చెప్పి డెమోక్రసీ అని చెప్పి ఓటింగ్ అని చెప్పి నీకు 10th night
0: రాత్రి
4: మనం ఓటింగ్ చేస్తే 60-40 మందిరంలో చేద్దాం, 40 హాస్టల్ కాలేజ్లో చేద్దామని. కానీ 40 ఇస్ ఎ బిగ్ నెంబర్, ఇంకేం చేసే అని చెప్పి ఏదో మా అందరు ఒప్పుకున్నారు అని చెప్పి ఇంకా డ్రామా ప్రయత్నిద్దాము. కానీ ఒకటి ఏంటంటే మందిర్లో స్వామి ఒప్పుకుంటారో లేదో తెలియదు, హాస్టల్లో మాత్రం షోర్ షాట్ గా మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. ఏదైతే ఏంటి స్వామి కోసం స్వామి కల్లో స్వామి ఒక దివ్య సూచన అందించారని చెప్పి ఆ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ మనం స్టార్ట్ చేసాం. ఎన్ని ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి రోజు ఒక మలుపు, ప్రతి గంట ఒక మలుపు. ఆ భగత్ సింగ్ కి రావత్ అని ఒక బాబు మన క్లాస్మేట్, ఈ రోజు యాక్చువల్లీ భగత్ సింగ్. భగత్ సింగ్ యాక్ట్ చేయాల్సింది, ఆ బాబుకు నోట్లోంచి మాట రావట్లేదు. వెనుక సుఖదేవ్ అని, సుఖదేవ్ కోసం మన చెన్నై, ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు ఆయన, ఆయన భగత్ సింగ్ యాక్చువల్లీ ఆయన యాక్ట్ చేసే చివరికి ఆయన సుఖదేవ్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ రావత్ కి మాట రావట్లేదు. ఆ రావత్ అది స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తున్నారు బయట రోడ్, స్వామి కార్ వెళ్లిపోయింది. మనం బయట ప్రాక్టీస్ మ్యూజిక్ కాలేజ్ ముందు ప్రాక్టీస్ జరుగుతుంది. స్వామి కార్ వెళ్లిపోయిన తర్వాత మన సుఖదేవ్ యాక్ట్ చేసిన మన క్లాస్మేట్ చూసి కళ్ళొంచి నీళ్ళు వచ్చే బాబుకి వచ్చి భగత్ సింగ్ యాక్ట్ చేసిన రావత్ ని భుజం మీద తట్టి ఏ రావత్ అట్లాగా చెప్పేది అని చెప్పి ఆయన భగత్ సింగ్ లాగా మాట్లాడితే ఒక రకంగా షాక్ అనిపించింది. అసలు నిజంగా భగత్ సింగ్ దిగొచ్చాడు అనిపించింది. ఒక్క లుక్ ఆఫ్ స్వామి ఎంటైర్ సీన్ చేంజ్డ్ నిజంగా. అసలు సుఖదేవ్ భగత్ సింగ్ మారాడు, భగత్ సింగ్ చేసిన సుఖదేవ్ గా మారాడు. సుఖదేవ్ ఆ పిల్ల మన రావత్ మారిన తర్వాత ఆయన చెప్పే విధానం నిజంగా సుఖదేవి విధంగా చెప్తాడు అనిపించింది. పర్ఫెక్ట్ మ్యాచ్ స్వామి, ఎంత చక్కగా ఒక లుక్ ఆఫ్ స్వామి అట్లా వెళ్తుంటే. దాని తర్వాత ఈ సుఖదేవ్ కి ఉన్న భగత్ సింగ్ కి సంకెళ్ వేయాలి, సంకెళ్ వేయాలి ఎక్కడ వేయాలి తెలియదు. అయితే 11th evening స్వామి, సారీ 12th evening స్వామి తిరుగుతూ అనిల్ కుమార్ సెత్ ఒక మాట అన్నారు, ఆ భగవంతుడు అంటే నా మైండ్ లో తిరుగుతూ ఎక్కడి నుంచి సంకెళ్ళు తెచ్చేది, మనకి హాస్టల్ మెయింటెన్స్ అడిగితే అది చేయడానికి 2-3 days పడుతుంది, మనకు అంత టైం లేదు. సో ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేదని ఆలోచిస్తుంటే స్వామి అనిల్ కుమార్ సెత్ మాట మాటలో ఒకటి అన్నారు, మన గోకులంలో ఆవుల్ని పెద్ద పెద్ద చేయలేదని కట్టేస్తారన్నారు. అది పూర్వకాలం వీళ్ళందరినీ అలాంటి చేయలేదని కట్టేసేవారు అని ఇట్లా నవ్వుతూ చూసి చూనట్టు అన్నారు. డివైన్ ఇండికేషన్ లాగా అబ్బా స్వామి చెప్పారని చెప్పి గోకులంకి వెళ్తే అసలు వీళ్ల కోసం చేసినట్టే చైన్లు, అక్కడ 4 చైన్లు ఉన్నాయి, 4 చైన్లు పట్టుకొచ్చి భగత్ సింగ్ కి, సుఖదేవ్ కి, ఇంకొక అతనికి ముగ్గురు తగిలిన తర్వాత ఇట్స్ కమ్ వెరీ వెల్. తర్వాత ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కానీ స్టోరీలో ఏంటంటే మన స్టోరీ ఆ సారాంశంలో స్వాతంత్ర యాక్చువల్ సమరం అది. సో దానికోసం ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎంతో మంది చనిపోయారు కూడా. ఈ ఈ సీన్స్ అన్నిటి చూపించాల్సినటువంటి అవసరం, ఆ కథ పరిపక్వ చెందడానికి ఈ సీన్స్ చూపించాల్సిన అవసరం వచ్చింది. కానీ వాయిలెన్స్ స్వామి విధంగా స్వామి ముందు చూపెట్టాలా వద్దా అనేటువంటి ఒక సంశయం అందరి మనసులో ఉంది. అయితే ఏదైనా మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి 14th రోజు వీసీ గారు వచ్చి, ఐఎమ్ ష్యూర్ యూ రిమెంబర్, వీసీ గారు వచ్చి చూసిన తర్వాత 3 పాయింట్స్, ఒకటి ఈ వయలెన్స్ అది భగత్ సింగ్ ని, సుఖదేవ్ ని ఉరిదీయడము బాగుండదు స్వామి దగ్గర, స్వామిని చూపించొద్దు అన్నారు. రెండవది సత్యాగ్రహం చేస్తున్నప్పుడు బ్రిటిష్ వచ్చి లాటరీ ఛార్జ్ చేస్తారు అది చూపించొద్దు అన్నారు. మూడవది చివరిగా మనం జనగణమన చదువుతూ ఉన్నప్పుడు అందరూ నిలబడాలి అంటే వీసీ గారు ఆయన ఎక్స్పీరియన్స్ అని అన్నారు, చాలా మంచి చక్కని మాట అన్నారు. సభలో అందరు నిలబడతారు కానీ స్వామి ఫిజికల్ గా స్వామి కష్టమవుతుంది కాబట్టి అది కూడా మనం పెట్టొద్దు అన్నారు. ఈ యాక్చువల్లీ ఆయన చెప్పారు కానీ ఈ మూడు మన డ్రామాలో వెరీ వెరీ ఇంపార్టెంట్
0: కాన్సెప్ట్స్,
4: ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇవి లేకపోతే ఎట్లా అని చెప్పి మనుషులు అందరు బాధపడ్డారు. కానీ వీసీ గారు అని చెప్పి అందరు ఓకే స్వామి మీరు ఏది దయదలిస్తే అదే అని చెప్పి అనుకున్నాం. డ్రామా ఇంకా సాగడానికి ఇంకా నెక్స్ట్ డే ఆగస్ట్ 15th జరగడానికి వచ్చింది. ఆగస్ట్ 14th నైట్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత రాత్రి బాగా చాలా లేట్ అయిపోయింది, పొద్దున పడుకున్నా అసలు దర్శనానికి వెళ్ళలేదు.
0: గుర్తుందా రాజు, ఎవరైతే హాస్టల్లో ప్రోగ్రామ్ చేస్తామన్న వాళ్ళు కూడా మొత్తం అందరూ కలిసి ఆ రాత్రి సెట్స్ అన్ని చేయడానికి రెడీ అయిపోయారు.
4: మొత్తం హాస్టల్స్ క్లాస్ క్లాస్ మొత్తం వచ్చి సెట్స్ చేయడం, ఆ తర్వాత ల్యాంటన్స్ ల్యాంటన్స్ తయారు చేయడం, రఘురామ్ భారత్ మాత పెయింటింగ్ వేయడం, రాత్రి అసలు ఒక పండగలాగా అయిపోయింది ఒక్క మాటతో వీసీ గారు వచ్చిన చూసిన తర్వాత. తర్వాత పొద్దున అరవింద్ జగదీష్ చంద్ర పొద్దున దర్శనానికి వెళ్తే స్వామి వార్డెన్ పిలిచి ఈ రోజు సాయంత్రం ఏం ప్రోగ్రామ్ అడిగితే ఆయన వార్డెన్ ఈ పిల్లల కోసం వెతుకుతున్నారు, అరవింద్ జగదీష్ చంద్ర కనబడ్డారు, వాళ్ళు ఇద్దరు లోపల పిలిచుకెళ్లారు. పిలిచుకెళ్తే స్వామి ఇంకిద్దరు పిల్లలు పడుకున్నారు కదా అని చెప్పారు అన్నట్టు ఆయన దయ. సో తర్వాత ఆయన స్టార్ట్ చేశారు అరవింద్ తోని ఏమి ఏం పెడుతున్నారు ప్రోగ్రామ్ ఈరోజు సాయంత్రం అని. లోపల వీసీ గారు, సెక్రటరీ గారు, చక్రవర్తి గారు, వార్డెన్ సార్ ముగ్గురు కూర్చున్నారు. స్వామికి ఏం తెలియంటే ఏం పెడుతున్నారు అని అడిగారు. అంటే స్వామికి ఏ విధంగా చెప్పాలి అని అరవింద్ ఆలోచిస్తున్నాం అప్పుడే జగదీష్ చంద్ర స్వామి ఇండిపెండెన్స్ మీద అని చెప్పబోతున్నాడు. స్వామి వెంటనే ఆపి వీసీ గారు చెప్తున్నారు, ఇది ఒక ఫ్యామిలీ కథ, ఈ కథలో ఐదుగురు ముఖ్య పాత్రలు, ఒక ఇద్దరు తాతలు, ఇద్దరు పిల్లలు, వారి యొక్క పూర్వీకుడు, ఈ ఐదుగురి మధ్యలో స్టోరీ తిరుగుద్ది.
0: స్టోరీ అలా చెప్పేస్తున్నారు,
4: అలా చెప్పేస్తున్నారు స్వామి. అసలు ఆయన ఈజ్ ద స్క్రిప్ట్ రైటర్, మనం ఏదో అనుకుంటా మనం రాస్తామని కానీ ఆ స్టోరీ ఎంత చక్కగా చెప్పారంటే వీసీఆర్ కి, అసలు పండు ఒలిచినట్టు ఆ కాన్సెప్ట్ లో తీసి పెట్టారని. ఈ వీళ్ళకి ఏం చెప్పాలో ఏ ఇంకా స్వామి మనం ఏం చెప్పాను చూస్తున్నారు అట్నే. స్వామి నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా అన్నారు. అంటే అరవింద్కి ఆ కళ, ఆ ఇన్స్పిరేషన్, స్వామి ఫ్రీడమ్ యాక్చువల్లీ ఈ బాడీని వదిలేసి ఆ ఆత్మ సాక్షాత్కారం, అది స్వామి నిజమైన ఫ్రీడమ్. ఈ దేహాభిమానాన్ని వదిలేసి నేనే పరబ్రహ్మ అండ్ అహం బ్రహ్మాస్మి అనేటువంటి అది ఫ్రీడమ్ ఫ్రమ్ ద సెల్ఫ్ ఈజ్ ద రియల్ ఫ్రీడమ్. చూడండి బాయ్స్ ఆర్ గుడ్ బాయ్స్ ఎంత బాగా నేర్చుకున్నారు అన్నారు అని అన్న తర్వాత మళ్ళీ అడిగారు, దేశం కోసం ఎంతో సాక్రిఫైస్ చేశారు. సాక్రిఫైస్ అంటే ఇంపార్టెంట్ సాక్రిఫైస్ ఏదో తెలుసు అంటే వెంటనే జగదీష్ చంద్ర స్వామి ఇంపార్టెంట్ సాక్రిఫైస్ దేహాభిమానాన్ని సాక్రిఫైస్ చేయడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాక్రిఫైస్ అంటే మళ్ళీ స్వామి గుడ్ బాయ్ కరెక్ట్ చెప్పారు అన్న సార్ అని. ఆ తర్వాత ఆ విధంగా స్వామి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినప్పుడు అరవింద్ కొంచెం ధైర్యం తీసుకునే స్వామి అయితే దీనికి ముందు స్వామి చెప్తూ మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ లో ఎంతో మంది ఎన్నో పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈయన సుభాష్ చంద్రబోస్ గొప్ప భక్తుడు, భగవంతుని కోసం ఎంతో తప్పించిన ఒక గొప్ప సన్యాసి యాక్చువల్ ఆయన. ఆయన ఆయన ఒక హీజ్ ఏ సెయింట్ ఫస్ట్ అండ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ నెక్స్ట్ అన్నారు. తర్వాత సరోజినీ నాయుడు చాలా గొప్పగా కవిత్వం రాసేది, రాజేంద్ర ప్రసాద్ చాలా సింపుల్ మ్యాన్ అని చెప్పి లాల్ బాల్పాల్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ గురించి ముగ్గురు గురించి స్వామి మాట్లాడుతూ వచ్చారు. వీరి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అరవింద్ కొంచెం చనువు తీసుకుని, స్వామి మీరు అనుమతిస్తే భగత్ సింగ్ గురించి అంటే, ఆ స్వామి అండి కరెక్ట్ భగత్ సింగ్ యువకుడు, ముగ్గురు స్నేహితులు యువకులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క యవ్వనాన్ని భారతదేశంకు
0: అర్పించారు
4: చేసినటువంటి మహావీరులు, వాళ్ళ సీన్ ఎట్లా చూపెడుతున్నారు అని అడిగారు స్వామి. అంటే స్వామి వాళ్ళని జైల్లోకి తీసుకెళ్తారు స్వామి, తర్వాత సీన్ ముగుస్తుంది అన్నారు. ఎందుకంటే
0: వైలెన్స్
4: మునుపటి రోజు వీసీ గారు వైలెన్స్ వద్దన్నారు. వీసీ గారి చూస్తూ భయంతో స్వామి జైల్లోకి తీసుకెళ్తారు, సీన్ అవుతుంది అంటే స్వామి అన్నారు, మరి వాళ్ళు ఉరిదీశారు కదా అన్నారు. అవును స్వామి, అంటే మరి జరిగింది కదా చూపెట్టాలి అన్నారు. ఇండైరెక్ట్ గా ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ లీడర్షిప్ లెసన్, చెప్పి చెప్పినట్టు ఎంత ఒకసారి ఊహించుకుంటే. యాక్చువల్లీ ఒక అడ్మినిస్ట్రేటర్ సెటప్ లో చూస్తే ఆయన ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది ఎంటైర్ ప్లేస్. తర్వాత తన కింద ఇద్దరు ముఖ్య అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు, వీసీ గారు, సెక్రటరీ
0: గారు.
4: వారి మనోభావాల్ని దెబ్బతీయకుండా పిల్లల్ని, పిల్లల యొక్క ఆ ఆత్మతని స్వామి అర్థం చేసుకుని ఎంత చక్కగా చెప్పారంటే జరిగింది కదా చూపెట్టాలి, మరీ ఎక్కువ చూపించొద్దు కానీ కొంచెం చూపించండి, పర్మిషన్ గ్రాంటెడ్ ఫస్ట్.
0: హింట్
4: అరవింద్ చాలా కృతజ్ఞత, స్వామి మీ సరే స్వామి అని చెప్పి కింద కూర్చున్నారు. తర్వాత ఇంక స్వామి స్టార్ట్ చేసి, ఇంకా అంతేకాదు ఈ స్వరాజ్యం కోసం నాన్ వైలెంట్ గా పీపుల్ సత్యాగ్రహం చేస్తున్నప్పుడు పోలీసులు లాఠీచార్జ్ చేసేవారు, అది చూపెడుతున్నారా అని అడిగారు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివినిటీ అండ్ తన అన్ని తెలుసు అనేటువంటి మాట అని చెప్తూనే ఈ అడ్మినిస్ట్రేటివ్ హాసిల్ తీసేసారు స్వామి. తీసేసి వీసీ గారి దగ్గర అది కూడా ఉంది చూసారు నీకు తెలుసా అన్నారు. వీసీ గారు అవును స్వామి తెలుసు, ఎందుకంటే ఆయన మున్పటి రోజు చూసి సీన్ కట్ చేయని చెప్పారు. ఆయన అవును స్వామి చూపెడుతున్నారు స్వామి అది కూడా అన్నారు. ఆయన నోట్ నుంచి స్వామి పర్మిషన్ ఇప్పించారు. ఆ సెకండ్ సీన్ వచ్చేసింది, థర్డ్ సీన్ ఇంకా థర్డ్ మనం ఇంపార్టెంట్ జనగణ మనకు అందరు నిలబడుతున్నారు. వార్డెన్ లేచి చాలా ఆయన ఆయన ఇన్నోవిటబుల్ చాలా స్వీట్ స్టైల్ స్వామి చివరం జనగణ మనతోని ముగిద్దాం అనుకుంటున్నారు పిల్లలు. స్వామి చాలా సంతోషం అన్నారు అని చెప్పి, మరి జనగణ మనకు అయినప్పుడు ఎవరు నిలబడతారు అని అడిగారు. అంటే స్వామి పిల్లలు నిలబడతారంటే ఎందుకు, సైకిల్ వంతాల్లో మిగిలిన వాళ్ళందరు మనుషులు కదా, భారతీయులుగా అందరు నిలబడాలి. అది మూడో పర్మిషన్ కూడా గ్రాంటెడ్ అంటే స్వామికి ఇబ్బంది ఉంది ఏం కాదు అందరు నిలబడండి అని చెప్పారు. వి ముగ్గురి ఆనందానికి సవదులు లేవు అడగకుండానే దాన్ని ఇంకోటి నాకు చాలా ఈ సన్నివేశం గుర్తుకొచ్చినప్పుడు అనిపించేది ఏంటంటే భక్తుని యొక్క తపన ఎప్పుడైతే ఇన్నోసెంట్ గా ఉంటుందో భక్తుని యొక్క తపన సెల్ఫ్లెస్ గా ఉంటుందో భగవంతుడు ఆన్సర్ చేయడానికి ఆ సర్కమ్స్టెన్స్
0: సృష్టిస్తాడు అంతే
4: దానికి ఆ అడగకుండానే ఆయన
0: ఇస్తారు
4: ఆయన అసలు అవ్యాజ కారణీయమూర్తి అసలు ఒక కర్ణకి ఆ కారణం అనేది అక్కర్లేదు ఆయనకి. ఆల్ దట్ యూ నీడ్ ఇస్ దట్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ లవ్. తర్వాత సాయంత్రం తర్వాత చెప్పారు మిగిలిన అందరి పిల్లల్ని మధ్యాహ్నం చూస్తాను హాల్లో అని చెప్పారు. లోపు ఆ సాయంత్రం భజన హాల్ అందరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత స్వామి లోపలికి వచ్చి ఒక్కొక్కరిని నాకు ఇంకా గుర్తుంది శివరామ కృష్ణ మన సుభాష్ చంద్రబోస్ గారు ఆ బావతో స్వామి అప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సుభాష్ లోపలికి వస్తేనే సుభాష్ చంద్రబోస్ ఏడి అని అడిగారు. సుభాష్ లేచి సుభాష్ చంద్రబోస్ దగ్గరకు వచ్చిన తర్వాత స్వామి చేయబట్టుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్వామికి స్వామి సుభాష్ చంద్రబోస్ శివరామ కృష్ణ స్వామి నాకు నాకు తెలియదా అని చూసారండి. అమ్మ అట్లా ఇంకొద్దు అని చెప్పి నో నూసుకుంటే స్వామి ఏరా నువ్వు సుభాష్ చంద్రబోస్ ఏం చెప్తున్నావు అన్నాడు. అంటే ఆ బాబు ఆయన చెప్పాల్సిన స్పీచ్ లేని కూడా మాటలు చెప్పాం చాలా గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఆ శివరామకృష్ణ ముఖం చూశారు. ముఖం చూసి భరత్ అని ఇంకో పిల్లో ఉన్నాడు. చూసి భరత్ సుభాష్ చంద్రబోస్ గా బాగా సూట్ అయ్యేవాడు అన్నాడు నాతో స్వామి. నాకు ఎంత ఆ సన్నివేశం ఎంత డీప్ గా స్ట్రైక్ అయిందంటే హియర్ వాజ్ ద లార్డ్ ఆ పిల్లని చేయి పట్టుకుని ఆయనకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఒకవైపు సుభాష్ చంద్రబోస్ చాలా గొప్పవాడు, అదే విధంగా
0: క్యారెక్టర్ సెలక్షన్ ఎలా చేయాలి
4: ఎలా చేయాలి అని ఆ పిల్లవానికి వినపడకుండా నాకు తిరిగి చెప్పారు. ఒక బ్యూటీ ఆఫ్ ఎన్ యూనో అడ్మినిస్ట్రేటర్ హౌ ఎ లీడర్ అటు ఆయన భావము ఆయనకి బాధ అనిపించలేదు. ఇటు రావాల్సిన మెసేజ్ వచ్చింది ఏ విధంగా సెలెక్ట్ చేయాలి. మళ్ళీ వెంటనే బాబుకి చాలా బాగా చెయ్యి అని చెప్తే ఆ చెయ్యిని శివరాంకృష్ణ స్వామి చెయ్యి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ బాబు కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి. స్వామి చూసి స్వామికి కావాల్సింది భావము బాగా చెయ్యి అని చెప్పి రెండు చెల్తున్న శివరామకృష్ణ తలని పట్టుకున్నారు. తర్వాత భరత్ ని చూసి నువ్వేం చేస్తున్నాను అంటే ఇట్లా నేను ఇండియా వదిలిపోవాలనుకుంటున్నా చెయ్యి చెయ్యి అని చెప్పి రెండు మూడు మాటలు చెప్పారండి. ఇండియా ఎంత గొప్పది. తర్వాత అందరు ప్రతి ఒక్క క్యారెక్టర్ తో మాట్లాడారు. హేమంత్ దాంట్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ హేమంత్ చేస్తున్నాడు. హేమంత్ ఐఎమ్ ష్యూర్ నీకు గుర్తుంది ఈ స్క్రిప్ట్ కూడా చాలా బాగా రాస్తాడు, యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు. అయితే హేమంత్ ని చూసి స్వామి ఒక చాలా సీరియస్ గా చూసాడు. చూసి బాగా చెయ్యి భారతదేశం గురించి గొప్పగా చెప్తున్నావు చెప్పు అట్నే చెప్పు చెప్పి తట్టి అందరితో మాట్లాడారు.
0: తను ఎంత అద్భుతంగా నటించాడు రామాలని
4: చాలా అసలు ఆయన ఆ హేమంత్ చూస్తే నిజంగా ఆనాటి భారత సమర యోధుడు
0: దేశభక్తి ఎట్లా ఉండేది వాళ్ళ
4: అసలు అట్లా ప్రస్ఫుటంగా ఆయన వాళ్ళ రూపంలో డాన్స్ చేస్తుంది అనిపిస్తుంది. ఆ మనం చేసిన కాలర్ మైక్స్ తో చేసాం అప్పుడు కాలర్ మైక్ దాని ఏమంటారు
0: ఫస్ట్ టైం లైవ్
4: సైక్లోన్ తోల్లో రికార్డింగ్ కాదు రికార్డింగ్ ఇంకా గణేష్ ఐఎమ్ షూర్ యూ రిమెంబర్ మొత్తం ప్రోగ్రామ్ లో ఒక్కసారి కూడా
0: మైక్ ప్రాబ్లం లేదు
4: అసలు పెట్టిన బాయ్స్ కూడా అరే ఇప్పటి వరకు మైక్ చరిత్ర ఫస్ట్ టైం అని నాకు అంటే ఆ తపన స్వామి కోసం చెయ్యాలి అనేటువంటి స్వామి ఎంత బాగా రిఫ్లెక్ట్ చేశారంటే శివన్ దోషి అని గుర్తు చాలా
0: పోలీస్ ఆఫీసర్
4: చాలా ఎత్తు లాగుంటాడు. వాడిని చూసి స్వామి భీమసేన్ లాగున్నాడు ఇట్నే తిన్నారు బ్రిటిష్ వాళ్ళందరూ భారత నవ్వుకుంటూ స్వామి అంటే చెప్పాల్సిన మెసేజ్ చెప్పారు. అట్ ద సేమ్ టైం బాయ్ కి కన్వే అయింది నువ్వు ఇంత లాగుండడం బాగాలేదు అని. బట్ స్వామి నవ్వుతూ దాన్ని లెసన్ డ్రైవ్ చేశారు. అమృత తాప చెంపదెబ్బ తింటాడు చాలా ఎత్తు ఉంటాడు అమృత తాప నా ఎంత హైట్ పెట్టుకుంటాడు 5 feet 2 inches. స్వామి చూసి నేను కొడతాడా అన్నారు. అండ్ అవును స్వామి ఆ బాబుకి అర్థం కాలేదు స్వామి అన్నమాట. మళ్ళీ పక్కన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే బాబు నవ్వుతా అవునవును అన్నాడు. తర్వాత స్వామి బయటకు వచ్చి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్ వాజ్ అన్ అమేజింగ్ ఆ 1 hour ఫ్లో ఏమైందో స్వామికి స్వామి చేయించుకున్నారు. స్వామి నువ్వు ఫస్ట్ నీది నీ డాన్స్ కన్న కన్నాంతర ఖ్యాతిని ఆర్జించిన ఆ సీన్ నేను అసలు మర్చిపోలేను. అది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ లైన్ వచ్చినప్పుడు వెన్ యువర్ డాన్సింగ్ ఆ స్వామి కళ్ళలో ఆ గర్వము ఆ గర్వంతో కలిపినట్టు నా మమత అది వాత్సల్యం మమత కాదు అది ఒక నా బిడ్డ ఇట్లా యాక్ట్ చేస్తున్నాడు భారతదేశం ఇంత గొప్పది అన్నటువంటి ఆ గర్వము నేను చెప్పిన పద్యం అన్నట్టు ఇంకొక అదొక ఫీలింగ్ నా పిల్లోడు ఎంత బాగా చేస్తున్నాడు ఇంకొక ఫీలింగ్ ఆ ఫస్ట్ డాన్స్ హెయిర్ రైజింగ్ అంటారు కదా అట్లా దాని తర్వాత ప్రోగ్రామ్ స్టార్టెడ్.
0: అసలు ప్రతి సీన్ కి స్వామి ఇన్వాల్వ్మెంట్ అసలు బోస్ వచ్చేటప్పుడు స్వామి పక్కకి తిరిగి బోస్
4: మనకు ఆ వీడియోలో కూడా క్లియర్ గా కనబడదు. తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పిల్లలందరితో గుర్తుంది, ఇది ఫస్ట్ టైం నేను చూసిన దాంట్లో, మనం అట్లీస్ట్ ఇన్ని ఇయర్స్ లో చూసిన దాంట్లో ఫస్ట్ టైం 5 రింగులు స్వామి సృష్టించారు, ఒక్కరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకే డ్రామాలో. ఆ ఫస్ట్ సీన్ అయిపోయిందే లేదో, లాస్ట్ సీన్ అయిపోయిందే లేదో జగదీష్ అని పిలిచి రింగ్, తర్వాత పక్క వెంటనే ఆర్పింది రింగ్ ప్రశాంత్, ఆర్ ప్రశాంత్. యాక్చువల్లీ ఆర్ ప్రశాంత్ డ్రామా క్యారెక్టర్ లో వాడు యుఎస్ కి వెళ్లాల్సింది, ఆయన నిజ జీవితంలో కూడా వాడు యుఎస్ కి వెళ్ళాలనుకున్నాడు. స్వామి రింగ్ ఇస్తూ చాలా బాగా నటించాడు, దేశానికి సేవ చేయని చెప్పారు. ఇట్ వాజ్ అ డైరెక్షన్ ఫర్ హిస్ లైఫ్.
0: అంతే,
4: పీవీఆర్ కౌశల్ చాలా ఇండిసిప్లిన్ ఉన్నాడు ఆ పిల్లడు. ఆ సీన్ లో భారతదేశ భారత మాత జెండా, భారత జెండా నేల మీద పడద్దని చెప్పి తన హృదయంలో తన అంటే తన ఛాతిలో కూర్చుకొని చనిపోతాడు. ఆ సీన్ చేశాడు పిల్లడు మన కౌశిక్. కౌశిక్ ని పిలిచి నువ్వు చనిపోతే ఎట్లారా పుత్రుడు, నువ్వు నా పుత్రుడు అని చెప్తూ స్వామి రింగ్ ఇచ్చారు. ఆ ఒక్క మాటతోని కౌశిక్ డిఫినేషన్ ఆఫ్ రిలేషన్ విత్ స్వామి చేంజ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా జగదీష్ చంద్రకి రింగ్ ఇచ్చి స్వామి చాలా బాగా యాక్ట్ చేసి చాలా గొప్ప యాక్ట్ చేసని చెప్పారు. మిగిలిన అందరికి అందరితో మాట్లాడుతున్నారు. ఇంకొకటి నేను మర్చిపోలే ఏంటంటే, రఘురామ్ అని మన క్లాస్మేట్
0: పెయింటర్
4: పెయింటర్ వెనక భారత్ మాత 20 feet ఎత్తు ఎత్తునే అది భారత్ మాత పెయింట్ వేసాడు. పెయింట్ వేసినాక ఆ పెయింట్ అది ఆల్రెడీ ఒక ఫీలింగ్ అంటే స్వామి చూస్తారా చూడరా, అది హాస్టల్లో పెడితే ఎంత ప్రతి ఒక్కరు అబ్బా ఎంత బాగా వేసావు అనేవారు, కానీ ఇక్కడ ఎంత దూరం ఉంటది స్వామి. ఆ భారత్ మాత స్త్రీ కాబట్టి దాన్ని చీరగా పెయింట్ చేశాడు భారత్ మాత. అయితే ఆ ఫోటో సెషన్ లో పక్కన వచ్చినప్పుడు రఘురామ్ చూసి నువ్వే కదా పెయింట్ వేసింది అన్నారు. అవును స్వామి అంటే నవ్వి స్వామి నర్సి, ఆడవాళ్ళు కదా భారత్ మాతకి భారత్ మాత బొడ్డు కనబడుతుంది, ఆడవాళ్ళు కదా బొడ్డు కనబడద్దు శారీ వేయాలని చెప్పారు. అది నాకు గుర్తుకొచ్చిన ఎంత పెద్ద లెసన్, అంత చాలా సూట్ గా ఏ బాబుకి చెప్పాలో ఆ విద్యార్థిగా చెప్పారు, చెప్పి ఇండైరెక్ట్ గా అందరు క్లాస్ మొత్తం చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆ బాబు యొక్క ఎఫర్ట్ ని రికగ్నైజ్
0: చేశారు. పాపం స్వామి చూస్తారా లేదా అన్న డౌట్ ఉండేది అబ్బాయికి,
4: దాంట్లో అంత మైనర్ డీటెయిల్ కూడా నేను గమనించాను అని ఇండైరెక్ట్ గా చెప్పి లెసన్ వాజ్ కన్వేట్. ఇంకా పేపర్ తో ల్యాంటర్న్ చేశారు, అది హాస్టల్ రేజ్ చేయడానికి లేసారు, దాన్ని తీసుకొచ్చి మన మందిర్లో
0: పెట్టి
4: స్వామి తిరిగి వెళ్తున్నప్పుడు మీదికి చూసి చాలా బాగుంది అని ఒక చాలా ఎవరి కాన్సెప్ట్ ఎవరు చేశారు ఆ బాబుని చూసి చెప్పారు. ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క బాబుతో మాట్లాడిన విధానం, ఒక్కొక్క సీన్ లో స్వామి ఇన్వాల్వ్ అయిన విధానం, మొత్తం డ్రామాని స్వామి షేప్ చేసిన విధానం అసలు ఒకసారి తలుచుకుంటే ఇది డ్రామా అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ డ్రామా. ఈ డ్రామా పేరుతో ముందు చెప్పినట్టు ఆమె యశోద ఒక చేతిలో వెన్న ఇంకో చేతిలో కర్ర పట్టుకున్నట్టు ఈ డ్రామా పేరుతో స్వామి మనకి ఎంత నేర్పించారు. అసలు అరవింద్ స్వరాజ్య నుంచి స్వరాజ్యం, స్వరాజ్యం నుంచి స్వరాజ్యం అంటే సెల్ఫ్ రూల్ ఆఫ్ ద బాడీ, రూల్ ఆఫ్ ద సెల్ఫ్ టు రూల్ ఆఫ్ ద రియల్
0: సెల్ఫ్,
4: బిగ్గర్ సెల్ఫ్. అంత అంత ప్రొఫౌండ్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామి. మొత్తం క్లాస్ క్లాస్ ఇన్వాల్వ్ మనం గుర్తించుకుంటే అసలు ద డెమోక్రసీ వాజ్ అట్ వర్క్. మనం పోట్లాడుతున్నప్పుడు ఒపీనియన్స్, ఒకరి ఒపీనియన్స్ రెస్పెక్ట్ చేస్తూ, వీ హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ అదర్ ఒపీనియన్ బట్ వీ ఆల్సో హ్యాడ్ ఫర్మ్ కన్విక్షన్ ఆన్ అవర్ ఓన్ ఒపీనియన్. ఇట్ ఇస్ లైక్ ఏ ప్రాక్టికల్ డెమోక్రసీ, ఇట్స్ లైక్ వర్క్షాప్ అట్ స్టూడెంట్ వర్క్షాప్ అది యాక్చువల్లీ డెమోక్రసీలో. అదే విధంగా మనం ఏ విధంగా కాస్ట్యూమ్ డిజైనింగ్, తర్వాత ఏ విధంగా సాంగ్ గురుప్రసాద్ వాడినప్పుడు ఏ మేరే వతన్ ఆ పాట పాడుతుంటే కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళు నీళ్ళు వచ్చేసి స్వామి కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోవాలి, అందరినీ చూస్తున్నారు. ప్రతి ఒక్క సింగర్ కి ఏ విధంగా పాడాలి, ప్రతి ఒక్క యాక్టర్ ఏ విధంగా యాక్ట్ చేయాలి, ప్రతి ఒక్క కాస్ట్యూమ్ డిజైన్ కి ఏ విధంగా కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి. ఇన్ఫాక్ట్ హేమంత్ కి ముసలాడు కాబట్టి ఈ టెంపుల్ దగ్గర
0: వైట్ హెయిర్
4: ఇంకెక్కువ ఏం చెప్పారు. ఎంత మైన్యూట్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసి స్వామి మనకి అది ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఎంతో నేర్పారు ఇండైరెక్ట్ గా. ఇట్ వాజ్ ఓవరాల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, మర్చిపోలేనటువంటి అనుభవం స్వామి మనకు అందించి, ఆ అనుభవం రూపంలో ఎన్నో పాఠాలు నేర్పించి అసలు ఒక మధురమైనటువంటి జ్ఞాపకాన్ని మన మనసులో పాతి మనందరినీ ఆశీర్వదించారు. ఆ ట్రెడిషన్ ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ
0: అవుతూనే ఉన్నది
4: స్వామి దయ.
0: మరి ఇన్ని మంచి విషయాలు మనం ఈ 70వ స్వాతంత్ర దినోత్సవం రోజు పునః గుర్తు తెచ్చుకున్న అవకాశం స్వామి మనకి ఇచ్చారు. ఈరోజు స్వామికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ భారత భాగ్య విధాత మన స్వామికి మనసారా మనల్ని మనం అర్పించుకుందాం. జై సాయిరాం.
5: ఇంతవరకు మీరు
0: 2016 భారతదేశపు 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం భారత భాగ్య విధాత పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీ సాయి కుటుంబ సభ్యులందరూ సత్యసాయి భగవానుని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. 2017వ సంవత్సరం మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం శ్రోతలందరికీ అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 19వ తేదీ సత్యసాయి భగవానుని జన్మదిన వేడుకల్లో 2వ రోజు దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారిని మనసారా గుర్తు చేసుకుంటూ జరుపుకునే పవిత్రమైన పర్వదినం. 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రశాంతి నిలయంలో ఈ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈనాడు ఈ సుదినాన్ని పురస్కరించుకుని రేడియోసాయి మీకు అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆనందమే అందం చర్చను విందాం.
1: కమలా, ప్రభా, స్వప్న, మీరందరూ అప్పుడే వచ్చేశారా? ఈరోజు ఇంట్లో నాకు కాస్త ఆలస్యమైందర్రా. ఇంట్లో పనులుండిపోయాయి, మన సత్సంగానికి ఆలస్యమైపోయింది.
2: పర్వాలేదులేండి, మేము వచ్చి 15 నిమిషాలే అయింది.
1: నేనొచ్చేటప్పటికీ మీరంతా ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు.
3: ఏం లేదండి, మొన్న మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చదివే కాలేజీలో మిస్ కాలేజ్ కాంటెస్ట్ ఉందట. ఆ ప్రోగ్రాంకి అందమే ఆనందం అని పేరు పెట్టారట. ఈ మధ్య కొన్ని కాలేజీల్లో ఇలా కూడా అందాల పోటీలు జరుగుతున్నాయి.
0: ఓ పాట లేదు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని కదూ ఆ పాట?
1: అవునవును, నేను విన్నాను ఆ పాట. ఆ పాటలో కవి అందమంటే బాహిర సౌందర్యం లేదా అమ్మాయిల సౌందర్యం అనే అర్థంలో రాయలేదు. ప్రకృతి సౌందర్యం గొప్ప అందం, ఆ అందమే ఆనందం అని చెప్పారు. పడమట సంధ్యారాగం, కుడియడమల కుసుమ పరాగం, పడిలేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం అంటూ ప్రకృతి సౌందర్యం గురించి వర్ణించారు ఆ పాటలో.
2: అంటే ప్రకృతి సౌందర్యం కమనీయమైనది అని కదా అర్థం?
1: అవును కమల, ఎందుకంటే ప్రకృతిలోని అందమైన కోణాన్ని దర్శించినప్పుడు ఆ అందంలో మానవుడు ప్రకృతిని సృజించిన సృష్టికర్తను దర్శిస్తాడు, తాను అందులో మమేకమవుతాడు. అందుకని అలా రాశారాయన.
3: మరి ఇప్పుడు బాహిరమైన శారీరకమైన అందమే అందమనే ధోరణిలో ఆ మాట వాడబడుతోంది.
2: మరి కీట్స్ అంటాడు కదా, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అని, దానికి అర్థం ఏమిటంటారు?
1: నిజమే, ప్రకృతి అందాలే కాక అందమైన ప్రతి వస్తువు మనిషికి ఆనందాన్నిస్తుంది. పసిపాప బోసినవ్వు, కన్నెపిల్ల చిరు దరహాసం, వయస్సు యొక్క శోభ అన్నీ ఆనందాన్నిస్తాయి, కంటికి ఇంపుగా ఉంటాయి. కానీ ఇవేవి శాశ్వతం కాదు కదా. పసిపాప పెద్ద పాప అవుతుంది, కన్నెపిల్ల ప్రౌఢ అయి ముసలిదవుతుంది. ఇవన్నీ పరిణమించి నశించిపోయేవే కదా. మరి ఇవి శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు, తత్కాలమైన ఆనందాన్ని తప్ప?
0: అవునండి, అందుకే మనం ఈరోజు మన సత్సంగం టాపిక్గా అందమే ఆనందం అని పెట్టుకుందాం. దాని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బాగుంటుంది కదా, మంచి టాపిక్.
1: నేను ఆ టాపిక్ ని తలక్రిందులు చేసి ఆనందమే అందం అనే టాపిక్ గా మారుద్దాం అనుకుంటున్నాను.
0: అలా ఎందుకు?
1: ఎందుకంటే అందంగా ఉన్న వ్యక్తి విచారంలో దుఃఖంలో మునిగిపోయి నిరంతరం చింతిస్తూ ఉంటే ఆ అందం కూడా కరిగిపోయి వేదన తాండవిస్తూ ఉంటుంది ఆ ముఖంలో. అందుకే దుఃఖం, చింత ఇలాంటి వాటిని చింతాజ్వరం, దుఃఖసాగరం అని జ్వరంతో సముద్రంతో పోలుస్తూ ఉంటారు. అదే ఒక వ్యక్తి గొప్పగా అందంగా లేకపోయినా చిదానంద స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖంలో సంతోషంతో లేని అందం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనందమే మనిషికి అందం.
2: మరి మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? అతడు కోరిన కోరికలన్నీ తీరినప్పుడు, అనుకున్నదంతా జరిగినప్పుడు, ఆశించినవన్నీ నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు.
0: మరి అది సర్వకాల సర్వావస్థల్లోనూ జరిగేది కాదు కదా. మనిషి ఆశించినవన్నీ నెరవేరవు, కోరినవన్నీ ఒళ్ళో వాలవు. అప్పుడు
3: అలాగే మనిషికి కష్టాలు దుఃఖాలు ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడతాయి. అప్పుడు
1: కోరినవి లభించకపోయినా, దైవాద్వా కష్టాలు దుఃఖాలు వచ్చి పడినా, మనిషి దుఃఖంతో వేదనతో కుతకుతలాడిపోతాడు. దుఃఖంతో రగిలే మనిషిలో ఆనందం ఎక్కడుంటుంది? ఇక అది అందంగా కనిపించే వీలెక్కడుంటుంది?
0: అలా అసలు మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి అని ఈరోజు మనం మాట్లాడుకుందామా?
1: భేషుగ్గా చెప్పావు స్వప్న. మనిషి ఆనందానికి అడ్డొచ్చేవి ఏవి, వాటిని ఎలా అధిగమించాలని స్వామి చెప్పారు, ఇది ఈరోజు మన సత్సంగం టాపిక్.
2: ఒక కారణం ఇందాక మనం అనుకున్నట్లు కోరికలు.
0: రెండవ కారణం పోలిక, కంపారిజన్. తాను అనుకున్నవి నెరవేరినా మనిషి అవతల వాళ్లతో పోల్చి చూసుకుని వెలితికి లోనవుతూ ఉంటాడు.
1: అలా పోలిక ఒక కారణం.
3: ఇంకొక కారణం, మనిషి జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా వచ్చి పడే కష్టాలు, ఆపదలు, సమస్యలు. వీటి వల్ల కూడా మనిషి అతలాకుతలమవుతుంటాడు, దుఃఖం పాలవుతుంటాడు, ఆనందానికి దూరం అవుతాడు.
2: ఇంకొక కారణం, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. మొదటిది కామం, అంటే కోరిక గురించి చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఈ ఐదు కూడా మనిషి దుఃఖానికి మూల కారణం, ఆనందానికి గొడ్డలి పెట్టయ్యే కారణం.
1: అంతేకాదర్రా, ఇంకోటి కూడా ఉంది. అది మనం ఇంగ్లీష్లో అంటామే ఓవర్ స్మార్ట్నెస్ అని. అది దాన్ని సరిగ్గా తెలుగులోకి అనువదించాలంటే కుయుక్తి తత్వం అనవచ్చు. ఇది కూడా మానవుని దుఃఖానికి కారణం, ఆనందాన్ని హరించివేసేది.
2: అదెలాగా?
1: అదెలాగో అన్ని ఒక్కటొక్కటిగా ముచ్చటించుకుందాం. మొదటగా మొదటి కారణమైన కోరికల గురించి చెప్పుకుందాం.
0: అవును, మనిషిని బాధించేవి ఈ కోరికలే, మనిషి స్వస్వరూపమైన ఆనందానికి అడ్డొచ్చేవి ఈ కోరికలే.
2: అయితే మనిషి మరి కోరికలు లేకుండా ఎలా బ్రతకగలడు? కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?
1: కానే కాదు, అది నిరంతర జీవిత సాధన. స్వామి అంటారు, కోరికల మీద అదుపును చిన్నతనం నుండి అలవాటు చేయాలి అని. అందుకే స్వామి విద్యా సంస్థల్లో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్, అంటే కోరికల మీద అదుపు గురించి ప్రేయర్ క్లాసెస్లోనూ అవేర్నెస్ క్లాసెస్లోనూ చెప్తూనే ఉంటారు. పిల్లలు తాము తినే జంక్ ఫుడ్ లాంటివి ఆరోగ్యానికి హానికరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి,
2: కోరికలు లేకపోతే వాడు మనిషే కాడే, యోగి అయిపోతాడు కదా. ఇక సామాన్య మానవుని గతి ఏమిటి? కోరికల నుండి బయటపడడం అంత సులువా?

0: ఆరోగ్యకరమని భావించి ఆ డబ్బు దానికి ఉపయోగించకుండా అది ఒక డబ్బాలో వేసేలా బోధించి ఆ డబ్బాలోని డబ్బులతో ఏదో ఒక సత్కార్యం చేయడానికి పురికొల్పడం జరుగుతుంది.
1: మరి మనిషి ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాడు కదా, అన్నీ చూస్తూ అన్ని భోగవస్తువులను దర్శిస్తూ నిగ్రహించకపోవడం ఎలాగా?
0: అవును, చాలా కష్టమే. కాని దానికి స్వామి ఒక దారి చెప్పారు. మనం ఒక మాల్కి వెళ్లామనుకోండి, అందులో అన్ని వస్తువులు పేర్చబడి ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందువల్ల మన కళ్ళు లాగేసి ఒకటికి 10 వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా కొని తెచ్చుకుంటాం. అందుకే స్వామి చెప్తారు, అలాంటి చోటికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మన కళ్ళు వాటి వైపు లాగుతున్నప్పుడు వివేచనను ఉపయోగించి ఇంద్రియాలకు మనసుకు బుద్ధి చెప్పుతూ ఇలాగ అనుకోవాలట. ఓ భగవంతుడా, ఇవన్నీ నీ సృష్టే. నీ సృష్టిలోని అందాలను చూడ్డానికి కళ్ళిచ్చావు, ఆనందంగా వీటిని చూస్తాను. అందమైన జలపాతాన్ని చూసినప్పుడు ఆనందించాను కదా, అందమైన అడవిని చెంగుచెంగున పరిగెట్టే సమ్మోహనకరమైన జింకల్ని చూసినప్పుడు కళ్ళారా ఆనందించాను కదా. కాని అవన్నీ స్వంతం చేసుకోవాలనుకోలేదే. అలాగే ఈ సృష్టిలో నీవు సృష్టించిన ఈ మానవుడు నీ అపూర్వ సృష్టి. అతడు సృష్టించిన ఈ అందమైన వస్తు ప్రపంచంలో అన్నింటినీ చూస్తాను ఆనందిస్తాను అని అనుకోవాలట. ప్రతి దాని మీద స్వామ్యం అంటే నాది చేసుకోవాలనే తపన ఉండరాదు మానవునికి అంటారు స్వామి. ప్రాథమిక అవసరాలు, బ్రతకడానికి తిండి, మానరక్షణకు వస్త్రం, నీడకు గూడు చాలంటారు స్వామి.
2: అయితే అసలేమి మక్కు ఉండకూడదా వస్తువులపై?
0: ఉండవచ్చు కొంత, కాని మితంగా ఉండాలి. అపరిమితమైతే బాధపడేది మనమే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు స్వామి. అది జీవితానికి అన్వయిస్తుంది. జీవిత ప్రయాణం సాఫీగా సులువుగా సాగాలంటే ఎక్కువ బరువుంటే కష్టమే. మోర్ లగేజ్ మోర్ డిస్కంఫర్ట్ అవుతుంది.
1: అవునవును, నేను చాలా ఇష్టపడి ఒక పెద్ద ఇల్లు కావాలని కోరి కోరి కట్టించుకున్నాను. ఇల్లంతా వస్తువులతో నింపేశాను. ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్లయ్యి ఎక్కడి వాళ్లక్కడ వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. పని మనుషులు చిక్కడం లేదు. ఇల్లు పెద్దది, మెయింటైన్ చేయలేకపోతున్నాము. తెల్లవారితే భయం ఇల్లెలా చూసుకోవాలి అని. అంతా నా ఒక్కదాని వల్ల కాదు. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది, చిన్న ఇల్లుంటే శుభ్రం చేసుకోవడం సులువయ్యేది కదా. అనవసరమైన కోరికలకు పోయాను. స్వామి అన్నట్టు ప్రాపర్టీ సార్ ప్రాపర్టైజ్ అని అనిపిస్తుంది.
0: అవును, అపరిమితమైన కోర్కెల వల్ల మానవుడు బంధాలలో ఇరుక్కునిపోయి కష్టపడుతున్నాడు.
3: అయితే మనం ఏ కోరికలు తంటాలకు వెళ్లకూడదా? అన్నీ వదిలేసి యోగిలాగా అరణ్యంలోకి వెళ్లి బతకాలా?
2: కాదు కాదు, అలా కాదు. స్వామి ఉద్దేశం అలా కానే కాదు. నీ జీవితంలో నీకు అందుబాటులో ఉన్న వాటితో సంతృప్తి పడు, ఆడంబరాల కోసం పరుగులు పెట్టద్దు అని. నిరాడంబరంగా నీకున్న దాంతో సంతృప్తిగా బతుకుతూ నీకున్న దానిలో నలుగురికి పెడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని ఆనందం ముఖంలోని అందంగా ప్రతిఫలిస్తుంది.
1: సరే, బాగుంది. కోరికల విషయం సరే, మిగిలిన కారణాల మాటేమిటి? పోలిక అడ్డుకున్నాం కదా, ఈ కంపారిజన్ వల్ల వచ్చే లాభం ఏంటి? అది ఆనందానికి అడ్డెలా అవుతుంది?
0: మంచి ప్రశ్న. ఒకసారి స్వామి మాకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఇది కోరికలకు కూడా సంబంధించిందే, మనిషి ఆడంబరానికి ఆనందానికి సంబంధించిందే. మనిషి ఎప్పుడూ తాను ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఆనందంగానే ఉంటాడు. ఆడంబరాలకు పోవడం, ఇతరులకు చూపించాలనుకోవడం, ఇతరుల కంటే తాను గొప్పగా ఉండాలనుకోవడం, ఇవి మనిషిని పాడు చేస్తున్నాయి అని చెప్తూ దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. స్వామిలా అన్నారు, ఒకరోజు నీవు తెల్లవారు లేచి ఇంటి ముందు కళ్లాపి జల్లడానికి వచ్చావు. ఓ పాత చీర కట్టుకుని ఉన్నావు, కళ్లాపి జల్లుతున్నావు. అకస్మాత్తుగా వీధి మొగదలలో మీ బంధువు ఒక ఆవిడ ఊరి నుంచి మీ ఇంటికి వస్తూ కనిపించింది. వెంటనే నీవా కళ్లాపి చెంబక్కడ పడేసి ఇంట్లోకి పరిగెత్తికెళ్లి ఓ మంచి చీర కట్టుకుని వచ్చి కళ్లాపి జల్లుతూ, ఓ వదినా, ఊరు నుండి ఇప్పుడైనా రావడం, నేను మీరు రావడం గమనించలేదు సుమా అంటూ పలకరిస్తారు. అంటే అర్థం ఏమి? పాత చీరలో కూడా నీవు ఆనందంగానే ఉన్నావు, కాని అవతల వాళ్లకు చూపించుకోవాలనే ఆడంబర తత్వంతో తాపత్రయపడుతున్నావు. పొరుగు వాళ్లు ఇంట్లోకి పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నీకు అలాంటిది కావాలని డబ్బున్నా లేకపోయినా అప్పు చేసి కొంటున్నావు. ఈ పోలిక, ఈ ఆడంబరం మనిషికి అనర్థాన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది.

0: దెబ్బతిన్నాయి, ఆనందానికి అడ్డంకులవుతున్నాయి అన్నారు స్వామి.
1: ఎంత సత్యం! అరటిపండు వల్చి చేతిలో పెట్టినట్లు చెప్పారు స్వామి.
2: అవును, మనకు దారిదీపం, గురువు, మార్గదర్శకుడు, దైవం అన్నీ ఆయనే కదా.
1: మరి కష్టాల మాటేంటి? ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా అనారోగ్య కష్టాలు, విధి విసాత్తు వచ్చే కష్టాలు, వీటితో తలమునకలైపోతాము, శోకం పాలవుతాము కదా.
0: మనం ఈ అంశాన్ని రెండుగా విభజించుకోవచ్చు. ఒకటి అనారోగ్య కష్టం. దీనికి స్వామి ఎప్పుడు చెప్తారు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ ఆహార విహారాల వల్ల నీ ఆరోగ్యం నిర్ణీతమవుతుంది అంటారు. మితాహారం, హితాహారం, శాకాహారం తీసుకోవడం చెయ్యాలంటారు. బాగా మసాలాలు దట్టించిన ఫుడ్డు, జంక్ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు తీసుకుని గ్యాస్ ట్రబుల్, హార్ట్ ట్రబుల్ వచ్చింది అంటే అది మరి తప్పదు కదా.
2: అయితే కేవలం ఆహారం వల్లే వస్తాయా? మరి విహారం ఎందుకన్నారు స్వామి?
0: ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో విహారం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. విహారం అంటే మనస్తో చేసే ఆలోచనలు. మన ఇంద్రియాల ద్వారా తీసుకునే ఆహారం ఈ విహారం క్రిందికి వస్తాయి. హార్ట్ ట్రబుల్ కి మూల కారణం హరి, కరీ, వరి అంటారు కదా స్వామి. కరీ ఆహారానికి సంబంధించింది, హరి వరి ఇది మనసుకు సంబంధించినవి. మనసులోని ఆలోచనలు దేనిచేత నిర్ణయించబడతాయి? నీవు చూసే చూపు వల్ల, నీ వినికిడి వల్ల. ఇలా ఇంద్రియాల వల్ల తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణీతం చేస్తుంది అంటారు స్వామి.
1: అంటే కళ్లతో పిచ్చిగా టీవీలు, సినిమాలు చూడటం, చెవితో చెడు వినడం, నోటితో చెడు మాట్లాడటం, ఇలాంటివన్నింటి చేత ఆలోచనలు ప్రభావితమై మన ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట.
2: అందుకే స్వామి టీవీని టెలివిజన్ అంటారు కదా.
0: అవును, ఇలా మన విహారం, దానితో పాటు ఆహారం బాగుంటే మన అనారోగ్యాల బారిన పడం కదా.
2: సరే, మనం దైవాద్వా అనుకోకుండా మన ప్రమేయం లేకుండా వచ్చిపడే కష్టాల మాటేమిటి? వాటి బారిన పడి కూడా మనం ఎలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు?
1: ఒకటి ఓర్పు, సహనం, వీటితో భరించటం. ఓడ్చిన వాళ్లకు ఓడ్చినంత మహదేవా, ఓడ్చిన వాళ్లకు ఓరుగల్లు పట్నం, ఇలాంటి సామెతలు మనం విన్నాం కదా. అంటే ఓర్పు, సహనం వల్ల మనిషి దేన్నైనా భరించగలుగుతాడు. ఇంకొకటి స్వామి చెప్పిన మాటల పట్ల విశ్వాసం. పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ ప్లెజర్స్, ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. స్వామి చెప్పారు, ఒకసారి కృష్ణుడు పాండవులు అరణ్యానికి వెళ్తున్నప్పుడు ఒక చీటీలో ఏదో రాసి ధర్మరాజుకి ఇచ్చాడట. కష్టాల్లో ఉన్నప్పుడు తెరిచి చూడమని అన్నాడట. అలా కష్టాల్లో ధర్మరాజు ఆ చీటీ తెరిచి చూస్తే అందులో దిస్ టూ షల్ పాస్ అని రాసి ఉందట. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ గడిచిపోయేవే. పగలు పోయి రాత్రి అంధకారం, రాత్రి పోయి పగలు వెలుగు రావడమంతా మామూలే అనే జ్ఞానంలో వర్తించటం.
2: ఇలా బ్రతకటం చాలా కష్టం, చెప్పుకోవటం సులువుగాని.
0: కష్టమే, కానీ అలా ఉండగలిగే వాళ్లున్నారు. స్వామి సేవ చేస్తూ దైవాద్వ వచ్చే కష్టాలను, ఆపదలను చిదానంద స్వరూపంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అందమైన స్త్రీలున్నారు.
3: కరెక్ట్. నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను. మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు కదండి, పేషెంట్స్ కైతే భోజనం హాస్పిటల్ వాళ్ళు పెడతారు. వాళ్ల అటెండెంట్స్ కి భోజనం ఉండదు. వాళ్లకు భోజనం అందించే కార్యక్రమం సత్యసాయి సేవా సమితి వాళ్లు చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు 150 మందికి రోజూ వంట చేసేది, క్రమం తప్పకుండా ఆ సేవ చేసేది. ఆమెను చూస్తే ఆనందం రూపెత్తిన మూర్తిలాగా ఉంటుంది. కాని ఆమె జీవితంలో జరిగిన ఘటనలు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భర్త హఠాత్తుగా మరణించారు, కొడుక్కి బాగా లేదు, అయినా సరే ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆమె ఆ సేవ కొనసాగించింది. ఆమె ముఖం చూస్తే అంతటి కష్టాలు ఆమె జీవితంలో సంభవించాయా అని అనుకుంటారు. అంత ఆనందం, శాంతి తాండవిస్తూ ఉంటాయి ఆమె ముఖంలో.
0: మరి అలాంటి పవిత్రాత్మ స్వరూపుల గురించే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అంటూ ఉంటారు. అలాంటి వాళ్లను చూసి మనం ఎందుకు ఇన్స్పైర్ కాకూడదు చెప్పండి? ఆమె జీవితంలో వచ్చిన కష్టాలను యాక్సెప్టెన్స్ తో స్వీకరిస్తూ కృంగిపోక నిరంతరం స్వామి సేవలో బ్రతికింది. అంకిత భావంతో బిజీగా పనిచేస్తూ మనస్సును, ఇంద్రియాలను దైవవశం చేసి ఆనందంగా, అందంగా బ్రతుకుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంది.
2: అంటే జీవిత ప్రయాణంలో ఏదొచ్చినా స్వీకరించే యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట మనిషికి.
0: ఈ యాక్సెప్టెన్స్ తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటే, అంటే అనుకూల ప్రవృత్తి కూడా ఉంటే ఇంకా జీవిత ప్రయాణం సులభతరమవుతుంది.
1: దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం.
0: గ్లాసులో సగం నీళ్లు ఉంటే దాన్ని చూసి ఏమంటాం?
1: ఇది అందరికీ తెలిసిందే కదా, సగం నీళ్లున్నాయి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ కలవాడంటారు. అంటే జీవితంలో లేని పార్శ్వాల గురించి, జీవితంలో తనకు లేని వాటి గురించి ఆలోచించి దిగులు పడక ఉన్నవాటి గురించి ఆనందపడాలి అని అర్థం.
0: నేను ఇంకో రకంగా చెప్తాను. సగం గ్లాసున నీటిని పట్టుకుని ఒక సైకాలజిస్టు ఎదుట ఉన్న వాళ్లకు ఏముంది ఇందులో అని అడిగాడట. ఇందాక ప్రభా నీవన్నావే అలాగా సగం ఉన్నాయి సగం లేవు అని చెప్పారట చూసిన వాళ్లు. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పారట. దానిక సైకాలజిస్టు దీన్ని పట్టుకోండి అంటూ ఒక్కొక్కరికి ఇచ్చాడట. ఒకరికి 5 నిమిషాలు, మరొకరికి 10 నిమిషాలు, ఇంకోరు 15 నిమిషాలు, ఇలా పట్టుకునే సమయం పెంచేస్తూ పోయాడట. 5 నిమిషాలు పట్టుకున్నవాడికంటే 15 నిమిషాలు పట్టుకున్నవాడి చేయి నెప్పితో లాగడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ అన్నట్ట, మనకు వచ్చిన కష్టం కూడా ఇలాంటిదే, నీవెంతసేపు దాన్ని గురించి ఆలోచిస్తూ వ్యథ చెందుతూ దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటావో అంతగా కుంగిపోతావు, ఎంత తొందరగా దాన్ని పక్కకు పెడితే అంత సుఖంగా ఉంటావు అని చెప్పారట.
1: నేను ఇంకో రీతిగా స్వామి చెప్పిన కథ ఆధారంగా చెప్తాను. ఒకసారి ఒక చిలక తన ముక్కు అందంగా లేదని, పొట్టిగా లావుగా ఉందని, వడ్రంగి పిట్టకి బాతుకి గద్దకి పొడవైన ముక్కులున్నాయని బాధపడిందట. చిలక తల్లి దాని దుఃఖం పోగొట్టడానికి దాన్ని చిలక గురువు దగ్గరకు పంపిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూడు, వడ్రంగి పిట్ట పురుగులు తింటుంది, బాతు చేపలు తింటుంది, గద్ద పక్షులను తింటుంది, నీవు అలా తినగలవా అందట. అబ్బెబ్బే, నేనెలా తినగలను అందట చిలక పిల్ల. మరి నీకేమిష్టము అంటే మంచి గింజలు అందట. అప్పుడు చిలక గురువు దానికి మంచి హజర్ట్ నట్ ఇచ్చిందట. అది చక్కగా ముక్కుతో పొడుచుకొని లోనున్న గింజను ఆనందంగా తిందట. అప్పుడు ఆ చిలక గురువు, చూశావా, నీ జీవితానికి, నీ లక్షణానికి, అభిరుచికి, ఇష్టాయిష్టాలకు సరిపోయే జీవితం ఇచ్చాడు, దానికి అనువైన ముక్కు ఇచ్చాడు, నీకున్నదానితో ఆనందంగా ఉండు, అదే నీకు తగినది అన్నదట. దాంతో చిలక పిల్లకు బుద్ధి వచ్చింది.
0: చాలా చక్కగా ఉంది కదా ఈ కథ. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పనా? నాకు 2 చెల్లెళ్లు, పెద్ద చెల్లికి 1 కూతురు ఉంది. వాళ్లు బెంగళూరులో ఉంటారు. వాళ్లమ్మాయికి స్వామి కాన్వెంట్ లో సీట్ కావాలని, అక్కడ చదువుకోవాలని వాళ్ల ఆశ. సంవత్సర ప్రారంభంలో అప్పుడప్పుడు సీట్స్ వేకెన్సీస్ ఏర్పడతాయి కదా, అలా మధ్యలో వాళ్లమ్మాయికి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ కూడా వచ్చింది, అమ్మాయి అది రాసింది. అప్పుడు నేనెళ్లి ప్రిన్సిపల్ మేడంతో, నేను ఇన్ని రోజుల నుండి స్వామి కళాశాలలో పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా పిల్లలకు ఒక్కరికైనా సీట్ రాలేదు, దయచేసి ఖాళీ ఉంటే సీట్ ఇప్పించండి అని అడిగాను. ఆమె సీట్ ఇచ్చారు, స్కూల్లో జాయిన్ అయింది. ఇంకో చెల్లికి కూడా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సింగిల్ పేరెంటెడ్ చైల్డ్, నాన్న లేరు. నేను మా చెల్లి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ అమ్మాయి ఆలనా పాలనా చూడలేక సతమతమైపోతూ ఇలాగే మధ్యలో అడ్మిషన్ కోసమని వెళ్లి చాలాసార్లు ప్రయత్నించాం, ఎప్పుడూ ఖాళీలే లేవు. మా చెల్లి అంది, చూశావా అక్క, మనం ఇద్దరం ఇక్కడ స్వామి కాలేజీలో పనిచేస్తున్నాం, పిల్ల ఆలనా పాలనా చూడలేక అల్లాడుతున్నాం, నా బిడ్డకు సీట్ చిక్కడమే లేదు, ఖాళీలు ఏర్పడమే లేదు, అక్కయ్య తన కూతుర్ని బెంగళూరులో హాయిగా చదివించుకోగలదు, మరి నా కూతురికి స్వామి సీట్ ఇవ్వడం లేదెందుకు? స్వామికి మన కష్టాలు అర్థం కావడం లేదా? మనకే కాన్వెంట్ సీట్ అవసరం ఎక్కువ కదా. ఇలా ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఎవరూ లేక అల్లల్లాడిపోతున్నాం, పిల్ల ఆలనా పాలన చూడలేక అనేది. ఆ అమ్మాయి అలా అన్నప్పుడు నేను, మనకు జీవితం గురించి, అవసరాల గురించి, స్వామి సంకల్పం గురించి ఏం తెలుసు? వచ్చిన దాన్ని అనుభవిస్తూ, ప్రార్థిస్తూ, వేచి చూస్తూ ఉండడం తప్ప, భగవంతునికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంతో బ్రతకడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, బాధపడవద్దు అంటూ ఇలా ఓదార్చుకునేవాళ్లం. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మన జీవితంలో ఒక కార్యం ఏదైనా జరిగితే మన కర్మఫలం, స్వామి సంకల్పం అందులో ఎలా ఇమిడి ఉంటాయో అన్న విషయం తెలిసొచ్చింది. మా పెద్ద చెల్లెలి భర్త అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో మరణించారు. ఆ అమ్మాయికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, అటాచ్మెంట్. స్వామి కాన్వెంట్ లో ఉండబట్టే ఆ శిక్షణ వల్ల, ఆ బోధల వల్ల, స్వామి సన్నిధి వల్ల ఆ అమ్మాయి తండ్రి లేని లోటును తట్టుకోగలిగింది. లేకపోతే అది అసాధ్యమై ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ అవసరం ఉంది కాబట్టే సీటు దక్కింది. ఈ అమ్మాయికి అంత అవసరం లేదని స్వామి భావించారేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం దాగుందో, దాని ఫలితాలేమిటో మనకు తెలియవు. కాబట్టి జరిగిందాని గురించి బాధపడకుండా, జరగబోయేదాన్ని గురించి ఆలోచించకుండా, జరుగుతున్నవన్నీ మంచికని ఆలోచించడమే మనిషి పని. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని వృద్ధి చేసుకుంటే ఇక మనిషికి దుఃఖం అనేదే ఉండదు. పరమశాంతిగా ఉంటాడు. శాంతిలోంచి ఆనందం, ఆనందంలోంచి అందం కదా.
3: అంటే స్వామి ఆ అమ్మాయి కర్మ గురించి తెలిసి దరి చేర్చుకున్నాంటారా?
0: స్వామి అనుగ్రహానికి సంబంధించి ఇదే సూత్రాన్ని అన్ని చోట్ల సమన్వయించరాదు. స్వామి ఎవరెవరిని తన కార్యక్రమంలో, మిషన్లో భాగస్వామ్యులు చేసుకుంటారో, ఎప్పుడు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో మనకేమాత్రం తెలీదు. ఒక్కొక్కరి విషయంలో భిన్న భిన్నంగా ఉంటాయి కారణాలు. వారి వారి కర్మల నుండి వారిని ఉద్ధరించడానికి గాను, తమ విశేష అనుగ్రహాన్ని చూపించడానికి గాను, వారి వారి సత్కర్మల ఫల విశేషాన్ని గుర్తించి తన కార్యక్రమంలో వాళ్లకు భాగం కల్పించడానికి గాను, ఇలా ఎన్నో కారణాలతో స్వామి వ్యక్తుల్ని దరిచేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల కర్మపీడితులు, విధి బాధితులు వీళ్లను మాత్రమే స్వామి దరిచేర్చుకుంటారు అని ఎవ్వరూ అనుకోకూడదని. సరే, మన టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చాం. ఇక మిగిలిన కారణాల గురించి చెప్పుకుందాం.
2: ఇంకా మిగిలిన కారణాలు క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
3: అసలు ఇవన్నీ కామం అంటే కోరికలోంచి పుడుతున్నాయి. కోరిక తీరితే అహంకారం, మదం. తీరకపోతే క్రోధం. కోరిక తీరాలని మోహం. మనకు కోరిక తీరక కోరికలు తీరిన వాళ్లను చూస్తే మాత్సర్యం. అలా ఏం కాదు, ఒక్కోసారి అవతల వాళ్లు మన మాట వినకపోయినా కోపం వస్తుంది కదా.
0: ఎందుకొస్తోంది కోపం? మన అహంకారం దెబ్బతినడం వల్ల. స్వామి అంటారు, అహంకార మమకారాలనేవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. స్వామి ఒకసారి చెప్పారు, స్వామి నాకు శాంతి కావాలి, శాంతి కావాలి అంటూ ఉంటారు మీరంతా. మీ శాంతి మీ దగ్గరే ఉంది, ఎప్పుడో మీకిచ్చేశాను, మీరే గుర్తించలేదు. శాంతి అనే రిజిస్టర్డ్ కవరు మీకేనాడో అందచేశాను. ఆ ఎన్వలప్ను తెరవాలంటే పైనున్న కవరు పైభాగం అడుగు భాగం లాగేయాలి, చించేయాలి. అప్పుడే మధ్యలో ఉండే ఉత్తరం మీకందుతుంది. అహంకారం అనే పైపొర, మమకారం అనే క్రింది పొర తీసేస్తే మధ్యలో ఉన్న శాంతి మీకందుతుంది. నాకు కావాలి అనేవి అహంకార మమకారాలు. ఇవన్నీ స్వార్థంలోంచి పుట్టుకొచ్చినవే అన్నారు స్వామి. శాంతి మనదైతే ఇక అంతా ఆనందమే కదా.
3: మరి ఇందాక దుర్గా మీరు ఆనందానికి అవరోధ కారణాలు చెప్పేటప్పుడు ఓవర్ స్మార్ట్నెస్ కూడా కారణమన్నారు కదా, అదెలా?
0: మనసులో ఒకటి తలచటం, మాటతో ఒకటి పలకడం, చేతతో ఒకటి చేయడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. మన కార్యం సాధించుకోవడం కోసం, మన ప్రయోజనాల కోసం, లాభం కోసం ఏదైనా ఎలాగైనా చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, జిత్తులమారి నక్క లక్షణంతో ప్రవర్తించటం, ఏ రకమైన విలువలు ధర్మాలు పాటించకపోవడం, ఇదే కదా ఓవర్ స్మార్ట్నెస్ అంటే. దీన్నే మనం తెలుగులో కుయుక్తి లక్షణం అంటాం. తత్కాల లాభాలు పొందడం కోసం కుయుక్తులు పన్నడం. దీనివల్ల శాంతి ఉంటుందా? తాడిదన్నేవాని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. నీవు జిత్తులమారి నక్కవైతే యుక్తులమారి తోడేలు మరొకడుంటాడు. ఇలాంటి వాడికి అలాంటివాడు ఎదురవుతే ఇక వీడికి ఆనందమేముంది? వాడేం ఎత్తులు వేస్తాడో, నేనేం ఎత్తులు వేయాలో అని ఆలోచిస్తూ భయపడుతూ లేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. అంతా అశాంతి, అంతా దుఃఖమే. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు స్వామి. మనసు, మాట, చేత మూడు ఒకటిగా ఉంటాయి మహామహులకు. దురాత్మలకు మూడు భిన్న భిన్నంగా ఉంటాయి. మనసునందు మంచి, మాటలందును మంచి, నడతలందు మంచి పొడమకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు, శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి అంటారు స్వామి. కాబట్టి స్వామి అనుగ్రహం మనం పొందాలంటే త్రికరణ శుద్ధి తప్పదు.
3: ఏతావాత మన సత్సంగంలో ఇంతసేపు మనం చర్చించుకున్న దాంట్లో తెలిసిందేమంటే,
1: మనిషి స్వార్థం విడనాడి కోరికలు తగ్గించుకుని ఒకరితో తన జీవితాన్ని పోల్చుకోకుండా తనకున్న దానితో సంతృప్తి చెందుతూ తనకున్న దాంట్లో నలుగురికి పెడుతూ చేతనైనంత సమాజ సేవ చేస్తూ వచ్చిపోయే కష్టాలు ఆపదలు వచ్చిపోయేవే అని భావిస్తూ త్రికరణ సిద్ధితో దైవ విశ్వాసంతో జీవితం గడుపుతూ ఉంటే వ్యక్తి జీవితము ఆనందమయమవుతుంది. ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి ముఖంలో అందం నాట్యమాడుతూ ఉంటుంది. ఎన్ని సుఖాలు వచ్చినా మనం పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినా కృంగిపోకూడదు. స్వామి ఒక మంచి పోలిక ఇచ్చారు, దాన్ని యథాతథంగా చెప్తున్నాను. మానవుని హృదయం చాలా పవిత్రమైనది, ప్రశాంతమైనది. ప్రశాంతమైన హృదయంలో మనంతట మనమే అశాంతిని నింపుకుంటున్నాము. పాలయందు నీరు చేరి ఉంటుంది. నీరు చేరడం వల్ల పాల యొక్క తెలుపు పోదు. అదే రీతిగా ఎన్ని కష్టనష్టాలు సంభవించినా వాటిని అణగద్రొక్కి మనం ఆనందాన్ని అనుభవించాలి. కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం ఎందుకు వస్తుంది? తలచినవి నెరవేరినప్పుడు ఆనందం కలుగుతుంది. అభీష్టానికి విరుద్ధంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి మొట్టమొదట మనం మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇవి స్వామి మాటలు.
2: కాబట్టి ఈరోజు సత్సంగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బాహిర అందం అందం కాదు, అది నశించిపోయే లక్షణం కలది. వయసులో ఉన్న అందం ముసలితనంలో ఉండదు. చెరగని అందంలోని అందం, లోపల హృదయం పరిశుద్ధమై అందంగా వ్యక్తిముఖంలో ఉంటే వ్యక్తిముఖంలో ఆనందం తాండవిస్తుంది. సత్యగుణ ప్రకాశం మిరుమిట్లు గొల్పుతూ ఉంటుంది.
4: చాలా సత్యమైన మాట చెప్పావు. ఇంతవరకు మనం ఆనందానికి అవరోధాలు అడ్డంకులు అయిన కారణాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఆనందానికి మూలమైనది, ప్రధానమైనది అయిన గుణం ప్రేమ. ఈ స్వచ్ఛ ప్రేమ ఎక్కడున్నా అది ఆనందాన్ని అందాన్ని అందిస్తుంది. తన శరీరపు చక్కదనాన్ని పోగొట్టుకుని మరణయాతన లాంటి ప్రసవ వేదన అనుభవించి సృష్టికి ప్రతిసృష్టి చేసే మాతృమూర్తి ఆకారం బాగుండకపోవచ్చుకాక, తన సంతానంపై అపారమైన వాత్సల్యంతో ప్రేమతో ఆ కళ్లలో నుండి జాలువారే ప్రేమ కిరణాల వల్ల ఎంత ప్రకాశం, ఎంత ఆనందం, ఎంత అందం ఉంటుంది ఆ ముఖంలో. ఉద్యోగం చేస్తూ ఉద్యోగపు ఒత్తిళ్లకు గురై పరుగులతో జీవితాన్ని గడుపుతూ తన కుటుంబం కోసం, దాని సంక్షేమం కోసం తల్లడిల్లే ఒక తండ్రి బట్టతలతో ఉన్న ఆ ముఖంలో ఆనందం అందం ప్రకాశించవా? ఇంట బయట ఉద్యోగం చేస్తూ స్త్రీ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి భర్త పిల్లలకు సేవ చేస్తూ అత్తగారి సణుగుళ్లు భరించే స్త్రీ లావుగా ఉండవచ్చుగాక, ఆ స్త్రీ ముఖంలో సౌందర్యం తొణికిసలాడదా? ప్రేమ, కరుణ, వాత్సల్యం, బాధ్యత, ధర్మం నిండిన ఈ వ్యక్తుల్లోని సౌందర్యం మిస్ యూనివర్స్ కంటే గొప్పది కాదా? కుటుంబం కోసం, దాని సంరక్షణ కోసం అవివాహితులైన స్త్రీలు ముసలి అయిపోయినా ఆ మానసిక సౌందర్యం తగ్గుతుందా? కాబట్టి అందంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి వ్యత్యాసం ఉంది. మొదట నీ బాహిర అందం మీదకు వ్యక్తుల చూపు ఒక నిమిషం సేపు మళ్లినా నీవెలాంటి వాడవో అనేదే నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. చూపులకు నీవెలా ఉన్నావు అనే విషయం కన్నా నీవు ఇతరుల దృష్టిలో ఎలా ఉన్నావు, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం నీ సౌందర్యాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి స్వచ్ఛ ప్రేమలో ఆనందం తాండవిస్తుంది. ప్రేమ నుండి ఆవిర్భవించే గుణం సేవ. అందుకే స్వామి లవ్ అండ్ సర్వీస్ ఈ రెంటిని రెండు రెక్కలుగా చెప్తారు. ఈ రెండు రెక్కలతో మనిషి జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది.
1: అవును, కానీ ఇందాక మీరు చెప్పిన సేవలు కుటుంబానికి చేసే సేవలు కదా, అవి విశిష్టమైనవి ఎలా అవుతాయి?
3: ఎందుకు విశిష్టమైనవి కావు? కుటుంబం వసుదకే మూల బిందువు కదా. కుటుంబంలో ఆనందం శాంతి ఉంటే ప్రపంచం ఆనందంగా ఉన్నట్టే కదా. త్యాగమూర్తులైన తండ్రుల వల్ల, సేవామూర్తులైన తల్లుల వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థే భారతీయ సాంప్రదాయ వ్యవస్థకు పునాది కదా.
2: నిజం. ప్రేమతో సేవ చేసే ఒక తల్లి తన తరువాతి తరానికే ఆదర్శం. ప్రేమతో, త్యాగంతో కష్టించే ఒక తండ్రి మల్లితరానికి మార్గదర్శకుడు కదా. దీనికి మూలం ప్రేమయే కదా. అది కౌటుంబికమైతే కావచ్చు, కానీ ప్రేమ ప్రేమే కదా, స్వ అనేదాన్ని అపేక్షించని ప్రేమ.
4: ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు పెళ్లై కాపురానికి వచ్చిన రోజులు, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆవిడ కాపురానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోనికి కాపురానికి వచ్చింది మా అమ్మ. ఆడపడుచులు, బావలు, మరుదులు, ఆడపడుచుల పిల్లలు, అత్తమామలు, చాలా పెద్ద కుటుంబం. అలా వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయట. ఈ రోజుల్లోనే జ్వరాలు వస్తే అలా వ్యాపిస్తాయి. ఇక ఆ రోజుల్లో చూడండి, ఇక ఇంటిల్ని పాది జ్వరంతో పడిపోయారట. తింటి తిప్పలు చూసే నాథుడు లేడు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన గంజి తాగుతారట. రాగి గంజి, బియ్యపు నూక గంజి, గోధుమ రవ్వ గంజి, సగ్గుబియ్యం గంజి, ఇలా ఇన్ని రకాలు చేసిందట మా అమ్మ. ఎలాగా, ఆ రోజుల్లో రవ్వ ఇలాంటివి కావాలంటే అంగళలో చిక్కవు, ఫ్లోర్ మిషన్స్ ఉండవు, పల్లె అది లేచి తిరుగలరాయిలో పోసి విసరి రాగిపిండి, బియ్యం నూక, గోధుమ రవ్వ ఇలా తయారు చేసుకుని గంజి చేసి అందరికీ ఇచ్చి మిగిలిందేదో తాను తాగి పడుకునేదిట మా అమ్మ. నేను మా అమ్మని అడిగాను, అమ్మా నీకు కూడా జ్వరం కదా, మరి లేచి ఎలా చేసివ్వగలిగావు అని. దానికి మా అమ్మ అంది, అందరూ నాకంటే పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు, వయసులో ఉన్నదాన్ని నేను, ఇంటి కోడల్ని చేసివ్వాలి కదా, నా కుటుంబం అనే ప్రేమ ఉంటే మనం ఎలాగైనా కష్టపడతాము అంది. నేనన్నాను, కాని అమ్మా నీవు ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి వచ్చావు, అంతో ఇంతో ఆరళ్లు పడే ఉంటావు, భర్తతో కష్టాలు అనుభవించే ఉన్నావు, ఈ కుటుంబంపై నీకు నిజంగా అలా ప్రేమ పుట్టుకొచ్చిందా, అది ఎలా వస్తుంది అకస్మాత్తుగా అని అడిగాను. దానికి మా అమ్మ అంది, మొదట కోడలిగా నా ధర్మం నేను పాటిస్తూ క్షమతో ఓర్పుతో ప్రేమిస్తూ పోయాను, నెమ్మదిగా వాళ్లలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది నా కుటుంబం అన్న భావన ఉన్నప్పుడు మన శరీరం బలమై మన మీద ఆధిపత్యం చెలాయించనంత వరకు ప్రేమ సేవ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తాయి అంది మా అమ్మ.
1: ఈ ధర్మం, ప్రేమ, సేవ, క్షమ, శరీరాన్ని త్రొక్కిపెట్టి వంచటం అనేవి పాత తరంలో ఉన్నంతగా ఈనాటి తరంలో కనిపించటం లేదు కదా.
2: చాలా సత్యం. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి, కష్టపడే తత్వం అలవాటు చేయాలి. స్వామి, బెండ్ ద బాడీ, మెండ్ ద మైండ్, ఎండ్ ద సెన్సెస్ అంటారు కదా.
1: ఈ కౌటుంబికమైన ప్రేమ నుండి కూడా మనిషి ఎదిగి సమాజ సేవలోనికి అడుగు పెడితేనే మనిషి జీవితం చరితార్థమవుతుంది. నీ కుటుంబాన్ని నీవు చూసుకోవడం మంచిదే, కాని అదే జీవిత పరమార్థం కాదు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అనే సామెత ఉంది కదా. అందుకే వ్యక్తి సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలంటారు స్వామి.
4: అలా నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనే వ్యక్తులను చూడండి, ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఆ అందానికి మూలం ప్రేమ, నిస్వార్థ లక్షణం. ప్రేమమయుడు, ప్రేమావతారి, ప్రేమ రాశీకృతమైన రూపం మన స్వామి. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకున్నాం. మనందరికీ దారి చూపించి వెలుగై నడిపిస్తున్న దారిదీపం స్వామి. స్వామి దీనులను, పీడితులను, బాధితులను దయతో చూసేటప్పుడు ఆయన కళ్లల్లో నుండి జాలువారే ఆ ప్రేమను మనం కన్నులారా దర్శించాం. ఆ సాయిరాముని మనోహర సౌందర్య లహరిలో ఓలలాడాం, పునీతులమయ్యాం. ఆ ప్రేమావతారి ప్రేమలోని శతాంశంలో ఒక ధూళికణమంత మనం అభివృద్ధి పరుచుకోగలిగితే చాలు, సేవలో, మనకు చేతనైన సేవలో ప్రవేశించి ఆనంద స్వరూపులమైపోతాం, దివ్య సౌందర్యంతో భాసిస్తాం. అప్పుడే స్వామి అనుగ్రహానికి పాత్రులమవుతాం. స్వామే అన్నారు కదా, ఒట్టి మాటలవాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా, గట్టు చేర్చుమటన్న వారల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టుబట్టలు కట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబా అంటూ తాను బుట్టబొమ్మలను, హిపోక్రాట్స్ను, కుయుక్తి తత్వం కలవాళ్లను, త్రికరణ శుద్ధి లేనివాళ్లను చూడబోనని చెప్పారు. మన గట్టి ఓడలు తాను పట్టి పట్టి చూస్తానని అన్నారు, అప్పుడే గట్టు చేరుస్తానన్నారు. అలాగా స్వామి మెచ్చుకునే గట్టి బొమ్మలు, అందమైన బొమ్మలమవుదాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
1: ఇంతవరకు మీరు సత్యసాయి భగవానుని 92వ జన్మదిన వేడుకల్లో భాగంగా 2వ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన చర్చ ఆనందమే అందం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2001వ సంవత్సరంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే తన సత్య మహిమచే దావాగ్ని చల్లాచే తృతి చంద్రమతి భారతీయ గాదే కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే సత్పసాగర వేష్టి తక్ష్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. ప్రేమస్వరూపులార, అనాది కాలము నుండి భారతదేశమును అనేక ఆదర్శమైన ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు. కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు, పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు. స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు. అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు. ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు, కష్టసుఖములు కూడాను కంటికి కనిపిస్తున్నవి. దీనికి కారణమేమిటి? పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపము కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం. దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది. దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమములకు ఎట్టి కొరత కూడాను ఉండదు. ఈనాడు అట్టి పవిత్ర హృదయములు అనేక విధములైనటువంటి మాలిన్యం చేత కలుషితమైపోయినవి. ఇది కాగితము, ఇది ప్యూర్ వైట్ గా ఉంటుండది, కానీ దీనికి ఇటువైపును తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యమైపోయినది. మానవుని యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది, కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది. మీకు అందరికీ తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు. ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక కళంకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు. కానీ అదే నేటి న్యూస్ పేపరు రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది. ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టు పెట్టినప్పుడు ఆ పేపర్కు మల్లెపూలు వాసనే వస్తుంది. అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది. ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది. ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు కలుగుతుండాలి. కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిలుతుంది. ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడా కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి. కారణమేమిటి? ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి. దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది. ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను బ్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను బ్రతికించినటువంటి పురుషుడు ఎక్కడా కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి యొక్క స్త్రీలు అనాది కాలం నుండి భారతదేశం నందు ఎన్నో విధమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది. ఈనాడు ఆధునిక యుగం మారటం చేత అనేక రకమైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి. భావమునకు, సత్చర్యలకు, సచ్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం. కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది. ఈ స్త్రీల యొక్క సంఘము ఎంతనో గొప్ప విలువను సంపాదించింది. ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు. స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు. కాదు కాదు, వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలడు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నారు. స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో. అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. ఎంకరేజ్మెంట్ ఏమాత్రమూ చేయటం లేదు స్త్రీలకు. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంటే వారి స్వార్థము, వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. దయాప్రేమల చేత వారి హృదయం నిండి ఉంటాయి. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. ఒక్క క్షణమైన కూడా భర్త సహించుకోలేడు. కానీ ఆ పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రిం పగలు కూడా స్త్రీలు ఎంతనో పాటు పడుతుంటారు. ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణ మాలిన్యమైపోతూ ఉన్నది. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర శ్రీకారం చేయాలనుకుంటుంటే ఉదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. ఆ యొక్క పేర్ల చేతనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణ హృదయంలో చిత్రించుకుని పోతుంది. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి? అక్షర శ్రీకారం చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు? బ్లాక్ షీప్ అంటారు. ఇవి వాళ్ళకు నేర్పించేటువంటిది. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు ఈనాడు అట్టి వినే విధేయతనే పూర్తి కోల్పోయినారు. కనుకనే మొట్టమొదట పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. ఈనాటి పిల్లలు కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు. గుణములేని బలము ఉండి ప్రయోజనమేమిటి? గుణములేని చెలిమి ఉండి ప్రయోజనమేమిటి? గుణములేని కలిమి ఉండి ప్రయోజనమేమిటి? ధనం వస్తుంది పోతుంది. కానీ మొరాలిటీ వాళ్లకు చేర్చాలి. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైన చదువులు పిల్లలకు చెప్పించేటువంటి. కానీ ఈనాడు పిల్లలు పెద్ద చదువు చదవాలని, గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశం ఇంత దేశములకంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తుంటారు. ఈనాడు దారిలో పోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులకు చక్కని బోధలు చెప్పదు కదా. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. ఇంటికి వచ్చిన తక్షణమే అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, నాన్న వచ్చి కూర్చుంటాడు, నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తుంది. ఇవే క్రియాట్ నేర్పించేది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకుని పోయేటువంటి వారు. చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు మరే గొప్ప చదువులు కావాలరా, డబుల్ డిగ్రీస్ పొందాలి, చేయాలి, శాదివంతులైనటువంటి మామగారు మీకు చిక్కుతారు ఉంటారు ఫాదర్ ఇన్ లా. కానీ అలాంటి ఆనాడు కోరేటువంటి వారు కాదు. మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు, గొప్ప గుణవంతురాలని వారి చిక్కాలని కోరేటువంటి. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటువంటిగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణమేమిటి? గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావటం లేదు. కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు, రెండవది సొసైటీ. ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు. ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి గుణము గుర్తించవలసింది మొట్టమొదటి. నేను ఇన్ని విద్యను నేర్చాను, ఇక్కడ నుంచి నేర్చాను. నేను ఎన్ని తెలుగులో పోషించుకున్నాను, ఇక్కడ నుంచి పోషించుకున్నాను, ఈ సొసైటీ నుంచినే నేను పోషించుకున్నాను. మంచి చెడు అన్ని కూడా సొసైటీ నుంచినే వచ్చినాయి. పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘం నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను. కానీ నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను? సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏం మంచి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏం ఉపకారం చేస్తున్నాము? సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము, చెడ్డగా మార్చివస్తున్నాము. కానీ అట్టిది చేయకూడదు. అదే కృతజ్ఞుడు అనేటువంటి మాటకు వచ్చింది. మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు. ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి. వారికి యొక్క మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏమిటి? సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి? అభివృద్ధి కాల్చినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి? నిరుపయోగమైనటువంటివి. కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి. సొసైటీలో పుట్టాము, పెరిగినాము, సొసైటీలో జీవిస్తున్నాము, సొసైటీని గౌరవించాలి. ఇప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా కలాంటి ఇలాంటి మంచి విజయాలను తల్లిని పోషించేటువంటి వారు, తల్లిని బోధించేటువంటి వారు కూడాను అభిమన్యుడు వచ్చి తల్లి నేను యుద్దానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు. కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది. నాయన తామర మొగ్గరంబు వరదర్పిత శాస్త్ర గర్వ భంజనోద్దామ బలుడు కుంభజుడు దానిని పన్నినవాడు, ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు. భార్య గర్భవతి కాలమెటును చెప్పలేము, నీ మామయ్య తండ్రి నేరించుట మానము నీ తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు, ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి, ఇంట్లో నీవు యుద్దంలో ప్రవేశించకూడదు అని ఎంతో బోధించింది. కలప్పటికీ ఆ యొక్క అభిమానుడు వినలేదు. అమ్మా నీవు బోధించేది ఇది నాకు, నెరుగు కుంభజాతి కుల వీరులపై మృగరాజు బోలువే నెరుగుచు చండఖండ నికరున్నతి వారంటే అల్దిజల్ పలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్యంగా పాడియా. తల్లి నేను నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
2: యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: చిన్నవాడు ఇప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు, మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు, తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసినటువంటి వాడు. ఇంకొక పారాయణ పాదములకు రాసి అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటాది. ఏమని ఆశీర్వదిస్తుంటుండాలి? ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన. మాకు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి. ఈ కీర్తిని నిలబెట్టు. ఎనరక్ష శ్రీరక్ష ఎంగరక్ష రక్షలందరూ శ్రీ దివ్యమౌ శ్రీరామరక్ష తోడు నీడై నిన్ను కాపాడుగా కానీ. కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు. కానీ ఈనాడు ఆధునిక యుగంలో ఒక పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు. కొడుకు పుట్టిన తక్షణమే ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు. కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు. వారి ఆశీర్వదించి ఇప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు. పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు. ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసే. ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు. ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావు, ఏనాడు నీ కీర్తిని సాధిస్తావో, పేరు గౌరవం తెస్తావో, నీకు సరైనటువంటి పుట్టిన దినం. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, పుత్రుని జనుడు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు. ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీ పుత్రోత్సాహము. కనుక ప్రాచీన యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు. కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే. పితృమూర్తి అన్నారు, అదే మొట్టమొదట పిల్లలకు పాఠశాల. ఆశీర్వదించడం కూడాను వేదంలో మాతృదేవో భవ, పుత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ, ఇష్టమోట మాతృదేవే పెట్టారు. ఎక్కడైనా తీసుకోండి, ఇట్ల మీద చరిత్ర లేని కూడా మీరు విచారించండి. సీతారాముడు అని పెడతారు కానీ రామసీతాన్ని ఎవరు పెట్టారు? కృష్ణ రాధ అని పెడతారా? రాధా కృష్ణ అని పెడతారు. పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు? నేను స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ. కారణం ఏమిటి? మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే. ఇప్పుడు చేసినప్పుడు రెండు మందలించవచ్చునే కానీ పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్పును తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే. కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి. ఇప్పుడే భారతదేశం పవిత్రమైన స్థితిగా
3: రూపొందుతుంది. సహనమన్నదే మనకు చక్కదనము, వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము, మధుర భావం వేది మన దేశమందన్న
1: మాతృభావము కన్నా మాన్యమెత్తి. కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు. కానీ అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి. మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధిని కోరే నవంబర్ 19 దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము. కొన్ని నాదులేని చెప్పుకోవటం గొప్పది కాదు, కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది. ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు. ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి నా దగ్గర డబ్బు లేదే అన్నాను. తన మెడలో తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని. తొందర పడద్దు, నేను నిన్ను పరీక్ష చేయటం కోసం నేను అట్లా అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను. రెండవ దినమే పునాది వేశాను, వారం లోపలనే కొట్టం తయారైపోయింది. పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను. ఒక వారమైన తర్వాత ఈనాడు నీకు అని అడిగాను, కానీ తృప్తిగా చెప్పడం లేదు. కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని. ఏం కాలేదు నీకు అన్నాను. చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్క పట్టిన ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించారు. ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ఒక ప్రజలకు ఉపయోగమయ్యేటువంటిగా బోధించేటువంటి వారు. స్వామి మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామాల వారికి కూడా ఆనందాన్ని అందించాలి. కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి. మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు, లోక సమస్త సుఖినోభవంతు అని. కానీ లోకమంతా సుఖంగా ఉందా? ఇప్పుడు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు. ఇంతమంది వస్తున్నారే, లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది. తీసుకుని పోయాను బెంగళూరు, అక్కడ సమ్మర్ క్లాసు ప్రారంభం చేశాను. అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము. కాలేజీ మాత్రమే కాదు, అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను. పిలిపించి వారి క్లాసులు చెప్పి వారు సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే ఆనందంగా నవ్వుతూ ఉండేటువంటిది. తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి ఆనందం ఏమి కావాలిగా స్వామి, ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని. ఇప్పుడు విశాలమైనటువంటి హృదయము, ఈనాడు సంకుచితమైన భావాలు, పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి, నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి ఉంటారు. ఆమె అట్లా కోరేటువంటిది కాదు, అందరూ సుఖంగా ఉండాలి కదా మనం ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలంతా కూడా చదువు రాకపోయినప్పటికీ బోధించేటువంటిది ఆనాటి వరకు ఉండటం చేతనే లోకమంతా ఎంతో కీర్తిని పొందుతూ వచ్చింది భారతదేశం. ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి? ఆనాటి ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు. రెండవ దినం పిల్లలకు అందరికీ నీకు టిఫన్లు పెట్టించాను. అప్పుడు ఈమె కొడుకు వచ్చి తినింది కూర్చుంది. నేను పైన ఉన్నాను, స్వామి స్వామి స్వామి అని 3 సార్లు పిలిచింది. వస్తున్నాను వస్తున్నాను, పోవద్దు అన్నాను, పోవద్దు అన్నాను, డోంట్ గో, నేను వస్తున్నాను అన్నాను. పాపం గోకాకు ఉన్నాడు, గోకాకు ఏమిటి స్వామి చెప్తున్నాడే, ఆమె ఎక్కడికి పోవాలనుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పరిగెత్తి వచ్చాను కింద, నా చేతులు పట్టుకుంది. నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి. ఈ సమ్మర్ క్లాస్ లోపల స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది, నాకు ఎంతో గొప్ప విశాలమైన హృదయం వచ్చింది. ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసేపోయింది. ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవటం కారణమేమిటి? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ, అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది. కానుక ఆమెకు ఏమాత్రము ఆయాసం లేదు, ఆనందంగా ఉండేటువంటిది. 96 సంవత్సరాలు అయినప్పటికీ ఫీల్డ్ నుంచి కళ్యాణపురం అని గోగినీరు వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది. ఎందుకు వారి ఇంటికి పోతున్నావు, చిన్న కారులో కావాల్సి పోకూడదా అని నేను అడిగితే పాపం వారిని మాట్లాడించి రావాలని ఆశ ఉంది స్వామి. కారులో కూర్చుంటే నాకు సుఖం ఉండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనింది. కార్డు నాకున్నాయి, కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలు గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా ఇప్పుడు 12వ సంవత్సరం అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను. ఆమెకు కూడా ఇష్టం లేదు. స్వామి మీరు పంచి కావాల్సింటి కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఇది సమయం ప్రారంభమైంది, స్వామి మాట అడ్డు చెప్పకూడదనేది ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు గౌన్ కూడా ఎంత కావాలా, 2 అణాలు ఇస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది. ఇంకో విలువ కూడా సుఖముండదు, కారు లేకపోయినా నాకు పర్వాలేదు, కార్డు ఉన్నాయి అనింది. కార్డు నాకున్నాయి, కార్డుపైన ఆధారపడేటువంటిది ఆమె. అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలు గొప్పది. అలాంటి తల్లులు ఆనాడు.

కూడదనేది ఒక గౌన్ కుట్టించుకుని వచ్చింది. అప్పుడు నాకు ఒక గౌన్ కూడా ఎంత కావాలా, రెండు అణాలు ఇస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది. ఇంకో విలువ కూడా నువ్వు కాదు, ఆ కుట్టేటువంటి వాడికి ఎంత ఇవ్వాలి, ఒక బొట్టు ఇవ్వాలి. రెండు అణాల బొట్టు చేత నాకు గౌన్ తయారైపోయింది. అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని. చిన్నప్పటికీ నేను అక్కడ చూసేటప్పటికి చాలా కంటి నీరు పెట్టింది. ఈయన స్వామి ఈ రూపాన్ని చుట్టానికి నన్ను పిలిపించారు ఇక్కడికి, చాలు చాలు, ఈ జగత్తుకంతా కూడా నువ్వు ఆదర్శవంతమైన అందిస్తున్నాను. ఈ విధంగా వారికి బోధించి ఎన్ని విధాలుగానో చెప్పించేసేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు. కనుకనే భగవంతుడు ప్రేమస్వరూపుడు, పూర్ణమైనటువంటి స్వార్థరహితుడు, భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి. హృదయాలు ప్రేమస్వరూపంగా మారిపోవాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది. ఇప్పుడు ఏకాంత భావనగా నిలుస్తుంది. ఏకాంత భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ద్వేషాలు కూడా రావు, ఇప్పటికి అవకాశమే ఉండదు. అనేటువంటి ప్రేమతత్వం కుదిరిపోతుంది. కనుక ఉత్తమ చోపుల దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు. ఈనాటి వరకు నాకు కాలం నుంచి తల వరకు కూడా ఎక్కడికైనా నాకు స్వార్థం లేదు. స్వార్థరహితమైనటువంటి ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు. ఇవన్నీ ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది. కనుకనే ప్రేమను అనుసరించండి. రోగి తండ్రి మిత్రులు ఎంతమందో ఉంటుంటారు, వాళ్ల ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది. ఏమాత్రమో స్వార్థం ఉండదు. ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాపలాడుకోవటం? భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు. అన్ని ప్రాకృతమైనటువంటివే, ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే. దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్. ఆ పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు, ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు. ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు, లేనప్పుడు భయపడనక్కర్లేదు. ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి. ప్రీతి లేని పావనత్వం పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి మానవత్వం అణగే మానవులందున విప్లవము. ఏదో వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు. లోకులో కాకుండా చేస్తారు, ఎప్పుడైనా బోధిస్తారు, కానీ మన హృదయాన్ని మనం తట్టుకుని చూచుకో విచారం చేయాలి. హృదయం ఎంత పవిత్రమైనటువంటిది, దేనికి నీ భయపడదు. ఎందుకంటే మనలో దోషం లేనప్పుడు భయం ఎందుకు? ఆత్మ హార్ట్ ప్రేమనే ఇంకోటి పోయి చేరడానికి ఇక్కడ స్థలమే లేదు. కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు. వచ్చేదంతా కూడా నా మంచి కోసమని, పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే. లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు, మనకు సుఖం వస్తుంది. కనుకనే మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి. దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండకమైనటువంటి నిందలు రావాలి. దాంట్లో ఏమాత్రం మనం భయపడనక్కర్లేదు. గోపులు కాకులు, ఎస్సలు వారికి ఎస్సలురా, నో అను వారికి నో అనురా, అసలు మీ నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఏ విధమైనటువంటి దీంట్లో నాకు నో అనేటువంటిది రాదు. అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని. ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం. నేను నా భర్త చనిపోయినాడు అని చేస్తే చాలా ఆనందం అంటాను. స్వామి చెప్తున్నాడే నా భర్త పోయినాడంటే వినిపించుకోలేదేమో, స్వామి ఆనందం అంటున్నాడే. అన్ని మంచి కోసమే. భర్త డెత్, భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా? రెండు కూడా జంటపక్షులే, పక్షులే. కనుకనే నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. కనుకనే నా సంతికి జద్ది నాకు పెరిగిపోతూ ఉంటుంటాది. ఈనాటి వరకు నాకు ఏ వట్టి అంచెలు లేవు. ఒకే డిజైన్, అందరూ ఏకం కావాలి. అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి. నిరంతరం ప్రేమతత్వంలో మీరు పూజించాలి. జీవితంలో అందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, కోరుతుండేటువంటిది. కనుక మీరు ఏదో తెలుసో తెలియకును కొన్ని తప్పులు చేయవచ్చును, తెలుసుకుంటూ పోవటం మన పని కాదు. పాస్ పరిగెత్తి పాస్, ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ ని తెచ్చుకోవాలి. ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్, దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్. కనుకనే ప్రజెంట్ ని మీరు చూసి ఆనందించండి, ప్రజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి. కనుకనే తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా అండి, మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని, మంచితనాన్ని కోరుతూ రావాలి. వాళ్ళ గొప్పతనాన్ని మనం కోరనక్కర్లేదు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు. కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్, గుడ్ బాయ్ అనిపించుకోవాలి. పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడికి ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు, కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. కళాదురికి గుడ్ అనేటువంటిదే పోయింది, బాయ్ బాయ్ బాయ్ బాయ్ అనుకుంటూ వచ్చారు. ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి. కానీ మనం సాధించవలసింది గుడ్ బాయ్. గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి తప్పక కడపటికి గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు 10 మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి. నా నిమిత్తం కాదు, నా స్వార్థ నిమిత్తం కాదు.

0: మాత్రమే విచారించాలి. ఈ సెల్ఫిష్నెస్ పోవాలి, సెల్ఫ్ లెస్ రావాలి. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్ లెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లెస్. కానీ ఆ యొక్క లవ్ అనేది సెల్ఫ్లెస్ గా ఉండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తల్లిదండ్రులను మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞ మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమేణా ఇంకా ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి, బోధిస్తూ రావాలి. కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. పిల్లల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. కాబట్టి ఈ 19 అనేటువంటి ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19 ఏనాటికి మారదు. ఇంకా కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటి చాలా మంది ఇంకా నెలల కూడా 19వ తేదీకంతా కూడా పండుగలు చేసుకుంటున్నారు. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి.
1: Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram

ಭಾವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತಿ ಸುಖ ನಿಧಾನ ದಿವ್ಯ ರಾಮ.

0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు. నవంబర్ 19 అనేటువంటి ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు. తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తులకు చాటాలి, పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపజేయాలి, ఆదర్శవంతమైనటువంటి పుత్రులుగా రూపొందించాలి. అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపజేశాం. కనుక ఈ 19 అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా గానీ ఈ 19 ఏనిటికి మారదు. ఇంకా వేల సంవత్సరం అయినప్పటికి నవంబర్ 19 ఏనాటికి మారదు. స్వామి యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో చేసినటువంటిది. కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి.
1: స్త్రీల యొక్క ఆదర్శం వల్లే భారతదేశ ఔన్నత్యం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. స్త్రీలు తమ ప్రేమానురాగాల్నే శక్తిగా పెట్టి దివ్య మార్తమూర్తిగా, పతిభక్తి శిరోమణులుగా, దైవభక్తి పరాయణులుగా, జ్ఞానశక్తి యోగినులుగా, దేశభక్తి వీరాంగనులుగా తయారయ్యారు. ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా దానికి వారి మాతృమూర్తుల ప్రేరణ పెంపకంతో పాటు వారి దివ్య ఆశీస్సులు కూడా ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. ఇలాంటి శక్తివంతమైన స్త్రీలు కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రల్ని కుటుంబంలో నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో సుఖశాంతులు, వాటి వల్ల దేశంలో శాంతి భద్రతలకి కారణం స్త్రీ అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. మంచి పనులు చేసి అందరికీ ఆనందం కలిగించాలన్నా, మంచి మాటలతో ప్రేమగా జీవించాలన్నా అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందంటారు స్వామి. ఇలాంటి సదాలోచనలు, సత్ప్రవర్తనను పెంపొందించేది తల్లి ఒడే మొదటి బడి కదా. అది తల్లి ప్రేమ వల్లనే అవుతుంది అంటూ తల్లి యొక్క హృదయాన్ని, తల్లి ప్రేమని ఇలా చెప్తూ ఉంటారు స్వామి. సన్న జాజి కన్నా సంపంగ లత కన్నా, జున్ను గడ్డ కన్నా వెన్న కన్నా, నెమలి కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని. మరి ఇలాంటి కోమల మనస్తత్వం గల స్త్రీలు తల్లులుగా తమ బిడ్డలను ఆదర్శవంతమైన విలువలను వారిలో పెంపొందించి పెంచాలి అంటారు స్వామి. ప్రస్తుతం కుటుంబంలో ఉన్న అశాంతికి, దేశంలో అలజడుల నుండి మనం ఆనందకరమైన జీవనం సాగించడానికి నేటి తల్లులు, ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది అంటారు, వాళ్ళ బాధ్యత ఎంతో ఉంది అని స్వామి చెప్తారు. ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం శ్రీజ.
2: అలాగే
1: మరి ముందు ఏం సాధించాలన్నా స్వామి చెప్తారు డిసిప్లిన్ చాలా అవసరం అని. డిసిప్లిన్ గా ఉంటేనే మనం అనుకున్న దాన్ని కార్యరూపంలో పెట్టడం అవుతుంది, దానివల్లే ఫలితాలు కూడా వస్తాయని. కాబట్టి ఈ డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలకి డిసిప్లిన్ చెప్పేది అంటే స్కూల్లో చెప్పినప్పటికీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా దానికి ప్రాముఖ్యత ఇచ్చి, తల్లి అంటే స్కూల్ టైం 9 గంటల కంటే తల్లి ఇంట్లో చెప్పాలి, నాయన లేట్గా వెళ్లకూడదు, నువ్వు తొందరగా స్కూల్కి వెళ్ళు అని ఆవిడ చెప్పాలి అన్నప్పుడు ఈవిడ కూడా డిసిప్లిన్ పాటించినప్పుడే సాధ్యమవుతుంది కదా.
2: మొదట మనం క్రమశిక్షణగా ఉంటేనే పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు ప్రొద్దున లేవడం కానీ, భోజనం చేయడం కానీ, ఏదైనా పనులు చేసుకోవడంలోనా కానీ మనం అదే టైంకి చేసుకుని ఒక క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు ఆటోమేటిక్గా మనల్ని ఫాలో అవుతారు. మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళకి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో మనం వాళ్ళ క్రమశిక్షణగా ఉండి మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకోకుండా కూడా
1: వింటూ
2: ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. ఇది డిసిప్లిన్ అంటే టైం విషయంలోనే కాకుండా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చెయ్యాలి, ఇందులో కూడా తల్లుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.
2: అవునండి, పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచన ఏమీ ఉండదు. చిన్నపిల్లల మనసు, వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు. మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు మనల్ని వింటూ ఉంటారు.
1: వాళ్ళ దృష్టి
2: సో మనం అది ఆ ఒక తప్పు మనం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అది విని వాళ్ళు కూడా అది ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసి తెలియకుండానే అది వాళ్ళలో వచ్చేస్తుంది ఆ అలవాటు. మనం మళ్ళీ పిల్లల మీద విసిగించుకోవడం అందులో అర్థం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత పిల్లలు మంచి కంపెనీని చూసుకోవడం, అంటే మంచి మిత్రులతో గడవడం, మంచి మిత్రులతో మాట్లాడడం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడడం, ఇలాగన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ మంచి కంపెనీని అలాగే ఫాలో అవుతూ ఉంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వీళ్ళకు వచ్చేస్తుంది, వీళ్ళలో ఉన్న క్రమశిక్షణ కూడా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
1: అది చెప్తారు కదా, మనం ఇంట్లో ఎన్ని చెప్పినప్పటికీ మనం మంచి చెప్తూ ఉంటాం, కానీ బయటకు వెళ్ళాక ఆ మంచిని పాటించే వాళ్ళ సర్కిల్లో వీళ్ళు లేకపోతే దీని నుంచి డీవియేట్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ పిల్లలు మనం చెప్తాం చిప్స్ తినకూడదు, చాక్లెట్ తినకూడదు, మంచిది కాదు అని, కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ సర్కిల్లో చిప్స్ చాక్లెట్స్ తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే అమ్మ మీరే చెప్తారు ఇంట్లో తినకూడదు, మా ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు, అది మంచి ఫుడ్డే. అంటే ఏంటవుతుంది, ఓకే మా ఇంట్లో చెప్పిన డిసిప్లిన్ అంతా కూడా నాతోనే స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, బయట సర్కిల్ వాళ్ళు ఎవరు లేరు అన్న భావన వీళ్ళకి కలుగుతుంది. అదే వాళ్ళు వెళ్ళిన సర్కిల్లో కూడా నిజమే మా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, సో ఈ జంక్ ఫుడ్ మనం తినకూడదు అన్న వాళ్ళతో ఆ కంపెనీలు ఉన్నారనుకోండి, ఇంట్లో మనం చెప్పిన డిసిప్లిన్ కి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు పాటించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
2: అవును, మీరు చెప్పింది కరెక్టే, కానీ మనం కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఇలా ఉండాలి అని మనం ఎప్పుడు డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళని. స్వామి ఏం చెప్తారంటే, ఇంట్లో పేరెంట్స్ కాకుండా బయట వాళ్ళు కూడా ఒక ఏదైనా మంచిని బోధిస్తే అది కూడా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రమే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని ఏమి లేదు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మంచి మాటలు చెప్పినా స్వామి విషయాలు దేవుని గురించి మాట్లాడినా కూడా వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా కూడా ఉన్నారు.
1: అందుకే స్వామి ముఖ్యంగా బాల వికాస్ స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే ఇంట్లో అదే మంచి విషయాలు చెప్తారు కానీ ఎప్పుడు మా అమ్మాయి చెప్తుంది మా నాన్న ఇలా చెప్తారు అనుకుంటారు. అందుకే స్వామి ఏం చెప్పారంటే బాల వికాస్ అని పెట్టి మన పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలనుకుంటున్నాం, చుట్టుపక్కల అందరి పిల్లలకి అదే విషయాన్ని ఆ మంచిని చెప్పినప్పుడు ఆ ఒక్క సద్భావం చాలు ఆ బాల వికాస్ గురువుకి అంటారు. మీరు చెప్పినట్టు ఆ బాల వికాస్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ పిల్లడు అదే విషయం ఇంట్లో చెప్తే అది తను ఇంపార్టెంట్ అని తీసుకోడు, అదే బాల వికాస్ టీచర్ చెప్పి మిగతా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు, మీరు ఇలా చేశారా మీరు ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది తనకి బాగా ఇంపాక్ట్ అయ్యి ఆ పిల్లలు పాటించడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకు బాల వికాస్ అన్న దాంట్లోని పిల్లలు ఎంతో మార్పు చెందుతారు, వాళ్ళ ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుందని స్వామి ఉద్దేశం కూడా.
2: అవును, బాల వికాస్ వాళ్ళు ఎంతో మార్పు తీసుకొస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు బాల వికాస్ అటెండ్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఇంకా ఏమేమి చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటి పేరెంట్స్ లో కూడా వాళ్ళకి వాల్యూస్ పిల్లల్లో ఎలా పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదు. మేబీ వాళ్ళకి పెట్టాలని ఉంది బట్ ఎలా పెట్టాలి అనే ఒక అవగాహన వాళ్ళకి లేనందువలన ఇప్పటి ఆ జనరేషన్ తల్లులు కూడా బాల వికాస్ అటెండ్ అవుతే అది ఒక యాడెడ్ ఇదవుతుంది పిల్లలకు కూడా.
1: అవును, ఈవెన్ స్వామి చెప్తారు కదా పిల్లల కోసం క్లాస్ కాదు గురువు కూడా, పిల్లలకి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చదివి దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తావు అది చేసి వాళ్ళకి చెప్తావు కాబట్టి టీచర్ కూడా యాక్చువల్లీ ఇక్కడ స్టూడెంట్ కిందే లెక్క కాబట్టి ప్రతి తల్లి కూడా తను నేర్చుకుని పాటించినప్పుడే తన పిల్లలకి చెప్పగలుగుతుంది అని. చాలా బాగుంది. మరి ఈ విషయంలో మనం చెప్పుకున్నప్పుడు స్వామి కూడా మనకి మహిళా దినోత్సవం అంటే ఈశ్వరమ్మ గారికే ఎంతో పెద్దపీట వేస్తారు, ఈశ్వరమ్మ గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నా పిల్లలే బాగుండాలి, నా పిల్లలే తినాలి, నా పిల్లలే ఆరోగ్యంగా ఉండాలనుకోలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆవిడ అందరి పిల్లల్ని చేరదీసి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉంటే బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మట్టి చేతులతో నువ్వేం తినకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళాక చేయి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అప్పుడు తినాలి, వాడెవడో పక్కవాడు పిల్లడు మనం ఎందుకు చెప్పాలి నాకేంటి అవసరం అనుకోలేదని, ఆవిడ అలా చుట్టుపక్కల పిల్లలందరికీ చెప్పడం నువ్వు మంచిగా మాట్లాడాలి నువ్వు ఇలాగా శుభ్రంగా ఉండాలి అని వాళ్లల్లోని మంచి పెంపొందించడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేసేవారట. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి అంటే స్వామి చెప్తారు. ఇప్పుడు బాల వికాస్ అని స్వామి పెట్టారు కానీ స్వామి చిన్నతనంలోనే ఈశ్వరమ్మ గారు అంత చక్కగా తనలోని మాతృత్వాన్ని అందరికీ పంచి సేవాభావంతో చేసేవారు అని.
2: చాలా బాగా చెప్పారు. ఇలాంటివి ఈశ్వరమ్మ గురించి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అది వినడానికే ఎంతో వినసొంపుగా ఉంది. స్వామి ఒక తల్లి ఇంత బాగా ఇంత గౌరవం తెచ్చుకున్నారు అంటే ఇంత బాగా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమను పంచారు. కానీ ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు. చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది.
1: అది ఏంటంటే అప్పుడు ఈశ్వరమ్మ గారిని కూడా అసలు స్వామి చిన్నతనంలో వచ్చిన భక్తులు తక్కువగా ఉండేవారు. వాళ్ళు ఈశ్వరమ్మ గారిని చూస్తే ఆవిడతో మాట్లాడాలి, ఆవిడని ఇంకొంచెం స్వామి గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఆవిడ మాట్లాడే విధానం బట్టి చాలా అట్రాక్ట్ అయ్యేవారట. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడి వచ్చిన వాళ్ళకి మీకు ఏం కావాలి, మీకు ఏదైనా అవసరం ఉందా అని కనుక్కొని, అంటే ఆవిడలోనున్న అంటే నన్ను గౌరవించని చెప్పడం కాదు, అది ప్రేమతోటి మనం చూడగానే అవతల వాళ్ళు కలగాలి మనం చేసిన పనుల వల్ల మన మాటల వల్ల. అది ఈశ్వరమ్మ గారు ఎంతో దీనిగా చేయడం వల్ల భక్తులందరూ అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఎంతో గౌరవించేవారని స్వామి చెప్తూ ఉంటారు.
2: దీనివల్ల ఇంకొక గుణం ఏంటంటే ఓపిక, ఆవిడకి ఎంతో ఓపిక ఉన్నందువలన ఆవిడ ఇంతమందితో మాట్లాడుతూ ఇంతమందిని సర్దిదగలదు. అలాగే ఇప్పుడు తల్లి పిల్లలు కూడా రిలేషన్ ఎంతో ఓపికగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి తల్లుల్లో ఓపిక చాలా నశిస్తూ ఉంటుంది, పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు, టైం లేదు అంటున్నారు,
1: అంటే మిగతా పనులన్నింటితో బిజీ అయిపోయి పిల్లల విషయం కోసం ఓపిక నశించిపోతుంది, ఏదో రకంగా వాళ్ళ పని అయిపోవాలనిపిస్తూ ఉంటుంది.
2: అవును, సో ఈ యొక్క ఓపిక నశించడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది, ఈ కోపం ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అది నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఓపిక నశించడం అవుతుంది.
1: ఏదైనా
2: చిన్న విషయానికి కూడా వాళ్ళు కూడా ఆ ఓపిక నశించి వైలెంట్ గా తయారవడం, సో అది ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎంత తల్లి పిల్లల కోసం టైం కేటాయిస్తే అంత ఓపికగా వాళ్ళు కూడా ఉండడం నేర్చుకుంటారు.
1: అవును, స్వామి ఒకసారి 1996 లేడీస్ డే సందర్భంలో చెప్తూ తల్లులే కాదు పిల్లల్ని షేప్ చేయడంలో, వాళ్ళని భావి మంచి పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయులది కూడా ఎంతో బాధ్యత ఉంటుందని చెప్తూ, స్త్రీలు టీచర్లుగా ఉన్నట్టయితే వాళ్ళకి ఓపిక సహనం అన్నది బై బర్త్ వస్తుంది, వాళ్ళ నేచర్ అది కాబట్టి అంత ఓర్పుగా వాళ్ళకి మంచి విషయాలను చెప్తారు కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగిన పిల్లలు కూడా ఎంతో బాగుపడతారంటూ స్త్రీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో శ్రీజ మనం తిరుపతి వాస్తవ్యులైన శాంత గారి గురించి తెలుసుకోవాలి. ఆవిడ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. ఆవిడ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వారి బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి అసలు విద్య అంటే ఏంటి, టీచర్లు ఉపాధ్యాయులు ఎలాగా పిల్లల్ని సరిచేయాలి, వాళ్ళకి ఎలాగ బోధించాలి అనే విషయాలను చెప్పారట. అవి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు అవి గుర్తు పెట్టుకుని ఆవిడ జీవితంలో పాటించడం వల్ల ఆవిడలో ఎంతో పరివర్తన వచ్చి ఆవిడ పిల్లల్లో ఎంతో పరివర్తన తేగలిగారట. మరి ఆ విషయాల్ని మనం వారి మాటల్లోనే ఇప్పుడు విందాం.
2: తప్పకుండా.
3: ఇప్పుడు మన ప్రెజెంట్ సినారియో, మన సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. తల్లి తండ్రి పిల్లలు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటున్నారు దాన్ని. చాలా ఫ్యామిలీస్లో తల్లి తండ్రి ఇద్దరూ వర్క్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో ఈ పిల్లలు స్కూళ్ళకు వెళ్తారు వస్తారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉండరు, తల్లి తండ్రి ఇద్దరు కూడా పాపం ఆఫీసులో పనిచేసుకుని అలిసిపోయి ఎప్పుడో వస్తారు ఇంటికి. వచ్చాక వీళ్లను కూర్చోపెట్టి వీళ్లతో మాట్లాడటానికి కానీ లేక మంచి చెడు విడమరిచి వివరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటానికి కానీ ఇద్దరి దగ్గర టైం ఉండట్లా వాళ్ళకి అంత ఎనర్జీ కానీ ఓపిక్ కానీ ఏదైనా అనుకోండి ఏది తగినంతగా ఉండడం లేదు. ఇలా చెయ్యి అంటారు తల్లిదండ్రులు, ఎందుకు చెయ్యాలి ఇలా అనే వివరణ వాళ్ళకి దొరకడం లేదు. ఇంతకు ముందర తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఉండేవారు, ఏదో చెప్పేవారు, కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పేవారు, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో టీచర్స్గా అంటే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతున్నారు కాబట్టి కాలేజీల్లో టీచర్స్ బాధ్యత ఎంత మటుకు ఉంది, వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని అందించడంలో టీచర్స్ యొక్క బాధ్యత ఎంత మటుకు ఉందని మీరు భావిస్తున్నారు? ఆ పరంగా ఆ విషయంగా నేటి ఉపాధ్యాయులకు లెక్చరర్స్కు మీరిచ్చే సూచన ఏమైనా ఉందా?
4: నేను స్వామి పరిధిలోకి రాకముందు పాఠం మాత్రం చెప్పేసి వచ్చేసేదాన్ని. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బాధ్యతను గుర్తు చేసిన తర్వాత నా టీచింగ్ విధానంలో కొంత మార్పు చేసుకున్నాను. గంటసేపు పాఠం చెప్పకుండా 10-15 నిమిషాలు వాల్యూస్ గురించి, పిల్లల ప్రవర్తన గురించి, పిల్లలకు తెలియని విషయాలు భగవంతుని గురించి అయితేనేమి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు మనం చదువుతో పాటు విలువలను అందించడంలో ప్రత్యేకమైన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు పిల్లలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ ఆసక్తిని చూపిస్తారు. ఇంట్లో మీరన్నట్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి టైం లేక వాళ్ళని ఎక్కువగా ఏమీ ఆలనా పాలనా చూసుకోకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తే వినడానికి వాళ్ళు ఎవరూ రెడీగా ఉండరు. అదే ఉపాధ్యాయులు ప్రేమతో మీరిలా ఉంటే బాగుపడతారు. మీరు విలువల్ని పాటించి మంచి వ్యక్తులుగా అవడానికి ప్రయత్నించండి అని చెప్పినప్పుడు పాఠాలతో పాటు అవి కూడా వింటారు. విద్యార్థులు విన్న వెంటనే మారకపోతే ఏమీ మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం చెప్పే విషయాలు వాళ్ళకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. అందుకని చెప్పడం మాత్రం మానేయకండి. పిల్లలు ఇలా ఉన్నారు, ఎంత చెప్పినా వీళ్ళు వినరు, ఇలాగే ఉంటారు అని డోంట్ గివ్ అప్. చెప్పడము ఒక్కసారి కాదు, పదిసార్లైనా కానీ పిల్లలు మనల్ని గురించి ఏమనుకుంటున్నా కానీ చెప్పడం మాత్రం మానకూడదు. స్వామి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్తున్నారు. వినే వరకు చెప్తారు, విన్నవాళ్లు బాగుపడతారు, వినని వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. అలాంటి ఆశతో నేను పిల్లల దగ్గర నుంచి, కొంతమంది పిల్లల దగ్గర నుంచి అంత ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విలువల గురించి మనం చెప్పే విషయాలు చెప్పాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజానికి వాళ్ల బాధ్యత ఏంటి, ఎలా ఉంటే వాళ్లకి ఇది వాళ్లని వాళ్లను ఉద్ధరించుకోవడం ఎవరికోసరమో కాదు, మీరు బాగుపడాలి, మీరు మంచిగా ఉంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్ని మనము పదే పదే చెప్తూ ఉండాలి. అందరి ఉపాధ్యాయులకి నేను రేడియో సాయి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు మీ చేతుల్లో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులుంటారు, వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ చెప్తూ వాళ్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మన బాధ్యత.
2: ఇప్పుడు పేషెంట్స్ గురించి విన్నాం కదా, ఈ పేషెంట్స్ వల్ల అంటే ఓపిక, ఈ ఓపిక ఉంటే మనం ఎంతో మార్పు ఎందరిలోనో తీసుకురావచ్చు. ముందు తల్లులకి ఓపిక ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళు పదే పదే చేస్తుంటారు, మనం వాళ్ళకి పదే పదే చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పగానే అయ్యో వాళ్ళు వినట్లేదు, నాకు విసుగు వచ్చేస్తుందని మనం అనుకుంటాం, కానీ సహనంతో వాళ్ళతో చెప్తూ ఉంటేనే, ఇప్పుడు కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నా కోసం చెప్పారు అనేది వాళ్ళకు రియలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోతుంది.
1: నాకు అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అంటే మా పాపతో డీల్ చేసినప్పుడు అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు అనిపించినప్పుడు, అయ్యో స్వామి కూడా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చెయ్యండి, ఇది మంచి అని, కానీ మనం ఇంకా ఫుల్ఫ్లెజ్ గా వాటిని అమలుపరచడం చాలా కష్టమైపోతుంది. అయినా స్వామి మనం ఏది ఎప్పుడు కోపగించుకోవాలి, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అని ఎప్పుడు కోపగించుకునే సందర్భాలు ఎక్కడా లేవు. ఇంకా పేషెన్స్ గా ఇంకా ప్రేమగా మనకు చెప్తూనే ఉన్నారు స్వామి. కాబట్టి ఆ ప్రేమలో మనం ఒక 1000వంతో 1000వంతో ఆ పేషెన్స్ ని మనం అలవాటు చేసుకుంటే కూడా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
2: మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు మహమ్మద్ యూని యొక్క కథ గుర్తుకొస్తుంది. ఆయన ఎంతో ఓపిగా ఉండడం వల్ల ఆయన వేరొకరి మార్చడం ఆయనకి చేయగలిగినది. ఒకసారి ఏమవుతుంది అంటే చాలా మంది ఇతని ఇష్టమున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక ఆవిడ ప్రతిరోజు ఆ మహమ్మదుడు అలా వెళ్తున్నప్పుడు చెత్త పోసేది, తల పని చెత్త పోసేది. ప్రతిరోజు ఇలా చేసేది తనకి ఏదో ఒక ఆనందం కలిగేది. సో ఒకరోజు చెత్త వేయదు. సో తను అనుకుంటాడు ఏమిదో చెత్త వేయలేదే అని చెప్పేసి వెళ్లి చూస్తాడు. వెళ్లి చూడగానే ఏమవుతుంది, ఈవిడ బెడ్ పైన పడుకొని ఉంటుంది బాగలేక. ఈయన వెళ్లి ఆవిడకు నీళ్ళు అందించి ఆవిడ గురించి పరామర్శిస్తారు. అప్పుడు ఆవిడకి రియలైజేషన్ అవుతుంది అనమాట, నేను ఇంత తప్పు చేసి కూడా ఆయన నన్ను క్షమించి ఓపికతో నన్ను చూడ్డానికి వచ్చారు, నాకు ఒక గ్లాసు నీళ్ళు అందించారు అనేసి ఆవిడ అప్పటి నుంచి ఆయన భక్తురాలిగా మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే, ఓపిక మనల్ని ఎంత మాత్రం మనల్లో మార్పు తీసుకొస్తుంది అనేది. మనం ఓపికగా ఉంటేనే మనం ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలం. వాళ్ళు ఆ మార్పును వాళ్ళు ఆ ఒక ఓపికను వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకొకళ్ళు మార్పు తీసుకురాగలరు అని దీంట్లో నేర్చుకోవచ్చు.
1: చాలా బాగుంది. అదే స్వామి చెప్తారు కదా, కేరింగ్ అన్నది గానీ లేకపోతే షేరింగ్ మనకి ఉన్నది పంచుకోవడం గానీ వాళ్లతోటి పెంచుకోవడం దేనికైనా సరే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, పిల్లలకు అలవాటు చెయ్యాలి అని. మనం ఇప్పుడు చెప్పిన పేషెంట్ గా ఉండమంటే ఇంట్లో స్త్రీలు ఎంత ఓర్పుతో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుందంటే ఉన్న అన్ని రిలేషన్స్ లో, మన ఫ్యామిలీస్ లో చూసుకుంటే అత్తగారు మామగారు గాని మిగతా ఏ రిలేషన్స్ లోనైనా ఈ స్త్రీ తల్లిగా తను అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నది అన్నది పిల్లలు చెప్పకుండానే వాళ్ళు వింటూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవెన్ ఆ కథలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తే రేపు ఉదయం మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అని. కాబట్టి ఆ ఓర్పు అన్న తల్లిలో ఉంటే ఆటోమేటిక్ గా ఓకే ఇలాంటి సందర్భంలో మా అమ్మగారు ఇలా బిహేవ్ చేశారు కాబట్టి నేను అది నేర్చుకోవాలి అని వాళ్ళకి ఇప్పుడు తట్టపోయినా అది వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండి వాళ్ళకి ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. స్వామి అదే చెప్తూ ఎప్పుడు నేను నాది అనుకోకుండా మా పరిధి కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, విశాలమైన భావాలను పెంచుకోవాలి అంటారు. ఎంతసేపు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంతవరకే కాకుండా ఇప్పుడు స్వామి పెట్టిన సేవ అన్న ఆ ఉద్దేశం అదే. ఎందుకంటే నువ్వు తిన్నావు, నీ పిల్లలకి నీకు చూసుకుంటున్నావు తప్ప నీ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మరి ఎందుకు సమాజానికి నేను ఉపయోగపడాలి అంటే స్వామి అంటారు, ఎంతో సమాజం నుంచి మనం పొందుతున్నాం, వాళ్ళ వల్లే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం, మనం కూడా తిరిగి వాళ్ళకి సాయం చేయడమే సేవ అన్న స్వామి చెప్తూ ఉంటారు. మరి ఈ సేవాభావంలో పిల్లల్లో పెంచాలన్నా కూడా ముందు తల్లిదండ్రులుగా మనం వాటిని ఇంబైబ్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. మనం గబుక్మని ఎవరికైనా వాళ్ళకి లేదు, వాళ్ళకి ఆకలి అంటే మనం ఇచ్చామనుకుంటే రేపు ఉదయం మనం చెప్పకుండానే పిల్లవాడు ఓకే మా అమ్మ అప్పుడు ఇచ్చింది కదా నేను ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది పంచుకోవాలి అన్న భావం వస్తుంది. ప్రతిది కొన్నదేం చేయి, ఇదిగోటి ఇది నాది ఇది నీది నువ్వు దాచుకో ఎవరికి ఇవ్వకు ఇది మనది అన్న భావంలోంచి లేని వాళ్ళకి షేర్ చెయ్యాలి అన్న భావం పిల్లలకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా వరే నువ్వు సేవ చేయరాని రేపు ఉదయం వాడికి చెప్పక్కర్లేదు. ఎవరైనా బాధపడుతుంటే అయ్యో వాడికి అవసరం నాది ఉన్నది నా దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చిన సార్ అది మన హ్యాపీనెస్ తప్పించి అదేదో బాధ్యత అని అనుకోకుండా ఆ గుణాన్ని చిన్నప్పుడే పిల్లల్లో పెంపొందించాలంటారు స్వామి.
2: స్వామి ఏం చెప్పారంటే, పిల్లల్ని మీకు ఒక వస్తువులాగా నేను ఇస్తున్నాను, వాళ్ళని మీరు కడిగిన ముత్యంలా తయారు చేసి సంఘానికి అందించాలి. పిల్లల్ని నేను ఇస్తున్నాను, మీరు ఒక గార్డెన్ లాగా వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి దారిలో నడిపించాలి, రేపు 10 మందికి ఉపయోగపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు కొంచెం పెరగగానే పిల్లలు పుట్టగానే పెరగగానే అది వాళ్ళు మన సొంతం, వాళ్ళు ఇంకెవరికి కాదు, వాళ్ళు దేవుని పిల్లలు కాదు అని ఒక ఆలోచనతో వాళ్ళ చెడుని అప్పుడప్పుడు గమనించకుండా పోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
1: అతి గారాభం వల్ల,
2: అతి గారాభం అంటే పిల్లలు అలాగే ఉంది, అతి గారాభం వల్ల వాళ్ళు ఏమడిగినా మనం ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళకి ఆ విలువలు తెలియట్లేదు, ప్రతి ఒక్కటి వాళ్ళు అడగగానే ఇస్తున్నాము. సో వాళ్ళకి అది ఎలా వస్తుంది ఎలా వచ్చింది అనే ఒక అవగాహన లేకుండా పోతుంది. సో స్వామి ఏం చెప్తున్నారంటే, పిల్లలు తప్పు చేసేది అప్పటికప్పుడు అది ఖండించాలి, వాళ్ళు మంచి దారిలో నడిపించాలి. ఒక దేవుడి మార్గంలో నడిపిస్తే రేపు వాళ్ళకి ఏదైనా తప్పు చేసినా కూడా ఓకే ఎవరు చూడకుండా నా తప్పును దేవుడు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళు మనం నింపగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టు.
1: అందుకే స్వామి చెప్తారు కదా, దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే మనం ఆ బీజం వాళ్ళు నాటాలి అని. మనం ఎన్నాళ్ళు వాళ్ళతో ఉంటామండి, ఇప్పుడు చూడండి చంటి పిల్లగా ఉన్నప్పుడు 24 అవర్స్ మనం ఎత్తుకొని మనతోటే ఉంటారు, శారీరకంగా కూడా దగ్గరగానే ఉంటారు. అదే 3-4 సంవత్సరాలు వచ్చాక ప్లే స్కూల్ అని స్కూల్లో వేస్తే ఓ పూట స్కూల్కి వెళ్ళొస్తారు. అలా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ రోజంతా స్కూల్కి వెళ్తారు. అలా మన నుంచి వాళ్ళు విడివడి మనకన్నా దూరంగా వాళ్ళంతటి వాళ్ళు సొసైటీలో ఉండి వాళ్ళు ఇండివిజువల్ గా పెరగాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఎంతసేపు నేనుంటే చూస్తాను ఓకే తప్పు చేస్తున్నావు ఇలా చేయకూడదని చెప్తాం, మన ఆబ్సెన్స్ లో కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి అంటే కారణం ఏంటవ్వాలి? ఇక్కడైతే తెలుసు అమ్మ తిడుతుంది అంటే ఇనీషియల్ చిన్నప్పుడు, పెద్ద ఏకదండ్రులు అంతరార్థం తెలుసుకుంటారు అది వేరే విషయం. అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే దైవ ప్రీతి, స్వామి నీతోనే ఉన్నారు, భగవంతుడు నీతో ఉంటాడు, ఎవరు చూసినా చూడకపోయినా నేనున్నా లేకపోయినా కూడా స్వామి ఉంటారు, స్వామి చూస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఏదైనా తప్పు చేసే ముందు చెడ్డ మాట మాట్లాడు అయ్యో స్వామికి నచ్చదు కదా, లేకపోతే ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నారు స్వామి ఎలా ఫీల్ అవుతారు, ఆ భావన గాని వాళ్ళు పెట్టినట్టయితే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కరెక్ట్ మార్గంలోనే ఉంటారనిపిస్తుంది నాకు. కాబట్టి దైవ ప్రీతి అన్నది చిన్నప్పుడే పిల్లల్లో మనం నాటితే అది పాప భీతిని కలిగిస్తుంది. పెద్ద అయిన తర్వాత గానీ వాళ్ళంతటి వాళ్ళగా ఉన్నప్పుడు తప్పు చేయకూడదు, నా వల్ల ఇతరులకు బాధ కలగకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా ఈ దైవ ప్రీతిలోంచి వస్తుంది అనిపిస్తుంది.
2: మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక గురువు గారు తన శిష్యులకి ఒక అందరికీ అరటిపండు పంచి చెప్పారు, మీరు ఇది ఎవరు చూడకుండా తినేసి రావాలి అని చెప్తారు. సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్ళి చెట్టు చాటున వెళ్తారు, గోడ చాటున వెళ్తారు, ఒక్కొక్క చాటున వెళ్ళి అందరూ అరటిపళ్ళు తినేసి వస్తారు అనమాట. అప్పుడు గురువు అడుగుతారు, ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలేదు గురువు గారు అంటారు. ఒరే పిచ్చివాళ్ళ, మన దేవుడు అనే వాళ్ళు మనం చూడకుండా ఉంటారా? మన దేవుడు చూడండి, మనల్ని ఎవరిని గమనించకపోయినా దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సో మీరు ఎవరు చూడలేదని చెప్పేసి ఏమి చేయలేరు, ఏమి చేసినా అది ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఆయన మనల్ని ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటాడు. సో ఎవరు చూడకుండా మీరు ఏమి చేయలేరు అని ఒక హితబోధ చేస్తారనమాట.
1: అదే చాలా బాగుంది. కాబట్టి స్వామి ఎప్పుడు మనతో ఉన్నారు అన్న భావం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం. ఈ తప్పు చేయకుండా ఇలా పెరిగిన వాళ్ళు ఏంటంటే, రేపు ఉదయం సంఘంలో నీతి నిలబెట్టడానికి గాని, నీతిగా బతకడానికి గాని, అన్యాయంగా ఏది ఇప్పుడు ఏంటంటే పేరు ప్రతిష్టండి, నేను ఇంత గొప్పవాణ్ణి అనిపించుకోవాలి. ఎందుకు, అది మన సాటిస్ఫాక్షన్ కన్నా నలుగురు కోసం బతకడం చాలా ఎక్కువైపోయింది. నేను వేసుకున్న బట్ట గాని, నేను వేసుకున్న ఇల్లు గాని, నాకన్నా కూడా స్టేటస్, అందరూ ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అయ్యో వీళ్ళకి ఏం లేదా, అయ్యో వీళ్ళు ఇలాగే ఉన్నారా. మనం పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ పోతున్నాం గాని మనం ఎలా బతకాలి మన సాటిస్ఫాక్షన్ కోసం. స్వామి చెప్తూ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు వేసుకోలేదు, కాకపోయినా నువ్వు ఉందాగా మంచిగా కనిపించే ఏ బట్ట వేసుకున్నా చాలు అని. అలాగా వాళ్ళకి అంటే పక్క వాళ్ళ కోసం కాదు నా కోసం బతకాలని కూడా నేర్పించే బాధ్యత తల్లులదే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసిన వాడు ఏంటంటే, రేపు ఉదయం నేను నాది నా పేరు కాకుండా చుట్టుపక్కల సమాజం వైపు చూడడానికి కూడా అది అవకాశానికి దారితీస్తుంది. ఎంతసేపు ఇప్పుడు చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడే దీంతో సాటిస్ఫై అవుతా మనకి చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, నాకున్న రిమైనింగ్ డబ్బుతో గానీ, శక్తితో గానీ, టైంతో గానీ ఎవరికైనా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకోటి నేను ఉపయోగపడతానా అన్న ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు మనిషి యొక్క జీవితం సార్థకం అవుతుందంటే నువ్వు సేవ ద్వారానే తరిస్తావని స్వామి చెప్పారు కదా. కాబట్టి పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించే విధానం ఈ గ్రాడ్యువల్ గా ఈ దైవ ప్రీతి పాప భీతిలోంచి వస్తుంది అని స్వామి చెప్తున్నారు.
2: చెప్పింది చాలా వరకు అది నిజం. తల్లులు ఎలా ఉండాలి అనేది ఇంకొకటి చర్చించగల ఒక విషయం ఏంటంటే, మనం చెప్పినట్టు తల్లులు క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళు ఏదైనా పాటిస్తేనే పిల్లలు కూడా అది చూసి పాటిస్తారు. అలాగే మనం ఉన్నదాంతో ఎలా, ఇప్పుడు మీరు చెప్పారు స్టేటస్ గురించి చెప్పారు, అలాగే పిల్లలకి మనం ఉన్న దాంట్లో ఎలా బతకాలి అనేది కూడా ఆ యొక్క విలువను వాళ్ళకి నేర్పిస్తే రేపు వాళ్ళు ఎక్కువ డిజైర్స్ లేకుండా ఉన్న దాంతో ఎలా బతకాలి అని అది ఒక ఆ ఒక విలువను కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందని.
1: మనం ఇక్కడ అసలు ఈశ్వరమ్మ గారే మనకి పెద్ద ఎగ్జాంపుల్ అండి. ప్రతిరోజు నాకు అనిపిస్తుంది ఆవిడ తలుచుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేయొచ్చని. అంటే తల్లిగా ఏ డౌట్ వచ్చినా ఈశ్వరమ్మ గారు లైఫ్ తీసుకుంటే ఓకే మనం ఇలా బిహేవ్ చేయాలి ఇలా నేర్చుకుని, ప్రతి స్త్రీ కూడా ఈశ్వరమ్మ గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఆవిడ అసలు స్వామి దగ్గరికి వెళ్లి ఎప్పుడైనా డబ్బులు అడిగేవారట, స్వామి అడిగేవారట, ఏం గృహం అమ్మాయి నీకు కోరికలు ఎక్కువైపోతున్నాయి, నీకు ఎందుకు డబ్బులు అని. అంటే స్వామి మనకు తెలియజేయడానికి ఆవిడతో అలా మాట్లాడేవారు. అంటే నాక్క స్వామి పలానా వాడికి చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వాడి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. అలా ఆవిడ ప్రతిసారి కారణం కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడడానికే, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం ఉంది వాళ్ళని పలానా దగ్గరికి పట్టుకెళ్ళాలి. అంటే ఎంతసేపు పక్క వాళ్ళకి సాయపడడం తప్పించి నాకు ఇది కావాలని ఆవిడ ఇప్పుడు స్వామిని డైరెక్ట్ గా కోరలేట.
2: ఎంతో నిస్వార్థమైన ప్రేమ.
1: ఎంత నిస్వార్థం అంటే ఆవిడకి అసలు ఆవిడని చూస్తేనే అంత ప్రేమమూర్తి అని స్వామి చెప్పింది. ఆవిడ చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పట్లో పుట్టపర్తిలో ఏమీ లేని టైంలో ఇది మారుమూలు పల్లెటూరు కదండి, వచ్చిన భక్తుల్లో ఏదైనా అనారోగ్యం చేసినా అక్కడ చుట్టుపక్కల డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే మరి వాళ్ళైతే కొన్ని రోజులకు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారట. డాక్టర్ లక్ష్మీ గారిని గైనకాలజిస్ట్ స్వామి డివోటి ఆవిడ, ఆవిడ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి ఈ నిలయంలో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళని వాళ్ళకి మందులు అవి ఇవ్వడం, వాళ్ళని ట్రీట్ చేయడం చేసేవారు. అప్పుడు ఆవిడ స్వామిని అడిగి ఆవిడని ఊర్లోకి పట్టుకెళ్లి అక్కడ ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి మందులు రాయించి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వామితో అనేవారు ఆవిడ, స్వామి ఇలా ఏదో ఒక్క వారానికి వచ్చి వెళ్ళిపోతే మరి డే టు డే లైఫ్ లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ తీసడానికి ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, ఎప్పటికీ ఇక్కడ ఒక లేడీ డాక్టర్ ఉంటే ఈ ఊర్లో ఆడవాళ్ళకు బాగుంటుంది కదా, మగవాళ్ళైతే ఎలాగో బయటకు వెళ్లి వాళ్ళు, ఆడవాళ్ళు అప్పట్లో వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండేది, వాళ్ళ ఈ గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పుకుంటారు అంటే ఆవిడ ఆలోచన విధానం చూడండి. ప్రతి వాళ్ళు ఆ బాధ నేను పడుతున్నాను, వాళ్ళ బాధను ఎలాగైనా తొలగించాలి, వాళ్ళకి ఒక సదుపాయం కల్పించాలి అన్నంత ప్రేమభావం ఉండేది ఆవిడలోని. అప్పుడు స్వామి ఒక 12 బెడ్స్ తోటి మన జనరల్ హాస్పిటల్ కడితే, ఇప్పుడు అంతా మనకి డెవలప్ అయిపోయాక అది పెద్దగా ఎత్తుగా అనిపించదు, కానీ అప్పట్లో అది కొండ మీద ఉన్నట్టుండి నిలయంకి. అంటే అప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రాళ్లు, ఇసుక, సిమెంట్ అందరూ మోసుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనమాట. అప్పుడు ఈశ్వరమ్మ గారు కూడా మోసేవారట, అందరూ అనేవారట, అమ్మ మీరెందుకు మోయడము అని. అయ్యో నాకు కూడా అవకాశం కల్పించండి ఈ సేవ చేసుకునే భాగ్యం, అంటే ఇక్కడ నేనెవరు, నేనేం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు, ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అందులో నేను పార్ట్ అవ్వాలి అన్నది ఆవిడ ఆలోచన. అలా చేసిన తర్వాత డాక్టర్స్ పెర్మనెంట్ గా వచ్చారు. అక్కడ ఉంటున్నప్పుడు ఈవిడ కింద నుంచి కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని, నడవలేని వాళ్ళని పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకెళ్లి, అంటే చూడండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఎలా టేక్ కేర్ చేస్తాం, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి, అదైతే పడట్లేదండి, ఇదైతే పడట్లేదు, అలాగా ఆవిడ వాళ్ళ గురించి అన్ని చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఇది, వీళ్ళని జాయిన్ చేసుకోండి, వీళ్ళకి అంత ట్రీట్మెంట్ ఇవ్వండి, బాగైనంతవరకు ఇక్కడే ఉంచండి, ఆ తర్వాత పంపించండి, ఇన్ని వాళ్ళ గురించి చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వచ్చేవాట. అంతేకాకుండా ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా, అప్పట్లో ఇంజక్షన్ అంటే చాలా భయం.
2: అవును,
1: ఆవిడ చేపట్టుకొని పక్కనే నించుని ఆ పేషెంట్ కి ధైర్యాన్ని ఇచ్చేవాట. ఆ ఒక్క ఆ భావం మనం పెంచుకుంటే చాలు, ఇప్పటి స్త్రీలు మనందరం కూడా ఈశ్వరమ్మ గారు ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది.
2: నిజంగానండి, ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్పాలి. ఇంత గొప్ప మనసు ఉండడం, ఇంత మంచి మనసు ఆవిడకి ఉంది అని మనం చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆవిడ ఒక గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కానీ ఈరోజు అందరూ గొప్ప వాళ్ళగా అవ్వాలనుకుంటున్నారే కానీ మంచి వాళ్ళగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు.
1: అంటే దీని అంతటికి కూడా స్వామి చెప్తారు కదా, మన తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది అని. ఇప్పుడు ఏంటవుతుందంటే అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, లేకపోతే హస్బెండ్స్ వర్కింగ్ లో బిజీ అయిపోయినా తల్లులదే అంత బాధ్యత మేజర్ గా తీసుకుని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి. ఈ సందర్భంలో మనం జయలక్ష్మి గారు చెప్పిన విషయాలు తెలుసుకోవాలండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పార్థసారథి గారి కుమార్తె ఆవిడ, వారి మాటల్లోనే తల్లి యొక్క బాధ్యత ఏంటి, పిల్లల పెంపకంలోనే ఆవిడ ఎలా ఆలోచించాలి అన్న విషయాలు తెలుసుకుందాం.
2: అలాగే
3: అమ్మ, మరి అంత బిజీగా వారు ఉండేవారు, పిల్లల్ని పెంచటం గాని వాళ్లని తీర్చిదిద్దటం గాని తల్లి బాధ్యత, అదైతే మనకందరికి తెలిసిందే. కానీ తండ్రి ప్రమేయం, తండ్రి పని కూడా, బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో మీరు ఒక్కరు, వారంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఒక్కరు ఈ పిల్లల్ని ఏ విధంగా ఎటువంటి మార్గంలో, ఈ స్వామి మార్గంలో పెట్టడానికి కానీ, వాళ్ళకి ఉన్నత విలువలను అందించడంలో కానీ, ఇటువంటి పిల్లల్ని పెంచే ఆ ప్రాసెస్ లో ఎలా మీరు నిలదొక్కున్నారు, స్వామి మీకు ఎటువంటి మార్గాన్ని చూపించారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఇదే, ఈ మల్టీనేషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి ఉద్యోగాలు వచ్చాక తండ్రులు చాలా పాపం పొద్దున్నగా వెళ్తారు, రాత్రికి వస్తారు, వారి రోల్ తగ్గిపోతుంది పిల్లల పెంపకంలో. సో ఇది మా అందరి ప్రశ్న, అందుకని దీనికి మరి మీరు ఇచ్చే మార్గదర్శకత్వం ఏమిటి?
5: పేరెంటల్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది. కానీ మనము యాక్చువల్ గా మనని చూసి నేర్చుకుంటారు. దే లెర్న్ సో మచ్ బై ఎగ్జాంపుల్ అండ్ ప్రిసెప్ట్. మనం చేయలేని ఏ పనిని వాళ్ళు మనం వాళ్ళ చేత చేయించలేము. కుటుంబంలో పెద్దలని, తల్లిదండ్రులని, అందరి యొక్క ప్రభావము కూడా ఆ లేత మనసుల మీద చాలా ప్రభావితమై, మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఎవరితోటి కలిసి ఉంటున్నాము, ఫ్రెండ్స్, మన ఆలోచన సరళి తెలియకుండానే కొంత భాగం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే అలవడుతుంది. తర్వాత వాళ్ల బయట వాతావరణం, వాళ్ళుంటుండేటటువంటి స్నేహము, వాళ్లు చదివే విద్యా సంస్థలు, వాళ్లకు లభించేటటువంటి అవకాశాల మీద మిగతా వ్యక్తిత్వం ఏర్పడుంటుంది. అందుకే స్వామి ఇటువంటి బాల వికాస్ అనేటటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఇది దీని విలువ ఇంత అంత అయింది కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్లలో చాలా ఒక విధమైనటువంటి రిజిడిటీస్, ఒక విధమైన మొండితనం, మన వాసనా బలాలు ఎంత గొప్పవి, ఎంత పటిష్టమైనవి అంటే తొందరగా మార్పు చెందలేము. కానీ ఆ లేత హృదయాల మీద మనం నేర్పించేటటువంటి, బోధించేటటువంటి విలువలు కానీ ఇంకోటి కానీ ముద్రింపబడి అవి వాళ్ళకి ఎంతో ఉపయుక్తం అవుతాయి. వాళ్ళ శీల నిర్మాణానికి కానీ వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కానీ తోడ్పడేటటువంటిది. చేత ఈ బాల వికాస్ అనేటటువంటి సంస్థ స్వామి అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఇదైంది, ప్రభావితం చేసేది, పవిత్రమైనది ఈ బాల వికాస్ అనుకుంటా. ప్రేమ బీజాలు అనేటటువంటివి నాటేది ఆ బాల వికాస్ లోనే ప్రారంభమవుతుంది. అసలు స్వామి బోధనలు అన్నిటిలోకి కూడా చెప్పాలి అంటే ఆ ప్రేమ తత్వమే అందరినీ ఆకర్షించి ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని నా మట్టుకు నాకు నా అనుభవం ఆ ప్రేమతత్వమే చాలా పటిష్టంగా నా మీద ముద్ర వేసిందని చెప్పి ఆయన ఎవరు కఠినంగా ఇది చేయండి అని ఎవరినీ శాసించలేదు. కానీ ఉండవలసిన రీతి, సమాజం ఉండవలసిన రీతి, తల్లిదండ్రులు ప్రవర్తించవలసిన రీతి, పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతి అన్నీ కూడా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న వాళ్ళ ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన ఆచరణ ద్వారా, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల కళాశాలలు, ఆయన స్థాపించిన విద్యా సంస్థల ద్వారా అవి రూపొందించారు, చేశారు. అంచేత దాని విలువ ఇంత అంతా కాదు. పిల్లలు ఎదురుకుండా చాలా వరకు మంచి విషయాలు, ఎదటి వ్యక్తిని గురించి ఎప్పుడూ మంచివే చెప్పాలి పిల్లలకి. కుటుంబంలో ఇతర సభ్యుల్ని గురించి కానీ, కుటుంబంలో పరిసరాల్లో ఉండే ఇరుగు పొరుగుని గురించి కానీ, వాళ్ళ లోపాలని కానీ ఇవి కానీ ఎప్పుడూ మనం వాళ్ళ ఎదురుకుండా డిస్కస్ చేయడం కానీ సంభాషించడం కానీ, మనకి నొప్పి కలిగించేవైనా సరే, మనం ఇష్టపడకపోయినవైనా సరే, వారి ముందు ఎప్పుడూ కూడా మనం ప్రసంగించకూడదు అనేది మొదటి పాఠం నాకు. వాళ్ళు పినతండ్రులని, మేనత్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని గౌరవించాలంటే ముందు మనం గౌరవించాలి. ముందు వాళ్ళని గురించి ఉత్తమమైనటువంటి భావాలు ఆ హృదయాల్లో రేపెట్టాలి. చూడు, ఏదన్నా మనకి ఇష్టం లేనిది వాళ్ళు చేస్తే మనం మౌనంగా కొంతకాలం వాళ్లతోటి మాట్లాడకుండా ఉంటే, సైలెంట్ ఇది చేస్తే, ప్రొటెస్ట్, సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్లే మళ్ళీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు చేయకూడని తప్పు చేస్తే. అంచేత ఈ విధంగా కొన్ని అడ్డంకులు, కొన్ని పాఠాలు కూడా ఈ పిల్లల పెంపకంలో నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాలి కూడా, ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు కూడా నేను పిల్లలకి అదే చెప్తాను, నాకు అదే వర్తిస్తుంది. ఏమిటంటే పడుకునేటప్పుడు, నిద్రించే ముందు ఈ రోజు మనం ఏ విధంగా గడిపాం, ఎవరితోటైనా కఠినంగా మాట్లాడామా, ఎవరితోటైనా పోట్లాడామా, లేదా ఏదైనా ఒక చిన్న మంచి పని ఎవరికైనా ఒక సహకారం అందించామా, ఏ విధంగా వృధా అయిందా రోజు అనేటటువంటిది విశ్లేషించుకోవలసిందని మా పిల్లలకి చెప్పాను. అది నాకు కూడా వర్తిస్తుందని చెప్పాను ఈనాటికి కూడా. అటువంటప్పుడు ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బాగా ఉండాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకొంచెం బాగా ఉండాలి. ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన శీల సంపదని పెంపొందించుకోవచ్చు, సుగుణాలను పెంపొందించుకోవచ్చు, మన తప్పుల్ని మనం అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. ముందు ప్రోగ్రెస్ అవ్వాలి అంటే వి షుడ్ ఆల్వేస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫాల్ట్స్. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ రీట్రేసింగ్ అవర్ మిస్టేక్స్ అండ్ కరెక్టింగ్ అవర్ మిస్టేక్స్. దెన్ ఆల్ ఆఫ్ అస్ విల్ గ్రో.
6: ఇంత గొప్పగా కూడా చెప్పారు ఆవిడ. కానీ ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ గొప్పతనానికి వెళ్తారు, కానీ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనేది ఎవరికీ లేదు. నా పిల్లలు మంచిగా ఎదగాలి అనేది లేదు. నా పిల్లవాడు గొప్పగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఇప్పటి పేరెంట్స్ ఉన్నారు. స్వామి ఏం చెప్తారంటే, మంచి పిల్లలు మన సంఘానికి అవసరం. గుడ్ బాయ్స్, గుడ్ చిల్డ్రన్. సో ఈ గుడ్ బాయ్స్ ఆటోమేటిక్ గా గాడ్ బాయ్స్ గా తయారవుతారు అనేది. ఎప్పుడు మనం మంచి పిల్లలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడే కానీ గొప్పగా వెళ్ళాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి అనేది మాత్రం ఆశించకూడదు. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా మంచి అలవాట్లు, మంచితనం లేకపోతే ఆ గొప్పతనానికి అసలు విలువే ఉండదు.
7: సో మనం దానివల్ల అపకారమే తప్ప
6: ఉపకారం అసలు ఉండదు. సో మనం ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు మంచిని పెంచుకుందాం, మన పిల్లల్లోనూ మనలోనూ మంచిని పెంచి మంచిని పంచుతాం.
7: అవును,
1: బాగా చెప్పారు స్వామి. అదే చెప్తారు కదా, తల్లిదండ్రులు ఏంటంటే మీరు బాగా చదువుకోండి. స్వామి అడుగుతుంటారు ఎందుకు బాగా చదువుకోవాలి అంటే బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్టేటస్, మీ పిల్లలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు అని అడుగుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అడుగుతున్నారే తప్ప ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నది మన ఆలోచన లేదు కాబట్టి పిల్లలకు కూడా అదే ఆలోచన రాకుండా పోతున్నది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా స్వామి చెప్పినట్టు అణాల కన్నా గుణాలు మిన్నా అని స్వామి ఎంతో చిన్న దాంట్లో పెట్టేశారు, కానీ మనం అది నేర్చుకుని దాన్ని జీవితంలో పాటిస్తే దాన్ని మించింది లేదండి. మన ఈ వస్తువులు ఈ సంపదలు అవి ఇంపార్టెంటే, అక్కర్లేదని స్వామి చెప్పలేదు. అది ఎంతవరకు అవసరమో అవసరాలతో బతుకుతూ నువ్వు గుణానికి ప్రయారిటీ ఇవ్వు, అందులోంచే నువ్వు దైవత్వాన్ని చేరుకోగలవని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లోని గుణాలను ఎలా పెంపొందించాలి, మనలో ఈ గుణ సంపదని ఎలా పెంచుకోవాలని ఆలోచించి టువర్డ్స్ దట్ మన స్వామిని గైడ్ చేయమని ప్రార్థన చెయ్యాలి. మరి ఈ సందర్భంలోనే విజయలక్ష్మి గారు చెప్పిన ఇంకొన్ని మంచి విషయాలను విందాం శ్రీజ.
6: అలాగే
5: ఒకసారి స్వామి రామాయణంలో కోట్ చేస్తూ, వ్యక్తి ఎవరి కొడుకునియా ఎవరి మనవడినా ఎవరి తన కుటుంబ స్థాయి నుంచి ఒక విధమైనటువంటి గౌరవం కానీ అగౌరవం కానీ కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి. బలానా వాడి అబ్బాయి అంటే గౌరవిస్తారు, బలానా వాడి అబ్బాయి అంటే అబ్బుబ్బో అంటారు, ఆ విధంగా. కానీ ఇవన్నీ బహుతాత్కాలికమైనటువంటివి, చాలా చిన్నవి. మన సొంత ఇదితోటి శీల సంపదతోటి మన వ్యక్తిగత గుణాల వల్ల మనం సంపాదించుకునేటటువంటి గౌరవం సుస్థిరమైనటువంటిది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వంకి, వ్యక్తిత్వ వికాసానికి గుణ సంపదకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ఇంతటి వాడినా, ఈ కుటుంబం నుంచి వచ్చానా, వారి నుంచి వచ్చానా, వీరి నుంచి వచ్చానా అనే ప్రసక్తి ఉండకూడదు అంటూ అప్పుడు భాస్కర రామాయణంలోది ఒకటి కోట్ చేశారు. అది ఏమిటి అంటే, విశ్వామిత్రులు వారు జనక మహారాజు యొక్క దర్శనానికి వీరిని తీసుకెళ్లినప్పుడు, తాటకను వధించి తా వనకోటికి ప్రాణత్రాణమిడిన భ్రాతృవరులు మారీచుని సుబాహు ఘోరాజి మర్దించి అవ్వనంబును కాచిన శౌర్యనిధులు పాదాంబురుహధూళి పాపంబు నడిగించి నా అహల్యను తీర్చినట్టి కనులు శివధనుస్సారంబున్ చవిచూచిపోవంగనరుదించిన మహానుభావులు. ఇప్పుడు చెప్పారు దశరథుడి పుత్రులని ఆయన చెప్పలేదు విశ్వామిత్రుడు, ముందు వీరి యొక్క గుణగణాలను విశ్లేషించి చివరికి దశరథ మహారాజు యొక్క పుత్రులు, దశరథ కుమారులు అని చెప్పి చెప్పారు. అంచేత భగవంతుడు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వ గుణాలని, నీ వ్యక్తి గుణ సంపదని, శీల సంపదని, ఇదిని చూసి ఆనందిస్తాడు. కాని నువ్వు ఎక్కడ నుంచి నీ ఇదిని ఏమిటి, మా పెద్దలు నేతులు తాగారు, మా నువ్వు మూతుల వాసన చూడండి అనేటటువంటి భావం ఈ మీలో యువతరంలో గాని ఎక్కడ గాని ఉండకూడదు. ప్రతి వ్యక్తి తాను ఒక వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తను ఎవరు, తను ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవాలని చెప్పి చెప్పారు.
1: చాలా చక్కటి విషయాలు, అంటే స్వామి చెప్పినవి మళ్లీ మళ్లీ మనకి గుర్తు చేస్తూ జయలక్ష్మి గారు చెప్పారు. కాబట్టి వీటన్నింటి సారం ఏంటంటే, మనం పిల్లల్ని బాగు చేయాలన్నా, తద్వారా సమాజం బాగు చేయాలన్నా, దేశం బాగుపడాలి, ఆనందంగా ఉండాలనుకుంటే అన్నింటికీ మూలం ఏంటంటే వ్యక్తిగా మనం ముందు సంస్కరించబడాలి. మనం మనలో వచ్చిన పరివర్తనే దీనంతటికీ కారణం అవుతుంది అన్నది మనం గ్రహించి, అంటే ఒక దీపం ఎలాగైతే అది వెలుగుతూ ఉంటుందో అది 10 మందికి వెలుగునిస్తుంది, దాని నుంచి ఒక 100 దీపాలు కూడా మనం వెలిగించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరం ఒక వెలుగుతున్న జ్యోతులం కావాలి అని, మనలో ప్రతి స్త్రీలోని ఆ సద్భావాల్ని, ఈ శీల సంపదని, సద్గుణాల్ని స్వామి పెంపొందించాలని కోరుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు అందరినీ స్వామి అనుగ్రహించి రేపటి పౌరులను తయారు చేసే మాతృమూర్తులను తయారు చేయాలని స్వామిని ప్రార్థిద్దాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 నవంబర్ 19 మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ యువత సాయి భగవాను దివ్య సమక్షంలో ప్రదర్శించిన నాటకం వ్యక్తే శక్తి.

0: క్రమలన్నా ఎప్పుడు చూసినా అదే పాట పాడుతూ ఉంటావు.
1: అట్టగాదరా, ఎప్పటించో అందరం ఇవే సమస్యలతో బాధపడుతున్నాం కదా. నా పాటిని ఎవరైనా మన సమస్యలు తీరే మార్గం చూపకపోతారా అని ఎప్పుడు అదే పాట పాడుతూ ఉంటాను.
2: నీ పిచ్చిగానే పాట పాడితే పాటలు తీరుతాయట్రా.
0: ఒరాయ్, వీడు చెప్పేది నిజమే కదరా. మన ఊర్లో మందులు ఇవ్వటానికి డాక్టర్లు రారు, వ్యవసాయం చేసుకుందామంటే నీరు కూడా లేదు, పోనీ ఏదైనా పని చేసుకుందామంటే పని దొరకదు. ఇదంతా చూసి ఇప్పటికే చాలా మంది ఊరొద్దులు వెళ్లిపోయారా. ఏంటో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది.
3: ఒరే బాబు, మీ ఊరు రావాలంటే మూడు చెరువులు నిండాల్సి వస్తుందిరా. సరైన రోడ్ లేదు, పైగా ఆ కొండ చుట్టూ సైకిల్ తొక్కుంటూ వచ్చేసరికి నా ఒళ్ళుకి అసలు కోణం అయిపోతుందిరా. నా వల్ల అవ్వట్లేదు, వేరే ఊరు డ్యూటీ వేయించేసుకుంటాను.
1: అదేం బాబే అట్ట అంటారు? మీరు కూడా రాకపోతే మాకింకా ఈ మాత్రం విషయాలు ఎట్ట తెలుస్తాయి?
3: అది నిజమే గాని ఎంత శ్రమ నేను పడలేనురా బాబు. ఇదిగో ఈ ఉత్తరాలు తీసుకోండి. తిమ్మయ్యా, మల్లన్న, అంగడి శెట్టి, మాంజీ, దశరథ్ మాంజీ, నిన్నేనయ్యా బాబు. ఏంటి దశరథు, భార్య పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదా పాపం?
2: లేదయ్యా, భార్య పోయిన దగ్గర నుంచి సానా బాధలో ఉన్నాడు. ఏం తింటున్నాడో కూడా తెలియదే. వీడి తమ్ముడు కూడా కూలి కోసం ఊరొదిలి పట్నం పోయాడయ్యా. పాప ఈ మనిషికి ఊళ్ళో గంజి నీళ్లు పోయడానికి కూడా ఎవ్వరూ లేరయ్యా.
3: ఆ తమ్ముడి దగ్గర నుంచి అనుకుంటా ఈ ఉత్తరం. అవును గాని మీరు ఇంతమంది ఉండగా ఆ ఆడమనిషి ప్రాణాలు కాపాడలేకపోయారేంటయ్యా? అసలు మీరంతా ఏం చేస్తున్నట్టు?
4: పాపం అందరూ సాయం వచ్చారయ్యా, కానీ ఈ కొండ చుట్టూ 50 కిలోమీటర్లు తిరిగి పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఈ ఘోరం జరిగిపోయిందయ్యా. పట్టణం చేరేందుకు దగ్గరదారుంటే నా భార్య నాకు దక్కేదయ్యా, నా భార్య నాకు దక్కేది.
5: ఎవరా ఎవరా అరుపులు?
0: సిమాద్రి ఎవరు పిలుస్తున్నారు రే?
5: సిమాద్రి, సిమాద్రి.
0: ఏంట్రా
5: ఘోరం జరిగిపోయిందిరా?
0: ఏం జరిగిందిరా?
5: నీ కొడుకుని.
0: ఏంట్రా, ఏమైందిరా వాడికి?
5: కొండ దగ్గర తాచుపం కాడేసిందిరా.
0: పాము కాడేసిందా?
5: అయ్యో పాము కాడేసిందిరా. పట్టణం తీసుకెళ్తుంటే సగం దారిలోనే.
0: ఏం జరిగిందిరా?
5: సగం దారిలోనే అంతా అయిపోయిందిరా.
0: ఏంట్రా నువ్వు చెప్పేది, ఇది నిజమేనారా?
5: అవునరా, అంతా అయిపోయిందిరా.
0: ఒరే నా కొడుకు, నన్నేంటిది వెళ్ళిపోయాడంట్రా.

0: ఆ సింహాద్రి గారికి ఎంత కష్టం వచ్చి పడిందిరా.
1: చెట్టంత కొడుకు అన్యాయంగా పోయాడురా పాపం.
2: ఆ కుర్రాడు కూలి కోసం ఎప్పుడు పట్నం పోవాలి పట్నం పోవాలనేవాడురా. పాపం ఈ రోజాడు ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడురా.
1: సింహాదిగాడి ఇంత కష్టాన్ని ఎట్ట తట్టుకుంటాడో ఏంట.
0: సమయానికి వైద్యం అందక మన ఊళ్ళో చాలా మంది బలవుతున్నారా.
3: అవునరా, నిన్న నాకు జరిగింది, ఇవాళ ఆ సింహాద్రి గారికి జరిగింది, రేపు ఇంకొకరికి జరుగుతుందో ఏమోరా. ఏంట్రా మనం ఏం పాపం చేశావురా, ఎందుకురా మన బతుకులు ఇట్లా అవుతున్నాయి. మన ఊరికేదో శాపం ఉన్నట్టుందిరా.
1: అయినా ఆ దేవుడికి కూడా మన ఊరిపైన దయలేదురా.
2: కనీసం ఏ ప్రభుత్వం మనం ఆదుకోవడం లేదురా.
0: దేవుణ్ణి ప్రభుత్వాన్ని అని లాభం లేదురా. అయినా ఇదంతా మన కర్మరా కర్మ.
4: సర్పంచ్ గారు, సర్పంచ్ గారు వచ్చారు, సర్పంచ్ గారు.
3: అయ్యా సర్పంచ్ గారు, సర్పంచ్ గారు.
5: ఏమిటి
3: చూశారా, ఇవాళ మన ఊళ్ళో మరో ఘోరం జరిగిపోయిందయ్యా.
5: ఏం జరిగింది?
3: మన సింహాద్రి కొడుకుని పాము కాటేసిందయ్యా.
5: పాము కాటేసిందా?
3: అవునయ్యా, కొండ చుట్టూ తిరిగి వాణ్ణి పట్టణంలో డాక్టర్ బాబుకి దగ్గరికి తీసుకెళ్లే లోపే దారిలోనే ఆడు చచ్చిపోయాడయ్యా.
5: చనిపోయాడా?
3: అలా అంటే కాదయ్యా, మీరు ఏదో ఒకటి చెయ్యాలయ్యా. మీరు ఇట్ట చూస్తూ ఊరుకుంటే కాదయ్యా.
5: చూస్తూ ఊరుకోకుండా ఏం చేయమంటావు దశరథ్? మన గ్రామానికి డాక్టర్లు మందులు ఇవ్వడానికి రారు. పోనీ మనమే పట్టణం పెడదామంటే 50 కిలోమీటర్ల దూరం, అది ఆ గతుకుల రోడ్లో 6 గంటల ప్రయాణం. ఏమిటి 6 గంటల ప్రయాణం? మన కష్టాల గురించి ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు పెట్టాను, వారు అధికారులు కూడా పంపించారు.
2: మరి వాళ్ళు ఏమన్నారయ్యా?
5: వారు అదుగు ఆ కొండను తొలచి ఏదైనా మార్గం చేస్తే మన గ్రామం నుంచి పట్టణానికి 1 గంటలోనే, కేవలం 1 గంటలోనే చేరుకోవచ్చు అంటున్నారు. కాని ఆ కొండ బండారాలతో ఏర్పడిన కొండ, ఆ కొండని తొలచి మార్గం చేయడం ఎంతో కష్టమైన పని.
3: ఏంటి ఏమన్నారు? ఈ కొండను కొట్టి దారి చేస్తే గంటలో పట్టణం వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే మన కష్టాలు తీరే మార్గం ఉందన్నమాట.
1: ఒరే దశరథ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ కొండను తొలచి మార్గం చేయడం సాధ్యమైన పని కాదు.
5: అయినా ఆ కొండను తొలచాలంటే బోలెడన్ని మెషిన్లు కావాలి, వందల వందల మనుషులు కావాలయ్యా,
0: లక్షల లక్షలు డబ్బు కూడా కావాలి. అయినా ఇవన్నీ ఉన్నా ఇంత పని చేయటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది.
5: ఇవన్నీ జరిగే పనులు కావు కాని. పదండి అయ్యా, పదండి, పోదాం, మీ పనులు చూసుకోండి.
3: ఆగండ్రా, ఆగండ్రా, అలా వెళ్ళిపోతారేంట్రా?
0: వెళ్ళిపోక ఏడ్చేయమంట.
3: అది కాదురా, మన కష్టాలు తీరే దారి ఒకటి ఉందని తెలిసింది కదా, దాని గురించి ఆలోచించకుండా అట్ట వెళ్ళిపోతారేంట్రా?
0: అంటే ఏం చేద్దాం?
3: మనం ఏం చెయ్యాలంటే అందరం కలిసి మన చేతులతో ఈ కొండని బద్దలు కొట్టి దారి చెయ్యాలరా.
0: ఒరే దశరథ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఒరే మన చేతులతో అంట ఆ కొండను కొట్టాలట్రా.
1: ఒరే కొండను కొట్టడం అంటే గోడకి మేకలు కొట్టడం కాదు.
2: ఒరే ఆ కొండను పిండి చేసే లోపల మనం పిండి అయిపోతాం రా.
3: మొన్న నష్టం నాకు జరిగింది, ఇవాళ ఆ సింహాద్రి గారికి జరిగింది, రేపు ఇంకోరికైనా జరగవచ్చురా. ఆ ఇంకోరో మీలో ఒకరు కావచ్చు. అందుకేరా మనమంతా కలిసి ఈ కొండను బద్దలు కొట్టి దారి చేయాలరా.
0: ఒరే దశరథ్, ఇందాకన్నట్టుగా ఆ కొండను కొట్టాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది, ఎన్నో వందల మంది రాత్రింబగళ్ళు కష్టపడాల్సి ఉంటుంది.
2: అయినా ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు, పదరా పోదాం.
3: ఈ చేతకెంతనవరా.
2: ఒరే దశరథ్, ఏమంటున్నావురా? నీ భార్య పోయిందన్న బాధ నుంచి నువ్వింకా తేరుకున్నట్లేవురా, అందుకనే ఏవేవో మాట్లాడుతున్నావు.
1: అయినా అందరం కొండను కొడుతూ కూర్చుంటే పిల్లాంబిడ్డల్ని ఎవరు చూస్తారు? వాళ్ళకి తిండెవరు పెడతారు?
3: అరే మల్లన్న, పిల్లా పాపాలు అంటున్నావే, నేను చేద్దామన్న ఈ పని కూడా వాళ్ల కోసమేరా. అరే వెంకయ్య, నువ్వు కొండను కొట్టడానికి వందల మంది కావాలంటున్నావే, అరే మనకే గనక కొండంత మనోబలం పట్టుదల ఉంటే ఈ కొండని మనమే పిండి పిండి చేసి దారి చేయొచ్చురా.
2: దశరథ్, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఇందాక నీకు మతిపోయింది అనుకున్నాను, నీకు నిజంగానే ఏదో పిచ్చి పట్టిందిరా.
1: ఆవేశంలో మాట్లాడింది చాలు, ఇంటికి పోయి కాస్త నిదానంగా ఆలోచించు, నీకే అర్థం అవుతుంది. ఎహ్ పదండ్రా,
3: అలా వెళ్ళిపోకండ్రా, నా మాట వినండ్రా. రే మల్లన్న, రే వెంకయ్య, మీలో చల్లం రాదేంట్రా. అయ్యో భగవంతుడా.
6: దశరథ్, ఏమలా నిరాశపడుతున్నావు? కొండను బద్దలు కొట్టాలనే సత్సంకల్పం నీకు లేదా? ఈ కార్యాన్ని సాధించగలనన్న దృఢమైన నమ్మకం లేదా? లే, ఒక్కమారు ఆలోచించు. ఈ కొండ కారణంగానే సకాలానికి వైద్యం అందక నీ కళ్ల ముందే నిస్సహాయంగా నీ భార్య మరణించింది. జ్ఞాపకం లేదా? మీ గ్రామ ప్రజల బ్రతుకుల్లోని ఇన్ని దౌర్భాగ్యాలకు కారణమైన కొండను పగలగొట్టి దారి చేసి చూపించు.
3: వేస్తాను, తప్పక ఈ కొండను పగలగొట్టి దారి చేస్తాను. ఈ గ్రామంలోని కష్టాలకు కన్నీళ్లకు అడ్డుకట్ట వేస్తాను. కాని నేనొక్కడిని ఒంటరిగా ఎలా సాధించగలను? నాతో ఎవరూ లేరే. నా ఒక్కడి వల్ల అవుతుందా ఈ కార్యాన్ని సాధించగలనా?
6: దశరథ్, నీపై నీకు సంపూర్ణ విశ్వాసం గనక ఉంటే నీ ఒక్కడివే ఈ బృహత్ కార్యాన్ని సాధించగలవు. అందరి మేలు కోసం నీవు సాధించే ఈ ఒంటరి పోరాటంలో దైవం నీకు తోడుగా నిలుస్తుంది. మానవ ప్రయత్నానికి దైవ సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. దశరథ్, ఆ కొండను కొట్టడానికి ఈ ఉలి నీ చేతిలో పనిముట్టయితే ఈ మహాద్భుత కార్యాన్ని సాధింపచేయుటలో నీవు ఆ దేవుని చేతిలో పనిముట్టువి. దైవం నీకు తోడుగా ఉన్నప్పుడు అపజయం నీ దరిదాపులకు కూడా రాదు. దైవం నీకు అండగా ఉన్నప్పుడు ఎంత పెద్ద కొండైనా మట్టి ముద్దలా కరగాల్సిందే. ఆ దైవం ముందు తల వంచాల్సిందే. పద, రాబోయే తరాలకు సౌభాగ్య జ్యోతిని అందించు. కదులు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయి. వెళ్ళు దశరథ్, వెళ్ళు.
3: లేస్తాను, తప్పక ఈ కొండను పగలగొడతాను. ఎవ్వరు వారించినా ఈ పనిని ఆపను.

0: దశరథ్, ఇది అసాధ్యం, నీ వల్ల కాదు, ప్రయత్నాన్ని మానుకో మానుకో మానుకో.
1: నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు, ఏం చేయగలవు, ఏం చేయగలవు. ఇది కాని పని, ఆపే ఆపే.

0: అద్భుతం దశరథ్, మా కళ్ళని మేమే నమ్మలేకపోతున్నాం.
1: మేమెవ్వరూ నీకు సాయపడకపోగా నిన్ను ఎంతగానో నిరుత్సాహపరిచాం దశరథ్.
2: అయినా 22 ఏళ్ళు ఎండనక వాననక రాత్రింబవళ్ళు నువ్వు ఒక్కడవే చేయటం,
0: అదే నిస్వార్థంగా మాకోసం, మన గ్రామ ప్రజల కోసం ఇంతటి దారి చేశావయ్యా.
3: కష్టపడితే సాధించలేంది ఏదీ లేదని నిరూపించావయ్యా.
1: దారి చేసి మా అందరికీ మార్గదర్శకుడు అయ్యా దశరథ్. సుభాష్ దశరథ్, సుభాష్.
0: అద్భుతం, ఇది నిజంగా అద్భుతం.
4: అయ్యా అయ్యా అయ్యా, మన సర్పంచ్ గారు, మంత్రి గారిని, కలెక్టర్ గారిని మన ఊరు తెస్తారయ్యా.
5: మై గుడ్నెస్, సర్పంచ్ గారు, వెన్ యూ ఆర్ సేయింగ్, మీరు చెప్తున్నప్పుడు ఏమో అనుకున్నాను. 22 ఇయర్స్, 22 ఏళ్ల పాటు ఒక్క మనిషి, ఇట్స్ అమేజింగ్, అన్బిలీవబుల్. ఏం సార్?
6: నిజంగానే ఇది అద్భుతం.
7: ఇతనేనండి అయ్యా దశరథ్, ఇదంతా ఇతనే సాధించాడు.
6: దశరథ్ రావయ్యా, రా.
8: ఇంతటి మార్గాన్ని నువ్వు ఒక్కడే చేయడం మహా అద్భుతం. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఎక్కడా జరిగి ఉండదు.
6: అది
8: నా నియోజకవర్గంలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని నేను మనవి చేస్తున్నాను. ఇవాళ నుంచి ఈ గ్రామం పేరు దశరథ్ నగర్ గా మార్చేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రభుత్వానికి మరియు అధిష్టాన వర్గానికి వివరించి దశరథ్ నీకు పద్మశ్రీ బిరుదుని ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఇంతటి ఘనత సాధించిన దశరథ్ కు ఒక పక్కా ఇల్లు, 5 ఎకరాల భూమిని శాంక్షన్ చేస్తున్నాను. ఆ ఏరి ఆ పేపర్ వాళ్ళు,
5: టేక్ ఫోటోగ్రాఫ్స్.
9: కలెక్టర్ గారు, ఆ ల్యాండ్ విషయం చూసుకోండి.
10: ష్యూర్ సార్, ఐ టేక్ కేర్. ఆఫీసర్, ప్రిపేర్ ద ఫైల్ అండ్ గివ్ ఇట్ టు మీ.
11: సర్పంచ్ గారు, ఆ డీటెయిల్స్ కొంచెం ఇస్తారా?
8: వెళ్ళొస్తానయ్యా దశరథ్. నమస్కారం.
12: అయ్యా ఒక్క నిమిషం.
8: ఏంటి దశరథ్?
12: చిన్న మనవయ్యా, ఇల్లు 5 ఎకరాల భూమి ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. మీలాంటి పెద్దలంతా ఇన్నాళ్ళకి మా ఊరొచ్చి నేనేదో ఎవరూ చెయ్యలేని పనిని చేశానని, ఏదో సాధించానని ఏవేవో పెద్ద పెద్ద మాటలంటున్నారు. కాని నేను వీటిని ఆశించి ఈ పని చేయలేదయ్యా. నా భార్య, నా తోటి గ్రామ ప్రజలు సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం చూసి చూసి తట్టుకోలేక నేనెంతో ఆవేదన చెందేవాణ్ణి. నాలోని ఆ వేదనని చల్లార్చుకోవడానికి ఈ పని మొదలుపెట్టాను. కాని 22 ఏళ్ళు నాకు శక్తినిచ్చి నడిపించింది నా గ్రామ ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలన్న ఆశయం, ఆ దేవుడు నా వెన్నంటే ఉన్నాడన్న ధైర్యం. ఈనాడు నా ఆవేదన చల్లారిందేమో గాని నా ఆశయం నెరవేరలేదయ్యా.
8: ఏంటి దశరథ్ ఆ నెరవేరని ఆశయం?
7: ఏముందయ్యా, మా గ్రామానికి ఒక ఆరోగ్య కేంద్ర సదుపాయం.
8: ఆరోగ్య కేంద్రమా?
13: ఎస్ సార్, ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్. చాలా మంచి ఆలోచన సార్. బికాస్ ఆఫ్ దిస్ రోడ్, ఈ రోడ్ వల్ల 50 విలేజెస్, 50 గ్రామాలకు ఈ విలేజ్ సెంటర్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రం కడితే చాలా మందికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా బెనిఫిట్ అవుతుంది.
8: నిజంగా ఇది మంచి ఆలోచనలాగా ఉంది. కానీ ఆరోగ్య కేంద్రం అంటే చాలా విషయాలు ఉంటాయి కదా. హెల్త్ మినిస్టర్ గారితో డిస్కషన్ చేసి ఏదో ఒకటి చేస్తాంలే, చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నమస్కారం. నమస్కారం.
12: అయ్యా ఒక్క నిమిషం.
8: ఏంటి?
12: పెద్ద మనసు చేసుకుని నా ఆవేదనని అర్థం చేసుకోండి అయ్యా. మీరు ఎప్పుడో ఆరోగ్య కేంద్రం కడతానంటే కాదయ్యా, నేను వృద్ధుణ్ణయిపోయాను. ఈ కొండను కొట్టి కొట్టి అలసిపోయాను. ఎన్నాళ్ళు బ్రతుకుతానో కూడా తెలీదు. మీరు తొందరగా ఆరోగ్య కేంద్రాన్ని కట్టించండి అయ్యా. ఏమైనా మా ఊళ్ళో ఆరోగ్య కేంద్రం నేను చూడాలా? దానికోసం కావాలంటే మీరు నాకు ఇస్తానన్న 5 ఎకరాల భూమిని తీసుకుని దానిలోనే కట్టించండి అయ్యా. అదే అదే నా కళ, నా ఆశయం. నా కళని నిజం చెయ్యండి అయ్యా. నాకిచ్చిన భూమిని మీరు తీసుకుని ఆరోగ్య కేంద్రం కట్టించండి అయ్యా.
8: చెప్పాను కదా ఇందాక,
14: చేద్దాం తప్పకుండా, ఏదో ఒకటి చేద్దాం. నమస్కారం.
7: బాధపడకు దశరథ్, ఇన్ని సంవత్సరాలు నీ శక్తినంతా గ్రామం కోసమే ధారపోసావు, ఇప్పుడు నీకిచ్చిన భూమి కూడా గ్రామానికే త్యాగం చేస్తావా? నిన్ను ఎలా పొగడాలో కూడా అర్థం కావటం లేదయ్యా.
12: అయ్యా, నా కల నిజమవుతుందా అయ్యా?
7: అవుతుంది, తప్పనిసరిగా అవుతుంది.
12: వెంకయ్య మల్లన్న, మన ఊరికి ఆరోగ్య కేంద్రం వస్తుందంటారా? నా ఆశయం ఫలిస్తుందా?
15: నీ కలని మేం నిజం చేస్తాం తాత, మేం నిజం చేస్తాం.
0: నీ ఆశయం కోసం మేం పాటుపడతాం.
12: మీరా, మీరు నా కలను నిజం చేస్తారా నాయన? నా ఆశయం కోసం మీరు పనిచేస్తారా?
0: అవును తాత, మేం పనిచేస్తాం.
15: తాత, ఒక్కసారి నీ చేతుల్ని చూపించు. ఇవి ఇవి 22 ఏళ్ల పాటు కొండల్ని కొట్టిన చేతులు కావు, మా యువతరం భవిష్యత్తు బంగారు బాటలు వేసిన చేతులు.
0: మాకోసం ఇంతటి త్యాగం చేసిన నీకోసం మేమేమైనా చేస్తాం తాత. నీ పవిత్రమైన ఆశయం కోసం, మన గ్రామాభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం.
12: నిజంగానా నాయన? గ్రామాభివృద్ధికి మీ యువతరం ముందుకు రావడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మన గ్రామం అభివృద్ధి అవుతుందన్న ఆశ కలుగుతోంది. కానీ అభివృద్ధి చిలక పలుకులతో సాధ్యం కాదు సుమా. మీలో పుట్టిన ఈ చైతన్యం పాలమీద పొంగులా కాకుండా బావిలోని ఊటలా ఉండాలి. దానికి మీకు వజ్ర సంకల్పం కావాలి. ఎంతటి త్యాగానికైనా మీరు సిద్ధపడాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ దేవునిపై విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే వ్యక్తిని శక్తిగా మారుస్తుంది.
0: అలాగే తాత, నువ్వు చెప్పినట్టే గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం.
12: మన ఒక్క గ్రామాన్నే కాదర్రా, మన చుట్టూ ఉన్న ఎన్నో గ్రామాలు సమస్యలతో అల్లాడిపోతున్నాయి. మనమంతా కలిసి ఆ సమస్యలని రూపుమాపాలి.
0: మేము చేయబోయే ఈ మహత్తర కార్యంలో విజయం సాధించాలని ఆశీర్వదించు తాత.
12: మీకు కావలసింది నా ఆశీస్సులు కావురా. మీకు, నాకు, మనందరికీ కావలసింది అదిగో అదిగో ఆ భగవంతుని ఆశీస్సులు. భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మనకు శక్తినివ్వమని అందరం ఆయన్ని ప్రార్థిద్దాం.

0: వీరు ఆంధ్రప్రదేశ్ యువత స్వామివారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన వ్యక్తే శక్తి నాటకం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను listener@radiosai.org పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ కోటి సమితి హైదరాబాద్ ప్రేమపూర్వక సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గత 20 సంవత్సరాలుగా ఓం శ్రీ సాయిరాం నామజప కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇంటి ఇంట ప్రతి నోట పలికిన స్వామి నామం ఎందరికో ఆర్తిని తీర్చి శాంతిని ప్రసాదించినది, ఎన్నో అనుభవాలను కలిగిస్తూ ఉన్నది. ఓం శ్రీ సాయిరాం 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆదివారం 15/6/2014 అబిడ్స్ లో గల జి పుల్లారెడ్డి భవనంలో 2వ అంతస్తులో గల సత్యసాయి స్టడీ సర్కిల్ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నామజప కార్యక్రమాన్ని నిర్వహించింది. విశేషంగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్ తమ దివ్యానుభూతులను పంచుతూ స్వామి నేర్పిన భజనలు, అనేక పద్యాలను చదువుతూ శ్రోతలందరికీ ఆహ్లాదాన్ని కలిగించారు. ఆ ఆనందాన్ని మనమందరం పంచుకుందామా? సాయిరాం.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ గౌరవనీయులైన శాస్త్రి గారికి, వచ్చేసిన పెద్దలకి, భక్త బృందానికి, పిల్లలకి, సోదరులకి, సోదరీమణులకి సాయిరాం. సార్ చెప్పారు స్వామి గురించి మాట్లాడాలి అని. సంగీత విభావరి అన్నారు, కానీ సంగీతమేమి నాకు రాదండి. స్వామిదయతో కొంచెం పాటలు పాడే అవకాశం వచ్చింది మాకు. ఎట్లా చెప్పమంటారు స్వామి ప్రేమని? ఎంతో ప్రేమను కురిపించారు స్వామి. ఒక చిన్న పద్యంతో మొదలు పెడతాను. అది ఎప్పుడు స్వామి ముందు పాడేవాళ్ళం. స్వామికి పద్యాలన్నా పాటలన్నా చాలా ప్రాణం, చాలా ప్రేమ. ఆ పద్యాల్లో ఒకటి మాకు బాగా నేర్చుకున్నది ఒకటి కరుణశ్రీ గారిదన్నమాట. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన పద్యం. అది నాకు తెలియదు ఆయన పద్యాలు రాస్తారని. కానీ అనిల్ కుమార్ సార్ నాకు పుట్టపర్తిలో మా బుర్రకథ పాడేవాళ్ళకి పిలిచి, మీరు ఈ పద్యాలు నేర్చుకోండి రా, స్వామికి చాలా ఇష్టం ఇవి, ఈ పద్యాలు చాలా బాగుంటాయి, ఆయన రాసినవి, స్వామి ముందు పాడితే స్వామి బలే యూనో చాలా ఆనందిస్తారు అని చెప్తే, మేము వెంటనే స్వామికి ఏది నచ్చితే అది చేయడం మాలో ఏమంటారు ఆ ఇంట్రెస్ట్ అనమాట. అంటే స్వామి దగ్గరికి వెళ్ళాలంటే స్వామికి ఏది ఇష్టమో అది చేయాలి. సో ఏది ఇష్టమో చేయాలంటే అది దానికి కృషి చేయాలి. కృషి చేయాలంటే దానిలో టైం పెట్టాలి. పూర్తిగా మనం దానికి హార్ట్ అండ్ సోల్ ఇవ్వాలన్నమాట. సో ఆ విధంగా మేము అక్కడ మసులుకులేవాళ్ళం. సో ఆయన పద్యం ఒకటి పాడతాను.

సో ఈ పద్యంలో ఎంతో స్వామి ఆ పుట్టపర్తి కలశాంబుతి సాయి తల్లి గుండెలో హాయికి, అంటే స్వామి ఎట్లా మనం వర్ణించలేము ఆ స్వామి ప్రేమని, అటువంటి ప్రేమని మేము రుచి చూసాం. స్వామి ప్రేమ ఇంకా కురిపిస్తూనే ఉన్నారు, కురిపిస్తూనే ఉంటారు మనందరి మీద. స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులే. ఎంత ఎంత ఎంత అదృష్టం అండి మంది. స్వామిని చూసాం, స్వామి మాట్లాడడం చూసాం, స్వామి నడవడం చూసాం. ఎవరు చూడగలిగారు? రాముణ్ణి చూడగలిగారా? మనం ఎవరన్నా కృష్ణుని చూడగలిగారా? నడయాడే దేవుడు స్వామి. మా స్టోరీ చెప్పాలంటే ఎక్కడ బిగినింగ్ ఎండ్ ఎక్కడ పెట్టాలి నాకు తెలియట్లేదండి. కానీ కొన్ని కొన్ని విషయాలు ఏమేమి జరిగాయో మా జీవితంలో అవన్నీ ఇప్పుడు మీకు పూసగుచ్చి చెప్తాను. నాకు మా ఫ్యామిలీ బేసికల్లీ స్వామి డివోటీస్ అన్నమాట. చాలా ఏళ్ల నుంచి, ఆల్మోస్ట్ 3 డికేడ్స్, 30 ఏళ్ల నుంచి మా బామ్మ నుంచి వస్తుంది. ఇది 3rd జనరేషన్ అనమాట. మా ఇల్లు కూడా శివం దగ్గరే అనమాట. సో అప్పటి నుంచి స్వామి తత్వంలో అందులో జాయిన్ అవ్వడం, స్వామి భజనలు చేయడం, స్వామి మాటలు వినడం బాగా అలవాటు. సో స్వామి ఫోల్డ్లోకి మా వాళ్ళు వచ్చారు. సో దాని ద్వారా నేను కూడా వెళ్ళాను అనమాట. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. నేను ఎంతో మా పేరెంట్స్కి రుణపడి ఉన్నాను ఓ రకంగా. స్వామి దగ్గరికి వెళ్ళామంటే స్వామి మా పేరెంట్స్ వల్లే. ప్రతి ఒక్కళ్ళకి ఆ పేరెంట్సే తీసుకెళ్తారు. పేరెంట్స్ ప్రథమ గురువులు. సో ప్రథమ గురువులు అండ్ స్వామి జగద్గురువు దగ్గర తీసుకెళ్లారు. సో వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. మొట్టమొదటిసారి నేను ఫస్ట్ అనమాట స్వామి 87లో నేను పుట్టానమాట. సో ఆ ఇయర్లో ఏప్రిల్లో పుట్టాను. అప్పుడు అన్నప్రాసన చేయించాలని వచ్చిందనమాట ఇంట్లో. సో ఏం చేశారు, మా అమ్మ నన్ను పుట్టపర్తి తీసుకెళ్లారు. సో స్వామి అప్పుడు అమ్మకేం తెలియదు కూడా ఎట్లా వెళ్ళాలి అక్కడికి, అంటే ఎలా చేపించాలి. ఆ రోజుల్లో స్వామి బాగా అక్షరాభ్యాసాలు అన్నప్రాసాలు అవన్నీ చేస్తుండేవారు చాలా రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా. సో ఆ విధంగానే అమ్మ కూడా వెళ్ళింది, చెప్పారు అంటే ఇంట్లో అక్కడ చేపిద్దామని. సో అమ్మ సరే అని పుట్టపర్తి వెళ్ళామన్నమాట. 87 అనుకుంటా అది ఆ టైంలో. అంటే మా అమ్మ చెప్పింది, నాకు తెలియదు. అప్పుడు వెళ్ళినప్పుడు అంత ఇసుక స్వామి, అప్పుడు చెంగు చెంగున ఆ నడకే వేరు, హంగు వేరు స్వామిది. సో ఏం చేయాలో తెలియలేదు. అక్కడికి వెళ్ళిందనమాట. సో అప్పుడు ఒక పెద్ద మనిషి, ఒక లేడీ అక్కడ ఉండింది, సేవాదల్ ఇన్ఛార్జ్ గారు. ఆవిడ మలయాళి అనమాట. అప్పుడు ఐ థింక్ ఇప్పుడు కూడా ఆవిడ ఉన్నారు, చాలా పెద్ద ఆవిడ. సో ఆ మలయాళి లేడీ అమ్మకి చెప్పింది, అమ్మ ఇప్పుడు స్వామి దగ్గరికి అదే అన్నప్రాసం చేపించాలంటే అవన్నీ పెట్టుకోవాలి, ఒక చిన్న కప్పు, మళ్ళీ అక్షింతలు, పరవాన్నం, మళ్ళీ ఒక కర్చీఫ్, అవన్నీ పెట్టుకుని రావాలమ్మా, కొంచెం చూసుకోండి అని చెప్పింది. సో వెంటనే ఆవిడే పరవాణం చేసి అమ్మకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ తర్వాత అమ్మని ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టి, అమ్మ స్వామి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు, స్వామి స్వామి అని పిలవండి, అప్పుడు తిరిగి మన దగ్గరకు వస్తారు అని. అంటే అమ్మకి అప్పటికేం తెలియదు కూడా, అంత క్లోజ్గా కూడా అంత ఇంటరాక్ట్ ఏం లేదనమాట. జస్ట్ అమ్మ, మా అమ్మ యాక్చువల్లీ బాల్వికా స్టూడెంట్ ఆ రోజుల్లో. మా అమ్మ వాళ్ళు గుంటూరు నుంచి అనమాట. సో మా అమ్మ టీచర్ అనిల్ కుమార్ సార్, కామరాజ్ అనిల్ కుమార్ సార్. సో అలా అమ్మ కూర్చుంది నన్ను ఒళ్ళో పెట్టుకుని. సో స్వామి అట్లా వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలో తెలియలే. ఆవిడ చెప్పినట్టు స్వామి స్వామి అని పిలిచిందమ్మ. వెంటనే స్వామి ఇటువైపు వచ్చారనమాట. ఇటువైపు తిరిగి ఆ అమ్మ చేతిలో అది అక్షింతలు పరవాణం ఉన్నాయన్నమాట. వెంటనే అక్షింతలు వేసి జస్ట్ ఇన్ అ స్ప్లిట్ సెకండ్, 2 సెకండ్స్ లో అంతా స్వామి పరవాణం పెట్టి లోపల కొంచెం తీసుకుని కర్చీఫ్ ఇమ్మన్నారు. కర్చీఫ్ తీసి తుడుచుకుని అమ్మ అప్పుడు పాదనమస్కారం తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా అన్నప్రాసన స్వామి చేతుల మీదుగా జరిగింది. అది అమ్మ వల్ల జరిగింది, లేకపోతే నేను వెళ్ళేవాడినే కాదు. సో అది మొట్టమొదట స్వామితో, అంటే ఫిజికల్గా, స్వామికి అంతా తెలుసు కానీ ఫిజికల్గా స్వామితో ఆ టచ్ అనమాట అప్పటి నుంచి 87. దాని తర్వాత నేను 1st క్లాస్ to 10th క్లాస్ నేను స్వామి స్కూల్లోనే చదువుకున్నాను, ఇక్కడ హైదరాబాద్లో సత్యసాయి విద్యావిహార్, మీ అందరికి తెలిసే ఉంటుంది బాగంబర్పేటలో. సో అక్కడ 10 ఏళ్ళు చదువుకున్నప్పుడు కూడా అంటే స్వామి అంటే అంత భక్తి, అంటే స్వామి దగ్గరే ఉండాలి అంత మాకు తెలియదు. జస్ట్ స్కూల్ యూనో నార్మల్ స్టూడెంట్ లాగా వెళ్ళొచ్చేవాళ్ళం, భజనలు చేసేవాళ్ళం.
కానీ ఆ నామస్మరణ అంత ఆ డీప్ డివోషన్ అప్పటికి మాకు తెలియదు. సో 10th దాకా స్కూల్లో చదువుకున్నాను అనమాట. 2002లో నా 10th అయింది. తర్వాత ఏం చేయాలి అంటే నాన్నప్పుడు చెప్పారు, నువ్వు ఎలాగన్నా నేను చదువుకోలేకపోయాను రా స్వామి దగ్గర, నేను స్వామి కాలేజ్ చదువుకోలేకపోయా, అది గొప్ప అదృష్టం అది స్వామి దగ్గర చదువుకోవడం, నువ్వు అక్కడికి పోయి చదువుకోవాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అన్నారు. నేను సరే నాన్న వెళ్తా అన్న, అప్లై చేసామన్నమాట. అప్లై చేస్తే 11th లో సీట్ వచ్చింది స్వామిదయతో. సో ఆ విధంగా స్వామి ఇంకొంచెం సన్నిధి కొంచెం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ 11th స్టాండర్డ్లో నా గ్రూప్ ఎంఏఈ మ్యాథ్స్ అకౌంట్స్ ఎకనామిక్స్, సో 11th 12th అక్కడే చేసుకునేవాళ్ళం. అప్పటికి స్వామికి భలే నడుస్తుండేవారు, ఎంత ఎంత ప్రేమ స్వామికి పిల్లలంటే. ప్రతిరోజు 3 ఇంటికల్లా వచ్చేసేవారు స్వామి దర్శనానికి. మేము ఎట్లా అంటే కాలేజ్ అయిపోగానే అక్కడ ఫ్రంట్ లైన్ లో కూర్చోవడానికి పరిగెత్తుకుని వెళ్ళాళ్ళం, అక్కడ సీట్ పెట్టుకోవడం, ఆ స్వామి చూస్తే చాలు మమ్మల్ని, ఆ స్వామి లెటర్ తీసుకుంటే చాలు, అంటే ఆ విధంగా ఉండేది మాకు. అంటే ఆ స్వామి కరుణశ్రీ గారి పద్యం మళ్ళీ నాకు గుర్తుకొస్తుంది ఇక్కడ, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు, స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు చాలు, పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు. స్వామిని ఒక్కమారు సంస్మరించిన చాలు, పూర్వ పుణ్యలహరి పులకరించినట్లు, నవ వసంత లక్ష్మి నాట్యమాడిన ఎట్లు, నిత్య శాంతిదాయి సత్యసాయి. అంటే స్వామిని ఒక్కమారు తలుచుకుంటే చాలు, ఒక్కసారి స్వామి మన ముందు నిల్చుంటే చాలు, స్వామి ఒక్కసారి మనం పలకరిస్తే చాలు, ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ విధంగా ఉండేదండి మాకు. అంటే స్వామి స్టూడెంట్స్కు ఆ బంధం వేరు. ఎట్లా అంటే ఆ బాండ్ వివరించలేము. ప్రతి ఒక్క విషయం స్వామి మాకు నేర్పించారు, ఎలా ఉండాలో చెప్పారు, ఎంతో ప్రేమించారు, ఆ ప్రేమను అందరికీ పంచమని చెప్పారు. సో అదే విధంగా ఈరోజు ఇక్కడ నుంచున్నామంటే అంతా స్వామి దయే. స్వామి స్వామి స్వామి దగ్గర ఉన్న కబుర్లు, స్వామి స్వామి చెప్పిన టీచింగ్స్ అవన్నీ షేర్ చేయాలని మాకు ఎంతో గొప్ప ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఏమైందంటే 11th 12th స్వామి దగ్గర చదువుకున్నాం పుట్టపర్తిలో. సో ఆ టైంలో అంటే కొంచెం పాడడం వచ్చానమాట అప్పటికే, అందుకని భజన చేస్తుండేవాళ్ళం. సో స్వామి దగ్గర పాడాలంటే ఏం చేయాలి అది లోపల బాగా ఉత్సుకత అనమాట. స్వామి దగ్గర పాడాలి, స్వామి పాడుతుంటే మనల్ని చూడాలి, జనరల్గా బాగా ఉండేదన్నమాట అందరి పిల్లలకి. మెయిన్గా మ్యూజిక్ గ్రూప్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండేది, ఎందుకంటే మ్యూజిక్ గ్రూప్ అంటే స్వామికి చాలా ఇష్టం. ప్రతిరోజు వాళ్ళు ముందు కూర్చునేవాళ్ళు, ప్రతిరోజు భజనలు జరిగేవి, ఆ భజనలు అప్పుడు స్వామి మాట్లాడుతుండేవాళ్ళు. సో ఎట్లా దగ్గరికి వెళ్ళాలి, ఆ క్లోజ్ ఆ కోర్లోకి ఎలా వెళ్ళాలి, అది చాలా కృషి చేసేవాళ్ళం స్వామి దగ్గర పాడాలి. సో రోజు ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళం. సో అలా జరుగుతుంటే ఒకరోజు 12th క్లాస్లో అనమాట, సార్ అనమాట అక్కడ మ్యూజిక్ ఇన్ఛార్జ్ డాక్టర్ శైలేష్ శ్రీవాస్తవ గారని, ఆయన ఫిజిక్స్ లెక్చరర్, గొప్ప ప్రొఫెసర్ కూడా. సో ఆయన మ్యూజిక్లో కూడా బాగా ఆరితేరిన వాళ్ళు, ఆయన ఇన్ఛార్జ్ అనమాట. సో ఆయన అడిగారనమాట, ప్రభాకర్ నువ్వు స్వామిని అడుగు ఒకసారి పాడతానని. ఎందుకంటే స్వామి దగ్గర పాడాలంటే ఆ రోజుల్లో అంటే ఈ రోజు కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి పర్మిషన్? నా శైలేష్ సార్ పర్మిషన్, ఆయన ఇన్ఛార్జ్ అనమాట. వెంటనే స్వామిని అడగలేము, స్వామి ఇట్లా పాడతా మేముందంటే కుదరదు, స్వామి అంటారు పర్మిషన్ తీసుకున్నావా అని. సో ఆ విధంగా ఉండేది డిసిప్లిన్ ఆ రోజు ఈ రోజు కూడా. సో సార్ చెప్పిన విధంగా ఓకే సార్ థ్యాంక్ యూ అని, గొప్ప ఆనందం, ఇంకా హద్దులు లేవన్నమాట. స్వామిని అడగడం, ఏ స్వామి దగ్గర పాడడం అంటే మాటలు కాదు. సో ఏం చేశాను 12th ఎండింగ్లో డిసెంబర్ ఆ టైంలో అనమాట. సో స్వామిని అడగాలంటే ప్రతి ఒక్కళ్ళు పువ్వు పట్టుకునో ఏదో కూర్చుంటారనమాట స్వామి పర్మిషన్ తీసుకోవడానికి, అంటే స్వామి దగ్గర భజనలు పాడాలంటే. సో నేను పువ్వు పట్టుకున్నాను, రోజ్ ఫ్లవర్, ఆ రోజు ఇంకా గుర్తు, ఫ్రంట్ లైన్లో కూర్చుని ఉన్నాను. సో స్వామి పిలిచారనమాట, స్వామి రోజ్ ఫ్లవర్ ఇవ్వడానికి వెళ్ళాను. నేను ఏమి అడగాలో మర్చిపోయానండి, అంటే అంత మైండ్ బ్లాంక్ అయిపోయింది స్వామి దగ్గర అంతే. ఆ స్వామి ఆ కళ్ళలో చూస్తున్నా మనం చూడలేము, చాలా కష్టం అది. అంటే ఒక్కోసారి ఆ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మాకు అంత కొత్త, అంటే అంత క్లోజ్గా ఇప్పుడు చూడలేదు స్వామిని, అంటే 11th 12th చదువుకున్నా. సో ఏమైంది మర్చిపోయాను, స్వామికి రోజు ఇచ్చేశాను, ఏం అడగాలో మర్చిపోయి వచ్చేసాను కూడా, స్వామి కూర్చోమన్నారు. ఆ విధంగా ఛాన్స్ పోయిందనమాట. సో వెంటనే తర్వాత ఏమైందంటే మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ స్వామి అప్పుడు కార్లో వచ్చేవారు,
అంటే అప్పటికి స్వామికి ఆ ప్రాబ్లం వచ్చింది, ఆ లెగ్ ఎవరితో తీసుకున్నారు స్వామి, అంతా మాయా స్వామి, స్వామికి అంతా తెలుసు. స్వామి అప్పుడు కారులో వస్తున్నారు, అప్పుడు స్వామి ఇట్లా మీ ముందు స్వామి దగ్గర భజనలు పాడే అనుమతి ఇవ్వండి స్వామి అంటే, మంచిది పాడు అన్నారు. ఇంకా ఆనందానికి హద్దులు లేవు. సో 12th జనవరిలో స్టార్ట్ చేశాం భజనలు పాడడం స్వామి ముందు. సో అక్కడతో ఆగలేదు అది, ఎలాగన్నా స్వామి ఇంకా దగ్గరికి వెళ్ళాలి. ఆ ఇంట్రెస్ట్ అనమాట, అంటే ఆ యర్నింగ్ ఫర్ గాడ్ అంటారు, అంటే ఆ సన్నిధి, దేవుడి సన్నిధికి దగ్గరికి వెళ్తూ ఉండాలి, అతని ప్రేమని ఎక్కువ పొందాలి. సో అదే విధంగా ఏం చేశాం, ఒక గొప్ప ఛాన్స్ వచ్చింది మళ్ళీ 12th హరికథ నేర్చుకున్నాం అనమాట. స్వామి సక్కుబాయి గారి హరికథ, అది బేసికలీ మన సుశీలమ్మ గారి పాటలనే నేర్చుకున్నాం, అవన్నీ కలిపి ఒక హరికథ చేసుకుని స్వామి దగ్గర పాడే అవకాశం వచ్చిందనమాట. ఒకసారి పాడాను, ఒక 20 అనమాట అది, జస్ట్ అంటే పార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్. స్వామి పిల్లలు వెళ్ళిపోయే ముందు, అంటే క్లాస్ అయిపోయాక, 12th అయిపోయాక నెక్స్ట్కి వెళ్తే ఒక గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అని చేసేవాళ్ళం స్వామి దగ్గర. అన్ని పాటలు పాడి, సో స్వామి అందరూ లెటర్లు ఇచ్చేవారు, స్వామి పూలు ఇచ్చేవారు, స్వామి బ్లెస్ చేసేవారు. సో ఆ విధంగా 12th అయిపోయిందనమాట. సో 12th అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. నాకు పుట్టపర్తిలో ఉండాలనే నాకు ఇంట్రెస్ట్. 2 ఆప్షన్స్ ఉన్నాయి నాకు, బీఎస్సీ ఆర్ బీకామ్. బీఎస్సీ పుట్టపర్తిలో ఉంది, బీకామ్ మళ్ళీ బృందావన్కి వెళ్ళాలి. బృందావన్ అంటే చాలా దూరం అయిపోతాం మళ్ళీ స్వామికి అని చెప్పి నేను బీఎస్సీకి అప్లై చేశాను, బీఎస్సీ ఎంఈఎస్ మ్యాథ్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్. సో స్వామి దగ్గరతో సీట్ వచ్చింది, గ్రాడ్యుయేషన్ లో జాయిన్ అయ్యాను అనమాట. ఇంకా అప్పటి నుంచి టర్నింగ్ పాయింట్ అండి, స్వామి దగ్గరికి అంటే ఆ మోర్ ఛాన్సెస్ అవకాశాలు బాగా వచ్చేవి. సో ఫస్ట్ ఇయర్ లో మేము హరికథ మళ్ళీ ఇద్దరితో, నేను సాయి రఘురామ్ అని మీరు చూసే ఉంటారు ఫోటోలో, రాజకీయ అని చెప్పే అబ్బాయి పేరు సాయి రఘురామ్. ఆ అబ్బాయి వనస్థలపురం నుంచే ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్న్ చేస్తున్నాడు, స్వామే చదివిస్తున్నారు అక్కడ బెంగళూరులో వైదేహి కాలేజ్. సో ఆ అబ్బాయి నేను కలిసి హరికథ, అదే సక్కుబాయి గారు హరికథ నేర్చుకున్నాం. అప్పుడు ఇద్దరం స్వామి ముందు, స్వామి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది, స్వామి పుష్పాలు పూలు పెట్టుకుని కూర్చున్నాం, రోజ్ ఫ్లవర్స్. అది ఇంకా గుర్తు, August 14 అంటే జస్ట్ ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు. సో ఏమైంది, స్వామి వచ్చారు, స్వామి అడిగారు ఏమి పుష్పాలు పట్టుకున్నారు ఇక్కడ అన్నారు. స్వామి ఇట్లా హరికథ పాడతాం స్వామి, మేము నేర్చుకున్నాం సక్కుబాయి. అవునా, ఓకే అని స్వామి కూర్చున్నారు చైర్లో. అప్పుడు ఎస్వి గిరి గారు వైస్ ఛాన్సలర్ గా చేస్తున్నారు. సో ఆయన వెంటనే పిలిపించారు, పిలిపించి ఏంటి పిల్లలు ఏదో పాడతామంటున్నారు ఏమది అన్నారు. స్వామి హరికథ స్వామి నేర్చుకున్నారు పాడతారు. అప్పటికి చాలా ఒక 15-20 అనమాట మా లెక్చరర్స్ అందరూ చూడడం, మానిటర్ చేసి ఓకే చేశారనమాట. అయితే ఆయన స్వామి గిరిగారితో చెప్తున్నారు, ఓకే వాళ్ళకి చెప్పు చాలా బాగా పాడాలని చెప్పు. మేము అక్కడే కూర్చున్నాం అనమాట, అక్కడే స్వామి జస్ట్ అక్కడ అప్పటికి గ్రిల్స్ పెట్టారు స్వామికి సపోర్ట్గా. సో అక్కడే కూర్చున్నాం, ఆయన వచ్చి మాకు స్వామి వాంట్స్ యూ టు సింగ్ వెల్, స్వామి వాంట్స్ యూ టు డూ వెల్ అని. స్వామి ఇక్కడే ఉన్నారనమాట, అంటే మీడియేటర్ లాగా. స్వామి ఓకే స్వామి చేస్తాము. సో అది హరికథ బాగా జరిగింది, స్వామి ఎంతో ప్రేమ. మధ్యలో హరికథలో పాటలు కూడా చాలా బాగుంటాయి, అవి అద్భుతమైన పాటలు. సుశీలమ్మ గారి సక్కుబాయి అందులో పాట

అలా ఒక 9 పాటలు ఉన్నాయన్నమాట ఆ హరికథ. అప్పుడు ఇద్దరం అనమాట నుంచి జస్ట్ సల్వార్ కుర్తా వేసుకున్నాం, కాస్ట్యూమ్ ఏమీ లేదు. సో అప్పుడు ఏమైందంటే అక్కడ సుధీర్ భాస్కర్ సార్ అని ఉండేవారు అప్పుడు ఆ రోజుల్లో, అంటే ఇప్పుడే ఉన్నారు. ఆయన మేనేజ్మెంట్ లో హిజ్ అ ప్రొఫెసర్, ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ కి. సో ఆయన స్వామి పక్కనే కూర్చునేవారు, మేము బురక హరిక చేస్తున్నాం, అక్కడ అక్కడ ఉన్నాం, స్వామి ఇక్కడ ఉన్నారు. సో వెంటనే ఆయన పిలిచి మధ్యలో వాళ్ళని డాన్స్ చేయమని చెప్పు అన్నారు. మేము అంటే అప్పటికి డాన్స్ నేర్చుకోలేదు, జస్ట్ పాటలు పాడుతున్నాం అనమాట. సో మేము చేస్తున్నప్పుడు మధ్యలో ఆయన వచ్చి, స్వామి డాన్స్ చేయమంటున్నారా, ఏదో ఏదో ఒకటి స్టెప్ వేయండి, ఏదో ఒకటి గెంతండి అన్నారు. మాకు ఏం చేయాలో తెలియలే అనమాట. సో ఏదో మాకు వచ్చిన దాంతో ఏదో వీవర్ అంటే లెగ్స్ మూవ్ చేయడం మొదలుపెట్టాం. అది మళ్ళీ మళ్ళీ స్వామి ఆయన చెప్పారు, సరిగ్గా చేయమని చెప్పాలి, సరిగ్గా చేయట్లేదు, మళ్ళీ చెప్పబోయన్నారు. మళ్ళీ ఆయన వచ్చారు, మళ్ళీ ఏదో చేయండి అన్నారు డాన్స్. ఏదో అప్పటికి ఏదో మేనేజ్ చేసామన్నమాట. మళ్ళీ తర్వాత ఏమైందంటే మా కథ మధ్యలో మాకు వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. మేము ఆడియన్స్ ని ఫేస్ చేస్తున్నాం, స్వామి వెనకాల ఉన్నారు, అంటే ఇట్లా డయాగ్నల్ గా ఉన్నాం అనమాట. ఏం స్వామి ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారో మాకు తెలియలేదు. వెనకాల స్వామి వెంటనే ఏమైందంటే కొంచెం చాలా యాక్టివిటీ అవుతోంది అక్కడ, అందరూ కదులుతున్నారు, అటు ఇటు వెళ్తున్నారు, ఏం అర్థం కావట్లా. ఏమైందంటే స్వామి మధ్యలో దండలు తెప్పించమన్నారు ఇద్దరికి, పెద్ద పెద్ద దండలు అనమాట. వాళ్ళకి ఏ దండలో తెలియలేవు, అక్కడ స్వామి బాయ్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేశారంటే భజన హాల్కి వెళ్ళి అక్కడ ఏవో పైన వేస్తారు కదా దేవుళ్ళకి, ఆ దండలేవో తెచ్చారు. స్వామి అవి కాదు, ఇంకో దేవుడు అన్నారు. అలా చాలా 3-4 ఏవో తెచ్చారు, స్వామికి నచ్చలేదు. తర్వాత ఇంకో పెద్ద బంతిపూలతో ఒక దండ తెచ్చారు, మాకు తెలియదు అనమాట. తెచ్చి వాళ్ళు మా మడిలో వచ్చి వేశారు. అయ్యో స్వామి మాకు అర్థం కాలే ఏమిటో ఇది. అప్పటికి బురక హరికథ అయిపోయింది. సో స్వామి వెంటనే దండలు వేశాక ఇంకొన్ని పాడండి అన్నారు. పాటలు అయిపోయాయి, వెంటనే అప్పుడు మేము భజనలు మొదలు పెట్టాం.

అలా చాలా మూడు నాలుగేవో తెచ్చారు, స్వామికి నచ్చలేదు. తర్వాత ఇంకో పెద్ద బంతిపూలతో ఒక దండ తెచ్చారు, మాకు తెలియదు అనమాట. తెచ్చి వాళ్ళు మా మడిలో

అని కొన్ని మూడు భజనలు పాడామన్నమాట స్వామి. వెంటనే స్వామి చాలా ఆనందించారు. ఆనందించి వెంటనే ఇద్దరిని పిలిచి, అక్కడ మ్యూజిక్ వాళ్ళందరినీ పిలిచి, మాకు స్వామితో ఫస్ట్ ఫోటో అనమాట. స్వామి ఇట్లా చేతులు పట్టుకుని అప్పటికి స్వామి నుంచున్నారు. అంటే ఎంత ప్రేమ ఉంటే అప్పటికి స్వామికి చాలా కష్టమేదండి, మనకు తెలియదు. 2004 నుంచి 9 దాకా స్వామి ఎంత కష్టపడ్డారో నిజంగా అది చెప్పలేము మనం. ఒకసారి ఆలోచించండి, ఆ ఫ్రాక్చర్ అయ్యాక ఎవరన్నా అంతసేపు కూర్చోగలరా? ఒకసారి ఆలోచించి, అంత ఏజ్ లో ఎంత పేషెన్స్ తో ఎంత ప్రేమ ఉంటే స్వామి అందరి కోసం వచ్చారు. ఎన్ని గంటలు, 3 గంటలు 4 గంటలు ఫారినర్లకి, వీళ్ళకి వాళ్ళకి ఎంత ప్రేమ ఇచ్చారు, ఎంత టైం ఇచ్చారు. మాకు అదే అనిపించింది అన్నమాట, ఎందుకు స్వామి ఇంత కష్టపడ్డారు. అట్లా అదే చైర్లో కూర్చుని ఎక్కడ ఇటు అటు తిరగడానికి కూడా రాదు. ఆ విధంగానే స్వామి ఆరేళ్ళ, ఇంకా ఎక్కువ, 7-8 ఏళ్ళు. అదే మాకు చాలా బాధేసేది. కానీ స్వామిని హ్యాపీ చే అంటే స్వామి ఎట్లా ఉండేదంటే, స్వామి భజనలు పాటలు విని చాలా ఆనందించేవారు. సో అదే ఆయనకి ఆనందం. బ్లిస్ హీస్ హిస్ ఫుడ్. ఇవన్నీ ఆయన అబౌవ్ దట్, అంటే ఇవన్నీ చాలా తక్కువ అనమాట. ఆయన బాడీ కాదు కదా, స్వామి చెప్పారు, నేను శరీరం కాదు, నేను ఆత్మని. సో స్వామికి ఎటువంటి పెయిన్ లేదు. కానీ ఆ శరీరానికి కొంచెం ఆ పెయిన్ ఉంటుందండి, అంటే ఎవరికన్నా ఉంటుంది. మానవుడిగా వచ్చారు స్వామి, సో చాలా పెయిన్ గా ఉండే. కానీ స్వామి ఏమి చూపించేవారు, వారు కూడా ఎప్పుడు నవ్వుతుండేవారు. అంటే మనం కూడా నేర్చుకోవాలి ఆ విధంగా, అంటే ఎటువంటి పెయిన్ లో కూడా మిగతా మన ముందు వాళ్ళని ఎప్పుడు మనం సంతోష పెట్టాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎప్పుడు ఆనందం పెట్టాలి. వాళ్ళు చేసే పనికి రికగ్నైజ్ చేస్తూ ఉండాలి, మీరు బాగా చేశారని చెప్పాలి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, చాలా మంది చూస్తుంటాం వర్కర్లను మనం ఆఫీసుల్లో కానీ ఇక్కడ కానీ, స్వీపర్స్ వీళ్ళు ఉంటారు. ఆ ఒక సినిమాలో చూపించినట్టు వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బా ఎంత బాగా నువ్వు చాలా బాగా చేసావయ్యా స్వీపింగ్, ఎంత చాలా బాగుందంటే ఎంతో ఆనందిస్తాడు. ఆ విధంగా స్వామి ప్రతి ఒక్కళ్ళని ఆ విధంగా రికగ్నైజ్ చేసి వాళ్ళకి గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో ఆ విధంగా మనం ఉండాలని నాకు అనిపించేది. సో డివియేట్ అవ్వకుండా స్టోరీ హరికథ చేసామన్నమాట స్వామి దగ్గర. గొప్ప అవకాశం అది, మాకు ఇంకా గుర్తు. August 14, 2004, జస్ట్ ఇండిపెండెన్స్ డేకి ముందు. సో స్వామి దండలతోనే ఆ ఫోటోలు తీపించుకుని, బా చేశారా, ఇట్లాంటి చేస్తుండండి మీరు అని చెప్పి అక్కడ మ్యూజిక్ వాళ్ళందరితో కూర్చుని ఆ విధంగా టర్నింగ్ పాయింట్ అనమాట. దాంతో స్వామి దగ్గరికి వెళ్ళడం, స్వామి ఆ క్లోజ్, అంటే స్వామి ఆ ప్రేమను ఇంకా ఎక్కువ పొందడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇయర్ లో అట్లా అవుతుంటే హరికథ జరిగింది. తర్వాత బుర్రకథ అని ఒకటి, మాకు తెలియదు బుర్రకథ ఏంటో ఆ రోజుల్లో, జస్ట్ హరికథే నేర్చుకున్నాం. సో బుర్రకథ చేస్తే బాగుంటుంది అని ఎవరో మాకు సజెషన్ ఇచ్చారు. అది ఎవరు చెప్తారు, ఎవరు నేర్పిస్తారు, మాకేం తెలియదు. ఫస్ట్ గ్రూప్ ఫామ్ అవ్వాలి, ఎవరెవరు పాడతారు బుర్రకథకి. మీరు తెలుసు 3 ముగ్గురు ఉంటారు, ఒకళ్ళు కథకుడు, రాజకీయం, హాస్యం, ముగ్గురు కథ చెప్తూ ఉంటారు. ఒక్క నిమిషం. సారీ అండి, చెవట్లు నాకు ఎక్కువ పట్టేస్తుంటాయి. ఈవెన్ బుర్రక చెప్పేటప్పుడు కూడా మా కాస్ట్యూమ్ వేస్తారు, ఆ కాస్ట్యూమ్ అంతా కారిపోతూ ఉంటుంది ఆ చెవట్ల వల్ల, మాకు అలాగే అలవాటు. స్వామి కూడా అదే అలవాటు, వీడికి ఏం చేయలేము అట్లనే కారుతూ ఉంటుందని స్వామి వదిలేసేవారు. సో బుర్రకథ టీం ఫామ్ అయింది బేసికల్లీ. ఎట్లా అంటే సెలెక్ట్ చేశారు మనం, 3 తెలుగు వాళ్ళు ఉండాలి పాడగలిగే వాళ్ళు, యూనో బాగా యూనో స్పీచ్ చక్కగా మాట్లాడాలి తెలుగులో. సో ఆ విధంగా మా టీమ్ స్టార్ట్ అయిందనమాట. సాయి రఘురామ్, అరవింద్ సాయి,

నేను. ముగ్గురం హైదరాబాద్ వాళ్ళమే. అరవింద్ సాయి ఎల్బీ నగర్లో ఉంటాడు, సాయి రఘురాం వనస్థలిపురం, నేను ఇక్కడ నల్లకుంట శివం రోడ్. సో ముగ్గురం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాం. ముగ్గురం ఏమైందంటే ఇంకా ఒక ఏదో కథ నేర్చుకోవాలి. సో ఎవరు నేర్పిస్తారు? సో అప్పుడు మా గురువు గారైన కృష్ణ భాస్కర్ సార్, ఎం కృష్ణ భాస్కర్, ఆయన ఇప్పుడు బిహెచ్ఎల్లో ఉంటారు. సో స్వామి దగ్గరికి వెళ్ళామంటే, స్వామి దగ్గర ప్రేమని పొందామంటే అంతా ఆయన వల్లే. సో మాకు స్వామి చెప్తుండేవారు, మీరెప్పుడు ఆయనకు మీరెప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఉండండి రా, ఆయన చక్కగా చూసుకోండి అని చెప్తుండేవారు మాకు. నిజంగా ఎంతో వీ హ్యావ్ నో వర్డ్స్, మాకు మాటలు చెప్పే నాకేమ మాటలు రావట్లేదు అనమాట. స్వామి దగ్గరికి తీసుకెళ్లిన వారు ఆయన. ఈరోజు పొద్దున ఆయన కలిసి వచ్చాం అక్కడ బిహెచ్ఎల్కి వెళ్ళి. సో ఆయన వచ్చి నేర్పించేవారు స్వామి పిల్లలకి ఈ బుర్రకథలు ఇట్లాంటివన్నీ. సో ఆయన హిస్టరీ చాలా ఉంది. ఆయన ఉయ్యాలోత్సవం ఆ రోజుల్లో 70s 80s లో స్వామి దగ్గర పూర్ణచంద్రలో చెప్తుండేవారు. ఆయన హాస్యం అనమాట ఆ రోజుల్లో. అబ్బో ఎన్ని ఎక్స్పీరియన్స్లు. స్వామి బిహెచ్ఎల్లో ఉద్యోగం ఇచ్చింది స్వామి. స్వామితో వెళ్లేవారు లాంచీల మీద. అక్కడ స్వామి అప్పుడు రాజమండ్రి ఎక్కుతిరుగుతుండే వెళ్తుండేవారు. అప్పుడు రాజమండ్రికి వెళ్ళేటప్పుడు స్టీమర్లో సార్ కూడా స్వామితో పాటు ఉండేవారనమాట. అండ్ స్వామి శివంకి వచ్చినప్పుడు కూడా సార్ ఉండేవారు. సో ఈరోజు పొద్దునే చెప్తున్నా స్వామి గురి స్వామి విషయాలన్నమాట. సో స్వామి శివంకి వచ్చినప్పుడు 80 ఆ టైంలో అనమాట. స్వామికి ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి. ఎట్లా అంటే ఆ రోజుల్లో స్వామి వద్దు స్వామి అంత ఆవకాయ వద్దండి, స్వామి కొంచెం ఎక్కువ బాగా ఎర్రగా కలుపుకుని మరీ తినేవారు. స్వామికి చాలా ఇష్టం అనమాట. సో అప్పటికి ఏమైందంటే డాక్టర్లు చెప్పారు స్వామికి, స్వామి ఎక్కువ తినకూడదు, ఆవకాయ కొంచెం మీరు చూసుకోండి కష్టం అవుతుంది అని. అప్పుడు కృష్ణభాస్కర్ సార్ పక్కన ఉన్నారనమాట. సో ఎక్కువ వేయలేదు స్వామికి. స్వామి ఆయన పిలిచి, అరే రారా ఇక్కడ రా కొంచెం వేయి నాకు. ఎక్కువ వేపించుకుని స్వామి తినడం, స్వామి ఇష్టపడడం, ఆ విధంగా ఉండేది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం. సో ఆయన వచ్చి పిల్లలకి, ఆయన జమానా అయిపోయాక మన స్వామి పిల్లలకి చెప్తుండేవారు అన్ని బుర్రకథలు. స్వామి బుర్రకథ, స్వామి మీద మళ్ళీ రామదాసు, చాలా స్టోరీలు ఉండేవి. సో ఆయన మాకు నేర్పించారు అద్భుతమైన కథలు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం అనమాట. అంటే ఆయన రాసిన పాటలు కూడా, ఆయన భావాలు ఎంత అద్భుతంగా ఉండేవి. ఫస్ట్ కథ మేము చెప్పింది స్వామి జీవిత చరిత్ర మీద, సాయి సంకల్పం సాయి సందేశం అని ఒక బుర్రకథ నేర్చుకున్నాం. సో అది స్వామి దగ్గర చెప్పడం జరిగిందనమాట. చాలా చాలా అనుభవాలు, అంటే ఒక్కొక్క బుర్రకథకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉండేది మాకు స్వామితో. సో ఫస్ట్ ఏం జరిగిందంటే నవంబర్ 8 అనమాట, నవంబర్ 8 చెప్పాం స్వామి దగ్గర బుర్రకథ. కానీ దానికన్నా ముందు 3 సార్లు వేషాలు వేసుకుని వెళ్ళాం ఆ పెద్ద ఫుల్ కాస్ట్యూమ్తో అనమాట. కానీ స్వామి అక్కడ పేషెన్స్ టెస్ట్ చేసేవారు మమ్మల్ని. ఆ సహనం ఎంత ఉందో, ఆ సహన శక్తి, సహనం లేనిది స్వామి దగ్గరికి వెళ్ళలేమండి, చాలా కష్టం. ఆ సహనం ఉండాలి, ఆ సహనంతో పాటు ఆ హ్యూమిలిటీ ఉండాలి, వినయం సహనం రెండు ఉండాలి, లేకపోతే చాలా అది డిస్టెన్స్ అట్లానే ఉంటుంది అని మేము అది నేర్చుకున్నాం. సో ఆ రెండు పెట్టుకుంటే నిజంగా స్వామి మిమ్మల్ని హృదయంలో పెట్టుకుంటారు, అదే మాకు అనిపిస్తుంది ఈరోజు కూడా. సో 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా 3 సార్లు స్వామి ఏమి అడగలేదు. అట్లా కాస్ట్యూమ్తోనే కూర్చునేవాళ్ళం, స్వామి భజనలు అయిపోయేవి, మేము వెళ్ళిపోయేవాళ్ళం. యూనో డిసప్పాయింటెడ్ అని కొంచెం బాధపడేవాళ్ళం, స్వామి ఏమవుతుందా ఇక్కడ, స్వామి ఇవ్వట్లేదు మనకి ఛాన్స్ అని. సో అట్లా వెళ్తూ ఉంటే ఒకరోజు మళ్ళీ కూర్చున్నాం అనమాట, 4th డే నవంబర్ 8 కూర్చున్నాం. అప్పుడు స్వామి ఓకే బుర్రకథ పిల్లలు ఉన్నారా, ఓకే పెడదాము రమ్మని చెప్పండి. సో ఫస్ట్ టైం అనమాట స్వామి దగ్గర బుర్రకథ ముగ్గురం కలిసి చేయడం. అది ఒక గంట సే ఒక 45 మినిట్స్ కదా అది, స్వామి సందేశం సాయి సంకల్పం మీద, స్వామి ప్రాజెక్టులు అన్నీ చెప్పుకుంటూ వచ్చాం ఆ కథలో. స్వామి కథ అయిపోయాక చాలా ఆనందించి, అంటే అది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. అది స్వామి కథ అయిపోయింది, ముగ్గురికి 3 జతలు బట్టలు ఇచ్చారనమాట. పిచ్చి పేర్లు అడిగి, ఏంట్రా మీ పేరు, ఓ ముగ్గురు హైదరాబాదేనా, ఓ అని చెప్పి ఫోటో దిగి మేము వెనకెళ్ళి కూర్చున్నాం. స్వామి ఫోటోలన్నీ అయిపోయాయి, వెనకెళ్ళి కూర్చున్నాం అనమాట. ఫుల్ కాస్ట్యూమ్ ఉంది. వెంటనే స్వామి ఇంకేమైనా పాట పాడండి అన్నారు. అప్పటికి అంటే నాకు కొంచెం మా అమ్మ నాన్న వల్ల కొంచెం కర్ణాటక మ్యూజిక్ నేర్పించారు వాళ్ళు నాకు ఇక్కడికి, అంటే పుట్టపర్తికి వెళ్ళకముందు. సో ఆ బేస్ తో నాకు కొంచెం ఏదో కీర్తనలు, స్వామి రామదాస్ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు పాడి నేర్చుకోవడం మొదలు పెట్టాను.
సో అప్పుడు స్వామి వెంటనే ఏదో పాడు అన్నారు. సో అప్పుడే పక్కనే మైక్ ఉందన్నమాట. అప్పుడు నేను ఇంకా గుర్తు ఆ పాట

అని ఓ పాట పాడానమాట. స్వామి అట్లా నుంచునే అట్లా ఊగుతూ, ఇంకా నాకింకా ఆ సీన్స్ ఇంకా గుర్తున్నాయి. పక్కనే అనిల్ కుమార్ సార్, ఎంత గొప్ప అదృష్టం, నిజంగా స్వామి దయ చాలా ఛాన్స్లు ఇచ్చారు మాకు. ఈరోజు ఇక్కడ ఉన్న స్వామి ఇక్కడ ఉన్నారండి, స్వామి వింటున్నారు, అది నాకు గొప్ప నమ్మకం అనమాట. ఇంకా ఇంకా నాకు ఈరోజు చాలా మాకు స్పెషల్ డే. ఓ రకంగా జూన్15 అనమాట స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు 2009. సో అదే రోజు మళ్ళీ స్వామి దగ్గర ఈ విషయాలను చెప్పుకోవడం అంతా స్వామి సంకల్పమే. ఈరోజు స్వామి అదే అనిపించింది, ఇందాక కూర్చుంటే సడన్ గా నాకు, అంటే ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుండేవి. సో ఇక్కడ మళ్ళీ కోటిలో ఇక్కడ ఈ సమితిలో చెప్పడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సో ఆ విధంగా బుర్రకథ అప్పుడే చేశాము, చేసి వెళ్ళిపోయాం అనమాట. స్వామి చెప్పారు బాగా కాస్ట్యూమ్ ఉందిరా, పోయి మార్చుకురండి పోండి అన్నారు. సో వెళ్ళిపోయాం అనమాట. అక్కడ కృష్ణుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్తుంటే వెంటనే నితినాచార్య గారు ఉండేవారు స్వామి దగ్గర పక్కనే. ఆ రోజులో స్వామి వెనకాల నడుస్తుండేవారు, నితినాచార్య అని చెప్పేవారు. ఆయన వెంటనే, హే స్వామి ఇస్ కాలింగ్ యూ, కాలింగ్ ఆల్ ద బాయ్స్ గో ఇన్సైడ్ అన్నారు. ఎక్కడ ఇన్సైడ్ అంటే మేబీ లోపలేమనుకున్నాం, ఇన్సైడ్ అంటే ఇంటర్వ్యూ రూమ్ అనమాట. నాకు అప్పటిదా తెలియదు, అసలు ఎప్పుడు చూడలే కూడా ఇంటర్వ్యూ రూమ్ ఎలా ఉంటుందో. అయ్యి బాబు ఏమిటో చెప్తుంటారు, ఇంటర్వ్యూ రూమ్ అసలు ఈరోజు వెళ్తున్నాం. సో ఏమైంది, ఆ కవర్లు పట్టుకుని కూర్చున్నాం, ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి కూర్చుని ఉన్నారు, ఒక్కళ్లే ఉన్నారు స్వామి. అక్కడ స్వామి చూస్తే అబ్బా నిజంగా హీఈస్ ద వన్ దేర్, హీఈస్ ద వన్, హీఈస్ ద గాడ్, హీఈస్ అ సాక్షాత్ పరబ్రహ్మన్ దేర్ స్వామి. ఆ గ్లో అనమాట అట్లా కూర్చుని ఉన్నారు. మాకు ఏం చేయాలో తెలియలే, మాకు మాటలు కూడా రావట్లేదు. ఫస్ట్ టైం చూస్తున్నాం అక్కడ ఇంటర్వ్యూ, చిన్న గది అనమాట. ఆ బ్లూ ఆ యెల్లో లైటింగ్ ఉంది, పక్కన స్వామి పక్కన లెటర్లు అన్నీ ఉన్నాయి, అక్కడ స్వామి ఫోటో ఉంది ఒకటి, అక్కడ ఒక క్లాక్ కూడా ఉంది. స్వామి కూర్చున్నారు, ఓ రండి రండి రండి రండి అన్నారు. స్వామి వెళ్ళామన్నమాట. సో స్వామి చెప్పారు, చాలా బాగా చేశారు, చాలా బాగుంది, అంతా కథ బాగా చెప్పారు అని చెప్పి, స్వామి బాయ్స్ ఉంటారు అక్కడ వెనకాల, స్వామి వాచ్లు ఆల్రెడీ స్వామి ఒళ్ళో ఉన్నాయన్నమాట, వాచ్లు పెట్టున్నారు. ఆ వాచ్ ముగ్గురికి తొడిగారనమాట, ముగ్గురికి తొడుగుతూ, ఏ ఇది డబుల్ లాక్ రా అన్నారు, డబుల్ లాక్ సిస్టమ్. స్వామి అందరికీ వాచ్లు తొడిగి బాగా చెప్పారు, ఇలాగే ప్రతి చోట చెప్పాలి మీరు, అన్ని చోట్లకి వెళ్ళి స్వామి కథ, స్వామి సందేశం చెప్పాలి అని మాకు గొప్ప ఇన్స్పిరేషన్, గొప్ప సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు చెప్పారు ఆ బుర్రకథలో, అప్పుడు మేము స్వామి ప్రాజెక్టులు అన్ని గురించి చెప్పాం, అనంతపూర్ వాటర్ ప్రాజెక్టు అన్ని గురించి చెప్పాను. అప్పుడు చూడమన్నారు, మీరు చెప్పారు వాటర్ ప్రాజెక్టు ఈవెన్ చెన్నైలో వస్తోంది సార్, 30 కోట్లు పెట్టించాము, అది ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది అని చెప్పి, స్వామి అక్కడ కూడా వాటర్ ఇస్తున్నాం, స్వామి అక్కడ వాటర్ ఇస్తున్నారు అని చెప్పి మేము ఆ ఉత్సుకతలో, స్వామి మేము అక్కడికి వెళ్తాం స్వామి అని, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళడం, మీరు ఇక్కడే ఉండండి రా అన్నారు. ఎంత ప్రేమ, అప్పుడు చాలా దగ్గర కూర్చున్నాం అనమాట. ఆ స్వామి దగ్గర కూడా ఆ సువాసన ఏటో, ఆ ఎక్స్పీరియన్సే వేరండి. ఆ స్వామి జుట్టును చూస్తుంటే, ఆ స్వామి కళ్ళలో ఆ గ్లో, ఆ వర్చస్సు నిజంగా మాకు ఇంకా మర్చిపోలేము అనమాట. సో స్వామి అన్ని చెప్పి, స్వామి పాద తీసుకోండి పాద నమస్కారం అన్నారు. స్వామి గారు పాద నమస్కారం తీసుకున్నాం, తీసుకుని స్వామి వెళ్తాం, వెళ్ళండి అన్నారు. సో ఆ విధంగా ఫస్ట్ టైం అనమాట స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం. సో ఇంటర్వ్యూ అయ్యాక ఇంకా స్వామి అదొక స్టెప్ అనమాట. సో నెక్స్ట్ ఏమైందంటే, ఆ బుర్రక చేశాక నెక్స్ట్ ఏది నేర్చుకోవాలి అని మా కృష్ణ భాస్కర్ సారే, మాకు నెక్స్ట్ షిరిడి బాబా కథ చేద్దాము, స్వామి కథ అయింది, సో షిరిడి బాబా గారిది నేర్చుకోండిరా అని చెప్పి, మేము ప్రతి ఒక్క బుర్రకథ మేము నేర్చుకోవడానికి 3 నెలలు పట్టేదండి. ఎందుకంటే ఒక బుర్రకథ నేర్చుకోవడం అంటే అది ఒక ఈజీ కాదు. ఎట్లా అంటే, పాటలు నేర్చుకోవాలి, ఫస్ట్ కథ రాసుకోవాలి, ఆ పాటలన్నీ రాసుకోవాలి, వాటన్నిటిని కంఠస్థం చేసుకుని ముగ్గురు కోఆర్డినేషన్ ఉండాలి, ఆ కోఆర్డినేషన్ అయ్యాక మ్యూజిక్ తో కూర్చోవాలి, అదొక పెద్ద యజ్ఞం. ప్రతి ఒక్క బుర్రకథ మాకు యజ్ఞం అంటే అలా భావించేవాళ్ళం. ఆ యజ్ఞం స్వామి ముందు చేయాలంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి, స్వామి మన్ననలు పొందాలంటే, స్వామికి నచ్చాలంటే ఏ విధంగా చేయాలి, మేము యాక్చువల్లీ మేనేజ్మెంట్ ఏంటో ఆ విధంగా నేర్చుకున్నాం. టైం మేనేజ్మెంట్ ఏమిటో, మ్యాన్ మేనేజ్మెంట్ ఏంటో, పీపుల్ మేనేజ్మెంట్ ఏంటో, అంటే ఆ బుర్రకథలో అన్ని మాకు స్వామి నేర్పించేశారు. మ్యాన్ మేనేజ్మెంట్ ఎలా అంటే, కరెక్ట్ టైంలో అందరూ యూనో ఇన్స్ట్రుమెంటలిస్ట్ అందరు రావాలి, సో వాళ్లతో మనం కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళ కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండాలి,
సో వాళ్ళకి మనకి కొంచెం డిఫరెన్స్ వస్తే సరిగ్గా ఉండకపోవచ్చు కదా, చాలా ఉన్నాయి. సో ఆ విధంగా బుర్రకథ బికేమ్ ఎ మీన్స్ ఆఫ్ యునో టు లెర్న్ యునో మేనేజ్మెంట్ ఇన్ న్యూ స్టైల్. స్వామి ఆ విధంగా నేర్పించారు మాకు. సో నెక్స్ట్ మేము షిరిడి బాబా గారు బుర్రకథ చెప్పాము, అది ఏంటంటే ఆ కథ పేరు దేవుడు చెప్పిన కథ అని పెట్టాం. దేవుడు చెప్పిన కథ ఏమిటంటే, స్వామి అంటే స్వామి దేవుడు ఇక్కడ. స్వామి ఒక టైంలో 90s షిరిడి బాబా గారి చరిత్ర మొత్తం చెప్పారు డిస్కోర్సెస్ లో. సో అవన్నీ తీసుకుని కృష్ణ భాస్కర్ సార్ మా గురువు గారు ఒక చక్కటి బుర్రకథ చేశారనమాట. సో అందులో స్వామి షిరిడి బాబా గారి మొత్తం కథ, దేవుడే దేవుడి గురించి చెప్పిన కథ కాబట్టి దేవుడు చెప్పిన కథ అని చెప్పి స్వామి దగ్గర చెప్పారు 2006. అందులో అద్భుతమైన పాటలు. ఇంకా నాకు ఇంకా గుర్తుంది ఒక పాట, అది ఇంకా ఎప్పుడు పాడుతుండే వాళ్ళం స్వామి దగ్గర, దోసిత గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా అని. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, స్వామి బృందావనం నుంచి వచ్చేటప్పుడు పుట్టపర్తి ప్రజలు, పుట్టపర్తి పుర ప్రజలు ఏ విధంగా వేచి ఉన్నారో స్వామిని వెల్కమ్ చేసుకోవడానికి, ప్రతి ఒక్కళ్ళు దోసిట గులాబీ పూలతో ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో పాట రాశారనమాట. ఎంతో అద్భుతమైన పాట, అది ఒకసారి పాడతాను ఇప్పుడు.

0: అని ఒక పాట అనమాట.
1: ఎంత అద్భుతమైన పాట, ఒక్కటే ఒక్క ఆణిముత్యం ఆ పాట. ఆ బుర్రకథలో షిర్డీ సాయిబాబా గారి బుర్రకథలో స్వామి షిర్డీబాబా గారి జననం అంతా చెప్పుకుని దేవగిరి అమ్మ గంగా భవాడ్యుడు అక్కడి నుంచి వచ్చి సో స్వామి ఏ విధంగా లీలలు చేసేవారు ఆ హిందువులకి ముస్లింలకి ఉన్న ఆ రోజుల్లో ఆ యూనిటీని చెప్పుకొస్తూ అంతా చెప్పుకుంటూ వచ్చాం ఆ కథలో. అదొక 40 నిమిషాల కథ. కానీ ఆ కథ జరిగే ముందు ఒక గొప్ప అనుభవం మళ్ళీ మాకు. స్వామి దగ్గర ఉండాలంటే యూ హ్యావ్ టు బి రెడీ దెన్ అండ్ దే. అంటే ఇప్పుడు చెప్తారంటే చెప్తాం స్వామి అని చెప్పాలి, ఇప్పుడు ఈ పని చేస్తారా అంటే చేస్తాం స్వామి అని చెప్పాలి, వీఆర్ రెడీ స్వామి అని చెప్పాలి. ఏ పనికైనా అది స్వామికి చాలా ఇష్టం. సో ఆ రోజు ఏమైందంటే మేము అప్పటికి ఆ రోజు రెడీగా లేం కూడా, మేము బుర్రకథ నేర్చుకుని ఉన్నాం అంతే. ఆ రోజు ఏమైందంటే ఆ ఈవినింగ్ అనమాట 5 o'clock స్వామి వచ్చారు. ప్రతిసారి ఏమవుతుందంటే పిల్లలు కార్డ్ పట్టుకుంటారు, ఒక కార్డ్ చేసి స్వామి ఇట్లా ఇట్లా బుర్రకథ చేస్తాం మీరు అనుమతిస్తే, ఆ విధంగా ఉండేది ఆ రోజు ప్రొసీజర్. సో ఏ ప్రోగ్రామ్ అయినా స్వామి పిల్లలు ఒక కార్డ్ చూపిస్తారు, స్వామి ఆ కార్డ్ చూసి మళ్ళీ ఆ కార్డ్ బాయ్స్ ఉండేవారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ అనమాట, అవకాశం అట్లా ఆ విధంగా ఉండే స్వామి దగ్గర. ఆ స్వామి కార్డ్ చూసి ఓ ఈ కార్డ్ ఎవరు చేశారు, చాలా బాగుంది, అబ్బో ఎంత బాగుంది డిజైన్, ఆ విధంగా స్వామి అడిగేవారు ఆ పిల్లలు ఎవరు. సో ఒక కార్డ్ ఎవరో చేసి ఇచ్చారు మాకు, సో ఇట్లా బుర్రకథ ఉంది స్వామి అనుమతి, ఒక షిర్డీ బాబా గారి ఫోటో పెట్టి దేవుడు చెప్పిన కథ అని పెట్టుకుని కూర్చున్నాం ముగ్గురం. స్వామి వచ్చారు, స్వామి పిలిచారనమాట అక్కడ స్టేజ్ దగ్గర. స్వామి ఇట్లా బుర్రక చేయాలనుకుంటున్నాం స్వామి, మీరు అనుమతిస్తే ఎప్పుడన్నా చేస్తాం స్వామి. ఇప్పుడు చేస్తారా అన్నారు. స్వామి చేస్తాం స్వామి అనేసాం. మాకేం తెలియదు అంత, స్వామి అట్లా అట్లా అడగడం మేము వెంటనే చెప్పడం అనమాట. చేస్తారా అంటే చేస్తాం స్వామి, అయితే వెళ్ళండి చేయండి అన్నారు. కాస్ట్యూమ్స్ లేవు, ఏమీ లేవు మా దగ్గర, అన్ని హాస్టల్లో ఉన్నాయి, అసలు ప్రిపేర్డే కాదు. అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఎవరైతే వాయించాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేరు అక్కడ దగ్గరలో. సో వెంటనే ఏం చేశాను స్వామి, ఇట్లా కొంచెం టైం ఇవ్వండి స్వామి, హాస్టల్లో ఉన్నాయని మా దగ్గర ఏమంటే నేను ఎక్కడే కూర్చుని ఉంటా మీరు వెళ్ళరండి అన్నారు. స్వామికి ఎంత ప్రేమ, ఒక అరగంట వెయిట్ చేశారండి స్వామి. వెంటనే మేము పరిగెత్తుకుంటూ అక్కడ ఆటో ఎవడో ఉన్నాడు అక్కడ బయట పుట్టపర్తిలో అక్కడ బయట ప్రాంగణంలో, సో తొందరగా వెళ్ళాలన్నా మా కాస్ట్యూమ్స్ అన్ని ఉన్నాయి తొందరగా. వాడికి ఎంతో డబ్బులు అట్లా ఇచ్చేసాము, ఇవి ఎంత ఇచ్చామో కూడా తెలియదు మాకు, తొందరగా పని కావాలి మాకు. హాస్టల్కి వెళ్ళి అన్ని కాస్ట్యూమ్లు ఆ తంబూరా ఆ డ్రెస్సులు అన్నీ తెచ్చుకున్నాం. తెచ్చుకుని కూర్చునున్నాం, అప్పటికి వేదన జరుగుతోంది, ఇంకా స్వామి అక్కడ కూర్చుని ఉన్నారు. సో వెనకాల భజన మందిర్లోకి వెళ్ళామన్నమాట. అంతా టకటక ఒక 5 నిమిషాల్లో వెంటనే వేసేసుకున్నాం. వెంటనే పిల్లలు వచ్చారు మాకు హెల్ప్ చేశారు కాస్ట్యూమ్ వాళ్ళందరూ. నిజంగా స్వామి దేవ వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాం కాస్ట్యూమ్ వాళ్ళకి, ప్రతి కథకి వాళ్ళు. జగన్నాథరావు గారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు తెలుస్తుంది ఆయనకి, గణేష్ అని రేడియో సైలో ఉంటారు, ప్రతి కథకి మాకు వేశాడు నిజంగా వాళ్ళకి. ఎంత స్వామి అంటే మమ్మల్ని చక్కగా మేకప్ వేసి స్వామి దగ్గర ప్రజెంట్ చేసేటట్టు ఉండేట్టు చేశారు వాళ్ళకి. మేమంతా థ్యాంక్ఫుల్ అనమాట ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ఫుల్ అండి. మేము స్వామి దగ్గరికి వెళ్ళామంటే వీళ్ళందరూ కారకులే. సో ఏమైంది వెంటనే వేసుకున్నాం. నేనేమైందంటే గజ్జలు పెట్టుకోవడం మర్చిపోయాను ఆ తొందరలో అనమాట, గజ్జలు వేసుకునేవాళ్ళం. సో అక్కడికి వెళ్ళాం మేము తంబూరాతో. సో స్వామి ఇట్లా రెడీగా ఉన్నాం స్వామి చేస్తాం, గజ్జలేవి స్వామికి తెలుసు అంతా, స్వామికి అంతా తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు స్వామి. ఈ రోజు అందరం ఇక్కడ ఉన్నాం స్వామికి తెలుసు, స్వామి ఇక్కడ కూర్చున్నారు వింటున్నారు అంతా అంత క్లియర్ అండి మనకి, అంతే ఇంక అందులో ఎటువంటి డౌట్ ఉండకూడదు మనకి, నిజంగా స్వామి దయ. సో స్వామి మర్చిపోయాను స్వామి అని వెంటనే పరిగెత్తికి వెళ్ళి అక్కడ గజ్జలు ఉన్నాయన్నమాట, వెంటనే అది కట్టుకుని వచ్చా. వచ్చి స్వామి దగ్గర కథ చెప్పాం, కథ చెప్పాక పాటలని పాడాం, అందులో పాటలు కూడా ఇంకో పాట ఉంది

నీటిబుడగరా ప్రాణము తగిలిపోవుగద ఏ క్షణము. ఎందుకురా వ్యర్థపు వీక్షణము, వదలకురా సాయీషు చరణము.

ఇటువంటి పాటలన్నీ అనమాట. స్వామి తత్వం చెప్తూ, స్వామి శిరిడిబాబా గారి తత్వం చెప్తూ స్వామికి అది చెప్పామన్నమాట. సో స్వామి వెంటనే ప్రోగ్రామ్ వెంటనే చప్పట్లు కొట్టి స్వామి అందరినీ పిలిచారు. పిలిచి మాకు చాలా విషయాలు చెప్పారండి అప్పుడు, ఇంకా మాకు గుర్తు. సో స్వామి చెప్పారు, స్వామి అప్పుడు చెప్పారు చాలా బాగా చెప్పారు అని చెప్పి, స్వామి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. సో స్వామి చెప్పారు మీరు మంచి కంపెనీ పెట్టుకోవాలి, ఈ టైంలో చక్కగా ఉండాలి, ఇటు అటు వెళ్ళకూడదు, చంచలం అవుతుంది మనస్సు, జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే స్వామి చాలా చాలా మైన్యూట్ సటిల్ అన్ని చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. స్వామి చెప్పారు బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు, అంటే ఎట్లా అంటే స్వామి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే ఆ దుర్గంధం మీద సుగంధం పూయాలి అప్పుడు అంత మాయమైపోతుంది, అప్పుడు మీరంతా బాగుంటారు. అంటే ఆ దుర్గంధం మీద సుగంధం ఎట్లా పూస్తారు, స్వామి జపం, స్వామి నామం, స్వామి కథలు, స్వామి స్వామి కంపెనీలో ఉండడం, అవన్నీ చేస్తుండండి అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు చాలా ఇంపార్టెంట్, అంటే స్వామి అంటే స్వామి ఎంత ప్రేమో ఈశ్వరమ్మ గారంటే అప్పుడు మాకు తెలిసి వచ్చింది. ఆ నెక్స్ట్ కథ టర్నింగ్ పాయింట్ అనమాట మాకు. స్వామి అన్నారు సరేరా బాగా బాగుందంతా, ఆ దేవగిరమ్మ గురించి చెప్పారు, మా అమ్మ గురించి చెప్పలేదే. స్వామి ఎంత ప్రేమ ఈశ్వరమ్మ గారంటే స్వామికి, మా అమ్మ గురించి చెప్పలేదే మీరు అంటే వెంటనే సార్ కృష్ణభాస్కర్ సార్ పక్కనే ఉన్నారనమాట, స్వామి నెక్స్ట్ కథ స్వామి గురించి, స్వామి ఈశ్వరమ్మ గారి గురించి చెప్తాను స్వామి, రాస్తాను స్వామి, మీరు నాకు ఆ పర్మిషన్, ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి స్వామి అన్నారు. అంటే అది అనమాట మాకు స్వామి నుంచి వచ్చిన క్లూ ఇచ్చారు స్వామి. సో వెంటనే ఆయన ఈశ్వరమ్మ గారి కథ రాయడం జరిగిందనమాట. ఈశ్వరమ్మ గారి కథ కూడా అద్భుతమైన కథ. స్వామికి పంచప్రాణం ఈశ్వరమ్మ గారు అంటే, స్వామి ఈశ్వరమ్మ అంటే స్వామి కళ్ళు ఎప్పుడు చెమ్మగిలేవి, ఎంత ప్రేమ స్వామికి. ఇంకా నా గుర్తు, అయ్యో ఒక్కొక్క స్వామి చెప్తుండేవారు, ఈశ్వరమ్మ గారి గురించి ఎవరికి తెలియదురా, మీరందరూ చెప్పాలి కదా, ఆవిడ గురించి తెలుసుకోవాలి, ఆవిడ చాలా సున్నిత హృదయరాలు, ఎంతో ప్రేమ అందరి మీద, ఏమీ ఆశించలేదు స్వామి చెప్పుకుంటూ వచ్చారు. స్వామి ఈశ్వరమ్మ గారి మీద కథ నేర్చుకున్నాం. స్వామి దయతో శివంలో నెక్స్ట్ వీక్ ఈ వచ్చేసే ఆదివారం స్వామి దగ్గర ఈశ్వరమ్మ గారికి అది చెప్పే అవకాశం వచ్చింది మాకు. సో అప్పుడు చెప్దాం అనుకుంటున్నాం స్వామి దయతో. ఆ రోజు కూడా మాకు చాలా, ప్రతి ఒక్క రోజు ఏదో స్వామితో అవుతుంటే, జూన్ 22 అయింది ఆ రోజు కూడా స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు 2009 లో. అదే అన్ని అట్లా కోయిన్సైడ్ అవుతున్నాయి ఈ మధ్య మాకు. అంటే స్వామి ప్రేమ, అంటే స్వామి చెప్తున్నారు నాకు అన్ని తెలుసునే, అన్ని చూసుకుంటున్నా, మీ పని మీరు చెయ్యాలి అని చెప్తున్నారు మాకు. ఈశ్వరమ్మ గారి కథ కూడా, పాటలు ఎంతో, ఆవిడ జీవిత చరిత్రం కానీ చాలా అద్భుతమైన కథ. అందులో ఒక పద్యం ఉంటుంది, అంటే ఈశ్వరమ్మ గారికి స్వామికి ఉన్న బంధం ఎట్లాంటిదో, ఎవరికి ఉండలే అంత ప్రేమ. అంటే స్వామిని అంత క్లోజ్ గా చూసుకున్న అమ్మ ఈవెన్ కృతలో ద్వాపరలో లేదు అని ఒక అద్భుతమైన పద్యం రాశారు స్వామి మా సార్ అన్నమాట. అది ఎట్లా ఉంటుందంటే, ఆ పద్యం పాడతాను మీకు. కృతలోన అదితి

అని ఆ పద్యం పాడాము స్వామి దగ్గర. ఆ పద్యం పాడుతున్నప్పుడు స్వామి ఎంత ఎమోషనల్ అయిపోయావు మా ఇంకా గుర్తు, చాలా ఎమోషనల్ అయిపోయేవారు స్వామి. సో అట్లాంటి పాటలు పద్యాలు ఐశ్వరమ్మ గారి కథలో ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఇంకోటి కూడా స్వామికి చాలా ఇష్టమైన పద్యం, అందులో పాల బుగ్గల వాడని పాడేవాళ్ళం, అది కూడా చాలా స్వామికి చాలా ఇష్టం. ఎప్పుడు ఎప్పుడన్నా స్వామి ఏమైనా పాడనరా పద్యం అంటే ఈ పాల బుగ్గల వాడు పాడేవాళ్ళం, స్వామికి చాలా ఇష్టం. ఇక్కడ ఉన్నారు స్వామి, సో మళ్ళీ ఈరోజు ఛాన్స్ వచ్చింది పాడుతున్నారు. ఎట్లా అంటే ఈశ్వరమ్మ గారు ఎంతో ఆనందించేవారు స్వామి, స్వామిని చూస్తూ అంటే తనయుడు ఇంత ప్రవృద్ధమానమై దినదిన ప్రవృద్ధి అందరికీ ఇట్లా చేస్తుంటే ఆవిడకి ఎంతో గొప్ప యూనో ప్రేమ వచ్చేదన్నమాట. అప్పుడు స్వామి పుట్టగానే ఒక పద్యం ఉందన్నమాట,

స్వామి దగ్గర ఈ పద్యం పాడుతుంటే ఎంతో ఆనందించేవారు స్వామి, మురిసిపోయేవారు. ఇంకా మాకు ఆ రోజులు గుర్తున్నాయి. సో ఆ విధంగా ఈశ్వరమ్మ గారి కథ చెప్పామన్నమాట స్వామి దగ్గర. అట్లా మూడు కథలు నేర్చుకున్నాం. సో ఆ మూడు అయ్యాక అదొక స్టేజ్ అనమాట. మేము అప్పటికి బిఎస్సీ అయిపోయింది, నెక్స్ట్ ఎంఏ స్వామిని అడిగాం. నేను అడిగాను స్వామి నెక్స్ట్ ఏం చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థిని స్వామి ఆ 1-to-1 యునీక్ రిలేషన్షిప్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి స్వామి చెప్పేవారు, నెక్స్ట్ ఇది చేయరా, నెక్స్ట్ అది చేయరా, నీకు అది ముఖ్యం, అది మంచిది, ఇది మంచిది. ఎవరు చూసుకుంటారండి ఈ విధంగా? ఎంత ప్రేమ స్వామికి. 90% టైం స్వామి స్టూడెంట్స్తో ఉండేవారు. ఆయనకి ఎన్నో పనులు ఉన్నా, ట్రస్ట్ ఇది అది, లోక కళ్యాణం, ఆయనకి మొత్తం వరల్డ్ అంతా ఫ్యామిలీ, అదంతా చూసుకుంటూ స్వామి పిల్లలకి ఎందుకంత టైం ఇచ్చారు అని అడిగితే, స్వామి వాళ్ళలో ఇన్వెస్ట్ చేశారు టైంని. ఎందుకంటే స్వామికి ఒక్కటే ఆశయం, వీళ్ళందరూ రేపు సొసైటీకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి మంచి మాటలు, మంచి సేవ, మంచి మంచి మంచి నడవడికతో ఉంటే మిగతా వాళ్ళు కూడా నేర్చుకుని ఆ విధంగా రోల్ మోడల్గా ఉండాలని. సో మాకు గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంది మా చేతుల్లో. స్వామి ఆశయాలకు నిలబడాలి. ఏమి చేయలేకపోతున్నాం కానీ ఏదో విధంగా చెయ్యాలి. స్వామిని ఇప్పటికి మేము ఏమీ చేయట్లేదు, ఎంతో చెయ్యాలి. ఎంతో ఇచ్చారు స్వామి మాకు. హౌ మచ్ ఈస్ గివెన్ దట్ మచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అంటే ఎంత ఇచ్చారో అంత కూడా యూనో స్వామి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. సో మేము వీ హ్యావ్ టు గో అహెడ్, వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఇన్ ద సొసైటీ. సో ఆ విధంగా స్వామి మా ఎంఏ నేను వెళ్ళే స్వామి అడిగాను, స్వామి ఇట్లా బిఎస్సీ అయిపోయింది స్వామి, నెక్స్ట్ ఏం చేయాలి మీరు? నేను అప్పుడు స్వామి ఇట్లా ఎంఏ ఎంబీఏ అనుకుంటున్నా, కొంచెం సందిగ్ధావస్థలో ఉన్నా స్వామి, నేను మీరు చెప్పాలి ఏం చేయాలో. స్వామి అడిగారనమాట, ఓకే ఎంత వచ్చింది నీ గ్రేడ్ బిఎస్సీలో అన్నారు. స్వామి ఏ గ్రేడ్ వచ్చింది స్వామి అన్నా. ఓ ఏ గ్రేడా, సరే అయితే ఎంఎస్సీ చేయన్నారు. అంటే ఎంఎస్సీ అంటే ఎంఏ ఎకనామిక్స్ అనమాట. ఓకే స్వామి అని ఎంఏ ఎకనామిక్స్ చేయమంటున్నారని అది చదువుకోవడం మొదలుపెట్టాను. అది పుట్టపర్తిలోనే ఉంది ఎంఏ ఎకనామిక్స్. ఆ ఎంఏ ఎకనామిక్స్ కూడా చేశాం, 2 ఏళ్ళు గడిచింది. అప్పుడు అంత ఇంట్రాక్షన్ లేదనమాట, కానీ ఒకసారి ఒక బుర్రక చేసాము 2 ఏళ్లలో. అది అయిపోయాక దానికన్నా ముందు అది ఒక పక్కన పెడితే ఇంకో విషయం ఉంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్వామి సమ్మర్ టైంలో కొడైకెనాల్ వెళ్తుండేవారు. ఆ కొడైకెనాల్ వెళ్ళడం అంటే అమ్మో అందరికీ సాధ్యం కాదు. స్వామి సంకల్పం, స్వామి ఒక్కొక్కడిని ఏరి కోరి పిక్ చేసేవారు, హ్యాండ్ పిక్డ్ అనమాట. ఆ స్వామితో కొడైకెనాల్ వెళ్ళాలంటే ఆ స్వామితో ఆ ఫ్లైట్లో ఆ క్రూలో ఉండాలంటే అవి ఎంతో ఎన్నో జన్మలు ఏదో చేసుకుని ఉండాలేమో నాకు తెలీదు. అందరికీ వచ్చేది కాదు. సో ఏమైందంటే ఒకసారి నేను చెప్తా అంటే, స్వామితో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండేవి పిల్లలకి, అయ్యో స్వామి తీసుకెళ్లేదే, అయ్యో మిస్ అయిపోయామే ట్రిప్. కానీ స్వామి చాలా నేర్పించేవారు కూడా ఆ విధంగా. అంటే స్వామి మీద ఇంకా భక్తి పెంచేవారు. స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా ఏం చేస్తే స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు? అంటే స్వామి ఇష్టపడాలంటే మనం ఏమేం చేయాలంటూ పిల్లలు ఎన్నో ఆలోచించి ఏదో వాళ్ళ సాధనలు చేస్తుండేవారు. నాకు ఫస్ట్ ఇయర్లో ఏమైందంటే, అప్పటికి బుర్రక చేశాం. సో నన్ను ఏమన్నారంటే, సార్ అన్నారు, నువ్వు ప్రభాకర్ నువ్వు ఉండిపోయేసారి నీకు ఛాన్స్ వస్తే రావచ్చు కొడైకెనాల్కి అని. నాకు కొడైకెనాల్ అంత గురించి తెలీదు, అంత నాకు అంత ఐడియా కూడా లేదు. అంటే ఏం జరుగుతుంది, స్వామి వెళ్తారు, స్వామితో పాటు ఎవరో వెళ్తారు, పెద్దవాళ్ళందరూ, మనకేం. సో నేను నాకు తెలియదు అనమాట. సో నేను, సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, మా పేరెంట్స్ ఉన్నారు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చేసాను. ఆ ఏడాది స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లారు కొడైకెనాల్. ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్లారు, ఒక 20 డేస్ ట్రిప్ అనమాట. తర్వాత నాకు తెలిసి వచ్చింది, అయ్యో అది ఎంత గొప్ప అవకాశం కోల్పోయాం మనం. ఎంతో బాధ అనమాట. ఇంకా 3-4 ఏళ్ళు తర్వాత స్వామి వెళ్ళారు, మేము ఎక్కడో ఉండేవాళ్ళం, స్వామి అందులో ఉండేవాళ్ళం కాదు. సో చాలా అయ్యో ఆ లోపల అనమాట. ఎప్పుడో ఒకసారి స్వామితో వెళ్ళాలి కొడైకెనాల్. ఇంకా నాకు ఇంకా ఈ రోజు కూడా నా దగ్గర లెటర్ ఉందనమాట, స్వామి రాశాను. ఆ లెటర్ ఇవ్వలేదు స్వామికి. స్వామి ఇట్లా 2009లో రాశానమాట, స్వామి ఇట్లా మేము ముగ్గురం ఉన్నాం స్వామి, బుర్రకథ వాళ్ళం, మీతో ఎట్లాగైనా మీరు దయకరిస్తే కొడైకెనాల్ తీసుకెళ్లాలి స్వామి, మీరు అక్కడ మేము బుర్రక చెప్తాం అని లెటర్ రాసుకుని ఉంచుకున్న. స్వామికి ఇవ్వలేదు. అట్లా ఉంది ఆ లెటర్. ఏమైందంటే 2009లో మా ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది. మా నా అరవింద్ సాయి కూడా ఎంఏ ఎకనామిక్స్ చదివాడు.
నా పక్క అబ్బాయి రఘురా ఎంఎస్సీ బయోసైన్స్ చేశాడనమాట. అప్పుడు ఏమైందంటే, ఏప్రిల్ అనమాట మేము ఇంకా అక్కడే ఉన్నాము, పీజీ అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగ్గురిది. సో నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ఎంబీఏ చేయాలో లేకపోతే పిహెచ్డీనో. స్వామి అంత ఇంట్రాక్షన్ అంత క్లోజ్ గా కూడా లేదు మాకు, జస్ట్ భజనలు పాడుతున్నాం. అప్పుడు ఏమైందంటే, ఇంకా గుర్తు నాకు, April 15th నా బర్త్డే. సడన్ గా ఆ రోజు హాస్టల్లో ఉన్నాం అందరూ, చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. కానీ అప్పుడు టాక్ ఉండింది స్వామి కొడైకెనాల్కి వెళ్ళొచ్చు, సో రెడీగా ఉండండి సింగర్, ఎందుకంటే కొడైకెనాల్ ట్రిప్ కి స్వామి ఎక్కువ సింగర్లని స్పీకర్లని తీసుకెళ్తుండేవాళ్ళు, డాన్సర్లు స్పీకర్లు మ్యూజిక్ గ్రూప్ పాట పాడేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు డిసిప్లిన్ బాయ్ స్వామి ఏరుకోరు తీసుకునేవాళ్ళు. అప్పుడు మాకు సడన్ గా April 15th రోజు రాత్రి కాల్ వచ్చింది. ఎవరి నుంచి? ఆరు అప్పుడు రిజిస్ట్రార్ గారు లక్ష్మీ నరసింహం గారు ఉండేవారు. లక్ష్మీ నరసింహం గారు వెంటనే మాకు కాల్ చేసి, మీ ముగ్గురు బుర్రకథ పిల్లలు రెడీగా ఉండండి, స్వామి తీసుకెళ్తున్నారు మిమ్మల్ని, అంత రెడీ కాస్ట్యూమ్ పెట్టుకోండి, అక్కడ మీరు చేయాల్సి వస్తున్నాయో బుర్రకథ అని. ఇంకా మాకు ఆనందానికి హద్దులు లేవండి. ఇంకా నాకు తెలియదు ఇంకా ఎట్లా అంటే, ఆ రోజు ముగ్గురం అసలు ఇంకా మాతో మేము ఎక్కడో 11th heaven లో ఉన్నాం. స్వామితో కొడైకెనాల్ ట్రిప్ అండి మాటలా, అది ఎట్లా అంటే, స్వామి అంటుండేవారు పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ అయితే స్వామికి అది ప్లే గ్రౌండ్ అంటుండేవారు కొడైకెనాల్. అక్కడ ఎంత ఫ్రీగా ఉండేవారు స్వామి, ఇక్కడ స్వామి ఇక్కడ కూర్చుంటే మీ చుట్టూతా కూర్చునేవారు పిల్లలు, ఎంతో క్లోజ్ గా మాట్లాడుతుండేవాళ్ళు స్వామి, ఎన్నో విషయాలు చెప్తుండేవాళ్ళు. సో మేమన్నీ చూస్తామేమో అని అట్లా, మాకు ఇంకా తెలియదు బస్సు ఎక్కేదాకా కూడా తెలియదు ఎవరికి వెళ్తారు వాళ్ళు, అట్లా ఉండేది స్వామి దగ్గర. ఎనీథింగ్ ఇస్ అన్సర్టెన్, ఏది జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. స్వామి చెప్తుండేవారు లవ్ మై అన్సర్టెనిటీ అండేవారు. సో మేము అప్పుడు ప్రార్థించేవాళ్ళు, అప్పుడు చాలా ప్రార్థించాం స్వామి ఎలాగైనా తీసుకెళ్లారు, లిస్ట్ లో ఉన్నాం అట్లీస్ట్, సో దానికి మనం భద్రపరచుకోవాలని చెప్పి. April 15th మాకు వార్త వచ్చింది, 23rd స్వామితో కొడైకెనాల్ వెళ్లే గొప్ప అవకాశం. ఆ కొడైకెనాల్ పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాకంటే, స్వామిని అంత క్లోజ్ గా చూడడం, స్వామి ఆ స్వామి దేవుడు, దేవుడికి పైన ఇంకా ఎన్నో చూపించారు స్వామి. అయ్యో ఎంత క్లోజ్ గా ఉండేవారు, ఒక్కోసారి మాయలో పడిపోయేవాళ్ళం మేము, అంటే స్వామి అంత క్లోజ్ గా మాట్లాడుతూ పిల్లలతో, నువ్వేం తిన్నావా అయ్యా ఈరోజు పచ్చళ్ళు తక్కువైంది పుప్పు, వాళ్ళకి పెట్టారా దోశలు, ఆ విధంగా ఉండేది స్వామి. ఎన్నో విషయాలు చెప్పేవారు, ఆయన చిన్ననాటి మెమరీస్ అనమాట. సో 23rd కొడైకెనాల్ వెళ్ళాం స్వామి. మేమంతా స్వామి ఒక ఫ్లైట్ లో వెళ్లారు, చిన్న ఫ్లైట్ అది, చార్టర్డ్ ప్లేన్. ఇంకో బాయ్స్ అందరినీ ఇంకొక కింగ్ ఫిషర్ ప్లేన్ లో పంపించారు. సో 20 స్వామి కన్నా ముందు మేము వచ్చేసి అక్కడ ఉన్నాం అనమాట. అది కొడైకెనాల్ సాయి శృతి అంటారు, సాయి శృతి. ఈరోజు కూడా అక్కడ భజనలు జరుగుతుంటాయి, అదే వైబ్రేషన్ ఉంది అక్కడ. అద్భుతమైన ప్లేస్, ఆ సీనరీ, ఆ ఎదురుకుండా ఆ లేకు, ఆ పొద్దు పొద్దునే స్వామి అంతా వాకింగ్కి వెళ్లేవాళ్ళం విలేక్ చుట్టూ 6:00 లేచి, ఇంకా గుర్తున్నాయి ఆ రోజులు. సో కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు వెంటనే కూర్చున్నావు స్వామి, ఇట్లా కూర్చున్నారు మేమంతా మాట్లాడుతున్నాం. అప్పుడు వెంటనే మా ముగ్గురిని చూశారు స్వామి, ఓ బుర్రకథ పిల్లలు వచ్చారే అన్నారు. ఏం చెప్తారు ఇక్కడ స్వామి? మీరేం చెప్తే అది స్వామి అంటే, ఏ ఇక్కడ చెప్తారా, ఇక్కడ ఎవరికి అర్థం కాదు, బెంగళూరు బృందావన్లో చెప్పండి, అక్కడ రష్యన్స్ జర్మన్స్ మలయాళీస్ అందరూ ఉంటారు అక్కడ, వాళ్ళకి అర్థం అవుతుంది అన్నారు. మాకు అర్థం కాదు ఏమిటో స్వామి విషయం అక్కడ. అయినా రెడీగా ఉన్నాం, కాస్ట్యూమ్లన్నీ రెడీగా ఉన్నాయి. సో ఏమైందంటే, నెక్స్ట్ డే అనమాట స్వామి చెప్పారు, ఈరోజు కథ చెప్పండి అన్నారు. ఈరోజు కథ చెప్పండి అంటే స్వామి ఏ కథ అంటే, స్వామి చెప్పారు ఈరోజు ఇది చెప్పండి, ఈ నెక్స్ట్ ఇది చెప్పండి. ఆ విధంగా మూడు కథలు చెప్పాం స్వామి, మూడు రోజులు. ఒకటి ఓ రోజు స్వామి కథ, ఒక రోజు షిర్డీ బాబా గారి కథ, ఓ రోజు ఈశ్వరమ్మ గారి కథ. మూడు కథలు చక్కగా జరిగాయి అనమాట. సో స్వామి ఆ రోజుల్లో ఎంత క్లోజ్ గా ఉండేవారంటే, స్వామితో పాటు భోజనం చేసేవాళ్ళం. అద్భుతమైన రోజులు అవి. స్వామి అక్కడ వచ్చి కూర్చునేవారు, స్వామి ఏమీ తినేవారు కాదండి, ఎంత తక్కువ తినేవారు ఇంకా మాకు గుర్తు. ఆ ప్లేట్ ఉండేది, ఆ ప్లేట్లో కొంచెం అన్నం పెట్టుకుని అసలు ఏమీ తినేవారు కాదు. కొన్ని ఫ్రూట్స్ ఉండేవి, ఆ ఫ్రూట్లేవో ఆ ఫోర్క్ తో తీసుకునే తినేసి వెంటనే ఆయనకల్లా జస్ట్ ఆ ప్రేమ పంచడమే ఆయన ఆయన జీవిత కాలంలో ఒక్కటి కూడా ఆయన కోసం ఏమీ తీసుకోలేదండి. అంతా వాళ్ళ ఆయన
పిల్లలకి, ఆయన భక్తులకి, ఆయన నమ్మిన వాళ్ళకి. వెంటనే తినేసి మా చుట్టూ వచ్చేసేవారు, ఆ ప్రేయర్ చెప్పండి అని చెప్పేవారు. మేమందరం కలిసి బ్రహ్మార్పణ అని చెప్పేవాళ్ళం స్వామి ముందు. బ్రహ్మార్పణం చెప్పాక ఓకే తినండి అందరూ అనేవారు. సో అందరు చుట్టూ వచ్చి వాడికి వేయండి కొంచెం పప్పు, వాడి ఒకటి వెనకాల వీపు తట్టేవారు, ఒకటి కొట్టేవారు ఇట్లా, ఇంకా వాడికి ఇంకొక వేయండి, ఇంకొక వాడికి చూడండి, సర్వింగ్ మిగతా పిల్లలు సర్వ్ చేస్తుండేవారు. ఆ విధంగా స్వామితో భోజనం చేసే అవకాశం దొరికింది మాకు కొడైకెనాల్లో. స్వామి ఇంకా చాలా సెషన్స్ అవుతుండేవి, చాలా దగ్గర కూర్చుని స్వామి మాట్లాడుతుండేవాడు. ఆయన చిన్ననాటి విషయాలు ఎన్నో చెప్పుకునేవారు స్వామి. స్వామి చెప్పారు ఒక టైంలో, నాకు ఆ రోజు లైసెన్స్ ఇవ్వలేదు వాళ్ళు, చాలా కష్టమయ్యేది. నేను ఒక మారిస్ మైనర్ అని ఒక కారు ఉండేది, అది కొట్టుకుని పోయేవాడు అన్నారు స్వామి. కొట్టుకుని పోవడం అంటే అంతంత స్పీడ్గా నడిపించేవాడిని ఆ రోజుల్లో. నాకు అప్పుడు లైసెన్స్ దొరికింది. వాళ్ళు స్వామి చెప్పారు అప్పుడు ఇంకా గుర్తు, పక్కన రామకృష్ణ అని కూర్చునేవాడు ఒక పెద్ద మనిషి, ఆయన చాలా భయపడేవాడు స్వామి డ్రైవింగ్ చూసి. ఒకసారి దండం పెట్టుకునేవాడు స్వామి, ఒకసారి జాగ్రత్తగా తీసుకెళ్ళండి స్వామి మీరని. స్వామి ఆ స్పీడ్ ఆ రోజుల్లో ఎగురుతూ పోయేదనేవారు స్వామి, మారిస్ మయార్ కార్. స్వామి చెప్పారు చెన్నైకి పోవాలంటే స్వామి ఓ 2 గంటల్లో పోవడం అంతే, అంత స్పీడ్గా వెళ్ళేది కార్ అని చెప్పుకుంటూ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చేవారు. ఆయన చిన్ననాటి స్నేహితులు, ఆయన చేసి ఎవరెవరిని ఆయన కలిశారు. ఒకసారి చెప్పారు స్వామి, అందరు మ్యూజిషియన్స్ వచ్చారు ఇక్కడ పుట్టపర్తికి, ఘంటసాల, సుశీల, వీళ్ళు వాళ్ళు. స్వామి ఒకసారి పట్టమ్మాళ్ళ గురించి కూడా చెప్పారు. పట్టమ్మాళ్ళ అని ఆవిడ కర్ణాటిక్ సింగర్, ఆమె పోయే ముందు కూడా స్వామిని తలుచుకుంటూ స్వామి బాధపడుతున్నారు చాలా ఇమోషనల్ గా. సాయి సుబ్రహ్మణ్య, సాయి సుబ్రహ్మణ్య, సాయి సుబ్రహ్మణ్య అంటూ పోయింది ఆమె. ఈవెన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చెప్పారు, ఆవిడకి స్వామి మీద ఎంతో ప్రేమరా మీకు తెలియదు, ఆవిడ పోయే టైంలో ఎవరు కూడా లేదు ఆవిడ దగ్గర, చాలా కష్టపడింది, భర్త కూడా అంత చూసుకోలేదు, నేను అప్పుడు పోయి ఏదో కొంచెం ఇచ్చి వచ్చాను అని చెప్తూ చాలా. సుబ్బలక్ష్మి గారు అంటే స్వామికి అత్యంత ప్రేమ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అప్పుడు అనుకున్నారు. అప్పుడు భోజనాలకి అప్పుడు విఐపీలు అదే వాళ్ళు ఎవరితే వచ్చారో వెళ్తున్నారు, వెంటనే స్వామి సత్యజిత్ ఉండేవారు పక్కనే, అప్పుడు అన్నారు సత్యజిత్తో, సుబ్బలక్ష్మి ఏది అన్నారు. స్వామి అంటే స్వామి హృదయంలో ఉందా ఆవిడ స్వామి? అయ్యో లేదా, ఒక్కసారి స్వామి అట్లా ఒకసారి ఇమోషనల్ అయ్యారు. అంటే స్వామికి అంత ప్రేమ సుబ్బలక్ష్మి గారు అంటే, సుబ్బలక్ష్మి లేదా అంటే ఎప్పుడో వెళ్ళిపోయారు ఆవిడ, కానీ స్వామి ఇంకా తలుచుకుంటున్నారు ఆవిడ. ఆ విధంగా స్వామి చిన్నవన్నీ చూపిస్తుండేవారు. కొన్ని విషయాలు భలే గమ్మత్తు విషయాలు కూడా ఉండేవి, వాళ్ళు జోకులు వేస్తుండేవారు స్వామి. ఒకసారి ఏమైందంటే, ఫస్ట్ డే అనమాట, రుచులు అడుగుతున్నారు ఎట్లా ఉన్నాయరా దోశలు, అదే బయట క్యాంటీన్, ఇంకో క్యాంటీన్ ఉండేది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అంటే, వాకింగ్ వెళ్ళిన వెంటనే ఇంకో చోటికి వెళ్ళేవాళ్ళం బ్రేక్ఫాస్ట్. ఆ స్వామి ఏం పెట్టారా అంటే, దోశలు పెట్టారు స్వామి. ఓ దోశలా, ఏ ఉప్పు లేదు అన్నారు. వెంటనే ఆ వి శ్రీనివాసన్ గారు ఉండే అప్పుడు ఏఐపి ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఆయన చూసుకుంటూ ఉండేవారు అన్ని విషయాలు. అక్కడ ఏమో ఈ తమిళ వాళ్ళు అందరూ కారం అంతా లోపల పెట్టుకుంటున్నారు, ఎక్కువ వేయట్లేదు ఇక్కడ, కారం అంతా ఇక్కడుంది లోపల అన్నారు. ఆ రోజుల్లో ఊరికే అట్లా జోక్ చేస్తుండేవారు స్వామికి. కానీ ఎంత ప్రేమ స్వామికి ఆ తమిళనాడు అని, ఆ వాళ్ళ భక్తి కానీ, స్వామికి చాలా ప్రేమ వాళ్ళంటే. స్వామి చెప్పేవారు, స్వామి తమిళ్లో కూడా ఎంత బాగా మాట్లాడేవారు ఇంకా గుర్తు. అంటే నేను 1 ఇయర్ చెన్నైలో వర్క్ చేసి వచ్చాను, నాకు తమిళ్ కూడా కొంచెం వచ్చింది. స్వామి అంటుండే, ఎల్లారం వందాచా, అందరు వచ్చారా, ఎంత బాగుండేదో స్వామి, రొంబ భక్తి, రొంబ సంతోషం, చాలా హ్యాపీ అయ్యేవారు. అందుకే స్వామి ప్రతి ఏడాది కొడైకెనాల్ వెళ్ళేవారు. వాళ్ళ ఆ మనుషులు అంటే స్వామి, ఆ భక్తులు అంటే ఎంతో ప్రీతి, ఎంతో ప్రేమ స్వామికి. ఈవెన్ చెన్నైకి వెళ్ళారు 2007లో, నేను 1 ఇయర్ ఉన్నప్పుడు కూడా చూశానండి సుందరం స్వామి ఆలయం కూడా. ఎంత డిసిప్లిన్, ఎంత భక్తితో, ఎంత డిసిప్లిన్ తో చేస్తారు, అబ్బా నిజంగా మనమంతా నేర్చుకోవాలి. సో ఆ విధంగా కొడైకెనాల్ ఒక 9 డేస్ జరిగింది యాత్ర అద్భుతంగా. స్వామి మాకు 4th డే అందరిని, మా ముగ్గురిని పిలిచి మాకు షాల్స్ వేశారు, షాల్స్ తెప్పించారు. వేసి శ్రీనివాసన్ గారు అనౌన్స్ చేస్తుంటే స్వామి అన్నారు, ఓనర్షిప్ అని చెప్పు అన్నారు. అది మాకు ఇంకా గుర్తుంది, ఓనర్షిప్ అని చెప్పు అన్నారు. అంటే స్వామి ఓన్స్ ఆల్ 3 ఆఫ్ అస్ అని చెప్పు అన్నారు. అప్పుడు మాకు ఇంకా
ఏం చేయాలో తెలియదు మాకు, అంటే స్వామి మాకు స్వామి ఓనర్, స్వామి ప్రాపర్టీ, స్వామి ఏం చెప్తే చేస్తాం. ఆ విధంగా స్వామి మమ్మల్ని చూసుకుని మాకు నెక్స్ట్ పిహెచ్డీ చేయమని చెప్పారు మా ముగ్గురిని. వీళ్ళని డాక్టరేట్ చేయమని చెప్పు అని మైక్లో అనౌన్స్ చేపించారు. చేపించి అందరికీ చూపి ఆ రోజు ఇంకా గుర్తుంది, ఈశ్వరమ్మ గారు బుర్రక చెప్పినప్పుడు ఆ లేడీస్ సైడ్ అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు అన్నమాట. ఈశ్వరమ్మ గారు స్వామి అది చూసి కూడా ఎమోషనల్ అయిపోయారు. ఆ రోజు ఫుల్ ఏడవడమే స్వామి, ఇంకా గుర్తు. నేను లోపలికి వచ్చాక స్వామి అన్నారు, అరే మీరు చెప్తుంటే కదా అందరూ అక్కడ లేడీస్ ఏడుస్తున్నారా అని చెప్పి పాపం చాలా చాలా బాధపడ్డా. అంటే స్వామి ఈశ్వరమ్మ గారిని తలుచుకున్నారు చాలా. అప్పుడు తెలిసింది ఈశ్వరమ్మ గారు అంటే ఎంత ప్రేమ స్వామికి అని. సో ఆ విధంగా కొడైకెనాల్ యాత్ర జరిగింది. ఇంకా జరుగుతుంది తప్పకుండా. ఆ స్వామికి అది చెప్పాలంటే ఇంకా టైం సరిపోదండి పాపం, మీ టైం కూడా చూసుకోవాలి, లేకపోతే స్వామికి ఇష్టం ఉండదు. ఒక గంటలో చెప్పాలి అంతే, టైం మేనేజ్మెంట్. లేకపోతే ఒక 10 మినిట్స్ లో ముగిచ్చేస్తాను, మీకు పర్వాలేదా? సో కొడైకెనాల్ యాత్ర అయ్యాక ఇంకా అద్భుతమైన సంఘటన జరిగాయి మాకు స్వామితో. కొడైకెనాల్ నుంచి వచ్చాక స్వామి చెప్పారు, మీ ముగ్గురికి నేను పద్యాలు నేర్పిస్తాను రా అన్నారు. మీరు ముగ్గురు రెడీగా ఉండండి, పుస్తకాలు పెన్లు పెట్టుకుని రెడీగా ఉండండి, నేను చెప్తాను మీకు అని చెప్పారు. మేము ఎప్పుడు ఆ పుస్తకాలు పెట్టుకుని రెడీగా ఉండేవాళ్ళం, ఎప్పుడు పిలుస్తారో స్వామి తెలియదు. మేము నెక్స్ట్ టైం ఏంటంటే ఎంఏ ఎకనామిక్స్ తర్వాత ఏం చేయాలంటే స్వామి ఇట్లా చెప్పాను స్వామి, ఎంబీఏ అప్లై చేశాను స్వామి ఇట్లా అంటే సరే చెయ్యి అన్నారు. ఎంబీఏకి అప్లై చేశాం. ఆ రోజు పొద్దున అంటే 20th ఎప్పుడో మే ఆ రోజు ఇంటర్వ్యూ అనమాట, ఎంట్రన్స్ అయింది. అందులో సెలెక్ట్ అయ్యాం స్వామి దయతో, మేము ఎట్లా రాసాము కూడా మాకు తెలియదు. ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాం. ఆ రోజు పొద్దున ఇంటర్వ్యూ 9:00. ఆ రోజు స్వామి ఎప్పుడు పొద్దున రారు, ఆ రోజు ఆ టైంలో రావట్లే అంత పొద్దున అంటే దర్శనాలకి. కానీ ఆ రోజు పొద్దున వచ్చారు స్వామి. వచ్చి మేము బుక్స్ రెడీగా పెట్టుకున్నాం, ఎందుకంటే స్వామి చెప్పారు పాటలు చెప్తానని. సో ఎప్పుడన్నా రెడీగా ఉండాలి స్వామితో. సో కూర్చుని ఉన్నాము, స్వామి అందరినీ చూస్తున్నారు, లెటర్లు తీసుకుంటున్నారు బయట. వెంటనే స్వామి మా వైపు తిరిగారు, తిరిగి ఇట్లా అన్నారు, లోపలికి పోండి అన్నారు. ఇంటర్వ్యూ 9:00, 8:30 స్వామి ఇక్కడ లోపలికి పోండి అని పిలిచారు. సో లోపల కూర్చున్నాం. అంటే చూడండి, అంటే స్వామి ఏమిటో ఈ ప్రేమ మాకు అర్థం కాదు. ఆ వైస్ ఛాన్సలర్ ఇంటర్వ్యూ ముందు ఛాన్సలర్తోనే ఇంటర్వ్యూ అయిపోయింది మాకు ఓ రకంగా. స్వామి లోపల ఇంటర్వ్యూలో పిలిచారు, పిలిచి మాకు ఆ రోజు స్వామి రాసిన పద్యాలు పాటలు నేర్పించారు మాకు. మా అది గొప్ప అదృష్టం. అది అది ఏ విధంగా ఉండే స్వామి ఒక గురువు ఒక శిష్యుడు టైప్లో స్వామి అక్కడ కూర్చుని ఆ రాసుకోండిరా అని చెప్పి మాకంతా ఒక్కొక్కటి లైన్ బై లైన్ మేము బుక్లో రాసుకునేవాళ్ళం. ప్రతి ఒక్కటి మాకు వివరంగా చెప్పేవారు స్వామి. చెప్పే ఒక పాట ఉంది, ఒక 3 పాటలు నేర్పించారండి స్వామి మాకు. సీతారామ కళ్యాణం నుంచి ఆయన స్వయంగా రాసిన పాటలు. సో చెప్పారు మీరు రామాయణం చెప్పాలి, రామాయణ బుర్రకథలు ఇవన్నీ పెట్టండి రా అన్నారు. అందులో పాట పాడతాను.

మెరిసెడి దివ్యరాముడట రామాంకమున రమణి సీతయట సీతారాముల సోదర సేవకులు మన క్షేమమడుగునట.

0: ఉండు శ్రీ సాంబ శివుడు తాండవ కేళి సల్పేనే
1: అని మాకు ఈ పాట నేర్పించారు. ప్రతి ఒక్కటి మమ్మల్ని అడిగేవారు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మిమ్మల్ని మీరు నన్ను అడగండి అని స్వామి అన్నారు ఒకసారి. ఇలా స్వామి పాటలు మీకు నచ్చాయా? మాకు మాటలు లేవు స్వామి, ఏం చెప్తాను స్వామి, మీరు అద్భుతం స్వామి అన్నాం. స్వామి మాకు ఒక డౌట్ వచ్చిందనమాట ఆ పాటలో. స్వామి కేళి అంటే ఏమిటి స్వామి అన్నాం. తాండవ కేళి సల్పేని, మాకు కేళి అంటే అంత కరెక్ట్ గా క్లియర్ గా తెలియదు. తెలుగు మాకు ఏదో కొంత వచ్చు, మాకు ఎక్కువ అందులో పండితులం కాదు కాబట్టి స్వామి. సో స్వామి స్వామి అడుగుతున్నారు, డౌట్లు ఉంటే అడగండి అంటే మేము అడగాలి వెంటనే, ఆ ఛాన్స్ వదులుకోకూడదు. వెంటనే స్వామి కేళి అంటే ఏమిటి స్వామి అని అడిగాం. స్వామి కేళి కేళి అంటే తెలీదా, కేళి అంటే నాట్యం రా అన్నారు. అప్పుడు ఆ టైంలో స్వామి ఆ కళ్ళలో ఆ గ్లో ఇంకా నాకు గుర్తుందండి. సాక్షాత్ శివుడు, సాక్షాత్ పరమేశ్వరుడు స్వామి. అప్పుడు కేళి అంటే నా అంటే, ఎందుకంటే ఆ శివుడే ఆ తాండవం చేస్తున్నాడు. తాండవ కేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు. ఆ సాంబశివుడే మాకు ఇక్కడ పాట చెప్తుంటే ఏం చెప్పమంటారు? ఆ కేళి అంటే నాట్యం అని చెప్పారు. ఓకే స్వామి అని అప్పుడు ఆ స్వామి కళ్ళలో ఆ గ్లో చూడాలి నిజంగా, అది అది చెప్ప వివరించలేము. ఇంకా మాకు ఆ గుర్తుంది ఆ రోజు. సో ఆ విధంగా స్వామి అట్లా పాటలు నేర్పించి, స్వామి మేము అక్కడ రామాయణం చెప్పాం స్వామి సమక్షంలో, ఒకసారి పార్వతీ కళ్యాణం గురించి చెప్పే అవకాశం వచ్చింది మాకు స్వామి. ఇంకొక ఐదు నిమిషాలు చెప్పేస్తే మొత్తం పూర్తయిపోతుంది స్వామి. తర్వాత ఢిల్లీ సిమ్లా మళ్ళీ బాంబే తీసుకెళ్లే అవకాశం మాకు వచ్చింది, మేము స్వామితో వెళ్ళామన్నమాట. స్వామి అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంత ప్రేమ స్వామికి, స్వామికి జగమంతా ఒక కుటుంబం. ఆయన ఎప్పుడు ఆయన విశ్వ సంసారి అంటారు. ఆయన సంసారం ఏంటంటే మొత్తం విశ్వం ఆయన సంసారం. ప్రతి ఒక్కళ్ళని కాచడం ఆయన డ్యూటీ. ప్రతి ఒక్కళ్ళని చూసుకుంటున్నారండి, ఈరోజు చూసుకుంటారు, చూసుకుంటారు ముందు ముందు కూడా. ప్రతి ఒక్కళ్ళు ఆయన భక్తులకి ఎక్కడా లోటు రాదు. ఆయన నామం తెలిసిన వారికి ఎవరికి వాళ్ళకి బాధ ఉండదు. వాళ్ళ జీవితాలు చక్కగా ఉంటాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళ జనరేషన్ అందరినీ స్వామి చూసుకుంటున్నారు. దానికి ఒక మాకు ఒక గొప్ప అనుభవం ఇచ్చారు మా పిల్లలందరికీ, అక్కడ ఢిల్లీకి వచ్చిన వాళ్ళందరికీ. మేమందరం తింటున్నాము స్వామి దగ్గర ఢిల్లీలో. ఇంకా గుర్తుంది అనిల్ కుమార్ సార్ వచ్చారు. అనిల్ కుమార్ సార్ అంటే చాలా అప్పుడు కన్వర్సేషన్ స్వామితో చాలా బాగుంటుంది, ఆయనకి చాలా క్లోజ్ అనమాట. స్వామి అడిగారు, ఏమీ అనిల్ కుమార్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ, భోజనం ఎట్లా ఉంది అంటే, ఏం స్వామి ఉప్పు లేదు కారం లేదు, పచ్చళ్ళు ఉండాలి స్వామి, నాకు పచ్చళ్ళలో పుట్టి పెరిగా నేను కారం ఏమన్నారంటే మిర్చిలో పుట్టి పెరిగా గుంటూరు వాళ్ళని స్వామి. వెంటనే స్వామి నెక్స్ట్ డే ఆయన కోసం ఆవకాయలు వచ్చేసాయి ఢిల్లీకి, ఆవకాయ మాగాయ అని వచ్చి స్వామి ఆయనకి ఆవకాయ వేశారు. ఆ వచ్చిందా, ఎలా ఉంది, చాలా బాగుంది స్వామి, చాలా హ్యాపీ స్వామి, ఇప్పుడు నాకు ఇది ఉంటే చాలు స్వామి అని. సో అప్పుడు తర్వాత ఏమైందంటే స్వామి మాట్లాడుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది జాగ్రత్తగా వినండి. మమ్మల్ని అందరినీ ఆ ఢిల్లీ ఆ ఇండియా గేట్ అని చూడడానికి పంపించారు ఆ రోజు పొద్దున. ఒకసారి చూసిరండిరా ఈ ఢిల్లీ మహానగరం చాలా పెద్దది, ఒకసారి చూసిరండి బాగుంటుంది అంటే మమ్మల్ని మొత్తం అంతా చూపించారు. ఇండియా గేటు పక్క పార్లమెంట్ బిల్డింగ్, రాష్ట్రపతి బిల్డింగ్ ఏమే ఉన్నాయి అక్కడ చూసి వచ్చామన్నమాట. నైట్ డిన్నర్ టైంలో అనమాట స్వామి కూర్చుని ఉన్నారు. అప్పుడు చెప్పారు స్వామి, ఆ ఎలా ఉంది, అంత బాగుందా ఢిల్లీ, ఏమేమి చూశారంటే స్వామి ఇట్లా చూసాము బాగున్నాయని. సో అప్పుడు స్వామి అన్నారు, ఓ అవునా ఓకే అని చెప్పి, మీరంతా అక్కడికి వెళ్ళినప్పుడు నేను పుట్టపర్తి వెళ్ళి వచ్చాను రా అన్నారు. నాకు అర్థం కాల, ఆ పుట్టపర్తి వెళ్ళి వచ్చాను, అక్కడ చాలా మందికి జబ్బు చేసి ఉన్నారు పాపం అక్కడ వాళ్ళంతా, వాళ్ళందరికీ నేను విభూది ప్రసాదం ఇచ్చి వస్తున్నాను అన్నారు స్వామి. అప్పుడు మాకు తెలియలే అంటే వెంటనే అంటే స్వామి ఆ రివలేషన్ ఎట్లా ఉంటుందంటే, నేను దేవుణ్ణి అని ఆ చిన్న ఆ టైంలో చెప్తారు, ఆ స్ప్లిట్ సెకండ్ లో మనం అర్థం చేసుకోవాలి. స్వామి అన్నారు, నేను మీరు వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళి అందరికీ విభూతి ప్రసాదం ఇచ్చి వస్తున్నాను, నా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయరా అన్నారు అందరితో. ఆ టైం 2010 అండి, స్వామికి ఇంకా కష్టమయ్యేది. అక్కడ ట్రిప్స్ కూడా ఢిల్లీ ట్రిప్ ప్రతి చోట ప్రతి వాళ్ళింటికి తీసుకెళ్ళారు స్వామిని. పాపం స్వామి కూడా ఎంతకని పాపం, ఒకసారి ఆలోచించండి మీరు కూడా, ఒక మానవుడిగా పొద్దున్నీ రాత్రి దాకా 10 ఇంటికి వచ్చేవారు స్వామి ఇంటికి, 9 అయ్యేది ఢిల్లీ బాంబే. స్వామి అన్నారు, బాగా కాళ్ళు నెప్పిలెడుతున్నాయిరా, ఎవరన్నా వచ్చి పిసకండి అన్నారు. అప్పుడు ఇద్దరు బాయ్స్ వెళ్ళి స్వామి పాదాలు పట్టుకుని, అంటే స్వామి ఎంత చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి, నిజంగా మాటల్లో చెప్పలేము. సో ఆ విధంగా స్వామి అందరినీ మనల్ని కాస్తున్నారు. మనం ఎప్పుడూ స్వామి దగ్గరే ఉండాలి, స్వామి మాటలు చెప్పాలి, స్వామి పాటలు పాడాలి. అది చేస్తే చాలండి, స్వామి చూసుకుంటారు మనల్ని, ఎవరిని హర్ట్ చేయొద్దు. అదే స్వామి ఒక్కటే ఆశించేవారు ఎప్పుడు పిల్లల నుంచి, ఎవరిని హర్ట్ చేయకుండా ఎప్పుడు హెల్ప్ చేస్తూ పోండి, ప్రతిసారి మీ మీద స్మైలింగ్ ఫేస్ ఉండండి, క్యాస్ట్ రాయల్ ఫేస్ వద్దనేవారు. అలా చేసుకుంటూ పోండి, నేను చూసుకుంటాను, మీ హృదయాల్లోనే ఉన్నానే అని చెప్తుండేవారు. సో ఆ విధంగా ఈరోజు మనం అందరం కలిసాం. అద్భుతం. జూన్ 15 నాకు ఇంకా గుర్తు, ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు. అదే విధంగా ఈరోజు ఇక్కడ స్వామి ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు, మీ అందరితో నాకు ఇంటర్వ్యూ దొరికింది, మీ అందరిలో స్వామి నేను చూసుకుంటున్నాను. స్వామి మాటలు మీకు చెప్పే అవకాశం ఇచ్చారు. శాస్త్రి సార్కి మళ్ళీ నా ఐఎమ్ గ్రేట్ఫుల్. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, నిజంగా చాలా గొప్పగా చేస్తున్నారు. ఇదే విధంగా జరుగుతూ స్వామి మనందరి మధ్య ఉండాలని, మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఒక చిన్న పాటతో మనం ముగించేద్దాం. ఈ పాట స్వామి ముందు పాడుతుండేవాళ్ళం.

చాలా గొప్పగా చేస్తున్నారు. ఇదే విధంగా జరుగుతూ స్వామి మనందరి మధ్య ఉండాలని, మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఒక చిన్న పాటతో మనం ముగించేద్దాం.

हर हर शंकर महादेवा, हर हर हर हर महादेवा, हर हर हर हर महादेवा।

ಸದಾನಂದ ರೂಪಿಣಿ ಪಾಲಯ ಮಾ ಅಂಬ ಪರಮೇಶ್ವರಿ ಅಖಿಲಾಂಡೇಶ್ವರಿ ಆದಿ ಪರಾ

ஆர்த்தி புரஞ்சனநா.